ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాల్లో అందించిన

0: దశరథుని పుత్రోత్సాహం, విశ్వామిత్రుని రాక, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుల పయనం, విశ్వామిత్ర యాగ సంరక్షణ, అహల్యా శాప విమోచనం.
1: ఈ రామాయణం యొక్క తత్వంలో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు. అనగా రామును పుట్టిన తక్షణమే పవిత్రమైనటువంటి జీవితములకు సంబంధించినటువంటి మంత్రములు ఉచ్చరించి తద్వారా సంస్కారములు గావించుకోవటం. జనన సంస్కారము అని దీనికి పేరు. అనగా పూర్తి జన్మించిన తర్వాత చేసేటువంటిది కాదు, తల్లి ప్రేగునకు ఈ బిడ్డ పూలకు వేరు గావించక పూర్వమే ఈ సంస్కారం జరగాలి కనుక అట్టి సంస్కారం ప్రారంభించాడు. రెండవ దినము గురువైనటువంటి వశిష్ఠుల వారిని తీసుకుని ఈ పిల్లవానికి స్వస్తివాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్లాడు. లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తివాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును. వశిష్ఠుల వారు వెళ్లారు, బిడ్డను చూచాడు, కాని ఏమీ పలుకలేదు, స్తంభించిపోయాడు. తిరిగి హెచ్చరించాడు దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠుల వారు, దశరథ, నన్ను నేనే మరిచినటువంటి ఈ స్థితి లోపల స్వస్తివాచకులు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి? ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితనో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఈనాడు నేను అనుభవించాను. వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, కాని అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితునిగా నియమించడానిలో ఉండినటువంటి అంతరార్థమేమిటి? దశరథ, నీ ధనము నాకు అక్కరలేదు, నీ గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠస్థానము నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతన్ని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు. స్వరూపమును నేను ఈనాడు దర్శించాను. నా చిరకాల వంచ నెరవేరినది, నేను ధన్యుడనైనాను. ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకం ఏ రీతిగా చెప్పాలి? నేనంత అజ్ఞానిని కాదన్నాడు. పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది. తెలిసి నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు. జన్మించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, నీవు పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్లాడు. ఇది ఇంతటితో పోలేదు. మొదలు ఈ జన్మలు జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు, అయ్యా, పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది. ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు. అప్పుడా సేవకురాలు, అనగా ఆ దాసి, ఈ రత్నాల హారమును అంగీకరించలేదు. ప్రభు, నేను ఆ బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాల హారం నాకు అక్కరలేదు. నిన్ను లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు, కాని ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకుని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది. ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తుంటాయి. సమక్రమేణ ఈ పిల్లలను పోషించి అభివృద్ది గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడా గావించాడు దశరథుడు. ఈ ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్య నేర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు. ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడాను నేర్చుకున్నారు. సర్వే వేదం ఉదశీయము

ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములను పూర్తిగా వీరు చదువుకోగలిగారు. ఇంతే కాక వీరు మహాసూరులుగా రూపొందారు. లౌకికమైనటువంటి విద్యలు కాకుండా నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు. ఇంకా రెండవది ఏమిటి? సర్వే లోకహితే రతః. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు. నా సుఖమే కావాలని, లేక నా కుటుంబ సుఖమే కావాలని, లేక నా గ్రామ సుఖమే కావాలని, లేక నా రాష్ట్ర సుఖమే కావాలని, లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు. సర్వే లోక హితే రతః. సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి. ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు. అనగా రామల చున్న భరత శత్రుఘ్నులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు. సంకుచిత భావములు వారి అందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు. ఇంకా మూడవది, సర్వే జ్ఞాన హితే రతః. సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు. ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు. సర్వే జ్ఞాన హితో రతః. ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము. లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదులు వంటివి. కాని ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది. నదీనాం సాగరో గతి. ఈ చిన్న చిన్న నదులన్నీ కూడాను సాగరం వల్లనే ఆవిర్భవిస్తున్నాయి, సాగరం నందునే ఐక్యమైపోతున్నాయి. అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నాలుగు అన్నదమ్ములు. సర్వే గుణహితై. ఇంకా వీరి ఎందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి? చముదితా గుణై. ఒక పవిత్రమైనటువంటి ఒక గుణములు. లోకములో ఏదాన్ని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు. చెడ్డ చూపులు చూడటము మంచిది కాదు, కనుక అట్టి మంచి చూపులు చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు. చెడ్డ మాటలు మాట్లాడటము ఇష్టం కాదు, ఇది మహాపాపమునకు ధూపముగా ఉంటుంటుంది, కనుకనే మృదు మధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విద్యను నేర్చుకున్నారు. అట్టి గుణములు సముదితా గుణములు నేర్చుకున్నాడు. నిత్య సత్య నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి గుణములు నేర్చుకున్నారు. ఇవన్నీ కూడాను 10వ సంవత్సరం లోపలనే జరిగినటువంటివి. ఈ 10 సంవత్సరం జరిగిన తర్వాత ఇంకా అస్త్రశస్త్ర విద్యలు, అంతేకాకుండా గజ తురగ సవారులు, దీనిపైన రథసారథులుగా కూడాను వీరు ప్రవీణులయ్యారు. గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటుపోతుండారో అనేటువంటి స్వరూపాన్ని కూడా చూసేటువంటి యొక్క వీరు కానంత స్పీడ్తో పోతుంటారు. ఈ గజతురగముల యొక్క సవారులు ఎందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు. ఇంకా అస్త్రశస్త్ర విద్య ఎందు మొట్టమొదట కైకనే శ్రీరామచంద్రునికి ప్రారంభించింది. కైక ఈ విద్యలలో చాలా ప్రవీణురాలు. ఈ అస్త్రశస్త్ర విద్యల ఎందు తాను ఆరు తీరినటువంటిది. అమ్మును పట్టి విడిచేటువంటిది మొట్టమొదట కైక రాములకు నేర్పిస్తూ వచ్చింది. రాములంటే కైక ప్రాణము, అంత ప్రీతితో రాములను పోషిస్తూ వచ్చింది. ఈ విధంగా జరుగుతూ ఉండగానే 14 సంవత్సరము వచ్చింది. ఈ 14 సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహము గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు. ఈ బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం. ఎందుకనగా పెడమార్గము పట్టకుండా సక్రమమైన మార్గంలో నడిచి సజీవాన్ని పోషించుకుని సత్కీర్తిని ఆర్జిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చిన్న వయసు నుండే వివాహం చేయటము సాంప్రదాయము. గొప్ప గొప్ప వ్యక్తులను, వశిష్ఠుల వారిని, ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు.
ఇది ఈ విధంగా ఉంటూ ఉండగానే విశ్వామిత్రుడు ప్రవేశించాడు. ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి సకాలమునకే వీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు. అతను కూడా సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును, రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా ఇది స్థుతి పెరిగిపోతూ వచ్చింది. వచ్చిన పని నీ చెప్పుక తప్పదు అని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ శ్రీరామచంద్రుని పంపాలి అన్నాడు. 14 సంవత్సరముల బాలురు, ఎండ కన్నెరిగినటువంటి ఈ కుమారుడు, రాక్షస సంహార నిమిత్తమై నీవు రావించాలని కోరుతున్నావు, ఇది అసాధ్యము, ఇది వీరను పంపుటకు వీలు కాదన్నాడు. మొట్టమొదట నీ వచ్చినటువంటి అభిష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు. కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా సంకలేదు దశరథ మహారాజు. చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు. ఈ యొక్క విశ్వామిత్రుని కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది. దశరథ, ఈక్ష్వాకుల వంశములో ఆడిన మాట తప్పటం ఇది చాలా పొరపాటు. అనాది కాలం నుండి కూడా ఈ ఈక్ష్వాకుల వంశంలో అసత్యమాడినటువంటి వారు లేరు. మీరు సత్యప్రియులు, ధర్మాచారకులు, మహాపవిత్రమైనటువంటి హృదయులు. మీరు ఈనాడు అసత్యమాడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం అనేటప్పటికి దశరథ చాలా భయపడిపోయాడు. ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు. ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలం శూన్యము అన్నాడు. నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు, ఆ పుత్రకేమేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు. కట్టగలిపటికి నీవు అసత్యమాడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యక్తమైపోతుంది. చెప్పి బొంకుట కంటే చాపు ఉన్ని చెప్పి మరచుట కన్నా మరణమే మంచిది అన్నాడు. కనుక మీరు ప్రామిస్ ఇచ్చినారంటే ఈయన తప్పకూడదు. ఇది ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణము. ప్రతి మానవుడు కూడా నువ్వు మనసంతటి వాళ్లే. ఈ మనవు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే. కనుక నీ మనవు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుషులు. ఈ మనుషులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము. సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు. కనుక నీ విశ్వామిత్రుడు ఈ సత్యం విషయం లోపల ఇంత పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చాడు. ఇవి ఏవి దశరథుని చెవులకు చేరలేదు. ఆ వేళకు బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టు వశిష్ఠుల వారు ప్రవేశించారు. వీరి సంభాషణ రెండు విన్నాడు వశిష్ఠుల వారు. దశరథ, మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు. ఈ బిడ్డల సామాన్యమైనటువంటి బిడ్డలు కారు, సాక్షాత్ దైవ స్వరూపులే. ఇలాంటి వారిపై నీకెందుకు ఈ భ్రమ? వీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు. సర్వలోక సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు. రామచంద్రునికి ఎట్టి అపకారము జరగదు. సర్వ మంగళమూర్తి, అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు. నీ విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి. రామునకు వెంట లక్ష్మణుడు. రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు, భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు. లక్ష్మణుడు లేకపోతే రాముడు ఇంకేమాత్రం కూడా నీరైనా త్రాగలేడు. మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి. కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రాముడు కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు. కైక భరతుణ్ణి జోలకు చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు. కాని శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే. ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో, ఏ బాధలు కలిగినాయో ఏమిటో, ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజునికి చెప్పింది. దశరథుడు తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు. కాని ఏమాత్రము తగ్గలేదు. మంత్రము, యంత్రము, తంత్రములు కూడా కట్టించింది. తల్లి యొక్క ప్రేమ సహజమే కదా. ఏ బాధమో ఏమో తెలియదు. అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది. దినములకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కాని కొంతైనా తగ్గలేదు.
ఎక్కడప్పటికీ విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది. అప్పుడు వశిష్ఠుల వారు 5 నిమిషములు ధ్యానంలో నిమ్మై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు, అక్కడ తీసుకెళ్లి రాముని జోలలో పండబెట్టు, చెట్టు తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు, వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు, వీరు ఏమాత్రం ఇంకా ఏడ్చరు అని. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని, కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుని భరతుని ప్రక్కలో, లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది. ఈ రాముని ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు. ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు, కిలకిల నవ్వుతున్నాడు, కలకలలాడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర, చాలా ఆశ్చర్యం వేసింది. మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణమేమిటి స్వామి? అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము, ఇంకా మానవత్వమనేటువంటిది దైవత్వమునకు అంశము. కొమ్ము చెట్టుని విడిచి కొమ్ము బ్రతకలేదు, తల్లిని విడిచి బిడ్డ బ్రతకలేదు, కాబట్టి పరమాత్మను విడిచి జీవుడు ఉండలేడు. కనుకనే ఈ పరమాత్మునైనటువంటి రామును చేరేటప్పటికే ఈ లక్ష్మికి ఇంత ఆనందం వేసింది అని. తన స్వస్థానమైనటువంటి రామును చేరాడు. ఇది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఏ రాముని నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు. ఏ భరతుని పాయసం నుండి ఉద్భవించాడో ఆ శత్రుకుడు ఆ భరతుని దగ్గర చేరేటప్పటికీ ఇతని దుఃఖం చల్లారింది. అనగా స్వస్థానమును చేరేంత వరకు కూడాను ఈ జీవికి తాపము తప్పినది కాదు. ఆ స్వస్థానం తప్ప మరి ఏ స్థానంలో చేర్చినప్పటికీ ఈ దుఃఖం మాత్రం నివారణ కాదు. జలములో జీవించేటువంటి చేప వజ్ర వైడూర్య మరకద మాణిక్య గోమేధిక పుష్పరాగంతో చెక్కబడినటువంటి బంగారు గిన్నెలు తీసుకెళ్లి పెట్టితే దీనికి ఎంత తాపం ఉంటుండాలి? ఈ ప్రెషస్ విలువ దానికేమీ అర్థం కాదు, ఈ బంగారు విలువ దానికేం అక్కర్లేదు. స్వస్థానం జలం కావాలి. జలములో చేరేంత వరకు ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు. ఈనాడు లోకంలో ఎంతమంది శ్రీమంతులు లేరు, ఎంతమంది బలవంతులు లేరు, ఎంతమంది సౌఖ్య సంతోషంతో తృతూగేవారు లేరు, కాని అన్ని సుఖములు ఉంటున్నాయి, నీ మానసిక ఆనందము లేదు. కారణమేమిటి? ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము. నీ స్వస్థానమైనటువంటి ఆత్మస్థానాన్ని చేరాలి, అప్పుడే నీకు శాంతి సంతోషము. కనుక నీ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధమైనటువంటి పరితాపములు పొందుతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి. ఇంతవరకు మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు. ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును, కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండియే మనకు ఆవిర్భవిస్తున్నాయి. ఈ ఆత్మశాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు. కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పానిపోయిన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్లర్ బెడ్స్ డెన్లర్ సోఫాస్ తెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటాడు. కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు, ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు. అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా నిలుపు మనసా అన్నాడు. కనుక పరమాత్మని యొక్క సన్నిధే మన పెన్నిధి. అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు. ఈ పరితాపములకు కారణమేమిటో వీడు తెలుసుకోవటం లేదు. దీనికి కారణం ఇదియే, భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము. కోరుకునే అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పింది కాదు. కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు. రాముణ్ణి చేరాలి, అతనే మన వృక్షము, మనమంతా దీని యొక్క బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రం ఇంకా జీవితం లేదు. కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు. ఆనాటి నుండి కూడాను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సత్యవాత్ పరిపాలకులు. ధర్మాచరణే వారి యొక్క జీవితము, సత్యమే వారి యొక్క ప్రాణము, ఇది ఆదర్శమే వారి యొక్క జీవితము.
ఇలాంటి ఇరువురు పిల్లలు కూడాను విశ్వామిత్రునితో పంపవలసి వచ్చింది. పంపాడు ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర. వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు సరయూ నది తీరమునకు దక్షిణ భాగములో వచ్చి చేరేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. అంతటి జ్ఞాని విశ్వామిత్రుడు తిరిగి మాయలో మునిగాడు. రామ లక్ష్మణ, ఇది కఠినమైన అరణ్యములు, క్రూరమైనటువంటి రాక్షసులు సంచరించేటువంటి యొక్క అడవులు. మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు. మీకు ఈ భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీచీచి ఎంత మాయలో మునుగుతున్నాను నేను, సాక్షాత్ భగవంతుడికి నేను మంత్రోపదేశం చేయటమా, ఇది ఏ మాయ యొక్క ప్రభావము అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు. రెండవ దినం అక్కడి నుంచి ప్రయాణమయ్యారు, సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు. అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము. ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయటానికి ప్రయత్నించాడు? శ్రీమన్నారాయణమూర్తి వామనావతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి యొక్క ప్రదేశం. అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు, శ్రీరామ గొప్ప రాక్షసి ఉంటున్నది, దీని పేరు తాటకి. ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటాది. అలాంటి బలమున్నటువంటి ఒక తాటకిని మీరు సంహరించాలి. తక్షణమే రాములు చెప్పాడు, స్వామీజీ స్త్రీ వధ చేయటమా, ఇది నేను అంగీకరించనున్నా. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఒక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పులేదన్నాడు. అప్పుడు రాములు చెప్తున్నాడు, స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను, వెరచినవాణి ధైర్యమున వేదును నొందినవాణి నిద్రమై మరచినవాణి సౌఖ్యముగా మధ్యము ద్రావినవాణి భగ్నుడై పరచినవాణి సాధు జడభావము వాణిని కావు మంచువా చరచినవాణి కామినుల చంపుట ధర్మము కాదు. ధర్మము కానటువంటి దానిలో నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు, దీన్ని నేను అంగీకరించనున్నాడు. రామ సర్వజ్ఞుడు, సర్వధర్మస్వరూపులు, లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వధించవచ్చును. వీర్యో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు, రాక్షసులు రాక్షసులే. అప్పుడు రాముడు, విశ్వామిత్ర ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఏమిటి రామ, అందరూ ఉన్నారు, చాలా మంది. ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు. ఈ విరోచనికి ఒక బిడ్డ ఉండేటువంటిది, ఆమెనే మందర. ఈ మందర లోకమునకు క్షేమమునకు అనేక అడ్డంకులు కలిగించుతూ వచ్చేటువంటిది. మహాకఠినమైనటువంటి రాక్షస కృత్యం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది. అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మందరను సంహరించాడు. అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యములు చేస్తున్నది కనుకనే ఈమెను చంపటం న్యాయమేను అన్నాడు. అదే విధంగానే భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది. అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు. ఈ విధమైన విషయములంతా విని, నిజమే లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు, లోకక్షేమాన్ని కోరి లోకధర్మాన్ని ఆశించి సత్యధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు, లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు. ఈ విధంగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఎక్కడిది ఈ భయంకరమైన శబ్దం అంటే, ఈ తాటకే వచ్చి రాళ్ల వర్షం కురిపించింది. లక్ష్మణుడు అమ్ములు వేశాడు, ఆ వర్షం నిలిచిపోయింది. మరి అగ్నివర్షం కురిపించింది, రక్తవర్షం కురిపించింది. ఈ అన్నింటికి కూడా రాముని కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రాములకు అర్థమైంది. కడపటికి తన స్వరూపము మాయమైంది, గొప్ప
వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది. రాములు శబ్ద పేరుని ఉపయోగించారు. అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును పట్టి ఆ వైపుని అమ్ములు విడిచాడు. ఈ రాక్షసి కూలి కింద పడిపోయింది. మరి కొంతసేపటికి మరీచుడు, సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు. వీరు తాటకి కుమారులే. వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి యొక్క శబ్దములు చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు. వృద్ధాశ్రమం అంతా కూడాను రక్తవర్షం కురిపించారు, అగ్నివర్షం కురిపించారు. ఇది చూచి రాముడు మానస ఆశ్రమం అనేటువంటి దాన్ని వదిలేడు. అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ల దూరంలో ఉండినటువంటి యొక్క సముద్రంలో పోయి పడిపోయాడు. రాముడి పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు. అక్కడికక్కడే వాడు మండిపోయాడు. వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయువస్త్రం ఇచ్చాడు. అందరూ శూన్యమైపోయారు. సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది. ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి. అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు. ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తుంటూ ఉన్నారు. రామ, సర్వజ్ఞుడు నీవు, సర్వవ్యాపకుడు నీవు, సర్వశక్తి సంపన్నుడవు. ఈ బాల్యమునందే ఎవరూ చేయలేని ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు. సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు. రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు. ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి. 5వ దినము పూర్ణాహుతి జరిగింది. అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు. ఈ రాక్షసు సంహారమే ఒక్క మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు. అదే దీక్ష, డిటర్మినేషన్. నీ యజ్ఞ సంరక్షణ కావిస్తుమని వచ్చినటువంటి రామలక్ష్మణులు రాత్రిం పగలు ఆహారమే నిద్రే అనేటువంటిది భయం లేకుండా ఈ యొక్క యజ్ఞములో సంరక్షణలోనే మునిగారు. 5వ దినము నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి అయింది. 6వ దినము విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞతో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపట్లో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు. ఈ లోపల శిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండాలని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు. చెప్పాడు, రామలక్ష్మణ మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు. ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపారు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ అతను మాకు లేదు అన్నాడు. తండ్రి ఆజ్ఞ వహించేటువంటి పుత్రులు మేము, కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు. ఇంకొక యజ్ఞానికి పోవని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు. పిత్రు ఆజ్ఞ లేకుండా మేము ఒక్కడుగైనా ముందుకు వేయమన్నాడు. విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు. మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ఋషితో మీరు పొండి, ఇతని ఆజ్ఞను శిరసా వహించండి, ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి అని చెప్పాడు దశరథ మహారాజు. దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామా? ఒక యజ్ఞమే కాదు, నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి, మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను అని చెప్పేటప్పటికీ రాముడు నోరెత్తలేకపోయాడు. ఆ సమయం లోపలే దండక, ధర్మజ, ధర్మక, విష్ణుకు, బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు. అలాంటి శక్తివంతమైన అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు. దీనిని ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు. నేను దైవానుగ్రహంతో పొందగలిగాను, తిరిగి నేను దైవమునికే అంకితం చేస్తున్నాను అని చెప్పి వినియోగించేటువంటి విధానమంతా కూడాను చక్కగా తెలిపాడు. ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్నీ తెలిసిన వాడి వలె తను నవ్వుతూ ఉన్నాడు. స్వామి, వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు? అస్త్రమును ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు. చెప్పి తిరిగి విశ్వామిత్రుడితో అనేక మంది బండలు కట్టుకుని తన ఋషులు, శిష్యులు అందరూ కూడా బయలుదేరారు. ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు. ఎందుకోసం? తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు. మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతంలో వెళుతానన్నాడు. అప్పుడు
ఈ ఆశ్రమంలోని వారందరూ పరమ దుఃఖంలో మునిగారు. వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల పశువులు, కములు, పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి. అవి కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి. అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు. సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మస్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్యస్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు అరణ్యాన్ని వదిలిపోతున్నారు. మహాపురుషులను వదలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి. ఆ అడవిలో ఇంతకాలం సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి. పోతూ ఉన్నారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి ప్రదేశము, వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము, ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు. ఈ విధంగా చెప్పుతూ గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అనగా అక్కడ అహజ శాపము. అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు. రాయిగా కనిపిస్తుండాలి కానీ ఆమె సజీవిగానే ఉంటుండాలి. శాపం యొక్క రహస్యము ఆ దుమ్ము చేత, మట్టి చేత ఇన్ని సంవత్సరములు ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది. కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును, అన్నీ తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు. తనకి వెళ్లేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు. దీనికి విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు. రాముడు దగ్గరికి పోతూ ఉన్నాడు. ఇంకా పాదము కూడాను సోకలేదు. ఈ పాదం యొక్క వైబ్రేషన్, దాని యొక్క ప్రభావం ఇంకా రాతి దగ్గరికి పోతుండాలి. తక్షణమే కదిలింది అహల్య. పాదములు గట్టిగా పట్టుకుంది. రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు. తెలుసును, ఈ మహల్యాన్ని తెలుసును, కానీ తాను మానవుడిగా సంచరించాలి, నేను దైవంగా సంచరించకూడదు అనేటువంటి సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు. వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కాని నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పటం లేదు. భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు. లక్ష్మణుడికి, రామునికి కూడా తెలుసును, కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగపరచకూడదు. వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి. తాను ఎందుకోసం వచ్చాడు? సాధు సంరక్షణార్థమై వచ్చాడు. సాధువులంటే ఎవరు? సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళ సాధువులు కాదు, మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం. అందువల్ల పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. అందరి ఎందుకు సాధుత్వం ఉంటుండాలి. ఆ సాధుత్వం అప్పుడప్పుడు విజృంభించి క్రూరత్వంగా వహించి మానవత్వాన్ని మరిపింపజేస్తుంది. అందుకనే మానవత్వాన్ని జ్ఞప్తికి చెప్పించే నిమిత్తమై ఈ క్రూరత్వాన్ని సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు. నా కర్తవ్యము అని రాముడు చెప్తూ వచ్చాడు. ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తన్ను క్షమించమని, తన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది. ఆ సమయానికే తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడా ప్రచించితే ప్రజెంట్ అయ్యాడు. చూచాడు, గౌతముకి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని. స్వామి, నిమిత్త మాత్రం భవసవిశాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి. కారణం లేని కార్యం జరగదు, విత్తనం లేని మొక్క మలవదు. కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి. ఏది జరిగినా మన మంచి కోసమని ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు రాములు. సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు. అక్కడ గౌతముని కూడా చేర్చుకుని మిథిలాపురానికి చేరారు.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రతి మానవునియందు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే పంచప్రాణములున్నవి. ఇవి అంతర్ముఖమైన దివ్యశక్తులు. బహిర్ముఖంగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, హింసలే మానవుని పంచప్రాణములని చెప్పవచ్చును. ఇట్టి సూక్ష్మమైన తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేక తన మానవత్వాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. మానవునియందున్న జీవశక్తికే సత్యమని పేరు. సత్యమును ఆచరణయందుంచినప్పుడు అదే ధర్మమవుతుంది. సత్యాచరణయే ధర్మం. సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి. కనుకనే వేదము సత్యం వద, ధర్మం చర అని బోధించింది. సత్య సంకల్పము నుండి ఆవిర్భవించినదే ధర్మము. సత్యమే లేక ధర్మమే లేదు. కనుకనే వేదము సత్యాన్నాస్తి పరోధర్మః అన్నది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో బాల్యంలో ఉల్ఫ్ మెస్సింగ్ తనను కలుసుకున్న సంఘటనను గురించి వెల్లడి చేశారు. ఉల్ఫ్ గ్రిగరీవిచ్ మెస్సింగ్ 20వ శతాబ్దానికి చెందిన ఒక ఎవరికి అర్థం కాని వ్యక్తి. ఆయనకు ఎన్నో అద్భుతమైన అతీంద్రియ శక్తులున్నాయని కూడా అందరూ అనుకుంటారు. ఆ కారణంగా ఆయనని ఐతిహాసిక వ్యక్తిగా చరిత్రలో భావిస్తారు. 1899వ సంవత్సరంలో పోలాండ్ దేశంలో జన్మించిన మెస్సింగ్ యూదు మతస్థుడు. 1939వ సంవత్సరం వరకు ఆయన అద్భుతమైన తన మానసిక శక్తులను ప్రదర్శిస్తూ విస్తృతంగా ప్రపంచ పర్యటన కూడా చేశారు. ఆ పర్యటన సందర్భంగా ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, మహాత్మాగాంధీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులను కూడా కలుసుకోవడం జరిగింది. ఇంకా హిట్లర్ యొక్క పతనాన్ని గురించి జోస్యం చెప్పిన కారణంగా ఆయనను పట్టి ఇచ్చిన వారికి హిట్లర్ నగదు బహుమతి కూడా ప్రకటించారు. 1939వ సంవత్సరంలో హిట్లర్ పోలాండును వశపరుచుకున్న తర్వాత మెస్సింగ్ రష్యా దేశానికి వెళ్లిపోయి అక్కడ స్థిరపడ్డారు. ఆయన అద్భుతమైన తన మానసిక శక్తులను స్టాలిన్ వద్ద ప్రదర్శించి ఆయన అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నారు. చివరకు ఆయన 75వ ఏట మాస్కోలో తుదిశ్వాస విడిచారు. స్వామి ప్రశాంతి నిలయంలో 1980వ సంవత్సరం నవంబర్ 22వ తేదీన ప్రపంచంలో పలు భాగాల నుంచి వచ్చిన అశేష భక్త జనసందోహాన్ని ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ, ప్రపంచానికి అంతవరకు తెలియని మెస్సింగ్ యొక్క వ్యక్తిత్వంలోని ఒక అంశాన్ని వెల్లడి చేశారు. మెస్సింగ్ గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడు, సాధకుడు. ఆత్మజ్ఞానాన్ని పొందే నిమిత్తమై అతడు భారతదేశానికి వచ్చాట. హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న అనేక మంది యోగులను, ఋషులను కూడా సందర్శించాడు. తాను కూడా పలు సాధనలను చేశాడు. చివరకు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. ఈ ఉదంతాన్ని స్వామి మాటల్లో ఈ విధంగా తెలిపారు. నేను ఇంతవరకు ఈ సంఘటన గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇది 1937వ సంవత్సరం. నేను కమలాపురంలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా నా స్నేహితులు వెంటే వచ్చేవారు. ఒకరోజు నేను నా సహచరులతో కలిసి కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాను. నన్ను చూసి ఒక వ్యక్తి నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో నన్ను చుట్టివేసి ముద్దు పెట్టుకున్నాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనంద బాష్పాలు విడిచాడు. అంతటితో ఆగక ఆనందంతో నాట్యం చేస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పదే పదే వల్లి ఇంతవరకు ఈ సంఘటన గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇది 1937వ సంవత్సరం. నేను కమలాపురంలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా

పదేపదే వల్లించాడు. నా సహచరులు ఆ ఆగంతకుని వింత చేష్టలను గమనించి ఆశ్చర్యచకితులై, ఈ తెల్లదొర ఎవరు? ఎవరో పిచ్చివాడి వలె ఉన్నాడే, బహుశా ఇతడు మన సత్యాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చి ఉంటాడు అని భయపడుతూ నన్ను అక్కడి నుంచి తరలించుకుపోయారు. మేము అలా వచ్చేస్తుంటే అతడు నేలకు అతుక్కుపోయినట్లే అక్కడే నిలుచుని నేను కనుమరుగయ్యే వరకు విస్ఫారిత నేత్రాలతో నన్ను చూస్తూ ఉండిపోయాడు. అతడే ఉల్ఫ్ మెస్సింగ్ అని స్వామి ఆ రోజున ఉపన్యాసంలో వెల్లడించారు. ఆ రోజు స్వామి ఉపన్యాసమిస్తున్న సమయంలో అప్పట్లో సనాతన సారథి మాసపత్రిక సహసంపాదకులైన శ్రీ వికే నరసింహన్ గారు కూడా ఆ సభలో కూర్చుని ఉన్నారు. ఆయన అసలు సిసలైన పాత్రికేయుడు కావడం చేత స్వామి వెల్లడించినట్టు మెస్సింగ్ స్టాలిన్ను ఎక్కడ ఏ విధంగా కలుసుకున్నాడో, ఆ ఉదంతం తాలూకు వివరాలు ఇంకా తెలుసుకోవాలని ఆయనకి ఆరాటం కలిగింది. ఆ రోజు సాయంత్రం ఆయన ఆ వ్యక్తిని గురించి తనకు అందుబాటులో ఉన్న గ్రంథాలన్నింటినీ చూసి చదివి కొంత సమాచారాన్ని సేకరించగలిగారు. మరునాడు ఉదయమే తాను సేకరించిన విషయాలన్నీ స్వామికి ఈ విధంగా నివేదించారు. ఒకసారి ఉల్ఫ్ మిస్సింగ్ కొన్ని రోజుల తర్వాత ఫలానా తేదీ ఫలానా సమయానికి స్టాలిన్ను అతని క్రెమ్లిన్ కార్యాలయంలో కలుస్తానని సవాలు చేశాడు. అయితే స్టాలిన్ ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని మెస్సింగ్ ఖచ్చితంగా తనను కలుస్తానని చెప్పిన తారీఖున ఎవ్వరినీ తన వద్దకు పంపొద్దని, తనను తప్పించి ఇంకెవ్వరినీ తన కార్యాలయంలోనికి అనుమతించను కూడా వద్దని సెక్యూరిటీ గార్డులకి గట్టి ఆదేశాలు జారీ చేశాడు. కాని చివరకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ మెస్సింగ్ తాను నిర్దేశించిన తేదీన నిర్ణీత సమయానికి స్టాలిన్ కార్యాలయంలో అతని కళ్ల ఎదుట నిల్చున్నాడు. అది చూసి నిర్ఘాంతపోయిన స్టాలిన్ ఇంతమంది భద్రతా దళాల కళ్లు కప్పి, లోపలికి ఎలా రాగలిగావు అని మెస్సింగ్ ని ప్రశ్నించారట. మెస్సింగ్ తాను లోపలికి వస్తున్నప్పుడు భద్రతా సిబ్బందికి స్టాలినే తమ ముందు నడిచి వెళ్తున్నట్టు భ్రాంతి కల్పించానని సమాధానం చెప్పారు. ఈ విషయాలన్నీ నరసింహన్ గారు సేకరించి స్వామికి విన్నవించినప్పుడు స్వామి అంతగా వాటియందు ఆసక్తి కనపరచలేదు. పైగా తన మాటలను విశ్వసించనందుకు నరసింహన్ గారిని సున్నితంగా మందలించారు కూడా. అంతేకాక స్టాలిన్ పరిపాలన త్వరలోనే అంతమవుతుందని, అతడు నెలకొల్పిన మత వ్యతిరేక వ్యవస్థ కుప్పకూలిపోతుందని మెస్సింగ్ జోస్యం చెప్పినట్లు కూడా స్వామి వెల్లడించారు.

అలాగే ఒక సందర్భంలో నన్ను పరిపూర్ణంగా నమ్మి తమ జీవితాలను నాకు అర్పణ చేసిన వారికి అన్నము అమృతము రెండింటినీ నేను అనుగ్రహిస్తాను అని స్వామి ఉద్ఘాటించారు. ఆ వాగ్దానం ఎంత సత్యమైనదో ప్రపంచమంతటా ఉన్న స్వామి భక్తులకు వాళ్ల జీవితాల్లో నిదర్శనమయ్యే ఉంటుంది. నాయందు పరిపూర్ణ విశ్వాసము ఉంచిన వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. నమ్మక చెడిన వారు ఎందరో ఉన్నారు, కాని దైవాన్ని నమ్మి చెడిన వారు ఎవ్వరూ లేరు. జీవితంలో ఎన్నో కడగండ్లు ఎదురుగావచ్చు, కాని నిజమైన భక్తుడు చివరకు విజయాన్నే సాధిస్తాడు అని స్వామి ఎన్నోసార్లు ప్రకటించారు. అందుకు ఉదాహరణగా ఉరవకొండ స్కూల్లో తన సహాధ్యాయులైన రమేష్ సురేష్ల జీవితాలను గురించి ప్రస్తావించారు స్వామి. స్వామియందు వారికి అచంచల విశ్వాసముండేది. వారు ఏ విధంగా తమ జీవితాలను ధన్యం చేసుకున్నారో స్వామి వివరించారు. తమ తరగతి గదిలో రమేష్ సురేష్ అనే ఇరువురు విద్యార్థులు ఎప్పుడూ బెంచీ మీద సత్యానికి ఇరువైపులా కూర్చునేవారు. వాళ్లు సత్యాన్ని అమితంగా ప్రేమించేవారు. ప్రతి చిన్న విషయంలో సత్యంపై ఆధారపడి ఉండేవారు. వారి హృదయాలు పవిత్రములైనా వారికి తెలివితేటలు మాత్రం పాపం శూన్యం. ఆ రోజుల్లో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే ESLC అంటే ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఆ పరీక్ష అంటే అందరికీ భయమే. దాంతో చాలా మంది ఫెయిల్ అయి కొద్ది మంది మాత్రమే పాస్ అయ్యేవారు. రమేష్ సురేష్లకు ఈ పరీక్ష నిజంగా పెద్ద పెనుభూతమే. సత్యం చిన్నప్పటి నుంచి అందరికీ కొండంత అండగా ఉంటూ ధైర్యాన్ని అందిస్తూ అందరితో స్నేహంగా మసలుకుంటూ ఉండడం చేత వాళ్ళిద్దరూ ఈ పరీక్షా గండం నుంచి తమని గట్టెక్కించమని సత్యాన్ని శరణు వేడారు. నా మీద అచంచలమైన విశ్వాసంతో ఉండండి, మీ సమస్యలనన్నింటినీ నేను చూసుకుంటాను అని సత్యం వాళ్లకి మాటిచ్చాడు. పరీక్ష హాలులో సత్యం వాళ్లను రక్షించిన తీరు, చట్టము కంటే ప్రేమ ఉన్నతమైనది అనే సత్యాన్ని రుజువు చేసింది. పరీక్ష హాలులో ప్రవేశించే ముందు సత్యం వాళ్లతో ఆన్సర్ పేపర్ మీద ఏమీ రాయొద్దు, పరీక్షాధికారికి తమ ఆన్సర్ పేపర్లు ఇవ్వద్దని చెప్పాడు. తాను పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వారు కూడా తనతో పాటే బయటకు రావాలని కూడా ఆదేశించాడు. పబ్లిక్ పరీక్ష అనే పెనుభూతము ఎదుర్కోవటం ఇంత తేలికైన పని అని సురేష్ కి రమేష్ కి కలలోనైనా అనిపించలేదు. బాలుడైన సత్యంను వాళ్లు తమ ఆపద్బాంధవునిగా భావించి మరో మాట మాట్లాడకుండా అతను చెప్పినట్లే చెయ్యాలని అనుకున్నారు. పరీక్ష హాల్లో వీరికి కేటాయించబడిన రిజిస్ట్రేషన్ నంబర్స్ ఒకదానికొకటి చాలా దూరంగా ఉండటం వలన వాళ్లు కూర్చోవలసిన బెంచీలు కూడా చాలా దూరదూరంగానే ఉన్నాయి. పరీక్ష ప్రారంభమై 2 గంటల వ్యవధిలో సత్యం 3 జవాబు పత్రాలను వ్రాయడం పూర్తి చేశాడు. ఒకటి తన దస్తూరితో, మిగతా 2 రమేష్ సురేష్ల దస్తూరులతో రాసి వాటిపై 3 పేర్లు రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా రాయడం కంప్లీట్ చేసేశారు. పరీక్షా సమయం ముగియగానే బెల్లు మోగింది. ఇన్విజిలేటర్ పేపర్స్ ఇవ్వమని ఆదేశించారు. సత్యం 3 సమాధాన పత్రాలను ఆయన బల్లపై ఉంచాడు. 10 రోజుల తర్వాత పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల మొత్తం మీద 3 ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు, సత్యం, రమేష్, సురేష్. గ్రామ ప్రజలు వాళ్ల 3 పూలమాలలు వేసి ఊరేగించి ఘనంగా సత్కరించారు. ఈ అనుభవం ద్వారా రమేష్ సురేష్లు శరణాగతి యొక్క విశిష్టతను గ్రహించారు. తరువాత వాళ్లు తమ తమ జీవితాలలో ఆఖరి క్షణం వరకు చిన్న పెద్ద అన్ని విషయాల్లో ఆ మార్గాన్నే అనుసరిస్తూ వచ్చారు. ఈ విధంగా సత్యం వారి జీవితాలకు కేంద్ర బిందువుగా కాదు కాదు సాక్షాత్తు వారి ప్రాణమే అయ్యాడు. ఫలితంగా ఆ శరణాగత వత్సలుడు వారిని కేవలం లౌకికమైన పబ్లిక్ పరీక్షల నుంచి గట్టెక్కించటమే కాకుండా వారిని భవసాగరము నుంచి తరింపచేయాలని కూడా సంకల్పించుకున్నాడు. దీనికి కారణం వాళ్లు ESLC అనే అత్యుత్తమమైన అర్హత కలిగి ఉండడమే. ఇక్కడ ESLC అంటే ఏమనుకుంటున్నారు? ఎలిజిబిలిటీ ఇన్ సరెండర్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్. ఎస్ అంటే సరెండర్, శరణాగతి.
ఎల్ అంటే ప్రేమ, లవ్. మరి సి అంటే విశ్వాసం, కాన్ఫిడెన్స్. నిజానికి ఆ చిన్న పిల్లలకు అది అగ్ని పరీక్షే. అయితే సత్యం ఆదేశించినట్లు వాళ్లు అతని యందు పరిపూర్ణ విశ్వాసము, ప్రేమ, శరణాగతి పెంచుకోవటం చేత అంతటి అగ్ని పరీక్షలో కూడా నెగ్గి చివరకు భగవంతునిలో ఐక్యమయ్యే స్థాయికి చేరుకున్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 18వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: ఆ రోజుల్లో దసరా ఉత్సవాలు నిలయంలోనే జరుపబడుతూ ఉండేవి. బిడ్డల్ని లాలించి పోషించి విద్యను గరిపే జగన్మాతను ఉద్దేశించిన ఉత్సవాలు కావటం వల్ల పురుషుల కంటే అధికంగా స్త్రీలు ఉత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఆ 9 రోజులు ఉదయము సాయంకాలము కూడా స్త్రీలు తమ తమ ఎదురుగా బాబా పటాలను పెట్టుకుని లలితా సహస్రనామాలు చదువుతూ ముగ్గురమ్మలకు మూలస్వరూపమైన సాయిమాత బాబాను ఎర్రని కుంకుమతో పూజించేవారు. ఈ దేశంలో మిగతా అన్ని చోట్ల సుమంగళులకు తప్ప వితంతువులకు ఈ పూజ నిషేధం కాగా, ఇక్కడ మాత్రం బాబా అటువంటి అభాగినులపై గల అవ్యాజమైన కరుణా వాత్సల్యంతో వారికి కూడా స్వయంగా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకునే అవకాశం కల్పించారు. బాబా ప్రేమ అంతులేనిది. నవరాత్రుల్లో చివరి రోజైన 10వ రోజు విజయదశమి నాటి వరకు జరిగే కుంకుమ పూజల్లో పోగైన కుంకాన్ని బాబా స్వయంగా షిరిడీసాయి విగ్రహంపై అభిషేకించేవారు. ప్రశాంతి నిలయంలో ప్రవేశించాక కూడా బాబా సాయంకాలం పుట్టపర్తి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లేవారు. బాబా ఎక్కి వెళ్లే వాహనాన్ని హంస, గరుడ, రథం లేక విమానం లేక పల్లకీ రూపాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలంకరించేవారు. తరువాత అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉండటం వల్ల అంతమందికి ఆ ఇరుకు వీధుల్లో నడక కష్టం కాబట్టి బాబా ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని ఒక్కరోజుకు కుదించేశారు. నాదస్వరం, బ్యాండు వాయిద్యాలు, భజన బృందాలతో, టపాకాయల మ్రోతలతో ఊరేగింపు కన్నుల పండువగా జరుగుతూ ఉండేది. అన్నిటికంటే గొప్ప అనుభూతి ఆకర్షణీయం బాబా నొసటి నుండి కుంకుమ లేక విభూది లేక సూర్యకాంతులు వెదజల్లబడటం. గ్రామస్థులు దాన్ని కైలాస విభూది అనేవారు. కైలాస శిఖరంలో నివసించే శంకరుడు తన నుదుటిపైన శరీరంపైన విభూది ధరిస్తాడు అని పురాణ ప్రసిద్ధి. ఒకరోజు బాబాతో విభూది గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బాబా నాతో, ఎవరైనా పవిత్రమైనటువంటి వారు సత్పురుషులు మరణించినప్పుడు వారి శరీరాలు దహింపబడే శ్మశానంలో వారి చితి నుండి తీసిన విభూదిని శివుడు తన శరీరంపై అలుముకుంటాడు, అటువంటి విభూది నీకు కొంచెం ఇవ్వనా? ఇప్పుడే ఒక పవిత్రుడైన సాధువు మరణించాడు, అతని అంత్యక్రియలు గంగానదీ తీరాన జరుగుతున్నాయి అని చెబుతూ ఒకసారి చెయ్యి గాల్లో ఊపినంతనే ఆయన చేతిలోకి తెల్లని విభూది వచ్చింది. అది బాబా నా దోసిలిలో పోశారు. చెయ్యి కాలి చర్మం ఊడిపోతుందేమో అన్న భయం కలిగింది. ఆ విభూది అంత వేడిగా ఉంది. శివుడు అనుగ్రహించే విభూది ఇదేనన్నారు బాబా. దసరా ఉత్సవాలు 10 రోజులు కూడా భక్తులకు ప్రశస్తమైన దివ్యానందాన్ని కలిగించేవి. అప్పట్లో కొన్ని 100ల మంది మాత్రమే ఉండటం వల్ల నిలయంలోని ప్రార్థనా మందిరమంతా నిండిపోయి సరిపోయేది. పాత మందిరంలోలాగే ఇక్కడ కూడా ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిభోజనం అంతా నిలయంలోనే కావటం వల్ల దసరా 10 రోజులు రోజంతా ధ్యానంలో ప్రార్థనల్లో గడపడానికి వీలుగా ఉండేది. ఒక రోజంతా భక్తుల పిల్లల కోసం కేటాయించబడేది. వాళ్లు పురాణాలకు సంబంధించిన నాటకాలు ప్రదర్శించటం, భజన చెయ్యడం చేసేవారు. పసివాళ్లని ముద్దులాడి లాలించి బాబా ప్రేమతో వారిని ప్రోత్సహించి ఘనంగా విందు చేసి వారిని సన్మానించేవారు. మరొక రోజున గ్రామంలోని స్కూలు పిల్లలు, పండరి భజన బృందం, బుక్కపట్నంలో అనంతపురం జిల్లా బోర్డు నడిపే సత్యసాయిబాబా హైస్కూలు విద్యార్థులు అంతా కలిసి టార్చ్ లైటు డ్రిల్లు, లజం ఎక్సర్సైజులు చేసేవారు. ఒకరోజు సాంఘిక సేవా కార్యక్రమాలకు కేటాయించబడేది. రోడ్లు, సందులు శుభ్రం చేయటం, పేదలకు అన్నదానం చేయటం, నిరుపేదలకు వస్త్రదానం చేయటం, సేవా కార్యక్రమాల్లో వారి వారి అనుభవాల గురించి ప్రసంగించటం మొదలైన కార్యక్రమాలు జరిగేవి. 1945 సంవత్సరం నుండి దసరాల్లో జరుపబడే బాలల దినోత్సవం బాల వికాస్ తరగతులుగా వివిధ దేశాలకు విస్తరించింది. మానవతా విలువలతో కూడిన విద్యను బోధించే ఈ బోధనా పద్ధతి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలుపరచబడింది. దసరా సందర్భంగా పాటించే సామాజిక సేవా దినోత్సవ కార్యక్రమాల పరిధి విస్తరించి సత్యసాయి సేవాదళ్ ఆవిర్భావానికి దారితీసింది. 30,000 మంది పురుషులు, అంతే సంఖ్యలో స్త్రీలు సేవాదళ కార్యకర్తలుగా చక్కని శిక్షణ పొంది వివిధ రంగాల్లో అనేక విధాలుగా తోటివారికి సాయపడుతున్నారు. పుట్టపర్తి వచ్చే పండితులకు శృతుల్లోని పురాణాల్లోని కొన్ని ఘట్టాలను విపులీకరించి ఉపన్యసించే అవకాశాన్ని ఇచ్చి సాంప్రదాయకమైన బహుమతులిచ్చి గౌరవిస్తూ ఉండేవారు. 9వ రోజున విద్యాది దేవత అయిన సరస్వతీ పూజ జరుపబడేది. ఆనాటి సాయంకాలం తెలుగు సంస్కృత పండితులు బాబాగారి సోదరుడు విద్వాన్ శేషమరాజుతో సహా బాబాపై తాము రాసిన పద్యాలు, బాబా వారిని అనుగ్రహించిన ఘట్టాలను కవితల లీవినిపించేవారు. నాకు కూడా ఆంగ్లంలో 1-2 కవితలు కవీనాం కవిహి అయిన బాబా సమక్షంలో చదివి వినిపించే భాగ్యం కలుగుతూ ఉండేది. సంగీత విద్వాంసులు కూడా స్వామి దివ్య సన్నిధిలో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించడానికి ఆహ్వానింపబడుతూ ఉండేవారు. ఒక కృతి పాడేటప్పుడు రాగకల్పనలో కాని ఆ కీర్తనలో కాని భగవంతుని సందర్శనానికై ఆర్తి ధ్వనించినప్పుడు బాబా ఎంతో ఆనందంతో స్పందించేవారు. ఒకసారి బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు హోణప్ప భాగవతార్ కచేరీ చేసినప్పుడు బాబా తన రజత సింహాసనం నుండి లేచి వెళ్లి వేదికపై ఆ గాయకుని పక్కన, మిగతా సహవాయిద్యకారుల పక్కన కూర్చుని కచేరీ పూర్తి కాగానే ఒక బంగారు నగను సృష్టించి స్వయంగా ఆ భాగవతార్ మెడలో అలంకరించారు. ఈ విషయం సత్యం శివం సుందరంలో వివరించబడినప్పటికీ ఇక్కడ కూడా ఈ సంఘటనను వివరించటం అప్రస్తుతం కాదు. ఎందుకంటే అతను పడ్డ భంగపాటు, నిరాశ, తిరిగి పునరుద్ధరణ ఎరిగి ఉన్న ప్రత్యక్ష సాక్షిని నేను. కచేరీ అయ్యాక కారులో బెంగుళూరు తిరిగి వెళ్తూ హోణప్ప భాగవతార్ ఆయన తోటి కళాకారులు బాబా బహూకరించిన నగ ఖరీదు అంచనా వేయటానికి ప్రయత్నించారు. అంతా ఎవరికి తోచినట్లు వారు ఆ నగకు విలువ కట్టడానికి ప్రయత్నించడమే కాకుండా బాబా మహిమను కూడా శంకించటానికి వెనుకాడలేదు. ఇంతలో వారు దాటవలసిన ఒక ఏరులో అకస్మాత్తుగా వరదనీరు ఉధృతంగా రావడం వల్ల ఆ రాత్రికి వారు ప్రయాణం అక్కడే ఆపి కారులోనే రాత్రంతా గడిపి ఉదయం నీరు తగ్గాక కారులో ప్రయాణం మళ్లీ మొదలుపెట్టి చూసుకునేసరికి హోణప్ప మెడలో స్వామి బహూకరించిన నగ లేదు. తిరిగిరాని విధంగా అది మాయమైపోయింది. వెనుకకు తిరిగి వచ్చి బాబాను క్షమాపణ వేడుకోవాలని హోణప్ప భాగవతార్ పుట్టపర్తికి తిరుగుముఖం పట్టారు. కాని వాళ్లు పుట్టపర్తికి చేరుకోవడానికి ముందే బాబా నాకు జరిగిన విషయమంతా చెప్పారు. నేను ఉత్కంఠను, ఉద్వేగాన్ని అణుచుకోలేక కుతూహలంతో వారి రాక కోసం ఎదురుచూస్తున్నాను. హోణప్ప వచ్చి స్తంభానికి ఆనుకుని దుఃఖాన్ని ఆపుకుంటూ వెక్కిళ్లు దిగమింగుకుంటూ నిలబడ్డాడు. బాబా దగ్గరకు రాగాని బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. బాబా అతన్ని చాలాసేపు ఓదార్చి, ఇందులో తప్పేమీ లేదు, ఇది ఎవరికైనా కలిగే సందేహమే, మిగతా వారు కూడా నిన్ను ప్రోత్సహించడం చేత నీకూడా సందేహం బలపడింది, నువ్వేమీ విచారించకు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నీ పట్ల నా ప్రేమ ఏమీ కొరవడలేదు, సందేహం కలిగితేనే ఎవరికైనా నమ్మకం బలపడి విశ్వాసం కుదురుతుంది, ఇదిగో నగ ఇక్కడే ఉంది, నేను ఏదైనా వస్తువును సృష్టించినప్పుడు అది నాలోని భాగమే కనుక నా దగ్గరికే అది తిరిగి చేరుకుంటుంది అని చెప్తూ తన చేతిని గాల్లో తిప్పగాని పోయిన కంఠాభరణం వచ్చి బాబా చేతిలో చేరింది. ఆశ్చర్యంతో నిర్ఘాంతపడి చూస్తున్న ఆ పశ్చాత్తాప హృదయమునకు తిరిగి ఆ నగను ఇచ్చేశారు బాబా. 20 సంవత్సరాల తరువాత సరిగ్గా ఇలాంటి సంఘటని నార్వే ఇంజనీర్ అయిన టెడ్మన్ అనబడే వ్యక్తి విషయంలో జరిగింది. చిటగాంగ్లో ఒక ప్రాజెక్టు పునర్నిర్మాణానికై బంగ్లాదేశ్ తిరిగి వెళ్తూ సెలవు తీసుకున్నప్పుడు బాబా అతని కుడిచేతి వేలికి బంగారు ఉంగరాన్ని తొడిగారు. 6 మాసాల తరువాత బాబా వైట్ఫీల్డ్లోని బృందావనంలో ఉన్నప్పుడు మళ్లీ ఆ ఇంజనీరు బాబా దగ్గరకు వచ్చాడు. భజన ప్రారంభం కాపోతూ ఉండటం వల్ల డాక్టర్ భగవంతం గారు నేను ఉన్న దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. బాబా అతని కేసు చూస్తూ, నీ ఉంగరం ఏది అని అడిగారు. టెడ్మన్ అవమానంతో కుంగిపోతున్న ముఖంతో పోయింది అని చెప్పాడు విచారంగా. ఎక్కడా అని అడిగారు బాబా. చిట్టగాంగ్లో ఓడపై తాడు పక్కనుండి వస్తుండగా నదిలో పడిపోయింది అని చెప్పాడు. ఎప్పుడు మళ్లీ అడిగారు బాబా. ఫిబ్రవరి 23వ తేదీన అని చెప్పాడు ఆ ఇంజనీర్. అంటే 3 నెలల క్రితం అన్నమాట అనుకున్నాను నాలో నేను. స్వామి చెయ్యి 1-2 సార్లు గాలిలో తిరగటం, అందునుండి ఏదో వస్తువు పడటం గమనించాను నేను. అక్కడ ఉన్న 50 మందికి కనపడేలా ఆ వస్తువును 2 వేళ్ల మధ్యన పట్టుకుని చూపించారు. అది ఒక ఉంగరం. అయితే అది ఆ ఉంగరమేనా? అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న. డాక్టర్ భగవంతం గారు తన విజ్ఞాన శాస్త్రపరమైన కుతూహలాన్ని ఆపుకోలేక బాబాని అడుగుతున్నట్లుగా నా వంక చూశారు. బాబా ఆయన కేసి తిరిగి, ఏమీ ఇంకా నీ విశ్వాసం గట్టిపడలేదా అన్నారు. ఈలోగా టెడ్మెన్ లేచి బాబా పాదాలపై వాలిపోయాడు. బాబా ఉంగరం ఉన్న చేతికేసి చూస్తూ, ఇదిగో ఆ ఉంగరమే ఇది, అది నా చేతుల్లోనే పడింది, నేను ఆ నదిలోనే ఉన్నాను, నా కళ్ళు, నా చెవులు, నా ముఖము, నా శరీరము, నేను అంతటా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి అంటూ ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చేశారు. మన కళ్లకున్న సందేహపు పొరలను పటాపంచలు చెయ్యడం కోసం భగవంతుడే సాయి రూపంలో అవతరించాడన్న సత్యాన్ని బాబా పునరుద్ఘాటించటం ఆ సాయంకాలం మళ్లీ మేం విన్నాం.
1: ఒకసారి దసరా ఉత్సవాలకు గాయనపాటు సరస్వతీబాయి పాట కచేరీ చేయటానికి వచ్చి 100లాది శ్రోతలను ముగ్ధుల్ని గావించారు.
0: ఆమె మధురగానం శ్రోతల్ని ఉర్రూతలు ఊగించింది. ఆవిడకు 70 సంవత్సరాల వయసున్నప్పటికీ చక్కటి దృఢమైన శరీరాన్ని, చక్కని జ్ఞాపక శక్తిని కలిగి ఉంది. ఆవిడ వెళ్తున్నప్పుడు వీడ్కోలు సమయంలో ఆమెకు ఒక బెనారస్ పట్టుచీర ఇచ్చి సత్కరించారు. ఆ మర్నాడు స్వామి మాలో కొద్దిమందితో, సరస్వతీబాయికి ఇచ్చిన చీర వెడల్పు 12 క్యూబిట్లు పొడవే కాబట్టి ఆవిడ కట్టుకునే తీరుకు ఆ పొడవు సరిపోదేమో అన్నారు. అక్కడున్న ఆడవాళ్లు, సరస్వతీబాయి 18 క్యూబిట్లు పన్నా చీర తప్ప కట్టుకోరని ధృవీకరించారు. తాను ఆవిడకు బహూకరించిన చీర ఉన్న గుట్టలో నుండి 1 జత చీరలు తీసి పరీక్షించి చూస్తే అవి అన్నీ కూడా తక్కువ పన్నాతోనే ఉన్నాయి. కాని కొద్ది రోజుల తరువాత మద్రాసు నుండి ఆ ప్రఖ్యాత గాయకురాలు తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ రాసిన ఉత్తరం అందుకున్నాను. స్వామి అనుగ్రహంతో ప్రసాదించిన చీర నిడివి కాస్త తక్కువ ఉన్నప్పటికీ కనీసం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడైనా రోజుకొకసారి తప్పక ఆ చీర కట్టుకోవాలని నిశ్చయించుకున్నాను. కాని తీరా చీర కట్టుకుంటే 18 క్యూబిట్ల కంటే మరికొంచెం పొడవు పెరిగి ఉంది అంటూ రాసింది. ఇదొక ఆశ్చర్యకరమైన అద్భుత సంఘటన. ఒకసారి ప్రముఖ వయలిన్ విద్వాంసుడు విద్వాన్ టి చౌడయ్య తన అద్భుతమైన కచేరీతో శ్రోతలను రంజింపచేశాడు. 1 గంటసేపు జరిగిన ఆ కచేరీ ముగించే ముందు బాబా మా మధ్యన ఉన్న రజత సింహాసనం నుండి లేచి వెళ్లి తన హస్తచాలనంతో 1 బంగారు పతకం సృష్టించారు. చౌడయ్య లేచి ఆ పతకాన్ని అందుకోవడానికి చెయ్యి చాపగానే ఆయన చేతుల్లో 1 బంగారు పతకాన్ని పెట్టబోతూ ఆగిపోయి, బాబా, ఓ, నీకు ఈ పాటికి చాలా పతకాలు వచ్చే ఉంటాయి, కాబట్టి ఈ పతకం మీద నా పేరును చెక్కి ఇవ్వాలి అంటూ ఒక్కసారి ఆ పతకంపై నోటితో ఊదారు. వెంటనే ఆ పతకం మీద ప్రెజెంటెడ్ టు టి చౌడయ్య బై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబాచే టి చౌడయ్యకు బహూకరింపబడింది అని అక్షరాలు తళతళలాడుతూ కనిపించాయి. అవి ఎంతో సుందరంగా చెక్కబడి ఉన్నాయి. అద్భుతాల పరంపర ప్రశాంతి నిలయంలో ఆ రోజులు మాకు మహామహిమాన్వితమైన రోజులు. ప్రశాంతి నిలయంలో జరిగే అద్భుతాలకు ఎల్లలు, కులమత భేదాలు లేవని మేము గుర్తించగలిగాం.
2: బాబా దివ్యలీలలను దర్శించే భాగ్యం మాకు కలిగినప్పుడల్లా బాబా అద్భుత మహిమను చూసి రోమాంచితులమై పులకించిపోయేవారం. ఆ కాలంలో బాబా దసరా ఉత్సవాల్లో అన్ని రోజుల్లోనూ తన ఉపన్యాసాలను ఇచ్చేవారు కాదు. నిజానికి చాలా ఏళ్లు బాబా సామూహిక సంభాషణల్లో, ప్రశ్నోత్తర కార్యక్రమాల్లో మాత్రమే సంభాషిస్తూ ఉండేవారు. భక్తులు తన చుట్టూ గుమిగూడి ఆధ్యాత్మిక సాధన గురించి సందేహాలను వెలిబుచ్చినప్పుడు బాబా ఎంతో ఉత్సాహంగా జవాబులిచ్చేవారు. ఇప్పటికీ కూడా అటువంటి పరిప్రశ్నలంటే స్వామి ఇష్టపడతారు. ఒకనొక విజయదశమి పర్వదినాన ఉయ్యాలోత్సవ సమయంలో మొట్టమొదటిసారిగా బాబా భక్తులనుద్దేశించి ప్రసంగించి అనుగ్రహించారు. అది 1953 సంవత్సరం. సరిగ్గా అదృష్టవశాత్తు నా చేతిలో కలం ఉండటం వల్ల ఎవరో నాకు కాగితాలు అందివ్వగాని స్వామి చేసిన మొట్టమొదటి ఉపన్యాసంలో కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు సేకరించి రాసి ఉంచాను. స్వామి తమ ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభం చేశారు. ఇన్నాళ్ళు నేను ఎవరు కోరితే వారికి వారి వారి వ్యక్తిగత సమస్యలకు సమాధానమిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ వచ్చాను. అవన్నీ ఒక ప్రత్యేకమైన దుకాణంలో కొనుక్కోవడానికి ఉంచబడిన పొట్లాలు, పార్సిళ్లు వంటివి. కాని ఇలా ఒక సభను ఉద్దేశించి ఉపన్యాసం ఇవ్వటం అనేది ఒక సంత తిరునాళ్ల వంటిది. ఇక్కడ వినియోగదారుల కోసం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఎవరికి కావలసినవి వారు, ఎవరి శక్తికి తగ్గట్లు వారు తీసుకోవచ్చు. ఇలా నేను ఉపన్యాసం ఇవ్వటం మీకు ఒక కొత్త అనుభవం కావచ్చు, కాని ఇది నాకు పాతదైనటువంటిదే, ఎన్నో యుగాలుగా ఆచరిస్తున్నటువంటిదే. ఆయా రూపాల్లో అనేకసార్లు అవతారం వచ్చినప్పుడల్లా ఆయా అవతారాల్లో ధర్మాన్ని గురించి ఎన్నోసార్లు నేను బోధించి ఉన్నాను. మానవజాతి పునరుద్ధరణకై నిర్గుణాత్మకమైన పరబ్రహ్మం ఆకారం దాల్చి అవతరించినప్పుడు తన అవతార కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించి పరిపూర్ణం కావించుకోవాలంటే మాయ తెరను తొలగించుకుని మానవజాతి ముందు మనిషిలా ప్రత్యక్షమై బోధించటం, శిక్షణనివ్వటం తప్పనిసరి అన్నారు. ఇక్కడ మనం ఈ ఉపన్యాసం నుండి కాస్త పక్కకు వెళ్దాం. స్వామి అన్న ఈ మాటలు వింటుంటే నాకు ఒక విషయం చప్పున జ్ఞాపకం వచ్చింది. ఈనాడు ఉయ్యాలపై నుండి బాబా ప్రకటించిన విధంగానే ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో,
1: ఈ మోక్షమార్గ రహస్యాన్ని యుగాల క్రిందట వివస్వంతునికి, అంటే సూర్యునికి బోధించాను.
2: అదే రహస్యం నీకు ఈనాడు నాచే బోధించబడింది. గతంలో నా అవతారాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాడు. బాబా చెప్పే రామాయణ వ్యాఖ్యానంలో కూడా రాముడు తన సింహాసనం నుండి ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బాబా ఇంకా ఇలా అన్నారు, భూమిపై అవతరించిన ఈ శరీరం మొదటి 16 సంవత్సరాలు బాల్య క్రీడలు, లీలలతో గడిపింది. తరువాత 16 సంవత్సరాలు దివ్య మహిమను ప్రకటించడంలో గడిపింది. 32 సంవత్సరం తరువాత నేను ఉపదేశ కార్యక్రమాలను మరింత చురుకుగా తీవ్రతరం గావించటం మీరు గమనిస్తారు. సత్యము, ధర్మము, శాంతి కలబోసిన ప్రేమ మార్గంలో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ మానవత్వాన్ని ప్రబోధిస్తూ నా ఉపదేశం కొనసాగుతుంది. అంటే 32 సంవత్సరం తరువాత మహిమను ప్రదర్శించటం మానేయాలని నిశ్చయించుకోవటం కాదు, వెర్రితలలు వేస్తున్న మానవ మేధను సరైన మార్గంలోకి మళ్లిస్తూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠాపన చేస్తూ మానవ జాతిని తిరిగి సనాతన ధర్మం వైపుకు నడిపించటమే నా ముఖ్య కార్యక్రమంగా ఉంటుంది ఇక మీదట అన్నారు బాబా. కాని భగవంతుడు దయామయుడు, ప్రేమస్వరూపుడు, తన కార్యక్రమాన్ని నిర్ణీత కాల పరిమితుల్లో ప్రకటిస్తూనే తన ఉపదేశాన్ని 5 సంవత్సరాలు ముందుగానే ప్రారంభం చేశారు. యథాప్రకారంగాని ఉయ్యాల మహోత్సవం పూర్తి కాగాని
1: 108 జ్యోతులతో స్వామికి హారతి ఇచ్చారు.
2: ఆ తరువాత రకరకాల పళ్లను మిఠాయిలను అందరికీ పంచిపెట్టారు. ఆ తరువాత స్త్రీలు సాంప్రదాయబద్దమైన గీతాలను పాడారు. అంతటితో దసరా ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆ రోజుల్లో బాబా జన్మదినోత్సవం చాలా ఆనందంగా ఒక కుటుంబంలో జరిగే పండుగలా చక్కగా జరిగేది. నవంబర్ 23 బాబా జన్మదిన పర్వదినం. మిగతా రోజుల్లో కంటే అధికంగా ఆ రోజు స్వామి మా అందరి కళ్లకు విందుగా, మా హృదయాల్లో వెలిగే సూర్యకాంతిగా, మా పెన్నిధిగా ఆనందాన్ని చేకూర్చేవారు. స్వామిని స్వేచ్ఛగా లాలించి మురిపాలు తీర్చుకునే అవకాశం ఆ రోజు స్వామి ప్రసాదించేవారు. ప్రశాంతి నిలయానికి వచ్చాక కూడా కొన్నేళ్లు బాబా తమ ఇద్దరు సోదరీమణుల ఇళ్లకు ఆ రోజున వెళ్లి తల్లిదండ్రులతో వారితో కలిసి భోజనం చేసేవారు. కాని తదనంతరం బాబా అలా ఇళ్లకు వెళ్లటం మానేశాక వారే స్వామికి సమర్పించటానికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు నిలయానికే తీసుకుని వచ్చేవారు. ప్రార్థనా మందిరంలో షిరిడీసాయి ప్రతిష్ఠింపబడి ఉన్న వేదికపై ఉదయం స్వామి కూర్చునేవారు. ఆ రోజున తల్లిదండ్రులు, పెద్దన్న, వదినగారు, తరువాత కొందరు వయసు మళ్లిన దంపతులు వరుస క్రమంలో వెళ్లి బాబా బుట్టతలపై నూనె పెట్టి వచ్చేవారు. పర్వదినాల్లో, ముఖ్యమైన సందర్భాల్లో తలంటు పోసుకోవడానికి ముందు పెద్దవాళ్లు అలా నూనె పెట్టడం సాంప్రదాయం దాక్షిణాత్యులకు. ఇది వైద్యపరంగానూ మతపరంగానూ కూడా ప్రాముఖ్యం కలిగి ఉన్న ఆచారం. నెలకి ఒకసారైనా కనీసం ఇలా చెయ్యటం ఆరోగ్యకరం కాబట్టి స్త్రీలు, పురుషులు అంతా కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు. బాబా కూడా చిన్నతనంలో ఈ అలవాటు పాటించేవారు. తరువాత కూడా భక్తుల ప్రార్థనను అంగీకరించి 1960 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ తలంటి కార్యక్రమంలో కూడా కుండలీకరణం చేయదగ్గ అసాధారణ సంఘటనలు కొన్నున్నాయి. ఈ కార్యక్రమంలో ఇతరులకు అసూయ కలిగించేలా చాలా కొద్ది మందికి మాలో అవకాశం దొరికేది. మేము ఇది అనుగ్రహంగా స్వీకరించేవాళ్లం. ఫర్నిచర్ ఎక్కువ లేకుండా ఖాళీగా, విశాలంగా ఉన్న ఒక గది ఈ కార్యక్రమం కోసం వినియోగించబడేది. అభ్యంగన స్నానానికి ముందు రోజు ఆ ఇల్లంతా పరిశుభ్రం చేయబడి పచ్చని తోరణాలతో, చక్కగా దిద్దిన రంగవల్లులతో కళకళలాడుతూ అలంకరించబడేది. బాబా ఉదయం 9 అక్కడికి చేరుకునేవారు. మాలో ఒక 4-5 మగవాళ్లం లోపల ఉండేవాళ్లం. సువాసనలు వెదజల్లుతున్న నువ్వుల నూనె ఒక వెండి పాత్రలో ఉంచబడేది. వరుసగా నిలబడి ఉన్న పెద్దవారైన స్త్రీ పురుషుల వద్దకు ఆ నూనె పాత్రను తీసుకుని వెళ్లేవారు. వారు ప్రార్థన చేస్తూ ఆ పాత్రను ముట్టుకునేవారు. ఆ గుబురు జుట్టుపై నూనె వేసి అంటి ఒకరిద్దరు సిద్ధహస్తులు తీవ్రంగా నూనె మర్దనా చేసి తలంటేవారు. తక్కినవారు చేతులకు, వీపుకు, భుజాలకు, పాదాలకు మిగిలిన నూనె రాసేవారు. తనంతట తాను కూడా నూనె రాసుకుని బాబా సాయపడేవారు. ఈలోగా ఒక పెద్ద రాగి పాత్రలో వేడినీళ్లు కాచి ఉంచబడేవి. కొంతమంది కుంకుడరసం వేసి నూనె జిడ్డు పోయేలా తల రుద్దుతూ ఉంటే మిగిలినవాళ్లు తలపై వేడినీళ్లు పోసేవాళ్లు. అభ్యంగన కార్యక్రమం జరుగుతున్నంతసేపు బాబా తన హాస్యోక్తులతో, చతుర సంభాషణలతో నవ్విస్తూని ఒకవైపు మా పొరపాట్ల గురించి, దోషాల గురించి విమర్శిస్తూ ఏడిపించేవారు. ఇక స్నానం పూర్తి కాగాని తుడుచుకోవడానికి పొడితువ్వాళ్లు సిద్ధం చేయబడేవి. పక్కగదిలోకి ఎంతో ఉల్లాసంగా ప్రవేశించి అక్కడ ఉంచబడిన పట్టుధోవతి అంగీ ధరించేవారు. 1-2 బత్తాయి రసం తాగి సేద తీర్చుకునేవారు. ధూపంతో తల ఆరబెట్టి చక్కగా దువ్వేవారు. లోపల ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు వేద సామ్రాట్ బిరుదాంకితులైన ఘనాపాఠి బ్రహ్మశ్రీ కామావధాని నమక చమక మంత్రాలను చదువుతూ ఉండేవారు. రుద్రాభిషేకం జరిగేటప్పుడు ఈ మంత్రాలను చదువుతారు. ఆ పరమశివుడే ఈ సాయిబాబా అని ఎరిగి ఉన్న కామావధాని గారు అభిషేక మంత్రాలను చదువుతూ ఉండేవారు. తరువాత భక్త సందర్శనార్థం బాబా ప్రార్థనా మందిరానికి వెళ్లేవారు. ఇక్కడ మీకొక సంఘటన వివరించాలి. ప్రశాంతి నిలయంలో మొట్టమొదటిసారిగా బాబా జన్మదినోత్సవ సందర్భంలో పెద్దవాడిగా స్వామి తలకు నూనె పెట్టే అవకాశం కలిగింది. పురుషుల వైపు నుండి నేను, స్త్రీల వైపు నుండి మా ఆవిడ బాబాకు నూనె పెట్టడానికి లేచి వెళ్లాం. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ నేను లేవబోతుంటే నా చెవిలో గుసగుసలాడిందొక స్వరం. ఇదే మంచి అవకాశం. అసలు విచిత్రంగా కనిపించే ఆ పుట్టతల నిజమైనదో కాదో పరీక్షించి చూడు అంటూ విషపూరితమైన సలహా ఇచ్చింది ఆ స్వరం. ఆ సలహా బెంగుళూరులో మా పొరుగున ఉండే ఒక బ్యాంకు మేనేజర్ది. అతని బ్యాంకులోని నేను కొద్దిపాటి ధనాన్ని దాచుకున్నాను. నేను కూడా మేకప్ గదుల్లో ఎన్నో రకాల విగ్గులు ధరించి సోప్పణక, బ్రూటస్, ఔరంగజేబ్, విద్యారణ్య, బ్రహ్మ మొదలైన వేషాలు వేసిన వాడిని వేదికపైకి బాబా తలకు నూనె పెట్టడానికి వెళుతుంటే మనసులోని సూచికముల్లో విశ్వాసం వైపు, సందేహం వైపు అటూ ఇటూ ఊగిసలాడింది. సరే, సాధ్యమైతే ఆ విగ్గు పైకి లాగి నిజం తెలుసుకుందామని నిశ్చయించుకున్నాను. గులాబీ పువ్వును ఘుమఘుమలాడే నూనెలో ముంచి నా భార్య బాబా తలపై నూనె పెట్టింది. నేను కూడా నూనె పెట్టి తలంటుతూ ఒకవైపు నుండి జుట్టు పైకి లాగటానికి ప్రయత్నించాను. అది గమనించిన బాబా వెంటనే, కాని కుడిపక్కన కూడా పట్టి లాగి చూడు, వస్తుందేమో అన్నారు రహస్యంగా. సిగ్గుతో నా తల వాలిపోయింది. అటువంటి పాపిష్టి విషపు సలహా విన్నందుకు నన్ను నేనే శపించుకున్నాను. నా భార్యకి జరిగిందేమిటో అర్థం కాలేదు. బయటకు వచ్చి అవమాన భారంతో కుంగిపోయి తల వాల్చుకుని మెల్లగా వచ్చి అటువంటి విషపు సలహా నా చెవిలో ఊదిన పాము పక్కన కూలబడ్డాను. అప్పుడప్పుడు భక్తులకు నేను చేసిన ఈ వ్యర్థ ప్రయత్నాన్ని గురించి చెబుతూ ఉంటే వాళ్లు నన్ను చూసి సానుభూతితో జాలిగా నవ్వేవాళ్లు. అభ్యంగన కార్యక్రమం అంతా పూర్తయిన తరువాత అక్కడున్న వాళ్లంతా బాబా వద్దకు వెళ్లి పూలదండలు వేసేవారు. ప్రేమతో వారు తమ బాలసాయికి, చిన్ని సాయికి రకరకాల వస్తువులతో కూర్చిన దండలను వేసేవారు. పంచదార పటికలు, జీడిపప్పులు, ఆప్రికాట్స్ లేదా చిన్న చిన్న బొమ్మలు, కార్లు, పడవలు, దువ్వెనలు, అద్దాలు, ఇలా రకరకాల వస్తువులతో గుచ్చిన దండలను బాబా మెడలో వేసేవారు. ఇచ్చేవారి ప్రేమానురాగాలను బట్టి బాబా విశాల హృదయంతో ఆ కానుకలను స్వీకరించేవారు. ఒక్కొక్క పొట్లము విప్పుతూ ఉంటే ఆ ప్రదేశమంతా ఆనంద ఉత్సాహం వెల్లివిరిసేది. బాబా తృప్తిగా ఆ బహుమతులు స్వీకరిస్తే భక్తులంతా ఎంతో సంతోషపడిపోయేవారు. తరువాత కొద్దిమంది రహస్యంగా ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందో బాబాకు అన్ని రూపాయలు ఉంచిన పరుసును బహుమతిగా ఇవ్వటం మొదలుపెట్టారు. పవిత్రమైన ఆ బంధం కలుషితం కావటం ఇష్టంలేక ఆ డబ్బులు తీసి విసిరేసి అసలు ఆ కార్యక్రమాన్నే రద్దు చేశారు. తరువాత కాలంలో కేవలం పూలదండలే స్వీకరించబడేవి. ఆ రోజుల్లో బాబా పుట్టినరోజు పండుగనాడు నిలయంలోని భక్తులంతా వెళ్లిపోగానే బుక్కపట్నంలోని సత్యసాయి పాఠశాలకు వెళ్తూ ఉండేవారు. ఆ పాఠశాలకు భక్తులు బాబా పేరు పెట్టుకున్నారు. సరిపడా ధనం సమకూరాక ఆ పాఠశాలను పాత ఇంటి నుండి కొత్త భవనానికి మార్చారు. ఆ పాఠశాల జిల్లా బోర్డు అధీనంలో ఉన్న స్వామి అధ్యక్షుడిగా ఒక పాలక మండలి కూడా ఉండేది. బుక్కపట్నం పాఠశాలకు వెళ్లాలంటే బాబా చిత్రావతి ఇసుకలో కొంత దూరం నడిచి మధ్యన చిన్న ఏరుగా పారుతున్న చిత్రావతిని దాటి ఆవలి ఒడ్డున సిద్ధంగా ఉన్న కారులో ప్రయాణించి బుక్కపట్నం చేరుకునేవారు. 3 మైళ్ల దూరాన ఉన్న ఆ ప్రదేశానికి బాబా కారు బయలుదేరగానే వెనుక కొంతమంది భక్తులు కార్లలో అనుసరించేవారు. విద్యార్థులు భజన కార్యక్రమం పూర్తి చేశాక బాబా వారిని ఉద్దేశించి ప్రసంగించి ప్రధాన అధ్యాపకుని ద్వారా పాఠశాలకు తన పుట్టినరోజు కానుక అందజేసేవారు. ఒకసారి పాఠశాల గ్రంథాలయం నిండిపోయేలా పుస్తకాలు, ఒక సంవత్సరం రేడియో రిసీవరు, ఇంకొక సంవత్సరం వాయిద్య విశేషాలు, ఇలా రకరకాల బహుమతులు ఇచ్చేవారు. తన ఉపన్యాసం తరువాత
1: భక్తులు పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన
2: విందులో పాల్గొనమని విద్యార్థుల్ని ఆహ్వానించేవారు. భక్తులను 5-6 కార్లలో ఆ విద్యార్థులందరినీ పుట్టపర్తి చేర్చమని చెప్పేవారు. ఆఖరి బ్యాచు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుట్టపర్తి చేరేదాకా కర్ణాట నాగపల్లి పొలాల దగ్గర బాబా తన సరసమైన సంభాషణలతో కాలం గడిపి ఎవ్వరికీ విసుగు లేకుండా చేసేవారు. తరువాత కాలంలో తిన్నగా రోడ్డు వెయ్యటం వల్ల బురదలో కొంత దూరం నడవాల్సిన బాధ తప్పిపోయింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 18వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఎవరు స్నేహితుండు ఈశ్వరుండు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి దివ్య అవతార అధ్యయనములో అధ్యయనశీలురైన విద్యార్థుల పాత్ర అద్వితీయం, అజరామరం. నిన్నటి రోజున స్పృశించిన దశకంలో భగవాన్ దివ్య హస్తాల మీదుగా ఎన్నో విద్యా సంస్థలకు బీజావాపన చేయటం మనకు తెలిసిందే. అదే ఒరవడిని కొనసాగిస్తూ తదుపరి దశకం అంటే 1981 నుండి 90 వరకు కూడా భగవాన్ మరెన్నో విద్యా సంబంధిత వ్యవస్థలకు శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్, ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, విశ్వవిద్యాలయ ప్రప్రథమ స్నాతకోత్సవ నిర్వహణ, విద్యాగిరి క్రీడా ప్రాంగణ శాంతివేదిక ఆరంభం, శ్రీ సత్యసాయి నక్షత్రశాల ఆరంభం, భగవాన్ అవనీ సంచారానికి 60 ఏళ్ల వేడుక, శ్రీ సత్యసాయి విద్యా సంస్థల క్రీడోత్సవాల ఆరంభం, సనాతన సాంస్కృతిక సంగ్రహాలయ ఆరంభం, 65 అడుగుల ఎత్తైన హనుమత్ విగ్రహావిష్కరణ, ఇటువంటి ఎన్నో మహోన్నత మహావిష్కరణలకు ఎర్రతీవాచీపరిచి స్వాగతించిన దశకం ఇదే. పుట్టపర్తిలో విద్యాసంస్థల విస్తరణకు సమాంతరంగా అసమానతరంగా భగవాన్ ఇతర అనుషంగిక సంస్థలను కూడా వ్యవస్థీకరించి విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యతనందించారు. భగవంతునిది భక్తులది బృహద్బంధమైతే స్వామితో విద్యార్థులది నుహృద్బంధం, జన్మ జన్మాంతరాల స్నేహబంధం, అపురూపమైన ప్రేమబంధం. అది అనిర్వచనీయం, అవాన్మానసగోచరం, కేవలం అనుభవైకవేద్యం. అదే స్వామికి విద్యార్థుల హృదయ నైవేద్యం. మరి సాక్షాత్ సాయీశ్వరుణ్ణి

0: విద్యార్థుడిగా కలిగిన ఆ విద్యార్థుల జ్ఞాపకాల పందిట్లో కాసేపు సేదదీరుదాము. ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ప్రత్యేక కార్యక్రమం.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీయుత మూర్తి వత్సలత చిందడి సుందర సత్యకీర్తి ఆప్యాయత రూపుదాల్చిన కృపావర సాగర చక్రవర్తి సుశ్రేయము గూర్చి బోధలు వచించు సుకోకిల గానమూర్తి శ్రీ సత్యసాయిష నీ చరణ సరసముల్ భజయించదన్ ప్రభు. ఈ కార్యక్రమ నిర్వహణలో స్వామివారి కార్యక్రమ నిర్వహణలో స్వామిని నిత్యం స్మరిస్తూ స్వామి కార్యక్రమాలలో శ్రమిస్తూ ఉన్నవారందరికీ మా శుభాభివందనములు. ఈరోజు మనందరం రేడియో సాయి సమర్పిస్తున్న కార్యక్రమాల విశ్లేషణను ఆస్వాదించబోతున్నాం. ఈ కదంబ కార్యక్రమంలో పాల్గొంటున్న స్వామివారి అనుగ్రహ సంపన్నులు పాత్రులు అయినటువంటి శ్రీ రామకృష్ణ రెడ్డి గారు, శ్రీ మల్లికేశ్వరం గారు, శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారు, శ్రీ రవితేజ గారు, శ్రీ బాలు కరణం గారు, శ్రీ జగదీష్ చంద్ర గారు, శ్రీ అరుణ్ సాయి గారు, వీరందరూ మనతో వారి సమయాన్ని పంచుకుని స్వామివారి అనుభూతులు మనతో షేర్ చేసుకుంటుంటారు. ఈ కార్యక్రమాన్ని నా వంతు ప్రయత్నం నేను మోడరేట్ చేస్తూ మీ అందరికీ స్వామివారి అనుభూతులను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా. మొట్టమొదటగా రామకృష్ణారెడ్డి గారు ఆయన స్వయాన నాకు గురువు గారు, రెడ్డి సార్ అని ప్రేమగా పిలిచేవాళ్ళం. రెడ్డి సార్, సాయిరాం. స్వామివారితో ఎన్నో అనుభూతులు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొంది మా అందరికీ ఒక రోల్ మోడల్ గా మీరు ఉంటూ ఎన్నో ఏళ్లగా స్వామికి సేవ చేసుకుంటూ ఉన్నారు, మీకు ధన్యవాదములు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో ఒక ప్రశ్న శ్రోతలందరి కోసం, మీరు ఏ సంవత్సరాలలో విద్యను అభ్యసించారు? మీ అందరికీ స్వామి యొక్క సీనియర్ స్టూడెంట్ అని తెలుసు, స్వామి యొక్క డియర్ స్టూడెంట్ అని తెలుసు, బట్ శ్రోతల కోసం ఏ సంవత్సరాలలో మీరు విద్యను అభ్యసించారు పుట్టపర్తిలో స్వామి?
2: బృందావనంలో 1969లో కాలేజీ పెట్టినప్పుడు స్వామి నాకు అపార కృపతో అక్కడ చేరే అవకాశం ఇచ్చారు. తర్వాత బీకామ్ అయిన తర్వాత స్వామి బెంగళూరులో ఎంకామ్ చేసే అవకాశం ఇచ్చారు. స్వామి తమ చెంతనే బృందావనంలోనే నన్ను ఉంచుకొని ఎంకామ్కి వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి అక్కడ చదివి వచ్చే అవకాశం కలిగించారు. దానికి ముందే అది మనకు చెప్పాలంటే చాలా మనము మాటలతో చెప్పలేము. నా చిన్నప్పుడే స్వామి పర్తిలో ఉండి ఆ మధురమోహనమూర్తిని దర్శిస్తూ ఎన్నో అనుభవాలు పొందుతూ ఆయన కృపతో బుక్కపట్నంలో స్కూల్ ఫైనల్ వరకు 5 సంవత్సరాలు చదివే భాగ్యం కలిగింది. మరి కొద్ది సమయంలో అన్నీ చెప్పాలంటే వీలు కాదు. ఉదయం సాయంత్రం అమృత వర్షం కురిపిస్తుండేవారు. నాకు చదువు కంటే ముఖ్యం ఆయన దర్శనం, స్పర్శన సంభాషణలు. అది తెలియని ఆ అట్రాక్షన్ అంటారు, ఆ ఆకర్షణ పొంది నాకు చదువు కంటే ఆయన నాకు కలుగజేసింది ఆ దివ్య ప్రేమను రుచి చూసే భాగ్యం పర్తిలో స్కూల్ సమయంలో, బృందావనంలో కాలేజ్ సమయంలో కలిగించారు. స్వామికి నా ధన్యవాదాలు.
1: అద్భుతం సార్. సార్, ఒక్క స్పెసిఫిక్ గా స్వామి భగవంతుడు అని మనందరికీ తెలుసు. స్వామి అటువంటి అనుభూతులు చాలా కలిగించారు. బట్ మీలాగా ఒక విద్యార్థి స్వామిని దగ్గర నుంచి చూసి స్వామి అనుభూతులు ఎన్నో పొందినటువంటి వారు మాత్రమే చెప్పగలిగిన ప్రశ్న సమాధానం, స్వామి ఒక ఒక సంస్థ వ్యవస్థాపకులుగా ఒక ఆర్గనైజేషన్ లీడర్గా ఎలా స్వామి కండక్ట్ చేసుకునేవారు? స్వామి ప్రోగ్రామ్స్ అయితేనేంటి, హాస్టల్ అయితేనేంటి, స్కూల్ అయితేనేంటి, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్వామి యొక్క థింకింగ్ అయితేనేంటి, హౌ వాజ్ హీ యాజ్ ఎ లీడర్, ఒక లీడర్గా స్వామి ఎలా హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్, ఏం చేశారు, ఎలా మనకి ఎగ్జాంపుల్ గా చూపించారు, ఒక మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదన్నా ఎగ్జాంపుల్?
2: అంటే స్వామి కాలేజీ బృందావనంలో మొదలు పెట్టింది 1969లో. మా అమ్మగారు బృందావనం వెళ్తే నా గురించి అడిగారట, రామకృష్ణ ఏం చేస్తున్నాడని. ఆమె స్వామి ఈ సంవత్సరం స్కూల్ పూర్తి అయిపోతుంది అని చెప్పారట. చెప్తే ఇక్కడ బృందావనంలో చదువుకుంటాడులే, ఇక్కడే చదువుకుంటాడులే అన్నారట. అది వచ్చి నాకు చెప్పారు ఆమె. నాకు బృందావనంలో కానీ బృందావనం చుట్టూ కానీ అసలు ఏమి బిల్డింగులు లేవు ఆ సమయంలో, నాకు చాలా ఆశ్చర్యమైంది. తర్వాత కొంచెం కంగారు కూడా అయింది. బృందావనం అంటే బెంగళూరు వెళ్ళి చదువుకోలేము, చాలా కష్టం అనుకునేవాడిని. కానీ మా అమ్మగారు అన్నారు, ఆయన సంకల్పించుకుంటే ఏదైనా చేయగలరు. ఇక్కడ అన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో, నిన్ను ఎలాగా ఆయన దరి చేస్తారో ఆయన కుదిరే ఆ బాధ్యత, ఆయన్ని చూసుకుంటారు. పరీక్షలకు ముందు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని నీ గురించి అడుగుతున్నారు కదా అని చెప్పా అన్నారు. వెళ్ళాను, ఎంతో ఆదరించి స్వామి నమస్కారం ఇచ్చి తర్వాత మళ్ళా రమ్మన్నారు. పరీక్షలు రాసిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ కాలంలో చాలా తక్కువ మంది ఉండేవారు బృందావనంలో దర్శనానికి భక్తులు. దర్శనం తర్వాత మళ్ళా బయటకు వచ్చి వస్తూ పక్క నన్ను చూసి, అరే ఇక్కడ నన్ను చదువుకుంటావు అన్నారు. నాకు ఆశ్చర్యం, పాయింట్ చేశారు ఆ చోటుకి, ప్రస్తుతం కళ్యాణ మండపం ఉండే ప్రాంతానికి. అక్కడికి వెళ్తూ అక్కడ ఇద్దరు ముగ్గురు ఇంజనీర్ కూడా ఉన్నారు. ఆ పక్కన చూస్తే ఇక్కడే అంటే ఎక్కడంటే చెట్లు, ఆ చెట్లలో అప్పుడే ఫౌండేషన్స్ వచ్చేస్తున్నాయి. తిరిగి వచ్చి, సో చూసావా, అదే కాలేజీ, నీ పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చేరు అన్నారు. పరీక్షల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాను అని స్వామి సంకల్పించుకుంటే అన్నీ కూడా అలా జరిగిపోతాయి. అప్పటికే 9 కాలేజీ ఓపెనింగ్ అయిపోయింది. నేను 25కి వెళ్ళాను, 25 ఆ రోజు స్వామి ఆయన సంకల్పం నన్ను రమ్మన్నారు కాబట్టి ఆ టైంకి ఆయన నాకేం కష్టం కలగకుండా అప్పుడే ఆఫీస్ నుంచి బయట ప్రిన్సిపల్ గారి రూమ్ నుంచి బయటకు వస్తున్నారు. చూసి ప్రిన్సిపాల్తో అప్పుడే మాట్లాడాను రా, వెళ్ళి చేరు అన్నారు. చేరటం జరిగింది. అప్పుడు హాస్టల్ లేదు, తర్వాత పెద్ద సౌకర్యాలు కూడా ఎక్కువ లేదు. స్వామి సంకల్పించుకుంటే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా 6 కట్టేశారు. అలాగే బృందావనం కాలేజీ కూడా ఒక 3 ఆయన కాలేజీ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఆ సంకల్పంతో 1-2 అంత రెడీ అయిపోయింది. క్లాసెస్ స్టార్ట్ చేయడం కూడా రెడీ అవటమే కాదు, స్వామి ఒకరోజు దగ్గరికి వస్తూ, అరే నువ్వు పత్తిలో ఉన్నావు, ఇప్పుడు అందరూ కూడా నువ్వు ఈ పిల్లలంతా కూడా నిన్ను చూసి గమని అనిపిస్తుంటారు. అంటే హాస్టల్లో చాలా తక్కువ మంది, 20 మంది ఉండేవారంటే, ఎక్కువ మంది డే స్కాలర్స్ ఉండేవారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనేవారు. అలా చెప్పాను కూడా ఆయన సంకల్పం దివ్య సంకల్పం, ఆయన తలుచుకుంటే ఏదన్నా కూడా చేయగలరు. ఎంత 10 రోజుల్లో నాకే ఆశ్చర్యమైంది, ఆ స్వామి వస్తుంటే స్వామి దర్శనానికి ఎప్పుడు చూడని డే స్కాలర్ పిల్లలు, ఎప్పుడు చూడని హాస్టల్ పిల్లలు పరిగెత్తి పరిగెత్తి ఆ పుస్తకాలు పక్కన పరవేసి స్వామిచ్చారు స్వామిచ్చారని ఎంతో ఆనందంగా స్వామి దగ్గరికి వచ్చేవారు. అంతా కూడా ఒక 10 రోజుల్లో నేను చూస్తే ఏదో ఎప్పుడో కాలేజీ ఎన్నో సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినట్టు ఉండేది. అంతా కూడా ఆ స్వామి సంకల్పంతో అందరూ కూడా మాకు ఎలా ఉండాలి, ఇక్కడ కూర్చోవాలి అని ఎవరు కూడా చెప్పిన వాళ్ళే లేరు. ఆ దివ్య సంకల్పం అంతా కూడా అందరికీ ఏదో అన్నీ తెలిసినట్టు భావించి కొని క్లాసులోకి వెళ్ళడం కానీ కూర్చోవడం కానీ ఎక్కువ మాట్లాడకూడదు ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయాయి. అన్ని
1: స్వామి సంకల్పమే వజ్ర సంకల్పం అని స్వామి చెప్పినట్టు,
2: స్వామి సంకల్పం వజ్ర సంకల్పం. అండ్ తర్వాత ప్రార్థన కూడా స్వామి 10 గంటలు ఇంకొక నిమిషం మాట్లాడచ్చా,
1: మాట్లాడు
2: స్వామి 10 గంటల సమయంలో బయటికి దర్శనానికి వచ్చేవారు. కళ్యాణ పండుగ ముందు పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అంతా నిల్చునేవారు. మన ప్రస్తుతం ఉండే రమేష్ హాలు సైడు భక్తులు ఉండేవారు. మరి అది వస్తుంటే స్వామి ఆ గేట్లు తెరిచిన తర్వాత స్వామి వస్తుంటే చాలా మంది మన కాలేజీ విద్యార్థులు స్వామి గురించి ఆ రావటం మరాళి మందగమన మహాలావణ్య సేవ అని అంటుంటుంటారు. మరి ఆ తేజోమూర్తి వస్తం ఒక్క చూపులో అందరినీ మార్చేయగల శక్తిగా ఉండేటప్పుడు స్వామి ఎంతో చిరునవ్వులు చిందుస్తూ ఎంతో ఆనందంగా వస్తుంటే ఆ అట్రాక్షన్కి ఆ పిల్లలు దూరంగా ఉండేవాళ్ళు, ఎప్పుడో చూడని పిల్లలు ఆ పుస్తకాలు విసిరివేసి స్వామి సాయిబాబా బాబా బాబా వస్తున్నారు బాబా వస్తున్నారు. కొంతమంది తెలియక అప్పుడు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళకండి అలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు, ఆ వాళ్ళు వెళ్ళి స్వామిని ముట్టేసుకునేవారు. ఇలాగా మాకు ఆ చాలా ఆనందంగా గడిచిపోయేది.
1: ఆ రోజుల్లో కలిగిన అనుభూతులు అది ఒక డిఫరెంట్
2: చెప్పండి
1: లెవెల్లో స్వామిని చూడడం, స్వామి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం అది చాలా అదృష్టమైన విషయం. అలాగే స్వామి యొక్క లీడర్, స్వామి యొక్క విజన్ గురించి ఆ ఇన్స్టిట్యూషన్స్ రావడం గురించి అయితే ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. అలాగే ఇఫ్ వి కొంచెం మనం ఇంకొక నెక్స్ట్ ఈరా ఆఫ్ టైం చూసినట్లయితే, స్వామిని చూస్తూ స్వామి దగ్గర ఉంటూ మనతో పాటు మల్లికేశ్వరన్ సార్ ఉన్నారు. సార్ స్పెసిఫిక్ గా స్వామి యొక్క హాస్టల్ 2 స్టూడెంట్స్ ఎస్పెషల్లీ విద్యార్థులు ఏదైతే టైం స్పెండ్ చేశారో, ముఖ్యంగా 3 ప్లేసెస్ లో స్పెండ్ చేశారు, హాస్టల్, స్కూల్ అండ్ మందిరం. సో సార్ హాస్టల్ స్కూల్ గురించి కొంచెం చెప్పారు, ఎలా అయితే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యాయో స్వామి పద్ధతులు ప్రాసెసెస్ ఎలా పెట్టారు. హాస్టల్లో స్వామి ఆ మొత్తం సంస్థని ఎలా స్టార్ట్ చేశారు, బిగినింగ్ ఏంటి మోడల్? ఇప్పుడు ఇవాళ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్, ఈజ్ ఇన్ ప్లేస్, ఎవరు ఏం చేయాలో అందరికీ తెలుసు. బట్ ఇనిషియలీ యాజ్ ఎ లీడర్ స్వామి హాస్టల్లో రూల్స్ అయితేనేంటి, ప్రాసెస్ అయితేనేంటి ఎలా పెట్టారు? మల్లికేశ్వరన్ సార్.
3: అందరికీ సాయిరామ్. నేను బృందావనంలో 1976, ఈ నంబర్లన్నీ ప్లీజ్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను, 1976 అండ్ పుట్టపర్తి అన్ని కలిపి 1984 వరకు స్వామి దగ్గర స్టూడెంట్ గా టీచర్ గా ఉన్నాను. తర్వాత నా సెకండ్ ఇన్నింగ్స్ 2005 లో స్టార్ట్ అయింది స్వామి దయాలో, ఇంతవరకు సీనియర్ బాయ్స్ హాస్టల్లో. ఏమేమో ఒక చిన్న చిన్న పనిలోని చేసుకుని హాయిగా కూర్చున్నాను. ఆయన పరమ కృప, అంతే తప్ప వేరేమి లేదు. ఈ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, బిల్డింగ్ హాస్పిటల్ విత్ ఇన్ 6 నెలలో, ఇదని దేవుడికి పెద్దది ఏమి లేదు, మనందరికీ తెలుసు. ఇందులో కృష్ణుడుగా ఒకే నిమిషంలో ద్వారక సృష్టించారు, పాండవులకి ఇంద్రప్రస్థాన్ని సృష్టించారు. అని నా దృష్టిలో ఏది చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక్కొక్క బిల్డింగ్ లో ఉన్న ప్రేమ. అంటే స్వామి ఎప్పుడు చెప్తారా కదా ప్రేమ స్వరూపులారా అని మమ్మల్ని పిలుస్తారు, కానీ 100% అన్సలైన్డ్ లవ్ అంటే స్వామి కదా, ప్రేమని కదా. ఇప్పుడు ఉన్న బృందావన హాస్టల్ లో ఒక మంచి స్టోరీ ఉంది, ఆ ప్రేమ ఎట్లా ఆవిర్భవించి వచ్చిందని. ఇప్పుడు ఎక్కడ ఈ హాస్టల్ ఉందో ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చూస్తే అది నెక్స్ట్ కాలేజ్ ఉండాలి, అంటే అవుట్ సైడ్ బృందావన్ క్యాంపస్. బృందావన్ క్యాంపస్ లో లేకుండా, బృందావన్ క్యాంపస్ అంటే స్వామి మందిరం, ఆ క్యాంపస్ లేకుండా ఇప్పుడు కాలేజీకు మందిరంకి ఒక గ్యాప్ ఉంది, ఒక చిన్న కెనాల్ పోతుంది, ఓన్లీ వన్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ కదా. యాక్చువల్ ప్లాన్ హాస్టల్ కాలేజ్ దగ్గర కట్టాలని, అన్ని బిల్డింగ్ ప్లాన్ అన్ని అయిపోయింది. పిల్లలందరికీ చాలా బాధ. అప్పుడు నేను లేదు, నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను. అంత బాధ పిల్లలకి ఒక అబ్బాయి స్వామికి ఉత్తరం రాశారండి, స్వామి ఎందుకు మమ్మల్ని అంత దూరం పోమని చెప్తారు, మేము మీ కాంపౌండ్ లోనే ఉండాలి, మమ్మల్ని దయచేసి బయట పంపించవద్దు. ఎందుకంటే స్టేయింగ్ ఇన్ సేమ్ డివినిటీ, ఇప్పుడు మన మంత్రు ఈస్ట్ ప్రశాంతిలో స్టూడెంట్స్ బ్లాక్ లో ఎప్పుడు ఉన్నాము, అప్పుడు మనకి ఎంత ఆనందం, హాస్టల్ ఎంత ఆనందం మీకే నేనేం చెప్పడానికి ఎక్కర్లేదు. ఆయన రాసి ఇచ్చి స్వామి ఆ లెటర్ తీసుకున్నారు. ప్రిన్సిపల్ గారు, ఇది నాట్ ఓన్లీ బిల్డింగ్స్, అంత మంచి సెలెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీబడి, అది అందరినీ స్వామి ఎంత మంచి మంచి వాళ్ళు మాకు సెలెక్ట్ చేసి ఇస్తారంటే అది ఇంకొకటి. ప్రిన్సిపల్ నరేంద్ర, కొంతమంది వినింటారు కొంతమంది చూసింటారు, జెమ్ ఆఫ్ అ మ్యాన్ అంటే అంత టోటల్ సరెండర్. ఆయన స్వామి ఏం ప్రిన్సిపల్ సార్, ఏం ప్రిన్సిపల్, మీ పిల్లలు ఇట్లా చెప్తారే అంటే ఆయన ఇమ్మీడియట్ గా స్వామితో చెప్పి, స్వామి వీళ్ళు అన్ని వదిలిపెట్టి మీకోసం వచ్చారు స్వామి, అందుకోసం వాళ్ళు ఇట్లా అడిగితే ఏం తప్పులేదు స్వామి, స్వామి దయ చేయాలి స్వామి. అటువంటి మహనీయుడు ఆయన. ఇప్పుడు బృందావన్ హాస్టల్ ఉన్న చోటు ఒక పాండ్, పాండ్ అంటే ఏమి, చెరువు, చిన్న చెరువు, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం అంటే ఇంకా ఎక్స్ట్రా మనీ పెట్టాలి, ఎక్స్ట్రా డబ్బు పెట్టాలి. కానీ దేవుడికి ఇప్పుడు ప్రేమనే ఇంపార్టెంట్ కదా. ఎక్కడ కాలేజ్ కట్టాలో అక్కడ అన్ని, ఆ భూమి పూజ అన్ని అయిపోయింది, అన్ని అయిపోయింది, డిగ్గింగ్ ప్రాసెస్ అన్ని అయిపోయింది. పిల్లలు ఆ వేదన అది చూసి దేవుడు అక్కడ వద్దు ఇక్కడనే చేయాలి. కర్నల్ జోగారావు గారు అప్పుడు చెప్పారు, స్వామి ఇక్కడ కట్టడానికి వీల్లేదుగా స్వామి, ఈ పాండ్లో ఉన్న నీళ్ళని తీయాలి, మళ్ళీ బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండదు, ఇదన్నీ చెప్పారు. అని ప్రేమ ప్రేమ ప్రేమకేమి, అంతే అన్ని అక్కడ స్టార్ట్ అయింది. మేము జాయిన్ చేసినప్పుడు హాస్టల్ హాస్టల్ లేదు, ఏ కాలేజీలో సార్ చదివారో అదే మా హాస్టల్, అప్పుడు కాలేజ్ బిల్డింగ్ వచ్చేసింది, ఆ హాస్టల్లో ఉన్నాము. అంటే స్వామి ఎప్పుడు చెప్పిన వారంటే, ఈ పిల్లలు నేను ఇక్కడ రావాలంటే నేను క్యారెట్ చూపించాలి, ఆ క్యారెటే ఈ విద్యాలయాలు. మేము మా బృందావనం స్టేలో ఫుల్ క్యారెట్ చూసాము, కానీ ఆయన పరమ కృప, అప్పుడు పిల్లలు చాలా తక్కువ మంది, క్యారెట్ వదిలేసి క్యారెట్ ఎవరు పడుతున్నారో ఆయన చిందనే మాకందరికీ ఉన్నట్టు చేశారు. అది మా ఇన్ఫాక్ట్ నాకు ఇఫ్ ఐ రిమెంబర్ ఒకతూరి స్వామి చదువుల గురించి చాలా ఇంపార్టెంట్, మేము ఇద్దరు స్వామి కొంత పిల్లలు ఉన్నారు, స్వామి ఈ జాబ్కు పో ఆ జాబ్కు పో అని బాగా చదువు అని చెప్తున్నారు. అప్పుడు అంటే స్వామి అంత స్వతంత్రం మాకు ఇచ్చినవారు, అంటే స్వతంత్రం కాదు అంత ప్రేమలో మేము ప్రేమతో అట్లనే మిక్స్ అయిపోతాము. స్వామి ఎప్పుడు చెప్తారు కదా, స్వామి బాగా చదవాలి, ఇది నీ చెప్పి నీవు చదవట్లేదు, ఎప్పుడు ఇది ఇది అది ఉంటావు అన్నప్పుడు స్వామి చెప్పింది నేను వెనక స్వామికి చెప్పాను, చెత్త చదువు చదివి చావాంగనేటికి చావు లేని చదువు చదువు అన్నట్టు. అదే అంత ఫ్రీగా పిల్లల్ని డెవలప్ చేశారు స్వామి, అదే అందుకోసం ఇది చెప్పాలనుకున్నాను. మోర్ దెన్ బిల్డింగ్స్ అండ్ అదర్ థింగ్స్, ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈ కోవిడ్ టైమ్స్ ఇదని పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ స్టూడెంట్స్, మీరు చూస్తే మన పిల్లలు యాక్టివిటీ ఇప్పుడు లోకంలో ఎట్లా ఉందని మీకే తెలుసు, నేనేం చెప్పడానికి అక్కర్లేదు. అంత విశ్వాసంతో కొంతమందికి స్వామి దగ్గర ఫిజికల్ గా ఛాన్స్ లేకుండా పోయిన పిల్లలు కూడా ఎంత మంచి సేవ చేస్తున్నారు. అదే ఫౌండేషన్. ఫస్ట్ ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ చదవడం వల్ల అది తప్పగా రాదు. నేను చెప్పినట్టు నేను మాస్ బంకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అప్పుడు, ఆ చదువులని వదిలేస్తే కూడా స్వామి ఒక్కొక్కరిని అంత ప్రేమతో అంత బ్యూటిఫుల్ గా మోల్డ్ చేసడం వల్లనే ఎక్కడికి వస్తే ఈ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ ఏదో ఒక సేవలు ఉంటారు పిల్లలు. అందరూ లేకపోతే స్వామి ఎప్పుడు చెప్తారు కదా ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 1000 ఇది ఓన్లీ 1 లైన్ ఉంటే కూడా చాలని. అట్లా 1000 లైన్స్ ఇప్పుడు బయట ఎక్కడ చూస్తే ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్ అబ్రాడ్ అదే చాలా చాలా ఇది. దట్ ఇస్ ద ఫౌండేషన్ స్వామి రియలీ అది చేసి మై గాడ్ ఇట్ ఇస్ ఆసమ్. అదే మనం చెప్పాలి
1: అవుట్కమ్ ఆఫ్ ఆ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కి ఒక అవుట్పుట్ ఏదైతే ఉందో అది క్యారెక్టర్ బిల్డింగ్. అది మనం ఈ రోజు చూస్తున్నాం స్వామి. మనతో పాటు ప్రసాద్ సార్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్ మీ టైం కొంచెం మాకు కేటాయించినందుకు. ఈరోజు స్పెసిఫిక్ గా బోత్ రెడ్డి సార్ మల్లికేశ్వరన్ సార్ బృందావనం గురించి చెప్పారు, బట్ మనందరికీ స్వామి గురించి ఆలోచించినప్పుడు ప్రశాంతి నిలయం పుట్టపర్తి మనకు గుర్తొస్తాయి. అక్కడే స్వామి చాలా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు, స్వామి యొక్క సెంటర్ ఆఫ్ ద వరల్డ్ లాగా స్థాపించారు. ప్రశాంతి నిలయం క్యాంపస్ లో మీరు చాలా టైం స్పెండ్ చేశారు, ఆ క్యాంపస్ గురించి అక్కడ విశేషాల గురించి కొంచెం చెప్పండి.
4: సైరామ్ గిరీష్ స్వామి పాదకతో నమస్కరిస్తూ ఈ ప్యానల్ డిస్కషన్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. 1978లో నేను బృందావన్ క్యాంపస్ జాయిన్ అవుతామని స్వామి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తే 1978లో నాకు అక్కడ సీట్ దొరకడం కష్టమైంది. అప్పుడు చూస్తే అక్కడ బృందావనకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ప్రాంతాన్ని చూసినప్పుడు స్వామి పక్కన మీరు చెప్పినట్టు స్వామి రెసిడెన్స్ పక్కనే కాలేజ్ పక్కనే హాస్టల్ కాలేజ్ హాస్టల్ ఉన్నంత క్లోజ్నెస్ ఎంత అదృష్టవంతులు ఈ స్టూడెంట్స్ ఇక్కడ అని చెప్పి మేము అనుకునేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి నన్ను చూసి స్వామి అడ్మిషన్ కోసం వచ్చాం స్వామి అంటే స్వామి చూసి అన్నారు నీ రిజల్ట్ వచ్చిందా అని అడిగారు. అంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిందా అంటే రేపు వస్తుంది స్వామి అని చెప్పాము. కానీ ఫర్ సమ్ రీజన్స్ ఆ ఇయర్ నేను అక్కడ జాయిన్ అవ్వలేకపోయాను. కానీ 1979 ఫిబ్రవరి టైంలో మా ఫాదర్ వాళ్ళు మళ్ళీ స్వామి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్వామి అన్నారు మా ఫాదర్తో ఇక్కడ ప్రశాంతి నిలయంలో ఒక పెద్ద కాలేజ్ పెడుతున్నాము, మీ అందరినీ మీ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడే జాయిన్ చేపించేసింది అని. అంటే అప్పుడు అసలు ఏమీ లేదు, ఈశ్వరం హై స్కూల్ మాత్రమే ఉందని తెలుసు. అప్పుడు కాలేజ్ వస్తుంది అంటున్నారేంటి స్వామి అని మా ఫాదర్ వాళ్ళు కొంచెం పర్ఫెక్ట్ అయిపోయి సరే స్వామి చెప్పారు కదా అని మీ అందరం మొత్తం మీ 4 బ్రదర్స్ అందరం అక్కడికి వచ్చేసాం. స్వామి 1979లో ప్రశాంత్ నిలయంలో కాలేజ్ కట్టిస్తున్నారు, ఈశ్వరం హై స్కూల్ కాకుండా పెద్ద కాలేజ్ వస్తుందంట అనేటువంటి ఉద్దేశంతో వచ్చేసాం. అప్పుడు జస్ట్ ఫౌండేషన్ వేస్తుంది అక్కడ. స్వామి మమ్మల్ని చూసి వెరీ చాలా ఆనందపడ్డారు. అందరిని తీసుకొచ్చావా అని అడిగారు మా ఫాదర్. అవును స్వామి అందరిని తీసుకొచ్చానంటే చిన్నపిల్లల్ని ఈశ్వరం హై స్కూల్ జాయిన్ చేయొచ్చు, పెద్ద అబ్బాయిని మనం కాలేజ్ చేపిస్తాం చేర్పిస్తామని చెప్పారు. అసలు ఎంతో ఆనందపడిపోయాం. తీరా చూస్తే అందరం ఈశ్వరం హై స్కూల్లోనే కాలేజ్ జాయిన్ అయ్యారు. అంటే నేను కాలేజ్ జాయిన్ అయితే వాళ్ళ పిల్లలు మిగతా బ్రదర్స్ అందరూ ఈశ్వరం హై స్కూల్లో హై స్కూల్ జాయిన్ అయ్యారు. అందరం ఒక దగ్గరే కాబట్టి మేము పైన వాళ్ళ కింద ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళు ఉన్నారు. హాస్టల్ వచ్చి ఈస్ ప్రశాంతి అనెక్స్ పక్కనే స్వామికి ఎదురుగా ఉండేది అనమాట. స్వామి ప్రాక్సిమిటీ మనకు కాదు, మన విందు చేరామంటే చదువు కోసం కాదు, స్వామి కోసం, స్వామి ప్రాక్సిమిటీ కోసం, స్వామి అనుగ్రహం కోసం చేరామని ఒక ఉద్దేశం తెప్పించాను. అప్పుడు మా ప్రిన్సిపల్ కూడా అమరేందర్ గారు ఆయన అన్నారు బాబు నీకు నీ మార్క్స్ ని బట్టి నీకు ఎంపీసీ ఇవ్వలేనా, ఏముంది స్వామి మీ దగ్గర ఏముంది చెప్పండి అని అడిగి కామర్స్ ఇస్తానని చాలు మాకు ఇక్కడ సీట్ దొరకడం ఇంపార్టెంట్ కానీ మీరు సీసీ ఇచ్చినా హెచ్ఈసీ ఇచ్చినా చేరే దానికి రెడీగా ఉన్నామని చెప్పారు. ఆ విధంగా స్వామి దగ్గర స్వామి అనుగ్రహంతో స్వామి రికమెండేషన్ తో జాయిన్ అయిన వాళ్ళలో నేను ఒకండి స్వామి దగ్గర. అటువంటి పరిస్థితి ఆ టైంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎదురుగుండా ఉండేవాళ్ళం కాబట్టి స్వామి చాలా ఎక్కువ ప్రేమతో మాతో ఉండే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రశాంత నిలయం క్యాంపస్ కాబట్టి తల్లి తల్లిదండ్రులను మిడిపించే అంటే మరిపించేటువంటి ప్రేమ మా మీద అలా కుండపోత కురిపించేశారు. మా గురుగారు రామకృష్ణారెడ్డి గారు ఈ ప్యానెల్లో ఉన్నారు, మాకు తల్లిదండ్రి గురువు దైవం అంతా స్వామి అయినప్పుడు మాకు మానిటర్ గా మమ్మల్ని మెంటర్ చేసుకునేది మా ఫ్యాకల్టీ, మా టీచర్స్ చాలా ప్రేమగా ఉండేవారు వాళ్ళు. మాకు ఎల్డర్ బ్రదర్స్ లాగా ఉండేవారు, కానీ ఎటువంటి టైంలో కూడా మమ్మల్ని డిసిప్లిన్ గా చూసేవారు, చాలా బాగా చూసేవారు అందరు కూడా. అయితే స్వామి దగ్గర ఉన్న ఫస్ట్ ఇన్స్టెన్స్ మాకు ఏం తెలిసింది అంటే తల్లిదండ్రులను ఎలా మరిపిస్తారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మహత్తరమైనటువంటి ప్రేమ, ఎట్లాంటి ప్రేమ అంటే అది మమ్మల్ని అక్కడి నుంచి మేము అంటే ఈశ్వర శాంతి ఎనెక్స్ లో ఉన్న మమ్మల్ని ఎప్పుడెప్పుడు దర్శనానికి వస్తారా అని స్వామి మా కోసం వేచిస్తాం. మేము స్వామి కోసం వేచిస్తాం కాదు, స్వామి మేము ఉన్న స్థావాన్ని వేచిస్తారు సో దట్ ఆయన కింద దిగి వచ్చేదానికి అనమాట, అంటే బయటకు వచ్చేదానికి. అంతలాగా స్వామి మమ్మల్ని చూసుకునేవారు. మేము అక్కడ లైన్లు కడుతుంటే లైన్ ఫామ్ చేస్తుంటే స్వామి గబగబా దిగి వచ్చి ఈశ్వర శాంతిలో పక్కన అంటే ఇప్పుడున్న కులవంతాల్లో ఎక్కడైతే ఉందో ఆ రైట్ సైడ్ కార్నర్ లో స్వామి అక్కడ నిలుచుకుని చిన్న గేట్ ఉండేది లోపలికి రావడానికి భక్తులు అక్కడ నిలుచుకుని మేము లైన్స్ ఎలా ఫామ్ చేస్తున్నామో చూసేవారు, అక్కడ కరెక్ట్ చేసేవారు. ఇమాజిన్ ఎంత డీటెయిల్ అంటే మీరు ఎప్పుడైతే వ్యవస్థాపకులు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారు అన్నప్పుడు నేను ఇవన్నీ రిలేట్ చేసుకుంటున్నాను. స్వామి ఎలాంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చారు, ఎలాంటి ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేశారు, ఎలాంటి స్టూడెంట్స్ ని ఎన్నుకున్నారు. మీ అందరం ఎన్నుకోబట్టే వచ్చామే కానీ బై మిస్టేక్ రాలేదు అనేటువంటి ఉద్దేశం. స్వామి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని చూసుకున్నారు, అసలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. నేను ఒకసారి చెప్పాను స్వామికి, స్వామి హోమ్ సిక్ అయ్యాను స్వామి అంటే స్వామి అప్పుడేదో హోమ్ సిక్ అనేది చాలా ఈజీ వర్డ్ హాస్టల్లో. స్వామి హోమ్ సిక్ అయ్యాను స్వామి అంటే హోమ్ సిక్ అయ్యావా సిక్ హోమ్ అయ్యావా అని మనం మాట్లాడుతున్నాం. అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశమేమో మరి నేను అన్న స్వామి జ్వరం వచ్చింది స్వామి దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా పెట్టి చూసి 98.4 ఉంది అన్నారు. యాక్చువల్లీ నాకు నిజంగా జ్వరం ఉండింది ఆ రోజు. నేను డాక్టర్ అల్రేజా గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు 101 ఉంది, నువ్వు వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పు అన్న. అంటే నేను స్వామి దగ్గర చెప్తే ఇట్లా పెట్టుకుని 98.4 ఉంది అన్న. సరే మరి వెనక్కి వచ్చిన తర్వాత చూపిస్తే మళ్ళీ ఆయన చూసి కరెక్ట్ 98.4 ఉంది అన్నాను. సో ఇలాంటివి మనకి నమ్మకం కుదర్చడానికి స్వామి ఎన్నో విజిటింగ్ కార్డ్స్ ప్లే చేశారు మన దగ్గర. అలాగే ఈ కాలేజ్ మన కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ మా ప్రిన్సిపల్ అమరేందర్ గారు, అక్కడ నరేందర్ గారు అంటే ఇక్కడ అమరేందర్ గారు, తర్వాత డాక్టర్ రామకృష్ణ గారు ఆయన ప్రిన్సిపల్ గా ఉండారు, తర్వాత డాక్టర్ బలభద్రనాయుడు గారు, వీళ్ళందరూ విజనరీస్ ఆ టైంలో. వాళ్ళ పేరు చెప్తే డిస్ట్రిక్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ తెలిసేది అన్నమాట, అంత పెద్ద వాళ్ళందరూ స్వామి తీసుకొచ్చారు. అలాగే స్వామి మా హాస్టల్ విజిట్ చేసేటప్పుడు అంటే హాస్టల్ అనేది పేరే కానీ స్వామి ఇంటికి ఎక్స్టెన్షన్ అంతే, స్వామి మందిరానికి ఎక్స్టెన్షన్ గా ఉండేది. స్వామి సడన్ గా దిగి కిందకి రావడం, దిగి వస్తున్నప్పుడు టువర్డ్స్ హాస్టల్ వైపు వస్తున్నారు, ఈశ్వర శాంతి వైపు వస్తున్నారంటే హష్ మొత్తం హాస్టల్ అంతా వెంటనే స్వామి వస్తారు అనగానే అందరం రెడీ గబగబా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేవాళ్ళం. స్వామి డైరెక్ట్ గా పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల మొత్తం అన్ని టవల్స్ గిల్స్ అన్ని మొత్తం క్లియర్ చేసేసి డైరెక్ట్ గా స్వామి పాత్ వేసేవాళ్ళం. ప్లస్ ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్ విత్ ఇన్ సెకండ్స్ అంతా రెడీ చేసేవాళ్ళు అన్నమాట. అది కూడా స్వామి బిల్డప్ చేశారు, మా దగ్గర మాలో ఉన్న ఆర్తిని ఆ కోరికని ఇంప్రూవ్ చేశారు. అలా స్వామి దగ్గర రావడం, మా దగ్గర తీసుకోవడం, అవన్నీ చూస్తే అనిపిస్తుంది అంత ప్రేమ చూపించకపోతే అటువంటి గురువుల్ని తీసుకురాకపోతే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేసేవారు కాదేమో.
1: అంటే మీరు చెప్పినట్టు యాజ్ ఎ లీడర్ ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ద రైట్ రిసోర్సెస్ కరెక్ట్. మీరు చెప్తున్నట్టు ప్రతి మీరు ఎవరైతే గుర్తు తెచ్చుకుంటున్నారో మీ టీచర్స్ అందరినీ అలా ఆ జెమ్స్ అందరినీ తీసుకురావడం అన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. అలాగే రెడ్డి సార్ చెప్పినట్టు యాజ్ ఎ విజన్ ఇక్కడ ఏమీ లేకపోయినప్పటికీ అక్కడ ఒక బిల్డింగ్ ని చూపించి ఆ బిల్డింగ్ ని కళ్ళ ముందు మనకి కట్టి సార్ ని జాయిన్ చేసి అలాగే ఇక్కడ రైట్ పీపుల్ ని రైట్ ప్లేసెస్ లో పెట్టి. బట్ జస్ట్ ఇంకొక జస్ట్ మీరు చెప్పిన దాంట్లో నాకు శ్రోతలకి జస్ట్ చిన్న అల్రేజ గారు ఆ రోజు మీకు జ్వరం వచ్చింది స్వామిని కలు అని, జ్వరం వచ్చింది మందేసుకో, జ్వరం వచ్చింది పడుకో కాదు, జస్ట్ ఆ యొక్క ప్రాక్సిమిటీ పిల్లలకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామి ఇచ్చిన ఆయన ప్రేమ ఎలా అయితే ఉందో జస్ట్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జ్వరం వచ్చింది స్వామిని కలు సాయంత్రం అంటే ద రిచ్నెస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు స్వామి ఎంబీఏ ప్రోగ్రామ్ అయితే నుండి ఎంబీఏ క్లాసెస్ స్వామి స్వయంగా వచ్చి నేర్పారు పిల్లలకి, టీచర్ లాగా స్వామి పుస్తకాలు రాశారు, మ్యాన్ మేనేజ్మెంట్ అని స్వామి డైరెక్ట్ గా, విచ్ వాజ్ ఒక క్లాస్ సబ్జెక్ట్ కోర్స్ కూడా పుస్తకం. సో ఎంబీఏ ప్రోగ్రామ్ స్వామి ఉద్దేశం ఏంటి, అది స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ యాజ్ ఎ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంబీఏ స్టూడెంట్స్ లాగా మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి స్వామితో?
5: భగవాన్ బాబా వారి దివ్య పాదార విందాలకి అనేక శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు. నేను 1985 నుంచి 90 వరకు చదువుకున్నాను. కానీ మొట్టమొదలు నేను జాయిన్ అయింది యాక్చువల్ గా డిగ్రీలో. అయితే ఇనీషియల్ గా ఏమైందంటే మమ్మల్ని పుట్టపర్తి ప్రశాంతినిలయంలో స్టూడెంట్స్ గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మేము ప్రశాంతినిలయంలో స్వామి దగ్గర స్వామి సన్నిధిలో స్వామి సమక్షంలో ఉండి డైలీ దర్శనం చేసుకుంటూ స్వామి దగ్గర మనం ఉండవచ్చును అన్న ఆలోచనతో చాలా సంతోషంగా జాయిన్ అయ్యాం. కానీ ఇందాక మన బ్రదర్ చెప్పినట్టుగాను మా బ్యాచ్ అంతానే బృందావన్కి వెళ్ళాలి అని చెప్పేసి అది డిసైడ్ చేశారనమాట స్వామి. సో మొత్తం బ్యాచ్ మొత్తం అంతాను ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, బీకామ్ బీఎస్సీ మొత్తం అందరును, నేను బీఎస్సీలో జాయిన్ అయింది. అయితే అక్కడికి వెళ్ళాలనేటప్పటికి అందరం గగ్గోలు పెట్టేశాం, ఈ బాబు ఏంటిది అసలు స్వామికి దూరంగా వెళ్ళిపోతున్నాం అని. అయితే కానీ ఇందాక మన బ్రదర్ చెప్పినట్లుగా అక్కడ బృందావన్కి వెళ్ళిన తర్వాత నిజంగా బృందావనంలో కృష్ణుడి యొక్క ప్రెజెన్స్ కానీ లేకపోతే అలా అనుకోవచ్చును లేకపోతే ఇంకోలా కానీ, బృందావన్కి వెళ్ళిన తర్వాత అసలైన కృష్ణతత్వాన్ని లేకపోతే ఆ మధుర రసాన్ని దాన్ని చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. వెళ్లే ముందు చాలా కష్టపడినా కూడాను, వెళ్ళిన తర్వాత కూడా స్వామిని బోళ్ళంతా తిట్టుకున్నాం కూడాను, కానీ ఆ తర్వాత మంచి అవకాశాలు తర్వాత బ్రహ్మాండంగా ఇచ్చారు స్వామి. అయితే నా ఎంబీఏ అయిన తర్వాత 88 స్వామిని ప్రే చేశానండి. ప్రే చేస్తే స్వామి ఎంబీఏలో జాయిన్ అవ్వు అని చెప్పేసి అన్నారు. నా బీఎస్సీ అయిపోయిన తర్వాత, నా డిగ్రీ 88 అయిన తర్వాత ఎంబీఏలో జాయిన్ అవ్వు అన్నారు. అది కూడా ఒక గమ్మత్తుగా జరిగిందండి. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, 86 స్వామి స్పెసిఫిక్ గా ఎంబీఏ స్టార్ట్ చేశారనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ బ్యాచ్. అయితే ఆ టైంలో నేను చదువుకుంటున్నాను, చాలా విషయాలు జరిగినాయి యాక్చువల్ గా. ఇందాక బ్రదర్ రామకృష్ణారెడ్డి సార్ చెప్పినట్లుగా స్వామి యొక్క సంకల్పం గొప్ప వజ్ర సంకల్పం. మనం ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఏది స్వామి బిల్డ్ చేసినా కూడాను అది చాలా క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్లు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసినా లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినా లేకపోతే ఒక సింపుల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినా ఏదైనా ఇంకా చాలా సింపుల్ సింపుల్ విషయాలు కూడాను, ఒక సేవదల్ వాళ్ళకి రకరకాల గైడెన్స్లు ఇచ్చినా కూడాను, ఒక సేవా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేసినా కూడా. అండ్ గమ్మత్ ఏంటంటే ఒక నార్మల్ సీఈఓ, మనం బయటకు వచ్చేసి ఒక కంపెనీ సీఈఓ లేకపోతే ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే ఒక చైర్మన్ ఆఫ్ ఎ కంపెనీ కానీ, వాళ్ళు ఏదో కాన్సెప్చువలైజ్ చేస్తారు, ఇలా ఉండాలి అని కొంతవరకు గైడ్ లైన్స్ ఇస్తారు, దెన్ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక స్టేజ్కి తీసుకొస్తారు. సో ఒక విజన్ అనేది బహుశా ఒక మేనేజింగ్ డైరెక్టర్ పెద్దవాళ్ళు వాళ్ళు చేయవచ్చును. అండ్ యాక్చువల్ గా వర్క్ జరిగేది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ఎ కంపెనీ మేయర్, వాళ్ళు ఆ లెవెల్ దాకా లోయెస్ట్ లెవెల్ దాకా దిగచ్చు దిగకపోవచ్చు, వాళ్ళకి ఆ టైం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు స్వామి విషయంలో మాత్రం ఒక పని మొదలు పెట్టారు అంటే హీఈస్ ద చైర్మన్, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ, వైస్ ప్రెసిడెంట్, అండ్ దెన్ హీ కమ్స్ డౌన్ టు కింద ఆల్మోస్ట్ ఒక వర్కర్ లెవెల్ దాకా కూడాను ఆయన వచ్చి మైన్యూటెస్ట్ ఆఫ్ ద ప్లాన్ చేసుకుని ఆయన ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్పేసి, ఇందాక మీరు చెప్పినట్లు రామకృష్ణ సార్ కూడాను బ్రహ్మాండంగా చెప్పారు, ఒక లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ని సెలక్షన్ చేయడమే కానీ లేకపోతే ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ ఎన్నో ఉన్నాయి. ఆ టైంలో యాక్చువల్ గాను నిజం చెప్పాలంటే ఆ టైంలో ఎంబీఏకి పర్మిషన్ దొరకలేదండి. దొరకకపోతే దానికి ఏం చేస్తే పర్మిషన్ దొరుకుతుంది అని చెప్పేసి రకరకాల వాళ్లతోనూ స్వామి సంప్రదింపులు జరిపి చాలా అంటే ఒక ఎడ్యుకేషన్ అకాడమిక్ పరంగానూ చాలా ఒడిదుడుకులు వచ్చాయి, చాలా అడ్డాలు వచ్చాయి. అయితే స్వామి ఎవరెవరిని ఎలా గైడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకందరికీ రకరకాల గైడెన్స్ ఇస్తూ అట్ హైయర్ లెవెల్ మళ్ళీ ప్రొఫెసర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం. ప్రొఫెసర్ సేగల్ గారు, హీ వాజ్ ద ఫస్ట్ ప్రొఫెసర్ డీన్ ఆఫ్ ఎంబీఏ ఫ్యాకల్టీ అనమాట, ఎంబీఏ డిపార్ట్మెంట్. తర్వాత ప్రొఫెసర్ యుఎస్ రావు గారు, తర్వాత ప్రొఫెసర్ భాగ్య గారు, ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారు, వీళ్ళంతాను భాగ్య సార్ అండ్ సుధీర్ భాస్కర్ సార్ ఇంకా మన దగ్గర ఇక్కడే ఉన్నారు, ప్రొఫెసర్ యుఎస్ రావు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ పర్సనల్ గా స్వామి సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ చేసుకోవడమే కాదు ఎంబీఏ క్లాసెస్ ఎలా జరగాలి ఎక్కడ జరగాలి సిలబస్ దగ్గర నుంచి స్వామి సెలెక్ట్ చేసి చూస్ చేసుకుని, అండ్ దెన్ సిలబస్ లో కూడాను మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకందరికీ ఈ విషయం తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ఇట్స్ నాట్ ప్యూర్లీ అకాడమిక్ ఓరియంటెడ్, అకాడమిక్స్ కి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ బోత్ స్పిరిచువల్ అండ్ అకాడమిక్. ఇన్ఫాక్ట్ మనందరికీ తెలుసు స్వామి ఎవరు, మీరు దేనికోసం వచ్చారా అంటే స్వామి ఎవరన్నా పొరపాటున స్వామి ఇదిగో ఇన్స్టిట్యూషన్ ఎంబీఏ కోసం వచ్చానంటే సరే నువ్వు నా కోసం కాదు వెళ్ళిపోవని అంటే టైప్, మీరు నా కోసం వచ్చారు కాబట్టి, ఇందాక మీరు కూడా మొదట్లో చెప్పారు యాక్చువల్ గా మనంతాను వచ్చింది ఫస్ట్ స్వామి కోసం, స్వామి తర్వాతే ఇంకేదైనా, అది స్వామి ఎలా మనల్ని రప్పించుకున్నారు, అది అది మనం వచ్చింది యాదృచ్ఛికంగా మనం వచ్చింది కాదు, మనం మనం ఎవరైనా రాలేము, ఇట్ ఈస్ నాట్ బై మిస్టేక్, రామకృష్ణ సార్ ఆ మాట కరెక్ట్ గా చెప్పారు. సో స్వామి దగ్గరికి రాగలిగా ఆయన మనల్ని రప్పించుకున్నాడు. అయితే ఏంటంటే ఈ ఎంబీఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాల స్టేజెస్ అన్ని స్వామి ఎలా చెయ్యాలి, ఈ స్టెప్ తీసుకుంటే దీని వల్ల వచ్చే పర్యవసానం ఏమిటి, దీని వల్ల వచ్చే చేంజెస్ ఏమిటి అని మళ్ళీ తనకి అన్ని తెలుసు, భగవంతుడు ఆయనకు తెలియని విషయం ఏముందండి. కానీ గమ్మత్ ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, తర్వాత ఎంబీఏ సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో డిస్కషన్స్ పెట్టి ఇలా చేయవచ్చా అలా చేయవచ్చా అని ఒపీనియన్స్ తీసుకుంటూ, ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు బికాస్ ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలుసు, అన్ని తెలిసిన సర్వజ్ఞుడు ఆయన. కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అంటే ఏంటి, మనకు ఒక ఆదర్శం కూడా చూపిస్తున్నారు. ఒక ఫ్యాకల్టీ స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ ఫర్ హిమ్, చాలా చాలా సింపుల్. కానీ ఇవన్నీ మనం చూస్తుంటే ఓ మై గాడ్ ఇలాగా మనం ఉండాలి, ఇలాగా నేర్చుకోవాలి మనం, అందరినీ ఇలా సంప్రదించాలి, ఇలా చెయ్యాలి, ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అంటే ఈ విధంగా వెళ్ళాలి అని మనకి ఆదర్శం చూపించడం అన్నమాట స్వామి. అలా చేస్తూ యాక్చువల్ గాను నేను ఇందాక అన్నట్టు ఇనీషియల్ గా కొంచెం ఉడిదుడుకులు ఉండినాయి. సో క్లాసెస్ జూన్ లో యాజ్ యూజువల్ గా మనకందరికి స్టార్ట్ అవుతాయి, కానీ ఫస్ట్ బ్యాచ్ ఎంబీఏ మాత్రం ఆగస్ట్ లో స్టార్ట్ అయింది. సో అంటే 2 మంత్స్ డిలే అయిందనమాట. కానీ స్వామి ఏమన్నారంటే ప్రొఫెసర్స్ అందరికీను మీరు ప్రెషర్ పెట్టద్దు, కానీ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి, మీ బిడ్డలా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళందరినీ డైలీ పిలిచి లెక్చరర్స్ మొదలు మాట్లాడేవారు స్వామి. ఇంకో గొప్ప పాయింట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు యాదృచ్ఛికంగా మనం ఎవరం రాలేదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఆల్మోస్ట్ 5th or 6th batch వరకు స్వామి పర్సనల్ గా ఇదిగో ఈ స్టూడెంట్ ఉండాలి ఈ స్టూడెంట్ ఉండాలి అని స్వామి పర్సనల్ గా పిల్లలందరినీ స్టూడెంట్స్ అందరినీ పికప్ చేసుకున్నారనమాట. ఐఎమ్ ష్యూర్ ఇనీషియల్ బ్యాచెస్ లో మొట్టమొదట్లోనూ 81 అప్పుడు మన యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పుడు కూడా అలాగే జరిగేదేమో. అయితే ఆ విధంగా స్వామి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి, ప్రొఫెసర్లను సెలెక్ట్ చేసి, కాలేజ్ క్యాంపస్ సెలెక్ట్ చేసి, క్యాంపస్ లో విచ్ క్లాసెస్ ఏ క్లాసెస్ లో ఎంబీఏ ఏ ఫ్యాకల్టీ ఉండాలి, ఏ సబ్జెక్ట్స్ ఎలా టీచ్ చేయాలి అనేది చాలా డీటెయిల్డ్ గా చాలా మైన్యూట్ లెవెల్లో వెళ్ళి స్వామి అసలు అది ఇదంతా ఊహించుకుంటే, ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంటే అమ్మ బాబోయ్ అసలు ఒక ఆర్గనైజేషన్ ని డెవలప్ చేయడం ఇంత బ్రహ్మాండంగా చేయవచ్చునా అని చెప్పి, అది ఓన్లీ భగవంతుడికే సాధ్యం, ఓన్లీ స్వామికే సాధ్యం, మానవ మాత్రులు అంత డీటెయిల్డ్ గా అంత కూలంకషంగా అంత డీటెయిల్ గా ఆలోచించడం అనేది ఐ డోంట్ థింక్ ఒక ఒక ఇండివిజువల్ కి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. అట్లా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్లు దేశాల్లో మన ఎంబీఏ స్టూడెంట్స్ బోల్డ్ అంత మంది చాలా పెద్ద సీనియర్ పొజిషన్స్ లో సెటిల్ అయ్యారు. ఆయన ప్రతి వాళ్ళును చాలా రకాలుగా, ఇందాక మల్లికేశ్వరన్ సార్ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు, ప్రతి వాళ్ళు ఏదో ఒక విధంగా స్వామి యొక్క వాళ్ళ కృతజ్ఞతని చూపించుకోవడము లేకపోతే స్వామి యొక్క సేవలో రకరకాల పొజిషన్స్ లోను వాళ్ళ వాళ్ళ చేతనైనంత వాళ్ళ సేవలు చేస్తున్నారు. అది నిజంగా మనం స్వామికి నిజంగా మనకి ఈ జన్మనిచ్చినందుకు ఈ ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు మనం అందరం చూపించుకోవాల్సిన కృతజ్ఞత పూర్వకంగా మనం చేసుకోవాల్సిన మన బాధ్యత అది.
1: థ్యాంక్ యూ తేజస్ సార్. స్పెషల్లీ ఒక ట్రూ లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీ అది చాలా అద్భుతంగా వివరించారు. అంటే మన స్వామి గురించే అందరికీ తెలుసు, బట్ ఒక ప్రాజెక్ట్ ని స్వామి ఒక లీడ్ చేస్తున్నప్పుడు ఆ డీటెయిల్ భక్తులందరికీ క్లియర్ గా తెలిసి ఉండకపోవచ్చు. బట్ నిజంగా మీరు చెప్పినట్టు ఒక సీఈఓ లాగా విజన్ ఉన్నప్పటికీ స్వామికి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ రోల్ చివరి వరకు స్వామి మనకి ఎడ్యుకేషన్ చిన్న ఒక విగ్రహ స్థాపన పుట్టబర్తులో జరుగుతున్నప్పుడు దాన్ని కూడా రోజు స్వామి పర్యవేక్షించి వెళ్లి చూసి లోయెస్ట్ ఆఫ్ ద వర్కర్స్ తో మాట్లాడి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టైలే స్వామి చాలా స్పెషల్ గా మనందరికి చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ డీటెయిల్ ఆఫ్ ఎంబీఏ ప్రోగ్రామ్ మనకు చెప్పినందుకు. మనతో పాటు బ్రదర్ బాలుకరణం కూడా ఉన్నారు. స్వామి ఎన్నో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉంటారు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు, వాటన్నింటినీ లీడ్ చేస్తూ ఉంటారు యాజ్ ఎ లీడర్. ఒక రెండు మూడు ఎక్స్పీరియన్సెస్ మీరు చూసినవి, మీరు పాల్గొన్నవి, మీరు స్వామిని ఒక ఒక లీడర్ గా, ఒక సంస్థ వ్యవస్థాపకుడుగా, ఒక ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చూసి మీరు నేర్చుకున్నది మాతో ఏదన్నా షేర్ చేయండి.
6: సత్యసాయి భగవాను చరణాల విందాలకు నమస్కరిస్తూ సాయిరామ్ టు అందరికి, సాయిరామ్ అందరికి సాయిరామ్. అమెరికాలో ఉండడం వల్ల తెలుగులో ఎక్కువ ఇంగ్లీష్ రావచ్చు, ఇంగ్లీష్ లో తెలుగు రావచ్చు. నన్ను మీరు దయచేసి భరించండి. నేను 1987 నుంచి 1992 వరకు అంతకుముందు స్కూల్లో చదివాను. కాలేజీలో 1987 నుంచి 1992 వరకు నా బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం చదువుకున్నాను. 87లో యాక్చువల్లీ స్వామి, యాక్చువల్లీ అందరూ చెప్తున్న దివ్యానుభూతులు వినడము చాలా చాలా గొప్పగా ఉంది. యాక్చువల్లీ ఇది ఎంతో ఇది నిజంగా స్వామి అనుగ్రహం ఎంతో మందిని వినడం. సో 87లో స్వామి ఉపకులపతుల కాన్ఫరెన్స్ చేశారు, అంటే వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది సెప్టెంబర్ లో అనుకుంటాను. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక లీడర్ కు క్లారిటీ ఉంటుంది, ఒక క్లారిటీ కన్విన్సింగ్ ఉంటుంది, అంటే వాళ్లే లీడర్స్ అవుతారు యాక్చువల్లీ. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలుసు, అందుకే స్వామి దిగి వచ్చారు ఇది చేయడానికి. సో ఇప్పుడు మనం విన్నట్టయితే రామకృష్ణారెడ్డి సార్ గాని, ప్రసాద్ ఏమాకి ప్రసాద్ అన్నాను కానీ, లైక్ యూనో అందరినీ మల్లికేశ్వరన్ లైక్ రవితేజ వీళ్ళని విన్నప్పుడు ఆ ప్రేమతో అందరూ వచ్చారు. ఆ వచ్చిన దానికి స్వామి ఎటువంటి చదువుని ఇచ్చారు అది స్వామి చెప్తారు ఒక చోట. ఎందుకు ఈ అది ఎలాగంటే ఇది స్వామి కూడా చాలాగా ప్లాన్ చేస్తారు, ఇది చాలా మనం నేర్చుకోవాలి. వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అంతా పుట్టపట్టుకు వచ్చారు. స్వామి వాళ్లను అతిథులను ఎలా చూసుకోవడం అనేది కూడా స్వామి నుంచి నేర్చుకోవాలి. అది ఎలా చూసుకున్నారంటే వాళ్ళు ఉన్న రూములు గాని, వాళ్ళు పడుకున్న ఎలా ఉండాలి స్వామి పిల్లలకి చెప్పారు. అక్కడ కొంతమంది పిల్లలు సీనియర్ పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళు. ఈవెన్ హౌ టు ఫోల్డ్ ద యునో బెడ్షీట్ ఫర్ ద వైస్ ఛాన్సలర్. కెన్ ఇమాజిన్, ఆయన వచ్చి ఇలా లాక్కోవడానికి ఈజీగా ఉండాలంట. కెన్ ఇమాజిన్ అంత డీటెయిల్స్ స్వామి అది అవన్నీ చెప్పి వాళ్ళని బాగా చూసుకుని కడుపు నిండా మంచి భోజనం పెట్టి మరుసటి రోజు పిలుచుకొస్తారు మన యూనో ఆడిటోరియం కు. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం లో జరిగింది ఇది. అప్పుడు ఇంకా మేము ఫస్ట్ ఇయర్ లో. సో స్వామి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పటికి అంత లవ్ ఇచ్చేసి ఉంటారు, స్వామి హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు దేర్ ఆర్ సెట్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలకు మనం అంత ప్రేమనిస్తే వాళ్ళు నీ మాట వింటారు. అట్లే ఇక్కడ వైస్ ఛాన్సలర్ కు స్వామి ఫస్ట్ ప్రేమనిస్తారు, తర్వాత చెప్తారు. ఆ చెప్తూ ఎందుకు ఈ కాలేజ్, ఎందుకు సత్యసాయి విద్యా సంస్థలు మొదలు పెట్టాల్సి వచ్చింది అనే అని దీంట్లో పోతూ అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు స్వామి చెప్తారు అనమాట. మల్లికేశ్వరన్న చెప్పినట్టు తరచి చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు. చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి. ఎందుకంటే చదివితే మనం తర్కం అవుతాము, అంటే నేను ఎక్కువ చదివాను, ఈ బుక్ లో ఇలా ఉందా, ఆ బుక్ లో ఇంతే. బట్ స్వామి అనేది చావు లేని చదువు చదవడానికి నేను ఈ కాలేజీలు పెట్టానంట. ఏంటది యాక్చువల్లీ స్వామి చెప్తారు మళ్ళీ, ఎటువంటి ఎవరు అంటే ఏది విద్య స్వామి చెప్తారు అది సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య. దిస్ ఇస్ స్వామిస్ వర్డ్స్. అంటే సద్గుణములు మంచి గుణాలు మంచి బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య. ఇప్పుడు చూడండి ఇంతకు ముందే రవితేజ చెప్పినట్టు ఎంతో మంది మన పిల్లలు ఎన్నో ఉన్నత స్థానానికి చేరారు. ఇవే క్వాలిటీస్ విల్ టేక్ ఎవ్రీ వన్ టు దట్ హై లెవెల్, నాట్ విద్య. బికాస్ నీ కర్తవ్య పాలనంబు, నీకిచ్చిన పని చేయడము, క్రమశిక్షణ, కరెక్ట్ టైంకి ఆఫీస్ పోవడము. ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ఇటువంటి లేకుండా. సి అలా చెప్పుతూ స్వామి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ యూనివర్సిటీని అని చెప్తున్నప్పుడు ఇది చెప్తారు. ఇదన్నీ విని హాస్టల్కి వస్తే ఒక రకమైన మనకైతే ఇలా ఊగిపోయేవాళ్ళం. ఇన్ ద సెన్స్ స్వామిని ఎప్పుడైనా బాగా విన్నప్పుడు మనకు కొంతసేపు అది ఇలాగా ఏమంటాం, మనం యాక్చువల్లీ ఒక రకమైన స్టేట్ లో ఉంటాం స్వామిని విని వస్తే. మనం నిజంగా ఈవెన్ స్వామి మాట్లాడినప్పుడు కూడా మనల్ని మనం మర్చిపోతాం యాక్చువల్లీ. ఆ ఉన్న భావంలో రాసిన పద్యం వచ్చి ఈ అనర్గళంగా వచ్చాయి. విద్య వీధులందు వెలకట్టి అమ్మువేళ వేద విద్యలకు విశ్వాన తావులేక ప్రాచ్య భావంబు కృంగి అప్రాచ్య మెచ్చువేళ వెలిసె మాతల్లి సాయి విద్యామ కల్పవల్లి తల్లి వెలసె సర్వత్కళామ తల్లి నిలచే పర్తిలోన ఈ పుణ్య దాత్రిలోన చదువు సంస్కారంబు సర్వులకు నందింప సాయి శారద మా తల్లి యగుచు అమ్మా నీ చల్లని ఒడిలోన ఓలలాడించి ఓన మాలు తిద్ది ఏడ్పు మాన్పి ఏబిసిడీలు నేర్చిన శిశువులైనారు నేటి శాస్త్రవేత్తలు. ఇది 87 లో రాశాను. అంటే ఇది అనర్గళం, స్వామిని విన్న తర్వాత వచ్చిన పద్యాలు ఇవి. ఆ రోజుల్లో నాకు ఒక చాలా పాడు బుద్ధి ఉండేది. ప్రతిరోజు ఒక పద్యమే స్వామికి ఇచ్చేవాడిని, మూడు రాసినా కూడా ఒక్కొక్కటే ఇచ్చేవాడిని. దానికి ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్, ప్రతి పద్యం స్వామి చదివినప్పుడు నాకు పాద నమస్కారం ఇస్తారు నాకు. దాని వల్ల ఇది పిసిని గొట్టు కవి బేసిక్ గా. సో దాన్ని పద్యాలను ఒక్కొక్కటే ఇచ్చేవాడిని, అది కూడా ఈ చిన్న కాగితం మీద తెలుగులో రాసి మడవకుండా ఇచ్చేవాడిని. నా భక్తి మడిచిన భక్తి కాదు, మడవని భక్తి. ఎందుకంటే కావాలి అనేది మడవని భక్తే కదా. సో అది చదివినప్పుడు స్వామి చూసి నాకు పాద నమస్కారం ఇచ్చేవాడు. అది అంటే ఇది జరుగుతుంది. దాని వల్లే యాక్చువల్ గా నేను ఇప్పుడు ఆనందంలో ఉండేవాడిని. నా క్లాస్మేట్లు నన్ను మీరు అడగొచ్చు, స్వామి నా పద్యం తీసుకుంటే చాలు, దట్ ఈస్ మై లైఫ్. సో అట్లా ఉండేది. సో ఎందుకు అంటే ఇప్పుడు చూస్తే ఆ రోజుల్లో స్వామి అప్పుడే పిహెచ్డి స్టార్ట్ చేశారు, ఒక్కొక్క 2-3 ఏళ్ళ క్రితం ముందు అనుకుంటా. లేకనో మన శివశంకర్ సాయి సార్ గారు, మళ్ళీ నాగేశ్వరరావు సారు, మళ్ళీ జ్ఞానభాస్కర్ సారు, వీళ్ళంతా అప్పుడప్పుడే పిహెచ్డిలో జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి వచ్చిన పద్యం అది యాక్చువల్లీ. అమ్మా నీ చల్లని ఒడిలోన ఓన ఓలలాడించి ఓనమాలు దిద్ది ఏడ్పు మాన్పి ఏబిసిడీలు నేర్చిన శిశువులైనారు నేటి శాస్త్రవేత్తలు. అంటే శిశువులైనారు నేటి శాస్త్రవేత్తలు అంటే అక్కడ ఒక ఇది ఉంది. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఎప్పుడూ నీ ముందు శిశువులే. ఎందుకంటే స్వామి చెప్తారు ఈ సైన్స్ ఈజ్ అ హాఫ్ సర్కిల్, స్పిరిచువాలిటీ ఈజ్ ద ఫుల్ సర్కిల్ అని. ఎందుకంటే ఎప్పుడు శాస్త్రవేత్త యూనో భగవంతుడి ముందు శిశువే. ఇవన్నీ అన్నోయింగ్ గా వచ్చిన యూనో పదాలు. ఒకసారి స్వామి నాతో మాట్లాడుతూ భావం, స్వామి చెప్పారు భావం ఉంటే భాష అదే వస్తుంది అని. ఇది అసలు మనకు అర్థం కాదు. మనం అనుకుంటాము భాషలో ప్రావీణ్యత వస్తే కవిత్వం వస్తుందని. కాదు కాదు, స్వామి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. స్వామి చెప్తారు నీకు భావం ఉంటే భాష అదే వస్తుంది. అది వాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ క్లారిటీ దట్ ఎందుకు స్థాపించారు, అది ఎందుకే స్వామి తన 9వ తరగతిలో బుక్కులు పారేసి మనందరి చేతికి పుస్తకాలతో పాటు సంస్కారాన్ని కూడా ఇచ్చారు. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. మనతో పాటు బ్రదర్ జగదీష్ చంద్ర ఉన్నారు. జగదీష్ జర్మనీలో ఉంటున్నారు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ జగదీష్ మీ టైం మాతో స్పెండ్ చేస్తున్నందుకు. స్పెసిఫిక్ గా నాకు జగదీష్ తో చదువుకునే ఎన్నో సంవత్సరాలు క్లాస్మేట్ గా ఉండే అవకాశం కలిగింది. సో బాగా మంచి స్నేహితుడు జగదీష్. స్పెసిఫిక్ గా మీరు ఇన్ ద లేట్ 90s లో ఎర్లీ 2000 ఇయర్ లో స్వామితో పాటు చాలా టైం స్పెండ్ చేశారు. ఆ యొక్క టైం పీరియడ్ లో మన సీనియర్స్ టైంలో ఎలా స్వామి ప్రాక్సిమిటీగా ఉండేవారో, స్వామి పిల్లలతో చాలా దగ్గరగా స్వామితో వాళ్లతో టైం స్పెండ్ చేస్తూ, ఎం ప్రసాద్ సార్ చెప్పినట్టు పిల్లల కోసం స్వామి దర్శనం వెయిట్ చేసి దర్శన టైం పిల్లలు ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నారో ఆ టైంలో, అలాంటి టైం నుంచి ఆ ఇన్స్టిట్యూషన్ పెద్దదయ్యి భక్తులు ఎక్కువయ్యి ప్రోగ్రామ్స్ ప్రాసెస్ ఇవన్నీ ఇంకా రిజిడ్ గా అవుతూ వచ్చాయి కొంచెం కొంచెం పుట్టపర్తుల ప్రశాంతం. అటువంటి టైంలో మీరు స్వామి దగ్గర చదువుకున్నారు, ఆ టైంలో స్వామి అప్పటికి అంత జరుగుతున్నప్పటికీ పిల్లలతో ఉన్న సాన్నిహిత్యాన్ని స్వామి వదలలేదు. హైయెస్ట్ యాక్సెస్ పుట్టపర్తిలో చూస్తే చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద మహానుభావులు అందరూ వచ్చి ఎంతో కష్టపడి స్వామి ఆర్గనైజేషన్ లో సేవలు చేస్తూ ఎక్కడెక్కడ వెనకాల కూర్చుంటే ఈ చిన్న చిన్న 15-20 ఏళ్ల పిల్లలు అందరూ స్వామికి అతి దగ్గరలో కూర్చుని అవకాశం పొందుతూ ఉండేవారు. అది అప్పటికీ పోలేదు. సో మీరు గ్రహించిన, మీరు చూసిన యాజ్ ఎ లీడర్ స్వామి ఆర్గనైజేషన్స్ అయితే నేను ఒక వ్యవస్థాపకుడుగా స్వామి చేసినవి చూసినవి మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మాతో షేర్ చేసుకోండి.
7: చాలా మంచి ప్రశ్న వేశారు గిరీష్. సాయిరాం, స్వామి పాదపద్మాలకి మన శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరు రేడియో సాయి శ్రోతలకి ప్రేమపూర్వకమైన సాయిరాం. గిరీష్, మీరు అడిగిన ఇంత మంచి క్వశ్చన్ కి ఒక ఒక యాప్ట్ అనాలజీ ఏంటి ఏకలుస్తానంటే, మనం ఇప్పుడు ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాం అంటే రాను రానుగా ఫ్రమ్ హార్డ్ కాపీస్ నుంచి డిజిటల్, డిజిటల్ నుంచి క్లౌడ్, ప్రతి ప్రాసెస్ ఎలా మారుతున్నది. కానీ ఆ ప్రాసెస్ తాలూకు ఫండమెంటల్ ఇస్ స్టిల్ ద సేమ్. స్వామి ఎంత బాగా చెప్పేవారంటే అవతరణకి అర్థం ఏమి అంటే, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ అవతార్ టు కమ్ డౌన్, జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ అని అది ఎంత బాగా చెప్పారంటే, ఈవెన్ ది మోస్ట్ స్మాలెస్ట్ ఫండమెంటల్ థింగ్ హీ హాస్ ది ఓవరాల్ పిక్చర్, ఆ కంప్లీట్ పిక్చర్ ఉండగా ఆయన ఆ చిన్న డీటెయిల్ లో ఫోకస్ చేసేవారు. మన కార్పొరేట్ లో ఏంటంటారు అంటే డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్ అంటారు, కానీ స్వామి అది అబ్సల్యూట్ ఆపోజిట్ నిగేట్ చేస్తూ, ఇట్ ఇస్ నాట్ ద డెవిల్ ఇన్ ద డీటెయిల్, ఇట్ ఇస్ ద డివినిటీ విచ్ రిసైడ్స్ ఇన్ ద డీటెయిల్. అంటే అబ్సల్యూట్ డీటెయిల్ లో స్వామి అంత కరెక్ట్ గా చూపించారు. కాబట్టి అదే స్ట్రీమ్ లో వెళ్తూ నేను 2000 నుంచి 2012 వరకు అక్కడ ఉన్నాను. ప్రాసెస్ మారడం ఎలాగంటే, ఇనిషియల్ గా స్వామి పేపర్ లో సెలెక్ట్ చేసేవారు స్టూడెంట్స్, వీళ్ళందరినీ ఉంచుతామని. నా టైం వచ్చేసరికి ఆ ప్రాసెస్ ఏమో డిజిటైజ్ అయ్యి క్లౌడ్ కి మారింది అనుకుంటాను. నా కళలు వచ్చి చెప్పారు, నెక్స్ట్ ఇయర్ నువ్వు జాయిన్ అవ్వు, నీకు సీట్ ఇస్తా అంటే, స్వామి సీట్ ఉంటూ వస్తుందా అంటే, యూఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ సార్ అన్నారు. అయితే అది ఏంటో, యూఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ సార్ అంటే హీ ప్లాన్డ్ ది ఎంటైర్ జర్నీ. జాయిన్డ్ అస్ అ స్టూడెంట్ ఇన్ 2000, నేను బై ద టైమ్ పిహెచ్డి ఫినిష్ చేసి, బై ద టైమ్ ఐ లెఫ్ట్ హీ ఆస్క్డ్ మీ టు లీవ్, ఐ వాజ్ ఆల్రెడీ ఎస్ సార్, ఒక టీచర్ గా ఉన్నాను, ప్రొఫెసర్ గా ఉన్నాను యూనివర్సిటీలో. He is still present in every detail. ప్రతి డీటెయిల్ లో ఆయన ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం అప్పుడు మీకు కూడా ఇది గుర్తుంటుంది, మీరు కూడా నాతో పాటు బహుశా అక్కడ స్టేడియం, మన స్పోర్ట్స్ స్టేడియం లో కాంప్లెక్స్ కడుతున్నప్పుడు ఒక పక్క మనకి మ్యూజిక్ కాలేజీ, ఇంకో పక్క స్పోర్ట్స్ స్టేడియం, స్వామి ఆ ఇనాగరేషన్ పని అంటే అది కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నప్పుడు స్వామి ఇక్కడ వచ్చి ఏంటన్నా అంటే, అది పిల్లల ఆట కోసం, ఇది పాట కోసం అని అంటే, ఎంత ముందుగా స్వామి చెప్పారు అంటే, ప్రతి డీటెయిల్ గురించి స్వామి ఆలోచిస్తే ఎంత చక్కగా చెప్పారు. ఆ రోజు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పనిచేస్తున్న వర్కర్స్ అందరికి స్వామి బట్టలు పంచుదాం అనుకున్నారు, అంటే ప్రసాదంగా ఇద్దాం అనుకున్నారు అందరికి. అందరికి అలాగే ఆశీర్వదిస్తూ ఉంటే, మేమందరూ కొందరు వెనక నిలబడి ధోతీస్, సారీస్, షర్ట్, ప్యాంట్స్ అన్ని పట్టుకుని ఉంటే, ఒక పర్టిక్యులర్ పనిచేస్తున్న ఒక మనిషి చిన్న పిల్లడితో వచ్చాడు. చిన్న పిల్లడు అంటే అనుకోండి, ఆ కమోషన్ లో ఎంత మంది
1: కన్స్ట్రక్షన్ వర్కర్
7: ఒక చిన్న తన బిడ్డతో వచ్చాడు. అంతమంది మనం అందరూ పరిగెడుతున్నాం, స్వామి ఇక్కడ ఇస్తున్నాం, అది స్వామి అటెన్షన్, దృష్టి ఆ పిల్లడి మీద పడింది. అన్ని ఆపిసి వాడి కోసం ఏం తెప్పించే స్వామి, ఒక స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్. జస్ట్ ఇమాజిన్ వాట్ హీ గేవ్ హిమ్. Means on one aspect of an institution is coming up, and on the other side he's focusing on an individual who might become an institution. How? By telling him, I'm giving you a school bag, go and study, tiffin box. At a level detail, kante inta commotion lo aa detail meeda focus chesi swami, that is one of the greatest lesson. Ante entante bhagavatam lo sukha bhagavanulu inka parikshita maharaj madhya conversation entante, డిడ్ రామా కమ్ డౌన్ జస్ట్ టు కిల్ రావణ అని ఆయన క్వశ్చన్ అడిగారు. అయితే అన్నాడు సుఖ మహర్షి, అన్నారు రామ ఒక రావణాసుడు కోసమే రాముడు రావాలి అంటే, ఇట్ ఇస్ లైక్ గెటింగ్ ఎన్ ఎలిఫెంట్ టు క్యారీ అ శాండ్ పార్టికల్. ఇట్ ఇస్ నాట్, ఆయన వచ్చింది ఎవరి కోసం, శబరి కోసం ఆయన వచ్చింది, ఎవరి కోసం ఆ వేలాది వానరుల కోసం, అందరి కోసం వచ్చారు. హీ కేమ్ టు ఇన్స్టాల్ దట్ లవ్.
1: కేవలం రావణుడు కోసమే కాదు,
7: బ్యూటిఫుల్, ఇట్స్ నాట్ సో హీ జస్ట్ డిడ్ంట్ కమ్ ఫర్ అన్ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్. He came for each one through the process of the institution. టు ఇన్స్టిల్ దట్ లవ్, ఆ ప్రేమ మన అందరిలోని చేర్చడానికి ఆయన ఇచ్చారు, సో దట్ వీ కెన్ బిల్డ్ దట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అండ్ దిస్ వాజ్ వన్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ హి కేమ్ టు బిల్డ్ ది హ్యూమన్ ఇన్స్టిట్యూషన్, నాట్ జస్ట్ బిల్డింగ్స్.
1: జస్ట్ ఆ కాంక్రీట్ బిల్డింగ్ కాకుండా దాంతో పాటు సైమల్టేనియస్ గా ఈ క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తూ ఎవ్రీ ఇండివిజువల్, ఐ థింక్ మీరు చెప్పినట్టు జగదీష్, ఒక ఒక లీడర్ కి డివైన్ లీడర్ కి వ్యత్యాసం అదే, ద లీడర్ ఫోకస్ అంతా ఈ ప్రాజెక్ట్ మీద, ఈ బిల్డింగ్ మీద, టైమ్ లైన్ మీద, బట్ దెన్ డివినిటీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అప్పుడు దెన్ ద హార్ట్స్, ద మైండ్స్, ద స్మాల్ పీపుల్ ఇన్వాల్వ్, ఐ థింక్ అవన్నీ are taken given lot of importance.
8: Jeevana venuvulo mohanaragam pali.
7: Correct sir.
1: Just a concrete building kaakunda dantho paatu simultaneous ga ee character building chestu every individual, I think me cheppinattu Jagadish oka

0: భగవాన్, మా హృదయ క్షేత్రాలన్నీ నీవే. మరుభూముల్లాంటి మా మనోభూమికల్లో నీ ప్రేమసుధా వృష్టి కురిపించి విశ్వ ప్రేమ అనే సస్యాన్ని అంకురింపచేయి. నీతో విద్యార్థుల స్నేహబంధం భౌతిక పరిధులకు, లౌకిక పరిమితులకు అతీతంగా కొనసాగాలి. మా జీవిత నౌక నీ దిశానిర్దేశంలో సమర్థవంతంగా ముందుకు సాగాలి.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు అనే చిన్నారుల సమర్పణ, అదేవిధంగా అవతరించుటలో అర్థమిది అనేటువంటి పెద్దల సమర్పణ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. చిన్నారుల సమర్పణలో వారు ప్రదర్శిస్తున్నటువంటి చిరునాటికలు కాని, హరికథా రూపంలో కాని, కథల రూపంలో కాని ఎంతో వైవిధ్యభరితంగా ప్రేక్షకుల యొక్క హృదయాల్ని ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దల సమర్పణలో స్వామి యొక్క అవతార ఉద్దేశాన్ని, అవతార లక్ష్యాన్ని 1940 నుంచి 2011 వరకు పెద్దలు ఇస్తున్నటువంటి వివిధ అంశాలమై స్వామి అవతరించిన ప్రదేశాలని, ప్రదేశాలకు మమ్మల్ని తీసుకెళ్లి చూపించినటువంటి ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. చాలా చక్కటి రూపకల్పనతో ఎంతో వైవిధ్యభరితంగా తెలుగు స్ట్రీమ్ చక్కటి కార్యక్రమాల్ని మాకు అందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ తెలుగు స్ట్రీమ్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా 24 గంటల ప్రసారాల ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి రోజు కార్యక్రమాలు మమ్మల్ని స్వామితో ఉన్నట్టుగానే, ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి పడుకునేంత వరకు స్వామితో ఉన్నట్టుగానే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా మా దైనందిన కార్యక్రమాలు చేసుకోవటానికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇదేవిధంగా బాల వికాస్ చిన్నారులకి చక్కటి అవకాశాలని ఇచ్చి ప్రతి సంవత్సరం ఈ 10 సంవత్సరాల నుంచి పిల్లల యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్లలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శింపజేస్తున్నందుకు నిజంగా మాకెంతో సంతోషంగా ఉంది. దశమ వార్షికోత్సవంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామి కృపతో, స్వామి దయతో, మీ యొక్క సహాయ సహకారాలతో మాకు అందిస్తున్నందుకు మీ అందరికీ సదా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ చేసుకుంటూ ప్రతిరోజు మాకు వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా మా అందరికీ కూడా మంచిటి స్వామితో గడుపుతున్నటువంటి మధుర క్షణాలని మా అందరికీ మీరు పంచుతున్నందుకు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది స్వామి యొక్క కృప, స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఇదే విధంగా మా బాల వికాస్ చిన్నారులకు చక్కటి రూపకల్పనతో కూడినటువంటి ఈ సదవకాశాన్ని ప్రతి సంవత్సరం కలిగించాలని, కలిగిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2010 జూలై నెలలో స్వామి సన్నిధిలో ఆళ్వారుల సమావేశం నిర్వహించబడింది. జూలై 15వ తేదీనాడు ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మేడసాని మోహన్ గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సభాయే నమః. భక్త బృందానికి, భగవంతుని పాద పద్మములకు ఏకకాలంలో నమస్కరిస్తూ, స్వామివారి దివ్య సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఈ ఆళ్వారుల భక్తి సామ్రాజ్య మహోత్సవ వైభవ కార్యక్రమంలో 2వ రోజు సాయంకాలం ఆళ్వారుల ఉపన్యాసాన్ని స్వామి పాదములకు తమ ఉపన్యాస కుసుమ రాజాన్ని సమర్పించడానికి ఈనాటి ఉపన్యాసకులు తిరుపతి వాస్తవ్యులు, మహాసహస్రావధాన బిరుదాంకితులు, సుప్రసిద్ధులు టిటిడి అన్నమాచార్య, ఆ ప్రాజెక్టునకు డైరెక్టరుగా పనిచేస్తున్నటువంటి మేడసాని మోహన్ గారు ఈనాటి వక్తలు. వారు ఇప్పటికే స్వామివారికి ఒక ఉపన్యాస పుష్పాన్ని పాదార్పణం చేశారు. భాగవతంలో శ్రీకృష్ణావతార ఘట్టంతో రుక్మిణీ కళ్యాణం వరకు జరిగినటువంటి ఆ కృష్ణ లీలా వైభోగాన్ని ఉపన్యాసముగా సమర్పించి స్వామి పాదాలకు మొదటి పుష్పాన్ని సమర్పించారు. ఈనాడు ఆళ్వారుల భక్తి సామ్రాజ్య వైభవాన్ని గురించి ఉపన్యసిస్తూ 2వ ఉపన్యాస పుష్పాన్ని స్వామి పాదములకు సమర్పించడానికి స్వామి భక్తులై వేయించేశారు శ్రీయుతులైన మేడసాని మోహన్ గారు. మేడసాని మోహన్ గారు అనేక మందికి చిరపరిచితులు. వారు సహజావధాని, అవధాన రత్నాకర, అవధాన చక్రవర్తి, అవధాన కళా తపస్వి, సరస్వతీ సత్పుత్ర మహాసహస్రావధాన స్థాపనాచార్య, సహస్రావధాన బ్రహ్మ ఇత్యాది అనేకమైనటువంటి సహస్ర సహస్ర అవధానముల చేత విశ్వమంతటా వెలుగులు వెదజల్లినటువంటి మహాన్ వ్యక్తి. కనుక ముఖ్యంగా వారు దేశ విదేశాలలో 600కు పైగా అష్టావధానాలు సమర్పించారు. ద్విగుణిత అవధానాలు, చతుర్గుణిత అవధానాలు, షడ్గుణిత అవధానం, దశగుణిత అవధానం, షోడశగుణిత అష్టావధానం, సంపూర్ణ శతావధానాలు 15, సహస్రావధానం 1, ఈ విధంగా అనేక అవధానములు సాహిత్య ప్రపంచానికి సమర్పించినటువంటి వారు. యుఎస్ఏ, కెనడా, జమాకా, యూకే, సింగపూర్ మున్నగు విదేశాలలో కూడా సాహిత్య సౌరభాలు వెదజల్లినటువంటి మహాన్ వ్యక్తి శ్రీ మేడసాని మోహన్ గారు. ముఖ్యంగా వారిలో అనేకమైనటువంటి విశేష గుణాలు ఉండినా కూడా చాలా ముఖ్యమైన గొప్ప గుణం ఏమిటంటే, స్వామివారి పాద సన్నిధానంలో తమ ఉపన్యాస మాలికను పుష్పాన్ని సమర్పించడమే తమ జీవిత సౌభాగ్యంగా భావించి విచ్చేసినటువంటి ఒక గొప్ప భక్తులుగా వారిని పరిచయం చేయడమే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ధారణాశక్తి అవధానులకు ఉన్నటువంటి గొప్ప శక్తి. వారు సంస్కృతాంధ్రముల నుండి 100,000కు పైగా పద్యములను చెప్పగలిగినటువంటి మహాన్ వ్యక్తిగా ప్రఖ్యాతి చెంది ఉన్నారు. ఇక అవధానులకు ఆశుకవిత్వం అందివేసినటువంటి చెయ్యి, కనుక దానిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి అవధాన సేకరులైన మేడసాని మోహన్ గారు ఈనాడు ఈ ఆళ్వారులలో తరువాతి 3 ఆళ్వారులైన తిరుమళిసై ఆళ్వారు, కులశేఖర్ ఆళ్వారు, పెరియ ఆళ్వారు, విష్ణుచిత్తులనేటువంటి పెరియ ఆళ్వారు, ఈ 3 ఆళ్వారులతో ఆ భక్తి వైభవాల్ని వారు ఉపన్యసించడానికి విచ్చేశారు. సభాముఖంగా వారికి హృదయపూర్వకమైన సుస్వాగతాన్ని కోరుకుంటూ వారు తమ ఉపన్యాసమును ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం తత్సత్.
2: శ్రీ విశ్వదీప్తి సముదంచిత భావరూప శ్రీ విశ్వదీప్తి సముదంచిత భావరూప విజ్ఞానసాగర ప్రసన్న కృపావతార విజ్ఞానసాగర ప్రసన్న కృపావతార శ్రీ సత్యసాయి పరమేశ్వర పాహి పాహి త్వత్పాదపద్మమధుబంభరడింభకోహం త్వత్పాదపద్మమధుబంభరడింభకోహం జన్మాద్యస్య యతోన్వయోదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. సత్యస్వరూపులు ధర్మావతారులు అయిన శ్రీ సత్యసాయి పరమేశ్వర భగవాన్ వారి దివ్య చరణారవిందాలకు పునఃపునః ప్రణామాంజలు సమర్పిస్తూ పరమభాగవతులైనటువంటి సదస్యులు సోదర సోదరీమణులందరికీ నా నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. ఆళ్వారుల భక్తి సామ్రాజ్య వైభవమనే ఈ పవిత్ర కార్యక్రమంలో, ఈ ప్రవచన యజ్ఞంలో నాకు దేవదేవుని దివ్య సన్నిధిలో మళ్లీ అదృష్టం కలిగించినటువంటి పెద్దలు శ్రీకంఠరావు గారు, ఆ నిర్వాహకులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాంజలు సమర్పిస్తూ ఉన్నాను. ఆళ్వారులు కలియుగంలో నామసంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం, కలియుగంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని మనం ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞయాగాదులు హోమాదులు కంటే కూడా గుణనామ సంకీర్తనం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా ఆళ్వార్లు ఆచార్య పురుషులు ప్రచారం చేశారు. అటువంటి గుణనామ సంకీర్తనంలో ఉన్నటువంటి వైభవాన్ని మాధుర్యాన్ని సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలను జీవలోకానికి జీవులకు చవి చూపించడానికే పన్నిద్దరు ఆళ్వార్లు వారి యొక్క దివ్య ప్రబంధాలను లోకంలో ప్రచారం చేశారు. శ్రీకృష్ణదేవరాయల వారు ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరంగణ సార్వభౌమ ఎన్ని బిరుదులు ఆ విధంగా ఉన్నా కాని ఆ మహారాజుకు మధురభక్తి శరణాగతితో కూడినటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయం, ఆ సంప్రదాయంలో నిష్ణాతుడై శరణాగతితో కరుణాకర వెంకట విభు చరణ స్మరణ ప్రసంగ సంగతమతి, కరుణాకరుడైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి కృష్ణదేవరాయల వారు ఎన్నో ప్రబంధాలు చెప్పారు. అందులో ఈ పన్నిద్దరాళ్ళ వారిని స్తోత్రం చేశారు. ఏ విధంగా అంటే, అలా పన్నిద్దరు సూర్యులందును సముద్యల్లీల కాపున్న వెగ్గలపు తాపము పాపన నిజమనఃకంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగియంగాజుక్కి ధన్యాత్ములవు ఇలా పన్నిద్దరు సూర్యులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్ అని కృష్ణదేవరాయల వారు స్తోత్రం చేశారు పన్నిద్దరు ఆళ్వారుల్ని. ఆ పన్నిద్దరాళ్వారుల యొక్క వైభవం గొప్పతనం ఏమిటంటే, శ్రీమన్నారాయణుడు ధ్యేయస్సదా సూర్యమండలంలో ఉన్నాడు, నిరంతరము సూర్యమండలంతర్గతమైనటువంటి తేజోమూర్తి అయి అంబర హార కేయూర కిరీటాది భూషణములు దాల్చి సూర్యమండలంలో ఉన్నాడు. మరి ఆ సూర్యమండలం అంటేనే అగ్నిగోళము, మహాగ్నిగోళము. మరి శ్రీమన్నారాయణుడు ఆ వేడిని ఎలా భరించి ఉండగలుగుతున్నాడు అక్కడంటే, పన్నిద్దరాళ్వార్ల యొక్క స్తోత్రములు అనే సంకీర్తన ధారల చేత పరిప్లుతుడై ఆ సంకీర్తన ధారల యొక్క పరమశైత్యంతో కూడినటువంటి ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నటువంటి వాడై సూర్యమండలంలో కూడా వెగ్గలపున్ తాపము వాపనాన్ ఆ తాపమంతా నశింపజేసుకుని నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగియంగా జుక్కి ఆ దేవదేవుని శ్రీపాద పద్మాలను కీర్తించినటువంటి పన్నిద్రాళ్వార్ల యొక్క ఆ దివ్య ప్రబంధ సంకీర్తన ధారలు ఆస్వాదించి ఆస్వాదించి తాను సూర్యమండలంలో ఉంటే కూడా ఆ వేడి ఆయన ఏమీ చేయడం లేదు అని శ్రీకృష్ణదేవరాయల వారు పన్నిద్దరాళ్వారులను స్తోత్రం చేశారు. అది పన్నిద్దరాళ్వారుల యొక్క వైభవం. ఆళ్వార్లు అధిక భాగం శ్రీకృష్ణ భగవానునే కీర్తించారు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే త్రిమూలశయ్యాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్ కూడా కృష్ణస్థు స్వయం భగవాన్ వరదరాజస్వామి కంచి పెరుమాళ్ ఆ దేవదేవుని యొక్క చుట్టూ సంచరించినా గాని ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని స్తోత్రం చేశారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుని సన్నిధిలోనే ఇప్పుడు మనం ఈ ఆళ్వార్ల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే కలియుగంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు. భాగవతం ఏం చెప్తూ ఉందంటే కృష్ణుడు పుణ్యశ్రవణ కీర్తనుడు. తన భక్తులు ఎవరైతే మధురాతి మధుర గానం చేస్తున్నారో ఆ భక్తుల హృదయాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడో కాదు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి అన్నట్టు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి అశుభంబులు పరిహరించు శుభంబులు సంతరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు. భక్తి గనుక రజస్తమోగుణ ప్రభూతంబులైన మనోవికారంబులకు హృదయంబు వశంబుగాక సత్వగుణంబునం ప్రసన్నంబగు. సత్వగుణుండైన ముక్తసంగుండగు, ముక్తసంగుండైన ఈశ్వరుండు కానంబడు. ఈశ్వరుండు కానంబడిన చిజ్జడ గ్రహణ రూపంబైన అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన అనారబ్ధంబులైన కర్మఫలంబులు నిశ్శేషంబులై నశించును అని పరిణామక్రమంలో ఈ మధురభక్తిని అవలంబించడం వల్ల అందులో కృష్ణ భక్తిని అవలంబించి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని స్తోత్రం చేయడం వల్ల పరిణామక్రమంలో జీవునికి ఎంత లబ్ధి చేకూరుతుంది అనడానికి భాగవతం చెప్పింది. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ విష్ణుదేవుడు కృష్ణుడు తన కథలు తన స్తోత్రములు ఆలకిస్తూ చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ హృదయాల్లోనే ఉంటూ అశుభంబులు పరిహరించు శుభంబులు సంతరించు. అశుభం అంటే అజ్ఞానమే, మన హృదయాన్ని ఆవరించినటువంటి అజ్ఞానమే అశుభము. ఆ అశుభం తొలగిపోతే శుభము, శుభమంటే జ్ఞానము. మన హృదయాన్ని జ్ఞానం ఆవరించినప్పుడు శుభం జరుగుతుంది. ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము. లోకంలో ఏదో ఒక సుందరంగా వంతెన కట్టారు, ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది అని, లేదా ఒక మంచి ఉద్యానవనానికి వెళితే ఎంత బాగా ఉన్నాయి మొక్కలని ఆనందిస్తాం. కానీ ఈ సమస్త బ్రహ్మాండ భాండాలని సృష్టిని ఉద్యానవనాలని ఎన్ని కొండలు ఎన్ని నదులు ఈ ప్రకృతిని సృష్టి చేసినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మయే కృష్ణుడు. మరి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ మనందరికి కూడా అనుగ్రహించి మనకు ఆ విజ్ఞాన స్పృహ కలిగిస్తున్నాడంటే మరి మనం కృతజ్ఞత లేకుండా ఆ దేవదేవుని స్మరణ లేకుండా జీవితాలు గడిచిపోయాయంటే ఏమవుతుంది? అజ్ఞానమే. చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే. ఈ పరమార్థం తెలుసుకోకపోతే తిత్తి దేహపు బ్రతుకో నడనమాచాల వారు. ఆళ్వార్ల యొక్క సారమే అన్నమయ్య చెప్పాడు, అటువంటి వారి శరీరము తిత్తి కంటే కూడా హీనమైనటువంటిదని చెప్పాడు. కాబట్టి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి దేవదేవుని పట్ల భక్తి, ఆ పాదపద్మాల పట్ల అనురక్తి మనం కలిగించుకుంటే ఆ అనురక్తి దినదిన ప్రవర్ధమానమై భక్తి అయి భాగవత సేవా విశేషం లభిస్తుంది. భాగవతుడు కావడమే జీవితంలో అదృష్టం. అటువంటి భాగవతుడు కావాలి అంటే ఎన్నో జన్మలు కావాలి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ శివునక భీష్మ దాల్భ్యాన్, రుక్మాంగద అర్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యాం ఇమాం పరమభాగవతాన్ స్మరామిని. అటువంటి పరమభాగవతులు ఏ దేవదేవుని కీర్తించారో ఆ దేవదేవుని మనం కీర్తించాలి. అప్పుడు భాగవత సేవా విశేషమున నిశ్చల భక్తి ఉదయించు. అటువంటి వారికి నిశ్చల భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే భక్తి గనుక రజస్తమోగుణ ప్రభూతంబులైన మనోవికారంబులకు హృదయంబు వశంబుగాక. మన హృదయంలో రజస్సున్నది, తమస్సున్నది, అజ్ఞానమున్నది, చీకటి ఉన్నది, ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవలక్షణాలున్నాయి. ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయంటే ఆ భగవంతుని పాదపద్మాలపై నిశ్చలమైనటువంటి భక్తి కలిగినప్పుడు ఆ భగవంతుడే అన్ని తొలగించేస్తాడు. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకునే రామమంత్రము, వేరే మాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు అనవాజాల వారు. ఆ అన్ని మంత్రాల ప్రభావము భాగవతుల్లో ఉన్నది, భగవంతుల్లో ఉన్నది. భగవంతుని మనం మంత్రస్మరణ చేత గాని స్తోత్రం చేత గాని ప్రసన్నుని చేసుకోవడానికి భక్తి అవసరము. అందుకే రజస్సు తమస్సు పూర్తిగా పోతాయి. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు అన్ని లోకాలు తిరుగుతూ హరిని అన్వేషించాడు, ఎక్కడున్నాడా హరి ఎక్కడున్నాడని. ఆయన చర్మచక్షువులు కనిపించడు కదా, ఆ పరమార్థం తెలియదు. అయినా యోగశక్తితో తన తపోబలంతో యోగదీక్షతో ఒక గోళ నుంచి మరో గోళానికి ఆయన యోగశక్తితో వెళ్లి అన్ని గోళాల్లో పరిశీలించాడట. హరిని ఎక్కడా హరి కనపడలేదు. అయితే ఒక సందేహం కలిగిదట ఆయనకి. ఏమిటంటే, అంతరిక్షంలో ఈ గోళాలన్నీ ఎలా ఉన్నాయి? ఈ భూమి ఇక్కడుంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మరి అంతరిక్షంలో ఈ గోళాలన్నీ వేలాడుతున్నాయే, ఎలా ఉన్నాయని సందేహం కలిగిందట. హరిని అన్వేషించి హరి యొక్క అంతు చూసిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత శుక్రాచార్యుల వారి గురువులతో ఈ సందేహం తీర్చుకోవాలనుకున్నాడు ఆయన. కానీ మర్చిపోయాడు. అజ్ఞానం ఉంది కదా, కావాల్సిన చీకటి ఉంది మనసులో, మర్చిపోయాడు. ప్రహ్లాదునితో జరిగే వాగ్వాదంలో మళ్లీ గుర్తొచ్చింది ఆ సందేహం. అరే, నీ హరి ఎక్కడున్నాడరా, నాకు ఈ సందేహం కూడా కలిగింది, నువ్వు తీర్చగలవా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి మంచి సందేహం కలిగింది మీకు, నేను చెప్తున్నాను వినండి. తారగ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములను భవన స్కంధావార నిబంధ స్థితులను నారాయణ శాసన ప్రళయ కీలితములు. మీరు చూచినటువంటి తార గ్రహ నక్షత్ర గోళ మండలాలన్నీ కూడా ఆయా చోటుల్లో సుస్థితంగా ఎలా ఉన్నాయంటే, శ్రీమన్నారాయణుని యొక్క సంకల్ప మాత్రం చేత ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ శిరోధార్యంగా భావించి ఈ అంతరిక్షంలో అలా ఉన్నాయి. ఇది పరమార్థం. ఆళ్వార్లు కూడా, పన్నిద్దరు ఆళ్వార్లు కూడా ఈ పరమార్థాన్నే లోకానికి చెప్పారు. భగవంతుని యొక్క పారమ్యాన్ని, భగవంతుని యొక్క విరాణ్మూర్తిని, భగవంతుని యొక్క తత్వాన్ని, శ్రీమన్నారాయణుని మహత్వాన్ని భక్తలోకానికి చెప్పారు ఈ ఆళ్వార్లు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి భాగ్యం తిరుమణిషేయ ఆళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్. ఈ తిరుమణిషేయాళ్వార్ అనే మహానుభావుడు, ఆయన శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శన చక్రం యొక్క అంశ చేత జన్మించాడు. ఆళ్వార్లందరూ కూడా దేవదేవుని యొక్క దివ్యాయుధాల చేత గాని, దివ్యాలంకార విశేషంతో కూడినటువంటి వస్తు సముదాయం యొక్క అంశలతో గాని జన్మించారు. ఇప్పుడు అనవాచార్యుల వారు స్వామి యొక్క నందకాంశతో జన్మించాడని చెప్పుకుంటాం. అలాగే ఈ మహీసార పురాజాతం భక్తిసార మహంభజే, ఈ తిరుమణిషేయాళ్వారు వారికే భక్తిసారుడు అనే పేరు కూడా ఉంది. అంటే భక్తి తత్వంలో ఎంత సారమున్నదో అంత సారాన్ని కూడా ఆస్వాదించి భక్తలోకానికి పంచినటువంటి ఆళ్వార్. శ్రీరమణీకుచ కుంకుమ చటాచ్ఛన్న శరీరు ఉద్యద్ అసి శంఖ సుదర్శన హస్తు కౌస్తుభోద్భిన్న గభస్తి విస్తరణ దీప్త భుజాంతరు అంతరంగ సంపన్న దయాంతరంగు హరి భక్త విధేయుని భజింపుడు. ఇది చెప్పాడు. ఆళ్వార్ల యొక్క స్తోత్రాలు ద్రవిడ విధంగా ద్రవిడ భాషలో ఉన్నా తెలుగులో చాలా గ్రంథాలు అనువదింపబడ్డాయి. ఆ సారాంశాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ తిరుమణిషేయాల వారు తిరువళ్లూరు సమీపంలో చెన్నై వెళ్లే మార్గంలో తిరుమణిషేయ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో భార్గవముని భృగు మహర్షి యొక్క సంతతికి చెందినటువంటి ఒకనొక మహానుభావుడు తపస్సు చేస్తూ ఉండగా ఒక దేవకాంత ఆయన్ను వరించింది. ఆ దేవకాంతకు ఈ భార్గవమునికి జన్మించినటువంటి బిడ్డ ఈ తిరుమణిషేయాల వారు. ఆ దివ్య దేశంలో 108 దివ్య దేశాలు, అది కూడా ఒక దివ్య దేశం. కానీ ఆ దేవకాంత వెళ్లిపోయింది. ఒక మహారాజు పోషణలో బిడ్డ పెరిగాడు, కాలక్రమంలో పెద్దవాడయ్యాడు, దేశ సంచారం చేశాడు, భక్తిని బోధించాడు, కణికృష్ణుడు మొదలైనటువంటి శిష్యులందరికీ కూడా తన యొక్క భక్తిరసాన్ని పంచాడు, లోకానికంతా భక్తిరసాన్ని పంచాడు ఈ తిరుమణిషేయాళ్వార్. కులశేఖరాళ్వార్ 7వ శతాబ్దంలో కౌస్తుభాంశంతో జన్మించి శ్రీమన్నారాయణుడు వక్షస్థలంలో ధరించాడు కౌస్తుభమనే మణి. శ్రీస్తన కుంకుమద్రవ నిషిక్త భుజాంతర భాగ విస్ఫురత్ కౌస్తుభరత్న నూత్నరుచి గర్విత సౌరభసార ప్రస్తుత భృంగ రసరాగ రసోల్బణ భోగిభోగ తల్పాస్తరునుందలంచు సుకృతాత్ములు అపాస్త సమస్త కల్మషుల్. కులశేఖరాళ్వారు భక్తి వైభవం ఏమిటంటే, కౌస్తుభము శ్రీమన్నారాయణి వక్షస్థలంలో ఉన్నటువంటి కౌస్తుభము, అరుణోదయ సమయంలో సూర్యబింబం ఎలా ఉంటుందో ఆ రంగుతో ఉంది ఆ కౌస్తుభం. అంటే అరుణోదయం అయిన వెంటనే పద్మాలు వికసిస్తున్నాయి. పద్మాలు వికసించిన వెంటనే తుమ్మెదలందులో ఉండే మకరందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నాయి. శ్రీమన్నారాయణుని యొక్క నాభిలోనే కమలం ఉన్నది. ఆ కమలంలోనే చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ పద్మం వికసించింది కౌస్తుభరత్నం యొక్క, కౌస్తుభరత్నము అనే సూర్యభగవాను తేజస్సును ఆస్వాదిస్తూ ఆ పద్మం వికసిస్తూ ఉంటే బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మకు సృష్టి చేసే సామర్థ్యం కలిగింది. అందులో ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలే జీవులు. జీవులందరూ కూడా ఆ భగవంతుని యొక్క హృదయ సారాన్ని, భగవంతుని తత్వాన్ని ఆస్వాదించి భగవంతునిలో మమేకం కావడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడమే భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో కులశేఖరాళ్వారు వారు చక్రవర్తి. ఆయన ఆళ్వారు చక్రవర్తి, ఒక రాజ్యానికి పరిపాలన, కేరళ దేశానికి చక్రవర్తి ఆయన. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఆ కులశేఖరాళ్ వారు ఎటువంటి వాడంటే సామ్రాజ్య భోగభాగ్యాల పట్ల విరక్తుడు ఆయన. ఈ సింహాసనము, భోగభాగ్యములు, వందిమాగదులు, కైవారాలు, రాణులు, ఇవన్నీ ఎంతకాలం అనుభవిస్తాం, ఇవన్నీ అశాశ్వతము, భగవంతుని యొక్క కరుణాకటాక్షం మాత్రమే శాశ్వతమని శ్రీరంగనాథుడు, శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణస్తు స్వయం భగవాన్. ద్వాపర యుగంలో కృష్ణావతారమైన వెంటనే కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి ఇంచుమించు ఈ యుగానికి కూడా ఆయనే అవతారమూర్తి. కాబట్టి ఆ అవతార తత్వంతోనే భగవంతుడు, కృష్ణావతార తత్వంతోనే భగవంతుడు జీవులకి ఉత్తేజం కలిగిస్తూ ఉంటాడు. ఈ కులశేఖరాళ్ వారు ఆ పరమార్థం తెలుసుకున్నవాడు కాబట్టి ముకుందమాల ఇటువంటి స్తోత్రాలు, దివ్య స్తోత్రాలన్నీ కూడా చెప్పాడు ఆయన. తిరుమణిశయ్యాల వారు ఆయన కీర్తనలో ప్రధానంగా ఆర్తి, భగవంతుని మనం మొరపెట్టుకునే సమయంలో మన యొక్క అహంకారాది మనోవికారాలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఆర్తితో భగవంతుని పాదపద్మాలు ఆశ్రయించాలి. అమృత, అభవ, అలయ, అక్షయ, అధికార, అప్రతర్క్య, అనఘ, అజిత, అచల, అప్రమేయ, అమల, ఆద్య, అనాద్యంత ఆర్తమతులమమ్ము అవధరింపు. అమృత స్వరూపుడు, అప్రమేయుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అవాంగ్మానస గోచరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి దేవదేవుని తత్వాన్ని ఇదమిత్తంగా నిర్వచించేది శక్యమవుతుందా? కాదు. కాబట్టి నిన్ను నిర్వచించే శక్తి నాకు లేనప్పుడు నా ఆర్తిని నీకు సమర్పించుకోవాలి తప్ప నేనేం చేయగలను ప్రభు అని ఆర్తిని ప్రబోధించాడు తిరుమలేశయ్యల వారు తన యొక్క ప్రబోధాల్లో. అటువంటి ఆర్తిని స్వీకరించే భగవంతుడు ఎంత కరుణాసముద్రుడో, సముద్రాన్ని చూస్తాం మనం, సముద్రం యొక్క అవతల మనకు కనపడదు, సముద్రం ఇతర దిక్కులు మనకు కనపడవు. ఎక్కడ నిల్చో ఉన్నామో అక్కడ కొందరం మనకు సముద్రం కనిపిస్తుంది అంతే. మిగతా సముద్రం అంతా ఎక్కడుందో ఎలా ఉందో మనకు తెలియదు. మన కనుచూపు ఆనేంత దూరం ఉన్న దృశ్యం మాత్రం మనకు గోచరిస్తుంది. భగవంతుడు కూడా కరుణాసముద్రుడు అంటే ఆ సముద్రాలు ఎంతవరకున్నాయో చెప్పడం చాలా కష్టం. హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ, పరాం జానామి నత్వాం విన. కులశేఖరాళ్ వారు ఆ కృష్ణస్తు స్వయం భగవాన్, కృష్ణ భగవానుని స్తోత్రం చేస్తూ చెప్పిన శ్లోకాల్లో ఈ శ్లోకానికి వ్యాఖ్యాతలు చాలా గొప్పగా చెప్పారు వ్యాఖ్యానాలు. హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, ఆయన కృపా జలనిధి, దయా అనే సముద్రాలు కలిగినవాడు, మళ్లీ ఆ సముద్రుని కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవిని పెండ్లాడినవాడు, లక్ష్మీనారాయణుడు. లక్ష్మీదేవినిచ్చి శ్రీమన్ నారాయణుడికి వివాహం చేసిన సందర్భంలో సముద్రుడు ఆ శ్రీమన్నారాయణునికి కాళ్లు గడి కన్యాదానం చేస్తున్నాడు. చేస్తూ ఆ శ్రీమన్నారాయణ గుండెల్లో చూశాడట. ఎందుకంటే నా కుమార్తె నివసించే ప్రదేశం కదా అది అని ఆనందంగా ఒకసారి స్వామి వక్షస్థలంలోకి చూశాడట. చూస్తే ఆ గుండెలలో ఇంకా కొన్ని సముద్రాలు కనిపిస్తున్నాయట. సముద్రునికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటిది, నేను సముద్రుణ్ణి, నా స్వరూపానికి అంతులేదు, విస్తారమైనటువంటి స్వరూపం నాది, కానీ ఈ శ్రీమన్నారాయణ గుండెల్లో కనిపించే సముద్రాలకు అంతు లేకుండా ఉందే, ఏమిటి అర్థం కాక మహర్షుల్ని అడిగాడట. అయ్యా, నీది ఒక సముద్రమే, ఆయన గుండెల్లో ఎన్ని సముద్రాలున్నాయో చెప్పడం కష్టం. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క గుండెలలో ఎన్ని సముద్రాలున్నాయో, ఆ సముద్రాలన్నీ ఎవరి కొరకు, భక్తలోకం కోసం, జీవుల కోసం, తన పాదపద్మాలు ఆశ్రయించినటువంటి దాసుల కోసం, దీనుల కోసం. హే కృపా జలనిధే, అందుకే అన్నాడు కులశేఖరాళ్వారు ఆయన కృపా జలనిధి, హే సింధు కన్యాపతే లక్ష్మీనాథుడు, హే కంసాంతక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ దేవదేవుని కర్తవ్యంగా ధర్మావతారుడై యుగయుగాల్లో అవతరిస్తుంటాడు. కొంతమందిని ప్రత్యక్షంగా చంపుతాడు, కొంతమంది పరోక్షంగా హింసించి చంపుతాడు, కొంతమందిని ఇంకేదో కార్యకారణ సంబంధంతో నశింపజేస్తాడు. పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అనిన్ చంపించి గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి. గోవిందుడిప్పించెన్ రాజ్యము, పాండవులు ఆశ్రయించారు కాబట్టి ఆయనకి రాజ్యం ఇప్పించాడు. అదే కులశేఖరరావు వారు చెప్పినటువంటి కృపా జననిధి అంటే ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని గుండెల్లో దాగి ఉన్న సముద్రాలను ఆశ్రయించారు పాండవులు. అందుకు వాళ్ళు రాజ్యాలను అనుభవించారు. గోవిందుడిప్పెంచెన్ రాజ్యము ధర్మపుత్రునకు, కల్పించెన్ మహాఖ్యాతి, చేయించెన్ మూడు తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్. ధర్మరాజు పట్టాభిషిక్తుడైన వెంటనే బావగారిని కృష్ణుడితో కలిసి ఖజానా కోశాగారం చూడ్డానికి పోయాడట. మన ఖజానాలో ఎంత ధనం ఉన్నది, పరిపాలన చేయాలంటే డబ్బు కావాలి కదా, పోతే ఏమీ లేదక్కడ, ఖజానా అంతా ఖాళీ, ఒక పైసా డబ్బు లేదక్కడ. ధర్మరాజు భోరును ఏడ్చాడు, బావా ఒక్క పైసా కూడా లేకుండా ఈ రాజ్యాన్ని, కురు సామ్రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించగలను, దుర్యోధనుడు ఎంత ద్రోహం చేశాడు, వాడు యుద్ధంలో ఓడిపోయినా సరే నాకు ఏమి మిగిల్చకుండా పోయాడు ఖజానా అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు హిమవత్పర్వత ప్రాంతాల్లో ఒక పవిత్ర పుణ్యధామాన్ని గుర్తించి ఆ పవిత్ర క్షేత్రంలో భూమిని తవ్వించి కొన్ని వేల ఏనుగులపై నిధులు, రత్నరాసులు, వజ్రవైఢూర్యాలు, సువర్ణమయమైనటువంటి బంగారపు దిమ్మెలు ఇవన్నీ కూడా కొన్ని వేల ఏనుగులు గుర్రాలపైన తీసుకొచ్చి ధర్మరాజు ఖజానా నింపాడు. ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగిందట, ఇదేమిటి, నేనేమో ఖజానాలో ఏమీ లేదని భయపడిపోయాను, బాధపడిపోయాను, బావగారు చెప్పేసరికి బావగారు ఎక్కడో వెళ్లి ఇంత తీసుకొచ్చేశాడు, ఎన్ని తరాలకైనా సంపద తరగది గది అడిగాడు. ఉన్నబట్టలేక, బావా అక్కడ అది ఉన్నట్టు నీకు ఎలా తెలిసిందని అడిగాడు. అంటే కృష్ణ భగవానుడు చెప్పాడట, బావా నీకెందుకు ఆ సందేహము, త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఆ పుత్రకామేష్టి అశ్వమేధ యాగాల ఋత్విక్కులు ఎవరు, సాక్షాత్ సత్పురుషులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ ఇటువంటి మహర్షులంతా వచ్చారు, సాక్షాత్ బృహస్పతి వచ్చారు, వాళ్లంతా వచ్చి ఋత్విక్కులుగా యజ్ఞయాగాదులు చేస్తే వాళ్లకు ఆ దశరథ మహారాజు గారు అనంత స్వర్ణమయ హాండాగారం అంతా కూడా కానుకలుగా గురుదక్షిణలుగా సమర్పించాడు. కాని కశ్యప బ్రహ్మ బంగారాన్ని ఏం చేసుకుంటాడు, అత్రి మహర్షికి ఈ రత్నరాశులు ఎందుకు, ఆ సప్తర్షులు నక్షత్ర మండలంలో తేజోమూర్తులై ఉంటారు, అవసరమైనప్పుడు లీలామూర్తులై భూమికి దిగుతారు తప్ప ఎప్పుడూ తేజోమూర్తులై ఉంటారు. అలా వాళ్లు ఎక్కడి వాళ్ళు అక్కడ తేజోమూర్తులై వెళ్లిపోతూ ఇవన్నీ కూడా ఇక్కడ దాచిపెట్టారు, ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నీకు ఇది ఇచ్చానన్నాడు. ధర్మరాజుకు వెంటనే మళ్లీ ఒక భయం పట్టుకుందట. ఏమిటా భయం అంటే, ఇది మహర్షుల యొక్క సొత్తు కదా, సంపద కదా, మహానుభావులైనటువంటి సప్తర్షులు, బృహస్పతి మొదలైనటువంటి వారి యొక్క ఈ ధనాన్ని నేను ఎలా, ఒక క్షత్రియోత్తముడుగా నేను వారికి ఇవ్వాలి తప్ప దశరథ మహారాజుల గారిలాగా నాకు వాళ్ళు ఇస్తే నేను ఎలా అనుభవించగలను, దీంతో ఎలా ప్రజలను పరిపాలించగలను, మళ్లీ ఏడ్చాడు. ధర్మరాజుకు దుఃఖం వస్తే ఏడవడమే. కృష్ణుడు చెప్పాడు, బావా ఆ దిగులొద్దు నీకు అని మూడు అశ్వమేధ యాగాలు ధర్మరాజుతో చేయించాడు. ముందు పరిపాలన ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ధర్మరాజు పరిపాలన అశ్వమేధ యాగంతో ప్రారంభమైంది. చేయించెన్ మూడు తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్, దేవేంద్ర వైభవంతో చేయించాడు ఆ తురంగ అశ్వమేధ యాగాలు కూడా. తనకు కూడా ఆ అశ్వమేధ యాగాల ద్వారా ముందు వేద పండితులు, వేదమూర్తులైనటువంటి మహర్షులకు, ఆచార్య పురుషులకు విరివిగా ధన ధర్మాలు ఇప్పించాడు ధర్మరాజు దగ్గర. ఆ దోషం పోగొట్టాడు, ఆ దుఃఖం పోగొట్టి ఇంకా నువ్వు అనుభవించుకోవయ్యా అని చెప్పాడు. అంటే అదంతా ఎందుకు చేశాడు భగవంతుడు అంటే, హే కృపా జరణిధి, హే సింధు కన్యాపతి, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ. ఆ గజేంద్రుడు ఎంత ఆర్తితో మొరపెట్టుకున్నాడు, మనం కూడా అలా ఆర్తితో మొరపెట్టుకోవాలి. రుక్మిణీదేవి అమ్మవారిని పెళ్లి చేసుకున్న కృష్ణ భగవానుడు వధూవరుడు వస్తూ ఉన్నారట, ఒక చోట నిలబెట్టి అమ్మా నీ భర్త పేరు చెప్పన్నారట రుక్మిణీదేవిని. రుక్మిణీదేవి సహజంగా భర్త పేరు స్త్రీలు చెప్పరు, వెంటనే నీ భర్త పేరు చెప్పాలమ్మా అన్నారు. ఆయనకు ఒక పేరా అండి, ఆ దేవదేవుని పేర్లు ఇన్ని, ఒకటిది ఎలా చెప్పేది నేను, అనంతనామాలు సహస్రనామాలు కాబట్టి అన్ని చెప్పాలంటే నాకు శక్యం కాదు అని రుక్మిణీదేవి వినయంగా చెప్పేసింది. తరువాత కొంతకాలానికి కృష్ణ భగవానుడు సత్యభామాదేవిని పెళ్లి చేసుకున్నాడు. సత్యభామాదేవి కూడా నూతన వధూవరుడు వస్తూ ఉంటే నిలబెట్టి భర్త పేరు చెప్పని అడిగారట. సత్యభామాదేవి సత్యభామా విధేయుడు అని చెప్పిందట. మహర్షుడు నారదాది మహర్షుడు నా దగ్గరే, ఇదేమిటమ్మా ఇంతవరకు సహస్రనామాల్లో గాని అనంతనామాల్లో ఈ పేరు లేదే, ఈరోజు మీరు కొత్తగా చెప్తున్నారమ్మా, మేమేమనుకోవాలో అర్థం కాలేదని చెప్పారట. ఈ పేరు వాళ్ళకి అర్థం చెప్పి బాగా తాత్పర్యం కూడా చెప్పని కృష్ణ భగవాను ఆజ్ఞాపించాడు సత్యభామ. వెంటనే కృష్ణ భగవానుడు సత్యభామ విధేయుడంటే సత్యానికి విధేయుడని అర్థం చేసుకోండి అని జాగ్రత్తగా అర్థతాత్పర్యాలు చెప్పి తన సత్యభామ విధేయత్వాన్ని చాటుకున్నాడు అక్కడ. ఎందుకంటే మహర్షులు ఆచార్య పురుషులు ఏం చెప్పారు, దేవదేవుడు పుమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్, పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా ఈ సృష్టిలో ఉన్న సకల జీవులు కూడా స్త్రీలే, జీవనాయికలే. ఆ జీవనాయికలకంతా కూడా పురుషోత్తముడైనటువంటి దేవదేవుడే భర్త. ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడు కృష్ణస్థు స్వయం భగవాన్ భోజకన్యా సరిద్రాజహంసము సత్యభామా సుఖీకేళి పంజరంబు జాంబవతి నిశా చంద్రోదయంబు కాళింది సరోజి నిందిందిరంబు భద్రా కళాపిని ప్రావృడంబుదము సుదంత రసారలతాపికంబు మిత్రవిందావని చైత్రాగమము లక్షణాహార యష్టికా నాయకంబు అని అష్టమహిషి సంవేష్టితుడై ఒక్కొక్క పట్టపురానికి ఎలా తాను వసుడై ఉంటాడో చెప్పారు మహానుభావులు. రుక్మిణీదేవి హృదయమనే సరస్సులో రాజహంసలాగా విహరిస్తుంటాడు కృష్ణ భగవానుడు. సత్యభామాదేవి హృదయమనే పంజరంలో చిలుకలాగా బంధింపబడి ఉంటాడు. జాంబవతీదేవి హృదయమనే కొండపై సంపూర్ణ చంద్రుడై ఉదయిస్తూ ఉంటాడు. మిత్రవిందాదేవి హృదయమనే ఉద్యానవనంలో చైత్రుడై విహరిస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్క రాణి దగ్గర ఒక్కొక్క రకంగా ఎలా విహరిస్తున్నాడంటే, ఏ భక్తుడు, ఏ దీనుడు, ఏ తపస్వి, ఏ యోగి తన హృదయాన్ని సరస్సుగా మలుచుకుంటాడో అందులో విహరించడానికి స్వామి సిద్ధంగా ఉన్నాడు. ఏ యోగివరేణ్యుడు తన హృదయాన్ని పంజరంలాగా స్వామి కోసం సిద్ధం చేస్తాడో ఆయన చిలుగ్గా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే అందులో ఉన్నటువంటి అంతరార్థం తప్ప స్వామి కొంతమందికే విధేయుడు, కొంతమందికి కాదు కాదు. ఏ సకల జీవనాయకులకు భగవంతుడు నిష్పక్షపాతంగా వసుడై ఉన్నాడు, ఆశ్రయించడం మన కర్తవ్యము అని జగత్తులకు ప్రబోధించినటువంటి ఆచార్య పురుషులు మహానుభావులే ఈ ఆళ్వార్లు. అలా కులశేఖరాళ్వార్, హే కృపా జరణిహే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ పరాం, నీ యొక్క అనంత జీవనాయికలలో, అనంత గోపికలలో, 16,000 గోపికలలో నన్ను కూడా ఒకరినిగా స్వీకరించి ఏలుకో స్వామి, నత్వాం వినా నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని శరణాగతి భావన, మధురమైనటువంటి శరణాగతి భావన ఆయన శ్లోకాల్లో ప్రదర్శించాడు. ఎంత ఆర్తి ఉండాలి భక్తునికి, దీనునికి భగవత్స్తోత్రం సమయంలో అంటే, బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్యమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగుల ధ్యానామృతాస్వాదినం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. దైన్యము, ఆర్తి, మన మనసులో ఉన్నటువంటి విషాదమంతా కూడా. ఎందుకుంది మన మనసులో విషాదము, ఆర్తి? ఏదైనా నిస్సహాయ స్థితి కలిగినప్పుడు ఆర్తి వస్తుంది. ఏదైనా మనం ఏమీ చేయలేకుండా ఒక నిర్వేదం కలిగితే ఆర్తి వస్తుంది. మనం చేయలేకుండా పోయే పని ఏమిటి అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను మనం జయించలేకుండా ఉన్నాము. అవి మన అంతఃశత్రువులు. కంటికి కనిపించే శత్రువుని జయించవచ్చు గాని, ఆయుధం తీసుకొచ్చే పైకొచ్చేవాడిని మనం కొట్లాడి గెలవచ్చు గాని, ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువుల్ని మనం గెలవలేక ప్రతిరోజు దైన్యాన్ని పొందుతూ ఉన్నాం, ప్రతిరోజు ఆర్తిని పొందుతూ ఉన్నాం, ఆ అంతఃశత్రువుల ముందు తల వంచుకుంటూ ఉన్నాం. ఎందుకు తల వంచుకోవాలి? భగవానుడున్నాడు, ఆయన బలాన్ని మనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ బలాన్ని మనం ఆశ్రయించామంటే ఎలా ఆశ్రయించాలో చెప్పాడు కులశేఖరాళ్వార్. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్యమై కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగుల ధ్యానామృతాస్వాదినం. ఎప్పుడు ఆ దేవదేవుని చరణారవిందాలని మనం ఆశ్రయిస్తే చాలు, ఆ దేవదేవుని యొక్క విరాణ్మూర్తినంతా కూడా మనం సాక్షాత్కరింపజేసుకోవడం కష్టం. ఆ మూర్తినంతా మనం చూడలేం. కేవలం మన కోసం భగవంతుడు కరచరణ అవయవాలు కలిగినటువంటి ఒక మూర్తిగా మన మధ్యకొచ్చి మనకు కనిపిస్తున్నాడు. కానీ భగవంతుని యొక్క యథార్థమైనటువంటి మూర్తి విరాణ్మూర్తి. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారుషోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతి సాయ్యగుచు చరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు విలుగా అంబర కేయూర హార కుండల కిరీటాదులు పిక్కు వేరు అమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు. అలా ఉంటాడా అనంతుడు, అనంతానంతుడు. అటువంటి స్వామిని పూర్తిగా మనం చూడాలంటే ధ్యానయోగంలో మన మనస్సులో ధారణ చేయాలంటే సాధ్యమా? కాబట్టి నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానమృతాస్వాదినం. ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయిస్తే చాలు మనము, ఆ పాదపద్మాలని మనం స్పృశించగలిగి సేవించగలిగి ఆ నిజపాద సేవ చేయగలిగితే మనం ధన్యులమే. మిగిలిన విరాణ్మూర్తి అంతా మనం స్మరించవలసిన పని లేదని కులశేఖరరావు వారు స్పష్టంగా, నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృతాస్వాదినం అస్మాకం, నాకా భాగ్యం ప్రసాదించు దేవా చాలు, నీ పాదపద్మాలను ఆశ్రయించే భాగ్యం నాకుంటే చాలు అని దీనాతి దీనుడై ఆదితో ఎలా మొరపెట్టుకున్నాడో చూడండి. అలాగా ముకుందమాలలో గాని ఎక్కడ చూచినా ఆ కులశేఖరరావు వారు ప్రబోధాలు అలాగే ఉంటాయి. ఆయన మహారాజుగా విరక్తుడై అప్పుడప్పుడు సింహాసనం పరిత్యజించి వెళ్లిపోవాలనుకుంటాడట. భగవంతుని సేవలోనే ఉండిపోవాలి ఈ రాజు, రాచరికం వద్దనుకుంటాడట. వెంటనే కొంతమంది వచ్చి మంత్రి గారంతా వచ్చి, స్వామి మహారాజా శ్రీరంగయాత్ర చేసే భక్తులు వస్తున్నారు, భాగవతులు, అక్కడ కృష్ణ భజన జరుగుతూ ఉంది, వాళ్ళందరికీ మనం కొన్ని సౌకర్యాలు చేయాలి, ఇవి అయిపోయేంత వరకు సింహాసనమే ఉండండి అని చెప్తారట. అలా చెప్పినప్పుడు సరే అవన్నీ చేయాలి కదా, ఆగుతాడు ఆయన. అలా ఎంతో కాలం ఆయన ఆపారట మంత్రులు వాళ్ళంతా కూడా, అంటే ఆయన గొప్ప మహారాజు. అలా కులశేఖరరావు వారి ప్రబోధం అన్నది సకల జీవులకు అవసరము, సకల మూక్షువులకు అవసరము. ఈరోజు మనం చెప్పుకోబోయే మరొక ఆళ్వారు మహానుభావుడు పెరియాళ్వారు. ఆయన గురుముఖ మనదీత్య ప్రాహ వేదాన్ అశేషాన్, పుట్టుకతోనే గురుముఖంగా చదువుకునే అవకాశం లేకనే వేదవేదాంగ పారంగతుడై షట్శాస్త్ర పారంగతుడై సకల విద్యలు నేర్చుకోగలిగాడు ఆయన. పుట్టుకతోనే ఆయనకు నాలుగు వేదాల సారాంశం తెలిసిపోయింది, ఆరు శాస్త్రాల సారాంశం తెలిసిపోయింది. అటువంటి మహానుభావుడు శ్రీవిల్లి పుత్తూరులో వటపత్రసాయిని సేవిస్తూ అక్కడ నుంచి భక్తలోకానికి దివ్య ప్రబంధాలు చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన ఎంత గొప్పవాడంటే అనుష్ఠానశీలి, నిరంతరము అంటే అందరూ తిరువారాధనలో ఆళ్వార్లందరూ కూడా గొప్ప అనుష్ఠాన పరులు. అందులో ఈయన ప్రత్యేకించి పెరియాళ్వారంటే అందరికంటే పెద్ద అనుష్ఠానం ఆయనది. భగవంతుని అణోరణీయాన్ మహతోమహీయాన్, ప్రతి భాగవతునిలో కూడా భగవంతుని చూచిన వాడు ఆయన. ఎప్పుడూ ఆయన దగ్గర సంతర్పణ జరుగుతూ ఉందట, అన్న సంతర్పణ భాగవతులకి. వేసవిలో ఎలాంటి భోజనం పెట్టాలి, శీతాకాలంలో ఎలాంటి భోజనం పెట్టాలి, వర్షాకాలంలో ఎలాంటి భోజనం పెట్టాలి తెలిసి పెడుతున్నాడు ఆయన. తిరి నులివెచ్చ యోగిరము, తీయని చారులు, తిమ్మనంబులున్, పలుచని అంబళుల్, చెరకు పాలు, రసావళుల్, ఫలంబులును, సుగంధి శీత జలముల్, వడపిందెలు, ఇవన్నీ కూడా సేకరించి వేసవిలో వెలయగొట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్, ఆ భాగవతులకు చందన చర్చ చేసి తరువాత భోజనం పెడతాడు. పునుగున్ తావి నవౌదనంబు, మిరియంపుం పొళ్లలో, చెట్టి చుయ్యని నాదు, ఆరని కూరగుంపు, ముకుమందయ్యర్చునావన్. మన నాసాపుటాలకు మందు ఏది అంటే బాగా తిరగమోత పెడుతూ ఉంటే శబ్దం వస్తే ఆ వాసన వస్తే అది మంచి మందు. అటువంటి మందు అక్కడుంది, కృష్ణచిత్రింట్లో ఉంది. మిరియంపు పళ్లతో కూడి ఆయన అటువంటి వేపుళ్లు చేస్తూ ఆ పదార్థాలు శీతాకాలంలో పెడతాడట. అటువంటి అనసంతర్పణ జరుగుతూ ఉంది కాబట్టి, ఆ నిష్ఠానిది గేహసీమ నడురేయాలించినన్్రోయు, ఎంతే నాగేంద్ర శయాన పుణ్య కథన దివ్య ప్రబంధాను సంధానధ్వానము, నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులు. ఆయన భోజనం పెడుతూ ఉంటే అర్ధరాత్రి అయితే కూడా విష్ణుజ్యుతుని ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి దివ్య ప్రబంధాలు, దివ్య ప్రబంధ పారాయణం జరుగుతూ ఉంటుంది. ఒక వంక మరొక వంక విష్ణుజ్యుతుడే స్వయంగా, అయ్యా పదార్థాలు సరిగా ఉన్నాయో లేవో, మరి ఎలా ఉన్నాయో దయతో ఆరగించండి అంటూ ఉంటాడు. ఎటువంటి వాడంటే ఆయన ద్వయసద్మ పద్మవదనుడు, అద్వంద్వుడు, అశ్రాంత యోగాందూబద్ధ మధు ద్విషద్విరదుడు, పేరుకు తగినటువంటి వాడు ఆయన. లోకంలో మనం చాలా మందికి పేరు పెడతాం, కరుణాకర్ అని పేరు పెడతాం, అంటే కరుణకు నిలయమైనటువంటి వాడని ఆ పేరుకు అర్థం. ఆయనకు మనసులో కరుణే ఉండదు, చాలా కఠినంగా ఉంటాడు. అటువంటి వాడిని అన్వర్థనామధేయులు అని చెప్పలేం. కానీ ఈ విష్ణుచిత్తుడు ఎటువంటి వాడంటే పెరియాళ్వారే విష్ణుచిత్తుల వారు, విష్ణుచిత్తులనే పెరియాళ్వారంటాం. పేరుకు తగినట్టుగా విష్ణుదేవుని చిత్తములో సుప్రతిష్ఠితం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తముడు, ద్వయసద్మ పద్మ వదనుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రెండు మంత్రాలు ప్రధానమైనటువంటి మంత్రాలు. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసము ఎలాగో ఆయనకు ఆ మంత్ర జపం అలాగా. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత యాదృచ్ఛ్యంగా జరుగుతుంటాయో ఆ రెండు మంత్రాల యొక్క జపం ఆయనలో జరుగుతూనే ఉంటుందట. ప్రహ్లాదునులాగా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. అటువంటి వాడాయన అద్వంద్వుడు, ఈ ద్వంద్వ ప్రకృతికి అతీతమైన వాడు. సుఖము దుఃఖము, వేయి పగలు, ఇటువంటి ద్వంద్వము ప్రకృతి అంతా రెండు రెండుగా ఉంది. ఈ రెండు ఈ ప్రకృతికి అతీతుడాయన. అంటే నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి స్థితప్రజ్ఞతో భగవంతుని సేవిస్తున్నాడు. అశ్రాంత యోగాంధూబద్ధ మధు ద్విషద్విరదుడు అన్వర్తావిధానుండు ఉరుఛందో బృంద తదంతవాక్ అపఠనా సంజాత నిష్పన్న నిష్పందద్వైత సుసంవిధాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనన్. నిష్ఠలో అనుష్ఠానంలో ఆయనకు ఆయనే సాటి, ఆ మహానుభావుడికి ఆ మహానుభావుడే సాటి. అటువంటి పరమభాగవతోత్తముడు ఆ మహేశ్వర వరుండు ప్రకృతి కంటెన్ పరుండగు తన్నును, తనకంటెన్ పరుండగు పరమేశ్వరున్, పరమేశ్వర ప్రసాద ఆచార్య కృపగుప్త ధానంబు నిధానంబు తెలిపిన గతిని తెలుపగా ఆత్మీయ తదీయ శేషశేషిత్వ సంబంధం వనాద్యంబుగా తెలిసి అఖర్వ నిరుతింగాంచు సుఖించు పరమయోగికి బహుక్లేశదంబులకు పని ఏమి, బహుక్లేశదంబులకు చదువులం పని ఏమి. ఆయన ప్రకృతి జీవ ఈశ్వర ప్రకృతులు ఈ విచక్షణ బాగా తెలిసినవాడు. జీవుడున్నాడు, ఈశ్వరుడున్నాడు, ప్రకృతి ఉన్నది. ప్రకృతిలో జీవుడు ఒక అంతర్భాగము, శేషశేషిత్వ సంబంధము, కర్మబంధము చేత జీవుడు శేషించి ఉన్నాడు. ఈ జీవుని యొక్క కర్మబంధాన్ని నిశేషం చేయడానికి పరమాత్మ సంసిద్ధంగా ఉన్నాడు. ఇది శేషశేషిత్వ సంబంధము, ఇది అనాద్యము అని తెలుసుకుని భగవంతునిలో మమేకం కావడానికే భాగవతులు ప్రయత్నించారని, ఈ చదువుల సారాంశం అదే అని, చతుర్వేదాల సారాంశం అదే, అయమాత్మ బ్రహ్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అహం బ్రహ్మ, ఇవన్నీ కూడా మహావాక్యాల సారాంశం, చదువుల సారాంశం అంతా కూడా భగవంతుడు అణువులు అణువు మహత్తులో మహత్తు. ఆ భగవంతునిలో మమేకం కావడానికే ఈ జీవాత్మలు తపించి తపించి ఆ భగవంతునిలో ఐక్యం కావాలని చెప్పేదే మధుర భక్తి శరణాగతి. ఈ తత్వం తెలిసినవాడు కాబట్టి విష్ణుచిత్తుడు ఆత్మీయ తదీయ శేషశేషిత్వ సంబంధం వనాద్యంబుగా తెలిసి ఈ తెలివి కలిగి ఈ పరమార్థం తెలుసుకున్న తర్వాత బహుక్లేశదంబులకు చదువులం పని ఏమి, చదువుల మొత్తం సారాంశమే ఇదైనప్పుడు, అది మనకు తెలిసినప్పుడు, మనం ఆచరిస్తున్నప్పుడు ఇంకా మళ్ళా చదువుకోవడం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఒకవేళ చదువుకున్నా ఈ తెలివి లేని వాని హేతువాదంబు ధాతువాదంబు కాణాదంబు ప్రాణాదంబు కాపిలంబు చాపలంబు మీమాంస హింస వ్యాకరణం బకరణంబు అనుకున్నాడు. సమస్త శాస్త్ర నిరసనం చేశాడు. అంటే వ్యాకరణం గాని ఛందస్సు గాని మరి మీమాంస గాని ఇవన్నీ కూడా ఈ సారాంశం అంతా కూడా ఏమిటి, ఆత్మీయ తదీయ శేషశేషిత్వ సంబంధం వనాద్యంబుగా తెలిసి భగవంతుని పాదారవిందాలు ఆశ్రయించడం. ఆ తెలుసుకున్న తర్వాత ఇవి తెలిసినా ఒకటే తెలియకపోయినా ఒకటే అని ఈ చదువులన్నీ పక్కన పెట్టి అచటి రథచరణ పాణిమాళికాకరణ కైంకర్యమునకు అంకురిత కౌతూహలుండై ఆ శ్రీవిల్లిపుత్తూరులో వెలసినటువంటి వటపత్ర సాయిని ఎలా సేవిస్తున్నాడంటే అంకురితమైన కుతూహలంతో సేవిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కుతూహలం అంకురిస్తూ ఉంటుంది ఆయనకు, భగవంతుని సేవించాలనే కుతూహలము అంకురిస్తూ ఉంటుంది ఎప్పుడు. కొంతమంది మనం అనుకుంటాం విష్ణు సహస్రనామాలు చదివాం ఈరోజు ఇంకొక వారం రోజులు చదవకపోయినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది, అలాగే ఏదో రోజులో ఒక 5 నిమిషాలు భగవంతుని కోసం అనుకుంటా. అట్లా కాదు విష్ణుచిత్తుడు, ఎప్పటికప్పుడు అంకురిత కౌతూహలుండై భాగవతులకు అప్రాకృతంబులకు పరిచర్యలు చేయుచు భగవంతుని సేవించుచు, భాగవతులను సేవిస్తున్నాడు భగవంతుని సేవిస్తున్నాడు, అలా ఆయన జీవితం గడుపుతున్నాడు విష్ణుచిత్తుడు. ఆ సమయంలో మధురను పరిపాలిస్తున్నాడు మత్స్యధ్వజుడనే మహారాజు పాండ్యరాజు. ఆ మహారాజు కూడా వేద వేదాంగాలు చదువుకున్నవాడే, బాగా చదువుకున్నవాడు. అయితే చదువుల సారాంశం గురించి పెద్ద పట్టించుకోకుండా మహారాజు కాబట్టి భోగలాలసుడైనాడు. ఒకరోజు బాగా అలంకారం చేసుకుని భోగిని సంగతికి రాజు పోవుచుండే ఒక భోగిని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. పల్లకిలో కూర్చొని పరివారం తాను పోతూ ఉన్నారు. అనుకోకుండా ఒక అంశం జరిగింది అప్పుడు సన్నివేశం. ఏమిటంటే ఆ మహారాజు గారికి మంచి పురోహితుడున్నాడు, బ్రాహ్మణోత్తముడు ఆచార్య పురుషుడు. ఆయనకు ఏదో ఒక వేదిక పైన కూర్చొని మహారాజు గారి కోలాహలం వాళ్ళకి అర్థం కాలేదు. ఆయనతో పాటు ఇంకొంత పండితులు కూర్చొని సుభాషితాలు చర్చించుకుంటున్నారు. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్థమర్థం ప్రయసే ఈ శ్లోకం చర్చించుకుంటున్నారు వాళ్ళు. అంటే సృష్టిలో అన్నిటికంటే చీమ చాలా చిన్న కీటకం, చీమ కంటే చిన్న జంతువు కీటకం చూడాలంటే కష్టం మనకి. మన కన్నులకు ఆ శక్తి లేదు, సూక్ష్మజీవులు ఉండొచ్చు. చీమ మనకు కనిపించే జీవుల్లో చాలా చిన్నది. అటువంటి చీమ కూడా వర్ష ఋతువులో కావలసిన ఆహారాన్ని ముందే సమకూర్చుకుని పొట్టలో దాచుకుంటూ ఉంది. అంత ముందు చూపు ఉంది చీమకు. కానీ మానవునికి ఆ ముందు చూపు లేదే. పరలోకంలో సుఖించాలంటే ఇహలోకంలో మంచి పనులు చేస్తున్నాడా? అంతైనా కనువిప్పుతో ప్రవర్తిస్తున్నాడా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించే సుభాషితం అది. ఆ అర్థాన్ని వాళ్ళు చర్చించుకుంటున్నారు పండితులు. ఇది అప్రయత్నంగా మహారాజు గారికి చెవిని పడింది. వెంటనే మహారాజు గారు, నేను కూడా గురుకులంలో చిన్నప్పుడు ఇవన్నీ ధారణ చేశాను, కంఠస్థం చేశాను, కానీ ఏనాడు ఆ తాత్పర్యాన్ని వివేచనం చేయలేదు, ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశానని వెంటనే పల్లకి తిప్పమన్నాడు. భోగిని సంగతి విస్మరించాడు. హఠాత్తుగా ఆయన మనసులో వైరాగ్యోదయం జరిగింది. కేవలం శ్మశాన వైరాగ్యం కాదు, నిజంగానే వైరాగ్యం కలిగింది ఆయనకి. అంతఃపురానికి వచ్చేశాడు. మంత్రి గారిని పిలిచాడు. మంత్రి గారు, నాకు మంచి గురువు గారు కావాలి, మంచి ఆచార్య పురుషుని తీసుకురండి, నాకు విజ్ఞానాన్ని ప్రబోధించి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించే అర్హత నాకు కనిపించే మహానుభావుడు నాకు కావాలి, అటువంటి గురువు గారిని తీసుకురండి అన్నాడు. మంత్రి గారికి ఆశ్చర్యం, ఇదేమిటి, రాజులకు ఆగ్రహం కలిగిన కష్టమే, అనుగ్రహం కలిగిన కష్టమే. భోగిని సంగతి కలిగినప్పుడు అది తీవ్రంగానే ఉంది, ఆ విరక్తి కలిగినప్పుడు ఇంకా మహారాజు గారు అన్వేషిస్తున్నారు గురువు గారి కోసం. మంత్రి గారు ఎంతో తపన పడుతున్నారు, మంచి గురువుని తీసుకురావాడని, పండితులను తీసుకొస్తున్నాడు, రాజుగారికి నచ్చడం లేదు, చాలా మంది వచ్చి వెళ్లిపోతున్నారు. హఠాత్తుగా శ్రీవిల్లిపుత్తూరులో వటభద్రసాయిని సేవిస్తూ ఉన్నాడు విష్ణుచిత్తుల వారు. సేవ పూర్తయింది, షోడశోపచారాలు పూర్తయినాయి. సగుణంగా సాక్షాత్కరించాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. సాక్షాత్కరించి విష్ణుచిత్తుల వారికి చెప్పాడు, అయ్యా నేడు మహామతి మధుర నీవు రయంబున సొచ్చి అందు పాండ్యుడు దివాణమున్ నిరయనించిన ప్రేడి దుర్మదాంధుల పొడివి మాంచి మన్ మహిమమున్ ప్రకటింపు. ఇప్పుడు నీకు ఒక పని పెడుతున్నానయ్యా. ఏమిటంటే, మధుర మహారాజు అయినటువంటి మత్స్యధ్వజునికి విరక్తి కలిగింది, భాగవతోత్తముడు కావాలనే తపనలో ఉన్నాడు. నిజంగానే మనసులో తపన కలిగింది కాబట్టి అతనిలో ఆ ఆర్తిని ప్రజ్వలింపజేయడం నా కర్తవ్యము. మంచి ఆచార్య పురుషుని కోసం అన్వేషిస్తున్నాడు. నువ్వు బయలుదేరు, నువ్వే తగిన ఆచార్య పురుషుడు, నా తత్వం చెప్పడానికి తగినవాడు నువ్వే అని విష్ణుచిత్తుల వారిని ఆదేశించాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. విష్ణుచిత్తుల వారికి రాజాస్థానం అంటే పడదానికి, నాకెందుకు స్వామి రాజాస్థానము, నీ పాదపద్మాలు ఆశ్రయించినటువంటి వాణ్ణి స్వామి, నన్ను ఇతఃపుర పఠితు శాస్త్రగ్రంథ జాత్యంధు ఆరామక్ష్మాకరణక్రియాకరకనిత్రగ్రాహితోద్యత్కిణ స్తోమా స్నిగ్ధకరుణ్ భవద్భవనదాసున్ వాదిగా వంపుచు భూమి వృత్సవ నోటమైన అయసంబులు మీకు రాకుండుని. దేవా, దేవాది దేవా, నీ కరుణాకటాక్షానికి పాత్రుడైనటువంటి నేను మళ్లీ రాజాస్థానాలకు ఎందుకు పోవాలి? నీ యొక్క సేవ కోసం తులసి వనాలు పెంచి, ఆ తులసి వనాలు పెంచడం కోసం, చెట్లకు ప్రోధి చేయడం కోసం చిన్న వ్యవసాయం చేస్తున్నాను. ఆ వ్యవసాయం కోసం ఎన్నో పరికరాలు చేతబట్టి భూమిని తవ్వి పెళ్లగించడం వల్ల నా చేతులు ఇంత కాయలు కాచాయో చూడండి. ఈ కాయలు కాచిన చేతులను చూస్తేనే రాజభటులు తను తరిమేస్తారు, నీకేం చదువుకొచ్చి పోవాయా అంటారు. అటువంటి నన్ను ఒకవేళ నేను వెళ్లి నీ కటాక్షం చేత నేను అక్కడ కృతార్థుడైనా, నాకు కొంతకాలం నీ సేవ దూరం అయిపోతాను కదా, నాకు ఆ భాగ్యం ఎందుకు దూరం చేస్తావు అని ఆ పరమ భాగవతుడు మళ్లీ శరణాగతి చేశాడు శ్రీమన్నారాయణ. ఏమంటున్నాడు చూడండి, స్వామి నాకు గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికావహనంబో వనమాలికాకరణమో వల్లభ్య లభ్యధ్వజ గ్రహణంబో యజనాతపత్ర ధృతియో ద్రాగ్దీపికా రూపమో నృహరీ వాదములేల లేరేతరులు నీ లీలకున్ పాత్రములు అడిగాడు. నాకు గృహ సమ్మార్జనమో, నీ దేవాలయాన్ని శుభ్రం చేయడమో, నీకు అభిషేక జలం తీసుకురావడమో, నీకు నీ ఊరేగింపు జరుగుతూ ఉంటే తొలగు దివిటీ పట్టే పనైనా నాకు ఆనందం కలిగిస్తుంది, గాని నేనెందుకు ఆ రాజాస్థానాలకు పోవాలి స్వామి? లేరే ఇతరులు నీ లీలకు పాత్రములు, నీ లీలకు పాత్రులైన వాళ్ళు ఇంకెవరు లేరా, వేరే వాళ్ళని ఏమైనా పంపించకూడదా అన్నాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి, అలా కాదయ్యా, నువ్వు వెంటనే బయలుదేరు, నా ఇష్టమా నీ ఇష్టమా, నీ ఇష్టం అనుకున్నట్టు నువ్వు చేసేటైతే నన్ను ఆశ్రయించేందుకయ్యా, నువ్వు నీ ఇచ్చయే మిన్నకపోయి ముని ప్రవర, వెంటనే బయలుదేరవయ్యా నువ్వు, మిగతా వాదాలు ఎందుకు అన్నాడు. ఇక భగవంతునితో ఎందుకు వాదిస్తాడు ఆయన, బయలుదేరాడు. నిజానికి ఆయన ఏం చదువుకున్నవాడు కాదు, గురుముఖం అనదీత్య ప్రాహ వేదాన్ అశేషాన్, గురుముఖంగా చదువుకున్నవాడు కాదు, కాని ఆ మత్స్యధ్వజుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు, హరితన చేతోగతి నులయ ఆ శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమానమనే తేజస్సంతా కూడా ఆపాద మస్తకం ఆయనలో ప్రకాశించింది. ఆ తేజస్సును చూస్తూనే భటులంతా కూడా దిగ్భ్రాంతులైనారు, ఆయనకు మార్గం చూపించారు. రాజాస్థానంలోకి వెళ్లిపోయాడు ఆయన. మహారాజు గారు సింహాసనం పైన కూర్చో ఉన్నారు. ఎవరో మహా తేజోమూర్తి వస్తున్నాడని తెలిసిపోయింది మహారాజు గారికి. నిత్యంబున్ ప్రతిహారి వాదమగుటన్ విజ్ఞప్తి లేకంప తానత్యూర్జస్వరుడై ఔట భూపతయు సభ్యవ్రాతమున్ లీలమై ప్రత్యుత్థానము చేసి మొక్కగా సభాభాగంబు సొత్తించి ఔన్నత్య ప్రోజ్వల రాజదత్తవర రత్నస్వర్ణ పీఠస్థుడై. మహారాజు గారు ఇంతకుముందు ఎంతో మంది చాలా మంది వచ్చారు, కానీ ఆయన మనస్సులో పెద్ద ఏది ఉత్తేజం కలగలేదు. ఆయన చూస్తూనే ఆ జగన్మంగళ దేదీప్యమానమైనటువంటి ఆ తేజోమూర్తిని దూరం నుంచి చూసిన వెంటనే మహారాజు గారు సింహాసనం దిగారు, నడిచొచ్చారు. ఆయన తీసుకెళ్లి, ఇన్నాళ్లకు నాకు తగినటువంటి ఆచార్య పురుషుణ్ణి ఎవరో పంపించారా భగవంతుడు దేవదేవుడు నాపై కరుణ కలిగి అని ఆయన సింహాసన పైన కూర్చోబెట్టాడు మహారాజు. చెప్పండి స్వామి, ఏమి ఆదేశిస్తారన్నాడు. అక్కడ విష్ణుచిత్తుడు శ్రీమన్నారాయణుని తత్వాన్ని భగవత్తత్వాన్ని ఆవిష్కరించి మహారాజు గారికి ధర్మ ప్రబోధం చేశాడు. ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి ఏమిటంటే చాలా సవిస్తరంగా ఉంది. ఆయన చెప్పిన ప్రబోధం చెప్పుకోవాలంటే మనకు ఒక సప్తాహం అవాహం కూడా చాలదండి, అంత గొప్ప ప్రబోధము. మీకు ఒక్క క్లుప్తంగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్తాను. భావనాత్రయం చెప్పాడు. సనకసనందనాథులు బ్రహ్మవాదులు, సప్తర్షులు వాళ్ళంతా కూడా ఉభయవాదులు, జీవులంతా కర్మవాదులు, మనమంతా కర్మవాదులు. మనం భగవంతునికి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు నచ్చని రీతిలో కొన్ని పనులు చేసి ప్రసన్నం చేసుకోగలం తప్ప భగవంతుని యొక్క భగవంతునితో సమానమైనటువంటి బ్రహ్మభావన చేయాలంటే మనకు అంత జ్ఞానం లేదు. అటువంటి జ్ఞానం ఉన్నవారు సనక సనందనాది మహర్షులు, వారికి ఉంది. సప్తర్షులు కూడా బ్రహ్మభావన ఉంది, కర్మభావన ఉంది. కానీ లోకంలో ఉన్న జీవులందరికీ భగవంతుడు కర్మభావన విధించాడు. అంటే ఎవరి కర్తవ్యాన్ని వాడు తెలిసి చెయ్యాలి. అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాక్ష పృథక్చేష్ట దైవంచైవాత్ర పంచమం. భగవంతుడు ఎవరికి తన బలాన్ని కలిగిస్తాడంటే మనకు శారీరకంగా మానసికంగా జీవులకు మంచి యంత్రాంగాన్నిచ్చాడు, పటిష్టమైన యంత్రాంగాన్నిచ్చాడు. మనం ఎక్కడన్నా పెద్ద వైద్యశాలకెళ్లి మరి అత్యవసర చికిత్స జరిగే చోటుకి వెళ్ళామంటే యంత్రాలన్నీ కొన్ని ముక్కుల్లో కొన్ని నోట్లో అంతా పెట్టుంటారు, చూశారా మీరు? అంటే అవేమీ లేకనే మనం ఉండగలుగుతున్నామంటే మనలో ఎంత బలం ఉంది, ఎంత చైతన్యం ఉంది. ఈ చైతన్యాన్ని ఏ జీవుడు సద్వినియోగం చేసుకుంటున్నాడో, ఈ శారీరక మానసికమైనటువంటి యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకుని పరమాత్మకు ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నాడో వాడికి దైవబలం కలుగుతుందని కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునునికి గీతలో, భగవద్గీతలో. అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాక్ష పృథక్తేష్ట దైవంచైవ ఆత్ర పంచమం. చివరి కలిగే బలం ఇది. అటువంటి వాడిని వెతుక్కుంటాడు భగవంతుడు. ఎవడు నేను ఇచ్చిన బాగా ఉపయోగించుకుంటున్నాడు అని, ఆయన ఇచ్చినవి ఏమి మనం ఉపయోగించుకోకుండా సోమరులై కూర్చొని అంతా నువ్వే స్వామి అంటే ఏం చేస్తాడు, కుదరదు. అందుకే జీవులకు కర్మభావన విధించాడు భగవంతుడు. మనం భగవంతునికి ఇష్టమైనటువంటి మంచి పనులు చేయాలి. ఉభయభావన, కొంత కర్మభావనలో పరిణతి కలిగిన తర్వాత గురుదేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. అటువంటి జ్ఞానంతో పరమాత్మను ఉపాసించాలి. ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మభావన సనక సనందనాదులు అని ఈ భావనాత్రయంలో ఉన్నటువంటి విన్యాసాన్ని విశ్లేషణాత్మకమైనటువంటి ప్రబోధమంతా కూడా ఆ మహారాజుకు చెప్పి ఆయన్ను పరమ భాగవతోత్తముడుగా చేశాడు. మహారాజు గారు పునీతుడైనాడు, పవిత్రుడైనాడు. ఆ విష్ణుచిత్తుని పాదారవిందాలు ఆశ్రయించి ఆయన్నే ఆచార్య పురుషుడుగా స్వీకరించి రాజగురువుగా ప్రకటించాడు. విష్ణుచిత్తుల వారు భయపడ్డాడు, ఇదేమిటి రాజగురువు, ఇంక నేనుండను, నీకు ప్రబోధం చేసేంతవరకే నాకు పరమాత్మ ఆదేశించాడు, ఇంక నేను శ్రీవిల్లిపుత్తూరు వెళ్లి కైంకర్యం చేసుకోవాలి మహారాజా, నన్ను పంపించండి అన్నాడు. అదేమిటి స్వామి, ఇప్పుడు మీరు రాజగురువులు, మీరు ఇక్కడ ఉండిపోవాలి, ప్రతిరోజు మాకు మా ప్రజలకు మా మంత్రులకు ధర్మ ప్రబోధం చేయాలి అన్నాడు. నేనా ఉద్యోగం ఆశించి రాలేదయ్యా స్వామి, నీకు పరమాత్మ ధర్మ ప్రబోధం చేయమన్నాడు, అంతవరకే నాకు ఆదేశం, అది పూర్తయింది, ఇప్పుడు నేను మళ్లీ వెళ్లిపోవాలన్నాడు. గురువుగారి పట్టుదల చూచి మహారాజు ఏం చేయలేకపోయాడు. వచ్చేప్పుడంటే మామూలుగా వచ్చాడు ఆయన, ఇప్పుడు రాజగురు హోదాలో వెళ్తున్నాడు. పల్లకీలు పరివారము రాజపరివారంతో కూడా తోడిచ్చి వందిమాగదులను తోడిబెట్టి గురువుగారిని శ్రీవిల్లిపుత్తూరుకు సాగనంపాడు. పెద్ద పల్లకీ వచ్చింది. విష్ణుచిత్తుడు ఏం చేస్తాడు, ఆ పల్లకిలో కూర్చొని శ్రీమన్నారాయణుని యొక్క ధ్యానంలో నిమగ్నమైనాడు. పల్లకి తీసుకెళ్లిపోతున్నారు. విష్ణుచిత్తుడు ధ్యాన నిమీలిత నేత్రుడై ఉన్నాడు, పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నాడట. హఠాత్తుగా ఆయనకు ఒక పెద్ద వాసన సోకిందట. ఒక సువాసన, ఒక పరిమళం. ఏమిటని అంత ధ్యానంలో ఉన్నవాడు మేల్కాంచినాడు. మనం ఒక చిన్న పాత్రలో పాలు పోసి ఆ పాలు తోడిపెట్టామంటే మీగడ జిడ్డు పేరుతుంది. ఒక వచ్చేప్పుడంటే మామూలుగా వచ్చాడు ఆయన, ఇప్పుడు రాజగురు హోదాలో వెళ్తున్నాడు. పల్లకీలు, పరివారము, రాజపరివారంతో కూడా తోడిచ్చి వందిమాగదులను తోడిబెట్టి గురువుగారిని సివిలిపుత్తురుకు సాగనంపాడు. పెద్ద పల్లకీ వచ్చింది.

అండి, ఆ వాసన మనం కమ్మగా ఆస్వాదిస్తాం. కానీ క్షీరసాగరమంతా పాలే కదా, ఆ క్షీరసాగరం పూర్తిగా మీగడ జిడ్డు పేరిందనుకోండి, ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంత వాసన వచ్చింది విష్ణుచిత్రుల వారికి. ఏమిటి వాసన? ఇంగిలి కంబునన్ తడిపి ఎత్తు కశీసపు రెంటెమోయనన్ నింగి గరుత్ పరంపరల నెక్కొనలే తొగరెక్కే అంత వీచం కలశాబ్దిమీగడల జిడ్డిరిగించడి కమ్మగాడ్పు. ఆ క్షీరసాగరం యొక్క జిడ్డు తెలిసే కమ్మని గాలి వీచింది, విష్ణుశుత్తుని యొక్క నాసాపుటాల్లో ప్రవేశించింది. ధ్యానయోగం నుంచి హఠాత్తుగా మెలుకుని ఏమిటి వాసనని ఆకాశంలో చూశాడు. పల్లకిలో కూర్చున్న వాడికి ఎక్కడ కనిపి ఆకాశంలో చూశాడు. చూస్తే పరమాత్మ గరుడ వాహనారుహుడై ఏం చేస్తూ ఉన్నాడు, విష్ణుశుత్తునికి సాక్షాత్కారం కలిగింది. దేవాలయంలో కలిగింది, ఇక్కడ మళ్లీ గగనాంతరాళంలో ఆ పరమాత్మ దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహుడై కనిపిస్తూ ఉన్నాడు. నీలమేఘముడాలు డీలు సేజగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖచ్చులడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు తరుణంగనాడు కౌస్తుభముతోడ అటువంటి దివ్య లక్షణ రక్షితుడై తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు లేమురుడిపెడు లేజూపు లేమతోడ. పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఆ లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడు అలా గోచరించాడు. దేవాలయంలో తనకు సాక్షాత్కారం జరిగింది గాని అంతకంటే ఆయన అందంగా ఉన్నాడు. ఇక్కడ భగవంతుని అందచందాలు మనం చెప్పగలమా? లోకంలో బాగా అందచందాలుండే వాళ్ళని చూస్తేనే నిజంగా ఇంత అందాలుండే వాళ్ళు ఉన్నారనుకుంటాం. గాని అందాలకే అందాలు సంతరించే పరమాత్మ అందాన్ని మనం చెప్పగలమా? చెప్పలేము. అందుకే అన్నమాచార్య వారు అదే చూడరే మోహన రూపం పది కోట్లు కల భావజ రూపం అన్నారు. పది కోట్ల మన్మధులైనా సాటిదారు అందచందాలకు. అంత అందచందాలతో కనిపించాడు విష్ణుచిత్తునికి. అప్పుడు విష్ణుచిత్తుల వారు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నూరాయిరం మండాళ తింతో మణివన్నా ఉన్ సేవడి సెవి తిరుక్కాపు. ఇటువంటి దివ్య ప్రబంధ సంకీర్తన చేశాడు అక్కడ. అంటే దేవదేవా, నీ అనంత సౌందర్యము, నీ మహత్తర సౌందర్యము ఇన్ని వేల యుగాలైనా ఇన్ని కోట్ల యుగాలైనా ఇలాగే చెక్కు చెదరకుండా ఉండుగాక, భాగవతులకు ఉత్తేజం కలిగించుగాక, భక్తులకు ఉత్తేజం కలిగించుగాక అని ఆ అందచందాలను కీర్తిస్తూ ఆ శంఖ చక్రాలని దేవదేవుని ముఖారవిందాన్ని పాదారవిందల వరకు ఆ కీర్తనలు చేశాడు. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదనే ప్రబంధంలో చెప్పాడు ఇవన్నీ కూడా విష్ణుచిత్తుల వారికి ఏ విధంగా సాక్షాత్కరించాడో అని. ఆ సంకీర్తనలు చేస్తూ దశావతార స్తోత్రం చేశాడు. ఆ దశావతార స్తోత్రంతో నేను పెరియాళ్వారు వారికి క్లుప్తంగా సంపూర్ణం చేస్తాను. నాకు ఈ అదృష్టం దేవదేవుని సన్నిధిలో కలిగించిన మహానుభావులు, రెండోసారి కలిగిన అదృష్టం నాకు ఇది. హలికునకున్ హలగ్రమున అర్థము సేకురు భంగి దప్పిచే అలమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు, అలా కలిగింది నాకు ఈ అదృష్టం. భద్రాచల రామదాస్ చెప్పినట్టుగా పెరియాళ్వారు వారు దశావతార కీర్తనం చేస్తూ రామావతారాన్ని కీర్తించాడు. అన్ని అవతారాల గురించి ఒక్కొక్క పద్యం చెప్పాడు రాయల వారు. ఈ రామావతారం గురించి మాత్రం రెండు మూడు పద్యాలు చెప్పాడు. ఎందుకంటే కృష్ణదేవరాయల వారికి ఉదయం లేస్తూనే రాముడిని చూడడం అలవాటు. హజార రామాలయం హంపి విజయనగరంలో చూస్తాం, ఎదురుగా కట్టించుకున్నాడు. అంటే రామునిలాగా తాను పరిపాలన చేయాలని కోరుకున్న మహారాజు ఆయన. స్యందన స్థిత బిడౌజ క్షత్రి జాడ్జకృ జంఝా మరుద్యరు ఝాత్కృతములు క్రవ్యాసి రాగ్గాత్ర కనద సృగ్గాహన స్ఫుట శల్య హవ్య భుక్సుత్కృతములు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సాలాస్మకృత ముహుష్టాత్కృతములు పతితోగ్ర రక్ష కబంధ భార ప్రసార్థి భుగ్న భోగ ఫణీంద్ర హూత్కృతములు శ్రాంతరధ్య నిరంతర ఛాయదములు దివ్య తావక కర్ముకోత్ప్రేరితములు కలుషములడంచుగాత లంకా పురంగణంబర చలత్ కలంబ కదంబకములు. ఇది రాయలవారి నారికేళ పాకం అంటారు. తెలుగు పద్యాల్లో మూడు పాకాలున్నాయి. కదలీ పాకం అంటే అరటి పండు చేతి కొలిచితే అర్థమైపోతుంది. మహాకవులు కొంతంత తేలిగ్గా రాస్తారు. మనుజులెవ్వరు మొసలిని మారుమూల గుట్ట చాటున లోతైన గోయి త్రవ్వి పసిడిదాచను పిసినారి ముసలి ఒకడు. అందరికి అర్థమైపోయింది ఇది. ద్రాక్షాపాకం కొంత అర్థమవుతుంది కొంత కాదు. ఇప్పుడు నేను చదివిన పద్యం నారికేళ పాకం, అంటే కొబ్బరి పాకం. స్యందన స్థిత బిడౌజ క్షత్రి జాడ్జకృ జంఝా మరుద్గరు ఝాత్కృతములు. శ్రీరామచంద్ర ప్రభువు రావణాసురుని సంహరించాడు. ఆయన అరణ్యం నుంచి వచ్చేసారు యుద్దానికి. రావణుడేమో అంతఃపురం నుంచి వచ్చాడు పరివారంతో. ఆయనకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి. రామునికి ఏమున్నాయి? అడవి నుంచి వచ్చిన వాడికి. అందుకే హనుమంతుని భుజాల పైన ఉండి యుద్దం చేశాడు రెండుసార్లు స్వామి. చివరగా ఆ దృశ్యం చూచి బాధపడే దేవేంద్రుడు తన రథాన్ని పంపించాడు, తన సారథిని పంపించాడు. మాతలి దేవేంద్రుడు రథసారథి మాతలి ఆయన్ని పంపించాడు, ఆ రథాన్ని పంపించాడు.

మాతని సారథికమైనటువంటి రథం పైన కూర్చోండి రాముడు చివరగా రావణునితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ సారథ్యం చేస్తున్నటువంటి దేవేంద్రుని సారథి మాతలు అనుకున్నాడట మనస్సులో స్వాగతం. ఆయన స్వాగతమే ఈ పద్యమంతా కూడా. ఏమంటే ఇంత గొప్ప రథం ఉన్నందుకు, ఇంత దివ్యాశ్వములున్నందుకు, ఇంత సారథ్యం చేసే నేర్పు ఉన్నటువంటి నాకు ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నా ఉద్యోగం చేసే భాగ్యం కలగలేదు. నాకు ఎందుకు కలగలేదు? దేవేంద్రుడు యుద్ధం చేస్తే కదా నాకు కలుగుతుంది. ఏ రాక్షసుడు వచ్చినా ఆయన పరుగుతూ ఉంటున్నా యుద్ధం ఎక్కడ చేస్తాను ఇక. కానీ ఆ కొరతంతా నాకు ఈనాడు తీరింది. ఇటువంటి రామప్రభువు శ్రీరామచంద్ర ప్రభువుకు ఒక్కరోజు సారథ్యం చేసినా సరే నా ఉద్యోగాన్ని సార్వకాలికంగా నిర్వహించినటువంటి ఆనందం నాకు కలుగుతూ ఉంది. నా మనస్సులో ఉండే జాడ్యమంతా పోయింది. నాలో ఉన్నటువంటి పరమాత్మ మేలుకుంటున్నాడు. నాకు అనంత చైతన్యం కలుగుతూ ఉంది. స్యందన స్థిత బెడౌ జక్షత్రు జాడ్య, ఈ జాడ్యమంతా పోతూ ఉందని మాతలు ఎంత ఆనందిస్తున్నాడో ఆ ఆనందమే ఆ పద్యమంతా కూడా. అలాగా రాముణ్ణి కీర్తించాడు, దశావతార స్తోత్రం చేశాడు విష్ణుచిత్తుల వారు చేసి ఆ స్తోత్రంలో తన్మయుడవుతూ శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నారు. శిష్యులు స్వామి మనూరు వచ్చేసామని చెప్పారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు విష్ణుచిత్తుడు. మళ్లీ కైంకర్యంలో మునిగిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన గోదాదేవి లభించింది అయోనిజగా. ఆ గోదాదేవి వృత్తాంతాన్ని రేపు గురువు గారు చెప్తారు మీకు. ఆమెను శ్రీరంగనాథుడికిచ్చి వివాహం చేశాడు ఆయన. అది రంగనాథ స్వసురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్, రంగనాథునికే మామ ఆయన. సముద్రంతో సమానమైన హోదా లభించింది ఆయనకి. గోదాదేవిని రంగనాథునికిచ్చి వివాహం చేసి గోదాదేవి అయోనిజగా లభించింది ఆయనకి. ఆ దేవి వైభవం చెప్పాలంటే కూడా సఖ్యం కాదు. కృష్ణదేవరాయల వారు ఆముక్త మర్యాదలో అవన్నీ కూడా విశదీకరించారు. ఆ గోదాదేవి ప్రవర్ధమానం అవుతూ ఉంటే భూదేవి యొక్క అవతారం ఆమె. అందరూ చెలికెత్తలు ఆమెకు శ్రీమన్నారాయణ మహత్వాన్ని చెప్పారట. కొన్నాళ్లు విని గోదాదేవి తిరిగి వాళ్ళకి చెప్పిందట, మీరు చెప్పే మహత్వం నాకు ఇంకా బాగా చాలా తెలుసు అని చెప్పిందట. చెప్తూ కొన్ని విచిత్రమైన విషయాలు చెప్పింది ఆవిడ. ఏమిటంటే ఈ శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు అత్యంత ప్రాచీనమైనటువంటి యుగాలు కల్పాంతాల్లో ఏ రామావతారమో వామనావతారం నుంచి అవతారాలు ప్రారంభమయ్యేవి, కానీ మత్స్యావతారం నుంచి ఎందుకు ప్రారంభమవుతున్నాయంటే కృష్ణావతారంలో రామావతారంలో ఎందరినో విరహానికి గురి చేశాడు ఈ పురుషోత్తముడు. ఆ జీవనాయకుల ఉసురంతా తగిలి వీడు చేపగా మరి కూర్మంగా తావేరుగా ఎట్లా జన్మించాడు కొన్ని యుగాల్లో వాళ్లంతా శపించారు. అందుకని ఆ శాప ఎవరికీ తెలియకుండా అవి కూడా అవతారాలుగా మలుచుకొని ధర్మ సంస్థాపనం చేస్తూ జాగ్రత్తగా వచ్చేశాడు అని ఈ గుట్టంతా నాకు బాగా తెలుసు అని చెప్పిందట అమ్మవారు. ఇదంతా విని వాళ్ళు స్వామి విష్ణుచిత్తుని చెప్పాడు, ఏమిటి స్వామి గోదాదేవి దేవుణ్ణి విమర్శిస్తూ ఉంది అని. ఆయన శ్రీవిల్లిపుత్తూరులో ఉండే వటపత్ర సాయి చెప్పుకున్నాడు, ఏమిటి నా కుమార్తె నేనెంతో భ్రాంతి పెంచుకొని ఇలా చేస్తూ ఉంటే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది స్వామి అని. అయ్యా నన్ను విమర్శించడం కాదు, నన్ను ప్రశంసిస్తూ ఉంది ఆవిడ, ఆమె భూదేవి శ్రీరంగనాథునికి వివాహం చెయ్యన్నాడు. ఆ వివాహంతో ఆముక్తమలది ఆ ప్రబంధం పూర్తవుతుంది. ఈ ముగ్గురు ఆళ్వార్లు తిరుమణిషయ్య ఆళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆ ముగ్గురు ఆళ్వార్ల యొక్క వైభవాన్ని కతిపయాక్షర పరిగ్రహజనిత నైసర్గిక చాపల్యంతో నేను మీకు మనవి చేసే ప్రయత్నం చేశాను. నాకు ఈ భాగ్యం కలిగించినటువంటి ఆళ్వారుల భక్తి సామ్రాజ్య కార్యక్రమ నిర్వాహకులు శ్రీకంఠరావు గారు, గతంలో నాకు ఈ మహద్భాగ్యాన్ని టీటీడీ పాలక మండలి చైర్మన్ గారు మా ఆదికేశ్వర నాయుడు గారు కలిగించారు. ఇప్పుడు వారు అక్కడే ఉన్నారు కాబట్టి రాలేకపోయారు దేవుని సన్నిధికి, చెప్పారు నాకు నా నమస్కారాలు కూడా భగవాన్ పాదపద్మాలకు అందించండి అని. ఆ దేవదేవుని సన్నిధిలో నాకు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు గోదాదేవి కృష్ణుణ్ణి స్తుతించింది, రాముణ్ణి స్తుతించింది. అలాగా ఎంత స్తోత్రం చేసినా గానీ భగవత్ స్తోత్రం చేసేటప్పుడు మనకు తెలివి తీరదు. అన్నమాచార్య వారు చెప్తాడు, ఎదుట ఎవ్వరూ లేరు ఇంత విష్ణుమయము వదలక హరిదాస వర్గమైన వారికి, ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్లా, అంచిత రూపముల ఈ అక్షరాలెల్లా, పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా, తెంచివేసి మనసు తా తెలిసేటి వారికి. మనం హృదయం ఉందే మనస్సు, చాంచల్యభూయిష్టమైన మనస్సు. మనం నిజంగా భగవంతునికి ఏదైనా అర్పించాలంటే ఆయన దగ్గర లేనిది ఇవ్వాలి. ఆయనకు చాంచల్య భూయిష్టమైన మనస్సు లేదు, మనకుంది మనం ఇవ్వాలి అది న్యాయంగా. కానీ మనకు అది ఇవ్వం, మనం ఏదేదో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మనం ఇవ్వాల్సింది ఏమిటి? అన్నమాచార్య వారు చెప్పారు, ఆచార్య పురుషుడు చెప్పారు, ఆళ్వార్లు చెప్పారు, భక్తులంతా కూడా దీనులు వారి వారి హృదయ పద్మాలు సమర్పించి భగవంతుని మనం సేవించాలి.
ఆ దేవదేవుని శ్రీపాద పద్మాలు అర్థించాలి. అటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు పెద్దలు. నేను ఆ పెద్దలందరికీ మరొక్కసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని శ్రీపాద పద్మాలు మరొక్కసారి సేవించుకుంటూ ప్రస్తుతం మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.

ఇంతవరకు మీరు 2010 జూలై నెలలో స్వామి సన్నిధిలో ఆళ్వార్ల సమావేశంలో భాగంగా జూలై 15 నాడు శ్రీ మేడసాని మోహన్ గారు అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ సమావేశంలో మరొక ప్రముఖ వక్త అందించిన ఉపన్యాసంతో

ప్రేమతో శ్రోతలందరికీ సాయిరాం. మన జీవితం నిత్యం కళకళలాడుతూ ఉండడానికి ప్రేమస్వరూపుడైన సత్యసాయి భగవానుడు మనకందించిన చక్కని చిట్కా, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. స్వామి ఇచ్చిన ఈ ప్రబోధను మన జీవితంలో ఆచరించే విధానాలు, తద్వారా కలిగే అనుభవాల గురించి స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ ద్వారా మీరు తెలుసుకుంటారు. 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం రెండు భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి, స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగం పునఃప్రసారం.

శక్తి చే ఏ ప్రేమ శక్తి చే ఈ దారుణి చక్రము

మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తి చే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే.

సురటీలు విసురే ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల

0: రేడియో సాయి శ్రోతలందరికీ మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 94వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అనంత విశ్వాన్ని అత్యంత ప్రేమతో సృష్టించిన ఆ జగన్మాత సమస్త జీవజాలానికి తమ తమ జీవితాలకు అవసరమైనవి అన్నీ అందించి పోషించే ఆ జగత్పిత, జీవితానికి నిజమైన గమ్యాన్ని మరచిన తమ బిడ్డలను ఉద్ధరించటానికి తామే స్వయంగా తరలివచ్చిన శుభదినం ఈనాడు. తమ పవిత్ర పదముద్రలతో పృథ్విని పునీతం చేయటమే కాదు, మనం నేర్చుకోవలసిన జీవన సూత్రాలను తమ అవనీ సంచారంలో స్వయంగా ఆచరించి చూపిన అత్యున్నత జగదాచార్యులు మన స్వామి. ఎచ్చటినుంచి వచ్చిరో అచ్చటికే నేగుట సహజము ప్రాణికోటికిన్ అనేది పరమసత్యం. కాని మూలాన్ని మరిచిపోయిన మనం గమ్యాన్ని గుర్తించలేక జననమరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రేమ రూపంబు బ్రహ్మము ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నీమమగును అంటూ మనల్ని అనుగ్రహించిన కరుణామూర్తి మన స్వామి. పరిపూర్ణ ప్రేమస్వరూపునిగా అవతరించి ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తూ మనలోని ప్రేమను తట్టి లేపి దానిని విశ్వప్రేమగా తీర్చిదిద్దిన ప్రేమమూర్తి మన స్వామి. ఈనాటి ఈ పర్వదినాన మానవులు తమ జీవితాలను ప్రేమతో నింపుకుని మాధవునిగా ఎలా మారవచ్చు అంటూ స్వామి చెప్పిన విషయాలను, నేర్పిన పాఠాలను మరొక్కసారి పునశ్చరణ చేసుకుందాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మీకోసం అందిస్తున్న ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమస్వరూపులారా కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రేమస్వరూపులారా,
2: సాయిరామ్
3: స్వామి ప్రేమస్వరూపులని, స్వామి చేసేటువంటి ప్రతి పని, మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రేమయే అని మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అయితే మేము విద్య అభ్యసిస్తున్నప్పుడు, స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, స్వామి మీరు ప్రేమ ప్రేమ ప్రేమ అంటారు, అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమ ఎలా ఉంటుంది, ఇష్టం ప్రేమనా మోహం ప్రేమనా, స్వామి ప్రేమ అంటే ఏంటి, ఆ డౌట్ ఆయన్ని లోపల తెలుస్తూ వచ్చింది. కొద్ది రోజులు స్వామి వారితో ఆయన కొడైకెనాల్ తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చూశారు. స్వామి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక ఉపనిషత్ గురించి చెప్తున్నప్పుడు ఒకరి ఆ ట్రూప్ లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వారి కుమార్తె, ఆ కుమార్తె ఒడిలో ఒక చిన్న బాబున్నాడు. ఆ బాబు కెవ్వును ఏడవడం ప్రారంభించాడు. మొదట ఆయన కొంచెం సర్దుమండడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ బాబు వినలేదు. 2-3 సంవత్సరాల పిల్లవాడు లేచి ఆడుతున్నాడు, చెప్తున్నారు వినలేదు. ఒక్కసారిగా స్వామి తీక్షణంగా ఆమె దగ్గర చూస్తూ బయటకెళ్ళు అని అన్నారు. ఈయన చూసి ప్రొఫెసర్ గారు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. స్వామి ఇట్లా అన్నారు ఏంటి అని మనసులో అనుకున్నారు. ఆ తర్వాత స్వామి నవ్వారు. ఇది ఈయన మనసులో అట్లా తట్టిపోయింది. ఒక 2-3 నెలల తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లోకి స్వామి మళ్ళీ పిలిచారు. ఈయన ప్రవేశిస్తున్నప్పుడు ఎవరైతే స్వామి ఆ రోజు బయటకు పంపించారో ఆ వారు, వారి కుటుంబం, దాంట్లో ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. స్వామి వారిని చూపిస్తూ ప్రొఫెసర్ గారి దగ్గర చూసి నవ్వారు. నవ్వు గుర్తుంది అప్పుడు నేను పంపించాను అంటే, అవును స్వామి అని ఈయన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకు పంపించారో స్వామి చెప్పు అని అడగబోతుంటే స్వామి చెప్పారు. ఆ రోజు ఈ పిల్లవాడు అల్లరి చేయడంతో చుట్టూ ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకనే పంపించాను అని. స్వామి మరి మీరు ప్రేమమయుడు అంటారు అని ఈయన ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన మనసులో మళ్ళీ ఆ ప్రశ్న మొదలైంది. ప్రేమ అంటే ఏంటి స్వామి, ఇంతకు బయటకు పంపించడం ప్రేమనా, పంపించకపోవడం ప్రేమనా, కోపం ప్రేమనా, ఏది ప్రేమ స్వామి అంటే, స్వామి ఆ ప్రశ్నను గుర్తిస్తూ ఆయన దిక్కు చూస్తూ చాలా చక్కని జవాబు చెప్పారు. చూడు ప్రొఫెసర్, ప్రేమకి 3 లక్షణాలుంటాయి. ఒక ట్రయాంగిల్ లాంటిది ప్రేమ, త్రికోణం లాంటిది. 3 లక్షణాలు. అది మొదట సెల్ఫ్లెస్, తర్వాత ఫియర్లెస్, ఆ తరువాత అన్నింటికంటే ముఖ్యమైంది చేంజ్లెస్. దాన్నే స్వామి తెలుగులో అది స్వార్థరహితము, నిర్భయత్వము, త్రికాల భాగ్యం అని చెప్తూ వచ్చారు. అది చెప్పినప్పుడు ప్రొఫెసర్ గారికి అర్థమైంది, ఓ ఈ మూడు లక్షణాలున్నటువంటి ఏ భావమైనా కూడా ప్రేమనే, అది స్వామి ఉద్దేశంలో ప్రేమ. అటువంటి స్వరూపాన్ని మనం ధరించాలని స్వామి అందరినీ ప్రేమ స్వరూపులారా అని నన్ను పిలుస్తూ వచ్చారు.
2: చాలా చక్కటి విషయాన్ని చెప్పావు రాజు. అయితే మరి భగవంతుడు కాబట్టి ప్రేమ స్వరూపుడు, ఆయన అంత ప్రేమతో నిండి ఉన్నారు, ఆయనకే సాధ్యం. మరి మనం మనల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది నాకు. స్వామి అంటే నాలో ప్రేమ అనేది లేదు కానీ నువ్వు ప్రేమ స్వరూపం అని పిలుస్తున్నావు, ఎలా అంటే ఎలా నేను అన్వయించుకోవాలి నేను ప్రేమ స్వరూపాన్ని అని అనిపించినప్పుడు స్వామి చెప్పిందే గుర్తొస్తుంది. అంటే అంతటి భగవత్ శక్తిని మనం తెలుసుకునే జ్ఞానం లేకపోవచ్చు. అందుకు స్వామి ఆ భగవంతుడిని ఒక తల్లి రూపంగా, ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గర నేను ఉన్నాను అంటారు. అసలు ఆ తల్లి ప్రేమ భగవంతుడి ప్రేమని రుచి చూపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే తల్లి 9 నెలలు గర్భంలోని ఎంతో కష్టం, తనలో వేరేగా ఒక పిల్లని మోసి ఆ కష్టాలన్నీ భరించి ప్రసవించిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఎవరైనా కొడితేనే మనకు వెంటనే కోపం వస్తుంది, వాళ్ళ మీద ఎందుకు ఇలా చేశారనిపిస్తుంది. అలాంటిది పిల్ల పుట్టిన తర్వాత ఆ తల్లి మొదటి స్పర్శలోని, ఇప్పుడు ఇందాక స్వామి చెప్పినట్టు ఆ సెల్ఫ్లెస్ ఫియర్లెస్ ఆ ప్రేమ నన్ను ఇంత బాధ పెట్టేవనిపించదు. ఆ స్పర్శలోని ఆ చూపులోని ప్రేమ పొంగి పొరలతో ఉంటుంది. ప్రతి జీవి, మనిషే కాదు ప్రతి జీవి, ఆ తల్లి ప్రేమ ఆ మొదటి స్పర్శతోనే మనం ఈ లోకంలోకి వస్తున్నాం. స్వామి ప్రతి జీవికి ఆ దీంతోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయిస్తున్నారు కూడాను,
3: ఆ ప్రేమ అనేది మన అందరి లోపల
2: తెలియజేస్తున్నారు. అంటూ ఏం చెప్పారంటే ఇది రుచి చూశారు, మీరు ప్రేమ స్వరూపమే అయి ఉన్నారు. నాకు ఇంకొక విషయం అనిపిస్తుంది గణేష్, ఏంటంటే మొత్తం ప్రేమ స్వాయిందాకల పద్యంలో స్వామి చెప్తున్నారు ఈ సృష్టి అంతా ప్రేమతో నిండి నిబిడీకృతమై ఉన్నది అని. ఒక బెలూన్ తీసుకోండి, స్వామి బెలూన్ లో గాలి ఊదుతున్నారు, అప్పుడు ఏంటవుతున్నది, చుట్టూ గాలి ఉన్నది, ఆ బెలూన్ లోకి గాలి వస్తున్నది, అంతవరకు లేని రూపం వస్తున్నది, ఊదిన తర్వాత దానికి బెలూన్ అన్న నామం వస్తున్నది. అంటే ఏమైంది, చుట్టూ గాలి ఉన్నది, లోపల గాలి ఉన్నది, ఈ బెలూనే మనం, ఆ ఊదిన వాడే భగవంతుడు. సో ఈ దేహం అనే దాన్ని మనకిచ్చి ఏం చేస్తున్నారంటే మనకు తెలియదు, మనలో అంతా ఆ గాలి నిండుంది, మనకు తెలియటం లేదు. ఆ ఫామ్ పోయినప్పుడు ఏంటి, ఇందాక స్వామి చెప్పినట్టు ప్రేమకి చావు లేదు, పుట్టుకు లేదు, గాలి అంతటా ఉన్నది. మనం ఫామ్ తీసుకున్నాం కాబట్టి మనం పుట్టేమో చచ్చిపోతున్నాం అనిపిస్తున్నారు, కానీ మీరు ఆ ప్రేమ స్వరూపంగానే ఉన్నారు. ఈ శరీరం ఉన్న వచ్చిన ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారు. ఇంత నిగూఢమైన అర్థాన్ని ఎంత చక్కగా ప్రేమ స్వరూపులారని జస్ట్ మనకు పిలిచి మనకు చెప్పేస్తున్నారు. అది ఈ తల్లి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటనిపిస్తుందంటే ఈ రోజు స్వామి పుట్టుకండుగ సందర్భంగా మనందరం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నాం. స్వామికి ప్రేమకి పుట్టుక లేదు, చావు లేదు, కానీ మనం ఎందుకు ఇన్ని హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి, ఇన్ని సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఇందాక చెప్పినట్టు ఆ పుట్టినప్పుడు ఏదైతే ఆ తల్లి ప్రేమని భగవత్ ప్రేమని పొందామో ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మనలో స్వామి పుడుతూనే ఉండాలి, ఆ ప్రేమభావం పుడుతూనే ఉండాలి. అది మళ్లీ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికే స్వామి పుట్టు పండుగను మనం జరుపుకోవాలి అని అనిపిస్తున్నది.
4: చాలా బాగుంది. అసలు ఈ పదం ప్రేమ అనేది వినగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక పులకరింత ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అంటే మనలో అది ఉన్నది కాబట్టి ఆ పులకరింత ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం అది ఫీల్ అవుతున్నామో మనలో ఉన్నది అని ఒక్కసారి మనకి భగవంతుడు జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టు తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు భగవంతుడు పక్క నుండి ఆ సృష్టి ఎలా జరుగుతుందో, తన సృష్టి బయటికి రాగబోతుంది అన్న ఆనందం అన్న ఆతృతతో వేచి చూస్తూ ఉంటాడనమాట. ఎందుకు అంటే స్వామి ఒకసారి విద్యార్థులకు రాసినటువంటి ఉత్తరంలో చెప్పారు, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. ఇదొక్కటి చాలు, ఎందుకంటే సాక్షాత్తు ఆ ప్రేమ స్వరూపుడు తనను తాను సెపరేట్ చేసుకుని తనను తాను ప్రేమించుకోవడానికి ఇంకొక ఫామ్ ని ధరించాడు. అంటే మనం కూడా ఆ ప్రేమ స్వరూపులమే అయి ఉండాలి కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డీవియేషన్ లాగా తీసుకుని స్వామి ఎందుకు పదే పదే మనకి ప్రేమ స్వరూపులారా అని గుర్తు చేస్తున్నారు అంటే
2: మనం మర్చిపోయాం
4: కాబట్టి. సో మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం మరుపు. అది అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, కానీ అది మరుపు. పాపం అదే అవకాశంగా తీసుకుని భగవంతుడు పదే పదే మన దగ్గరికి వచ్చి దాన్ని గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి హరీష్ మీర్పూర్ అనే స్టూడెంట్ కి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఉన్నట్టుండి హూ ఆమ్ ఐ అని అడిగారంట. స్వామి దానికి ఆయనకి పాపం నిర్ఘాంతపోయేది, అంత సడన్ గా స్వామి అడిగారని. స్వామి యు ఆర్ గాడ్ అని. స్వామి కొంతసేపు అలా వేచి చూసి సో ఆర్ యూ అన్నారంట. అంతే, కాన్వర్సేషన్ ఎండ్స్ దేర్. మరి ఆ ఒక్క పాయింట్ ఆయన మైండ్ లో ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటుందో ఒకసారి చూడండి. మరి మనం ప్రేమ స్వరూపులమై అని తరచి తరచి మళ్ళీ అలా గుర్తు చేసుకుంటూ ఉండాలని స్వామి చెప్తూ ఉంటారు. దీనికి ఒక చిన్న బ్యూటిఫుల్ అనుభవం మనం గుర్తు చేసుకుందాము. ఇది స్వామివారి చిరకాల భక్తులు శ్రీ పద్మనాభన్ గారి కుమార్తె శ్రీమతి గీతామోహన్ రామ్ గారితో జరిగింది. ఇది 70s స్వామి అప్పుడు సమ్మర్ కోర్స్ కండక్ట్ చేసేవారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూత్ అందరినీ సెలెక్ట్ చేసి స్వామి దానికి ఆహ్వానించేవారు అనమాట. ప్రతి సెషన్ తర్వాత వాళ్ళు ఆ సెషన్ లో ఏం జరిగిందో గ్రూప్స్ గా కూర్చొని వాళ్ళు నోట్స్ తయారు చేసుకునేవారు. ఒకరోజు గీతామోహన్ రామ్ గారు వాళ్ల ఫ్రెండ్ కలిసి నాన్ వైలెన్స్ అహింస గురించి ఏం చెప్పారో అనేది డిస్కస్ చేసుకుంటూ పాయింట్స్ రాస్తూ లాన్ లో కూర్చొని దాంట్లో ఉన్న గడ్డిని పీకుతూ ఆ మాట్లాడుకుంటున్నారు. సో గీతామోహన్ రామ్ గారు ఆ కాన్వర్సేషన్ అయ్యేసరికల్లా ఒక పైల్ ఆఫ్ ఒక కుప్పలాగా అయిపోయింది అనమాట ఆ గ్రాస్ అంతా పీకి పీకి. సో వాళ్ల ఫ్రెండ్ అడుగుతారు, ఏంటి గీత, మనం నాన్ వైలెన్స్ గురించి అహింస గురించి మాట్లాడుకుంటున్నాము, నువ్వు ఇంత హింస చేశావు, ఇంత గడ్డి పీకేశావని. అంటే ఆవిడ గీతామోహన్ రామ్ గారు అంటారు, నువ్వు ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడతావు, ఏం పర్లేదు, ఇది గ్రాసే కదా అని అనేసి అక్కడ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోతుంది. ప్రతిరోజు ఆ సమ్మర్ కోర్స్ లో 4 గంటలకి ధ్యానం మెడిటేషన్ తో స్టార్ట్ అవుతుంది సెషన్. ఈమెకి ఆ సెషన్ మెడిటేషన్ అన్నా ప్రేయర్స్ అన్నా పెద్దగా ఏం పడవు, నిద్రపోదాంలే లాస్ట్ లో కూర్చొని అని చెప్పి ఈవిడ లాస్ట్ లో కూర్చుంటుంది అనమాట. సడన్ గా షీ ఫీల్స్ అ ట్యాప్, ఎవరు తట్టినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి. అమ్మా నేను వెనక్కి కూర్చొని పడుకుండిపోతున్నాను, ఇంకా స్వామి నన్ను ఈ సమ్మర్ కోర్స్ నుంచి బయటికి పంపించేస్తారు అని ఒక భయం మొదలవుతుంది. స్వామి చిరునవ్వుతో రా అని చెప్పి చేయి పట్టుకుని దగ్గరలో ఉన్న ఒక గులాబీ పొద దగ్గర తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఏం చేశావు నిన్న అని అడుగుతారు. స్వామి నేనేం చేశాను స్వామి, అంటే నేను పడుకున్నానని తెలిసిపోయింది స్వామికి అని షీ వాజ్ ఫీలింగ్. లేదు, నిన్న నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏం చేశావు అని. ఏం చేశాను స్వామి అంటే అహింస గురించి మాట్లాడుతూ ఎందుకంత హింస చేశావు, ఎందుకంత గడ్డి పీకావు అని స్వామి అడుగుతారన్నమాట. అప్పుడు తనకి తను చేసిన తప్పిదం తెలిసి గడ్డే కదా స్వామి అని షీ ఆ సేమ్ ఆన్సర్ అన్నప్పుడు స్వామి అంటారు, లేదు అలా కాదు, దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, దాంట్లో కూడా చైతన్యం ఉంది, నీకు అది కూడా రెస్పాండ్ అవుతుంది అని. స్వామి రా చూపిస్తానని చెప్పి ఆ గులాబీ పొద దగ్గరున్న ఒక మొగ్గ, అస్సలు విచ్చుకోని మొగ్గని స్వామి చూపించి తన ఫింగర్ తో అలా స్పృశిస్తారనమాట. స్పృశించగానే అది పరిపూర్ణంగా ఆ ఒక ఫ్లవర్ లాగా అది విచ్చుకుంటుంది. అంటే మనకి వీడియోల్లో చూపిస్తారు కదా, టైం లాప్స్ తీసినప్పుడు స్లోగా అది డెవలప్ అయ్యి ఒక ఫ్లవర్ కింద అవుతుంది, అలాగ తన కళ్ళ ముందు. స్వామి మీరు భగవంతుడు కాబట్టి మీ స్పర్శక అది అలా తయారైంది. లేదు, ఒకసారి నువ్వు కూడా నీ ప్రేమను దానికి అందించు, అది అలాగే రెస్పాండ్ అవుతుంది. స్వామి గీతామోహన్ రామ్ గారి వేలిని తీసుకుని మళ్ళీ పక్కనే ఉన్న ఇంకొక మొగ్గకి తాకిస్తారు. తాకించినప్పుడు సేమ్ అదే విధంగా ఆ మొగ్గ విచ్చుకొని ఒక పుష్పంగా మారుతుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, నీలో ఉన్న ప్రేమని దానికి అందిస్తే ఏది కూడా ప్రేమకు రెస్పాండ్ అవ్వనిది ఉండదు ఈ సృష్టిలో అని స్వామి చెప్పారు. అంటే నీలో ఉన్న ఆ ప్రేమ, దానిలో ఉన్న ప్రేమ కూడా భగవంతుడిదే కదా. మరి అలాగా స్వామి మనకి తరచూ గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. మరి మన ముగ్గురం మాట్లాడేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వింటున్న శ్రోతలందరికీ అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి ఆలోచన పాపం వాళ్ల మనసుల్లో కూడా వెళ్తూ ఉంటుంది. వాళ్ల నుంచి తెలుసుకుందాం అసలు ఈ ప్రేమ అంటే ఏంటో.

0: మీ ద్వారా డైల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें.
1: మనకి మన ఫస్ట్ కాలర్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు స్వామి పుట్టినరోజు వేడుకలు. ప్రతి ఒక్క యూత్ కూడా ఎంతో ఘనంగా విలేజెస్ కి వెళ్లి సేవ చేస్తూ జరుపుతున్నారు. మనం మన ఫస్ట్ కాలర్ ని సందీప్ గారు, ఆయనతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి ఆ యూత్ ని అడుగుదాం, అసలు ఈ ప్రేమంటే ఏంటి, ఆయన భావం ఏంటి.

0: సాయిరామ్.
1: హలో
0: సాయిరామ్, సందీప్ గారండి?
1: నేనే సాయిరామ్ అండి.
0: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్, సాయిరామ్ సిస్టర్, సాయిరామ్.
0: మొదటిగా మీకు స్వామి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
0: థ్యాంక్స్. సందీప్ గారు, మరి ఇవాళ మన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి మన ఎప్పుడు అలాగే కదా పిలిచేవారు. మరి ఇందులో మా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ప్రేమ అంటే యునో ఇన్ జనరల్ ప్రేమ అంటే మీ వరకు మీరు దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి?
1: సాయిరామ్, నాకు ఈ ప్రేమ అనగానే, మేము ఆదిలాబాద్ డిస్టిక్ట్ లో, జయశంకర్ ఆదిలాబాద్ డిస్టిక్ట్ అడవి ప్రాంతంలో ఎక్కువగా నేను చిన్నప్పటి నుంచి ఈ అడవి ఏరియాలో ఎక్కువ చేస్తుంటాను. సో నాకు ఈ ప్రేమ అనగానే కొత్త ఆర్గనైజేషన్ లో నాకు ఒకటి బలే ఒక ప్రేమ గుర్తుకొస్తుందండి. సుమారుగా 2017లో మా సాయివత్త మేమందరం కలిసి ఒక ప్రతి నెల మేము 3 సార్లు ట్రైబల్ ఏరియాకు కొండ ప్రాంతానికి వెళ్ళి సర్వీసెస్ వస్తుంది. ప్రతి నెలకు 2 సండేస్ 3 సండేలు వెళ్తుంటాం. అలా వెళ్ళేటప్పుడు ఒక 2015లో ఏప్రిల్ టైంలో మంచి ఎండాకాలము, అన్ని అడవి అంతా మాడిపోయి ఆకులను రాలిపోయి అలా ఉన్న ప్రాంతంలో మేము అలా చేసుకుంటుంటే, ఒక పిల్లడు చిన్న వాటర్ బిందె మీద ఇట్లా పెట్టుకుని రోడ్డు నుంచి వెళ్తున్నాము, వెళ్తుంటే ఇట్లా పట్టుకుని వెళ్తున్నాడు, అంత చిన్న బాబంతా వెయిట్ పట్టుకుని వెళ్తున్నాడని మేము కార్ దిగేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు అంటే అతను మా మీద ఇట్లా బండేసాడు, అంటే వాళ్ళు ఒక కొండల ప్రాంతంలో మనుషులు. సో మళ్ళీ అదే పట్టుకుని సైరామని ఒక బిస్కెట్ ఇస్తా తీసుకుంటూ అలా ఆయన మూసి, నేను ఆ బిందెను మూసుకుంటూ వాళ్ళ ఊరికి ఆ కొండ కింద దిగాం. 5 కిలోమీటర్స్ కొండ దిగాం. దిగాక ఒక చూసాము వాళ్ళ పర్త్ చూస్తే దీని అవసరం అంటే ఒక ఎవరు వాళ్ళకు మాటలు కానీ ఎవరు రారు. మేము చూడాలని మాకు ఒక తెలవకుండా వాళ్ళ అమ్మాయి కట్టం అనుకోవాలి. మేము ఒక పులవర ఇస్తే పడేసారు, ఒక అరటి పని ఇస్తే డైరెక్ట్ అరటి పని తొక్క తీయకుండా తినేసారు. చూ, మేము ఆ సర్వీస్ చూసి మా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాయి. స్వామి మంచి సర్వీస్ అనుకున్నాం. మేము అలా ఒక ఆ ప్రాంతానికి దగ్గర సుమారు 6 సార్లు వెళ్ళాము. జూన్ 2017 లో బాగా ఎండ వచ్చేసి అడివంతా అగ్గిపాలి, అంటే ఒక ఆకు లేకుండా మొత్తము అగ్గి. ఆ గుడిసెలు 32 చిన్న గుడిసెలు, ఒక గుడిసెలో 8 మంది పండుకుంటారండి స్వామి అక్కడ ఉన్న వాళ్ళు. ఆ గుడిసెలు అన్ని కాలిపోయి వాళ్ళు బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలని కూడా తెలియని పరిస్థితిలో అది మాకు తెలుసుకుని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక చిన్న షెల్టర్ తయారు చేసి అన్ని చేసి మేము ఇచ్చేచ్చాము. అదే ఇచ్చిన 15 రోజులకు మళ్ళా కాలిపోయింది. మళ్ళా అప్పుడు మీడియా బాగా అందా ఫోకస్ అయ్యి అక్కడ ఎవరెవరు పట్టించుకోరని ఒక చిన్న ఒక మీడియాతోని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అక్కడికి వెళ్ళి ఒక చిన్న బ్లాంకెట్స్ ఇచ్చి మీడియా అంతా ఫోకస్ అలాగా ఫోటోస్ తీసుకుంటున్నారు అని తెలుసుకున్నారు. ఆ ఊరు వాళ్ళు ఆ పీపుల్స్ ఆ రాజకీయ మనుషులకు అక్కడ ఉన్న పొలిటీషియన్ వాళ్ళకి అందరికి తిడుతున్నారు, మీరు ఎవరు వద్దు మా ఊరికి, ఎవరు రాకూడదు, ఎవరు రాకూడదు, మా బతుకులు మా బతుకని అని వాళ్ళు తెల్లగొడుతున్నారు. మేము అదే టైంకి అక్కడ వెళ్తే సుమారుగా మమ్మల్ని వైట్ డ్రెస్ ఇలా చూసేసి ఆ కొండ మీదకి తొడుక్కుంటూ వచ్చేసి మా మీద ఉన్న బ్లాంకెట్స్ ఫుడ్ మెటీరియల్ అది వాళ్ళు మూసుకుంటూ మమ్మల్ని లోపల తీసుకొచ్చి, మీరు ఎవరు వద్దు, మీరు ఎవరు వద్దు, మీకన్నా మాకు ఇక్కడ ఇవ్వద్దు, మాకు కావాల్సింది గా సాయి భక్తులు, గా సాయి భక్తులు ఇటు వస్తారు, మా సాయి భక్తులే రావాలి, మీరు ఎవరు రాకూడదని మమ్మల్ని తెలిసి మమ్మల్ని లోపల తీసుకెళ్లి వాళ్ళతో ఎదురుగా ప్రశ్న వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు కుల మత భేదాలు ఎవరు ఏమి తెలియకుండా, మేము ఎవరో తెలియదు కానీ మాకోసం ఇంత ప్రేమగా మమ్మల్ని చూసుకున్నారు వాళ్ళు, మాకు గత 4 నెలల నుంచి చూసుకుంటున్నారు వాళ్ళు నిజమైన ప్రేమ, మీరు వచ్చిన ప్రేమ ఆర్టిఫిషియల్ అంటే ఫోటోల కోసం వస్తారు, వాళ్ళు అట్లా రాలేదు. సో మాకు ఇది ఏమి వచ్చేద్దాం, మీరు ఇచ్చిన రాజకీయ నాయకు అని వాళ్ళ ముఖాల మీద పడేసి మమ్మల్ని తీసుకొని అప్పుడు ఆ కలిగిన ప్రేమ అంటే అప్పుడు స్వామి అంటే వాళ్ళు మాకంత ఇన్వైట్ గా ప్రేమగా మాట్లాడారు చూడండి. ఆ ప్రేమ కన్నా నాకు ఇంకా వేరేది ఏదైనా అనుకున్నా, అదే స్వామి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఏదైతే బయట ప్రేమ కన్నా ఈ స్వామి చేసే సర్వీసుల ప్రేమ అది నాకు మెమరబుల్ అండి. అది ఒక్కటి నేను ఇది చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుందండి. మరి స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, రియాక్షన్ రిఫ్లెక్షన్ అని, మనం యూనివర్స్ లోకి ఏది పంపిస్తే అది తప్పకుండా మనకి వెనక్కి తిరిగి వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రేమను పంపిస్తే అది 2-3 సార్లు అయి తిరిగి వస్తుంది కదా.
1: అది ఆ ప్రేమ వల్ల మాకిక్కడున్న సాయి సోదరులు ఆ ప్రేమలో ఆ రుచి చూసి 1% మనం ఇస్తే స్వామికి, స్వామి 100% ప్రేమ ఇస్తారని మా యూత్ ఇక్కడ ఎవరు పుట్టబడితే తెలియదు, ఎవరు సత్యసాయిబాబా గురించి తెలియదు, కానీ ఈ ప్రేమ అనుభవించి అది 10 మందికి స్ప్రెడ్ అయ్యి ఇప్పటికి ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది మరి ఆ విలేజ్ లో. అది నా మెమొరబుల్. అది ఇంకా దానికన్నా మించిన ప్రేమ నేను ఇంకా వర్ణించలేను. మీరు
0: చాలా బాగుందండి. మరి సందీప్ గారు ఇవాళ స్వామి బర్త్డే రోజు మీరందరు బిజీగా ఉన్నా మా కాల్ తీసుకున్నందుకు మాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందండి.
2: సాయిరామ్ అక్క, సందీప్ ఎంతో చక్కగా తనకు జరిగినటువంటి అనుభవాన్ని మనందరితో పంచుకున్నాడు. ఆ అనుభవం వింటుంటే కళ్ళ కట్టినట్టు ఆయన ఆ గోండు జాతి వారికి చేసినటువంటి సేవ చాలా గొప్పది. సందీప్ కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి విద్యాభ్యాసం అంతా ముందంతా బాగా లేకున్నా స్వామి యొక్క ప్రేమను అనుభవించి ఒక డ్రామాతో తన స్వామితో ఉన్నటువంటి సంబంధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ రోజు సింగరేణి కాలరీస్ కంపెనీలో ఒక ఆదర్శవంతమైన ఎంప్లాయీగా ఒక వెరీ ఐడియల్ అండర్ మేనేజర్ గా ఎదిగి తనతో పాటు ఒక 20 మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎప్పుడు చెప్తుంటాడు, స్వామి ప్రేమ, స్వామి ప్రేమ అని. అయితే ఈ సందీప్ చెప్పినటువంటి ఈ సంఘటన వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది, స్వామివారితో జరిగినటువంటి ఒక చక్కని అనుభూతి. అంటే ఏ విధంగా ప్రేమించాలి? ప్రేమ సరే, ప్రేమ అంటే ఇదేంటో తెలుసుకున్నాం, కానీ ఆ ప్రేమను ఏ విధంగా మనం ఎవరికి అందించాలి? స్వామి చెప్తారు, ఏ రూపంగానైనా నేను వస్తాను, ఏ అన్ని రూపాలు నావే, అన్ని నామాలు నావే. మరి ఏ విధంగా అలాంటప్పుడు? ఇప్పుడు స్వామి చెప్తున్నప్పుడు ఇట్ సేస్ లవ్ విత్ ఇంటెన్సిటీ అండ్ లవ్ డైరెక్టెడ్ టు గాడ్ దట్ డెఫినెట్లీ రీచెస్ గాడ్. అంటే భగవంతుని వైపు ఆ ప్రేమను దాన్ని మనం ఛానల్ చేస్తే, భగవంతుని వైపు ఆ ఇంటెన్సిటీతో మనం దాన్ని పంపితే అది భగవంతునికి తప్పకుండా రీచ్ అవుతుంది. స్వామి విద్యార్థులకు ఒక ప్రార్థన రాసి ఇచ్చారు, లార్డ్ టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెం వర్క్ ఇన్సెసెంట్లీ ఫర్ దీ. ఈ ప్రార్థన విద్యార్థులకు ఇస్తున్నప్పుడు స్వామి ఒక పర్టికులర్ లైన్ ని చాలా ఎంఫసైజ్ చేశారు. అది 3 సార్లు ఈ మొత్తం ప్రార్థన, ఒకసారి చదివితే ఈ లైన్ మాత్రం 3 సార్లు చదివారు. ఓ లార్డ్ టేక్ మై లవ్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు దీ. ఇది 3 సార్లు. అంటే నా ప్రేమను మొత్తం తీసుకుని భక్తిగా ప్రవహించని ప్రభు అని. స్వామి మమ్మల్ని ఒక పర్టికులర్ కార్యక్రమం కొరకు ప్రిపేర్ చేస్తూ స్వామి ప్రేమతో ఆశీర్వాదంగా లంచ్ కోసం పిలిచారు స్వామి రెసిడెన్స్కి. మేము 8 మంది పిల్లలం వెళ్లాము. స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చాలా స్వామి మొదలు చిన్న ఐటమ్ అని చెప్పి ఒక 36-37 ఐటమ్స్ పెట్టారు. తినలేక చాలా కష్టపడ్డాం, కానీ స్వామి ప్రేమ లాంటిది. స్వామి సింహాసనం కూర్చున్నారు. అటువైపు ఇటువైపు నేను అతను నా క్లాస్మేట్ అటువైపు ఇటువైపు కూర్చున్నాం. తిన్న తర్వాత మా చేతులు ఇంకా మేము శుభ్రం చేసుకోలేదు, ఇంగిల్ చేతులే అనేటువంటి భావంతో స్వామిని చూస్తుంటే స్వామి ఆ సింహాసనం నుంచి లేస్తున్నారు. స్వామి లేస్తున్నప్పుడు స్వామిని తాకాలి అనేటువంటి ఆ భావంతో, కానీ చేతులు ఇంగిలి, తాకాల వద్దని సంకోచిస్తున్నాం. అప్పుడు స్వామి మా సంకోచాన్ని గుర్తించి వచ్చి నా చేతుల్ని నా క్లాస్మేట్ చేతుల్ని టక్కన పట్టుకొని లేచారు. లేచిన తర్వాత చాలా బాగా అనిపించింది మాకు. లేస్తూ స్వామి అన్నారు, చేతులు ఎంగిలైతే పర్వాలేదురా, కానీ హృదయం మాత్రం ఎంగిల్ చేసుకోకండి, అది స్వామికే ఉంచండి అన్నారు. చాలా బాగా చెప్పారు అనుకున్నాను. చాలా స్వామి ఉన్నప్పుడు చాలా ప్రశాంత్, ఎవ్వరు మాట మాట్లాడరు, అసలు ఒక చీమ చిటుక్కున్నా కూడా మనకు వినబడుతుంది. అలాంటి ఆ నిశ్శబ్ద వాతావరణం నాకు అని ఎక్కి ఏడుస్తున్నట్టు నాకు వినబడుతుంది. అరే స్వామి ఇంత గొప్ప మాట చెప్పారు, కానీ దానికి ఏడవలసినటువంటి అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు, ఏమైంది అని నేను తొంగి చూస్తే అటువైపు ఉన్నటువంటి పిల్లవాడు స్వామి చేపట్టుకుంటే ఆ స్వామి చేతి ఆ చేయిని చూస్తూ స్వామిని చూస్తూ ఏడుస్తున్నాడు. కళ్ళొంచి నీళ్లు కారుతున్నా, వెక్కి ఏడుస్తున్నాడు. స్వామి పిల్లవాడి దగ్గర చూసి నా క్లాస్మేట్ జగదీశ్ చూసి చెప్పు, అందరు చెప్పు అని అన్నారు. అప్పుడు పిల్లవాడు చెప్పడం ప్రారంభించాడు. మనకి వాళ్ళ అమ్మ చేసేటువంటి రొట్టెలు, వేడి రొట్టెలు అంటే చాలా ఇష్టం. సో ఆ రొట్టెల్ని తినాలని ప్రతి ఎన్నో వాడు ఊరూరుతుంటాడు. అసలు హాలిడేస్ స్టార్ట్ అయిన వెంటనే, అంటే ఇంటికి బయలుదేరే ముందే అమ్మకు ఫోన్ చేసమ్మా, ట్రైన్ పలానా టైంలో రాయపూర్ లో రీచ్ అవుద్ది, రీచ్ అయిన తర్వాత 20 నిమిషాలు నేను ఇంట్లో నేను అప్పటి వరకు రొట్టెలు రెడీగా పెట్టమ్మా, ఆ వేడి రొట్టెలకి నెయ్యి పోసి వాళ్ళ అమ్మగారు రెడీగా పెడతారు, అది అని కోరిక. ఇంటికి రీచ్ అయ్యాడు, వాళ్ళ అమ్మగారు అమ్మ చెప్పినట్టే రొట్టెలు రెడీగా ఉన్నాయి, వేడి నెయ్యి దాని మీద వేసింది, ఆహా అమ్మ అమ్మ రొట్టె ఎన్ని రోజుల తర్వాత తింటున్నా అని చెప్పి అలా ఎత్తుకో నోట్లో పెట్టుకుంటున్నాడు. బయట గేట్ బయట ఒక భిక్షగాడు ఆకలి బాబు ఆకలి అంటూ అరిచాడు. ఈ టైంలో అట్లా రెండు పళ్ళ మధ్యలో ఉంది అది, ఈ టైంలో ఏంటబ్బా అని చెప్పి పోపో అని అన్నాడు. అని చెప్పి దాన్ని ఒక్కసారి అట్లా తినాలని దాన్ని పళ్ళకి దాకిచ్చాడు. తర్వాత అనిపించింది ఏదో భావం, అయ్యో ఏ రూపంలో స్వామి వస్తారో తెలియదు, అన్ని స్వామికి చెంతాయి, అన్ని స్వామికి అర్పించాలని చెప్పి నేను అతన్ని పంపించాను. నేను ఆకలి తర్వాత తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ మూడు వేడి రొట్టెల్ని ఒక అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పటికే ఆ భిక్షగా ఒక రెండు మూడు అడుగులు వేసి ముందుకెళ్లిపోయాడు. వెళ్లి ఆ భిక్షగానికి ఎదురుగా వెళ్లి అయ్యా తీసుకోండి అని చెప్పి ఆ భిక్షగాని చేతిలో ఈ రొట్టెలు వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు ఆ భిక్షగాడు స్వీకరిస్తూ ఆ రొట్టెలను స్వీకరించక ఈ పిల్లవాన్ని చేపట్టుకున్నాడు. ఎడమచ్చి ఈ పిల్లవాన్ని చేయట్లా గట్టిగా పట్టుకున్నాడు. పిడికిలి పట్టుకున్నప్పుడు స్పర్శ చాలా వింతగా అనిపించింది. అరే ఇది భిక్షగాని స్పర్శగా లేదు, ఎవరో స్పర్శ, నాకు తెలిసి స్పర్శ ఎవరిదో కానీ గుర్తు రావట్లేదు అని ఆ సంకోచం ఉన్నాడు. నవ్వుకుంటూ ఆ భిక్షగాడు వెళ్లిపోయాడు. ఇప్పుడు స్వామి ఈ పిల్లవాన్ని చేపట్టుకున్నప్పుడు ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే. అప్పుడు అర్థమైంది ఈయనకి ఆ రోజు వచ్చినటువంటి భిక్షగాడు స్వామి అని. స్వామి ఇది చెబుతుంటే మధ్యలో స్వామి అందుకు చూసి అంటారు, అమ్మ రొట్టెలు చాలా బాగా చేసిందిరా అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దట్ ఈస్ లవ్. ఏ రూపంలో వస్తారో తెలీదు. ఎవరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని ప్రేమించినా, ఏ జీవి నిస్వార్థంగా ప్రేమించినా అది అందేది స్వామికే.
3: రాజు ఇది చెప్తుంటే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చేది అని కూడా స్వామి చెప్పిన మాటే గుర్తొస్తున్నది. అంటే మనం ప్రేమనైనా ద్వేషానైనా మనం అనుకుంటున్న చుట్టూ రకరకాల మనుషులు మన చుట్టూ ఉన్నారు, వాళ్లు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అని. కానీ స్వామి ప్రతిసారి ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్వామి ఏ అనుభవాన్ని ఇస్తున్నారంటే అందరిలో ఉన్నది నేనే, నన్ను గ్రహించు, ఈ ఐదు అడుగుల మూడంగుళాలు బుట్టదలున్న సాయిబాబా ఇక్కడే ఉన్నారనుకోకు, ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో ఏం చేస్తున్నావు అంత భగవంతుడే, నేనే ఉన్నాను వాళ్లల్లోని ఆ ప్రేమ రూపంగా అని చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే మళ్ళా ఇందాక చెప్పుకున్నట్టు మనం మర్చిపోతూ ఉంటాం, మర్చిపోయి మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఎవరికైతే అంటే మీరు చెప్పినట్టు ప్రేమ అందించడమే కాకుండా మనం రకరకాల మనలో ఉన్న భావాలందరితోని మనం చూపిస్తూ ఉంటాం. ఆ ద్వేషం కోపం ఇవన్నీ కూడా స్వామికే వెళ్తాయి, ప్రేమను అందించినా ద్వేషాన్ని అందించినా. ఇది మన స్వామి విద్యార్థి ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్. చాలా మంది అనుకుంటారు ఏ ప్రోగ్రామ్ రేడియో సాయి తెలుగు వాళ్ళు చేసినా ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్ చెప్తూనే ఉంటారు. క్షమ అంటే చెప్తారు, ప్రేమ అంటే చెప్తారు, ద్వేషం అంటే చెప్తారు, అన్నింటికీ ఎందుకు చెప్పుకుంటామంటే అంతలాగా మనం డే టు డే లైఫ్ లోని మర్చిపోయి ద్వేషాన్ని కోపాన్ని అందరి మీద చూపించుకుని అశాంతికి గురవుతున్నాం, ఆనందానికి దూరం అవుతున్నాం. ఇంకోసారి మనం ఇన్సిడెంట్ ఎన్ని వేలసార్లు రోజు మనం జపం చేసినా స్వామి నామంలాగా ఈ అబ్బాయికి స్వామి అందించిన అనుభూతి మనకు అంతటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ఈయన ఒక రాచ కుటుంబానికి చెందిన విద్యార్థి, స్వామి స్టూడెంట్. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండాల్సి వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఈ అబ్బాయి తెలిసింది ఏంటంటే అక్కడ కుటుంబ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఇక్కడ చాలా బాధపడతారు, స్వామి ఎంతో రాజకుటుంబం అంటే అలాంటి స్టేజ్ ఉండవలసిన వాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చాయి మాకు, దీని అంతటికీ అది కూడా బాధ పెట్టదు అబ్బాయిని. బాధ ఏంటంటే ఆ అకౌంటెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేవారో నమ్మక ద్రోహం చేశారు, చేసి ఆయనే మొత్తం ఈ పరిస్థితి రావడానికి కారణం అయ్యాడు ఈ విషయం తెలుస్తుంది అనమాట. దాంతో ఆ వ్యక్తి మీద చాలా కోపం ద్వేషం పెరిగిపోతుంది. నీకు ఇంత మేం చేస్తే మాకు నువ్వు తిరిగి చూపించింది ఇదా, మమ్మల్ని ఈ స్థితికి దిగదార్చేసావా, నీ వల్లే మాకు ఇలా కలిగిందని చెప్పి తిట్టుకుని నీలాంటి వాడిని చంపేయాలి ఇదంత భావంలోనే రోజు ఆ భావంలో తిట్టుకోవడము, ఆ చంపేసినట్టు కొట్టినట్టు ఎంతో ఆ ద్వేష ఆ భావం పెరిగిపోతున్నది అనమాట. ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకా స్వామికి ఎలాగైనా చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు స్వామి ఏమోని దర్శన లైన్లో వస్తున్నప్పుడు ఈ అబ్బాయి ముందుకొచ్చి 6 సార్లు చంపేవరా, ఇంకెన్నిసార్లు చంపుతావు వాణ్ణి అన్నాడు. ఈ అబ్బాయికి అర్థం కాలేదు, నేనెవరిని చంపాను, నేనెవరిని చంపలేదు కదా అనేసని స్వామి రాని లోపలికి పిలుస్తారు. ఇంటర్వ్యూ లోకి వెళ్ళాక ఇంకా స్వామి అంత దగ్గరగా వచ్చినప్పుడు ఇంకా మనకి ఫస్ట్ వచ్చేది దుఃఖం, ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నాము. స్వామి దగ్గరకు వచ్చినప్పటికీ స్వామిని పట్టుకొని చాలా బాధపడతారు, స్వామి పరిస్థితి ఇలా ఉన్నది, ఏమీ బాగులేదు, సరే సరే అని కూర్చోబెట్టి అతని వల్ల ఇలా అయింది స్వామి అంటే, ఇప్పటికి ఎన్నోసార్లు తిట్టుకున్నావు, నీ మనసులో ఆయన్ని కొట్టేవు చంపేవు కదా అంటే, లేదు స్వామి నాకు అసలు కోపం చల్లారటం లేదు అని, సరే నీకు ఆయన తిట్టాలనుంది కదా, ఇంకా ఇచ్చేయాలనుంది కదా, కళ్ళు మూసుకో అని చెప్పారు. ఈ అబ్బాయి కళ్ళు మూసుకున్నాడు. స్వామి చెప్తున్నారు, సరే ఇప్పుడు ఊహించుకో నీ ముందుకు ఆయన వచ్చాడు, నువ్వు ఏం చేయాలనుకున్నావు వచ్చేయి అంటే, ఇంకా ఆయన వస్తే ఫిజికల్ గా స్వామి చెప్పారు ఊహించుకోని, కళ్ళు మూసుకున్నాడు ఆయన వచ్చారు, అడిగాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, తిట్టాడు, కొట్టాడు, అలా కొట్టుకుంటూ పట్టుకెళ్తున్నాడు అనమాట. ఒక కొండ చివరి వరకు కొట్టుకుని పట్టుకెళ్తున్నాడు. అంత ద్వేషం, అంత కోపం పెంచుకున్నాడు తన లోపల. పెళ్తుంటే ఇంక అక్కడి నుంచి ఇంకొక దెబ్బలో కొడితే ఆయన కొండ మించి పడి చచ్చిపోతాడు. ఇంకా నీలాంటి వాడు ఉండకూడదని కొట్టేశాడు అనమాట. పడిపోతూ ఆ చివరి అంచు పట్టుకుని ఆ వ్యక్తి వేలాడుతున్నాడు. అంటే ఆ ఇంకొక దెబ్బ వేస్తే ఇంకా వ్యక్తి కింద పడిపోతాడు. అమ్మయ్య తను అనుకున్నది సాధించడం అవుతుంది, ఆ ద్వేషం అక్కడితో ఎండ్ అవుతుంది అనుకున్నాడు. చూసినప్పుడు గబుక్మని వెంటనే ఆయన చెయ్యి అందించి పైకి లాగుతాడు. ఇదంతా ఊహించుకుంటున్నాడు ఆ ఊహలోనే. ఎందుకు పైకి ఆయన చంపేయాలనుకున్నాను, తోసేయాలని ఎందుకు పైకి లాగానంటే, ఆయన పడిపోతున్నప్పుడు ఒక చంటి పిల్ల ఆయన మెడని ఇలాగా కౌగులించుకుని పట్టుకుని ఉన్నది ఆ వేలాడుతున్న వ్యక్తి మీద. అయ్యో నేను ఈ పిల్లని చంపాలనుకోలేదు కదా, ఈయన నాకు అపకారం చేశాడు, ఈయన చంపాలనుకున్నాను, పాపం ఈ పిల్ల ఎందుకు చనిపోవాలి, ఈ చంటి పిల్ల ఏం చేసింది పాపం, కాబట్టి ఆ చంటి పాపను బతికించడం కోసం ఆ వ్యక్తిని పైకి లాగుతాడు. సరే నువ్వేదైతే చేసావు నీ మూలంగా ఈ చంటి పిల్ల చనిపోకూడదని. వెంటనే స్వామి ఆయన్ని ఇలా స్పృశించగానే కళ్ళు తెరుస్తారు. ఏమి ఇంద్రేశ్వర్ ఎందుకు ఆపేశావు, చంపేయాల్సింది కదా అని. స్వామి ఆయన తప్పు చేశాడు గానీ ఆ చంటి పాప ఏం చేయలేదు కదా అని. అప్పుడు స్వామి చెప్పారు, ప్రతి ఒక్కరిలోనే ఆ చంటి పాప ఎవరో తెలుసా, భగవంతుడి ప్రేమ. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నది ఆ ప్రేమనే, దాన్ని బతికించు, వాడిలోని ద్వేషాన్ని నువ్వు నీ అంతటి నీకే తెలిసింది ఆ చంటి పిల్లని చంపకూడదు అని. కాబట్టి ఆ ప్రేమను నువ్వు పట్టుకున్నావంటే ఈ ద్వేషం విడిమింది ఎలా పోయిందో, అలా ప్రతి హృదయంలో ఉన్న ఆ నిస్వార్థమైన నిర్మలమైన భగవంతుడి ప్రేమను నువ్వు చూసావనుకో, అది అసలు చెప్తుంటే మనకు అనిపిస్తుంది ఆ చంటి పిల్లని మనం ఎవరు చూసినా ఆ హగ్ చేసుకుని ఉన్నది స్వామి ప్రేమ వాళ్ళని అలాగా అనుకున్నప్పుడు మనం ఆ పిల్లని ప్రేమిస్తామో, మన ఆనందాన్ని అందిస్తామో అని. ఇలాగ ఏంటంటే ప్రేమ వల్ల తట్టుకునే శక్తి వస్తుంది, ఆ క్షమాగుణం వస్తుంది, సమభావం వస్తుంది జీవితంలో. స్వామి అంటారు రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఎప్పుడైతే సమభావం దుఃఖం ద్వేషానికి పగకి ప్రేమకి అన్నింటికీ నువ్వు సమభావం పెంచుకుంటూ పోతుంటే ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంటుందని. మరి
0: చాలా బాగుంది స్వప్న, మీరు అన్నట్టు ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని కూడా అనిపిస్తుంది, విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అని. మరి ఇప్పుడు మనము వసంత భాను గారికి కాల్ చేద్దాం. ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, ఆయన అనుకోకుండా ఊహించని విధంగా ఎవరి నుండైనా నిస్వార్థంగా ప్రేమ పొందింది ఏదైనా ఒక అనుభవం ఉంటే మనతో షేర్ చేసుకుంటారు
3: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: ఎవరండి?
1: సాయిరామ్ వసంత భాను గారండి.
0: సాయిరామ్ అండి, చెప్పండి.
1: సాయిరామ్, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: చెప్పండి అమ్మా.
1: సో ఇవాళ స్వామి పుట్టినరోజు సందర్భంగా ముందర మీకు హ్యాపీ బర్త్డే.
0: మీకు కూడా అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా.
1: థ్యాంక్స్ అంకుల్. మరి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఇవాళ దాంట్లో మేము ఇప్పటి వరకు ప్రేమ, స్వామి ప్రేమను ఏమని డిఫైన్ చేశారు, మనం అవతల మనిషిలో ఇంకొళ్లలో ప్రేమను ఎట్లా గ్రహించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ దృష్టిలో మీ మటుకు మీకు ప్రేమ అంటే ఏంటండి?
0: ప్రేమ అనేది నిర్హేతుకంగా ఇంకోటి మీద కలిగే అభిమానం అని చెప్పాలమ్మా. దానికి ఒక ఏదో ఆశించడం, ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అని కాకుండా వాళ్ళని చూడగానే, మనకి ఎదురుగుండా వాళ్ళని చూడగా గానీ, వాళ్ళతో మనకి ఆ పరిచయం ఏర్పడ్డప్పుడు గానీ కలిగే అభిమానం ఉంటుంది చూస్తారా, ప్రేమ అని చెప్పచ్చు. దానిసా మనకేమి ఆసక్తి ఉండదు. వీళ్ళదేపుడు మనం స్నేహం చేయడం వల్ల కానీ, వీళ్ళతో మాట్లాడడం వల్ల మనకి ఏదో లాభం ఉంటుందని కాకుండా, వాళ్ళ మీద అభిమానం అనమాట. వాళ్ళకి మనం ఏదైనా చేయాలని ఒక ఆశ కలిగడం అనమాట. అటువంటిది మనం వాళ్ళకి చేయడం, వాళ్ళు మనకి చేయడం అని కాదు, ఆశంగా ఉండేది ప్రేమ అని నాకు అనిపిస్తుంది.
1: అంటే మన మన సర్కిల్ ఆఫ్ లైఫ్ లో కాకుండా పోయినా కూడా, మనకి తెలియని వాళ్ల పట్ల కూడా మనకి ఎప్పుడైనా బాగా అభిమానం అనిపించి మనం వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి మనకున్న దాంట్లో, అనేది నిజమైన ప్రేమని
0: అది నా ఉద్దేశం.
1: మరి మీ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరైనా మీ పట్ల ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మీరు తారసపడ్డారా అంకుల్?
0: ఉన్నారని చెప్పాలండి. ఎందుకంటే నాకు మీరు అడగనే రెండు సంఖ్యలు గుర్తుకొస్తున్నాయి.
1: చెప్పండి.
0: వాళ్ళు ఒక నిర్హేతుకంగా నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు నేను వాళ్ళకి, వాళ్ళు కూడా నాకు ఎవరో తెలియదు. అటువంటి వాళ్ళు నాకు సహాయం చేసిన సందర్భాలు రెండు సక్సెస్పడ్డాయి, వాటిని చెప్పుకుంటే చెప్తాను.
1: చెప్పండి చెప్పండి.
0: మొదటిది ఏంటంటే అమ్మ, నాకు చదువు అయిపోయింది, ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఆ ఊటీ దగ్గర కూనూర్ అని ఉంది, ఆ కూనూరులో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంది. నేను బెంగళూరు నుంచి, అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది కదా రవాణా సౌకర్యం, బెంగళూరు నుంచి మైసూర్ చేరుకుని రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే బస్ ఎక్కి మళ్ళీ నేను ఊటీ వెళ్ళాలన్నమాట. అండ్ మైసూర్ చేరుకున్నాను, కానీ అక్కడ ఎక్కడ ఉండాలో కొంచెం ఇబ్బంది పడుతాను. ఎందుకంటే మనలో అన్న మధ్యతరగతి కుటుంబాలు కదా, మరి ఎక్కువ ఖర్చు పెట్టలేము, కొంచెం తక్కువ చౌకగా దొరికే హోటల్ రూమ్ కోసం చూస్తున్నాను. అప్పుడు కుర్రాడు కనిపిస్తే అడిగాను, ఇక్కడ ఏదాంటి ఉంటాయని అడిగితే నేను తీసుకెళ్తాను. సరే బాబు అని చెప్పి అతనితో వెళ్తూ ఉంటే, అతను ఇది రెసిడెన్షియల్ ఏరియాకి తీసుకుపోతున్నాడు, అందరూ కాపురాలు ఉండే ఏరియాకి తీసుకెళ్తున్నాడు. ఇదేం జిల్లా తీసుకొస్తున్నాయి, ఇక్కడ హోటల్స్ ఏం లేవు కదా, బజార్ లేదన్నా. అంటే మా ఇల్లు ఇక్కడే, గోయి మందు మా నాన్నగారికి ఇచ్చేసేసి నేను తీసుకెళ్తాను ఏంటంటే, సరే లోపలికి వెళ్ళాను. అతను లోపలికి వెళ్ళి మా నాన్నగారితో ఏం మాట్లాడేది నాకు తెలియదు. ఆయన వచ్చాడు బయటికి, వచ్చి నువ్వు ఎక్కడికి ఎక్కడికి పోవడం ఎందుకు, మా ఇంట్లోనే ఉండు, రేపు పొద్దున్న వెళ్ళి కానీ మా కుర్రాడు వచ్చి నేను దిగబెడతాడన్నారు. అదే జరిగింది మొన్నడు, నిండిపోవాల్సి వచ్చింది. వాడు బలవంతంగా నన్ను హత్య పెట్టాడు, నిన్న తీసుకొచ్చి పాపం ఆ కుర్రాడే నన్ను మైసూర్లో బస్ ఎక్కించాడు. ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే నాకు సమాధానం లేదు. అది నిహితమైన ప్రేమ, అది అందుకంటే ఇంకేం లేదు. అదే అలాగే మళ్ళీ నేను ఊటీ చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ టైంలో కొంతమంది పరిచయం అవుతారు కదా మిగిలిన వచ్చిన వాళ్ళు, అందులో ఒక కుర్రాడు నాలాగే మైసూర్ నుంచి వచ్చినవాడు ఉన్నాడు. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, నువ్వు నేను కలిసి వెళ్ళిపోదాం సరదాగా అన్నాడు. సరే అన్నాను. అయితే మా అక్కగారి ఇంట్లో నేను నా బ్యాగ్ పడేసుకున్నాను, అది తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. సరే వెళ్ళాం అక్కడికి, ప్రస్తుతానికి పక్కనే ఉంది వాడి ఇల్లు. అక్కడికి వెళ్ళి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు బావగారు వచ్చారు. ఏంటి ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా అని చెప్పి, అయితే ఈయనున్నాడు ఇంత ఒకటి వెళ్ళిపోదు లేదు, అతను ఉంటాడు, నువ్వు అతను ఒకటే కదా మాకు, ఎవరైతే నువ్వు తమ్ముడి అక్కడి తమ్ముడు, అతను తమ్ముడే అలాగని మాట్లాడి అట్టి పెట్టాడు. సరే ఇంక నేను చేయడం లేదు, మరి బ్యాగ్లో డబ్బు పెట్టేసి మమ్మల్ని వెళ్ళైపోతే ఇంకేం చేస్తాము, ఆగిపోయాము. సరే ఆ రాత్రి మాకు భోజనాలు పెట్టే టైంలో మా అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళు క్రైస్తవులు. సరే భోజనానికి ముందు ప్రార్థన చేస్తారు కదా, చేస్తున్నాడు పాపం మామూలుగా థ్యాంక్ యూ చెప్పడమే కాకుండా నా గురించి కూడా ప్రార్థన చేశాడు. అబ్బాయి మా ఇంటికి వచ్చాడు అతిథిగా వెళ్ళమాకు, దేవుడు తనకి త్వరగా చూస్తే తనకి కావాల్సిన అన్ని సమకూర్చాలని చెప్పి ప్రార్థన చేశాడు. నాకు చాలా ఎంతో ఇదనిపించింది అనమాట. ఆయన అలా నా గురించి ఎవరో తెగిపోయినా కూడా నా బాగుని కోరుతూ ఆయన ప్రార్థన చేసే చాలా క్షణించిపోయాను నేను. ఇది ఈ తర్వాత మళ్ళీ పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ రెండు సంఘటనలు జరిగాయి అక్కడ. ఇది కాకుండా ఇంకోటి టైం ఉంటే చెప్తాను.
1: చెప్పండి.
0: మళ్ళీ ఇంకోసారి నేను మా పిన్నతండ్రి గారు ఒరిస్సాలో కొరదా రోడ్ అని ఉంది, అక్కడ కొంత దూరంలో బాంకి అనే ఊరుంది, అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఆయన. ఆయన చూడడానికని వెళ్లాల్సి వచ్చింది ఒకసారి. వెళ్తున్నప్పుడు కొరదా రోడ్ లో దిగాను. దిగి స్టేషన్ లో బాంకి వెళ్ళడానికి ఎలాగానే అడుగుతుంటే ఒకరువాడు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి అక్కడ రోడ్డు మీదకి వెళ్తే బస్సులే ఉంటాయి అక్కడి నుంచి ఎక్కచ్చు, కానీ చుట్టూ తిరిగి వెళ్ళకుండా ఇలా దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కొంచెం చూపిస్తామని అడిగాను. సరే అని చెప్పి రైలు పట్టాలు క్రాస్ చేసి వెళ్ళిపోతే దగ్గర అని చెప్పి క్రాస్ చేసి తీసుకెళ్లాడు. కొంచెం ముందుకు వెళ్ళినప్పటికి రైల్వే క్వార్టర్స్ వచ్చాయి ఇక్కడ. ఇదే మా ఇల్లు ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి లోపలికి తీసుకెళ్లి వాళ్ళ అక్కకు ఏం చెప్పాడో వాళ్ళ అక్క బావగారు బయటకు వచ్చారు. వచ్చి బాబు కుర్దా నుంచి ఇక్కడికి వెళ్లాలంటే బస్సులు ఉంటాయి కానీ ఇప్పుడు చాలా కష్టం, అందరూ ఎక్కి వెళ్ళడం నువ్వు పొద్దున్నే వెళ్ళిపో బెటరు అని చెప్పి నన్ను ఆపేశారు వాళ్ళ అక్కడ. ఆపేసి నాకు రాత్రి భోజనం పొద్దున్న మళ్ళీ చలి సరేస్తున్న గ్రైండ్లు కాచి వెండి చేయడం అన్ని చేసి దగ్గరుండి నన్ను మళ్ళీ బస్సు ఎక్కించి పంపించారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఆ అబ్బాయికి మోహన్ రావు అది ఒకటే గుర్తుంది, ముందు వాళ్ళు గుర్తులేరు కానీ ఇతను మోహన్ రావు అని గుర్తుంది. అప్పట్లో మనకి టెలిఫోన్లు అవి లేవు కదా, ఏమన్నా కమ్యూనికేషన్ చేయాలంటే ఉత్తరాలు రాసుకోవడమే. కొన్నాళ్ళు అతను నేను ఉత్తరాలు రాసుకున్నాం మెల్లిమెల్లిగా, నీకు తెలియదే ఉంది కాలంతో పాటు మెల్లిమెల్లిగా అది కూడా తగ్గిపోయింది, ఉత్తరాలు రాసుకోవడం వచ్చింది. మళ్ళీ అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు కూడా నాకు తెలియదు. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మాటని చెప్తాను, నాకు ఆ విధంగా ఆ రోజున వాళ్ళు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా భగవాన్ ప్రేమతో ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: తప్పకుండా అంకిల్, చాలా సంతోషం ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు.
0: నాకు సంతోషం, మా ఈ అవకాశం ఇచ్చిన రేడియో సేవాడికి, భగవాన్ సత్యబాబు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: సాయిరాం.
0: సాయిరాం తల్లి.
2: రాజు అక్క, మరి ప్రేమ అని మనం ఆలోచించినప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ నాకు ఇప్పుడు ఈ అనుభవం విన్న తర్వాత గుర్తొస్తుంది, స్పాంటేనిటీ అంటారు. అంటే ఒక సెకండ్ థాట్ ఉంటుంది అనమాట, ఎవరికన్నా ఏదైనా చెయ్యాలి అనిపిస్తే వెంటనే చేసేయాలి, అది ప్రేమకి ఒక నిర్వచనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ఇది త్రై బృందావనంలో జరిగిందనమాట. ట్రై సెషన్ అవుతోంది, మొత్తం స్టూడెంట్స్ అందరూ ఆసీనులై ఉన్నారు. అక్కడ స్వామి తమ ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ సెషన్ అవుతూ ఉండగా ఆ హాల్ చివరిలో ఒక అబ్బాయి నించొనున్నాడు. నించొనుంటే అనుకోకుండా ఆ అబ్బాయికి కళ్ళు తిరిగి పడిపోయాడు. స్ట్రైట్ గా స్వామి జూలాలోంచి లేచి సెకండ్ థాట్ లేకుండా తన పక్కనున్న టేబుల్ మీద తన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దారి తీసుకుని తిన్నగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయికి నీళ్లు పట్టి సరిగ్గా ఉన్నదని చూసుకుని తిరిగి వచ్చి సింహ జూలాలో కూర్చుని యథాప్రకారం అన్ని కంటిన్యూ చేస్తూ ఆ అబ్బాయి ఆ రోజు సరిగ్గా తినక ఆ నీరసంతో ఆ అబ్బాయి అలా పడిపోయాడు. సరిగ్గా తినమని చెప్తూ స్వామి కంటిన్యూ చేసేసారు. అంటే స్వామికి అంత పవరు ఉన్నది, ఎవరికన్నా ఒక అబ్బాయికి గాని టీచర్ గాని చెప్పి వాడికి నీళ్లు ఇవ్వండి వాడు బావలేదు అని చెప్పొచ్చు, వాడు ఎందుకు తినలేదు అని దెబ్బలాడొచ్చు, ఇవేమీ చేయలేదు స్వామి. అప్పటికి వాడికి అవసరం ఏంటి? నీళ్లు. వాడు దాని నుంచి తేరుకోవాలి. అది తేరుకోవడానికి ఏం చేయడానికైనా స్వామి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆ స్పాంటేనిటీ నీ మనసులోని ఆ పెయిన్ నాది అన్న భావన నీలో కలిగినప్పుడు, ఆ అవసరం నాది అన్న భావన కలిగినప్పుడు ఆ ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకే గాడ్స్ లవ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ అంటారు స్వామి.
3: అదే నువ్వు చెప్తుంటే గణేష్ నాకు ఇంకొకటి స్ఫురిస్తుంది. రవికుమార్ సార్ చెప్పారు 50th బర్త్డే అప్పుడు జనసందోహం చాలా ఎక్కువగా ఉండింది. పూర్ణచంద్ర ఆడిటోరియం లోంచి స్వామి వెనుక నుంచి బయటకు వచ్చారు స్టేజ్ మీదకి. దూరంగా భక్తులు ఉన్నారు. స్వామి
2: అప్పటికి వాడికి అవసరం ఏంటి? నీళ్లు. వాడు దాని నుంచి తేరుకోవాలి. అది తేరుకోవడానికి ఏం చేయడానికైనా స్వామి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆ స్పాంటేనిటీ నీ మనసులోని ఆ

0: స్వామి వచ్చారని చెప్పి భక్తులందరూ లేచి స్వామి వైపు రండి స్వామి రండి స్వామి అన్నట్టు చేతులెట్లా పిలుస్తున్నారు స్వామిని. మధ్యలో సేవదులు అని ఆపుతున్నారు, అప్పుడు పోలీస్ సేవదులు అని ఆపుతున్నారు. స్వామి అట్లా అట్లా సరాసరి వచ్చి, ఇంకా అది బర్త్డే రోజు, బర్త్డేకి ఒక రెండు రోజుల ముందు ఆ భక్తులు అట్లా వస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు స్వామి రండి అన్నట్టు చేతులెత్తి అంటున్నారు. స్వామి అట్లా వచ్చి ఆ స్టేజ్ చివరి దాకా వచ్చారు, భక్తుల్ని చూశారు, అందరు చూసి స్వామి ఎట్లా ఏం చేస్తారని అంతే ఒక పిల్లోన్లాగా ఎగిరి గంతేశారు. గంతేసి ఆ భక్తులు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. వెనుకున్న వాళ్ళందరూ స్వామి స్వామి అంటుంటే స్వామి తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత వాళ్ళ మధ్యలో వెళ్లి వాళ్ళందరినీ కలిసి మాట్లాడి ఆశీర్వదించారు. రెండు మూడు గంటల తర్వాత స్వామి వెనుకున్న వాళ్ళకి చెప్పారు, ఆ ప్రేమ బలం అలాంటిది. ఒకసారి పిలుస్తుంటే మధ్యలో నాకు అప్పుడు ఏం కనబడలేదు, ఆ స్టేజ్ కనబడలేదు, కిందున్న ఆ డిస్టెన్స్ కనబడలేదు, నాకు కనబడింది ఆ భక్తుల పిలుపు మాత్రమే. అప్పుడు అడిగదనని కడుబడేజను అని ఆ శ్రీమావిష్ణు పరిగెట్టినప్పుడు, అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. ఒకసారి ఆ ప్రేమ అట్లా పిలిస్తే భగవంతుడు ఎక్కడున్నా కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు.
1: రాజు, ఈ ప్రేమకి ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అది ఏమీ ఆశించదు, ఏమీ కోరుకోకుండా ప్రేమ అనేది అవతల వాళ్ళ పట్ల మనం చూపించాలని స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక 3-step ప్రాసెస్ చెప్పారు. మనం ఈ రూట్స్ భక్తి విశ్వాసాలు, అచంచలమైనటువంటి భక్తి, చాలా దృఢమైనటువంటి విశ్వాసం భగవంతుడి పట్ల కలిగితే అది మనం భగవంతుడి పట్ల చూపించేటటువంటి ప్రేమతో సమానం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కి ఏమవుతుందంటే దీనివల్ల క్షమ అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆ క్షమ అనేది పెంపొందించినప్పుడు స్వామి చాలా క్లియర్ గా చెప్తారు, నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను మీరు పొందాలి అంటే దానికి మొట్టమొదటి మెట్టు క్షమ. నువ్వు మా పక్క వ్యక్తిని క్షమించి ఓర్పుతో సహనంతో నువ్వు మెలగలిగినప్పుడు భగవంతుడు నీ పట్ల ఆ ప్రేమను తిరిగి చూపిస్తాడు అని, ఓన్లీ దెన్ యూ కెన్ బీ అ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్ అని స్వామి చక్కగా చెప్తారు. దీనికి ఒక స్వామి మంచి చిన్న కథ చెప్తారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్త సందోహం, జనులు భక్తులందరూ లైన్లో పాలందరూ పట్టుకుని అభిషేకం చేయడానికి లైన్లో వస్తూ ఉంటారన్నమాట. శివపార్వతులిద్దరూ కైలాసంలో కూర్చొని, ఆహా భక్తులు ఇంత చక్కగా నాకు అభిషేకం చేస్తున్నారు అని ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు అనుకుని ఒకసారి అలాగా పాజ్ ఇచ్చి, అసలైన భక్తులెవరు, వారికి వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది నా మీద అని ఆలోచిస్తూ ఒకసారి వెళ్లి టెస్ట్ చేద్దాం ఎవరు అసలైన భక్తుడు అనుకుని భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చి ఒక ముసలి దంపతుల రూపంలో కాశీ విశ్వనాథుని ఆలయం దగ్గరికి చేరతారు అన్నమాట. చేరి ఒక చిన్న నాటకం, లీలా నాటక సూత్రధారి కదా, వచ్చి సరే ఆ ముసలైన మూర్చిపోయినట్లు నటించి పడిపోతాడు. ఆ ముసలామె ఎవరైతే ఉన్నారో ఆమె అడుగుతూ ఉంటుంది వెళ్లే ప్రతి ఒక్క భక్తుణ్ణి, అమ్మా ఈయనకి ఏదైనా తాగిపించండి, కళ్ళు తిరిగి పడిపోయారు, సో మూర్చిల్లిపోయాడంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక షరతు ఉంటుంది దీంట్లో, అప్పటిదాకా ఏ మంచి పని, మీరు చేసినటువంటి ఒక్క మంచి పని గుర్తు తెచ్చుకుంటూ అది చెయ్యాలన్నమాట. ఎవరు ఆలోచించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆ భక్త సందోహంలో వచ్చేటటువంటి ఒక దొంగ,
0: అంటే భక్తులు ఉన్నారు వాళ్ళ పాకెట్లు అవి
1: చక్కగా తన కడుపు నింపుకోవడం కోసం ఇంకొకళ్ళ పాకెట్ ని కట్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను వచ్చి ఒక తన పని తను చేసుకుంటూ ఉండగా ఇలా చూసి, సరే ఇది ఒక అవకాశం, ఈ ముసలాయన బాధతో ఉన్నాడు, ఈయనకేమన్నా పడదామని చెప్పి ఒక చెంబుతో మంచినీళ్ళు తీసుకుని ఆయనకి పడతారు. అప్పుడు ఆ అవ్వ చెప్తుంది, నువ్వు ఏ మంచి పని చేశావు నా భర్తకి నీళ్లు తాగిపించడానికి అంటే, నిజం చెప్తాడు, నేను దొంగని, నా కడుపు నింపుకోవడం కోసం నేను ఈ దురాచారాలన్నీ చేస్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ మంచి పని చేయలేదు, దిస్ ఈస్ ద ఫస్ట్ గుడ్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి సత్యాన్ని పలుకుతాడు. పలికి ఓ సరే అని చెప్పి శివుడికి, ఆ ముసలివాడి రూపంలో ఉన్న శివుడికి నీళ్లు పోస్తాడనమాట. భగవంతుడు ఎంతో సంతోషించి ఆ దొంగకి ఇద్దరు పార్వతీ పరమేశ్వరులుగా సాక్షాత్కారాన్ని అందిస్తారు. మరి
0: గణేష్ ఇది నువ్వు చెప్తుంటే నాకు ఇంకొక మన క్లాస్మేట్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఇంకా తగ్గుముఖం పట్టింది జ్వరం.

0: స్వామి తరచూ మాట్లాడేవారు. అయితే స్వామి ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి అడిగారు, స్వామి నాకు జ్వరంగా ఉంది స్వామి అని. స్వామి వెంటనే పక్కన విభూతి పొట్లాలు తీసి స్వామి ఇట్లా చేతిలో పెట్టారు. అయితే పెట్టినప్పుడు ఏమైందంటే రెండు మూడు పెట్టారు స్వామి, రెండు మూడు పెట్టినప్పుడు పట్టుకున్నాడు. కానీ స్వామి ఆ పక్కనున్న బాస్కెట్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా స్వామి ఇస్తారేమో అనేటువంటి భావంతో, దాంట్లో అయ్యో లేవు కదా అనేటువంటి భావంతో వీడు ఏం చేశారంటే ఆ రెండు మూడులోంచి స్వామికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే స్వామిని మళ్ళీ లోపలికి వెళ్తారు, స్వామి బయటకు మళ్ళీ తీసుకురావడానికి ఎందుకు అని చెప్పి రెండు మూడులోంచి ఒకదాన్ని దగ్గర పెట్టుకుని మిగిలిన రెండు తీసి స్వామికి కనబడకుండా దాంట్లో మెల్లిగా వేశాడు. వేసి ఒకటే ప్యాకెట్ ఉంది స్వామి ఇచ్చింది, వచ్చి వెనక్కి కూర్చున్నాడు. దర్శనం స్వామి తర్వాత చూస్తే రెండు ప్యాకెట్లు ఇంకొక భక్తునికి ఇచ్చారు స్వామి, అయిపోయింది. స్వామి చాలా ప్రేమతో ఇచ్చిన ప్యాకెట్ ఇది, జేబులు పెట్టుకున్న అబ్బా నా జ్వరం తగ్గుతుంది అని చెప్పి కుల్వంత్ హాల్ బయటకి ఆ మన గేట్ బయటకు వచ్చాడు. బయటకు రెండు అడుగులు వేసిన తర్వాత అప్పుడు ఒరిస్సా భక్తులు వచ్చారు. ఒరిస్సా భక్తులు చాలా చాలా మంది భక్తులు, ఒక మూడు సంవత్సరాల పిల్ల ఇట్లా భుజం మీద వాలింది ఆ తండ్రి భుజం మీద. ఆ పిల్ల తండ్రి నడుస్తున్నాడు, పిల్ల ఈతని దిక్కు చూసి ఇట్లా చేయి చాచింది. ఆ విభూతి తెల్ల డ్రెస్ కాబట్టి ఆ డ్రెస్ లో కనబడుతుంది ఆ విభూతి. చేయి చాసి అడుగుతుంది, నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా, నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా అని. స్వామి ప్రేమతో ఇచ్చినటువంటి ప్యాకెట్ కానీ ఆ పిల్ల చేయి చేసి అడగడంతో పిల్ల అడిగింది, ఈ పిల్ల కూడా నా స్వామి అని చెప్పి ఆ ప్యాకెట్ తీసి పిల్ల చేతిలో పెట్టాడు. కానీ ఒక్క సెకండ్ ఆలోచించాడు స్వామి, మీరు నాకు ఇచ్చిన ప్యాకెట్ అని చెప్పి చేతిలో పెట్టి, పిల్ల ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు, ప్యాకెట్ పెట్టి స్వామి మీకే అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి కూర్చున్నాడు, ఈసారి ముందు కూడా కూర్చోలేదు, వెనకల ఎక్కడ కూర్చున్నాడు. స్వామి సరాసరి వచ్చారు, వచ్చి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చేస్తూ వెనుకుండేటువంటి పిల్లవాని పిలిచి ఇట్లా చెప్పారు. చెప్తే వాడు వెళ్లి ఒక పెద్ద మళ్ళీ విభూతి ప్యాకెట్లు తీసుకొచ్చారు. స్వామికి స్వీట్స్ ప్రసాదం ఇస్తూ వీనికి ప్రసాదంతో పాటు 9 విభూతి ప్యాకెట్లు తీసి ఇట్లా వేశారు. వేసి పొద్దున ఒకటి ఇచ్చావు కదా తీసుకో 9 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ శివుని చెప్తుంటే ఆ శివుడే ఈ విధంగా ప్రతిస్పందిస్తుంటాడు.
1: అంటే రాజు ఇవన్నీ వింటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని ప్రేమిస్తారు, భగవంతుడి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు. కానీ మనందరిలో ఎంతమంది తిరిగి భగవంతుడి నుంచి ఆ ప్రేమను పొందుతున్నాము అంటే వెరీ ఫ్యూ. స్వామి చెప్తారు కదా, ఎందుకంటే మనం స్వార్థంతో భగవంతుని ప్రేమిస్తుంటాం. ఎప్పుడైతే ఇలా నిస్వార్థంగా మీరు చెప్పినట్టు ఆ ప్రేమను పంచగలిగితే అప్పుడే భగవంతుడి ప్రేమని మనం పొందగలమని ఎంత చక్కగా చెప్పారు.
2: ఇప్పుడు మనం
3: గణేష్, మరి ఇప్పుడు మనం ద్వారం స్వామి గారితో మాట్లాడదాము.
2: తప్పకుండా.
3: ఆయన వైపు నుండి ఆయన ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ పొందిన సందర్భాలు గాని స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆయన ఏదైనా తప్పకుండా పాటిస్తున్నాను రోజు నేను స్వామి, మరి మనకి స్టార్ట్ ద డే, స్పెండ్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే విత్ లవ్ అని చెప్తారు. అది మనం ఆయన నుంచి తెలుసుకుందాం.
2: తప్పకుండా.

0: ఉచిత హలో న్యూస్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇంట్రో చేయండి.
1: హలో
2: సాయిరామ్.
1: హలో
2: హలో సాయిరామ్.
1: హలో
2: సాయిరామ్.
1: సాయిరామ్ అండి.
2: ద్వారం స్వామి గారా అండి?
1: అవునండి.
2: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: నమస్తే అండి.
2: నమస్తే. మరి ఇవాళ స్వామి బర్త్డే సందర్భంగా మీకు వెరీ హ్యాపీ బర్త్డే.
1: చాలా సంతోషం అండి. అందరికి స్వామివారి జన్మదినం అంటే మనందరికి కూడా చాలా పుట్టుకొండని మేము కూడా భావిస్తున్నాం.
2: అవునండి. మరి ద్వారం స్వామి గారు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది చెప్తారా మాకు?
1: నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నానమ్మా. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను.
2: చాలా సంతోషం అండి. ఇవాల్టి మా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి ఎప్పుడు మనం ఎలాగే పిలిచేవారు, మరి మీ మటుకు ప్రేమ, స్వామి చెప్పిన ప్రేమ డెఫినేషన్ లో మీ మటుకు మీకేమనిపిస్తుందండి ప్రేమించడం, ప్రేమగా ఉండడం అంటే?
1: ప్రేమ అన్నది ఒక గొప్ప అనిర్వచనీయమైన అనుభూతి అండి. అది మనం ప్రతినిత్యం నిత్య జీవితంలో మనం చేసే కార్యక్రమాల పట్ల గానీ లేదా ఇంకొకళ్ళ వల్ల మనకు అందించే అందుకునే సేవల పట్ల గానీ కలిగే ఒక అద్భుతమైన ఒక భావన. ముఖ్యంగా అంటే మనకున్న దాంట్లోంచి ఇంకొకళ్ళకి పంచి అవతల వాళ్ల కళ్ళలో వాళ్ళ ఆనందాన్ని చూడటంలో కలిగే భావన, అది అనిర్వచనీయమైనది, చాలా గొప్పది. అలాగే కుటుంబ సభ్యులనండి లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, ముఖ్యంగా నాకు స్వయంగా అంటే మా అమ్మగారి వల్ల కలిగిన ఒక అనుభూతి చెప్తాను. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నాకు పారాటైఫాయిడ్ టైఫాయిడ్ కూడా ఒకేసారి వచ్చాయన్నమాట. వస్తే 105 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫీవర్ లో ఒంటి మీద ఐస్ ముక్క పెడితే కరిగిపోయేది అనమాట. అంత టెంపరేచర్ ఉండేది, కంట్రోల్ అయ్యేది కాదు. ఒకేసారి ఇంట్లో 5 డాక్టర్లు వచ్చి చూసిన సందర్భం కూడా జరిగింది. అప్పుడు మా అమ్మగారు అలా అంటిపెట్టుకుని నన్ను హాస్పిటల్ షిఫ్ట్ చేయమని డాక్టర్లు అడిగితే, లేదు నేను కంటిన్యూస్ గా ఉండి నేనే చూసుకుంటాను నా బిడ్డని నేను చెప్పి ఆవిడ ఉండడం, ఆవిడ ఇంక్లూడింగ్ మలమూత్రాలు కూడా ఆవిడే స్వయంగా ఎత్తి క్లీన్ చేయడం కూడా నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఇది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు వీటన్నింటిలో కూడా పాల్గొనే అదృష్టం స్వామివారి దైవాల కలుగుతున్నది. మన గిరిజన ప్రాంతం వెళ్ళాం, పెనకోట మండలం అని చెప్పి. అక్కడ గిరిజన సోదరీమణులందరికీ శ్రీమంతం కార్యక్రమం దాదాపు 50 మందికి జరిగితే, వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా చేసినా ఇంత బాగా చేస్తుండేవారు కాదండి అని స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారా, ఆ ఆనందం అన్నదే నేను ప్రేమ కింద నేను భావిస్తున్నానమ్మా.
2: చాలా బాగుందండి, మీరు చెప్తుంటే మాకే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీకెప్పుడైనా మీ సర్కిల్ ఆఫ్ లైఫ్ నుండి కాకుండా, అంటే మీకు ఎవరు అసలు వాళ్ళు తెలీదు, మీరు మొదటిసారి కలుస్తున్నారు వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారా అండి?
1: ఉన్నారమ్మా, తప్పకుండా. అలాంటి వాళ్ళు నిత్యం నిత్య జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ ఆధ్యాత్మిక జీవితంలో గానీ చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను వెస్ట్ గోదావరి జిల్లా, వారి పేరు నాకు గుర్తులేదు, ఒకరి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇలా స్వామి కార్యక్రమంలోని. వారు నాకు పరిచయం కూడా లేదు. నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన భౌతికంగా మాట్లాడితే ఆయన చాలా అతిపెద్ద కోటీశ్వరుడు. ఆయన ఎంతో సేవ అంటే వారి దాదాపు 100-150 ఎకరాల పంటని స్వామి వారికి అలా ప్రసాదం కింద ఇచ్చేసి ఆయనకు ఒక బియ్యపు గింజ కూడా ఇంట్లో ఉంచుకోకుండా అంతా పంపించేస్తే లారీలో స్వామివారు బంగారు అంతా ఇక్కడికి పంపించేశావు, మరి నీకెలాగా అంటే నాకు మీరున్నారు కదా స్వామి, మీరు చూసుకుంటారని ఆయన చెప్పేవారు. అలాగే ఇంకొక సంఘటన నేను మర్చిపోలేనండి. ఒకసారి స్కూల్ పిల్లలతో, సత్సాయి స్కూల్ పిల్లలతో పుట్టపతి యాత్రకు వచ్చినప్పుడు మా అత్తగారు బెడ్ రిడెన్ గా ఉండేవారు. వారికి భోజనం పార్సల్ తీసుకెళ్తూ వెళ్తుండగా ఆశ్రమంలో ఒక అందమైన తెల్లటి చాలా భారీ ఎత్తున ఉన్న ఒక మనిషి, ఒక పెద్ద ఆయన కన్స్ట్రక్షన్ అవుతోంది, ఒక కొత్త షెడ్ కన్స్ట్రక్షన్ అది అవుతుంటే అలా నించుని తెల్ల డ్రెస్ లో తెల్ల టోపీ హవాయి చెప్పులు వేసుకుని సూపర్వైజ్ చేస్తున్నారు. నేను ఆయన పక్క నుంచి వెళ్తూ వారి మొహంలోకి చూడడం జరిగింది. ఈయన ఎవరో చాలా సెలబ్రిటీ, రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు, కానీ ఎవరైనా అని చెప్పి ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి, అయ్యా సాయిరామ్ అండి, తమరు ఎక్కడో చూసినట్లుంది అంటే ఆయన చాలా వినయంగా నా వైపు తిరిగి, రెండు చేతులు జోడించి సాయిరామ్ అండి, నా పేరు రామకృష్ణ, నేను ఎల్ఎన్టీ లో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారండి. నాకు అది పెద్ద షాక్ అనమాట, ఎందుకంటే ఆయన అప్పటికే ఎల్ఎన్టీ లో నెంబర్ 2 అండి, హీ వాజ్ డిప్యూటీ వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ డైరెక్టర్ అనమాట. అటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతో ప్రేమగా ఒక మామూలు ఒక డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అలా సైట్ లో నిలబడి సూపర్వైజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేను కూడా సివిల్ ఇంజనీర్నే, కానీ అంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా అంత ప్రేమగా, అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది నా సేవ ఒక ప్రేమ అనే భావంతో ఆయన ఆ రోజు నిలబడడం నాకు ఎంతగానో జీవితంలో చాలా ప్రేరణ కలిగింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సామాన్యంగా నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ ఐఎమ్ వైస్ చైర్మన్ అన్న పదం కూడా ఆయన వాడలేదు. ఇది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లే ఎక్కడైనా ఒక దగ్గర వెళ్తే సాయిరామ్ నేను సేవాదాలని చెప్పడమే కానీ అఫీషియల్ డిజిగ్నేషన్ అవి చెప్పకూడదు అన్న విషయం ఆ రోజే నేను అనుకున్నాను.
2: చాలా సంతోషం అండి, మరి ఇవాళ మీరు మాతో మాట్లాడి మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం.
1: చాలా ధన్యవాదాలమ్మా, మీరు మాకు మా ఆనందాన్ని మా మనోభావాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా రేడియో సాయివారికి భగవంతుడికి మా సాయిరామ్ అండి.
3: సాయిరామ్ అక్క ఎంతో చక్కగా దారం స్వామి గారు మనతో ఏ విధంగా ఆయన ప్రేమను పొందారు, ఆ ప్రేమను అనుభవించారని తెలుసుకున్నారు. కానీ అయితే ఈ ప్రేమను మరి మనం ఏ విధంగా పాటించాలి, దీన్ని కూడా స్వామి చెప్పినటువంటి విషయం లేదు, స్వామి ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్ లేదు. స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఏం చెప్తారంటే, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. ఇప్పుడు ఈ స్టార్ట్ ద డే విత్ లవ్ అనేటువంటిది నా ఉద్దేశంలో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. పీక్ పర్ఫార్మెన్స్ అని ఆండ్రిస్ ఇట్స్ ఎ పాత్ బ్రేకింగ్ బుక్ ఇన్ పీక్ పర్ఫార్మెన్స్, హౌ టు అచీవ్ ఎక్స్పర్టీస్ అనే పట్ల ఫీల్డ్ అని ఆయన దాదాపు ఒక 30 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఇట్ ఈస్ పాత్ బ్రేకింగ్ ఆఫ్ లేట్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ టు ఎవర్ కమ్ అవుట్ ఇన్ సక్సెస్ లిటరేచర్. ఆయన ఆ బుక్ లో 30-35 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఆయన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఆయన క్యాప్చర్ చేస్తారని ఆయన చెప్తారు. ఏంటంటే, మీ డేని మీరు ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ అందుకోవాలి అనుకుంటే, ఒక ఫీల్డ్ లో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ రోజు ప్రారంభించే ముందు ఆ మొదటి గంట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిగిలినటువంటి రోజు మొత్తం అదే విధంగా ఉంటుంది. ఆ మొదటి గంట, ఫస్ట్ 1 అవర్ ఇస్ కాల్డ్ ద గోల్డెన్ అవర్. ఆ గంటలో గనక మనం చేయగలిగితే, ఆ గంటను సద్వినియోగం చేసుకోగలిగితే రోజు మొత్తం సద్వినియోగం అవుతుందని ఆయన రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ చేశారు. కొంత ఎంతో ఇంకొక ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, రాబిన్ శర్మ ఆయన ఆ బుక్ రాసినటువంటి, ఇంకా చాలా బుక్స్ రాస్తారు ఆయన. దాంట్లో ఆయన రాస్తారు 5 AM Club అని రాస్తారు. దాంట్లో ఈ కేవలం ఆ మొదటి గంటను ఉపయోగించుకున్న తమ జీవితాలని అసలు ఎందుకు పనికిరానటువంటి వారు ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఎన్నో సంఘటనలు కోట్ చేస్తూ వస్తారు. ఎందుకంటే చెప్తారు, ఆ స్టార్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే అని. అందుకని స్వామి చెప్తారు, అది ఆ డేని ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి. ప్రేమతో మనం స్టార్ట్ చేస్తే దెన్ ఫిల్ అండ్ స్పెండ్ అండ్ ఎండ్ అవి ఆటోమేటిక్ గా సాగిపోతాయి.
4: ఇది చెప్తుంటే లైక్ రాజు అక్క, మనందరం స్వామి లైన్ లోకి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది స్వామి మనందరికీ క్రియేట్ చేసి పెట్టారు. ఆ షెడ్యూల్లో మొట్టమొదట మనం పొద్దున లేవగానే ఓంకారం సుప్రభాతంతో మొదలు పెట్టమని స్వామి మనందరికీ ఆజ్ఞాపించారు. అసలు స్టార్ట్ స్వామి ఎప్పుడు ఒక కారణం లేకుండా ఏది ప్రారంభించారు, అత్యున్నతమైన రీజన్ ఉంటుంది దానికి. మరి నువ్వు చెప్పినట్టు ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అని చెప్పావు కదా, స్వామి దీనికి ఎలాగ మనల్ని ఇంప్లిమెంట్ చేసేలా చేస్తున్నారో, ఓంకారం సుప్రభాతం స్వామి చేయమని చెప్పారు. ఒకసారి విద్యార్థులకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక డౌట్ గా చేతులెత్తి స్వామిని అడిగారనమాట, స్వామి ఓ సుప్రభాతం ఎందుకు చేయాలి స్వామి అని. అంటే స్వామి చాలా మంచి, స్వామికి ఎప్పుడు క్వశ్చన్స్ అడిగితే చాలా ఇష్టము. మరి ఆ క్వశ్చన్ అడిగినందుకు స్వామి ఆనందించి ఇదే అవకాశం చెప్పాలి అని చెప్పి స్వామి అన్నారు, ఏడా మీరు పొద్దున్న దీనికి వెళ్తారా అని రెండు ఫేళ్లు చూపించి మీరు మోషన్కి వెళ్తారా అని స్వామి అందరూ ఒకరినొకరు చూసుకుని ముసుముసలు నవ్వు నవ్వుతున్నారనమాట. స్వామి మాత్రం చాలా సీరియస్ గా ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అంటే వెళ్తాం స్వామి, ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అవ్వకపోతే స్వామి కడుపంతా పాడవుతుంది స్వామి, మరి సుప్రభాతం కూడా అలాగే, మీరు సుప్రభాతం చేయకపోతే మీ మనసు కూడా అలా క్లాగ్ అయిపోయి దానికి
5: మీరు ముఖ్యంగా గుర్తించవలసి
4: అది మీకు ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్ గా మానసికమైనటువంటి రుగ్మతలకి మానసికమైనటువంటి అలజడులకి మీరు లోనవుతారు అని స్వామి చెప్పారనమాట. ఇందుగా స్వామి చెప్పింది అంటే దానికి ఒక ప్రీకర్సర్ ఉంది. 21 ఓంకారాలు చెప్పిన తర్వాత మనం సుప్రభాతం చెప్తాం. ఆ 21 ఓంకారాలకి అర్థం ఏంటో స్వామి ఏం చెప్పారంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని పంచభూతాలు మనసు చిత్తం ఇవన్నింటినీ మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఒక కప్పులో కాఫీ ఉంది, ఆ కప్పుని మనం అమృతంతో నింపాలి అంటే ఫస్ట్ ఆ కాఫీని తీసివేయాలి కదా. మరి ఆ తీసివేసే ప్రాసెస్సే మార్నింగ్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అంటే క్లెన్జింగ్, ఫస్ట్ క్లీన్ చేస్తావు. క్లీన్ చేయగానే నువ్వు చేసే పనేంటి, భగవద్భావం ఈశ్వరాంబ సుత శ్రీమనని చెప్పి స్వామిని ఇన్వైట్ చేస్తున్నావు అనమాట నీలో నీకు. అంటే యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్, ఆ భగవంతుణ్ణి తలుచుకుంటున్నావు నువ్వు.
3: చాలా బాగా
4: అంటే ఇంత బ్యూటిఫుల్ ప్రాసెస్, యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అని, అండ్ దెన్ యు ఆర్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్.
6: అదే గణేష్ ఇది చెప్తుంటే మన హాస్టల్స్ లో కూడా స్వామి పెట్టినప్పుడు ఆ మీరు చెయ్యాలి అని రూల్ పెట్టలేట. బృందావన్ బాయ్స్ తో మనం చర్చించుకుని వాళ్ళ అనుభూతులు తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మొట్టమొదటి బ్యాచెస్ లోని అప్పుడు ఓంకార సుప్రభాతం హాస్టల్ చెప్పడం ఆనవాయితీ లేదు. ఒకసారి చాలా క్యాజువల్ గా స్వామి వచ్చేట, అవును మనం ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, అన్నింటికన్నా ముందు భగవంతుని తలుచుకుని మన రోజును మొదలు పెడితే బాగుంటుంది కదా అన్నట్టు విద్యార్థులతో స్వామి. చూడండి ఇది రూలు, మీరు ఇలా చెయ్యాలి అని స్వామి ఎప్పుడు ఏది విద్యార్థులకే కాదు భక్తులకే కాదు ఎప్పుడు అలా చెప్పలేదు. అన్ని పనులు చేస్తున్నాము, దానికన్నా ముందు మన పనులన్నీ మొదలు పెట్టుకునే ముందు ఒక్కసారి భగవంతుని తలుచుకుంటే ఎంత బాగుంటుందో కదా అన్నట్టు. అవును స్వామి చాలా బాగుంటుంది. అయితే మనం ఏం చేద్దాము, ఇలా ఓంకారం చేసుకుని సుప్రభాతం చేసుకుందామా అని అడిగట. సరే స్వామి చేసుకుందాము. అలాగా స్వామి వాళ్ళలో నా ప్రేరణని ఆ సీడ్ని వేసి అలా ఓంకారాన్ని సుప్రభాతాన్ని మస్ట్ అండ్ గా మనం పాటించేటట్టు ఎంతో ప్రేమగా మనకి చేయించారు. మరి ఇప్పుడు చూసుకుంటే మన మైండ్ కప్స్ ని చక్కగా ఓంకార సుప్రభాతంతో క్లీన్ చేసుకుని రెడీగా ఉంచాం. తర్వాత స్వామి చెప్పింది ఏంటంటే ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్. ముందు స్పెండ్ ద డే విత్ లవ్ చెప్పచ్చు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అని ఎందుకు చెప్పారు అంటే మనం డబ్బులుంటే మన దగ్గర స్పెండ్ డే మనం ఏదైనా కొనాలి స్పెండ్ చేయాలంటే మన జేబులో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఏదైనా కొనగలను, లేకపోతే ఎవరికైనా ఇవ్వగలను. డబ్బులు లేకపోతే నేనేమి ఇవ్వగలను. అలాగా ఆ లవ్ ని నేను అందరికి పంచాలి అంటే ముందు నేను పెంచుకోవాలి, నేను పెంచుకుంటేనే పంచగలను. అందుకు ముందు పెంచుకొని ఫిల్ చేసుకోమన్నారు స్వామి. సో ఫిల్ చేసుకుంటే అప్పుడు ఏంటవుతుంది, ఇది మనది ఒక కంటైనర్ అనుకోండి, ఆ కంటైనర్ నిండా ఉన్నది. అప్పుడు ట్యాప్స్, మన ట్యాప్స్ ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు. ఈ కళ్ళుతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చేతులతో చేసేది, ఎక్కడెక్కడ కాళ్లతో వెళ్లేది, అన్నింట్లో ఏంటి వస్తుంది, అవి ఓపెన్ చేసినప్పుడు ఆ కంటైనర్లు ఏ ఉన్నాయో వస్తాయి. సో మనం ఈ ఫిల్ భగవత్ ప్రేమను నింపుకున్నాం కాబట్టి అవే మనం మాట్లాడితే ప్రేమ వాక్కులే వస్తాయి, మనం చేసే ప్రేమ పనులే అవుతాయి, మనం చేసే పనులన్నీ పక్క వాళ్ళకి ప్రేమని అందిస్తాయి. కాబట్టి ఫిల్ చేసుకుని ఆ తర్వాత స్పెండ్ చేయమన్నారు. మరి ఇప్పుడు మన ఖాళీ కప్పు ఉన్నది, ఫిల్ చేసుకోవాలి. మన కంటైనర్ ఎలా ఫిల్ చేసుకోవాలి, మళ్ళా దాని మళ్ళా వెనక్కి వస్తే స్వామే కదా, మనందరూ నింపేది భగవత్ ప్రేమని కూడా భగవంతుడే అందించాలి. ఇక్కడ ఇంకో చక్కటి ఉదాహరణ చెప్తున్నారు గణేష్ స్వామి. భగవంతుడు అన్నారు నేను ఒక పెద్ద లవ్ ట్యాంక్ అనుకోండి, మీరందరూ ట్యాప్స్, మీ ద్వారానే నా ప్రేమని 10 మందికి అందించాలి. మరి రెండు ట్యాంక్ కి ట్యాప్ కి కనెక్షన్ కావాలి కదా, ఆ కనెక్టింగ్ పైప్ లేకపోతే ఆ ట్యాంక్ లో ఉన్న ట్యాప్ లోంచి రాదు. అప్పుడు స్వామి చెప్పారనమాట, ఈ భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపే పైప్, కనెక్టింగ్ పైప్ ఏంటి అంటే భక్తి. ఆ పైప్ మీరు వేసుకున్నప్పుడు ఆ నిస్వార్థంగా భగవంతుడితో ఆ కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు భగవంతుడి ప్రేమ ఆ భక్తి ద్వారా భక్తుల్లోకి వచ్చి మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ద్వారా చేసే ప్రతి పనిలోనూ కూడా అది అందరికి అందించబడుతుంది అని.
7: చాలా బాగుంది స్వప్న. మరి ఇప్పుడు మనం మన స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, మన సాయి బ్రదర్స్ సిస్టర్స్, దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ల వైపు నుంచి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అది చేయడానికి అనేది ఒకళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం.
6: తప్పకుండా
7: గణేష్, మనము రఘురామ్ గారికి కాల్ చేస్తున్నాం ఇప్పుడు.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్, హూ ఇస్ దిస్?
1: సాయిరామ్, రఘురామ్ గారండి.
0: యా, రఘురామ్.
1: మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
0: సాయిరామ్ చెప్పండి.
1: సాయిరామ్, అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే.
0: థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ.
1: ఓకే, సో రఘురామ్ గారు, మేము ఇవాళ మా ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, స్పెండ్ ద డే అండ్ ఎండ్ ద డే విత్ లవ్.
0: సాయిరామ్, నేను ప్రిపేర్ చేయలేదు సాయిరామ్, టోటల్ గా సర్వీస్ లే ఉన్నాను.
1: పర్వాలేదు, మీరు మాతో ఒక 1-2 మినిట్స్ మీరు సర్వీస్ లో చేసేటప్పుడు మీకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తే చాలు.
0: ఇప్పుడా
1: స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే మీరు యునో అది ఫాలో అవుదాము అనుకుంటే జనరలీ మీరు రోజు చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా, ఆన్ దోస్ లైన్స్ అనేది మాతో షేర్ చేసుకుంటారా?
0: ఇప్పుడా, ఇప్పుడేనా?
1: అవునండి, మీరు లైవ్ లో ఉన్నారు.
0: లైవ్ లో ఉన్నానా? ఓకే సరే,
1: చెప్పండి.
0: ఓకే, స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే నాకు ఫస్ట్ ఏం నా మనసులో వస్తుందంటే, పొద్దున లేచిన తర్వాత ఫస్ట్ వి హ్యావ్ టు స్మైల్. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యూ కెన్ లవ్ ఎవ్రీబడి. సో యూ హ్యావ్ టు స్మైల్ అట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ బ్లిస్ఫుల్ విత్ ఇన్ యూ. అదే స్టార్ట్ ద డే విత్ లవ్ అని నాకు నా మనసులో వస్తుంది. తర్వాత ఫిల్ ద డే విత్ లవ్ కదా, ఫిల్ ద డే విత్ లవ్ కు మనం వచ్చి మన ఎంతో పని చేస్తాము డేలో, బట్ కించిత్ అయినా మిగతా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం వచ్చే మరి ఎవరికైనా హెల్ప్ చేయాలా, వన్ మేబీ దట్ విల్ బి ద మినిమం. ఆ మరి హెల్ప్ చేస్తే వీ కెన్ ఫిల్ అవర్ సెల్స్, ఫిల్ ద డే విత్ లవ్. అదే సేవ, స్వామి చెప్పేలాగా హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ లిప్స్ దట్ ప్రే. సో డూయింగ్ సేవ, అట్లీస్ట్ సెల్ఫ్ లెస్ సేవ, ఓన్లీ మేబీ వన్స్ మినిమమ్ ఇన్ ద డే విల్ బి మై కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్. అఫ్ కోర్స్ ఎండ్ ద డే విత్ లవ్, సే థ్యాంక్ యూ టు స్వామి అండ్ సే స్వామి ఐ ట్రై టు బి యువర్ యువర్ బాయ్, ఐ హవ్ ట్రై టు ఫాలో సంథింగ్ టుడే, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే అండ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టుమారో. అదే నాకు తెలిసిన వరకు స్టార్ట్, ఫిల్ అండ్ ఎండ్.
1: చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ మీకు.
0: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సాయిరామ్,
0: హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.
1: సేమ్ టు యూ
0: సాయిరామ్.
1: సాయిరామ్. సో ఇప్పుడు మనం రఘురామ్ గారితో మాట్లాడాం స్వప్న, నేను లలితకి కాల్ చేస్తాను. తన డెఫినేషన్ ఆఫ్ యునో స్టార్టింగ్, ఫిల్లింగ్, స్పెండింగ్ అండ్ ఎండింగ్ కనుక్కుందాము.
2: తప్పకుండా.

0: Sairam?
1: Sairam.
0: Lalita, Lalita Sirisha.
1: Yes, Lalita Sirisha.
0: Sairam, memo Radio Sai Studios nunchi call chestunnamu.
1: Sairam andi.
0: Sairam, modataga wish you a very happy birthday, Lalita.
1: Thank you.
0: మరి లలిత ఇవాల్టి మన కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసే ముందర మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్తారా?
1: అందరికీ సైరం, నా పేరు లలిత, నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను హైదరాబాద్ లో ఉంటాను.
0: ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇవాళ మాకు మన ఇవాల్టి కార్యక్రమానికి స్టార్ట్ ది డే, ఫిల్ ది డే, స్పెండ్ ది డే అండ్ ఎండ్ ది డే విత్ లవ్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు బాగా నచ్చింది, మీరు తప్పకుండా ఫాలో అవుదాము, ఏదైనా ట్రై చేద్దాము, డెఫినెట్ గా నేను ఎవ్రీ డే చేస్తాను ఈ నాలుగిట్లో అనుకునేది ఏదైనా ఉందా?
1: ఉంది. రోజు పొద్దున్నే ప్రేమతో రోజంతా గడపడం.
0: ఓకే,
1: మనకి స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి అని. ఇలా మనం ఎప్పుడు అందరినీ ప్రేమించాలి అంటే మనం ఎంతో శాంతంగా పాజిటివ్ గా ఉండాలి. బేసిక్ గా ప్రేమ అనేది ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా ఇచ్చేది. రోజు మొత్తం ప్రేమతో గడపాలి అంటే అందులో 60% ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో రోజు మనం ఏమనుకుంటున్నాం, ఒకరు మాట్లాడుకొని షేర్ చేసుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది. వేరే 40% ఏదైతే ఉందో చాలా మంది రోజు కలుస్తూ ఉంటాం. ఇలా కలిసిన వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వాళ్ళని ఏమాత్రం జడ్జ్ చేయకుండా మనం ప్రేమగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడగలిగితే చాలు. నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది ఇలా అందరితో ప్రేమగా ఎలా ఉండగలము అని. బట్ వెరీ సింపుల్, అందరికి వేరువేరు ఇష్టాలు ఉంటాయి, అందరికి వేరువేరు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమించగలుగుతాం. వాళ్ళు మన పాజిటివ్స్ ని తీసుకుని వాటిని మనం ప్రేమించగలిగితే చాలు. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి సేవ కూడా అంతే చేస్తాం. ప్రేమించిన వాళ్ళకే కదా ఏ సాయం వస్తే ఏ సాయం కావాలని చేస్తాం మనం. ఎప్పుడైతే నార్మల్లీ ఎప్పుడైనా సరే మనిషి తప్పు చేస్తారు, బట్ మనం ఆ తప్పును ద్వేషించాలి, కానీ తప్పు చేసిన మనిషిని ద్వేషించకూడదు.
0: చాలా బాగా చెప్పావు.
1: ఎప్పుడైతే మనిషిని ద్వేషించకుండా తప్పును ద్వేషిస్తాం, మనం ఆ తప్పును చేయం, ప్లస్ ఆ మనిషిని కూడా ప్రేమిస్తాం. మనం ఈ రకంగా మనం అందరినీ ప్రేమించగలం అండ్ అందరికి సేవ కూడా చేయగలుగుతాం.
0: చాలా బాగుంది. మరి నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా మంది నువ్వు అన్నట్టు మనం ఎట్లా ఉన్నా కూడా అవతల వాళ్ళు నెసెసరీలీ అలాగే మనతో ఉండాలని ఉండదు. మరి కాలేజ్ లో అంటే మేమందరం కాలేజ్ నుంచి వచ్చాం కదా, చాలా కాంపిటీషన్, చాలా మందికి నీలో చాలా విషయాలు నచ్చకపోవడం ఇవన్నీ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళతో నువ్వు ఎట్లా డీల్ చేస్తావు?
1: నేను నచ్చిన వాళ్ళు చాలా మంది, నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే అది చేయొచ్చు మనం. అలానే అందరినీ 101% మనం వాళ్ళని ప్రేమించాలి అని ద్వేషించకుండా ఉంటే చాలు. మనం వాళ్ళకి నచ్చకపోయినా మనకు వాళ్ళు నచ్చితే చాలు, వాళ్ళ నుంచి మనం ఏది ఆశించట్లేదు కదా.
0: చాలా బాగా చెప్పావు లలిత. యాక్చువల్లీ నీతో మాట్లాడి చాలా బాగుంది మా నలుగురికి వింటుంటే. మీ జనరేషన్ వాళ్ళందరూ ఇట్లా ఉంటే చాలు, స్వామి చెప్పిన మెసేజ్ దానంతా అదే ఇంప్లిమెంట్ అయిపోతుంది అన్ని చోట్ల. సో ఇవాళ మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
1: నేను స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకే, ఆయన పర్సనలైజ్ మెసేజ్ పెడతారా ఆయనకి?
1: నాకు ఉన్న దాంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను.
0: వెరీ గుడ్. ఓకే, చాలా థ్యాంక్స్ లలిత. సాయిరామ్.
1: సాయిరామ్.
2: అరుణక్క, ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు యూత్ లో ఉన్న లలిత మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనం ఎంతో కష్టం అనుకుంటున్న ప్రతిదీ కూడా ఇంత చిన్న వయసులో స్వామి ఆ అమ్మాయికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని ఆచరించేటట్టు చేస్తున్నారు. స్వామి అదే చెప్తారు, ఇప్పుడు రోజంతా మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము, ప్రతి క్షణం అంటే మన డ్యూటీస్ ఎలా నిర్వర్తిస్తున్నాము. డ్యూటీ అంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళదే కాదు డ్యూటీ, ఇంట్లోని గృహిణులు, తల్లి, పిల్లలకి డ్యూటీ ఏంటి, స్కూల్కి వెళ్లి వాళ్ళు చదువుకోవడం వాళ్ళ డ్యూటీ, అలా ఉదయం లేచిన నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఈ ప్రేమని ఎలాగ పెంచుకోవాలని స్వామి చక్కగా ఒక 3 సెంటెన్స్ లో చెప్పారు. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. అసలు ఇంత చక్కగా చెప్పి మనం చేసే ప్రతి పని దాంట్లో ప్రేమను ఎలా పెంచుకోవాలి అని ఎంతో స్వామి చక్కగా చెప్పారు. ఇంకోటి తను చెప్పినట్టు ఆ ఎక్స్పాన్షన్ ఈజ్ లవ్ అని స్వామి చెప్పారు. నో రీజన్ నో సీజన్ ఫర్ లవ్ అని స్వామి ఎంతో చక్కగా పాడతారు కూడాను. తను చెప్పింది ఎవరో తెలియని వాళ్ళ పట్ల కూడా నేను వాళ్ళని ప్రేమిస్తే చాలు, వాళ్ళకి నా పట్ల మంచి భావం లేకపోయినా సరే నేను వాళ్ళని ప్రేమిస్తాను. అక్కడ రీజన్ లేదు, నేను ప్రేమ చూపించడానికి వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా అది ఏమీ లేదు. అంటే స్వామి చెప్పింది అంత చక్కగా లలిత తన జీవితంలోని ఇంప్లిమెంట్ చేస్తున్నది. కాబట్టి స్వామి చెప్పినట్టు ఆర్టిఫిషియల్ గా ఏదైనా జాబ్ వెళ్ళగానా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, మనం మందిరంలోకి వెళ్ళినా ఆ సాయిరామండి, ఏదో ఆర్టిఫిషియల్ గా చేతులు జోడించకుండా హృదయపూర్వకంగా మనం ఆ ప్రేమని గాని ప్రేమతో పలకరించగలిగితే మన డే అంతా కూడా ప్రేమతో స్పెండ్ చేసినట్టే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో మన అనంతపూర్ క్యాంపస్ టీచర్స్ కి స్వామి ఒక సందర్భంలో చెప్పారు, అందరం మనుషులమే కదండి, విధి నిర్వహణలో మనం అనుకున్నది వేరే వాళ్ళు అనుకోకపోవచ్చు, ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక సందర్భంలోని ఇంకో టీచర్ తోటి విభేదం వచ్చి భావాల్లోని వాళ్ళతో డీల్ చేయడం కష్టంగా ఉంటుంది మనకి. వాళ్ళని చూస్తే వాళ్ళు చేసిన తప్పు గుర్తొస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎలాగ దీన్ని ఆ కోల్డ్ వార్ అంటే తెలియని ఒక ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిలోంచి బయటకు వచ్చి మనం ఎలా వాళ్ళని పలకరించాలి, మళ్ళా ఎలా నార్మల్ అవ్వాలన్నది మన అందరికి ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆవిడ ఇంకొకళ్ళు ఎదురు ఎవరితో పలటం లేదు, వాళ్ళు ఎదురొస్తే తప్పించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు లే చూస్తే వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకోవడం, దాని బదులు వాళ్ళు ఎదురు పడకుండా ఉంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనుకోని. ఆ తర్వాత కొన్ని రోజులు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు అనమాట. స్వామి పిలిచి ఈవిడ ఏం చెప్పలేదు, అప్పుడు స్వామి చెప్పారు, నాకు అన్ని తెలుసు ఏం జరుగుతున్నది, ఏమి వాళ్ళకి ఎదురు వెళ్లి వాళ్ళల్లో ఉన్న నాకు నువ్వు సాయిరాం చెప్పలేవా, నీ ఈగో అడ్డొస్తున్నాదా అని అడిగారు స్వామి. ఎంత చక్కగా చెప్పారు, మనం ఆ ఫిజికల్ ఫ్రేమ్ ని చూసుకుంటున్నాము, వాళ్ళు చేసిన పనులే మనకు కనిపిస్తున్నాయి. స్వామి చెప్పారు వాళ్ళల్లో నేనున్నాను, ఏ నాకు నాకు ప్రేమగా నువ్వు సాయిరాం చెప్పలేవా అని అడిగట. ఇది ఒక్కటి మనం రోజంతా క్యారీ చేస్తే ఎవరిని కలుస్తున్నా అందరిలోని ఎస్ నేను ప్రేమగా స్వామితో డీల్ చేస్తున్నాను, నాట్ డీలింగ్ విత్ దిస్ ఫిజికల్ పర్సన్, లేకపోతే సిచ్యువేషన్ నేను ఫిజికల్ సిచ్యువేషన్ నేను డీల్ చేయట్లేదు, స్వామితో ఉన్నట్టు అనుకుంటున్నానంటే ఆ స్పెండింగ్ ద డే ఎంత ఈజీగా అయిపోతుంది.
3: అందుకన్నా ఎక్కువగా స్వప్న మనం అలా ఉన్నప్పుడు మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ఆఫీస్ లో అప్పుడప్పుడు బాగా విచిత్రమైన మీటింగ్స్ జరుగుతాయి, లిటరలీ ఒక్కొక్కసారి వీళ్ళు నిల్చి చంపేద్దాము ఈ కాల్ అయిపోయింది అనిపిస్తుంది మనసులో, వీళ్ళు ఇప్పించుకోరు ఆ ఇంద్రేశ్వర్ లాగా ఏ రకంగా చెప్తే జనాలకు అర్థమవుతుంది. తర్వాత స్విచ్ వస్తుంది, అప్పుడు వాళ్ళు కనబడంగానే బోల్డెన్ సార్లు అవుతుంటుంది నాతో, వాళ్ళు కూడా ఏదో తలనొప్పిలో ఉంటారు, ఎవరు వాళ్ళ పర్సనల్ వీటిల్లో కూడా ఉంటారు. సో నా విచిత్రంగా నాకు ఒక 2 డేస్ బ్యాక్ నా కలీగ్ అడిగాడు, స్విచ్ ఎట్లా చేస్తావు కాల్లో అరిచేసి, యూనో పని కరెక్ట్ గా అవ్వాలి అనే దీంతో మీరందరు ఇలా చేయాలి అలాగే చేయాలి అని ఒక చాలా టఫ్ స్టాండ్ తీసుకుంటావు, ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి 5 మినిట్స్ తర్వాత మదర్ ఇండియా లాగా అయిపోతావు, ఆ స్విచ్ ఎట్లా అవుతుంది నీకు, అది పాసిబుల్ కూడా కాదు మా అందరికి ట్రై చేసినా, చిరాగ్గా ఉంటుంది వాళ్ళని చూస్తే. తర్వాత నేను అది కాల్ అయిపోగానే స్వామి అయిపోయింది కాల్, ఇప్పుడు మనం నార్మల్ గా ఉందాము, ఓకే ఎవరి మీద నాకేమీ లేదు, నాకేమీ లేదు, వాళ్ళు ఇక్కడ పని చేయడానికి వచ్చారు నేను పని చేయడానికి వచ్చాను, సో అయిపోయింది పని అయిపోయింది, ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగానే ఉండాలి.
2: లేకపోతే ఏంటంటే ఆ బరువును మనం కంటిన్యూస్ గా బొరుమి పెట్టుకొని మోస్తున్నట్టు
3: మనకే అది బాగా అదే ఒక మైగ్రేన్ కింద అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎండ్ ద డే మైగ్రేన్ తో చేస్తాం,
2: అంటే మనం వాళ్ళకేదో ఉపకారం చేస్తాం అనుకుంటున్నాం గానీ మనకు మనం ఉపకారం చేసుకుంటాం, మనం హ్యాపీగా ఉండాలి అని.
3: అది
2: చాలా బాగుంది.
4: మీరు ఇంతమంది చెప్తుంటే అక్క మీరు చెప్పారు ఎంత ఉంది, డ్యూటీ వితౌట్ లవ్ ఇస్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఇస్ డిజైరబుల్, అండ్
5: లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్.
4: డివైన్ ఇది మీరు ఇంత మీ ఆఫీస్ పని కూడా చెప్పారు. అయితే ఒకసారి మా 12th క్లాస్ లో, నేను 12th లో స్వామి నాకు నా ముందు కిషోర్ సార్ కూర్చున్నారు, ప్రొఫెసర్ కిషోర్. స్వామి ఆయనతో మాట్లాడుతున్నారు. కిషోర్ సార్ వెనక నేను కూర్చున్నాను, స్టెప్స్ మీద కూర్చున్నాం. స్వామి మాట్లాడుతున్నాను. స్వామి సాధారణంగా స్వామి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలోకి ఎవరు రారు. సో ఆ గౌరవంగా ఎక్కడ అక్కడ ప్లేస్ లేకుండా దూరం ఎక్కడో కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు. అయితే ఆ రోజు స్వామి ప్రొఫెసర్ కిషోర్ తో మాట్లాడుతున్నారు, ఆయన వెనుకనే ఉన్నాను. కానీ నా వెనక ఒక వ్యక్తి ఇట్లా వంగి వచ్చి కూర్చున్నట్టు, చాలా వంగి వంగి వచ్చి నాకు నా వెనుక కూర్చున్నట్టు అనిపించింది. నాకు ఆయన మోకాలు తగిలింది. అరే స్వామి ఉన్నప్పుడు ఎందుకు వచ్చి ఇట్లా వంగి ఎందుకు వచ్చారబ్బా అని అనుకుంటున్నాను. స్వామి అట్లా మాట్లాడుతున్న స్వామి ఒక్కసారి నన్ను దాటి నా వెనుకున్న వ్యక్తిని హే అని అన్నారు. నేను అనుకున్నా అరే స్వామి కోపం వచ్చిందేమో అనుకున్నాను, ఇట్లా అని అన్నారు. నేను అనుకున్నా ఇంకా స్వామి ఆయన తిడతారు అనుకుంటే అందరం కూడా మేము అట్నే చూస్తున్నాం. స్వామి చాలా సీరియస్ గా చూస్తున్నారు. వచ్చిన తర్వాత స్వామి ఆయన దగ్గరకు రాగారు. అప్పుడు నాకు కనబడ్డారు బ్రదర్, చాలా సీనియర్, హాస్పిటల్ బాగా స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆ బ్రదర్. అప్పుడు హాస్పిటల్ వచ్చినట్టు తెలుస్తుంది ఆ స్లీవ్స్, అప్పుడు ఆ జాబ్ నుంచి వచ్చినట్టు చాలా క్లియర్ గా ఏర్పడుతుంది. స్వామి ఆయన ఒక ఇట్లా కనుబొమ్మలు ఎగిరేసి చేయి తిప్పి విభూ సృష్టించి వేస్తున్నారు, చేతులు వేశారు అన్నట్టు. అట్నే చూస్తున్నాడు స్వామి. ఆయనతో స్వామి చెప్తా చెప్పు వీళ్ళందరికీ ఏమైంది ఈ రోజు అని అంటే, అప్పుడు ఆయన మందరితో చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పలేకపోతున్న స్వామి మధ్య మధ్యలో అందించుకొని స్వామి చెప్తున్నారు. ఆ రోజు ఏమైంది, ఈ బ్రదర్ ఈయన హార్ట్ లంగ్ మెషిన్ ఆపరేట్ చేసేవారు హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్ లో. ఈయన సాధారణంగా ఆయన దగ్గర డ్యూటీ, ఆయన మెషిన్ ఆపరేట్ చేయాలి, పేషెంట్స్ వస్తుంటారు, ఆపరేషన్ జరుగుతుంటాయి. ఒకసారి ఒక పేషెంట్ ని తీసుకొచ్చారు, ఆపరేషన్ జరుగుతుంది, మధ్యలో హార్ట్ లంగ్ మెషిన్ అది. ఆ తర్వాత ఆపరేషన్ అంటే హార్ట్ ని రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్విచ్ బ్యాక్ టు ద, మీరు స్విచ్ బ్యాక్ అంటే అట్లా స్విచ్ బ్యాక్ టు ద నార్మల్ హార్ట్. ఈ హార్ట్ లంగ్ మెషిన్ మీద ఇట్స్ ఏ టెంపరీ అరేంజ్మెంట్, ఈ టెంపరీ టు పర్మనెంట్ స్విచ్ బ్యాక్ కావాలి. సాధారణంగా అయిపోతుండే చాలా ఈజీగా, కానీ ఆ రోజు మాత్రం ఎంత ప్రయత్నించినా కావడం లేదు. ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ అదర్ అవైలబుల్ ఆప్షన్ ఇస్ డెత్, ఇంకా చనిపోతారు అంతే. ఆ హార్ట్ బీట్ ఆగక ముందే వెంటనే దాన్ని స్విచ్ బ్యాక్ చేయడం ఎంత ప్రయత్నించినా కావట్లేదు. ఈయన వల్ల ఎంత ప్రయత్నించాడు, డాక్టర్ ప్రయత్నిస్తున్నారు, అసలు కావట్లేదు. అప్పుడు ఆ బ్రదర్ కి ఆయన ఫ్యామిలీ, ఆ పేషెంట్ ఆ బెడ్ మీద పడుకున్నారు పేషెంట్, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ ఆయన ముఖము, ఆయన ముఖం ఆయన లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేయి ఊపడము అవన్నీ గుర్తుకొచ్చాయి. వచ్చి అదే ఆ మెషిన్ అక్కడ వదిలేసి బయటకు వచ్చి ప్రార్థించారు, స్వామి ఇది నా డ్యూటీ కావచ్చు స్వామి, కానీ నా ద్వారా మీరే చేయాలి తండ్రి, ప్లీజ్ నా కోసం కాదు ఆయన కోసం తండ్రి ప్లీజ్ అని చెప్పి ప్రార్థించి మళ్ళీ లోపలికి వెళ్లారు. వెళ్లి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేశారు, ఇట్ వర్క్డ్ మిరాక్యులస్లీ. అప్పుడు అది స్వామి గుర్తు చేస్తూ స్వామి అప్పుడు ఈయనతో చెప్తున్నారు, అది ఆ సెల్ఫ్లెస్నెస్ కోసం, ఆ నిస్వార్థ కోసం నీకు గిఫ్ట్ ఇది ఈ విభూతి అని. ఈ ముందున్న ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ ఈయన వెరీ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్, ఆయన స్వామి మీరే అనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది అడుగురు అన్నారు. ఆయన అన్నారు, స్వామి ఆయన నిస్వార్థంగా ప్రే చేశాడు గ్రేట్, కానీ స్వామి నాది ఒక్క ప్రార్థన ఏంటంటే ఆయన నిస్వార్థంగా ప్రే చేసేంత వరకు మీరు ఆయన్ని కాపాడడానికి ఎందుకు వెయిట్ చేశారు స్వామి అని అడిగారు. అడిగితే స్వామి వెంటనే నవ్వి, అది ఈ పిల్లవానికి ఆపర్చునిటీ, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేదా, యూటిలైజ్ చేసుకున్నందుకు దగ్గరికి పిలిపించి ఈ విధంగా స్వామి ప్రసాదం ఇచ్చారని చెప్తారు. అంటే ప్రతి సన్నివేశం ఒక ఆపర్చునిటీ, దాన్ని మనము సెల్ఫిష్నెస్ తో నింపుతామా సెల్ఫ్లెస్ తో నింపుతామా, దాన్ని మనం కోపంతో నింపుతామా ప్రేమతో నింపుతామా. స్వామి ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ప్రేమతో నింపారు, మనము కోపము అసూయ ద్వేషం వాటితో నింపుతున్నాం. అందుకని మనం కొన్నాం స్వామి.
3: ఐ మీన్ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మనం దేంతో నింపినా ఆయన ప్రేమతోనే నింపుతారు.
2: అంతేకాకుండా ఒక్క ఆపర్చునిటీలో ఇద్దరికి కూడా ఆ అవకాశం, ఆయనకి ప్రాణాన్ని ఇచ్చారు, ఈయనకి ఆ పుణ్యాన్ని ఇచ్చారు.
4: అయితే ఇప్పుడు దీంతో పాటు మీరు ఇప్పుడు అన్నారు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అండ్ స్పెండ్ ద డే విత్ దాంట్లో ఇంకొకసారి మా సీనియర్ బ్రదర్ ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే స్వామి త్రైబృందాన్ని మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా అనర్ఘనంగా మాట్లాడతాడు బ్రదర్. స్వామి సాధారణంగా పిల్లలు మాట్లాడినప్పుడు స్వామి మధ్యలో మొత్తం స్పీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత దాంట్లోంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. ఈ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు స్వామి మధ్యలో కల్పించుకున్నారు, సాధారణంగా చేయరు స్వామి. ఆ బ్రదర్ డెడ్ సీ గురించి చెప్పినప్పుడు, బైబిల్లో రిఫర్ చేసిన డెడ్ సీ గురించి చెప్పినప్పుడు స్వామి ఆపి స్వామి అన్నారు, డెడ్ సీకి దగ్గర ఉన్న రెడ్ సీకి డిఫరెన్స్ ఏంటి అని అన్నారు. అంటే చూసి స్వామి అందరూ ఏం తెలియదు, ఏం డెడ్ సీ, దాని డెడ్ సీని ఎందుకు పిలుస్తారు అంటే స్వామి సెలినిటీ ఎక్కువ ఉంటుంది అని పిలుస్తారని చెప్పారు. నేను స్వామి సార్ దానికన్నా జెడ్సీ ఎందుకు అయింది, మహేంద్రుడు అట్నే చూస్తున్నాయి. ఎందుకు తెలియదు. ఎందుకు అంటే డెడ్ సీకున్న ఒక లక్షణం ఏంటి అంటే అది నీళ్లను నదిలోంచి నీళ్లను తీసుకుంటూనే ఉంటది, తీసుకుంటూనే ఉంటది, తీసుకుంటూనే ఉంటది. దెర్ ఈజ్ నో స్పెండింగ్, అది బయటకు
3: పంపించదు,
4: ఫ్లో అవ్వదు. దానివల్ల ఆ ఎవాపరేషన్ అయిపోయి అయిపోయి అయిపోయి అది ఆ సల్నిటీ పెరిగి ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్, దాంట్లో జీవం లేదు, అందుకని రెడ్ సీగా ఉంది. పక్కనే ఉన్న రెడ్ సీ అట్నుంచి నదిలోంచి నీళ్ళు వస్తే ఇటువైపు మెడిటరేనియన్ సీన్ లోకి తన నీళ్ళను వదులుతూ ఉంటది, అందుకని అది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని ఆ ఫిల్లింగ్ అండ్ స్పెండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే
5: అక్యుములేట్ అయిపోతే అది కుళ్ళిపోతుంది,
4: కుళ్ళిపోతుంది.
5: రాజు, మనం ఈ ప్రేమ గురించి, ఈ ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్, ఇది మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మనం డేని ఫిల్ చేసుకోవచ్చు, స్పెండ్ చేసుకోవచ్చు అంటే స్వామి చిన్న చిన్న చిట్కాలు ఇస్తారు. అవి దే వర్క్ వండర్స్. నా ఉద్దేశంలో మనం సి డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటి, లవ్ ఇస్ గాడ్ అంటారు స్వామి, లివ్ ఇన్ లవ్ అంటారు. అంటే మనం నిరంతరం భగవంతుడి గురించి తలుచుకుంటూ ఉంటే, నిరంతరం ఆ భగవంతుని నామాన్ని మనం జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా గాడ్ కి ఇంకొక నేమ్ లవ్. సో మనం ఆ ప్రేమనే తలుచుకుంటూ ఉంటాం. సో వీఆర్ ఆటోమేటికల్లీ ఫిల్లింగ్ విత్ లవ్. సో మనం భగవంతుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే యు ఆర్ ఆటోమేటికల్లీ స్పెండింగ్ ద లవ్. సో ఆ విధంగా మనకి ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్ అంటే. ఇక్కడ ఒక చిన్న స్వామి ఇచ్చినటువంటి చిట్కా. పూర్ణశ్రీదేవి మేడం అని అనంతపూర్ లో లెక్చరర్ గా వర్క్ చేశారు, ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరించారనమాట. ఆమెకి స్వామి ఇచ్చినటువంటి ఒక చిట్కా ఇది. ఆమె ఒకసారి స్వామిని అడిగారు, స్వామి వివిధ సందర్భాల్లో మేము నామస్మరణ ఎలా చేయాలి, అది కూడా నిరంతరం ఎలా చేయాలని అడిగితే ఒక్కొక్క సందర్భంలో ఎలా చేయాలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడికి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉంటే నీకు ఆ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ప్రాసెస్ చెప్తున్నారు. సడన్ గా మేడం ఒక క్వశ్చన్ అడిగారు, స్వామి అయితే మరి నేను క్లాస్ చెప్తున్నప్పుడు, నేను ఒక టీచర్ని, ఉపాధ్యాయుల్ని, నేను క్లాస్ లో నేర్పిస్తున్నప్పుడు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నామం మీద కాన్సన్ట్రేట్ చేయాలా అని ఒక మంచి డౌట్ అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న. అంటే రెండు సైమల్టేనియస్ గా మల్టీప్లెక్సింగ్ ఎలా చేస్తుంది బ్రెయిన్? సో దానికి స్వామి ఏం చెప్పారంటే, నువ్వు క్లాస్ లోకి రాగానే క్లాస్ నేను భగవంతుడికి చెప్తున్నాను, నీ ముందు ఉన్నది ఆ భగవంతుడి స్వరూపాలు అని చెప్తూ నువ్వు వెనకాతల ఆ నామాన్ని జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది భగవంతుడి సేవ అయిపోతుంది, నువ్వు ఆ నామాన్ని ఆటోమేటిక్ గా ధ్యాన్ చేస్తూ ఉంటావు అని స్వామి చెప్పారు. అంటే ఇంతకన్నా మరి సింపుల్ గా స్వామి మనకి ఇంతకన్నా బాగా చెప్పేవాళ్ళు మనకి ఇంకెవరు?
2: మనమే రామ్ ఆత్మే కామని పనిచేస్తూ పో లోపల నన్ను పెట్టుకొని.
3: గణేష్, మరి ఇప్పుడు మనము క్రాంతి గారికి కాల్ చేద్దాము.
5: తప్పకుండా.
3: మన ఈ సెక్షన్ ఆఫ్ స్టార్ట్ ద డే ఫిల్ ద డే లో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన దినచర్యలు అని.
4: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: సాయిరామ్ క్రాంతి గారండి?
1: అవునండి, సాయిరామ్ అండి.
0: మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్ అండి, అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి, రేడియో సాయికి, స్వామికి.
0: మీకు కూడా అండి. మరి క్రాంతి గారు, ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే అండ్ స్పెండ్ ద డే విత్ లవ్. మీరు ఈ నాలుగు స్వామి మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మీరు మీ డైలీ లైఫ్ లో, మీ ఫ్యామిలీలో గానీ, మీ జనరలీ మీరు ర్యాండమ్ గా ఎవరినైనా కలిసినప్పుడు కానీ బయట, ఇది ఫాలో అవడానికి ట్రై చేస్తారా? మీరు ఏం చేస్తారు ఇది ఫాలో అవడానికి అని మాతో షేర్ చేసుకుంటారా?
1: మాక్సిమం అంటే 100% ఫాలో అవడానికి ట్రై చేస్తానండి నేను. చెప్పాలి అంటే బట్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫాలో అవుతూ ఉంటాను. ఇది అంటే కొన్నిసార్లు నేను స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని మందిని చూసి నేర్చుకోవడం జరిగింది. అందులో ఒక ఎగ్జాంపుల్ గా 2010 లో మా చెల్లి మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో ఒక డాగ్ ఉందండి, కుక్క. వాడికి 6 ఇయర్స్ అనమాట. 6 ఇయర్స్ అయినప్పుడు మరి పెళ్ళంటే హడావిడిగా ఉంటుంది, కళ్యాణ మండపంకి వెళ్ళాలి. సో వాడిని తీసుకువెళ్ళాం అక్కడికి. తీసుకువెళ్ళకపోతే ఎలాగా మరి అని చెప్పి, వాడికి ఏంటంటే మనుషులు లేకపోతే వాడు ఉండలేడు అనమాట. సో కింద టెనెంట్స్ ఇద్దరు ఉంటారు, అందులో ఒక టెనెంట్ ఆవిడ చాలా రిజర్వ్డ్ అనమాట, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, బట్ షీఈస్ గుడ్. బట్ సో ఆవిడ ఏంటంటే మేము డిస్కస్ చేసుకుంటే ఆవిడ వచ్చారు పైకి. వస్తే ఆవిడే అడిగారనమాట, ఏంటండి ఏంటి ఇబ్బంది ఏమైనా అని అడిగితే మేము ఇలా చెప్తాం, వాడిని తీసుకెళ్ళాం కదా ఎలాగైనా ఆలోచిస్తున్నాం అంటే అంటే ఆవిడ సింపుల్ గా ఏముందండి నా దగ్గర వదిలేయండి నేను చూసుకుంటాను అన్నారు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా అయితే మనం ఇవ్వచ్చు, సరదాగా ఆడుకుంటారు, అది ఒక జంతువు కుక్క కదా, చాలా మంది యాక్సెప్ట్ చేయరు. సో ఆవిడ తీసుకున్న తర్వాత మేము చక్కగా చెల్లి పెళ్లి జరిగింది. చెల్లి పెళ్లికి ఆవిడ జస్ట్ అరగంటే వచ్చి వెళ్ళిపోయారు. ఇంకొక కొంతసేపు ఉండండి ఆంటీ అంటే ఆవిడ అన్నారు, లేదు వాడు దండ పెట్టుకుంటాడు మళ్ళీ అని వెంటనే వెళ్ళిపోయారు ఆవిడ. వాడితో ఇబ్బంది ఇంకోటి ఏంటి అంటే వాడి కాళ్ళలో పడుకోబెట్టుకుని ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఆవిడ అది కూడా చేశారు. సో ఆవిడ ఏంటి అంటే మేము ఆవిడ రిజర్వ్ గా ఉంటుందనే అనుకునేవాళ్ళం మేము, బట్ జంతువుని కూడా ఆవిడ ఇంతలాగా ప్రేమిస్తారు అని నాకు అప్పుడు తెలిసింది. ఆవిడ ఆమె చూసి నేర్చుకున్నాను నేను. సో ఆవిడ తాలూకు సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ ప్రేమకి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతే
0: అంటే మీరు ఏమాత్రం ఊహించని సోర్స్?
1: ఊహించని సోర్స్ అండి. ఎవరు యాక్సెప్ట్ చేయరు జంతువుల్ని జనరల్ గా. కెనైన్ సెంటర్స్ అవి విశాఖపట్నంలో లేదు. సో నేను విశాఖపట్నం నుంచి ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను.
0: ఓకే.
1: సో అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆవిడకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, మరి ఇప్పటికీను ఇప్పటికీ టచ్ లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఎక్కువ జంతువుల్ని ప్రేమిస్తారని నాకు అప్పుడు తెలిసింది.
0: మరి క్రాంతి గారు, మీరు హైదరాబాద్ లో వర్కింగ్ అన్నారు కదా, మీ వర్క్ స్పేస్ లో, ఆఫీస్ లో కానీ అందరూ మనలాగానే ఆబ్వియస్లీ ఎవరు ఒక ఇంకోళ్ళలాగా ఆలోచించరు, వేళ్లు ఎట్లా వేరు వేరుగా ఉంటాయో 5 వేళ్లు, అందరు మనుషులు వేరేగానే ఉంటారు. సో మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అంటే కుడ్ యూ యాక్చువల్లీ స్టిక్ టు దీస్ ప్రిన్సిపల్స్, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆఫీస్ లో ఎట్లా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు?
1: ఆఫీస్ లోని ఆబ్వియస్ గా అది కరెక్టే మీరు చెప్పింది, చాలా వస్తాయండి ఇలాంటి ఇంతకన్నా. బట్ ఆఫీస్ కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే ప్రీవియస్ రోజు ఏం జరిగినా అదంతా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరిని ఒక స్మైల్ తోని వాళ్ళని పలకరించడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వాడు ఆపోజిట్ వాడు నాకు నచ్చకపోయినా సరే, ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్, అది కాదు, వాడిని ప్రేమతో పలకరించాలనేది నా ఫస్ట్ ఇంటెన్షన్ అనమాట. ఒక సగం ఫీలింగ్ వాడికి ఏంటంటే నిన్న మనం ఏదైనా అనుకున్నా సరే వీడు ఇంకా మాట్లాడాడు నాతోనే అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దట్ ద డే ఆ రోజు ఉన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందని నా ఉద్దేశం.
0: అంటే ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే.
1: ఎవ్రీడేస్ ఇన్ న్యూ డేస్ అదే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే వాడు అదే పెట్టుకుంటాడు, మనకి అదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్, అంటే ఓపెన్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. సో ఒక హ్యాపీగా ఒక పలకరిస్తే సగం థింగ్స్ ఫీలింగ్స్ పోతాయని, కోపాలు కానీ ఏదైనా. సో విష్ చేస్తాను వాడి కొలీగ్స్ కానీ ఎవరితోనైనా కానీ ప్రతి ఒక్క పర్సన్ ని ఒక మన వాళ్ళు అని చెప్పి తీసుకుని, వాళ్ళు ఉండేది కూడా స్వామే, మనలో ఉండేది కూడా స్వామే. సో వాళ్ళని ఎలా హ్యాపీగా విష్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి యాంగ్రీనెస్ ఏమి అప్పటికి ఆ రోజు వాడు అంత పెట్టుకోడు. నా ఫీలింగ్ అది, నేను వచ్చేసింది.
0: అవును, చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మళ్ళీ మీ ఫ్యామిలీకి వెరీ హ్యాపీ బర్త్డే. చాలా థ్యాంక్స్ మీరు మా కాల్ తీసుకున్నందుకు.
1: థ్యాంక్ యూ అండి.
0: సాయి.
2: సాయిరామ్ అక్క, అయితే మనం ఎన్ని మంచి విషయాలు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు స్వామిని కళ్ళు మూసుకుని ఆ ప్రేమ స్వరూపాన్ని ఒకసారి తలుచుకుంటూ ఒక చక్కని పాటను విందాం.
0: తప్పకుండా గణేష్.

ఇంతవరకు మీరు 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగ పునఃప్రసారం విన్నారు. రేపు ఈ కార్యక్రమ రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాస వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ

0: బాలవికాస్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాలవికాస్ గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాలవికాస్ గురించి, బాలవికాస్ తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందిన ఆనందంతో పాటు బాలవికాస్ తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోని ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్ అండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాలవికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం. మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు జయప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయ్యమాట. స్వామి మమ్మల్ని ఇట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు, సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకులు ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి, భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాలవికాస్ చేస్తున్నారు.

0: చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది. నేను బాలవికాస్ చేయాలి, నేను బాలవికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999 లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాలవికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి, నేను బాలవికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే, ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుసుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాలవికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాలవికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను. స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాలవికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002 స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరినీ పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
1: చెప్పండి.
0: ఎలా అంటే, నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తన చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్ని నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాలవికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరూ అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి. పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కి పంపిస్తున్నారు కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, నా అనుగ్రహం ఉంది, చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మైన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది, అలా ఉంటారనమాట. అన్ని అలవాట్లతోని, కొట్లాట్లు, గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేది అనమాట, పేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఎలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నేలక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నేలకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నేలకి మనం ఇది ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నేలక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నేల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డది అనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను, ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్కి వచ్చినప్పుడు అందరికి చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అదొకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి, కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ, ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
1: రాణిగారు,
0: సరేమ్మా,
1: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాన్ని తీసుకుని మీ బాల వికాస పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారు చెప్తారా?
0: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని విక్రమ్ ని కూడా స్వామి మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డి చేపించారు. పిహెచ్డికి కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు ప్రతి క్లాస్ లో కూడా ఆ పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి, స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లడికి అందింది. నేను ఇన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పడం జరిగిందమ్మా.
1: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అన్నది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
0: బాల వికాస్ చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది. తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికి పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకు ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
1: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచరు పిల్లలకు అందరికీ స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
0: అదేమ్మా,
1: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్కి వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది. అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. ఎంత ఓపికతో చెప్తూ చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
1: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
1: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
1: మరి చైతన్య మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకి ఏం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటానక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యానక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాం. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకుని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
1: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
1: ఓకే,
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
1: ఓకే,
2: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవరి సండే కూడా మాకు 9 to 11 బాలవికాస్ క్లాస్ చెప్తారు. బాలవికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
1: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత ఈ బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమంలో అన్నింటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 hours కూడా ఎవరు ఏంటి, ఎవరి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
1: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా? స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్తి యాత్ర అని 2009 or 8 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
1: స్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది?
2: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను. స్వామి చైర్ దగ్గర కులవంత హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందమే తప్ప చూస్తామా అనుకునేటోన్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
1: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడి నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రమే మిస్ అయినాం. గానీ మాకున్న మన సత్యసాయి అంటే అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల ఒకటే చెప్పారు. స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు. మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
1: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల వికాస్ లో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయి చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాస్ రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 year వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 year 2 years తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కుల్వంత్ హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగూడెంలో మిస్ అవ్వలేదు.
1: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలాగ ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు, కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటే తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గానీ స్వామి దగ్గర నేర్చుకున్నావు గానీ ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే, ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే, నా జాబ్ లో నా కింద ఒక 100 వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికి. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
2: ఇంత ముందు చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క, మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు, ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం
1: అక్క. అమృత కలశం అంట?
2: అమృత కలశం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా, వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం, అంటే అది అందరికి రాదు ఏదో ఇట్లా చేసేయడం అని. బీద వాళ్ళకి అందరికి వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దానికి తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్ల మేము ఓకే. మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ, అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగో అనేది లేదు ఇప్పటికి. ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
1: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క, నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేటో నేను చెప్పాను కదా, చాలా అల్లరి చేసేటండి. అంకుల్ వాళ్ళకి ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు పాప ఆత్మంలో. చాలా సార్లు అంటే అబ్బ వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్ ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదున్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆత్మీయ పంపించేద్దాం అని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కలే అన్నారు, వాళ్ళు పిల్లలు చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల వాళ్ళకి. కాబట్టి మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అందరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
2: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
2: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ, అది
1: చాలా బాగుంది.
2: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్, అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏం అనలేదు, నువ్వు బాగా చదువుతావు అది ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారు అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శారద అంటే వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది, ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము, అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 PM, నవంబర్ 23. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది, కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు చేశాను ఎగ్జామ్ 3 hours అయితే నేను 1.5 hours మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అని అనుకుని 12 వెళ్ళిన నెమ్మది 2:33 మరి గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతానని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 కి 86 వచ్చాయి. ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమి రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి, వితౌట్ డ్రాఫ్టర్ నేను గీసాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాస్ డ్రాఫ్టర్ తో లాగే చేశాను, నాకు 100 కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
2: అవునక్క,
1: చాలా బాగుంది.
2: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరూ కూడా ఏబో 30 ఏబో ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాడైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావు
2: అక్క? నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్ కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా, ఆంటీ వాళ్ళందరు కూడా, అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనేది నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారావు అంకుల్, లక్ష్మణ అంకుల్, వాళ్ళ లక్ష్మణ, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిధవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలు పంచుకున్నందుకు మన శ్రోతల అందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరఫున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
2: సాయిరామ్ అక్క.
1: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్ని కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
0: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే, హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళింటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటా అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్నీ తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మూసుకొని వచ్చారు ఇట్లా రెండు చేతుల మీద తీసుకొని వచ్చి, చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకొని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము, రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒకరోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది, స్వామే చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది, వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయ వల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చి తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
1: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యం శ్లోకం ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
0: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడ ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకొని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటము, బాల వికాస్ వాళ్ళు వస్తూ ఉండటము, ఆ కాన్ఫిడెన్స్, స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి 4 జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలని మనతో పంచుకుంటాడు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం.
3: సాయిరాం ఉదయ్ గారు.
2: సాయిరాం అండి.
3: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్కి రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుభవంలో దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు, చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ భవ, పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి
4: సిక్స్త్ నుంచి టెన్త్ ఆ మధ్యలోనే బాల్య వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యాయి అన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనా అంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోల్లో చూడడం జరిగింది.
3: మీరు బాల్య వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
4: ఇది ఎగ్జాక్ట్లీ సెవెంత్ క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల్య వికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి సెవెంత్ క్లాస్. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
3: సో చిన్నప్పుడు మీకు బాల్య వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
4: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్కి స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతినేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మ డే సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులున్నా గానీ మా నాన్న ఒకరే బ్రెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించేది. లాస్ట్ స్వామి బీరు పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఇక ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధం వరది కామరూపుని విద్యారణ్యం పరిశ్రామి సిద్ధిర్భవతం ఏసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మజ్జే సరస్వతి క్రమోలేఖితా గౌరీ ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కరమజ్జే సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగోరు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణియాటి ద్వారానే. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ నుంచి విభూతి వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇచ్చే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళండి. ఆ తర్వాత అలా సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ 1st ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించిందో టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానం భజన చేశాము, ఇంతగానం చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వి హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్. దాని తర్వాత మేము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏ విధంగా జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలి కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా ఎల్లు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కావాలన్నారు, సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మొత్తం భారం వేసి స్వామి వెళ్తున్నా, ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు, మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని నాలుగు స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారు అంటే, ఇంకా నా లక్ష్యం వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను. ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడ నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను. తెలుగు మీద నుంచి ఇంగ్లీష్ మీద కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను. ప్రతి ఒక్క భాగము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు అనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నడిపించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయంలో నేను అందరికంటే చాలా చిన్నవాడిని ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ. సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికి అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని స్ట్రీమ్ లో వాళ్ళు బీటెక్ వగర చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము నలుగురు అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని ఏదో సపోర్ట్ ఇచ్చినట్టు. బాలయ వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టిగా చెప్పాలంటే, కానీ దాన్ని ఎంతవరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు నేను బేసికల్లీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మ అన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఏ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు అరే క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించిన మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు అనేది, ఏంటి ఉదయ్ నువ్వు 4th ర్యాంక్ వద్దావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st 2nd వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లేదు సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈరోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా కానీ నేను ఇవ్వలేకపోనేమో, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భగవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలు నెరవేర్చాలి, ఆ స్వామి ఏ విధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు. ఫస్ట్ తల్లి తన తల్లికి ఒక ఏ విధంగా మనం పేరు ట్రిబ్యూట్ చేయగలమో, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజున ఆ అభినందన దాని తర్వాత రోజు బాధపడ్డాము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు, తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా, నేను చూసుకుంటా. అప్పుడు ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము, దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు, ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి, మీరే చేయాలి, మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి, ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నువ్వు. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు, ఈవెన్ సెలక్షన్స్ ముందు, ఒక రోజు ముందు ఏం మిగిలిందో నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు, ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి, మీరే

ఫిఫ్టీన్ వీక్ లో ఫోర్ డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం ఒక దెబ్బ తగిలిందండి. సెవెన్ ఇయర్ అంటే జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించవాడిని. వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సోఫియా మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్. డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్న పిల్లడు కదా సర్లే బౌలర్ కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్న పిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడానికి కుదరలేదు. అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి. ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలెక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ చేసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా ఫోర్ డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ బ్రేక్. కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి వన్ ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరూ భయపడుతుంది ఏమైతుంది ఏమవుతుంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అని ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత వన్ మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది అరౌండ్ 2003 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్ ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతాను. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ పర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా అయిన ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి ఆ రోజు లాస్ట్ లో సాయంత్రం అంత హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను. లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా పై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి. ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై ఏం దీవాలి లేదు శివరాత్రి లేదు ఏదీ లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్ ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ ఏర్ ఆఫ్టర్ ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ని సంఘటన అండి, బోల్డన్ని సంఘటనలు స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు సో వీ హావ్ టు అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీస్ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి వీ హావ్ టు ఫినిష్ ఆల్ ది హోమ్ వర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ ఫోర్ బ్రదర్స్ హూ హావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసింది అంటే అరే మీ సిస్టర్స్ లేరు రా, యూ హావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్, మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ లో మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి తల్లి.

0: మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం. అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి హిందువుడు దగ్గర నుంచి, వీళ్ళ నుంచి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము. ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువైపోయింది. స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా, ఆ విధంగా నేను మన రాణి అంటే వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది. ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తుందా రన్నింగ్ చేస్తుందా రన్నింగ్ చేస్తుందా, చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమిక్. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను. మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే అవునారా నిజమా స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి. స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, మూడు బోర్డు అంటే ఆకుతున్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఏమైనా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవారు. నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉంటాయి, స్వామి భజన్స్ ఎక్కువ. ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసిన అంటే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆప్తా ఉంటారు. ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏమైనా జరుగుతుందో స్క్రీనింగ్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్టెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెవెన్స్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగింది. సో సెకండ్ టైము నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్ క్యాడెట్, ఇట్స్ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టాను, 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి. అయితే కమాండో స్కూల్ అనే ఒకటి ఉంది బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదండి. ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి ట్రైనింగ్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్ లో. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మీరు డిబార్ చేస్తారు దాంట్లో, ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా? ఏంటండి 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత ఫార్మింగ్ అగైన్ ఈ పెట్ మీ ఆప్ ఈ జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ 2 స్టార్స్ ఆన్ షోల్డర్, ఇట్స్ ఎ మెస్మరైజింగ్ మూమెంట్ అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా హై కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను అండి, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు అనుకున్న ఏమంటే, స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాధి దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామి మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు, మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు, అంటే స్వామి ఒక 2 రోజు వస్తారా ఈ విధంగా అంటే, నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చా అన్నయ్య అంటే రా అన్నారు. దాంతో వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము, ఆ విధంగా గురి రావటము అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు, స్వామి విధంగా బ్లెస్ చేశారు, ఏదో ఎక్సెస్ స్టెతస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుందని. నాకు తెలియదు, చాలా తెలియదు, భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను, భయపడుతూ ఎప్పుడు సరే లెట్ ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు అని ఒక చిన్న కోరిక ఉంటుంది అంటే. లెటర్ రాసి పెట్టాను, లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బి విత్ మీ, ఐఎమ్ సర్వింగ్ హియర్, బ్లెస్ మై సోల్జర్స్, బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తల్లి ఆరోగ్యం గురించి, మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను, అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్ వాళ్ళు కాల్ చేశాను, స్వామి బ్లెస్డ్ యూ అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ ఆల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన లెటర్ కి బూజ్ వచ్చిందండి, స్వామి బ్లెస్ చేశారు సార్. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ టు ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ 1 అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి పాటించే సిద్ధాంతాలు కానీ, దాని తర్వాత చేసే పనులు కానీ, ఇవన్నీ లెటర్ పెట్టంగానే స్వామి బ్లెస్ చేసి ఊది రావటము, అది ఎలా అనిపించిందంటే 1 గంటలో అంతకుముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పారంటే, ఒక 3 రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుండే ఊగుతూ ఎగిరిపోతూ ఉంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు, ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ 1/2 అవర్ లో స్వామి బ్లెస్ చేయడము, ఇప్పుడు చూడలేదు అది వెళ్ళింది 11 గంటలకి తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రజెన్స్ లో చూడడం ఉంటుంది, ఒకటి ఏమో దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను ఇక అగైన్ ఫీలింగ్ అవుద్ది స్వామి. అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ, బాల వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను, అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు, మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
0: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్, రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ మీన్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు, మాకు టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చర్చ్ ఉంటుంది, మసేజ్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజన్స్ ఒకటే. సో అది నాలో ఉంది, కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్. వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ, ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్, నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్తాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలిస్ ముందు, దాని తర్వాత వాటి ముందు నించోని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏం తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది, మంచే జరుగుద్ది, కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు, ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం, స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది, ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు ఈ శరీరం. కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలంగా చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి, దాంట్లో సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి, సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్ని అయినా మీరు ప్రేర్ చేయండి, దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుసు చాలా మంది చాలా వీక్ ఉంటారు, గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి, కానీ మనిషి నెమ్మది కుంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారని స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికల్లీ బౌండరీ మీకు అటో. మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, కొన్ని సేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజలు మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేసినారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ నడుస్తాయి, ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటే మనిషి చూడడానికి తెలిసిపోద్ది వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తాను, నేను ఒకటితో మాట్లాడినా వాడు నమ్మించి తీసుకుపోతాను, నమ్మించాలి అని ఒక చిన్న ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి వాడు నమ్మించిపోతాను. ఇప్పటికి నవ్వు ఈ రోజుల్లో మాకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే శక్తి మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతా అనేక మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే, ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంత్ వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఈస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిది అయితే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలరంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి, ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీబీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీబీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నట్టు వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన పద్దిపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు నాతోటి. వచ్చాడు. సార్ నేను చాలా తర్జన బద్దలు ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాటర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాళ్ళు లేకుండా బోల్డ్ మంది ఉరుకుతున్నారు, అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాళ్ళు లేకుండా ఆంప్లిట్యూడ్ లెగ్ పెట్టుకుని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అది చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్రీ చేసుకుని మీరు ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈ రోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ థింగ్, ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్లిట్యూడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేసిన ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్నా, వెళ్తావా లేదా అన్న, వెళ్తా సాగన్న, ఇంకా రెండో మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపోన్నా. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి? నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యేకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడిని ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటా అన్నట్టు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు క్యాలిబర్ లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేసే ముందు చెప్పాను. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తున్నాను, వాళ్ళని నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తాను, ఇది చదువు ఇది చదవాలి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్, అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటి అనేది. ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీ విల్ డూ, హీ విల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడిని ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటంటే అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడని బతకదు, కాబట్టి మన మూలాలనే చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీర్ణం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టినందుకు కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐ జస్ట్ నేను కన్ఫ్యూజ్ అని, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడతారు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అతిథిదేవ, ఈ రెండు ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలిన శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషిలాగా బతికి చాలు. మీ జస్ట్ రైట్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం, అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జే సరస్వతి కరమూలి సగరు ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే, మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత అహం నిశ్చయం తద్దశ కరోమి యజ్జత్ తద్దం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవత దాస్తం చ హవ్యం తత పావన పుతమస్సు కుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదా. ఏం చెప్తుందండి ఇది? నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం, మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులుగా జరుగుతుంది. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ అవ్వకుంటే ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ స్థూప ఏం చెప్తుందండి? అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లోంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా కానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మనం ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, దాని దరిద్రం అంటే తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి, మనల్ని ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. మనం మనం మన పుట్టిన మానవత్వము మన మనిషి ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశం లాగా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యూ జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తాయని డిప్రెషన్? మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది, మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి కలిపి టైంలో చదువుకోవట్లేదు, మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, సర్లే ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇష్టపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకున్న టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకిస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్న వాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు వెళ్ళామంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి లేదండి, పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు, ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరా ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి ఫామ్ వచ్చేసి అందరూ కూడా ఉంటారు, అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె సో అండ్ సో, ఏం చెప్తానండి? నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, నీలో ఉన్నది నేనే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ తమ్ అండ్ హిల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏం చెప్తారు, భగవంతుడిని మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ గా మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు, అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ల మీద వాళ్ళకన భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను నాలుగు మాటలు చెప్తానుకుంటున్నాను, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ విడిచిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్, చెప్తున్నాను కదా ఐ కెన్ ఫీల్. ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో ఒక చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం చిట్టిస్తారో నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్. అది స్వామి ఏమంటారండి, ఒక్క అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాల వికాస్ వెళ్ళడం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లా వస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి. అంటే మీకు యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో, అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు, 10 ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను అండి. నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ, లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లా వచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకు ఉన్నారు వాళ్ళకి అసలు హానీ ఒకటే పైకి వచ్చేసిన చోకే, అది నా ఆశయం నా గోల్. అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని. అని ఎక్కడ నేర్చుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు, ఈ రోజులు ఏమున్నాయండి, క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ హావ్ గాట్ ది ఫస్ట్ ర్యాంక్, దిస్ ఇస్ నాట్. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాల వికాస్ నుంచే నేర్చుకోవచ్చండి. మిగిలిన మన టెంపుల్ కింద మా అంటే మాక్సిమం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్ కి వెళ్ళినామా అంటే ఎస్, టెంపుల్ కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని, చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో, దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూ అవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పట్టుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి? యూ హావ్ టు వాక్, యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ, టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ ఎస్, మన మానవతలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం 10 మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలం అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత అచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి? ఒక తిరిగింది, దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా? ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నా దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా. జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే, ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది? ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్, హీఈస్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది, మనం ఇంత పెద్ద పని చేస్తున్నామా, ఇంత చిన్న పని కాదు. ఎంత చిన్న పని చేసినా మీరు ఒక ఆ టెంపుల్ కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి. కానీ పోంది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాసిన మెంటల్ పీస్, ఆ పీస్ ఏ విధంగా వస్తుంది? 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంటే, మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు, కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం, అది తెలుస్తుంది. భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి, అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్,
1: సాయిరామ్
0: ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ బీన్ రికగ్నైజ్ బై స్వామి, బీన్ రికగ్నైజ్ బై మెనీ, ఇస్ ద ఫస్ట్ టైం ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డిడ్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that if Swami calling me, just tell your experiences to, you can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview, many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already done, and he just showering his blessings. I feel Swami keeps showering his blessings to entire universe. Not entire universe. మరి లాస్ట్ లో ఏమంటారు, లోక సమస్తంలో చికినో బాగుంటుంది అంటాం కానీ స్వామి ఏమన్నారు, సమస్త లోక చికినో బాగుంటున్నారు. ఐ జస్ట్ ఆన్ దిస్ అకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ ఎవరీ యువర్ కాల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాలవికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాలవికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాలవికాస్ చెప్తూ ఉన్నప్పుడు, బాలవికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే, అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు కట్టి స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అన్నమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాలవికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్తం మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే, స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని, వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరోనా ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే, శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే, లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి, ఈ బాలవికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు. బాల వికాస్ గురించి, బాల వికాస్ తరగతులు రావడం వల్ల మనందరిలోని, అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే, స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో. ఆ బాల వికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే, స్వామి గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు. స్వామిని చూపించారు, వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు, ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు బాల సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్ట్రిక్ట్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి. నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు, మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.
3: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం, కుటుంబంలో బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: దశరథుని పుత్రోత్సాహం, విశ్వామిత్రుని రాక, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణుల పయనం, విశ్వామిత్ర యాగ సంరక్షణ, అహల్యా శాప విమోచనం.
1: ఈ రామాయణం యొక్క తత్వంలో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు. అనగా రామును పుట్టిన తక్షణమే పవిత్రమైనటువంటి జీవితములకు సంబంధించినటువంటి మంత్రములు ఉచ్చరించి తద్వారా సంస్కారములు గావించుకోవటం. జనన సంస్కారము అని దీనికి పేరు. అనగా పూర్తి జన్మించిన తర్వాత చేసేటువంటిది కాదు, తల్లి ప్రేగునకు ఈ బిడ్డ పూలకు వేరు గావించక పూర్వమే ఈ సంస్కారం జరగాలి కనుక అట్టి సంస్కారం ప్రారంభించాడు. రెండవ దినము గురువైనటువంటి వశిష్ఠుల వారిని తీసుకుని ఈ పిల్లవానికి స్వస్తివాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్లాడు. లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తివాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును. వశిష్ఠుల వారు వెళ్లారు, బిడ్డను చూచాడు, కాని ఏమీ పలుకలేదు, స్తంభించిపోయాడు. తిరిగి హెచ్చరించాడు దశరథ మహారాజు. అప్పుడు వశిష్ఠుల వారు, దశరథ, నన్ను నేనే మరిచినటువంటి ఈ స్థితి లోపల స్వస్తివాచకు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి? ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితనో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఈనాడు నేను అనుభవించాను. వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, కాని అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితునిగా నియమించడానిలో ఉండినటువంటి అంతరార్థమేమిటి? దశరథ, నీ ధనము నాకు అక్కరలేదు, నీ గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠస్థానము నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహంలో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు. కనుక ఆ స్వరూపమును నేను ఈనాడు దర్శించాను. నా చిరకాల వంచ నెరవేరినది, నేను ధన్యుడనైనాను. ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకం ఏ రీతిగా చెప్పాలి? నేనంత అజ్ఞానిని కాదన్నాడు. పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది. తెలిసి నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు. జన్మించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, నీవు పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్లాడు. ఇది ఇంతటితో పోలేదు. మొదలు ఈ జన్మలు జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు, అయ్యా, పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది. ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు. అప్పుడా సేవకురాలు, అనగా ఆ దాసి, ఈ రత్నాల హారమును అంగీకరించలేదు. ప్రభు, నేను ఆ బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాలహారం నాకు అక్కరలేదు. నిన్ను లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు, కాని ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకుని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది. ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతుల చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తుంటాయి. సమక్రమేణా ఈ పిల్లలను పోషించి అభివృద్ది గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడాను గావించాడు దశరథుడు. త్రేక్షర్మని ఈ ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్య నేర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు. ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడాను నేర్చుకున్నారు. సర్వే వేదం ఉదశీయం సర్వే లోక సుభాషితం.

ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదమును పూర్తిగా వీరు చదువుకోగలిగారు. ఇంతే కాక వీరు మహాసూర్యులుగా రూపొందారు. లౌకికమైనటువంటి విద్యలు కాకుండా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు. ఇంకా రెండవది ఏమిటి? సర్వే లోకహితేరత, లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు. నా సుఖమే కావాలని, లేక నా కుటుంబ సుఖమే కావాలని, లేక నా గ్రామ సుఖమే కావాలని, లేక నా రాష్ట్ర సుఖమే కావాలని, లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు. సర్వే లోక హితేరత, సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి. ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు. రామల చున్న భరత శత్రుఘ్నులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు. సంకుచిత భావములు వారి అందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు. ఇంకా మూడవది, సర్వే జ్ఞానహితేరత, సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు. యతి జ్ఞానములు, భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు. సర్వే జ్ఞానహితోరత, ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము. లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడా కొన్ని చిన్న చిన్న నదులు వంటివి, కాని ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది. నదీనాం సాగరోగతి, ఈ చిన్న చిన్న నదులన్నీ కూడాను సాగరం వల్లనే ఆవిర్భవిస్తున్నాయి, సాగరం నందనే ఐక్యమైపోతున్నాయి. అట్టి సాగర స్వరూపమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని అభ్యసించారు ఈ నాలుగు అన్నదమ్ములు. సర్వే గుణహితై, ఇంకా వీరి ఎందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి? సముదితా గుణై, ఒక పవిత్రమైనటువంటి ఒక గుణములు. లోకములో ఏదాన్ని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై, ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు. చెడ్డ చూపులు చూడటము మంచిది కాదు, కనుక అట్టి మంచి చూపులు చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు. చెడ్డ మాటలు మాట్లాడటము ఇష్టం కాదు, ఇది మహాపాపమునకు ధూపముగా ఉంటుంటుంది, కనుకనే మృదుమధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విద్యను నేర్చుకున్నారు. అట్టి గుణములు, సముచితా గుణములు నేర్చుకున్నాడు. నిత్య, సత్య, నిర్మల, నిశ్చల, నిస్వార్థమైనటువంటి గుణములు నేర్చుకున్నారు. ఇవన్నీ కూడాను 10వ సంవత్సరం లోపలనే జరిగినటువంటివి. ఈ 10 సంవత్సరం జరిగిన తర్వాత ఇంకా అస్త్రశస్త్ర విద్యలు, అంతేకాకుండా గజ తురగ సవారులు, దీనిపైన రథసారథులుగా కూడాను వీరు ప్రవీణులయ్యారు. గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటుపోతుండారో అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీరు కానంత స్పీడ్తో పోతుంటారు. ఈ గజతురగముల యొక్క సవారులు ఎందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు. ఇంకా అస్త్రశస్త్ర విద్య ఎందు మొట్టమొదట కైకనే శ్రీరామచంద్రునికి ప్రారంభించింది. కైక ఈ విద్యలో చాలా ప్రవీణురాలు. ఈ అస్త్రశస్త్ర విద్యల యందు తాను ఆరు తీరినటువంటిది. అమ్మును పట్టి విడిచేటువంటిది మొట్టమొదట కైక రాములకు నేర్పిస్తూ వచ్చింది. రాములంటే కైక ప్రాణము, అంత ప్రీతితో రాములను పోషిస్తూ వచ్చింది. ఈ విధంగా జరుగుతూ ఉండగానే 14వ సంవత్సరము వచ్చింది. ఈ 14వ సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహము గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు. ఈ బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం. ఎందుకనగా పెడమార్గం పట్టకుండా సక్రమమైన మార్గంలో నడిచి సజీవాన్ని పోషించుకుని సత్కీర్తిని ఆర్జిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చిన్న వయసు నుండే వివాహం చేయటము సాంప్రదాయము. గొప్ప గొప్ప వ్యక్తులను, వశిష్ఠుల వారిని, ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు.
ఇది ఈ విధంగా ఉంటుండగానే విశ్వామిత్రుడు ప్రవేశించాడు. ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి, సకాలమునకే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు. అతను కూడాను సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును, రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా ఇది స్థుతి పెరిగిపోతూ వచ్చింది. వచ్చిన పని నీ చెప్పక తప్పదు అని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ శ్రీరామచంద్రుని పంపాలి అన్నాడు. 14 సంవత్సరములు బాలురు, ఎండ కన్నెరిగినటువంటి ఈ కుమారుడు, రాక్షస సంహార నిమిత్తమై నీవు రావించాలని కోరుతున్నావు, ఇది అసాధ్యము, ఇది వీరును పంపుటకు వీలు కాదన్నాడు. మొట్టమొదట నీ వచ్చినటువంటి అభిష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు. కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా సంకలేదు దశరథ మహారాజు. చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు. ఈ యొక్క విశ్వామిత్రుని కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది. దశరథ, ఈక్ష్వాకుల వంశములో ఆడిన మాట తప్పడం ఇది చాలా పొరపాటు. అనాది కాలం నుండి కూడా ఈ ఈక్ష్వాకుల వంశంలో అసత్యమాడినటువంటి వారు లేరు. మీరు సత్యప్రియులు, ధర్మాచారకులు, మహాపవిత్రమైనటువంటి హృదయులు. మీరు ఈనాడు అసత్యమాడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం అనేటప్పటికీ దశరథ చాలా భయపడిపోయాడు. ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు. ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలం శూన్యము అన్నాడు. నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు, ఆ పుత్రకేమేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు. కట్టగలిపటికి నీవు అసత్యమాడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది. చెప్పి బొంకుట కంటే చాపు ఉన్ని, చెప్పి మరచుట కన్నా మరణమే మంచిది అన్నాడు. కనుక మీరు ప్రామిస్ ఇచ్చినారంటే దీన్ని తప్పకూడదు. ఇది ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణము. ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే. ఈ మనవు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే. కనుక నీ మనవు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుజులు. ఈ మనుజులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము. సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు. కనుక నీ విశ్వామిత్రుడు ఈ సత్యం విషయం లోపల ఇంత పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చాడు. ఇవి ఏవీ దశరథుని చెవులకు చేరలేదు. ఆ వేళకు ఆ బ్రాహ్మణ ఆసన్నమాయినట్టు వశిష్ఠుల వారు ప్రవేశించారు. వీరి సంభాషణ రెండు విన్నాడు వశిష్ఠుల వారు. దశరథ, మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు. ఈ బిడ్డలా సామాన్యమైనటువంటి బిడ్డలు కారు, సాక్షాత్ దైవస్వరూపులే. ఇలాంటి వారిపై నీకెందుకు ఈ భ్రమ? వీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు. సర్వలోక సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు. రామచంద్రునికి ఎట్టి అపకారము జరగదు. సర్వ మంగళమూర్తి, అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు. నీ విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి. రామునకు వెంట లక్ష్మణుడు, రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు, భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు. లక్ష్మణుడు లేకపోతే రాముడు ఇంకేమాత్రం కూడా నీరైనా త్రాగలేడు. మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి. కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రాముని కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు. కైక భరతుణ్ణి జోలకు చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు. కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే. ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో, ఏ బాధలు కలిగినాయో ఏమిటో, ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజునికి చెప్పింది. దశరథుడు తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు. కాని ఏమాత్రము తగ్గలేదు. మంత్రము, యంత్రము, తంత్రములు కూడా కట్టించింది. తల్లి యొక్క ప్రేమ సహజమే కదా. ఏ బాధమో ఏమో తెలియదు. అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది. దినములకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కాని కొంతైనా తగ్గలేదు.
ఇంకాటప్పటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది. అప్పుడు వశిష్ఠుల వారు 5 నిమిషములు ధ్యానంలో నిమై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు, అక్షోణి తీసుకెళ్లి రాముని జోలలో పండబెట్టు, చక్రవర్తి తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు, వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు, వీరు ఏమాత్రము ఇంకా ఏడ్చరు అని. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని, కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుని భరతుని ప్రక్కలో, లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది. ఈ రాముని ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు. ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు, కిలకిల నవ్వుతున్నాడు, కలకలలాడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర, చాలా ఆశ్చర్యం వేసింది. మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణమేమిటి స్వామి? అమ్మ, కొమ్మ చెట్టుకు అంశము, ఇంకా మానవత్వం అనేటువంటిది దైవత్వమునకు అంశము. కొమ్ము చెట్టుని విడిచి కొమ్ము బ్రతకలేదు, తల్లిని విడిచి బిడ్డ బ్రతకలేదు, కాబట్టి పరమాత్మను విడిచి జీవుడు ఉండలేడు. కనుకనే ఈ పరమాత్ముడైనటువంటి రాముని చేరేటప్పటికే ఈ లక్ష్మికి ఇంత ఆనందం వేసింది అని. తన స్వస్థానమైనటువంటి రాముని చేరాడు. ఇది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఏ రాముని నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు. ఏ భరతుని పాయసం నుండి ఉద్భవించాడో ఆ శత్రుడు ఆ భరతుని దగ్గర చేరేటప్పటికీ ఇతని దుఃఖం చల్లారింది. అనగా స్వస్థానమును చేరేంత వరకు కూడాను ఈ జీవికి తాపము తప్పినది కాదు. ఆ స్వస్థానము తప్ప మరి ఏ స్థానంలో చేర్చినప్పటికీ ఈ దుఃఖము మాత్రం నివారణ కాదు. జలములో జీవించేటువంటి చేప వజ్ర వైడూర్య మరక మాణిక్య గోమేధిక పుష్పరాగంతో చెక్కబడినటువంటి బంగారు గిన్నెలు తీసుకెళ్లి పెట్టితే దీనికి ఎంత తాపం ఉంటుండాలి? ఈ ప్రశస్తి విలువ దానికేమీ అర్థం కాదు, ఈ బంగారు విలువ దానికేమీ అక్కర్లేదు. స్వస్థానం జలం కావాలి. జలమును చేరేంత వరకును ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు. ఈనాడు లోకంలో ఎంతమంది శ్రీమంతులు లేరు, ఎంతమంది బలవంతులు లేరు, ఎంతమంది సౌఖ్య సంతోషంతో తృతూగేవారు లేరు, కాని అన్ని సుఖములు ఉంటున్నాయి, నీ మానసిక ఆనందము లేదు. కారణమేమిటి? ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము. నీ స్వస్థానమైనటువంటి ఆత్మస్థానాన్ని చేరాలి, అప్పుడే నీకు శాంతి సంతోషము. కనుక నీ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధమైనటువంటి పరితాపములు పొందుతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి. ఇంతవరకు మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు. ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును, కాని నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. ఈ ఆత్మశాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు, కాని ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పానిపైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్లప్ బెడ్స్ డెన్లప్ సోఫాస్ పెంచుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కాని మైండ్ వేడెక్కుతుంటాడు. కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు, ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు. అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా నిలుపు మనసా అన్నాడు. కనుక పరమాత్మని యొక్క సన్నిధి మన పెన్నిధి, అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు. ఈ పరితాపానికి కారణమేమిటో వీడు తెలుసుకోవటం లేదు. దీనికి కారణం ఇదియే, భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము. కోపని అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పింది కాదు. కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు. రాముణ్ణి చేరాలి, అతనే మన వృక్షము, మనమంతా దీని యొక్క బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రం ఇంకా జీవితం లేదు. కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు. ఆనాటి నుండి కూడాను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సత్యవాత్ పరిపాలకులు. ధర్మాచరణే వారి యొక్క జీవితము, సత్యమే వారి యొక్క ప్రాణము, ఇది ఆదర్శమే వారి యొక్క జీవితము.
ఇలాంటి ఇరువురు పిల్లలు కూడాను విశ్వామిత్రునితో పంపవలసి వచ్చింది. పంపాడు ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర. వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు సరయూ నది తీరమునకు దక్షిణ భాగములో వచ్చి చేరేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. అంతటి జ్ఞాని విశ్వామిత్రుడు తిరిగి మాయలో మునిగాడు. రామ లక్ష్మణ, ఇది కఠినమైన అరణ్యములు, క్రూరమైనటువంటి రాక్షసులు సంచరించేటువంటి యొక్క అడవులు. మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు. మీకు ఈ భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీచీచి ఎంత మాయలో మునుగుతున్నాను నేను, సాక్షాత్ భగవంతుడికి నేను మంత్రోపదేశం చేయటమా, ఇది ఏ మాయ యొక్క ప్రభావము అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు. రెండవ దినము అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు. అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము. ఈ స్థానంలోని ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయటానికి ప్రయత్నించాడు? శ్రీమన్నారాయణమూర్తి వామనాకారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి యొక్క ప్రదేశము. అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు, శ్రీరామ గొప్ప రాక్షసి ఉంటున్నది, దీని పేరు తాటకి. ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటాది. అలాంటి బలమున్నటువంటి యొక్క తాటకిని మీరు సంహరించాలి. తక్షణమే రాములు చెప్పాడు, స్వామీజీ స్త్రీ వద చేయటమా, ఇది నేను అంగీకరించనున్నా. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, లోక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పులేదన్నాడు. అప్పుడు రాములు చెప్తున్నాడు, స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను, వెరచినవాణి ధైర్యమున వేదును నొందినవాణి నిద్రమై మరచినవాణి సౌఖ్యముగా మధ్యము ద్రావినవాణి భగ్నుడై పరచినవాణి సాధు జడభావము వాణిని కావుమంచువా చరచినవాణి కామినుల సంపుట ధర్మము కాదు. ధర్మం కానటువంటి దానిలో నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు, దీన్ని నేను అంగీకరించనున్నాడు. రామ సర్వజ్ఞుడు, సర్వధర్మ స్వరూపులు, లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వదించవచ్చును. వీర్యో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు, రాక్షసులు రాక్షసులే. అప్పుడు రాముడు, విశ్వామిత్ర ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఏమిటి రామ, అందరూ ఉన్నారు, చాలా మంది. ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు. ఈ విరోచనికి ఒక బిడ్డ ఉండేటువంటిది, ఆమెనే మందర. ఈ మందర లోకమునకు క్షేమమునకు అనేక అటంకులు కలిగించుతూ వచ్చేటువంటిది. మహా కఠినమైనటువంటి రాక్షస కృత్యం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది. అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మందరను సంహరించాడు. అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యములు చేస్తున్నది కనుకనే ఈమెను చంపటం న్యాయమేనో అన్నాడు. అదే విధంగానే భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది. అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు. ఈ విధమైన విషయములంతా విని, నిజమే లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు, లోకక్షేమాన్ని కోరి లోకధర్మాన్ని ఆశించి సత్యధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు, లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు. ఈ విధముగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఎక్కడిది భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకే వచ్చి రాళ్ల వర్షం కురిపించింది. లక్ష్మణుడు అమ్ములు వేశాడు, ఆ వర్షం నిలిచిపోయింది. మరి అగ్నివర్షం కురిపించింది, రక్తవర్షం కురిపించింది. ఈ అన్నింటికి కూడా రాముని కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రామునికి అర్థమైంది. కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప
వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది. రాములు శబ్ద పేరుని ఉపయోగించారు. అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును పట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు. ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది. మరి కొంతసేపటికి మరీచుడు, సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు. వీరు తాటకి కుమారులే. వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దమును చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు. వృద్ధాశ్రమం అంతా కూడాను రక్తవర్షం కురిపించారు, అగ్నివర్షం కురిపించారు. ఇది చూచి రాముడు మానస ఆశ్రమం అనేటువంటి దాన్ని వదిలేడు. అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ళ దూరంలో ఉండినటువంటి యొక్క సముద్రంలో పోయి పడిపోయాడు. రాహులపైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు. అక్కడికక్కడే వాడు మండిపోయాడు. వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయుస్త్రం ఇచ్చాడు. అందరూ శూన్యమైపోయారు. సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది. ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి. అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కాని విద్యార్థులు కాని ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు. ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరించుకుంటూ ఉంటున్నారు. రామ సర్వజ్ఞుడు నీవు, దివ్యాభుడు నీవు, సర్వశక్తి సంపన్నుడవు. ఈ బాల్యమునందే ఎవరూ చేయలేని ఈ కార్యమును మీరు సాధిస్తూ వచ్చారు. సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు. రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు. ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి. 5వ దినము పూర్ణాహుతి జరిగింది. అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు. ఈ రాక్షస సంహారమే ఒక్క మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు. అదే దీక్ష, డిటర్మినేషన్. నీ యజ్ఞ సంరక్షణ గావిస్తుమని వచ్చినటువంటి రామలక్ష్మణులు రాత్రింపగలు ఆహారమే నిద్రే అనేటువంటిది భయం లేకుండా ఈ యొక్క యజ్ఞములో సంరక్షణలోనే మునిగారు. 5వ దినము నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి అయింది. 6వ దినము విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞతో విశ్రాంతి తీసుకోమని చెప్పారు. విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపట్లో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు. ఈ లోపల శిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండాలని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు. చెప్పాడు, రామలక్ష్మణ మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు. ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ అతను మా దగ్గర లేదు అన్నాడు. తండ్రి ఆజ్ఞ వహించేటువంటి పుత్రులు మేము, కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు. ఇంకొక యజ్ఞానికి పోమని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు. పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక్క అడుగైనా ముందుకు వేయమన్నాడు. విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు. మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ఋషితో మీరు పొండి, ఇతని ఆజ్ఞను శిరసా వహించండి, ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి అని చెప్పాడు దశరథ మహారాజు. దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామా? ఒక యజ్ఞమే కాదు, నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి, మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను అని చెప్పేటప్పటికీ రాములు నోరెత్తలేకపోయాడు. ఆ సమయం లోపలే దండక, ధర్మజ, ధర్మక, విష్ణుకు, బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు. అలాంటి శక్తివంతమైన అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు. దీనిని ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు. నేను దైవానుగ్రహంతో పొందగలిగాను, తిరిగి నేను దైవమునికే అంకితం చేస్తున్నాను అని చెప్పి దాన్ని వినియోగించేటువంటి విధానమంతా కూడాను చక్కగా తెలిపాడు. ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాని వదే తను నవ్వుతూ ఉన్నాడు. స్వామి, వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు? అస్త్రములు ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు. చెప్పి తిరిగి విశ్వామిత్రుడితో అనేక మంది బండలు కట్టుకుని తన ఋషులు, శిష్యులు అందరూ కూడాను బయలుదేరారు. ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడాను బయలుదేరారు. ఎందుకోసం? తిరిగి విశ్వామిత్రుడు, నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు. మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతంలో వెళుతానన్నాడు. అప్పుడు
ఈ ఆశ్రమంలోని వారందరూ కూడా పరమ దుఃఖంలో మునిగారు. వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల పశువులు, కములు, పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి. అవి కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి. అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు. సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్య స్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు ఈ అరణ్యాన్ని వదిలిపోతున్నారు. రామకృష్ణులు వదిలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి. అడవిలో ఇంతకాలం సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి. పోతూ ఉన్నారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి ప్రదేశము, వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము, ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు. ఈ విధంగా చెప్పుతూ గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అనగా అక్కడ అహజ శాపము. అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు. మహాపురుషులను వదలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి. సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి. ఆరు రామలక్ష్మణులు. విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. ఇక్కడ వామను

ఆమె సజీవిగానే ఉంటుండాలి. శాస్త్రం యొక్క రహస్యము ఆ దుమ్ము చేత మట్టి చేత ఇన్ని సంవత్సరంలో ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది. కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును, అన్నీ తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు. తనకి వెళ్లేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు. దీనికి విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు. రాముడు దగ్గరికి పోతూ ఉన్నాడు. ఇంకా పాదము కూడాను సోకలేదు. ఈ పాదము యొక్క వైబ్రేషన్, దాని యొక్క ప్రభావం ఇంకా రాతి దగ్గరికి పోతుండాలి. తక్షణమే కదిలింది అహల్య. పాదములు గట్టిగా పట్టుకుంది. రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు. తెలుసును ఈ మహల్యాన్ని తెలుసును, కానీ తాను మానవుడిగా సంచరించాలి, నేను దైవంగా సంచరించకూడదు అనేటువంటి సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు. వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే, నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పటం లేదు. భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు. లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును, కాని ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగపరచకూడదు. వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి. తాను ఎందుకోసం వచ్చాడు? సాధు సంరక్షణార్థమై వచ్చాడు. సాధువులంటే ఎవరు? సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు కాదు, మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం. అందువల్లే పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. అందరి ఎందుకు కూడా సాధుత్వం ఉంటుండాలి. ఆ సాధుత్వం అప్పుడప్పుడు విజృంభించి క్రూరత్వంగా వహించి మానవత్వాన్ని మరిపింపజేస్తుంది. అందుకనే మానవత్వాన్ని జ్ఞప్తికి చెప్పించే నిమిత్తమై ఈ క్రూరత్వాన్ని సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు. ఇది నా కర్తవ్యము అని రాముడు చెప్తూ వచ్చాడు. ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తన్ను క్షమించమని తన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది. ఆ సమయానికే తపస్సులకై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడా ప్రెజెంట్ అయ్యాడు. చూచాడు, గౌతముకి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని. స్వామి నిమిత్త మాత్రం భవసవి సాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి. కారణం లేని కార్యం జరగదు, విత్తనం లేని మొక్క మలవదు. కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి. ఏది జరిగినా మన మంచి కోసమని ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు రాములు. సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు. అక్కడ గౌతముని కూడా చేర్చుకుని మిథిలాపురానికి చేరారు.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబా వారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

ఒక పూసల దండ ఉందనుకోండి, అందులో పగడాలు, ముత్యాలు, తులసి పూసలు, రుద్రాక్షలు, స్ఫటికాలు, శంఖాలు, అన్ని రకాల పూసలు ఉన్న దండ అది. దారం వీటన్నిటిలో నుండి పోతూ అన్నిటినీ గుచ్చి ఒక హారంగా చేస్తుంది. కాని స్వచ్ఛమైన పూసల్లో నుండే దారం కనపడుతుంది. కాబట్టి మీరు కూడా స్వచ్ఛమైన పూసలుగా ఉండాలి. మసకలు కమ్మే కోరికలను, ఆలోచనలను తొలగించుకోవాలి. అప్పుడే లోపలి అంతర్యామి వ్యక్తం అవుతాడు. దారం కనపడటం లేదు కనుక అది లేదని వాదించేవారుండవచ్చు. అది అర్థంలేని వాదం. అటువంటి స్వచ్ఛతను, నిర్మలమైన కోరికలను అలవర్చుకోవాలి. క్రమబద్ధమైన, చిత్తశుద్ధితో కూడిన సాధన వల్లనే వాటిని పొందగలరు. ఎక్కదలుచుకున్న ఎత్తును బట్టి అంత ఎత్తున్న నిచ్చెన అవసరమవుతుంది. గమ్యస్థానం చేరుకోటానికి ఎంతకాలం పడుతుందో అంతదాకా సాధన సాగించవలెను.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో బాల్యంలో ఉల్ఫ్ మెస్సింగ్ తనను కలుసుకున్న సంఘటనను గురించి వెల్లడి చేశారు. ఉల్ఫ్ గ్రిగరీవిచ్ మెస్సింగ్ 20వ శతాబ్దానికి చెందిన ఒక ఎవరికి అర్థం కాని వ్యక్తి. ఆయనకు ఎన్నో అద్భుతమైన అతీంద్రియ శక్తులున్నాయని కూడా అందరూ అనుకుంటారు. ఆ కారణంగా ఆయనని ఐతిహాసిక వ్యక్తిగా చరిత్రలో భావిస్తారు. 1899వ సంవత్సరంలో పోలాండ్ దేశంలో జన్మించిన మెస్సింగ్ యూదు మతస్థుడు. 1939వ సంవత్సరం వరకు ఆయన అద్భుతమైన తన మానసిక శక్తులను ప్రదర్శిస్తూ విస్తృతంగా ప్రపంచ పర్యటన కూడా చేశారు. ఆ పర్యటన సందర్భంగా ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, మహాత్మాగాంధీ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులను కూడా కలుసుకోవడం జరిగింది. ఇంకా హిట్లర్ యొక్క పతనాన్ని గురించి జోస్యం చెప్పిన కారణంగా ఆయనను పట్టి ఇచ్చిన వారికి హిట్లర్ నగదు బహుమతి కూడా ప్రకటించారు. 1939వ సంవత్సరంలో హిట్లర్ పోలాండ్ను వశపరుచుకున్న తర్వాత మెస్సింగ్ రష్యా దేశానికి వెళ్లిపోయి అక్కడ స్థిరపడ్డారు. ఆయన అద్భుతమైన తన మానసిక శక్తులను స్టాలిన్ వద్ద ప్రదర్శించి ఆయన అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నారు. చివరకు ఆయన 75వ ఏట మాస్కోలో తుదిశ్వాస విడిచారు. స్వామి ప్రశాంతి నిలయంలో 1980వ సంవత్సరం నవంబర్ 22వ తేదీన ప్రపంచంలో పలు భాగాల నుంచి వచ్చిన అశేష భక్త జనసందోహాన్ని ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ, ప్రపంచానికి అంతవరకు తెలియని మెస్సింగ్ యొక్క వ్యక్తిత్వంలోని ఒక అంశాన్ని వెల్లడి చేశారు. మెస్సింగ్ గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడు, సాధకుడు. ఆత్మజ్ఞానాన్ని పొందే నిమిత్తమై అతడు భారతదేశానికి వచ్చాట. హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న అనేక మంది యోగులను, ఋషులను కూడా సందర్శించాడు. తాను కూడా పలు సాధనలను చేశాడు. చివరకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. ఈ ఉదంతాన్ని స్వామి మాటల్లో ఈ విధంగా తెలిపారు. నేను ఇంతవరకు ఈ సంఘటన గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఇది 1937వ సంవత్సరం. నేను కమలాపురంలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా నా స్నేహితులు వెంటే వచ్చేవారు. ఒకరోజు నేను నా సహచరులతో కలిసి కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నాను. నన్ను చూసి ఒక వ్యక్తి నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో నన్ను చుట్టివేసి ముద్దు పెట్టుకున్నాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనంద బాష్పాలు విడిచాడు. అంతటితో ఆగక ఆనందంతో నాట్యం చేస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పదే పదే వల్లించాడు. నా సహచరులు ఆ ఆగంతకుని వింత చేష్టలను గమనించి ఆశ్చర్యచకితులై, ఈ తెల్లదొర ఎవరు? ఎవరో పిచ్చివాడి వలె ఉన్నాడే. బహుశా ఇతడు మన సత్యాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చి ఉంటాడు అని భయపడుతూ నన్ను అక్కడి నుంచి తరలించుకుపోయారు. మేము అలా వచ్చేస్తుంటే అతడు నేలకు అతుక్కుపోయినట్లే అక్కడే నిలుచుని నేను కనుమరుగయ్యే వరకు విస్ఫారిత నేత్రాలతో నన్ను చూస్తూ ఉండిపోయాడు. అతడే ఉల్ఫ్ మెస్సింగ్ అని స్వామి ఆ రోజున ఉపన్యాసంలో వెల్లడించారు. ఆ రోజు స్వామి ఉపన్యాసమిస్తున్న సమయంలో అప్పట్లో సనాతన సారథి మాసపత్రిక సహసంపాదకులైన శ్రీ వికే నరసింహన్ గారు కూడా ఆ సభలో కూర్చుని ఉన్నారు. ఆయన అసలు సిసలైన పాత్రికేయుడు కావడం చేత స్వామి వెల్లడించినట్టు మెస్సింగ్ స్టాలిన్ను ఎక్కడ ఏ విధంగా కలుసుకున్నాడో, ఆ ఉదంతం తాలూకు వివరాలు ఇంకా తెలుసుకోవాలని ఆయనకి ఆరాటం కలిగింది. ఆ రోజు సాయంత్రం ఆయన ఆ వ్యక్తిని గురించి తనకు అందుబాటులో ఉన్న గ్రంథాలన్నింటినీ చూసి చదివి కొంత సమాచారాన్ని సేకరించగలిగారు. మరునాడు ఉదయమే తాను సేకరించిన విషయాలన్నీ స్వామికి ఈ విధంగా నివేదించారు.
ఒకసారి ఉల్ఫ్ మిస్సింగ్ కొన్ని రోజుల తర్వాత ఫలానా తేదీ ఫలానా సమయానికి స్టాలిన్ ను అతని క్రెమ్లిన్ కార్యాలయంలో కలుస్తానని సవాలు చేశాడు. అయితే స్టాలిన్ ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని మిస్సింగ్ ఖచ్చితంగా తనను కలుస్తానని చెప్పిన తారీఖున ఎవ్వరినీ తన వద్దకు పంపొద్దని, తనను తప్పించి ఇంకెవ్వరినీ తన కార్యాలయంలోనికి అనుమతించను కూడా వద్దని సెక్యూరిటీ గార్డులకి గట్టి ఆదేశాలు జారీ చేశాడు. కాని చివరకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేసినప్పటికీ మిస్సింగ్ తాను నిర్దేశించిన తేదీన నిర్ణీత సమయానికి స్టాలిన్ కార్యాలయంలో అతని కళ్ల ఎదుట నిల్చున్నాడు. అది చూసి నిర్ఘాంతపోయిన స్టాలిన్ ఇంతమంది భద్రతా దళాల కళ్లు కప్పి లోపలికి ఎలా రాగలిగావు అని మిస్సింగ్ ని ప్రశ్నించారట. మిస్సింగ్ తాను లోపలికి వస్తున్నప్పుడు భద్రతా సిబ్బందికి స్టాలినే తమ ముందు నడిచి వెళ్తున్నట్టు భ్రాంతి కల్పించానని సమాధానం చెప్పారు. ఈ విషయాలన్నీ నరసింహన్ గారు సేకరించి స్వామికి విన్నవించినప్పుడు స్వామి అంతగా వాటియందు ఆసక్తి కనపరచలేదు. పైగా తన మాటలను విశ్వసించనందుకు నరసింహన్ గారిని సున్నితంగా మందలించారు కూడా. అంతేకాక స్టాలిన్ పరిపాలన త్వరలోనే అంతమవుతుందని, అతడు నెలకొల్పిన మత వ్యతిరేక వ్యవస్థ కుప్పకూలిపోతుందని మెస్సింగ్ జోస్యం చెప్పినట్లు కూడా స్వామి వెల్లడించారు.

అలాగే ఒక సందర్భంలో నన్ను పరిపూర్ణంగా నమ్మి తమ జీవితాలను నాకు అర్పణ చేసిన వారికి అన్నము అమృతము రెండింటినీ నేను అనుగ్రహిస్తాను అని స్వామి ఉద్ఘాటించారు. ఆ వాగ్దానం ఎంత సత్యమైనదో ప్రపంచమంతటా ఉన్న స్వామి భక్తులకు వాళ్ల జీవితాల్లో నిదర్శనమయ్యే ఉంటుంది. నాయందు పరిపూర్ణ విశ్వాసము ఉంచిన వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. నమ్మక చెడిన వారు ఎందరో ఉన్నారు, కానీ దైవాన్ని నమ్మి చెడిన వారు ఎవ్వరూ లేరు. జీవితంలో ఎన్నో కడగండ్లు ఎదురుగావచ్చు, కాని నిజమైన భక్తుడు చివరకు విజయాన్నే సాధిస్తాడు అని స్వామి ఎన్నోసార్లు ప్రకటించారు. అందుకు ఉదాహరణగా ఉరవకొండ స్కూల్లో తన సహాధ్యాయులైన రమేషు సురేష్ల జీవితాలను గురించి ప్రస్తావించారు స్వామి. స్వామియందు వారికి అచంచల విశ్వాసం ఉండేది. వారు ఏ విధంగా తమ జీవితాలను ధన్యం చేసుకున్నారో స్వామి వివరించారు. తమ తరగతి గదిలో రమేషు సురేషు అనే ఇరువురు విద్యార్థులు ఎప్పుడూ బెంచి మీద సత్యానికి ఇరువైపులా కూర్చునేవారు. వాళ్లు సత్యాన్ని అమితంగా ప్రేమించేవారు. ప్రతి చిన్న విషయంలో సత్యంపై ఆధారపడి ఉండేవారు. వారి హృదయాలు పవిత్రములైనా వారికి తెలివితేటలు మాత్రం పాపం శూన్యం. ఆ రోజుల్లో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే ESLC అంటే ఎలిమెంటరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఆ పరీక్ష అంటే అందరికీ భయమే. దాంతో చాలా మంది ఫెయిల్ అయి కొద్ది మంది మాత్రమే పాస్ అయ్యేవారు. రమేష్ సురేష్లకు ఈ పరీక్ష నిజంగా పెద్ద పెనుభూతమే. సత్యం చిన్నప్పటి నుంచి అందరికీ కొండంత అండగా ఉంటూ ధైర్యాన్ని అందిస్తూ అందరితో స్నేహంగా మసలుకుంటూ ఉండడం చేత వాళ్ళిద్దరూ ఈ పరీక్షా గండం నుంచి తమని గట్టెక్కించమని సత్యాన్ని శరణు వేడారు. నా మీద అచంచలమైన విశ్వాసంతో ఉండండి, మీ సమస్యలనన్నింటినీ నేను చూసుకుంటాను అని సత్యం వాళ్లకి మాటిచ్చాడు. పరీక్ష హాలులో సత్యం వాళ్లను రక్షించిన తీరు, చట్టము కంటే ప్రేమ ఉన్నతమైనది అనే సత్యాన్ని రుజువు చేసింది. పరీక్ష హాలులో ప్రవేశించే ముందు సత్యం వాళ్లతో ఆన్సర్ పేపర్ మీద ఏమీ రాయొద్దు, పరీక్షాధికారికి తమ ఆన్సర్ పేపర్లు ఇవ్వొద్దని చెప్పాడు. తాను పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వారు కూడా తనతో పాటే బయటకు రావాలని కూడా ఆదేశించాడు. పబ్లిక్ పరీక్ష అనే పెనుభూతము ఎదుర్కోవటం ఇంత తేలికైన పని అని సురేష్కి రమేష్కి కలలోనైనా అనిపించలేదు. బాలుడైన సత్యంను వాళ్లు తమ ఆపద్బాంధవునిగా భావించి మరో మాట మాట్లాడకుండా అతను చెప్పినట్లే చెయ్యాలని అనుకున్నారు. పరీక్ష హాల్లో వీరికి కేటాయించబడిన రిజిస్ట్రేషన్ నంబర్స్ ఒకదానికొకటి చాలా దూరంగా ఉండటం వలన వాళ్లు కూర్చోవలసిన బెంచీలు కూడా చాలా దూరదూరంగానే ఉన్నాయి. పరీక్ష ప్రారంభమై 2 గంటల వ్యవధిలో సత్యం 3 జవాబు పత్రాలను వ్రాయడం పూర్తి చేశాడు. ఒకటి తన దస్తూరితో, మిగతా 2 రమేష్ సురేష్ల దస్తూరులతో రాసి వాటిపై 3 పేర్లు రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా రాయడం కంప్లీట్ చేసేశారు. పరీక్షా సమయం ముగియగానే బెల్లు మోగింది. ఇన్విజిలేటర్ పేపర్స్ ఇవ్వమని ఆదేశించారు. సత్యం 3 సమాధాన పత్రాలను ఆయన బల్లపై ఉంచాడు. 10 రోజుల తర్వాత పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల మొత్తం మీద 3 ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు, సత్యం, రమేష్, సురేష్. గ్రామ ప్రజలు వాళ్ల 3 పూలమాలలు వేసి ఊరేగించి ఘనంగా సత్కరించారు. ఈ అనుభవం ద్వారా రమేష్ సురేష్లు శరణాగతి యొక్క విశిష్టతను గ్రహించారు. తరువాత వాళ్లు తమ తమ జీవితాలలో ఆఖరి క్షణం వరకు చిన్న పెద్ద అన్ని విషయాల్లో ఆ మార్గాన్నే అనుసరిస్తూ వచ్చారు. ఈ విధంగా సత్యం వారి జీవితాలకు కేంద్ర బిందువుగా కాదు కాదు సాక్షాత్తు వారి ప్రాణమే అయ్యాడు. ఫలితంగా ఆ శరణాగత వత్సలుడు వారిని కేవలం లౌకికమైన పబ్లిక్ పరీక్షల నుంచి గట్టెక్కించటమే కాకుండా వారిని భవసాగరము నుంచి తరింపచేయాలని కూడా సంకల్పించుకున్నాడు. దీనికి కారణం వాళ్లు ESLC అనే అత్యుత్తమమైన అర్హత కలిగి ఉండడమే. ఇక్కడ ESLC అంటే ఏమనుకుంటున్నారు? ఎలిజిబిలిటీ ఇన్ సరెండర్, లవ్ అండ్ కాన్ఫిడెన్స్. ఎస్ అంటే సరెండర్, శరణాగతి.
ఎల్ అంటే ప్రేమ, లవ్. మరి సి అంటే విశ్వాసం, కాన్ఫిడెన్స్. నిజానికి ఆ చిన్న పిల్లలకు అది అగ్ని పరీక్షే. అయితే సత్యం ఆదేశించినట్లు వాళ్లు అతని యందు పరిపూర్ణ విశ్వాసము, ప్రేమ, శరణాగతి పెంచుకోవటం చేత అంతటి అగ్ని పరీక్షలో కూడా నెగ్గి చివరకు భగవంతునిలో ఐక్యమయ్యే స్థాయికి చేరుకున్నారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 18వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: ఆ రోజుల్లో దసరా ఉత్సవాలు నిలయంలోనే జరుపబడుతూ ఉండేవి. బిడ్డల్ని లాలించి పోషించి విద్యను గరిపే జగన్మాతను ఉద్దేశించిన ఉత్సవాలు కావటం వల్ల పురుషుల కంటే అధికంగా స్త్రీలు ఉత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఆ 9 రోజులు ఉదయము సాయంకాలము కూడా స్త్రీలు తమ తమ ఎదురుగా బాబా పటాలను పెట్టుకుని లలితా సహస్రనామాలు చదువుతూ ముగ్గురమ్మలకు మూలస్వరూపమైన సాయిమాత బాబాను ఎర్రని కుంకుమతో పూజించేవారు. ఈ దేశంలో మిగతా అన్ని చోట్ల సుమంగళులకు తప్ప వితంతువులకు ఈ పూజ నిషేధం కాగా, ఇక్కడ మాత్రం బాబా అటువంటి అభాగినులపై గల అవ్యాజమైన కరుణ వాత్సల్యంతో వారికి కూడా స్వయంగా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకునే అవకాశం కల్పించారు. బాబా ప్రేమ అంతులేనిది. నవరాత్రుల్లో చివరి రోజైన 10వ రోజు విజయదశమి నాటి వరకు జరిగే కుంకుమ పూజల్లో పోగైన కుంకాన్ని బాబా స్వయంగా షిరిడీసాయి విగ్రహంపై అభిషేకించేవారు. ప్రశాంతి నిలయంలో ప్రవేశించాక కూడా బాబా సాయంకాలం పుట్టపర్తి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లేవారు. బాబా ఎక్కి వెళ్లే వాహనాన్ని హంస, గరుడ, రథం లేక విమానం లేక పల్లకీ రూపాల్లో ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకంగా అలంకరించేవారు. తరువాత అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉండటం వల్ల అంతమందికి ఆ ఇరుకు వీధుల్లో నడక కష్టం కాబట్టి బాబా ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని ఒక్కరోజుకు కుదించేశారు. నాదస్వరం, బ్యాండు వాయిద్యాలు, భజన బృందాలతో, టపాకాయల మ్రోతలతో ఊరేగింపు కన్నుల పండువగా జరుగుతూ ఉండేది. అన్నిటికంటే గొప్ప అనుభూతి ఆకర్షణీయం బాబా నొసటి నుండి కుంకుమ లేక విభూది లేక సూర్యకాంతులు వెదజల్లబడటం. గ్రామస్థులు దాన్ని కైలాస విభూది అనేవారు. కైలాస శిఖరంలో నివసించే శంకరుడు తన నుదుటిపైన శరీరంపైన విభూది ధరిస్తాడు అని పురాణ ప్రసిద్ధి. ఒకరోజు బాబాతో విభూది గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బాబా నాతో, ఎవరైనా పవిత్రమైనటువంటి వారు సత్పురుషులు మరణించినప్పుడు వారి శరీరాలు దహింపబడే శ్మశానంలో వారి చితి నుండి తీసిన విభూదిని శివుడు తన శరీరంపై అలుముకుంటాడు. అటువంటి విభూది నీకు కొంచెం ఇవ్వనా? ఇప్పుడే ఒక పవిత్రుడైన సాధువు మరణించాడు. అతని అంత్యక్రియలు గంగానదీ తీరాన జరుగుతున్నాయి అని చెబుతూ ఒకసారి చెయ్యి గాల్లో ఊపినంతనే ఆయన చేతిలోకి తెల్లని విభూది వచ్చింది. అది బాబా నా దోసిలిలో పోశారు. చెయ్యి కాలి చర్మం ఊడిపోతుందేమో అన్న భయం కలిగింది. ఆ విభూది అంత వేడిగా ఉంది. శివుడు అనుగ్రహించే విభూది ఇదేనన్నారు బాబా. దసరా ఉత్సవాలు 10 రోజులు కూడా భక్తులకు ప్రశస్తమైన దివ్యానందాన్ని కలిగించేవి. అప్పట్లో కొన్ని 100ల మంది మాత్రమే ఉండటం వల్ల నిలయంలోని ప్రార్థనా మందిరమంతా నిండిపోయి సరిపోయేది. పాత మందిరంలోలాగే ఇక్కడ కూడా ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంతా నిలయంలోనే కావటం వల్ల దసరా 10 రోజులు రోజంతా ధ్యానంలో ప్రార్థనల్లో గడపడానికి వీలుగా ఉండేది. ఒక రోజంతా భక్తుల పిల్లల కోసం కేటాయించబడేది. వాళ్లు పురాణాలకు సంబంధించిన నాటకాలు ప్రదర్శించటం, భజన చెయ్యడం చేసేవారు. పసివాళ్లని ముద్దులాడి లాలించి బాబా ప్రేమతో వారిని ప్రోత్సహించి ఘనంగా విందు చేసి వారిని సన్మానించేవారు. మరొక రోజున గ్రామంలోని స్కూలు పిల్లలు, పండరి భజన బృందం, బుక్కపట్నంలో అనంతపురం జిల్లా బోర్డు నడిపే సత్యసాయిబాబా హైస్కూలు విద్యార్థులు అంతా కలిసి టార్చ్ లైట్లు, డ్రిల్లు, లజం ఎక్సర్సైజులు చేసేవారు. ఒకరోజు సాంఘిక సేవా కార్యక్రమాలకు కేటాయించబడేది. రోడ్లు, సందులు శుభ్రం చేయటం, పేదలకు అన్నదానం చేయటం, నిరుపేదలకు వస్త్రదానం చేయటం, సేవా కార్యక్రమాల్లో వారి వారి అనుభవాల గురించి ప్రసంగించటం మొదలైన కార్యక్రమాలు జరిగేవి. 1945 సంవత్సరం నుండి దసరాల్లో జరుపబడే బాలల దినోత్సవం బాల వికాస్ తరగతులుగా వివిధ దేశాలకు విస్తరించింది. మానవతా విలువలతో కూడిన విద్యను బోధించే ఈ బోధనా పద్ధతి భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలుపరచబడింది. దసరా సందర్భంగా పాటించే సామాజిక సేవా దినోత్సవ కార్యక్రమాల పరిధి విస్తరించి సత్యసాయి సేవాదళ్ ఆవిర్భావానికి దారితీసింది. 30,000 మంది పురుషులు, అంతే సంఖ్యలో స్త్రీలు సేవాదళ కార్యకర్తలుగా చక్కని శిక్షణ పొంది వివిధ రంగాల్లో అనేక విధాలుగా తోటివారికి సాయపడుతున్నారు. పుట్టపర్తి వచ్చే పండితులకు శృతుల్లోని పురాణాల్లోని కొన్ని ఘట్టాలను విపులీకరించి ఉపన్యసించే అవకాశాన్ని ఇచ్చి సాంప్రదాయకమైన బహుమతులిచ్చి గౌరవిస్తూ ఉండేవారు. 9వ రోజున విద్యాధిదేవత అయిన సరస్వతీ పూజ జరుపబడేది. ఆనాటి సాయంకాలం తెలుగు సంస్కృత పండితులు బాబాగారి సోదరుడు విద్వాన్ శేషమరాజుతో సహా బాబాపై తాము రాసిన పద్యాలు, బాబా వారిని అనుగ్రహించిన ఘట్టాలను కవితల లీవినిపించేవారు. నాకు కూడా ఆంగ్లంలో ఒకటి రెండు కవితలు కవీనాం కవిహి అయిన బాబా సమక్షంలో చదివి వినిపించే భాగ్యం కలుగుతూ ఉండేది. సంగీత విద్వాంసులు కూడా స్వామి దివ్య సన్నిధిలో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించడానికి ఆహ్వానింపబడుతూ ఉండేవారు. ఒక కృతి పాడేటప్పుడు రాగకల్పనలో కాని ఆ కీర్తనలో కాని భగవంతుని సందర్శనానికై ఆర్తి ధ్వనించినప్పుడు బాబా ఎంతో ఆనందంతో స్పందించేవారు. ఒకసారి బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు హోణప్ప భాగవతార్ కచేరీ చేసినప్పుడు బాబా తన రజత సింహాసనం నుండి లేచి వెళ్లి వేదికపై ఆ గాయకుని పక్కన, మిగతా సహవాయిద్యకారుల పక్కన కూర్చుని కచేరీ పూర్తి కాగానే ఒక బంగారు నగను సృష్టించి స్వయంగా ఆ భాగవతార్ మెడలో అలంకరించారు. ఈ విషయం సత్యం శివం సుందరంలో వివరించబడినప్పటికీ ఇక్కడ కూడా ఈ సంఘటనను వివరించటం అప్రస్తుతం కాదు. ఎందుకంటే అతను పడ్డ భంగపాటు, నిరాశ, తిరిగి పునరుద్ధరణ ఎరిగి ఉన్న ప్రత్యక్ష సాక్షిని నేను. కచేరీ అయ్యాక కారులో బెంగుళూరు తిరిగి వెళ్తూ హోణప్ప భాగవతార్ ఆయన తోటి కళాకారులు బాబా బహూకరించిన నగ ఖరీదు అంచనా వేయటానికి ప్రయత్నించారు. అంతా ఎవరికి తోచినట్లు వారు ఆ నగకు విలువ కట్టడానికి ప్రయత్నించడమే కాకుండా బాబా మహిమను కూడా శంకించటానికి వెనుకాడలేదు.
1: ఇంతలో వారు దాటవలసిన ఒక ఏరులో అకస్మాత్తుగా వరద నీరు ఉధృతంగా రావడం వల్ల ఆ రాత్రికి వారు ప్రయాణం అక్కడే ఆపి కారులోనే రాత్రంతా గడిపి ఉదయం నీరు తగ్గాక
0: కారులో ప్రయాణం మళ్లీ మొదలుపెట్టి చూసుకునేసరికి హోణప్ప మెడలో స్వామి బహూకరించిన నగ లేదు. తిరిగిరాని విధంగా అది మాయమైపోయింది. వెనుకకు తిరిగి వచ్చి బాబాను క్షమాపణ వేడుకోవాలని హోణప్ప భాగవతార్ పుట్టపర్తికి తిరుగుముఖం పట్టారు. కాని వాళ్లు పుట్టపర్తికి చేరుకోవటానికి ముందే బాబా నాకు జరిగిన విషయమంతా చెప్పారు. నేను ఉత్కంఠను, ఉద్వేగాన్ని అణుచుకోలేక కుతూహలంతో వారి రాక కోసం ఎదురుచూస్తున్నాను. హోణప్ప వచ్చి స్తంభానికి ఆనుకుని దుఃఖాన్ని ఆపుకుంటూ వెక్కిళ్లు దిగమింగుకుంటూ నిలబడ్డాడు. బాబా దగ్గరకు రాగానే బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. బాబా అతన్ని చాలాసేపు ఓదార్చి, ఇందులో తప్పేమీ లేదు, ఇది ఎవరికైనా కలిగే సందేహమే, మిగతా వారు కూడా నిన్ను ప్రోత్సహించడం చేత నీక్కూడా సందేహం బలపడింది, నువ్వేమీ విచారించకు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నీ పట్ల నా ప్రేమ ఏమీ కొరవడలేదు, సందేహం కలిగితేనే ఎవరికైనా నమ్మకం బలపడి విశ్వాసం కుదురుతుంది, ఇదిగో నగ ఇక్కడే ఉంది, నేను ఏదైనా వస్తువును సృష్టించినప్పుడు అది నాలోని భాగమే కనుక నా దగ్గరికే అది తిరిగి చేరుకుంటుంది అని చెప్తూ తన చేతిని గాల్లో తిప్పగానే పోయిన కంఠాభరణం వచ్చి బాబా చేతిలో చేరింది. ఆశ్చర్యంతో నిర్ఘాంతపడి చూస్తున్న ఆ పశ్చాత్తాప హృదయమునకు తిరిగి ఆ నగను ఇచ్చేశారు బాబా. 20 సంవత్సరాల తరువాత సరిగ్గా ఇలాంటి సంఘటని నార్వే ఇంజనీరు అయిన టెడ్మన్ అనబడే వ్యక్తి విషయంలో జరిగింది. చిటగాంగ్లో ఒక ప్రాజెక్టు పునర్నిర్మాణానికై బంగ్లాదేశ్ తిరిగి వెళ్తూ సెలవు తీసుకున్నప్పుడు బాబా అతని కుడిచేతి వేలికి బంగారు ఉంగరాన్ని తొడిగారు. 6 మాసాల తరువాత బాబా వైట్ఫీల్డ్లోని బృందావనంలో ఉన్నప్పుడు మళ్లీ ఆ ఇంజనీరు బాబా దగ్గరకు వచ్చాడు. భజన ప్రారంభం కాపోతూ ఉండటం వల్ల డాక్టర్ భగవంతం గారు నేను ఉన్న దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. బాబా అతని కేసి చూస్తూ, నీ ఉంగరం ఏది అని అడిగారు. టెడ్మన్ అవమానంతో కుంగిపోతున్న ముఖంతో పోయింది అని చెప్పాడు విచారంగా. ఎక్కడా అని అడిగారు బాబా. చిట్టగాంగ్లో ఓడపై తాడు పక్కనుండి వస్తుండగా నదిలో పడిపోయింది అని చెప్పాడు. ఎప్పుడు మళ్లీ అడిగారు బాబా. ఫిబ్రవరి 23వ తేదీన అని చెప్పాడు ఆ ఇంజనీరు. అంటే 3 నెలల క్రితం అన్నమాట అనుకున్నాను నాలో నేను. స్వామి చెయ్యి 1-2 సార్లు గాలిలో తిరగటం, అందునుండి ఏదో వస్తువు పడటం గమనించాను నేను. అక్కడ ఉన్న 50 మందికి కనపడేలా ఆ వస్తువును 2 వేళ్ల మధ్యన పట్టుకుని చూపించారు. అది ఒక ఉంగరం. అయితే అది ఆ ఉంగరమేనా? అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న. డాక్టర్ భగవంతం గారు తన విజ్ఞానశాస్త్రపరమైన కుతూహలాన్ని ఆపుకోలేక బాబాని అడుగుతున్నట్లుగా నా వంక చూశారు. బాబా ఆయన కేసి తిరిగి, ఏమీ ఇంకా నీ విశ్వాసం గట్టిపడలేదా అన్నారు. ఈలోగా టెడ్మెన్ లేచి బాబా పాదాలపై వాలిపోయాడు. బాబా ఉంగరం ఉన్న చేతికేసి చూస్తూ, ఇదిగో ఆ ఉంగరమే ఇది, అది నా చేతుల్లోనే పడింది, నేను ఆ నదిలోనే ఉన్నాను, నా కళ్ళు, నా చెవులు, నా ముఖము, నా శరీరము, నేను అంతటా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి అంటూ ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చేశారు. మన కళ్లకున్న సందేహపు పొరలను పటాపంచలు చెయ్యడం కోసం భగవంతుడే సాయిరూపంలో అవతరించాడన్న సత్యాన్ని బాబా పునరుద్ఘాటించటం ఆ సాయంకాలం మళ్లీ మేం విన్నాం.
1: ఒకసారి దసరా ఉత్సవాలకు గాయనపాటు సరస్వతీబాయి పాట కచేరీ చేయటానికి వచ్చి 100లాది శ్రోతలను ముగ్ధుల్ని గావించారు.
0: ఆమె మధురగానం శ్రోతల్ని ఉర్రూతలు ఊగించింది. ఆవిడకు 70 సంవత్సరాల వయసున్నప్పటికీ చక్కటి దృఢమైన శరీరాన్ని, చక్కని జ్ఞాపక శక్తిని కలిగి ఉంది. ఆవిడ వెళ్తున్నప్పుడు వీడ్కోలు సమయంలో ఆమెకు ఒక బెనారస్ పట్టుచీర ఇచ్చి సత్కరించారు. ఆ మర్నాడు స్వామి మాలో కొద్దిమందితో, సరస్వతీబాయికి ఇచ్చిన చీర వెడల్పు 12 క్యూబిట్లు పొడవే కాబట్టి ఆవిడ కట్టుకునే తీరుకు ఆ పొడవు సరిపోదేమో అన్నారు. అక్కడున్న ఆడవాళ్లు, సరస్వతీబాయి 18 క్యూబిట్లు పన్నా చీర తప్ప కట్టుకోరని ధృవీకరించారు. తాను ఆవిడకు బహూకరించిన చీర ఉన్న గుట్టలో నుండి 1 జత చీరలు తీసి పరీక్షించి చూస్తే అవి అన్నీ కూడా తక్కువ పన్నాతోనే ఉన్నాయి. కాని కొద్ది రోజుల తరువాత మద్రాసు నుండి ఆ ప్రఖ్యాత గాయకురాలు తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ రాసిన ఉత్తరం అందుకున్నాను. స్వామి అనుగ్రహంతో ప్రసాదించిన చీర నిడివి కాస్త తక్కువ ఉన్నప్పటికీ కనీసం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడైనా రోజుకొకసారి తప్పక ఆ చీర కట్టుకోవాలని నిశ్చయించుకున్నాను. కాని తీరా చీర కట్టుకుంటే 18 క్యూబిట్ల కంటే మరికొంచెం పొడవు పెరిగి ఉంది అంటూ రాసింది. ఇదొక ఆశ్చర్యకరమైన అద్భుత సంఘటన. ఒకసారి ప్రముఖ వయలిన్ విద్వాంసుడు విద్వాన్ టి చౌడయ్య తన అద్భుతమైన కచేరీతో శ్రోతలను రంజింపచేశాడు. 1 గంటసేపు జరిగిన ఆ కచేరీ ముగించే ముందు బాబా మా మధ్యన ఉన్న రజత సింహాసనం నుండి లేచి వెళ్లి తన హస్తచాలనంతో 1 బంగారు పతకం సృష్టించారు. చౌడయ్య లేచి ఆ పతకాన్ని అందుకోవడానికి చెయ్యి చాపగాని ఆయన చేతుల్లో 1 బంగారు పతకాన్ని పెట్టబోతూ ఆగిపోయి, బాబా, ఓ, నీకు ఈ పాటికి చాలా పతకాలు వచ్చే ఉంటాయి, కాబట్టి ఈ పతకం మీద నా పేరును చెక్కి ఇవ్వాలి అంటూ ఒక్కసారి ఆ పతకంపై నోటితో ఊదారు. వెంటనే ఆ పతకం మీద ప్రెజెంటెడ్ టు టి చౌడయ్య బై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబాచే టి చౌడయ్యకు బహూకరింపబడింది అనే అక్షరాలు తళతళలాడుతూ కనిపించాయి. అవి ఎంతో సుందరంగా చెక్కబడి ఉన్నాయి. అద్భుతాల పరంపర ప్రశాంతి నిలయంలో ఆ రోజులు మాకు మహామహిమాన్వితమైన రోజులు. ప్రశాంతి నిలయంలో జరిగే అద్భుతాలకు ఎల్లలు కులమత భేదాలు లేవని మేము గుర్తించగలిగాం.
2: బాబా దివ్యలీలలను దర్శించే భాగ్యం మాకు కలిగినప్పుడల్లా బాబా అద్భుత మహిమను చూసి రోమాంచితులమై పులకించిపోయేవారం. ఆ కాలంలో బాబా దసరా ఉత్సవాల్లో అన్ని రోజుల్లోనూ తన ఉపన్యాసాలను ఇచ్చేవారు కాదు. నిజానికి చాలా ఏళ్లు బాబా సామూహిక సంభాషణల్లో, ప్రశ్నోత్తర కార్యక్రమాల్లో మాత్రమే సంభాషిస్తూ ఉండేవారు. భక్తులు తన చుట్టూ గుమిగూడి ఆధ్యాత్మిక సాధన గురించి సందేహాలను వెలిబుచ్చినప్పుడు బాబా ఎంతో ఉత్సాహంగా జవాబులిచ్చేవారు. ఇప్పటికీ కూడా అటువంటి పరిప్రశ్నలంటే స్వామి ఇష్టపడతారు. ఒకనొక విజయదశమి పర్వదినాన ఉయ్యాలోత్సవ సమయంలో మొట్టమొదటిసారిగా బాబా భక్తులనుద్దేశించి ప్రసంగించి అనుగ్రహించారు. అది 1953 సంవత్సరం. సరిగ్గా అదృష్టవశాత్తు నా చేతిలో కలం ఉండటం వల్ల ఎవరో నాకు కాగితాలు అందివ్వగాని స్వామి చేసిన మొట్టమొదటి ఉపన్యాసంలో కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు సేకరించి రాసి ఉంచాను. స్వామి తమ ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభం చేశారు. ఇన్నాళ్లు నేను ఎవరు కోరితే వారికి వారి వారి వ్యక్తిగత సమస్యలకు సమాధానమిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ వచ్చాను. అవన్నీ ఒక ప్రత్యేకమైన దుకాణంలో కొనుక్కోవడానికి ఉంచబడిన పొట్లాలు, పార్సిళ్లు వంటివి. కాని ఇలా ఒక సభను ఉద్దేశించి ఉపన్యాసం ఇవ్వటం అనేది ఒక సంత తిరునాళ్ల వంటిది. ఇక్కడ వినియోగదారుల కోసం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఎవరికి కావలసినవి వారు ఎవరి శక్తికి తగ్గట్లు వారు తీసుకోవచ్చు. ఇలా నేను ఉపన్యాసం ఇవ్వటం మీకు ఒక కొత్త అనుభవం కావచ్చు, కాని ఇది నాకు పాతదైనటువంటిదే, ఎన్నో యుగాలుగా ఆచరిస్తున్నటువంటిదే. ఆయా రూపాల్లో అనేకసార్లు అవతారం వచ్చినప్పుడల్లా ఆయా అవతారాల్లో ధర్మాన్ని గురించి ఎన్నోసార్లు నేను బోధించి ఉన్నాను. మానవజాతి పునరుద్ధరణకై నిర్గుణాత్మకమైన పరబ్రహ్మం ఆకారం దాల్చి అవతరించినప్పుడు తన అవతార కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించి పరిపూర్ణం కావించుకోవాలంటే మాయ తెరను తొలగించుకుని మానవజాతి ముందు మనిషిలా ప్రత్యక్షమై బోధించటం, శిక్షణనివ్వటం తప్పనిసరి అన్నారు. ఇక్కడ మనం ఈ ఉపన్యాసం నుండి కాస్త పక్కకు వెళ్దాం. స్వామి అన్న ఈ మాటలు వింటుంటే నాకు ఒక విషయం చప్పున జ్ఞాపకం వచ్చింది. ఈనాడు ఉయ్యాలపై నుండి బాబా ప్రకటించిన విధంగానే ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో,
1: ఈ మోక్షమార్గ రహస్యాన్ని యుగాల క్రిందట వివస్వంతునికి అంటే సూర్యునికి బోధించాను.
2: అదే రహస్యం నీకు ఈనాడు నాచే బోధించబడింది. గతంలో నా అవతారాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాడు. బాబా చెప్పే రామాయణ వ్యాఖ్యానంలో కూడా రాముడు తన సింహాసనం నుండి ప్రజానీకాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బాబా ఇంకా ఇలా అన్నారు, భూమిపై అవతరించిన ఈ శరీరం మొదటి 16 సంవత్సరాలు బాల్య క్రీడలు, లీలలతో గడిపింది. తరువాత 16 సంవత్సరాలు దివ్య మహిమను ప్రకటించడంలో గడిపింది. 32వ సంవత్సరం తరువాత నేను ఉపదేశ కార్యక్రమాలను మరింత చురుకుగా తీవ్రతరం గావించటం మీరు గమనిస్తారు. సత్యము, ధర్మము, శాంతి కలబోసిన ప్రేమ మార్గంలో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ మానవత్వాన్ని ప్రబోధిస్తూ నా ఉపదేశం కొనసాగుతుంది. అంటే 32వ సంవత్సరం తరువాత మహిమను ప్రదర్శించటం మానేయాలని నిశ్చయించుకోవటం కాదు, వెర్రితలలు వేస్తున్న మానవ మేధను సరైన మార్గంలోకి మళ్లిస్తూ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేస్తూ మానవ జాతిని తిరిగి సనాతన ధర్మం వైపుకు నడిపించటమే నా ముఖ్య కార్యక్రమంగా ఉంటుంది ఇక మీదట అన్నారు బాబా. కాని భగవంతుడు దయామయుడు, ప్రేమస్వరూపుడు, తన కార్యక్రమాన్ని నిర్ణీత కాల పరిమితుల్లో ప్రకటిస్తూనే తన ఉపదేశాన్ని 5 సంవత్సరాలు ముందుగానే ప్రారంభం చేశారు. యథాప్రకారంగాని ఉయ్యాల మహోత్సవం పూర్తి కాగాని
1: 108 జ్యోతులతో స్వామికి హారతి ఇచ్చారు.
2: ఆ తర్వాత రకరకాల పళ్లను మిఠాయిలను అందరికీ పంచిపెట్టారు. ఆ తర్వాత స్త్రీలు సాంప్రదాయబద్దమైన గీతాలను పాడారు. అంతటితో దసరా ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆ రోజుల్లో బాబా జన్మదినోత్సవం చాలా ఆనందంగా ఒక కుటుంబంలో జరిగే పండుగలా చక్కగా జరిగేది. నవంబర్ 23వ తేదీ బాబా జన్మదిన పర్వదినం. మిగతా రోజుల్లో కంటే అధికంగా ఆ రోజు స్వామి మా అందరి కళ్లకు విందుగా, మా హృదయాల్లో వెలిగే సూర్యకాంతిగా, మా పెన్నిధిగా ఆనందాన్ని చేకూర్చేవారు. స్వామిని స్వేచ్ఛగా లాలించి మురిపాలు తీర్చుకునే అవకాశం ఆ రోజు స్వామి ప్రసాదించేవారు. ప్రశాంతి నిలయానికి వచ్చాక కూడా కొన్నేళ్లు బాబా తమ ఇద్దరు సోదరీమణుల ఇళ్లకు ఆ రోజున వెళ్లి తల్లిదండ్రులతో వారితో కలిసి భోజనం చేసేవారు. కాని తదనంతరం బాబా అలా ఇళ్లకు వెళ్లటం మానేశాక వారే స్వామికి సమర్పించటానికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు నిలయానికే తీసుకుని వచ్చేవారు. ప్రార్థనా మందిరంలో షిరిడీసాయి ప్రతిష్ఠింపబడి ఉన్న వేదికపై ఉదయం స్వామి కూర్చునేవారు. ఆ రోజున తల్లిదండ్రులు, పెద్దన్న, వదినగారు, తరువాత కొందరు వయసు మళ్లిన దంపతులు వరుస క్రమంలో వెళ్లి బాబా బుట్టతలపై నూనె పెట్టి వచ్చేవారు. పర్వదినాల్లో, ముఖ్యమైన సందర్భాల్లో తలంటు పోసుకోవడానికి ముందు పెద్దవాళ్లు అలా నూనె పెట్టడం సాంప్రదాయం దాక్షిణాత్యులకు. ఇది వైద్యపరంగానూ మతపరంగానూ కూడా ప్రాముఖ్యం కలిగి ఉన్న ఆచారం. నెలకి ఒకసారైనా కనీసం ఇలా చెయ్యటం ఆరోగ్యకరం కాబట్టి స్త్రీలు, పురుషులు అంతా కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు. బాబా కూడా చిన్నతనంలో ఈ అలవాటు పాటించేవారు. తరువాత కూడా భక్తుల ప్రార్థనను అంగీకరించి 1960 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ తలంటి కార్యక్రమంలో కూడా కుండలీకరణం చేయదగ్గ అసాధారణ సంఘటనలు కొన్నున్నాయి. ఈ కార్యక్రమంలో ఇతరులకు అసూయ కలిగించేలా చాలా కొద్ది మందికి మాలో అవకాశం దొరికేది. మేము ఇది అనుగ్రహంగా స్వీకరించేవాళ్లం. ఫర్నిచర్ ఎక్కువ లేకుండా ఖాళీగా, విశాలంగా ఉన్న ఒక గది ఈ కార్యక్రమం కోసం వినియోగించబడేది. అభ్యంగన స్నానానికి ముందు రోజు ఆ ఇల్లంతా పరిశుభ్రం చేయబడి పచ్చని తోరణాలతో, చక్కగా దిద్దిన రంగవల్లులతో కళకళలాడుతూ అలంకరించబడేది. బాబా ఉదయం 9 గంటలకు అక్కడికి చేరుకునేవారు. మాలో ఒక 4-5 మగవాళ్లం లోపల ఉండేవాళ్లం. సువాసనలు వెదజల్లుతున్న నువ్వుల నూనె ఒక వెండి పాత్రలో ఉంచబడేది. వరుసగా నిలబడి ఉన్న పెద్దవారైన స్త్రీ పురుషుల వద్దకు ఆ నూనె పాత్రను తీసుకుని వెళ్లేవారు. వారు ప్రార్థన చేస్తూ ఆ పాత్రను ముట్టుకునేవారు. ఆ గుబురు జుట్టుపై నూనె వేసి అంటి ఒకరిద్దరు సిద్ధహస్తులు తీవ్రంగా నూనె మర్దనా చేసి తలంటేవారు. ఆ ఇల్లంతా పరిశుభ్రం చేయబడి పచ్చని తోరణాలతో, చక్కగా దిద్దిన రంగవల్లులతో కళకళలాడుతూ అలంకరించబడేది. బాబా ఉదయం 9 గంటలకు

ఎక్కినవారు చేతులకు వీపుకు భుజాలకు పాదాలకు మిగిలిన నూనె రాసేవారు. తనంతట తాను కూడా నూనె రాసుకుని బాబా సాయపడేవారు. ఈలోగా ఒక పెద్ద రాగి పాత్రలో వేడినీళ్లు కాచి ఉంచబడేవి. కొంతమంది కుంకుడరసం వేసి నూనె జిడ్డు పోయేలా తలరుద్దుతూ ఉంటే మిగిలినవాళ్లు తలపై వేడినీళ్లు పోసేవాళ్లు. అభ్యంగన కార్యక్రమం జరుగుతున్నంతసేపు బాబా తన హాస్యోక్తులతో చతుర సంభాషణలతో నవ్విస్తూనే ఒకవైపు మా పొరపాట్ల గురించి దోషాల గురించి విమర్శిస్తూ ఏడిపించేవారు. ఇక స్నానం పూర్తి కాగానే తుడుచుకోవడానికి పొడితువ్వాళ్లు సిద్ధం చేయబడేవి. పక్క గదిలోకి ఎంతో ఉల్లాసంగా ప్రవేశించి అక్కడ ఉంచబడిన పట్టుధోవతి అంగీ ధరించేవారు. ఒకటి రెండు ఔన్సుల బత్తాయి రసం తాగి సేద తీర్చుకునేవారు. ధూపంతో తల ఆరబెట్టి చక్కగా దువ్వేవారు. లోపల ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు వేద సామ్రాట్ బిరుదాంకితులైన ఘనాపాఠి బ్రహ్మశ్రీ కామావధాని నమక చమక మంత్రాలను చదువుతూ ఉండేవారు. రుద్రాభిషేకం జరిగేటప్పుడు ఈ మంత్రాలను చదువుతారు. ఆ పరమశివుడే ఈ సాయిబాబా అని ఎరిగి ఉన్న కామావధాని గారు అభిషేక మంత్రాలను చదువుతూ ఉండేవారు. తరువాత భక్త సందర్శనార్థం బాబా ప్రార్థనా మందిరానికి వెళ్లేవారు. ఇక్కడ మీకొక సంఘటన వివరించాలి. ప్రశాంతి నిలయంలో మొట్టమొదటిసారిగా బాబా జన్మదినోత్సవ సందర్భంలో పెద్దవాడిగా స్వామి తలకు నూనె పెట్టే అవకాశం కలిగింది. పురుషుల వైపు నుండి నేను, స్త్రీల వైపు నుండి మా ఆవిడ బాబాకు నూనె పెట్టడానికి లేచి వెళ్లాం. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ నేను లేవబోతుంటే నా చెవిలో గుసగుసలాడిందొక స్వరం. ఇదే మంచి అవకాశం. అసలు విచిత్రంగా కనిపించే ఆ పుట్టతల నిజమైనదో కాదో పరీక్షించి చూడు అంటూ విషపూరితమైన సలహా ఇచ్చింది ఆ స్వరం. ఆ సలహా బెంగుళూరులో మా పొరుగున ఉండే ఒక బ్యాంకు మేనేజర్ది. అతని బ్యాంకులోని నేను కొద్దిపాటి ధనాన్ని దాచుకున్నాను. నేను కూడా మేకప్ గదుల్లో ఎన్నో రకాల విగ్గులు ధరించి సోప్పణక, బ్రూటస్, ఔరంగజేబ్, విద్యారణ్య, బ్రహ్మ మొదలైన వేషాలు వేసిన వాడిని వేదికపైకి బాబా తలకు నూనె పెట్టడానికి వెళుతుంటే మనసులోని సూచికములు విశ్వాసం వైపు, సందేహం వైపు అటూ ఇటూ ఊగిసలాడింది. సరే, సాధ్యమైతే ఆ విగ్గు పైకి లాగి నిజం తెలుసుకుందామని నిశ్చయించుకున్నాను. గులాబీ పువ్వును ఘుమఘుమలాడే నూనెలో ముంచి నా భార్య బాబా తలపై నూనె పెట్టింది. నేను కూడా నూనె పెట్టి తలంటుతూ ఒకవైపు నుండి జుట్టు పైకి లాగటానికి ప్రయత్నించాను. అది గమనించిన బాబా వెంటనే, కాని కుడిపక్కన కూడా పట్టి లాగి చూడు, వస్తుందేమో అన్నారు రహస్యంగా. సిగ్గుతో నా తల వాలిపోయింది. అటువంటి పాపిష్టి విషపు సలహా విన్నందుకు నన్ను నేనే శపించుకున్నాను. నా భార్యకి జరిగిందేమిటో అర్థం కాలేదు. బయటకు వచ్చి అవమాన భారంతో కుంగిపోయి తల వాల్చుకుని మెల్లగా వచ్చి అటువంటి విషపు సలహా నా చెవిలో ఊదిన పాము పక్కన కూలబడ్డాను. అప్పుడప్పుడు భక్తులకు నేను చేసిన ఈ వ్యర్థ ప్రయత్నాన్ని గురించి చెబుతూ ఉంటే వాళ్లు నన్ను చూసి సానుభూతితో జాలిగా నవ్వేవాళ్లు. అభ్యంగన కార్యక్రమం అంతా పూర్తయిన తరువాత అక్కడున్న వాళ్లంతా బాబా వద్దకు వెళ్లి పూలదండలు వేసేవారు. ప్రేమతో వారు తమ బాలసాయికి, చిన్ని సాయికి రకరకాల వస్తువులతో కూర్చిన దండలను వేసేవారు. పంచదార పటికలు, జీడిపప్పులు, ఆప్రికాట్స్ లేదా చిన్న చిన్న బొమ్మలు, కార్లు, పడవలు, దువ్వెనలు, అద్దాలు, ఇలా రకరకాల వస్తువులతో గుచ్చిన దండలను బాబా మెడలో వేసేవారు. ఇచ్చేవారి ప్రేమానురాగాలను బట్టి బాబా విశాల హృదయంతో ఆ కానుకలను స్వీకరించేవారు. ఒక్కొక్క పొట్లమూ విప్పుతూ ఉంటే ఆ ప్రదేశమంతా ఆనంద ఉత్సాహం వెల్లివిరిసేది. బాబా తృప్తిగా ఆ బహుమతులు స్వీకరిస్తే భక్తులంతా ఎంతో సంతోషపడిపోయేవారు. తరువాత కొద్దిమంది రహస్యంగా ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందో బాబాకు అన్ని రూపాయలు ఉంచిన పరుసును బహుమతిగా ఇవ్వటం మొదలుపెట్టారు. పవిత్రమైన ఆ బంధం కలుషితం కావటం ఇష్టంలేక

డబ్బులు తీసి విసిరేసి అసలు ఆ కార్యక్రమాన్నే రద్దు చేశారు. తరువాత కాలంలో కేవలం పూలదండలే స్వీకరించబడేవి. ఆ రోజుల్లో బాబా పుట్టినరోజు పండుగనాడు నిలయంలోని భక్తులంతా వెళ్లిపోగాని బుక్కపట్నంలోని సత్యసాయి పాఠశాలకు వెళ్తూండేవారు. ఆ పాఠశాలకు భక్తులు బాబా పేరు పెట్టుకున్నారు. సరిపడా ధనం సమకూరాక ఆ పాఠశాలను పాత ఇంటి నుండి కొత్త భవనానికి మార్చారు. ఆ పాఠశాల జిల్లా బోర్డు అధీనంలో ఉన్న స్వామి అధ్యక్షుడిగా ఒక పాలక మండలి కూడా ఉండేది. బుక్కపట్నం పాఠశాలకు వెళ్లాలంటే బాబా చిత్రావతి ఇసుకలో కొంత దూరం నడిచి మధ్యన చిన్న ఏరుగా పారుతున్న చిత్రావతిని దాటి ఆవలి ఒడ్డున సిద్ధంగా ఉన్న కారులో ప్రయాణించి బుక్కపట్నం చేరుకునేవారు. 3 మైళ్ల దూరాన ఉన్న ఆ ప్రదేశానికి బాబా కారు బయలుదేరగానే వెనుక కొంతమంది భక్తులు కార్లలో అనుసరించేవారు. విద్యార్థులు భజన కార్యక్రమం పూర్తి చేశాక బాబా వారిని ఉద్దేశించి ప్రసంగించి ప్రధాన అధ్యాపకుని ద్వారా పాఠశాలకు తన పుట్టినరోజు కానుక అందజేసేవారు. ఒకసారి పాఠశాల గ్రంథాలయం నిండిపోయేలా పుస్తకాలు, 1 సంవత్సరం రేడియో రిసీవరు, 1 సంవత్సరం వాయిద్య విశేషాలు, ఇలా రకరకాల బహుమతులు ఇచ్చేవారు. తన ఉపన్యాసం తరువాత భక్తులు పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనమని విద్యార్థుల్ని ఆహ్వానించేవారు. భక్తులను 5-6 కార్లలో ఆ విద్యార్థులందరినీ పుట్టపర్తి చేర్చమని చెప్పేవారు. ఆఖరి బ్యాచు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుట్టపర్తి చేరేదాకా కర్ణాట నాగపల్లి పొలాల దగ్గర బాబా తన సరసమైన సంభాషణలతో కాలం గడిపి ఎవ్వరికీ విసుగు లేకుండా చేసేవారు. తరువాత కాలంలో తిన్నగా రోడ్డు వెయ్యటం వల్ల బురదలో కొంత దూరం నడవాల్సిన బాధ తప్పిపోయింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 18వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని విఠల భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 వరుసలు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క వరుసలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: విఠోబా, విఠల్ల, పాండురంగ, పాండురంగ, హరి, పాండురంగ, విఠోబా, విఠల్ల, పాండురంగ, నరహరి, రంగ, రంగ, పాండురంగ, పురందర, రంగ, పాండురంగ, పాండురంగ, హరి, పాండురంగ.
0: ఈ భజన శంకరాభరణం రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3.

ఇక ఇప్పుడు ఈ భజన యొక్క రాగతాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

విఠల భజనలన్నీ ఉత్సాహభరితంగా ఉంటాయి. ఈ భజనలు అన్నింటిలో నామానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒక నామం తప్ప దయాకరో కృపాకరో వంటి పదాలు ఈ భజనలలో కనిపించవు. ఆషాఢి ఏకాదశికి భక్తులు పూర్వపు రోజుల్లో కాలినడకన పండరిపురం వెళ్లేవారు. ఇప్పుడు కాలినడకన పర్తికి వస్తున్నారు. పండరిపురంలో భక్తులు గుంపులు గుంపులుగా చేరి భక్తి పారవశ్యంతో నాట్యం చేస్తుంటారు. పండరి భజనలు మనకు తెలిసినవే. స్వామివారు కూడా బాల్యంలో పాండురంగ భజన మండలి ఏర్పాటు చేసి పుట్టపర్తిలో తోటి బాలులతో భజనలు చేయించేవారని మనం చదివాము. ఇప్పుడు స్వామి చిరకాల భక్తులైన శ్రీ అజిత్ పొప్పెట్ గారు ఈ భజనపై తాను పంచుకున్న భావాలను తెలుసుకుందాం. ఆయన ఇలా చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగా జీవితంలో యాక్సిడెంట్స్ ఉండవు, అన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే ఉంటాయి. ఈ భజనను నేను కూడా మందిరంలో స్వామివారి సమక్షంలో పాడాను. మేము 300 మందిమి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చాము. మేమంతా మందిరంలో కూర్చున్నాము. నేను సింహాసనం ఎదురుగా మొదటి వరుసలో కూర్చున్నాను. స్వామి, "పపెట్, నువ్వు పాడతావా?" అని అడిగారు. "అవును స్వామి" అన్నాను. "నువ్వు పాడితే ఇక్కడున్న వారంతా పారిపోతారు" అన్నారు. స్వామి ఆ రోజు చాలా మంచి మూడులో ఉన్నారు. మా కార్యక్రమంలో నేను చివరిగా ఈ భజన పాడాలని నిర్ణయించబడింది. విఠల, పాండురంగ, రఘుమాయి, విఠోబ, పుండరీక వరద వంటి నామాలు ఈ విఠల భజనలలో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఆషాఢి ఏకాదశి మాత్రమే కాకుండా కార్తీక పూర్ణిమకు కూడా భక్తులు తమ తమ గ్రామాల నుండి కాలినడకన పండరిపురం చేరుకుంటారు. ఈ సందర్భంగా పుండరీకుని గురించి ముందుగా చెప్పుకోవాలి. పుండరీకుడు విఠల భక్తుడు. మహావిష్ణువు యొక్క మరో నామమే విఠలుడు. ఆయన పుండరీకుని అనుగ్రహించడానికి శంఖచక్ర గదా పద్మధారిగా కాకుండా సాధారణ బాలునిగా వచ్చాడు. పుండరీకుడు తన మాతాపితరులకు పాదసేవ చేస్తుండగా పాండురంగుడు వచ్చి పుండరీక అని పిలుస్తాడు. ఆనాడు పండరిపురం ఒక చిన్న గ్రామం. సోఫాలు కుర్చీలు లేని ఆ రోజులలో తనను అనుగ్రహించవచ్చిన దైవాన్ని కూర్చోమని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అందుచేత తన పక్కన ఉన్న ఒక ఇటుకను విసిరి వేచియుండమన్నాడు. ఈ ఉదంతం జరిగింది 12-13 శతాబ్దాల కాలంలో. మనం నేడు చూస్తున్న పాండురంగని ఆలయం 17వ శతాబ్ది నాటిది. మనమిప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాము. అంటే 400 సంవత్సరాల నాటి ఆలయం అది. భగవాన్ బాబావారు కూడా పండరిపురం వెళ్లి ఆ ఆలయాన్ని తమ పాదస్పర్శతో పునీతం చేశారు. పుండరీకుడు విసిరిన ఇటుకరాతి మీద పాండురంగుడు నడుముపై 2 చేతులను ఉంచుకుని నిలచి వేచియున్నాడు. అది కటిబద్ధమూర్తి. పుండరీకుని చరిత్ర చాలా విచిత్రమైనది. అతడు యవ్వనంలో తన తల్లిదండ్రులను అనేక విధాలుగా బాధ పెడుతూ ఉండేవాడు. తన నోటికి వచ్చినట్లుగా వారిని దూషించేవాడు. ఒక సంఘటన వల్ల అతని జీవితంలో మార్పు కలుగుతుంది. "నేను నా మాతాపితరులను అనేక విధాలుగా దూషించి అవమానిస్తున్నాను" అని బాధపడి పశ్చాత్తాపపడి ఆనాటి నుండి వారిని సేవించి తరించాలని సంకల్పించుకున్నాడు. నిరంతరము వారి సేవలోనే నిమగ్నమై ఉండేవాడు. అలసట, ఆలస్యము అనేవి లేకుండా మనస్ఫూర్తిగా వారిని సేవించసాగాడు. ఒకసారి కొడైకెనాల్లో స్వామి నాతో, "పొపెట్, పనిచేయడానికి నియమితులైన వారికి అలసట వస్తుంది, కాని భక్తులకు అలసట రాదు. పైగా వారికి వృద్ధాప్యం కూడా రాదు. భక్తులు భక్తితో అనుభవంతో పండిపోతారు" అన్నారు. నిజంగా కొందరు భక్తులను పలకరించి, "మీ వయస్సెంత?" అని అడిగితే 80 దాటాయి అని చెప్తారు. ఆ వయస్సులో కూడా వారి ముఖంలో వర్చస్సు, కన్నులలో కాంతి తరగదు. అటువంటి వారికి మరణం కూడా ఎరుకతోనే కలుగుతుంది. పుండరీకుడు తన జీవితంలో చూసిన ఆ సంఘటనతో పూర్తిగా మారిపోతాడు. తన జీవితకాలమంతా మాతాపితరుల సేవ చేస్తాడు. పాండురంగని భక్తులు కొందరు
21 రోజులు ప్రయాణం చేసి పండరిపురం చేరుకుంటారు. ఈనాడు మహారాష్ట్ర నుండి భక్తులు ధర్మవరం వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుండి పల్లకి మోసుకుంటూ విఠలనామం స్మరించుకుంటూ పర్తికి చేరి స్వామివారికి తులసిమాలను సమర్పించుకుంటారు. తులసి పాపహారిణి, నారాయణునికి ప్రియమైనది. మొక్కలన్నింటిలో ఫలాలు లేనిది ఒక్క తులసి మాత్రమే. ఆయుర్వేద సంబంధమైన ప్రయోజనాలే కాకుండా తులసికి ప్రత్యేకమైన పరిమళం ఉంటుంది. పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ముగించి వచ్చి పాండురంగని దర్శించుకుంటాడు. భక్తులు భగవత్ దర్శన నిమిత్తమై ప్రార్థనలు, ఆరాధనలు, తపస్సులు ఆచరిస్తుంటారు. కాని ఇక్కడ భగవంతుడే భక్తుని కోసం వేచియున్నాడు. దశావతారాలలో ఏ అవతారమూ భక్తుని కోసం ఎదురుచూడలేదు. ఇక్కడ దైవమే భక్తుని అనుగ్రహించడానికి ఎదురుచూడవలసి వచ్చింది. తిరుపతిలో మూలమూర్తి ఒక చోట కదలకుండా ఉంటుంది. భక్తులు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ మూర్తిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రశాంతి నిలయంలో, సాయి కుల్వంత్ హాలులో భక్తులు కూర్చొని ఉంటారు. భగవంతుడు తానే నడిచి వచ్చి భక్తులకు దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ప్రసాదిస్తారు. అందుకే సాయి ప్రేమావతారుడు. భక్తుడు కోటీశ్వరుడైనా, కూటి పేద అయినా, విద్యావంతుడైనా, విద్యా విహీనుడైనా, శుభ్రంగా ఉన్నా లేకపోయినా, ప్రతి భక్తుడు ఆయన బిడ్డడే. పండరిపురానికి పాదయాత్ర చేస్తున్న భక్తుల శరీరాలు అలసిపోతాయి. కాని వారి మనస్సంకల్పం ఎంత దృఢమైనదంటే దేహాలు ఆ సంకల్పానికి లొంగిపోతాయి. అందరూ సామూహికంగా నామస్మరణ చేస్తూ ఉంటే వారి అలసట, బాధ, నొప్పులు అన్నీ మటుమాయమైపోతాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆనాడే కాదు, ఈనాడు కూడా మన మధ్య నడయాడుతూనే ఉన్నారు. అయితే మనం దర్శించలేకపోతున్నాము. స్వామికై మనం ఏర్పరచుకున్న సింహాసనం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. స్వామి అక్కడ ఆసీనులై ఉన్నారన్న భావనతో మనం భజన చేయాలి. పుండరీకుని తల్లిదండ్రులు చాలా వృద్ధులు. అతని కోసం పాండురంగడు ఎన్ని గంటలు వేచియున్నాడో మనకు తెలియదు. భక్తులు పండరియాత్ర చేసినప్పుడు ప్రతిరోజు వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. 2010 ఈశ్వరమ్మడే నాడు స్వామి మాతాపితరుల సమాధుల వద్దకు స్వయంగా వెళ్లారు. ఆ రోజు సాయంకాలం దర్శనానికి వచ్చినప్పుడు స్వామి నేరుగా నా దగ్గరకు వచ్చి, "పొపెట్, నేను అమ్మ దగ్గరకు వెళ్లాను, ప్రదక్షిణ చేశాను" అంటూ కళ్లలో నీరు నిండగా, "పొపెట్, నీవీరోజు అమ్మ గురించి మాట్లాడు" అన్నారు. కొడైకెనాల్లో కూడా నేను ఈశ్వరమ్మడే నాడు నారాయణ సేవలో పాల్గొన్నాను. ఆనాడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేసి పాండురంగని అనుగ్రహం పొందాడు. ఇక్కడ ఆ పాండురంగడే మాతాపితరుల సేవ చేస్తున్నారు. ఈ లోకంలో మనం ప్రవేశించడానికి తల్లిదండ్రులు కారకులు. కనుక వారిని పోషించి సేవించి తరించాలన్న సందేశాన్ని మానవాళికి తెలియజేయడానికే స్వామి ఈశ్వరమ్మడే జరుపుతారు. ఈ భజనలో నరహరి అన్న పదం ఉంది. అంటే హరి నరుడుగా ఆవిర్భవించాడని అర్థం. భక్తుని యొక్క భక్తి తీవ్రత వల్ల భక్తుడు హరిగా పరిణామం చెందే అవకాశం కూడా ఉంది. భక్తి తీవ్రత వల్ల కొంతకాలానికి భక్తునికి భగవంతునికి భేదం తొలగిపోతుంది. ఐ అండ్ యూఆర్ వన్ అనే స్థాయి అది. అవతారం వచ్చినప్పుడు మనం దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందగలుగుతాము. ఆ దివ్య ప్రేమను అనుభూతి పొందగలుగుతాము. అవతారం కనుమరుగైనప్పుడు మనం ఏమి కోల్పోయామో మనకు తెలియదు. సర్వవ్యాపకమైన చైతన్య శక్తిగా భగవంతుడు అంతటా ఉన్నాడు. మనం కూడా దేహభ్రాంతిని వీడగలిగితే ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెందగలుగుతాము. అప్పుడు మనకు అనుభవం అంటూ ఏమీ మిగలదు. అంతా ఒక్కటే. ఋషులు తమ దేహాలను ఎన్నో వందల సంవత్సరాలు కాపాడుకుంటారు. ఎందుకంటే నిరాకారుడు నరాకారం ధరించినప్పుడు ఆ అవతార పురుషుని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొంది ఆనందసాగరంలో తేలియాడుతారు. విశ్వామిత్రుడు, వాల్మీకి శ్రీ రామావతారం కోసం ఎంతో ఎదురుచూశారు. ఆ అవతార మూర్తితో కలిసి జీవించాలని వారి కోరిక.
ఆ అవతార వైభవంలో భాగస్వాములై వారెంతో ఆనందాన్ని పొందుతారు. అదేవిధంగా భక్తులు విఠలునిలో తమ ప్రియమైన మిత్రుని, పుత్రుని, తండ్రిని, తల్లిని దర్శించి అపారమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ దివ్యబంధంలో ఉన్న దివ్యానుభూతి మాటలలో వర్ణించడానికి వీలుకానిది. పండరిపురం, షిరిడి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో భగవంతుని దర్శించిన భక్తుల భక్తిభావం ఆ క్షేత్రాలను ఎంతో శక్తిమంతం చేస్తుంది. రామకృష్ణ పరమహంస కాళీమాతను ఆరాధించేవారు. రోజంతా కాళీ ఆలయ ప్రాంగణంలోనే గడిపేవారు. ఎందుకంటే భక్తుల భక్తి తత్పరత ఆ క్షేత్రాన్ని శక్తివంతం, ప్రభావవంతం చేసింది. అక్కడి అణువణువు సాధకులకు ఎంతో ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తుంది. కొందరు స్వామిని దైవంగా విశ్వసించకపోయినా సాయి భజనను ఇష్టపడుతుంటారు. సాయి భజనలలో అంతటి శక్తి ఉంది. పుండరీకుని ఆదర్శంగా తీసుకుని మనం మన తల్లిదండ్రులను సేవించి వారి ఆశీస్సులను పొందుదాము అంటూ శ్రీ అజిత్ పప్పెట్ గారు ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా విఠోబా విఠల పాండురంగ అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. మానస భజరే భజన శిక్షణ తరగతి ఇంతటితో సంపూర్ణం. వచ్చే వారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: ఎవరు స్నేహితుండు ఈశ్వరుండు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అవతార అధ్యయనములో అధ్యయనశీలురైన విద్యార్థుల పాత్ర అద్వితీయం, అజరామరం. నిన్నటి రోజున స్పృశించిన దశకంలో భగవాన్ దివ్య హస్తాల మీదుగా ఎన్నో విద్యా సంస్థలకు బీజావాపన చేయటం మనకు తెలిసిందే. అదే ఒరవడిని కొనసాగిస్తూ తదుపరి దశకం అంటే 1981 నుండి 90 వరకు కూడా భగవాన్ మరెన్నో విద్యా సంబంధిత వ్యవస్థలకు శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్, ప్రతిష్టాత్మకమైన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, విశ్వవిద్యాలయ ప్రప్రథమ స్నాతకోత్సవ నిర్వహణ, విద్యాగిరి క్రీడా ప్రాంగణ శాంతివేదిక ఆరంభం, శ్రీ సత్యసాయి నక్షత్రశాల ఆరంభం, భగవాన్ అవనీ సంచారానికి 60 ఏళ్ల వేడుక, శ్రీ సత్యసాయి విద్యాసంస్థల క్రీడోత్సవాల ఆరంభం, సనాతన సాంస్కృతిక సంగ్రహాలయ ఆరంభం, 65 అడుగుల ఎత్తైన హనుమత్ విగ్రహావిష్కరణ, ఇటువంటి ఎన్నో మహోన్నత మహావిష్కరణలకు ఎర్రతీవాచీపరిచి స్వాగతించిన దశకం ఇదే. పుట్టపర్తిలో విద్యాసంస్థల విస్తరణకు సమాంతరంగా అసమానతరంగా భగవాన్ ఇతర అనుషంగిక సంస్థలను కూడా వ్యవస్థీకరించి విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యతనందించారు. భగవంతునిది భక్తులది బృహద్బంధమైతే స్వామితో విద్యార్థులది నుహృద్బంధం, జన్మజన్మాంతరాల స్నేహబంధం, అపురూపమైన ప్రేమబంధం. అది అనిర్వచనీయం, అవాన్మానసగోచరం, కేవలం అనుభవైకవేద్యం. అదే స్వామికి విద్యార్థుల హృదయ నైవేద్యం. మరి సాక్షాత్ సాయీశ్వరుణ్ణి స్నేహితుడిగా కలిగిన ఆ విద్యార్థుల జ్ఞాపకాల పందిట్లో కాసేపు సేదదీరుదాం. ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ప్రత్యేక కార్యక్రమం.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీయుత మూర్తి వత్సలత చిందడి సుందర సత్యకీర్తి, ఆప్యాయత రూపుదాల్చిన కృపావర సాగర చక్రవర్తి, సుశ్రేయము గూర్చి బోధలు వచించు సుకోకిల గానమూర్తి, శ్రీ సత్యసాయిష నీ చరణ సరసముల్ భజయించదన్ ప్రభు. ఈ కార్యక్రమ నిర్వహణలో, స్వామివారి కార్యక్రమ నిర్వహణలో స్వామిని నిత్యం స్మరిస్తూ స్వామి కార్యక్రమాలలో శ్రమిస్తూ ఉన్న వారందరికీ మా శుభాభివందనములు. ఈరోజు మనందరం రేడియో సాయి సమర్పిస్తున్న కార్యక్రమాల విశ్లేషణను ఆస్వాదించబోతున్నాం. ఈ కదంబ కార్యక్రమంలో పాల్గొంటున్న స్వామివారి అనుగ్రహ సంపన్నులు, పాత్రులు అయినటువంటి శ్రీ రామకృష్ణ రెడ్డి గారు, శ్రీ మల్లికేశ్వరం గారు, శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారు, శ్రీ రవితేజ గారు, శ్రీ బాలు కరణం గారు, శ్రీ జగదీష్ చంద్ర గారు, శ్రీ అరుణ్ సాయి గారు, వీరందరూ మనతో వారి సమయాన్ని పంచుకుని స్వామివారి అనుభూతులు మనతో షేర్ చేసుకుంటుంటారు. ఈ కార్యక్రమాన్ని నా వంతు ప్రయత్నం నేను మోడరేట్ చేస్తూ మీ అందరికీ స్వామివారి అనుభూతులను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా. మొట్టమొదటగా రామకృష్ణారెడ్డి గారు అన్న స్వయాన నాకు గురువు గారు, రెడ్డి సార్ అని ప్రేమగా పిలిచేవాళ్ళం. రెడ్డి సార్, సాయిరాం. స్వామివారితో ఎన్నో అనుభూతులు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొంది మా అందరికీ ఒక రోల్ మోడల్ గా మీరు ఉంటూ ఎన్నో ఏళ్లగా స్వామికి సేవ చేసుకుంటూ ఉన్నారు, మీకు ధన్యవాదములు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో ఒక ఒక ప్రశ్న శ్రోతలందరి కోసం, మీరు ఏ సంవత్సరాలలో విద్యను అభ్యసించారు? మీ అందరికీ స్వామి యొక్క సీనియర్ స్టూడెంట్ అని తెలుసు, స్వామి యొక్క డియర్ స్టూడెంట్ అని తెలుసు, బట్ శ్రోతల కోసం ఏ సంవత్సరాలలో మీరు విద్యను అభ్యసించారు పుట్టపర్తిలో స్వామి?
2: బృందావనంలో 1969 కాలేజీ పెట్టినప్పుడు స్వామి నాకు అపార కృపతో అక్కడ చేరే అవకాశం ఇచ్చారు. తర్వాత బీకామ్ అయిన తర్వాత స్వామి బెంగళూరులో ఎంకామ్ చేసే అవకాశం ఇచ్చారు. స్వామి తమ చెంతనే బృందావనంలోనే నన్ను ఉంచుకొని ఎంకామ్కి వెళ్ళి క్లాసులకు వెళ్ళి అక్కడ చదివి వచ్చే అవకాశం కలిగించారు. దానికి ముందే అది మనకు చెప్పాలంటే చాలా మనము మాటలతో చెప్పలేము. నా చిన్నప్పుడే స్వామి పర్తిలో ఉండి ఆ మధురమోహనమూర్తిని దర్శిస్తూ ఎన్నో అనుభవాలు పొందుతూ ఆయన కృపతో బుక్కపట్నంలో స్కూల్ ఫైనల్ వరకు 5 సంవత్సరాలు చదివే భాగ్యం కలిగింది. మరి కొద్ది సమయంలో అన్నీ చెప్పాలంటే వీలు కాదు. ఉదయం సాయంత్రం అమృత వర్షం కురిపిస్తుండేవారు. నాకు చదువు కంటే ముఖ్యం ఆయన దర్శనం, స్పర్శన సంభాషణలు. అది తెలియని ఆ అట్రాక్షన్ అంటారు, ఆ ఆకర్షణ పొంది నాకు చదువు కంటే ఆయన నాకు కలగజేసింది ఆ దివ్య ప్రేమను రుచి చూసే భాగ్యం పత్తిలో స్కూల్ సమయంలో బృందావనంలో కాలేజ్ సమయంలో కలిగించారు. స్వామికి నా ధన్యవాదాలు.
1: అద్భుతం సార్. సార్ ఒక్క స్పెసిఫిక్ గా స్వామి భగవంతుడు అని మనందరికీ తెలుసు, స్వామి అటువంటి అనుభూతులు చాలా కలిగించారు, బట్ మీలాగా ఒక విద్యార్థి స్వామిని దగ్గర నుంచి చూసి స్వామి అనుభూతులు ఎన్నో పొందినటువంటి వారు మాత్రమే చెప్పగలిగిన ప్రశ్న సమాధానం. స్వామి ఒక ఒక సంస్థ వ్యవస్థాపకులుగా, ఒక ఆర్గనైజేషన్ లీడర్గా ఎలా స్వామి కండక్ట్ చేసుకునేవారు? స్వామి ప్రోగ్రామ్స్ అయితేనేంటి, హాస్టల్ అయితేనేంటి, స్కూల్ అయితేనేంటి, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్వామి యొక్క థింకింగ్ అయితేనేంటి, హౌ వాజ్ హీ యాజ్ ఎ లీడర్, ఒక లీడర్ గా స్వామి ఎలా హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్, ఏం చేశారు, ఎలా మనకి ఎగ్జాంపుల్ గా చూపించారు, ఒక మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదన్నా ఎగ్జాంపుల్?
2: అంటే స్వామి కాలేజీ బృందావనంలో మొదలు పెట్టింది 1969లో. మా అమ్మగారు బృందావనం వెళ్తే నా గురించి అడిగారట, రామకృష్ణ ఏం చేస్తున్నాడని. ఆమె స్వామి ఈ సంవత్సరం స్కూల్ పూర్తి అయిపోతుంది అని చెప్పారట. చెప్తే ఇక్కడ బృందావనంలో చదువుకుంటాడులే, ఇక్కడే చదువుకుంటాడులే అన్నారట. అది వచ్చి నాకు చెప్పారు ఆమె. నాకు బృందావనంలో కానీ బృందావనం చుట్టూ కానీ అసలు ఏమి బిల్డింగులు లేవు ఆ సమయంలో, నాకు చాలా ఆశ్చర్యమైంది. తర్వాత కొంచెం కంగారు కూడా అయింది. బృందావనం అంటే బెంగళూరులో వెళ్ళి చదువుకోలేము, చాలా కష్టం అనుకునేవాళ్ళు. కానీ మా అమ్మగారు అన్నారు ఆయన సంకల్పించుకుంటే ఏదైనా చేయగలరు. ఇక్కడ అన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో, నిన్ను ఎలాగా ఆయన దరి చేస్తారో ఆయన కుదిరే ఆ బాధ్యత ఆయన్ని చూసుకుంటారు. పరీక్షలకు ముందు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని గురించి అడుగుతున్నారు కదా అని అన్నారు. వెళ్ళాను, ఎంతో ఆదరించి స్వామి నమస్కారం ఇచ్చి తర్వాత మళ్ళా రమ్మన్నారు. పరీక్షలు రాసిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ కాలంలో చాలా తక్కువ మంది ఉండేవారు బృందావనంలో దర్శనానికి భక్తులు. దర్శనం తర్వాత మళ్ళా బయటకు వచ్చి వస్తూ పక్కన చూసి అరే ఇక్కడ నన్ను చదువుకుంటావు అన్నారు. నాకు ఆశ్చర్యం, పాయింట్ చేశారు ఆ చోటుకి. ప్రస్తుతం కళ్యాణ్ మండపం ఉండే ప్రాంతానికి అక్కడికి వెళ్తూ అక్కడ ఇద్దరు ముగ్గురు ఇంజనీర్ కూడా ఉన్నారు. ఆ పక్కన చూస్తే ఇక్కడే అంటే ఎక్కడంటే చెట్లు, ఆ చెట్టుల్లో అప్పుడే ఫౌండేషన్స్ వచ్చేస్తున్నాయి, ఫౌండేషన్స్ వచ్చేస్తున్నాయి. తిరిగి వచ్చి సో చూసావా అదే కాలేజీ, నీ పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చేరు అన్నారు. పరీక్షల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాను అని స్వామి సంకల్పించుకుంటే అన్ని కూడా అలా జరిగిపోతాయి. అప్పటికే జూన్ 9 కాలేజీ ఓపెనింగ్ అయిపోయింది. నేను 25 వెళ్ళాను జూన్ 25. ఆ రోజు స్వామి ఆయన సంకల్పం నన్ను రమ్మన్నారు కాబట్టి ఆ టైంకి ఆయన నాకేం కష్టం కలగకుండా అప్పుడే ఆఫీస్ నుంచి బయట ప్రిన్సిపల్ గారి రూమ్ నుంచి బయటకు వస్తున్నారు. చూసి ఆ ప్రిన్సిపల్తో అప్పుడే మాట్లాడాను రా వెళ్ళి చేరు అన్నారు. చేరటం జరిగింది. అప్పుడు హాస్టల్ లేదు, తర్వాత పెద్ద సౌకర్యాలు కూడా ఎక్కువ లేదు. స్వామి సంకల్పించుకుంటే బికాజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా 6 నెలల్లో కట్టేశారు. అలాగే బృందావనం కాలేజీ కూడా 3 నెలల్లో ఆయన కాలేజీ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఆ సంకల్పంతో 1-2 నెలల్లో అంతా రెడీ అయిపోయింది. క్లాసెస్ స్టార్ట్ చేయడం కూడా రెడీ అవటమే కాదు, స్వామి ఒకరోజు దగ్గరికి వస్తూ అరే నువ్వు పత్తిలో ఉన్నావు, ఇప్పుడు అందరూ కూడా నువ్వు ఈ పిల్లలందరూ కూడా నిన్ను చూసి గమని అనుకరిస్తుంటారు. అంటే హాస్టల్ చాలా తక్కువ మంది, 20 మంది ఉండేవారంటే ఎక్కువ మంది డేస్ కాలర్స్ ఉండేవారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనేవారు. అలా చెప్పాను కూడా ఆయన సంకల్పం దివ్య సంకల్పం, ఆయన తలుచుకుంటే ఏదన్నా కూడా చేయగలరు. ఎంత 10 రోజుల్లో నాకే ఆశ్చర్యమైంది. ఆ స్వామి వస్తుంటే స్వామి దర్శనానికి ఎప్పుడూ చూడని డేస్ కలర్ పిల్లలు, ఎప్పుడూ చూడని హాస్టల్ పిల్లలు పరిగెత్తి పరిగెత్తి ఆ పుస్తకాలు పక్కన పరవేసి స్వామి వచ్చారు స్వామి వచ్చారని ఎంతో ఆనందంగా స్వామి దగ్గరికి వచ్చేవారు. అంతా కూడా 10 రోజుల్లో నేను చూస్తే ఏదో ఎప్పుడో కాలేజీ ఎన్నో సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినట్టు ఉండేది. అంతా కూడా ఆ స్వామి సంకల్పంతో అందరూ కూడా మాకు ఎలా ఉండాలి, ఇక్కడ కూర్చోవాలి అని ఎవరు కూడా చెప్పిన వాళ్ళే లేరు. ఆ దివ్య సంకల్పం అంతా కూడా అందరికీ ఏదో అన్ని తెలిసినట్టు భావించుకుని క్లాసులోకి వెళ్ళడం కానీ కూర్చోవడం కానీ ఎక్కువ మాట్లాడకూడదు ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయాయి. అన్ని
1: స్వామి సంకల్పమే వజ్ర సంకల్పం అని స్వామి చెప్పినట్టు,
2: స్వామి సంకల్పం వజ్ర సంకల్పం. అండ్ తర్వాత ప్రార్థన కూడా స్వామి 10 గంటలు ఇంకొక నిమిషం మాట్లాడచ్చు
1: మాట్లాడ
2: స్వామి 10 గంటల సమయంలో బయటికి దర్శనానికి వచ్చేవారు. కళ్యాణ పండుగకు ముందు పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అంతా నిల్చునేవారు. మన ప్రస్తుతం ఉండే రమేష్ హాలు సైడు భక్తులు ఉండేవారు. మరి అది వస్తుంటే స్వామి ఆ గేట్లు తెరిచిన తర్వాత స్వామి వస్తుంటే చాలా మంది మన కాలేజీ విద్యార్థులు స్వామి గురించి ఆ రావడం మరాళి మందగమన మహాలావణ్య సేవ అని అంటుంటుంటారు. మరి ఆ తేజోమూర్తి వస్తం ఒక్క చూపులో అందరినీ మార్చేయగల శక్తిగా ఉండేది. అప్పుడు స్వామి ఎంతో చిరునవ్వులు చెందుస్తూ ఎంతో ఆనందంగా వస్తుంటే ఆ అట్రాక్షన్కి ఆ పిల్లలు దూరంగా ఉండేవాళ్ళు, ఎప్పుడో చూడని పిల్లలు ఆ పుస్తకాలు విసిరివేసి స్వామి సాయిబాబా బాబా బాబా వస్తున్నారు బాబా వస్తున్నారు. కొంతమంది తెలియక అప్పుడు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళకండి అలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఆ వాళ్ళు వెళ్ళి స్వామిని ముట్టేసుకునేవారు. ఇలాగా మాకు ఆ చాలా ఆనందంగా గడిచిపోయేది.
1: ఆ రోజుల్లో కలిగిన అనుభూతులు ఒక డిఫరెంట్
2: చెప్పండి
1: లెవెల్లో స్వామిని చూడడం, స్వామి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం అది చాలా అదృష్టమైన విషయం. అలాగే స్వామి యొక్క లీడర్, స్వామి యొక్క విజన్ గురించి, ఆ ఇన్స్టిట్యూషన్స్ రావడం గురించి అయితే ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. అలాగే ఇఫ్ వి కొంచెం మనం ఇంకొక నెక్స్ట్ ఈరా ఆఫ్ టైం చూసినట్లయితే, స్వామిని చూస్తూ స్వామి దగ్గర ఉంటూ మనతో పాటు మల్లికేశ్వరన్ సార్ ఉన్నారు. సార్ స్పెసిఫిక్ గా స్వామి యొక్క హాస్టల్, రెండు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ విద్యార్థులు ఏదైతే టైం స్పెండ్ చేశారో, ముఖ్యంగా మూడు ప్లేసెస్ లో స్పెండ్ చేశారు, హాస్టల్, స్కూల్ అండ్ మందిరం. సో సార్ హాస్టల్ స్కూల్ గురించి కొంచెం చెప్పారు, ఎలా అయితే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యాయో, స్వామి పద్ధతులు ప్రాసెసెస్ ఎలా పెట్టారు. హాస్టల్లో స్వామి ఆ మొత్తం సంస్థని ఎలా స్టార్ట్ చేశారు, బిగినింగ్ ఏంటి మోడల్? ఇప్పుడు ఇవాళ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్, ఈజ్ ఇన్ ప్లేస్, ఎవరు ఏం చేయాలో అందరికీ తెలుసు. బట్ ఇనిషియలీ యాజ్ ఎ లీడర్ స్వామి హాస్టల్లో రూల్స్ అయితేనేంటి, ప్రాసెస్ అయితేనేంటి ఎలా పెట్టారు? మల్లికేశ్వరన్ సార్.
3: అందుకే సాయిరామ్, నేను బృందావనంలో 1976, ఈ నంబర్లన్నీ ప్లీజ్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను, 1976 అని పుట్టపత్తి అన్ని కలిపి 1984 వరకు స్వామి దగ్గర స్టూడెంట్ గా టీచర్ గా ఉన్నాను. తర్వాత నా సెకండ్ ఇన్నింగ్స్ 2005 లో స్టార్ట్ అయింది స్వామి దయాలో, ఇంతవరకు సీనియర్ బాయ్స్ హాస్టల్లో ఏమేమో ఒక చిన్న చిన్న పనిలన్నీ చేసుకుని హాయిగా కూర్చున్నాను. ఆయన పరమ కృప, అంతే తప్ప వేరేమీ లేదు. ఈ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, బిల్డింగ్ హాస్పిటల్ విత్ ఇన్ 6 నెలలో, ఇదని దేవుడికి పెద్దది ఏమి లేదు, మనందరికీ తెలుసు. ఇదే కృష్ణుడుగా ఒకే నిమిషంలో ద్వారక సృష్టించారు, పాండవులకి ఇంద్రప్రస్థ అట్ని సృష్టించారు అని నా దృష్టిలో ఏది చాలా చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక్కొక్క బిల్డింగ్ లో ఉన్న ప్రేమ. అంటే స్వామి ఎప్పుడు చెప్తారా కదా ప్రేమ స్వరూపులారా అని మమ్మల్ని పిలుస్తారు, కానీ 100% అన్సలైన్డ్ లవ్ అంటే స్వామియే కదా, ప్రేమని కదా. ఇప్పుడు ఉన్న బృందావన హాస్టల్లో ఒక మంచి స్టోరీ ఉంది, ఆ ప్రేమ ఎట్లా ఆవిర్భవించి వచ్చిందని. ఇప్పుడు ఎక్కడ ఈ హాస్టల్ ఉందో ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చూస్తే అది నెక్స్ట్ కాలేజ్ ఉండాలి, అంటే అవుట్ సైడ్ బృందావన్ క్యాంపస్. బృందావన్ క్యాంపస్ లో లేకుండా, బృందావన్ క్యాంపస్ అంటే స్వామి మందిరం, ఆ క్యాంపస్ లేకుండా ఇప్పుడు కాలేజీకు మందిరంకి ఒక గ్యాప్ ఉంది, ఒక చిన్న కెనాల్ పోతుంది, ఓన్లీ వన్ బ్రిడ్జ్ ఇస్ కనెక్టింగ్ కదా. యాక్చువల్ ప్లాన్ హాస్టలు కాలేజ్ దగ్గర కట్టాలని, అన్ని బిల్డింగ్ ప్లాన్ అన్ని అయిపోయింది, అన్ని అయిపోయింది. పిల్లలందరికీ చాలా బాధ. అప్పుడు నేను లేదు, నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను. అంత బాధ పిల్లలకి ఒక అబ్బాయి స్వామికి ఉత్తరం రాశారట, స్వామి ఎందుకు మమ్మల్ని అంత దూరం పోమని చెప్తారు, మేము మీ కాంపౌండ్లోనే ఉండాలి, మమ్మల్ని దయచేసి బయట పంపించవద్దు. ఎందుకంటే స్టేయింగ్ ఇన్ సేమ్ డివినిటీ, ఇప్పుడు మన మంత్రు ఈస్ట్ ప్రశాంతిలో స్టూడెంట్స్ బ్లాక్ లో ఎప్పుడు ఉన్నాము, అప్పుడు మనకి ఆనందం, హాస్టల్ ఎంత ఆనందం మీకే, నేనేం చెప్పడానికి ఎక్కర్లేదు. ఆయన రాసి ఇచ్చి స్వామి ఆ లెటర్ తీసుకున్నారు. ప్రిన్సిపల్ గారు, ఇది నాట్ ఓన్లీ బిల్డింగ్ బిల్డింగ్స్, అంత మంచి సెలెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీబడి, అది అందరినీ స్వామి ఎంత మంచి మంచి వాళ్ళు మాకు సెలెక్ట్ చేసి ఇస్తారంటే అది ఇంకొకటి. ప్రిన్సిపల్ నరేంద్ర కొంతమంది వినింటారు, కొంతమంది చూసింటారు, జెమ్ ఆఫ్ అ మ్యాన్ అంటే అంత టోటల్ సరెండర్. ఆయనతో స్వామి ఏం ప్రిన్సిపల్ సార్, ఏం ప్రిన్సిపల్, మీ పిల్లలు ఇట్లా చెప్తారే అంటే ఆయన ఇమ్మీడియట్ గా స్వామితో చెప్పి, స్వామి వీళ్ళు అన్ని వదిలిపెట్టి మీకోసం వచ్చారు స్వామి, అందుకోసం వాళ్ళు ఇట్లా అడిగితే ఏం తప్పులేదు స్వామి, స్వామి దయ చేయాలి స్వామి. అటువంటి మహనీయుడు ఆయన. ఇప్పుడు బృందావన్ హాస్టల్ ఉన్న చోటు ఒక పాండ్, పాండ్ అంటే ఏమి, చెరువు, చిన్న చెరువు, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం అంటే ఇంకా ఎక్స్ట్రా మనీ పెట్టాలి, ఎక్స్ట్రా డబ్బు పెట్టాలి. కానీ దేవుడికి ఎప్పుడు ప్రేమనే ఇంపార్టెంట్ కదా, ఎక్కడ కాలేజ్ కట్టాలో అక్కడ అన్ని, ఆ భూమి పూజ అన్ని అయిపోయింది, అన్ని అయిపోయింది, డిగ్గింగ్ ప్రాసెస్ అన్ని అయిపోయింది. పిల్లలు ఆ వేదన అది చూసి దేవుడు అక్కడ వద్దు, ఇక్కడ నే చేయాలి. కర్నల్ జోగారావు గారు అప్పుడు చెప్పారు, స్వామి ఇక్కడ కట్టడానికి వీల్లేదుగా స్వామి, ఈ పాండ్లో ఉన్న నీళ్ళని తీయాలి, మళ్ళీ బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండదు, ఇదన్నీ చెప్పారు. కానీ ప్రేమ ప్రేమ ప్రేమకేమి, అంతే అన్ని అక్కడ స్టార్ట్ అయింది. మేము జాయిన్ చేసినప్పుడు హాస్టల్ హాస్టల్ లేదు, ఏ కాలేజీలో సార్ చదివారో అదే మా హాస్టల్. అప్పుడు కాలేజ్ బిల్డింగ్ వచ్చేసింది, ఆ హాస్టల్లో ఉన్నాము. అంటే స్వామి ఎప్పుడు చెప్పిన వారంటే, ఈ పిల్లలు నేను ఇక్కడ రావాలంటే నేను క్యారెట్ చూపించాలి, ఆ క్యారెట్టే ఈ విద్యాలయాలు. మేము మా బృందావనం స్టేలో ఫుల్ క్యారెట్ చూసాము, కానీ ఆయన పరమ కృప, అప్పుడు పిల్లలు చాలా తక్కువ మంది క్యారెట్ వదిలేసి క్యారెట్ ఎవరు పట్టుకున్నారో ఆయన చిందనే మాకందరికి ఉన్నట్టు చేశారు. అది మా ఇన్ఫాక్ట్ నాకు ఇఫ్ ఐ రిమెంబర్ ఒకతూరి స్వామి చదువుల గురించి చాలా ఇంపార్టెంట్. మేము ఇద్దరు స్వామి కొంత పిల్లలు ఉన్నారు, స్వామి ఈ జాబుకు పో ఆ జాబుకు పో అదని చెయ్యి, బాగా చదువు అదని చెప్తున్నారు. అప్పుడు అంటే స్వామి అంత స్వతంత్రం మాకు ఇచ్చినవారు, అంటే స్వతంత్రం కాదు అంత ప్రేమలో మేము ప్రేమతో అట్లనే మిక్స్ అయిపోతాం. స్వామి ఎప్పుడు చెప్తారు కదా, స్వామి బాగా చదవాలి, ఇది అది చెప్పి నీవు చదవట్లేదు, ఎప్పుడు ఇది ఇది అది ఉంటావు అన్నప్పుడు స్వామి చెప్పింది, నేను వెనక స్వామికి చెప్పాను, చెత్త చదువు చదివి చావాంగనేటికి చావు లేని చదువు చదువు. అదే అంత ఫ్రీగా పిల్లల్ని డెవలప్ చేశారు స్వామి. అదే అందుకోసం ఇది చెప్పాలనుకున్నాను. మోర్ దెన్ బిల్డింగ్స్ అండ్ అదర్ థింగ్స్, ఇప్పుడు కూడా మీరు చూస్తే ఈ కోవిడ్ టైమ్స్ ఇదని పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ స్టూడెంట్స్, మీరు చూస్తే మన పిల్లలు యాక్టివిటీ ఇప్పుడు లోకంలో ఎట్లా ఉందని మీకే తెలుసు, నేను ఏం చెప్పడానికి అక్కర్లేదు. అంత విశ్వాసంతో కొంతమందికి స్వామి దగ్గర ఫిజికల్ గా ఛాన్స్ లేకుండా పోయిన పిల్లలు కూడా ఎంత మంచి సేవ చేస్తున్నారు. అదే ఫౌండేషన్ ఫస్ట్ ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ చదవడం వల్ల అది తప్పక రాదు. నేను చెప్పినట్టు నేను మాస్ బంకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అప్పుడు ఆ చదువులని వదిలేస్తే కూడా స్వామి ఒక్కొక్కరిని అంత ప్రేమతో అంత బ్యూటిఫుల్ గా మోల్డ్ చేసడం వల్లనే ఎక్కడికి వస్తే ఈ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ ఏదో ఒక సేవలు ఉంటారు పిల్లలు. అందరూ లేకపోతే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 1000 ఇది ఓన్లీ 1 లైన్ ఉంటే కూడా చాలని, అట్లా 1000 లైన్స్ ఇప్పుడు బయట ఎక్కడ చూస్తే ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్ అబ్రాడ్ అదే చాలా చాలా ఇది. దట్ ఇస్ ద ఫౌండేషన్ స్వామి రియలీ అది చేసి మై గాడ్ ఇట్ ఇస్ ఆసమ్. అదే మనం చెప్పాలి
1: అవుట్కమ్ ఆఫ్ ఆ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కి ఒక అవుట్పుట్ ఏదైతే ఉందో అది క్యారెక్టర్ బిల్డింగ్, అది మనం ఈరోజు చూస్తున్నాం స్వామి. మనతో పాటు ప్రసాద్ సార్ కూడా ఉన్నారు, థ్యాంక్ యూ సార్ మీ టైం కొంచెం మాకు కేటాయించినందుకు. ఈరోజు స్పెసిఫిక్ గా బోత్ రెడ్డి సార్ మల్లికేశ్వరన్ సార్ బృందావనం గురించి చెప్పారు, బట్ మనందరికీ స్వామి గురించి ఆలోచించినప్పుడు ప్రశాంతి నిలయం పుట్టపర్తి మనకు గుర్తొస్తాయి. అక్కడే స్వామి చాలా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు, స్వామి యొక్క సెంటర్ ఆఫ్ ద వరల్డ్ లాగా స్థాపించారు. ప్రశాంతి నిలయం క్యాంపస్ లో మీరు చాలా టైం స్పెండ్ చేశారు, ఆ క్యాంపస్ గురించి అక్కడ విశేషాల గురించి కొంచెం చెప్పండి.
4: సాయిరామ్ గిరీష్ స్వామి పాదపద్మ నమస్కరిస్తూ ఈ ప్యానల్ డిస్కషన్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. 1978లో నేను బృందావన్ క్యాంపస్ జాయిన్ అవుతామని స్వామి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తే 1978లో నాకు అక్కడ సీట్ దొరకడం కష్టమైంది. అప్పుడు చూస్తే అక్కడ బృందావనకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ప్రాంతాన్ని చూసినప్పుడు స్వామి పక్కన మీరు చెప్పినట్టు స్వామి రెసిడెన్స్ పక్కనే కాలేజ్ పక్కనే హాస్టల్ కాలేజ్ హాస్టల్ ఉన్నంత క్లోజ్నెస్, ఎంత అదృష్టవంతులు ఈ స్టూడెంట్స్ ఇక్కడ అని చెప్పి మేము అనుకునేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి నన్ను చూసి స్వామి అడ్మిషన్ కోసం వచ్చాం స్వామి అంటే స్వామి చూసి అన్నారు నీ రిజల్ట్ వచ్చిందా అని, అంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చిందా అంటే నేను బృందావన్ క్యాంపస్ జాయిన్ అవుతామని స్వామి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తే 1978లో నాకు అక్కడ సీట్ దొరకడం కష్టమైంది. అప్పుడు

వస్తుంది స్వామి అని చెప్పాము. కానీ ఫర్ సమ్ రీజన్స్ ఆ ఇయర్ నేను అక్కడ జాయిన్ అవ్వలేకపోయాను. కానీ 1979 ఫిబ్రవరి టైంలో మా ఫాదర్ వాళ్ళు మళ్ళీ స్వామి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్వామి అన్నారు మా ఫాదర్తో, ఇక్కడ ప్రశాంత నిలయంలో ఒక పెద్ద కాలేజ్ పెడుతున్నాము, మీ అందరినీ మీ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడే జాయిన్ చేపించేసి ఇండియా. అంటే అప్పుడు అసలు ఏమీ లేదు, ఈశ్వరం హై స్కూల్ మాత్రమే ఉందని తెలుసు. అప్పుడు కాలేజ్ వస్తుంది అంటున్నారేంటి స్వామి అని మా ఫాదర్ వాళ్ళు కొంచెం పర్ఫెక్స్ అయిపోయి, సరే స్వామి చెప్పారు కదా అని మీ అందరం మొత్తం మీ ఫోర్ బ్రదర్స్ అందరం అక్కడికి వచ్చేసాం. స్వామి 1979 లో ప్రశాంత నిలయంలో కాలేజ్ కట్టిస్తున్నారు, ఈశ్వరం హై స్కూల్ కాకుండా పెద్ద కాలేజ్ వస్తుందంట అనేటువంటి ఉద్దేశంతో వచ్చేసాం. అప్పుడు జస్ట్ ఫౌండేషన్ వేస్తుంది అక్కడ. స్వామి మమ్మల్ని చూసి వెరీ హ్యాపీ, చాలా ఆనందపడ్డారు. అందరిని తీసుకొచ్చావా అని అడిగారు మా ఫాదర్. అవును స్వామి, అందరిని తీసుకొచ్చానంటే చిన్నపిల్లల్ని ఈశ్వరం హై స్కూల్ జాయిన్ చేయొచ్చు, పెద్ద అబ్బాయిని మనం కాలేజ్ చేపిస్తాం చేర్పిస్తామని చెప్పారు. అసలు ఎంతో ఆనందపడిపోయాం. తీరా చూస్తే అందరం ఈశ్వరం హై స్కూల్లోనే కాలేజ్ జాయిన్ అయ్యారు. అంటే నేను కాలేజ్ అయితే వాళ్ళ పిల్లలు మిగతా బ్రదర్స్ అందరూ ఈశ్వరం హై స్కూల్లో హై స్కూల్ జాయిన్ అయ్యారు. అందరం ఒక దగ్గరే కాబట్టి మేము పైన వాళ్ళ కింద ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళు ఉన్నారు. హాస్టల్ వచ్చి ఈస్ ప్రశాంతి అనెక్స్ పక్కనే స్వామికి ఎదురుగా ఉండేది అనమాట. స్వామి ప్రాక్సిమిటీ మనకు కాదు, మన విందు చేరామంటే చదువు కోసం కాదు, స్వామి కోసం, స్వామి ప్రాక్సిమిటీ కోసం, స్వామి అనుగ్రహం కోసం చేరామని ఒక ఉద్దేశం తెప్పించాను. అప్పుడు మా ప్రిన్సిపల్ కూడా అమరేందర్ గారు, ఆయన అన్నారు బాబు నీకు నీ మార్క్స్ ని బట్టి నీకు ఎంపీసీ ఇవ్వలేనా, ఏముంది స్వామి మీ దగ్గర ఏముంది చెప్పండి అని అడిగి కామర్స్ ఇస్తానని. చాలు మాకు ఇక్కడ సీట్ దొరకడం ఇంపార్టెంట్, కానీ మీరు సీసీ ఇచ్చిన హెచ్ఈసీ ఇచ్చిన చేరేదానికి రెడీగా ఉన్నామని చెప్పారు. ఆ విధంగా స్వామి దగ్గర స్వామి అనుగ్రహంతో స్వామి రికమెండేషన్ తో జాయిన్ అయిన వాళ్ళలో నేను ఒకండి స్వామి దగ్గర. అటువంటి పరిస్థితి ఆ టైంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎదురుగుండా ఉండేవాళ్ళం కాబట్టి స్వామి చాలా ఎక్కువ ప్రేమతో మాతో ఉండే. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ప్రశాంత నిలయం క్యాంపస్ కాబట్టి తల్లి తల్లిదండ్రులను మిడిపించే అంటే మరిపించేటువంటి ప్రేమ మా మీద అలా కుండపోత కురిపించేశారు. మా గురుగారు రామకృష్ణ రెడ్డి గారు ఈ ప్యానెల్లో ఉన్నారు. మాకు తల్లిదండ్రి గురువుదయం అంతా స్వామి అయినప్పుడు మాకు మానిటర్ గా మమ్మల్ని మెంటర్ చేసుకునేది మా ఫ్యాకల్టీ, మా టీచర్స్ చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళు మాకు ఎల్డర్ బ్రదర్స్ లాగా ఉండేవారు, కానీ ఎటువంటి టైంలో కూడా మమ్మల్ని డిసిప్లిన్ గా చూసేవారు, చాలా బాగా చూసేవారు అందరూ కూడా. అయితే స్వామి దగ్గర ఉన్న ఫస్ట్ ఇన్స్టెన్స్ మాకు ఏం తెలిసింది అంటే తల్లిదండ్రులను ఎలా మరిపిస్తారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మహత్తరమైనటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది మమ్మల్ని అక్కడి నుంచి మేము అంటే ఈ ప్రశాంతి ఎనెక్స్ లో ఉన్న మమ్మల్ని ఎప్పుడెప్పుడు దర్శనానికి వస్తారా అని స్వామి మా కోసం వేచిస్తాం. మేము స్వామి కోసం వేచేసాం కాదు, స్వామి మేము ఉన్న స్థావాన్ని వేచేస్తారు సో దట్ ఆయన కింద దిగి వచ్చేదానికి అనమాట, అంటే బయటకు వచ్చేదాన్ని. అంతలాగా స్వామి మమ్మల్ని చూసుకునేవారు. మేము అక్కడ లైన్లు కడుతుంటే లైన్ ఫామ్ చేస్తుంటే స్వామి గబ గబ దిగి వచ్చి ఈశ్ ప్రశాంతిలో పక్కన అంటే ఇప్పుడున్న కుల్వంతాల్లో ఎక్కడైతే ఉందో ఆ రైట్ సైడ్ కార్నర్ లో స్వామి అక్కడ నిలుచుకుని చిన్న గేట్ ఉండేది లోపలికి రావడానికి భక్తులు అక్కడ నిలుచుకుని మేము లైన్స్ ఎలా ఫామ్ చేస్తున్నామో చూసేవారు, అక్కడ కరెక్ట్ చేసేవారు. ఇమాజిన్ ఎంత డీటెయిల్, అంటే మీరు ఎప్పుడైతే వ్యవస్థాపకులు ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారు అన్నప్పుడు నేను ఇవన్నీ రిలేట్ చేసుకుంటున్నాను. స్వామి ఎలాంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చారు, ఎలాంటి ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేశారు, ఎలాంటి స్టూడెంట్స్ ని ఎన్నుకున్నారు. మీ అందరం ఎన్నుకోబట్టి వచ్చామే కానీ బై మిస్టేక్ రాలేదు అనేటువంటి ఉద్దేశం. స్వామి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని చూసుకున్నారు, అసలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. నేను ఒకసారి చెప్పాను స్వామికి, స్వామి హోమ్ సిక్ అయ్యాను స్వామి అంటే స్వామి అప్పుడేదో హోమ్ సిక్ అనేది చాలా ఈజీ వర్డ్ హాస్టల్లో. స్వామి హోమ్ సిక్ అయ్యాను స్వామి అంటే హోమ్ సిక్ అయ్యావా సిక్ హోమ్ అయ్యావా అని మనం మాట్లాడుతున్నాం. అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశమేమో మరి నేను అన్న స్వామి జ్వరం వచ్చింది స్వామి దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా పెట్టి చూసి 98.4 ఉంది అన్నారు. యాక్చువల్లీ నాకు నిజంగా జ్వరం ఉండింది ఆ రోజు. నేను డాక్టర్ అల్రేజా గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆయన 101 ఉంది, నువ్వు వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పు అన్న. అంటే నేను స్వామి దగ్గర చెప్తే ఇట్లా పెట్టుకుని 98.4 ఉంది అన్న. సరే మరి వెనక్కి వచ్చిన తర్వాత చూపిస్తే మళ్ళీ ఆయన చూసి కరెక్ట్ 98.4 ఉంది.

0: ఉంది అని. సో ఇలాంటివి మనకి నమ్మకం కుదర్చడానికి స్వామి ఎన్నో విజిటింగ్ కార్డ్స్ ప్లే చేశారు మన దగ్గర. అలాగే ఈ కాలేజ్ మన కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ మా ప్రిన్సిపల్ అమరేందర్ గారు, అక్కడ నరేందర్ గారు అంటే ఇక్కడ అమరేందర్ గారు, తర్వాత డాక్టర్ రామకృష్ణ గారు ఆయన ప్రిన్సిపల్ గా ఉండారు, తర్వాత డాక్టర్ బలభద్రనాయుడు గారు, వీళ్ళందరూ విజనరీస్. ఆ టైంలో వాళ్ళ పేరు చెప్తే డిస్ట్రిక్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ తెలిసేది అన్నమాట. అంత పెద్ద వాళ్ళందరూ స్వామి తీసుకొచ్చారు. అలాగే స్వామి మా హాస్టల్ విజిట్ చేసేటప్పుడు, అంటే హాస్టల్ అనేది పేరే గానీ స్వామి ఇంటికి ఎక్స్టెన్షన్ అంతే, స్వామి మందిరానికి ఎక్స్టెన్షన్ గా ఉండేది. స్వామి సడన్ గా దిగి కిందకి రావడం, దిగి వస్తున్నప్పుడు టువర్డ్స్ హాస్టల్ వైపు వస్తున్నారు, ఈస్ట్ ప్రశాంత్ వైపు వస్తున్నారంటే హష్ హష్ మొత్తం హాస్టల్ అంతా వెంటనే స్వామి వస్తారు అనగానే అందరం రెడీ గబగబా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేవాళ్ళం. స్వామి డైరెక్ట్ గా పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల మొత్తం అన్ని టవల్స్ గిల్స్ అన్ని మొత్తం క్లియర్ చేసేసి డైరెక్ట్ గా స్వామి పార్క్ చేసేవాళ్ళం. ప్లస్ ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్ విత్ ఇన్ సెకండ్స్ అంతా రెడీ చేసేవాళ్ళు అన్నమాట. అది కూడా స్వామి బిల్డప్ చేశారు. మా దగ్గర మాలో ఉన్న ఆర్తిని ఆ కోరికని ఇంప్రూవ్ చేశారు. అలా స్వామి దగ్గర రావడం, మా దగ్గర తీసుకోవడం, అవన్నీ చూస్తే అనిపిస్తుంది అంత ప్రేమ చూపించకపోతే అటువంటి గురువుల్ని తీసుకురాకపోతే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేసేవారు కాదేమో.
1: అంటే మీరు చెప్పినట్టు యాజ్ ఎ లీడర్ ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ద రైట్ రిసోర్సెస్ కరెక్ట్. మీరు చెప్తున్నట్టు ప్రతి మీరు ఎవరైతే గుర్తు తెచ్చుకుంటున్నారో మీ టీచర్స్ అందరినీ, అలా ఆ జెమ్స్ అందరిని తీసుకురావడం అన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. అలాగే రెడ్డి సార్ చెప్పినట్టు యాజ్ అ విజన్ ఇక్కడ ఏమీ లేకపోయినప్పటికీ అక్కడ ఒక బిల్డింగ్ ని చూపించి ఆ బిల్డింగ్ ని కళ్ళ ముందు మనకి కట్టి సార్ ని జాయిన్ చేసి అలాగే ఇక్కడ రైట్ పీపుల్ ని రైట్ ప్లేసెస్ లో పెట్టి. బట్ జస్ట్ ఇంకొక జస్ట్ మీరు చెప్పిన దాంట్లో నాకు శ్రోతలకి జస్ట్ చిన్న అల్రేజ గారు, ఆ రోజు మీకు జ్వరం వచ్చింది స్వామిని కలు అని, జ్వరం వచ్చింది మందేసుకో, జ్వరం వచ్చింది పడుకో కాదు, జస్ట్ ఆ యొక్క ప్రాక్సిమిటీ పిల్లలకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామి ఇచ్చిన ఆయన ప్రేమ ఎలా అయితే ఉందో జస్ట్ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జ్వరం వచ్చింది స్వామిని కలు సాయంత్రం అంటే ద రిచ్నెస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు స్వామి ఎంబీఏ ప్రోగ్రామ్ కి అయితే నుండి ఎంబీఏ క్లాసెస్ స్వామి స్వయంగా వచ్చి నేర్పారు పిల్లలకి, టీచర్ లాగా స్వామి పుస్తకాలు రాశారు మ్యాన్ మేనేజ్మెంట్ అని స్వామి డైరెక్ట్ గా, విచ్ వాజ్ ఒక క్లాస్ సబ్జెక్ట్ కోర్స్ కూడా పుస్తకం. సో ఎంబీఏ ప్రోగ్రామ్ స్వామి ఉద్దేశం ఏంటి, అది స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ యాజ్ ఎ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంబీఏ స్టూడెంట్స్ లా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి స్వామితో?
2: భగవాన్ బాబా వారి దివ్య పాదారవిందాలకి అనేక శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు. నేను 1985 నుంచి 90 వరకు చదువుకున్నాను. కానీ మొట్టమొదలు నేను జాయిన్ అయింది యాక్చువల్ గా డిగ్రీలో. అయితే ఇనీషియల్ గా ఏమైందంటే మమ్మల్ని పుట్టపర్తి ప్రశాంతినిలయంలో స్టూడెంట్స్ గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మేము ప్రశాంతినిలయంలో స్వామి దగ్గర స్వామి సన్నిధిలో స్వామి సమక్షంలో ఉండి డైలీ దర్శనం చేసుకుంటూ స్వామి దగ్గర మనం ఉండవచ్చును అన్న ఆలోచనతో చాలా సంతోషంగా జాయిన్ అయ్యాం. కానీ ఇందాక మన బ్రదర్ చెప్పినట్టుగాను మా బ్యాచ్ అంతానే బృందావన్కి వెళ్ళాలి అని చెప్పేసి అది డిసైడ్ చేశారనమాట స్వామి. సో మొత్తం బ్యాచ్ మొత్తం అంతాను ఎంపీసీ తీసుకున్న వాళ్ళు, బీకామ్ బీఎస్సీ మొత్తం అందరును, నేను బీఎస్సీలో జాయిన్ అయింది. అయితే అక్కడికి వెళ్ళాలనేటప్పటికి అందరం గగ్గోలు పెట్టేశాం, ఈ బాబు ఏంటిది అసలు స్వామికి దూరంగా వెళ్ళిపోతున్నాం అని. అయితే కానీ ఇందాక మన బ్రదర్ చెప్పినట్లుగా అక్కడ బృందావన్కి వెళ్ళిన తర్వాత నిజంగా బృందావనంలో కృష్ణుడి యొక్క ప్రెజెన్స్ కానీ లేకపోతే అలా అనుకోవచ్చును లేకపోతే ఇంకోలా కానీ, బృందావన్కి వెళ్ళిన తర్వాత అసలైన కృష్ణ తత్వాన్ని లేకపోతే ఆ మధుర రసాన్ని దాన్ని చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. వెళ్లే ముందు చాలా కష్టపడినా కూడాను, వెళ్లిన తర్వాత కూడా స్వామిని బోళ్ళంతా తిట్టుకున్నాం కూడాను, కానీ ఆ తర్వాత మంచి అవకాశాలు తర్వాత బ్రహ్మాండంగా ఇచ్చారు స్వామి. అయితే నా ఎంబీఏ అయిన తర్వాత 88 స్వామిని ప్రే చేశానండి. ప్రే చేస్తే స్వామి ఎంబీఏలో జాయిన్ అవ్వు అని చెప్పేసి అన్నారు. నా బీఎస్సీ అయిపోయిన తర్వాత, నా డిగ్రీ 88 అయిన తర్వాత ఎంబీఏలో జాయిన్ అవ్వు అన్నారు. అది కూడా ఒక గమ్మత్తుగా జరిగిందండి. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, 86 లో స్వామి స్పెసిఫిక్ గా ఎంబీఏ స్టార్ట్ చేశారనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ బ్యాచ్. అయితే ఆ టైంలో నేను చదువుకుంటున్నాను, చాలా విషయాలు జరిగినాయి. యాక్చువల్ గా ఇందాక బ్రదర్ రామకృష్ణారెడ్డి సార్ చెప్పినట్లుగా స్వామి యొక్క సంకల్పం గొప్ప వజ్ర సంకల్పం. మనం ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఏది స్వామి బిల్డ్ చేసినా కూడాను అది చాలా క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్లు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఒక సింపుల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినా, ఏదైనా ఇంకా చాలా సింపుల్ సింపుల్ విషయాలు కూడాను, ఒక సేవదల్ వాళ్ళకి రకరకాల గైడెన్స్లు ఇచ్చినా కూడాను, ఒక సేవా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేసినా కూడా. అండ్ గమ్మత్ ఏంటంటే, ఒక నార్మల్ సీఈఓ, మనం బయటకు వచ్చేసి ఒక కంపెనీ సీఈఓ లేకపోతే ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే ఒక చైర్మన్ ఆఫ్ ఎ కంపెనీ కానీ, వాళ్ళు ఏదో కాన్సెప్చువలైజ్ చేస్తారు, ఇలా ఉండాలి అని కొంతవరకు గైడ్ లైన్స్ ఇస్తారు. దెన్ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక స్టేజ్ కి తీసుకొస్తారు. సో ఒక విజన్ అనేది బహుశా ఒక మేనేజింగ్ డైరెక్టర్ పెద్దవాళ్ళు వాళ్ళు చేయవచ్చును. అండ్ యాక్చువల్ గా వర్క్ జరిగేది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ఎ కంపెనీ మేయర్ వాళ్ళు ఆ లెవెల్ దాకా, లోయెస్ట్ లెవెల్ దాకా దిగచ్చు దిగకపోవచ్చు, వాళ్ళకి ఆ టైం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు స్వామి విషయంలో మాత్రం ఒక పని మొదలు పెట్టారు అంటే, హీఈస్ ద చైర్మన్, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ, వైస్ ప్రెసిడెంట్, అండ్ దెన్ హీ కమ్స్ డౌన్ టు కింద ఆల్మోస్ట్ ఒక వర్కర్ లెవెల్ దాకా కూడాను ఆయన వచ్చి మైన్యూటెస్ట్ ఆఫ్ ద ప్లాన్ చేసుకుని ఆయన ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని చెప్పేసి. ఇందాక మీరు చెప్పినట్లు రామకృష్ణ సార్ కూడాను బ్రహ్మాండంగా చెప్పారు, ఒక లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ని సెలక్షన్ చేయడమే కానీ, లేకపోతే ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే దానిలో ఉన్న సాధక బాధకాలన్నీ ఎన్నో ఉన్నాయి. ఆ టైంలో యాక్చువల్ గాను నిజం చెప్పాలంటే ఆ టైంలో ఎంబీఏకి పర్మిషన్ దొరకలేదండి. దొరకకపోతే దానికి ఏం చేస్తే పర్మిషన్ దొరుకుతుంది అని చెప్పేసి రకరకాల వాళ్లతోనూ స్వామి సంప్రదింపులు జరిపి చాలా అంటే ఒక ఎడ్యుకేషన్ అకాడమిక్ పరంగాను చాలా ఒడిదుడుకులు వచ్చాయి, చాలా అడ్డాలు వచ్చాయి. అయితే స్వామి ఎవరెవరిని ఎలా గైడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకందరికీ రకరకాల గైడెన్స్ ఇస్తూ అట్ హైయర్ లెవెల్ మళ్ళీ ప్రొఫెసర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం. ప్రొఫెసర్ సేగల్ గారు, హీ వాజ్ ద ఫస్ట్ ప్రొఫెసర్ డీన్ ఆఫ్ ఎంబీఏ ఫ్యాకల్టీ అనమాట, ఎంబీఏ డిపార్ట్మెంట్. తర్వాత ప్రొఫెసర్ యుఎస్ రావు గారు, తర్వాత ప్రొఫెసర్ భాగ్య గారు, ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారు, వీళ్ళంతాను భాగ్య సార్ అండ్ సుధీర్ భాస్కర్ సార్ ఇంకా మన దగ్గర ఇక్కడే ఉన్నారు, ప్రొఫెసర్ యుఎస్ రావు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ పర్సనల్ గా స్వామి సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ చేసుకోవడమే కాదు ఎంబీఏ క్లాసెస్ ఎలా జరగాలి ఎక్కడ జరగాలి సిలబస్ దగ్గర నుంచి స్వామి సెలెక్ట్ చేసి చూస్ చేసుకుని, అండ్ దెన్ సిలబస్ లో కూడాను మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకందరికీ ఈ విషయం తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ఇట్స్ నాట్ ప్యూర్లీ అకాడమిక్ ఓరియంటెడ్, అకాడమిక్స్ కి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ బోత్ స్పిరిచువల్ అండ్ అకాడమిక్. ఇన్ఫాక్ట్ మనందరికీ తెలుసు స్వామి ఎవరు, మీరు దేనికోసం వచ్చారా అంటే, స్వామి ఎవరన్నా పొరపాటున స్వామి ఇదిగో ఇన్స్టిట్యూషన్ ఎంబీఏ కోసం వచ్చానంటే, సరే నువ్వు నా కోసం కాదు వెళ్ళిపోవని అంటే టైప్, మీరు నా కోసం వచ్చారు కాబట్టి. ఇందాక మీరు కూడా మొదట్లో చెప్పారు, యాక్చువల్ గా మనంతాను వచ్చింది ఫస్ట్ స్వామి కోసం, స్వామి తర్వాతే ఇంకేదైనా, అది స్వామి అలా మనల్ని రప్పించుకున్నారు. అది మనం వచ్చింది యాదృచ్ఛికంగా మనం వచ్చింది కాదు, మనం ఎవరైనా రాలేము, ఇట్ ఈస్ నాట్ బై మిస్టేక్. రామకృష్ణ సార్ ఆ మాట కరెక్ట్ గా చెప్పారు. సో స్వామి దగ్గరికి రాగలిగా ఆయన మనల్ని రప్పించుకున్నాడు. అయితే ఏంటంటే ఈ ఎంబీఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాల స్టేజెస్ అన్ని స్వామి ఎలా చెయ్యాలి, ఈ స్టెప్ తీసుకుంటే దీని వల్ల వచ్చే పర్యవసానం ఏమిటి, దీని వల్ల వచ్చే చేంజెస్ ఏమిటి అని మళ్ళీ తనకి అన్ని తెలుసు. భగవంతుడు ఆయనకు తెలియని విషయం ఏముందండి. కానీ గమ్మత్ ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని, తర్వాత ఎంబీఏ సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో డిస్కషన్స్ పెట్టి ఇలా చేయవచ్చా అలా చేయవచ్చా అని ఒపీనియన్స్ తీసుకుంటూ, ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలుసు, అన్ని తెలిసిన సర్వజ్ఞుడు ఆయన. కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే ఏంటి, మనకు ఒక ఆదర్శం కూడా చూపిస్తున్నారు. ఒక ఫ్యాకల్టీ స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ ఫర్ హిమ్, చాలా చాలా సింపుల్. కానీ ఇవన్నీ మనం చూస్తుంటే, ఓ మై గాడ్, ఇలాగా మనం ఉండాలి, ఇలాగా నేర్చుకోవాలి మనం, అందరినీ ఇలా సంప్రదించాలి, ఇలా చెయ్యాలి, ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయాలి అంటే ఈ విధంగా వెళ్ళాలి అని మనకి ఆదర్శం చూపించడం అనమాట స్వామి. అలా చేస్తూ యాక్చువల్ గాను నేను ఇందాక అన్నట్టు ఇనీషియల్ గా కొంచెం ఒడిదుడుకులు ఉండినాయి. సో క్లాసెస్ జూన్ లో యాజ్ యూజువల్ గా మనకందరికీ స్టార్ట్ అవుతాయి, కానీ ఫస్ట్ బ్యాచ్ ఎంబీఏ మాత్రం ఆగస్ట్ లో స్టార్ట్ అయింది. సో అంటే 2 మంత్స్ డిలే అయిందనమాట. కానీ స్వామి ఏమన్నారంటే ప్రొఫెసర్స్ అందరికీను, మీరు ప్రెషర్ పెట్టద్దు, కానీ పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి, మీ బిడ్డలా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళందరినీ డైలీ పిలిచి లెక్చరర్స్ మొదలు మాట్లాడేవారు స్వామి. ఇంకో గొప్ప పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు యాదృచ్ఛికంగా మనం ఎవరం రాలేదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఆర్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ బ్యాచ్ వరకు స్వామి పర్సనల్ గా ఇదిగో ఈ స్టూడెంట్ ఉండాలి, ఈ స్టూడెంట్ ఉండాలి అని స్వామి పర్సనల్ గా పిల్లలందరినీ, స్టూడెంట్స్ అందరినీ పికప్ చేసుకున్నారనమాట. ఐఎమ్ షూర్ ఇనీషియల్ బ్యాచెస్ లో మొట్టమొదట్లోనూ 81 లో అప్పుడు మన యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పుడు కూడా అలాగే జరిగేదేమో. అయితే ఆ విధంగా స్వామి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి, ప్రొఫెసర్లను సెలెక్ట్ చేసి, కాలేజ్ క్యాంపస్ సెలెక్ట్ చేసి, క్యాంపస్ లో విచ్ క్లాసెస్, ఏ క్లాసెస్ లో ఎంబీఏ ఏ ఫ్యాకల్టీ ఉండాలి, ఏ సబ్జెక్ట్స్ ఎలా టీచ్ చేయాలి అనేది చాలా డీటెయిల్డ్ గా, చాలా మైన్యూట్ లెవెల్లో వెళ్ళి స్వామి అసలు అది ఇదంతా ఊహించుకుంటే, ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంటే అమ్మ బాబోయ్ అసలు ఒక ఆర్గనైజేషన్ ని డెవలప్ చేయడం ఇంత బ్రహ్మాండంగా చేయవచ్చునా అని చెప్పి, అది ఓన్లీ భగవంతుడికే సాధ్యం, ఓన్లీ స్వామికే సాధ్యం. మానవ మాత్రులు అంత డీటెయిల్డ్ గా, అంత కూలంకషంగా, అంత డీటెయిల్ గా ఆలోచించడం అనేది ఐ డోంట్ థింక్ ఒక ఇండివిజువల్ కి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. అట్లా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్లు దేశాల్లో మన ఎంబీఏ స్టూడెంట్స్ బోల్డ్ అంత మంది చాలా పెద్ద సీనియర్ పొజిషన్స్ లో సెటిల్ అయ్యారు. ఆయన ప్రతి వాళ్ళును చాలా రకాలుగా, ఇందాక మల్లికేశ్వరన్ సార్ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు, ప్రతి వాళ్ళు ఏదో ఒక విధంగా స్వామి యొక్క వాళ్ళ కృతజ్ఞతని చూపించుకోవడము, లేకపోతే స్వామి యొక్క సేవలో రకరకాల పొజిషన్స్ లోను వాళ్ళ చేతనైనంత వాళ్ళ సేవలు చేస్తున్నారు. అది నిజంగా మనం స్వామికి నిజంగా మనకి ఈ జన్మనిచ్చినందుకు, ఈ ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు మనం అందరం చూపించుకోవాల్సిన కృతజ్ఞత పూర్వకంగా మనం చేసుకోవాల్సిన మన బాధ్యత అది.
1: థ్యాంక్ యూ తేజస్ సార్. ఎస్పెషల్లీ ఒక ట్రూ లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీ అది చాలా అద్భుతంగా వివరించారు. అంటే మన స్వామి గురించే అందరికీ తెలుసు, బట్ ఒక ప్రాజెక్ట్ ని స్వామి ఒక లీడ్ చేస్తున్నప్పుడు ఆ డీటెయిల్ భక్తులందరికీ క్లియర్ గా తెలుసు ఉండకపోవచ్చు. బట్ నిజంగా మీరు చెప్పినట్టు ఒక సీఈఓ లాగా విజన్ ఉన్నప్పటికీ స్వామికి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ రోల్ చివరి వరకు స్వామి మనకి ఎడ్యుకేషన్ చిన్న ఒక విగ్రహ స్థాపన పుట్టబర్తులో జరుగుతున్నప్పుడు దాన్ని కూడా రోజు స్వామి పర్యవేక్షించి వెళ్లి చూసి లోయెస్ట్ ఆఫ్ ద వర్కర్స్ తో మాట్లాడి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టైలే స్వామి చాలా స్పెషల్ గా మనందరికి ఉంచారు. చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ డీటెయిల్ ఆఫ్ ఎంబీఏ ప్రోగ్రామ్ మనకు చెప్పినందుకు. మనతో పాటు బ్రదర్ బాలుకరణం కూడా ఉన్నారు. స్వామి ఎన్నో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉంటారు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు, వాటన్నింటినీ లీడ్ చేస్తూ ఉంటారు యాజ్ ఎ లీడర్. ఒక రెండు మూడు ఎక్స్పీరియన్సెస్ మీరు చూసినవి, మీరు పాల్గొన్నవి, మీరు స్వామిని ఒక ఒక లీడర్ గా, ఒక సంస్థ వ్యవస్థాపకుడుగా, ఒక ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా చూసి మీరు నేర్చుకున్నది మాతో ఏదైనా షేర్ చేయండి.
3: సత్యసాయి భగవాన్ చరణాల విందాలకు నమస్కరిస్తూ సాయిరామ్ టు అందరికి, సాయిరామ్ అందరికి సాయిరామ్. అమెరికాలో ఉండడం వల్ల తెలుగులో ఎక్కువ ఇంగ్లీష్ రావచ్చు, ఇంగ్లీష్ లో తెలుగు రావచ్చు. నన్ను మీరు దయచేసి భరించండి. నేను 1987 నుంచి 1992 వరకు అంతకుముందు స్కూల్లో చదివాను. కాలేజీలో 1987 నుంచి 1992 వరకు నా బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం చదువుకున్నాను. 87లో యాక్చువల్లీ స్వామి, యాక్చువల్లీ అందరూ చెప్తున్న దివ్యానుభూతులు వినడం చాలా చాలా గొప్పగా ఉంది. యాక్చువల్లీ ఇది ఎంతో ఇది నిజంగా స్వామి అనుగ్రహం ఎంతో మందిని వినడం. సో 87లో స్వామి ఉపకులపతుల కాన్ఫరెన్స్ చేశారు, అంటే వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది సెప్టెంబర్ లో అనుకుంటాను. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక లీడర్ కు క్లారిటీ ఉంటుంది, ఒక క్లారిటీ కన్విన్సింగ్ ఉంటుంది, అంటే వాళ్లే లీడర్స్ అవుతారు యాక్చువల్లీ. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలుసు, అందుకే స్వామి దిగి వచ్చారు ఇది చేయడానికి. ఈ సో ఇప్పుడు మనం విన్నట్టయితే రామకృష్ణారెడ్డి సార్ గాని, యూనో ప్రసాద్ ఏమాకి ప్రసాద్ అన్నాను కానీ, లైక్ యూనో అందరినీ మల్లికేశ్వరన్, లైక్ యూనో రవితేజ, వీళ్ళని విన్నప్పుడు ఆ ప్రేమతో అందరూ వచ్చారు. ఆ వచ్చిన దానికి స్వామి ఎటువంటి చదువునిచ్చారు అది స్వామి చెప్తారు ఒక చోట. ఎందుకు ఈ అది ఎలాగంటే ఇది స్వామి కూడా చాలాగా ప్లాన్ చేస్తారు. ఇది చాలా మనం నేర్చుకోవాలి. వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అంతా పుట్టపట్టుకు వచ్చారు. స్వామి వాళ్లను అతిథులను ఎలా చూసుకోవడం అనేది కూడా స్వామి నుంచి నేర్చుకోవాలి. అది ఎలా చూసుకున్నారంటే వాళ్ళు ఉన్న రూములు గాని వాళ్ళు పడుకున్న ఎలా ఉండాలి స్వామి పిల్లలకి చెప్పారు. అక్కడ కొంతమంది పిల్లలు సీనియర్ పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళు. ఈవెన్ హౌ టు ఫోల్డ్ ద యునో బెడ్షీట్ ఫర్ ద వైస్ ఛాన్సలర్. కెన్ ఇమాజిన్ ఆయన వచ్చి ఇలా లాక్కోవడానికి ఈజీగా ఉండాలంట. కెన్ ఇమాజిన్ అంత డీటెయిల్స్ స్వామి అది అవన్నీ చెప్పి వాళ్ళని బాగా చూసుకుని కడుపు నిండా మంచి భోజనం పెట్టి మరుసటి రోజు పిలుచుకొస్తారు మన యూనో ఆడిటోరియం కు. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం లో జరిగింది ఇది. అప్పుడు ఇంకా మేము ఫస్ట్ ఇయర్ లో. సో స్వామి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పటికి అంత లవ్ ఇచ్చేసి ఉంటారు. స్వామి హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు దే ఆర్ సెట్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా పిల్లలకు మనం అంత ప్రేమనిస్తే వాళ్ళు ఈ మాట వింటారు. అట్లే ఇక్కడ వైస్ ఛాన్సలర్ కు స్వామి ఫస్ట్ ప్రేమనిస్తారు, తర్వాత చెప్తారు. ఆ చెప్తూ ఎందుకు ఈ కాలేజ్ ఎందుకు సత్యసాయి విద్యా సంస్థలు మొదలు పెట్టాల్సి వచ్చింది అనే అని దీంట్లో పోతూ అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు స్వామి చెప్తారు అనమాట. మల్లికేశ్వరన్న చెప్పినట్టు తరచి చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు. చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి. ఎందుకంటే చదివితే మనం తర్కం అవుతాము. అంటే నేను ఎక్కువ చదివాను, ఈ బుక్ లో ఇలా ఉందో ఆ బుక్ లో ఇంతే. బట్ స్వామి అనేది చావు లేని చదువు చదవడానికి నేను ఈ కాలేజీలు పెట్టానంట. ఏంటది యాక్చువల్ స్వామి చెప్తారు మళ్ళీ. ఎటువంటి ఎవరు అంటే ఏది విద్య స్వామి చెప్తారు అది సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య. దిస్ ఇస్ స్వామిస్ వర్డ్స్. అంటే సద్గుణములు మంచి గుణాలు మంచి బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందే రవితేజ చెప్పినట్టు ఎంతో మంది మన పిల్లలు ఎన్నో ఉన్నత స్థానానికి చేరారు. ఇవే క్వాలిటీస్ విల్ టేక్ ఎవ్రీ వన్ టు దట్ హై లెవెల్, నాట్ విద్య. బికాస్ నీ కర్తవ్య పాలనంబు నీకిచ్చిన పని చేయడము, క్రమశిక్షణ కరెక్ట్ టైంకి ఆఫీస్కి పోవడము. ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ఇటువంటి లేకుండా. సి అలా చెప్పుతూ స్వామి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ యూనివర్సిటీని అని చెప్తున్నప్పుడు ఇది చెప్తారు. ఇదన్నీ విని హాస్టల్కి వస్తే ఒక రకమైన మనకైతే ఇలా ఊగిపోయేవాళ్ళం. ఇన్ ద సెన్స్ స్వామిని ఎప్పుడైనా బాగా విన్నప్పుడు మనకు కొంతసేపు అది ఇలాగా ఏమంటాం మనం, యాక్చువల్లీ ఒక రకమైన స్టేట్ లో ఉంటాం స్వామిని విని వస్తే. మనం నిజంగా ఈవెన్ స్వామి మాట్లాడినప్పుడు కూడా మనల్ని మనం మర్చిపోతాం యాక్చువల్లీ. ఆ ఉన్న భావంలో రాసిన పద్యం వచ్చి ఈ అనర్గళంగా వచ్చాయి. విద్య వీధులందు వెలకట్టి అమ్మువేళ వేద విద్యలకు విశ్వాన తావులేక ప్రాచ్య భావంబు కృంగి అప్రాచ్య మెచ్చువేళ వెలిసె మాతల్లి సాయి విద్యామ కల్పవల్లి తల్లి వెలసె సర్వత్కళామ తల్లి నిలచే పర్తిలోన ఈ పుణ్య దాత్రిలోన చదువు సంస్కారంబు సర్వులకు నందింప సాయి శారద మా తల్లి యగుచు అమ్మా నీ చల్లని ఒడిలోన ఓలలాడించి ఓన మాలు తిద్ది ఏడ్పు మాన్పి ఏబిసిడీలు నేర్చిన శిశువులైనారు నేటి శాస్త్రవేత్తలు. ఇది 87 లో రాశాను. అంటే ఇది అనర్గళం. స్వామిని విన్న తర్వాత వచ్చిన పద్యాలు ఇవి. ఆ రోజుల్లో నాకు ఒక చాలా పాడు బుద్ధి ఉండేది. ప్రతిరోజు ఒక పద్యమే స్వామికి ఇచ్చేవాడిని. మూడు రాసినా కూడా ఒక్కొక్కటే ఇచ్చేవాడిని. దానికి ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్, ప్రతి పద్యం స్వామి చదివినప్పుడు నాకు పాద నమస్కారం ఇస్తారు. నాకు దాని వల్ల ఇది పిసినిగొట్టు కవి బేసిక్ గా. సో దాన్ని పద్యాలను ఒక్కొక్కటే ఇచ్చేవాడిని. అది కూడా ఈ చిన్న కాగితం మీద తెలుగులో రాసి మడవకుండా ఇచ్చేవాడిని. నా భక్తి మడిచిన భక్తి కాదు, మడవని భక్తి. ఎందుకంటే కావాలి అనేది మడవని భక్తే కదా. సో అది చదివినప్పుడు స్వామి చూసి నాకు పాద నమస్కారం ఇచ్చేవాడు. అది అంటే ఇది జరుగుతుంది. దాని వల్లే యాక్చువల్ గా నేను ఇప్పుడు ఆనందంలో ఉండేవాడిని. నా క్లాస్మేట్లు నన్ను మీరు అడగొచ్చు, స్వామి నా పద్యం తీసుకుంటే చాలు, దట్ ఈస్ మై లైఫ్. సో అట్లా ఉండేది. సో ఎందుకు అంటే ఇప్పుడు చూస్తే ఆ రోజుల్లో స్వామి అప్పుడే పిహెచ్డి స్టార్ట్ చేశారు, ఒక్కొక్క 2-3 ఏళ్ల ముందు అనుకుంటా. లేకనో మన శివశంకర్ సాయి సార్ గారు, మళ్ళీ నాగేశ్వరరావు సారు, మళ్ళీ జ్ఞానభాస్కర్ సార్, వీళ్ళంతా అప్పుడప్పుడే పిహెచ్డీలో జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి వచ్చిన పద్యం అది యాక్చువల్లీ, అమ్మా నీ చల్లని ఒడిలోన ఓన ఓలలాడించి ఓనమాలు దిద్ది, ఏడ్పు మాన్పి ఏబిసిడీలు నేర్చిన శిశువులైనారు నేటి శాస్త్రవేత్తలు. అంటే శిశువులైనారు నేటి శాస్త్రవేత్తలు అంటే అక్కడ ఒక ఇది ఉంది, ఎందుకంటే శాస్త్రవేత్తలు ఎప్పుడూ నీ ముందు శిశువులేరు. ఎందుకంటే స్వామి చెప్తారు, ఈ సైన్స్ ఈజ్ అ హాఫ్ సర్కిల్, స్పిరిచువాలిటీ ఈజ్ ద ఫుల్ సర్కిల్ అని. ఎందుకంటే ఎప్పుడు శాస్త్రవేత్త యూనో భగవంతుడి ముందు శిశువే. ఇవన్నీ అన్నోయింగ్ గా వచ్చిన యూనో పదాలు. ఒకసారి స్వామి నాతో మాట్లాడుతూ భావం, స్వామి చెప్పారు భావం ఉంటే భాష అదే వస్తుంది అని. ఇది అసలు మనకు అర్థం కాదు. మనం అనుకుంటాము భాషలో ప్రావీణ్యత వస్తే కవిత్వం వస్తుందని, కాదు కాదు. స్వామి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. స్వామి చెప్తారు నీకు భావం ఉంటే భాష అదే వస్తుంది. అది వాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆ క్లారిటీ దట్ ఎందుకు స్థాపించారు, అది ఎందుకే స్వామి తన 9వ తరగతిలో బుక్కులు పారేసి మనందరి చేతికి పుస్తకాలతో పాటు సంస్కారాన్ని కూడా ఇచ్చారు. ధన్యవాదాలు.
1: మనతో పాటు బ్రదర్ జగదీష్ చంద్ర ఉన్నారు. జగదీష్ జర్మనీలో ఉంటున్నారు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ జగదీష్ మీ టైం మాతో స్పెండ్ చేస్తున్నందుకు. స్పెసిఫిక్ గా నాకు జగదీష్ తో చదువుకునే ఎన్నో సంవత్సరాలు క్లాస్మేట్ గా ఉండే అవకాశం కలిగింది. సో బాగా మంచి స్నేహితుడు జగదీష్. స్పెసిఫిక్ గా మీరు ఇన్ ద లేట్ 90s లో ఎర్లీ 2000 ఇయర్ లో స్వామితో పాటు చాలా టైం స్పెండ్ చేశారు. ఆ యొక్క టైం పీరియడ్ లో మన సీనియర్స్ టైంలో ఎలా స్వామి ప్రాక్సిమిటీగా ఉండేవారో, స్వామి పిల్లలతో చాలా దగ్గరగా స్వామితో వాళ్లతో టైం స్పెండ్ చేస్తూ, ఎం ప్రసాద్ సార్ చెప్పినట్టు పిల్లల కోసం స్వామి దర్శనం వెయిట్ చేసి దర్శన్ టైం పిల్లలు ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నారో ఆ టైంలో, అలాంటి టైం నుంచి ఆ ఇన్స్టిట్యూషన్ పెద్దదయ్యి భక్తులు ఎక్కువయ్యి ప్రోగ్రామ్స్ ప్రాసెస్ ఇవన్నీ ఇంకా రిజిడ్ గా అవుతూ వచ్చాయి కొంచెం కొంచెం పుట్టపర్తుల ప్రశాంతం. అటువంటి టైంలో మీరు స్వామి దగ్గర చదువుకున్నారు. ఆ టైంలో స్వామి అప్పటికీ అంత జరుగుతున్నప్పటికీ పిల్లలతో ఉన్న సాన్నిహిత్యాన్ని స్వామి వదలలేదు. హైయెస్ట్ యాక్సెస్ పుట్టపర్తిలో చూస్తే చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద మహానుభావులు అందరూ వచ్చి ఎంతో కష్టపడి స్వామి ఆర్గనైజేషన్ లో సేవలు చేస్తూ ఎక్కడెక్కడ వెనకాల కూర్చుంటే ఈ చిన్న చిన్న 15-20 ఏళ్ల పిల్లలు అందరూ స్వామికి అతి దగ్గరలో కూర్చుని అవకాశం పొందుతూ ఉండేవారు. అది అప్పటికీ పోలేదు. సో మీరు గ్రహించిన, మీరు చూసిన యాజ్ ఎ లీడర్ స్వామి ఆర్గనైజేషన్స్ అయితే, నేను ఒక వ్యవస్థాపకుడుగా స్వామి చేసినవి చూసినవి మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మాతో షేర్ చేసుకోండి.
4: చాలా మంచి ప్రశ్న వేశారు గిరీష్. సాయిరాం, స్వామి పాదపద్మాలకి మన శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరు రేడియో సాయి శ్రోతలకి ప్రేమపూర్వకమైన సాయిరాం. గిరీష్, మీరు అడిగిన ఇంత మంచి క్వశ్చన్ కి ఒక ఒక యాప్ట్ అనాలజీ ఏంటి ఏకలుస్తానంటే, మనం ఇప్పుడు ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతాం. అంటే రాను రానుగా ఫ్రమ్ హార్డ్ కాపీస్ నుంచి డిజిటల్ నుంచి క్లౌడ్, ప్రతి ప్రాసెస్ ఎలా మారుతున్నది. కానీ ఆ ప్రాసెస్ తాలూక ఫండమెంటల్ ఇస్ స్టిల్ ద సేమ్. స్వామి ఎంత బాగా చెప్పేవారంటే అవతరణకి అర్థం ఏమి, అంటే వాట్ ఇస్ ద రీజన్ ఫర్ అవతార్ టు కమ్ డౌన్, జీవ ప్రజ్ఞతో పాటు దైవ ప్రజ్ఞ అని. అది ఎంత బాగా చెప్పారంటే ఈవెన్ ది మోస్ట్ స్మాలెస్ట్ ఫండమెంటల్ థింగ్ హీ హాస్ ది ఓవరాల్ పిక్చర్. ఆ కంప్లీట్ పిక్చర్ ఉండగా ఆయన ఆ చిన్న డీటెయిల్ లో ఫోకస్ చేసేవారు. మన కార్పొరేట్ లో ఏంటంటారు అంటే డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్ అంటారు, కానీ స్వామి అది అబ్సల్యూట్ ఆపోజిట్ నిగేట్ చేస్తూ, ఇట్ ఇస్ నాట్ ది డెవిల్ ఇన్ ద డీటెయిల్, ఇట్ ఇస్ ద డివినిటీ విచ్ రిసైడ్స్ ఇన్ ద డీటెయిల్. అంటే అబ్సల్యూట్ డీటెయిల్ లో స్వామి అంత కరెక్ట్ గా చూపించారు. కాబట్టి అదే స్ట్రీమ్ లో వెళ్తూ నేను 2000 నుంచి 2012 వరకు అక్కడ ఉన్నాను. ప్రాసెస్ మారడం ఎలాగంటే, ఇనిషియల్ గా స్వామి పేపర్ లో సెలెక్ట్ చేసేవారు స్టూడెంట్స్ వీళ్ళందరినీ ఉంచుతామని. నా టైం వచ్చేసరికి ఆ ప్రాసెస్ ఏమో డిజిటైజ్ అయ్యి క్లౌడ్ కి మారింది అనుకుంటాను. నా కళలు వచ్చి చెప్పారు నెక్స్ట్ ఇయర్ నువ్వు జాయిన్ అవ్వు, నీకు సీట్ ఇస్తా అంటే, స్వామి సీట్ ఉంటూ వస్తుందా అంటే యు ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ సార్ అన్నారు. అయితే అది ఏంటో యు ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ సార్ అంటే హీ ప్లాన్డ్ ది ఎంటైర్ జర్నీ. జాయిన్డ్ అస్ అ స్టూడెంట్ ఇన్ 2000. నేను బై ద టైమ్ పిహెచ్డి ఫినిష్ చేసి బై ద టైమ్ ఐ లెఫ్ట్ హీ ఆస్క్డ్ మీ టు లీవ్. ఐ వాజ్ ఆల్రెడీ ఎస్ సార్ ఒక టీచర్ గా ఉన్నాను, ప్రొఫెసర్ గా ఉన్నాను యూనివర్సిటీలో. హీ ఈజ్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ డీటెయిల్, ప్రతి డీటెయిల్ లో ఆయన ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం అప్పుడు మీకు కూడా ఇది గుర్తుంటుంది, మీరు కూడా నాతో పాటు బహుశా అక్కడ స్టేడియం మన స్పోర్ట్స్ స్టేడియం లో కాంప్లెక్స్ కడుతున్నప్పుడు ఒక పక్క మనకి మ్యూజిక్ కాలేజీ, ఇంకో పక్క స్పోర్ట్స్ స్టేడియం. స్వామి ఆ ఇనాగరేషన్ పని అంటే అది కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నప్పుడు స్వామి ఇక్కడ వచ్చి ఏంటన్నా అంటే అది పిల్లల ఆట కోసం, ఇది పాట కోసం అని అంటే ఎంత ముందుగా స్వామి చెప్పారు అంటే ప్రతి డీటెయిల్ గురించి స్వామి ఆలోచిస్తే ఎంత చక్కగా చెప్పారు. ఆ రోజు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పనిచేస్తున్న వర్కర్స్ అందరికి స్వామి బట్టలు పంచుదాం అనుకున్నారు, అంటే ప్రసాదంగా ఇద్దాం అనుకున్నారు అందరికి. అందరికి అలాగే ఆశీర్వదిస్తూ ఉంటే మేమందరూ కొందరు వెనక నిలబడి ధోతీస్ సారీస్ షర్ట్ ప్యాంట్స్ అన్ని పట్టుకుని ఉంటే, ఒక పర్టిక్యులర్ పనిచేస్తున్న ఒక మనిషి చిన్న పిల్లడితో వచ్చాడు. చిన్న పిల్లడు అంటే అనుకోండి ఆ కమోషన్ లో ఎంత మంది
1: కన్స్ట్రక్షన్ వర్కర్
4: ఒక చిన్న తన బిడ్డతో వచ్చాడు. అంతమంది మనం అందరూ పరిగెడుతున్నాం, స్వామి ఇక్కడ ఇస్తున్నాం, స్వామి అటెన్షన్ దృష్టి ఆ పిల్లడి మీద పడింది. అన్ని ఆపిసి వాడి కోసం ఏం తెప్పించే స్వామి, ఒక స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్. జస్ట్ ఇమాజిన్ వాట్ హీ గేవ్ హిమ్. మీన్స్ ఆన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఒక ఇన్స్టిట్యూషన్ ఇస్ కమింగ్ అప్ అండ్ ఆన్ ద అదర్ సైడ్ హీస్ ఫోకసింగ్ ఆన్ అన్ ఇండివిజువల్ హు మైట్ బికమ్ అన్ ఇన్స్టిట్యూషన్. హౌ? బై టెలింగ్ హిమ్ ఐఎమ్ గివింగ్ యూ అ స్కూల్ బ్యాగ్, గో అండ్ స్టడీ, టిఫిన్ బాక్స్. ఇది అయితే ఆ లెవెల్ డీటెయిల్ అంటే ఇంత కమోషన్ లో ఆ డీటెయిల్ మీద ఫోకస్ చేసి స్వామి, దట్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెసన్. అంటే ఏంటంటే భాగవతంలో సుఖ భగవానుడు ఇంకా పరీక్షిత మహారాజు మధ్య కన్వర్సేషన్ ఏంటంటే, డిడ్ రామా కమ్ డౌన్ జస్ట్ టు కిల్ రావణ అని ఆయన క్వశ్చన్ అడిగాడు. అయితే అన్నాడు సుఖ మహర్షి, అన్నారు రామ ఒక రావణాసుడు కోసమే రాముడు రావాలి అంటే ఇట్ ఇస్ లైక్ గెటింగ్ ఎన్ ఎలిఫెంట్ టు క్యారీ అ శాండ్ పార్టికల్. ఇట్ ఇస్ నాట్ హీ, ఆయన వచ్చింది ఎవరి కోసం? శబరి కోసం. ఆయన వచ్చింది ఎవరి కోసం? ఆ వేలాది వానరుల కోసం, అందరి కోసం వచ్చారు. హీ కేమ్ టు ఇన్స్టాల్ దట్ లవ్.
1: కేవలం రావణుడు కోసమే కాదు,
4: బ్యూటిఫుల్. ఇట్స్ నాట్ సో హీ జస్ట్ డిడ్ంట్ కమ్ ఫర్ అన్ ఇండివిజువల్ అన్ ఇన్స్టిట్యూషన్. He came for each one through the process of the institution to instill that love. Aa prema manandarloni chercharanki ayana icharu so that we can build that relationship with him. And this was one very beautiful experience that he came to build the human institution, not just buildings.
1: The character building ani chepparu annagalu sir, adigo
4: character building. Correct sir.
1: Just a concrete building kaakunda dantho paatu simultaneously ee character building chestu every individual. ఐ థింక్ మీరు చెప్పినట్టు జగదీష్, ఒక ఒక లీడర్ కి డివైన్ లీడర్ కి వ్యత్యాసం అదే. ద లీడర్ ఫోకస్ అంతా ఈ ప్రాజెక్ట్ మీద, ఈ బిల్డింగ్ మీద, టైమ్ లైన్ మీద. బట్ దెన్ డివినిటీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అప్పుడు దెన్ ద హార్ట్స్, ద మైండ్స్, ద స్మాల్ పీపుల్ ఇన్వాల్వ్, ఐ థింక్ అవన్నీ ఆర్ టేకెన్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.

0: భగవాన్, మా హృదయ క్షేత్రాలన్నీ నీవే. మరుభూముల్లాంటి మా మనోభూమికల్లో నీ ప్రేమసుధా వృష్టి కురిపించి విశ్వ ప్రేమ అనే సస్యాన్ని అంకురింపచేయి. నీతో విద్యార్థుల స్నేహబంధం భౌతిక పరిధులకు, లౌకిక పరిమితులకు అతీతంగా కొనసాగాలి. మా జీవిత నౌక నీ దిశానిర్దేశంలో సమర్థవంతంగా ముందుకు సాగాలి.
1: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు అనే చిన్నారుల సమర్పణ, అదేవిధంగా అవతరించుటలో అర్థమిది అనేటువంటి పెద్దల సమర్పణ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. చిన్నారుల సమర్పణలో వారు ప్రదర్శిస్తున్నటువంటి చిరునాటికలు కాని, హరికథా రూపంలో కాని, కథల రూపంలో కాని ఎంతో వైవిధ్యభరితంగా ప్రేక్షకుల యొక్క హృదయాల్ని ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దల సమర్పణలో స్వామి యొక్క అవతార ఉద్దేశాన్ని, అవతార లక్ష్యాన్ని 1940 నుంచి 2011 వరకు పెద్దలు ఇస్తున్నటువంటి వివిధ అంశాలమై స్వామి అవతరించిన ప్రదేశాలని, ప్రదేశాలకు మమ్మల్ని తీసుకెళ్లి చూపించినటువంటి ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. చాలా చక్కటి రూపకల్పనతో ఎంతో వైవిధ్యభరితంగా తెలుగు స్ట్రీమ్ చక్కటి కార్యక్రమాల్ని మాకు అందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ తెలుగు స్ట్రీమ్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా 24 గంటల ప్రసారాల ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి రోజు కార్యక్రమాలు మమ్మల్ని స్వామితో ఉన్నట్టుగానే, ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి రాత్రి పడుకునేంత వరకు స్వామితో ఉన్నట్టుగానే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా మా దైనందిన కార్యక్రమాలు చేసుకోవటానికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇదే విధంగా బాల వికాస్ చిన్నారులకి చక్కటి అవకాశాలని ఇచ్చి ప్రతి సంవత్సరం ఈ 10 సంవత్సరాల నుంచి పిల్లల యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్లలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శింపజేస్తున్నందుకు నిజంగా మాకెంతో సంతోషంగా ఉంది. దశమ వార్షికోత్సవంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామి కృపతో, స్వామి దయతో, మీ యొక్క సహాయ సహకారాలతో మాకు అందిస్తున్నందుకు మీ అందరికీ సదా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ చేసుకుంటూ ప్రతిరోజు మాకు వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా మా అందరికీ కూడా మంచిటి స్వామితో గడుపుతున్నటువంటి మధుర క్షణాలని మా అందరికీ మీరు పంచుతున్నందుకు చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది స్వామి యొక్క కృప, స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఇదే విధంగా మా బాల వికాస్ చిన్నారులకు చక్కటి రూపకల్పనతో కూడినటువంటి ఈ సదవకాశాన్ని ప్రతి సంవత్సరం కలిగించాలని, కలిగిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2010 జూలై నెలలో స్వామి సన్నిధిలో ఆళ్వారుల సమావేశం నిర్వహించబడింది. జూలై 15 ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ మేడసాని మోహన్ గారు అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సభాయే నమః. భక్త బృందానికి, భగవంతుని పాద పద్మములకు ఏకకాలంలో నమస్కరిస్తూ, స్వామివారి దివ్య సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఈ ఆళ్వారుల భక్తి సామ్రాజ్య మహోత్సవ వైభవ కార్యక్రమంలో 2వ రోజు సాయంకాలం ఆళ్వారుల ఉపన్యాసాన్ని, స్వామి పాదములకు తమ ఉపన్యాస కుసుమ రాజాన్ని సమర్పించడానికి ఈనాటి ఉపన్యాసకులు తిరుపతి వాస్తవ్యులు, మహాసహస్రావధాన బిరుదాంకితులు, సుప్రసిద్ధులు టిటిడి అన్నమాచార్య, ఆ ప్రాజెక్టునకు డైరెక్టరుగా పనిచేస్తున్నటువంటి మేడసాని మోహన్ గారు ఈనాటి వక్తలు. వారు ఇప్పటికే స్వామివారికి ఒక ఉపన్యాస పుష్పాన్ని పాదార్పణం చేశారు. భాగవతంలో శ్రీకృష్ణావతార ఘట్టంతో రుక్మిణీ కళ్యాణం వరకు జరిగినటువంటి ఆ కృష్ణ లీలా వైభోగాన్ని ఉపన్యాసముగా సమర్పించి స్వామి పాదాలకు మొదటి పుష్పాన్ని సమర్పించారు. ఈనాడు ఆళ్వారుల భక్తి సామ్రాజ్య వైభవాన్ని గురించి ఉపన్యసిస్తూ 2వ ఉపన్యాస పుష్పాన్ని స్వామి పాదములకు సమర్పించడానికి స్వామి భక్తులై వేయించేశారు శ్రీయుతులైన మేడసాని మోహన్ గారు. మేడసాని మోహన్ గారు అనేక మందికి చిరపరిచితులు. వారు సహజావధాని, అవధాన రత్నాకర, అవధాన చక్రవర్తి, అవధాన కళా తపస్వి, సరస్వతీ సత్పుత్ర మహాసహస్రావధాన స్థాపనాచార్య, సహస్రావధాన బ్రహ్మ ఇత్యాది అనేకమైనటువంటి సహస్ర సహస్ర అవధానముల చేత విశ్వమంతటా వెలుగులు వెదజల్లినటువంటి మహాన్ వ్యక్తి. కనుక ముఖ్యంగా వారు దేశ విదేశాలలో 600కు పైగా అష్టావధానాలు సమర్పించారు. ద్విగుణిత అవధానాలు, చతుర్గుణిత అవధానాలు, షడ్గుణిత అవధానం, దశగుణిత అవధానం, షోడశగుణిత అష్టావధానం, సంపూర్ణ శతావధానాలు 15, సహస్రావధానం 1. ఈ విధంగా అనేక అవధానములు సాహిత్య ప్రపంచానికి సమర్పించినటువంటి వారు. యుఎస్ఏ, కెనడా, జమాకా, యూకే, సింగపూర్ మున్నగు విదేశాలలో కూడా సాహిత్య సౌరభాలు వెదజల్లినటువంటి మహాన్ వ్యక్తి శ్రీ మేడసాని మోహన్ గారు. ముఖ్యంగా వారిలో అనేకమైనటువంటి విశేష గుణాలు ఉండినా కూడా చాలా ముఖ్యమైన గొప్ప గుణం ఏమిటంటే, స్వామివారి పాద సన్నిధానంలో తమ ఉపన్యాస మాలికను పుష్పాన్ని సమర్పించడమే తమ జీవిత సౌభాగ్యంగా భావించి విచ్చేసినటువంటి ఒక గొప్ప భక్తులుగా వారిని పరిచయం చేయడమే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ధారణాశక్తి అవధానులకు ఉన్నటువంటి గొప్ప శక్తి. వారు సంస్కృతాంధ్రముల నుండి 100,000కు పైగా పద్యములను చెప్పగలిగినటువంటి మహాన్ వ్యక్తిగా ప్రఖ్యాతి చెంది ఉన్నారు. ఇక అవధానులకు ఆశుకవిత్వం అందివేసినటువంటి చెయ్యి కనుక దానిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి అవధాన సేకరులైన మేడసాని మోహన్ గారు ఈనాడు ఈ ఆళ్వారులలో తరువాతి 3 ఆళ్వారులైన తిరుమళిశయ్యి ఆళ్వారు, కులశేఖర్ ఆళ్వారు, పెరియ ఆళ్వారు, విష్ణు చిత్తులనేటువంటి పెరియ ఆళ్వారు, ఈ 3 ఆళ్వారులతో ఆ భక్తి వైభవాల్ని వారు ఉపన్యసించడానికి విచ్చేశారు. సభాముఖంగా వారికి హృదయపూర్వకమైన సుస్వాగతాన్ని కోరుకుంటూ వారు తమ ఉపన్యాసమును ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం తత్సత్.
2: శ్రీ విశ్వదీప్తి సముదంచిత భావరూప శ్రీ విశ్వదీప్తి సముదంచిత భావరూప విజ్ఞానసాగర ప్రసన్న కృపావతార విజ్ఞానసాగర ప్రసన్న కృపావతార శ్రీ సత్యసాయి పరమేశ్వర పాహి పాహి త్వత్పాదపద్మ మధుబంబర డింభకోహం త్వత్పాదపద్మ మధుబంబర డింభకోహం జన్మాద్యస్య యతోన్వయోదిత రతశ్చార్థేష్వభిజ్ఞ స్వరాట్తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. సత్యస్వరూపులు ధర్మావతారులు అయిన శ్రీ సత్యసాయి పరమేశ్వర భగవాన్ వారి దివ్య చరణారవిందాలకు పునఃపునః ప్రణామాంజలు సమర్పిస్తూ పరమభాగవతులైనటువంటి సదస్యులు సోదర సోదరీమణులందరికీ నా నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. ఆళ్వారుల భక్తి సామ్రాజ్య వైభవమనే ఈ పవిత్ర కార్యక్రమంలో ఈ ప్రవచన యజ్ఞంలో నాకు దేవదేవుని దివ్య సన్నిధిలో మళ్లీ అదృష్టం కలిగించినటువంటి పెద్దలు శ్రీకంఠరావు గారు, ఆ నిర్వాహకులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. ఆళ్వారులు కలియుగంలో నామసంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం, కలియుగంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని మనం ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞయాగాదులు హోమాదుల కంటే కూడా గుణనామ సంకీర్తనం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా ఆళ్వార్లు ఆచార్య పురుషులు ప్రచారం చేశారు. అటువంటి గుణనామ సంకీర్తనంలో ఉన్నటువంటి వైభవాన్ని మాధుర్యాన్ని సామవేద సామగాన సప్తస్వర ప్రస్తారాలను జీవలోకానికి జీవులకు చవిచూపించడానికే పన్నిద్దరు ఆళ్వార్లు వారి యొక్క దివ్య ప్రబంధాలను లోకంలో ప్రచారం చేశారు. శ్రీకృష్ణదేవరాయల వారు ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ ఎన్ని బిరుదులు ఆ విధంగా ఉన్నా కాని ఆ మహారాజుకు మధురభక్తి శరణాగతితో కూడినటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయం, ఆ సంప్రదాయంలో నిష్ణాతుడై శరణాగతితో కరుణాకర వెంకట విభు చరణ స్మరణ ప్రసంగ సంగతమతి, కరుణాకరుడైనటువంటి కరుణాసముద్రుడైనటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించి కృష్ణదేవరాయల వారు ఎన్నో ప్రబంధాలు చెప్పారు. అందులో ఈ పన్నిద్దరాళ్వార్లని స్తోత్రం చేశారు. ఏ విధంగా అంటే, అలా పన్నిద్దరు సూర్యులందును సముద్యల్లీల కాపున్న వెగ్గలపు తాపము పాపనా నిజమనఃకంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగియంగాజుక్కి ధన్యాత్ములౌ ఇలా పన్నిద్దరు సూర్యులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్ అని కృష్ణదేవరాయల వారు స్తోత్రం చేశారు పన్నిద్దరు ఆళ్వారుల్ని. ఆ పన్నిద్దరాళ్వార్ల యొక్క వైభవం గొప్పతనం ఏమిటంటే, శ్రీమన్నారాయణుడు ధ్యేయస్సదా సూర్యమండలంలో ఉన్నాడు, నిరంతరము సూర్యమండలంతర్గతమైనటువంటి తేజోమూర్తి అయి అంబర హార కేయూర కిరీటాది భూషణములు దాల్చి సూర్యమండలంలో ఉన్నాడు. మరి ఆ సూర్యమండలం అంటేనే అగ్నిగోళము, మహాగ్నిగోళము. మరి శ్రీమన్నారాయణుడు ఆ వేడిని ఎలా భరించి ఉండగలుగుతున్నాడు అక్కడంటే, పన్నిద్దరాళ్వార్ల యొక్క స్తోత్రములు అనే సంకీర్తన ధారల చేత పరిప్లుతుడై ఆ సంకీర్తన ధారల యొక్క పరమశైత్యంతో కూడినటువంటి ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నటువంటి వాడై సూర్యమండలంలో కూడా వెగ్గలపున్ తాపము వాపనాన్ ఆ తాపమంతా నశింపజేసుకుని నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్ మురారి సుగియంగా జుక్కి ఆ దేవదేవుని శ్రీపాద పద్మాలను కీర్తించినటువంటి పన్నిద్రాళ్వార్ల యొక్క ఆ దివ్య ప్రబంధ సంకీర్తన ధారలు ఆస్వాదించి ఆస్వాదించి తాను సూర్యమండలంలో ఉంటే కూడా ఆ వేడి ఆయన ఏమీ చేయడం లేదు అని శ్రీకృష్ణదేవరాయల వారు పన్నిద్దరాళ్వార్లను స్తోత్రం చేశారు. అది పన్నిద్దరాళ్వార్ల యొక్క వైభవం. ఆళ్వార్లు అధిక భాగం శ్రీకృష్ణ భగవానునే కీర్తించారు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే త్రిమళేశయ్యాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్ కూడా కృష్ణస్థు స్వయం భగవాన్ వరదరాజస్వామి కంచి పెరుమాళ్ ఆ దేవదేవుని యొక్క చుట్టూ సంచరించినా గాని ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని స్తోత్రం చేశారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవాను సన్నిధిలోనే ఇప్పుడు మనం ఈ ఆళ్వార్ల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే కలియుగంలో భగవాన్ శ్రీకృష్ణుల వారు పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు. భాగవతం ఏం చెప్తూ ఉందంటే కృష్ణుడు పుణ్యశ్రవణ కీర్తనుడు. తన భక్తులు ఎవరైతే మధురాతి మధుర గానం చేస్తున్నారో ఆ భక్తుల హృదయాల్లో అని ఉన్నాడు ఆయన. ఎక్కడో కాదు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి అన్నట్టు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి అశుభంబులు పరిహరించు శుభంబులు సంతరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు. భక్తి గనుక రజస్తమోగుణ ప్రభూతంబులైన మనోవికారంబులకు హృదయంబు వశంబుగాక సత్వగుణంబునం ప్రసన్నంబగు. సత్వగుణుండైన ముక్తసంగుండగు, ముక్తసంగుండైన ఈశ్వరుండు కానంబడు. ఈశ్వరుండు కానంబడిన చిజ్జడ గ్రహణ రూపంబైన అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన అనారబ్ధంబులైన కర్మఫలంబులు నిశ్శేషంబులై నశించును అని పరిణామక్రమంలో ఈ మధుర భక్తిని అవలంబించడం వల్ల అందులో కృష్ణ భక్తిని అవలంబించి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని స్తోత్రం చేయడం వల్ల పరిణామక్రమంలో జీవునికి ఎంత లబ్ధి చేకూరుతుంది అనడానికి భాగవతం చెప్పింది. పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ విష్ణుదేవుడు కృష్ణుడు తన కథలు తన స్తోత్రములు ఆలకిస్తూ రజగుణంబునం ప్రసన్నంబగు. సత్వగుణుండైన ముక్తసంగుండగు, ముక్తసంగుండైన ఈశ్వరుండు కానంబడు. ఈశ్వరుండు కానంబడిన చిజ్జడ గ్రహణ రూపంపైన అహంకారంబు భిన్నంబగు.

హృదయాల్లోనే ఉంటూ అశుభంబులు పరిహరించు, శుభంబులు సంతరించు. అశుభం అంటే అజ్ఞానమే, మన హృదయాన్ని ఆవరించినటువంటి అజ్ఞానమే అశుభము. ఆ అశుభం తొలగిపోతే శుభము, శుభమంటే జ్ఞానము. మన హృదయాన్ని జ్ఞానం ఆవరించినప్పుడు శుభం జరుగుతుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము. లోకంలో ఏదో ఒక సుందరంగా వంతెన కట్టారు, ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది అని, లేదా ఒక మంచి ఉద్యానవనానికి వెళితే ఎంత బాగా ఉన్నాయి మొక్కలని ఆనందిస్తాం. కానీ ఈ సమస్త బ్రహ్మాండ భాండాలని, సృష్టిని, ఉద్యానవనాలని, ఎన్ని కొండలు, ఎన్ని నదులు, ఈ ప్రకృతిని సృష్టి చేసినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మయే కృష్ణుడు. మరి ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ మనందరికి కూడా అనుగ్రహించి మనకు ఆ విజ్ఞాన స్పృహ కలిగిస్తున్నాడంటే, మరి మనం కృతజ్ఞత లేకుండా, ఆ దేవదేవుని స్మరణ లేకుండా జీవితాలు గడిచిపోయాయంటే ఏమవుతుంది? అజ్ఞానమే. చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే. ఈ పరమార్థం తెలుసుకోకపోతే తిత్తి దేహపు బ్రతుకో నడనమాచాల వారు. ఆళ్వార్ల యొక్క సారమే అన్నమయ్య చెప్పాడు, అటువంటి వారి శరీరము తిత్తి కంటే కూడా హీనమైనటువంటిదని చెప్పాడు. కాబట్టి పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి దేవదేవుని పట్ల భక్తి, ఆ పాదపద్మాల పట్ల అనురక్తి మనం కలిగించుకుంటే ఆ అనురక్తి దినదిన ప్రవర్ధమానమై భక్తి అయి భాగవత సేవా విశేషం లభిస్తుంది. భాగవతుడు కావడమే జీవితంలో అదృష్టం. అటువంటి భాగవతుడు కావాలి అంటే ఎన్నో జన్మలు కావాలి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ శివునక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ట, విభీషణాదీన్, పుణ్యాం, ఇమాం పరమభాగవతాన్ స్మరామిని. అటువంటి పరమభాగవతులు ఏ దేవదేవుని కీర్తించారో ఆ దేవదేవుని మనం కీర్తించాలి. అప్పుడు భాగవత సేవా విశేషమున నిశ్చల భక్తి ఉదయించు. అటువంటి వారికి నిశ్చల భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే భక్తి గనుక రజస్తమో గుణ ప్రభూతంబులైన మనోవికారంబులకు హృదయంబు వశంబుగాక. మన హృదయంలో రజస్సున్నది, తమస్సున్నది, అజ్ఞానమున్నది, చీకటి ఉన్నది, ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవలక్షణాలున్నాయి. ఇవన్నీ ఎప్పుడు తొలగిపోతాయంటే ఆ భగవంతుని పాదపద్మాలపై నిశ్చలమైనటువంటి భక్తి కలిగినప్పుడు ఆ భగవంతుడే అన్ని తొలగించేస్తాడు. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకునే రామ మంత్రము, వేరే మాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు అన్నవాజాల వారు. ఆ అన్ని మంత్రాల ప్రభావము భాగవతుల్లో ఉన్నది, భగవంతుల్లో ఉన్నది. భగవంతుని మనం మంత్రస్మరణ చేత గాని, స్తోత్రం చేత గాని ప్రసన్నుని చేసుకోవడానికి భక్తి అవసరము. అందుకే రజస్సు, తమస్సు పూర్తిగా పోతాయి. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు అన్ని లోకాలు తిరుగుతూ హరిని అన్వేషించాడు. ఎక్కడున్నాడు ఆ హరి, ఎక్కడున్నాడని. ఆయన చర్మచక్షువులు కనిపించడు కదా, ఆ పరమార్థం తెలియదు. అయినా యోగశక్తితో, తన తపోబలంతో, యోగదీక్షతో ఒక గోళ నుంచి మరో గోళానికి ఆయన యోగశక్తితో వెళ్లి అన్ని గోళాల్లో పరిశీలించాడట హరిని. ఎక్కడా హరి కనపడలేదు. అయితే ఒక సందేహం కలిగిందట ఆయనకి. ఏమిటంటే, అంతరిక్షంలో ఈ గోళాలన్నీ ఎలా ఉన్నాయి? ఈ భూమి ఇక్కడుంది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మరి అంతరిక్షంలో ఈ గోళాలన్నీ వేలాడుతున్నాయే, ఎలా ఉన్నాయని సందేహం కలిగిందట. హరిని అన్వేషించి హరి యొక్క అంతు చూసిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత శుక్రాచార్యుల వారి గురువులతో ఈ సందేహం తీర్చుకోవాలనుకున్నాడు ఆయన. కానీ మర్చిపోయాడు. అజ్ఞానం ఉంది కదా, కావాల్సిన చీకటి ఉంది మనసులో, మర్చిపోయాడు. ప్రహ్లాదునితో జరిగే వాగ్వాదంలో మళ్లీ గుర్తొచ్చింది ఆ సందేహం. అరే, నీ హరి ఎక్కడున్నాడరా, నాకు ఈ సందేహం కూడా కలిగింది, నువ్వు తీర్చగలవా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి మంచి సందేహం కలిగింది మీకు, నేను చెప్తున్నాను వినండి. తారగ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములను, భవన స్కంధ వార నిబంధ స్థితులను, నారాయణ శాసన ప్రణయ కీలితములు. మీరు చూచినటువంటి తార, గ్రహ, నక్షత్ర, గోళ మండలాలన్నీ కూడా ఆయా చోటుల్లో సుస్థితంగా ఎలా ఉన్నాయంటే, శ్రీమన్నారాయణుని యొక్క సంకల్ప మాత్రం చేత ఆ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ శిరోధార్యంగా భావించి ఈ అంతరిక్షంలో అలా ఉన్నాయి. ఇది పరమార్థం. ఆళ్వార్లు కూడా, పన్నిద్దరు ఆళ్వార్లు కూడా ఈ పరమార్థాన్నే లోకానికి చెప్పారు. భగవంతుని యొక్క పారమ్యాన్ని, భగవంతుని యొక్క విరాణ్మూర్తిని, భగవంతుని యొక్క తత్వాన్ని, శ్రీమన్నారాయణుని మహత్వాన్ని భక్తలోకానికి చెప్పారు ఈ ఆళ్వార్లు. ఈరోజు నాకు ఇచ్చినటువంటి భాగ్యం తిరుమణిషయ్యాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్. ఈ తిరుమణిషయ్యాళ్వార్ అనే మహానుభావుడు, ఆయన శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శన చక్రం యొక్క అంశ చేత జన్మించాడు. ఆళ్వార్లందరూ కూడా దేవదేవుని యొక్క దివ్యాయుధాల చేత గాని, దివ్యాలంకార విశేషంతో కూడినటువంటి వస్తు సముదాయం యొక్క అంశాలతో గాని జన్మించారు. ఇప్పుడు అన్నమాచార్యుల వారు స్వామి యొక్క నందకాంశతో జన్మించాడు.

చెప్పుకుంటాం. అలాగే ఈ మహీసార పురాజాతం భక్తిసార మహంభజే, ఈ తిరుమణి శ్రీయాళ్ వారి వారికే భక్తిసారుడు అనే పేరు కూడా ఉంది. అంటే భక్తి తత్వంలో ఎంత సారం ఉన్నదో అంత సారాన్ని కూడా ఆస్వాదించి భక్తలోకానికి పంచినటువంటి ఆళ్వారు. శ్రీరమణీకుచ కుంకుమ చటాచ్ఛన్న శరీరు ఉద్యద్ అసి శంఖ సుదర్శన హస్తు కౌస్తుభోద్భిన్న గభస్తి విస్తరణ దీప్త భుజాంతరు అంతరంగ సంపన్న దయాంతరంగు హరి భక్త విధేయుని భజింపుడు. ఇది చెప్పాడు. ఆళ్వార్ల యొక్క స్తోత్రాలు ద్రవిడ విధంగా ద్రవిడ భాషలోనే ఉన్నా తెలుగులో చాలా గ్రంథాలు అనువదింపబడ్డాయి. ఆ సారాంశాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ తిరుమణిషయ్యాల వారు తిరువళ్లూరు సమీపంలో చెన్నై వెళ్లే మార్గంలో తిరుమణిషయ్య అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో భార్గవముని భృగు మహర్షి యొక్క సంతతికి చెందినటువంటి ఒకనొక మహానుభావుడు తపస్సు చేస్తూ ఉండగా ఒక దేవకాంత ఆయన వరించింది. ఆ దేవకాంతకు ఈ భార్గవమునికి జన్మించినటువంటి బిడ్డ ఈ తిరుమణిషయ్యాల వారు. ఆ దివ్య దేశంలో 108 దివ్య దేశాల్లో అది కూడా ఒక దివ్య దేశం. కానీ ఆ దేవకాంత వెళ్లిపోయింది. ఒక మహారాజు పోషణలో బిడ్డ పెరిగాడు, కాలక్రమంలో పెద్దవాడయ్యాడు, దేశ సంచారం చేశాడు, భక్తిని బోధించాడు, కణికృష్ణుడు మొదలైనటువంటి శిష్యులందరికీ కూడా తన యొక్క భక్తిరసాన్ని పంచాడు, లోకానికంతా భక్తిరసాన్ని పంచాడు ఈ తిరుమణిషయ్యాళ్వారు. కులశేఖరాళ్వారు 7వ శతాబ్దంలో కౌస్తుభాంశంతో జన్మించి శ్రీమన్నారాయణుడు వక్షస్థలంలో ధరించాడు కౌస్తుభమనే మణి. శ్రీస్తన కుంకుమద్రవ నిషిక్త భుజంతర భాగ విస్ఫురత్ కౌస్తుభరత్న నూత్నరుచి గర్విత సౌరభసార ప్రస్తుత భృంగ రసరాగ రసోల్బణ భోగిభోగ తల్పాస్తరుణుందలంచు సుకృతాత్ములు అపాస్త సమస్త కల్మషుల్. కులశేఖరాళ్వారు భక్తి వైభవం ఏమిటంటే కౌస్తుభము, శ్రీమన్నారాయణ వక్షస్థలంలో ఉన్నటువంటి కౌస్తుభము అరుణోదయ సమయంలో సూర్యబింబం ఎలా ఉంటుందో ఆ రంగుతో ఉంది ఆ కౌస్తుభం. అంటే అరుణోదయం అయిన వెంటనే పద్మాలు వికసిస్తున్నాయి. పద్మాలు వికసించిన వెంటనే తుమ్మెద నదిలో ఉండే మకరందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నాయి. శ్రీమన్నారాయణుని యొక్క నాభిలోనే కమలం ఉన్నది. ఆ కమలంలోనే చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ పద్మం వికసించింది కౌస్తుభరత్నం యొక్క, కౌస్తుభరత్నము అనే సూర్యభగవానుని తేజస్సును ఆస్వాదిస్తూ ఆ పద్మం వికసిస్తూ ఉంటే బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మకు సృష్టి చేసే సామర్థ్యం కలిగింది. అందులో ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలే జీవులు. జీవులందరూ కూడా ఆ భగవంతుని యొక్క హృదయ సారాన్ని, భగవంతుని తత్వాన్ని ఆస్వాదించి భగవంతునిలో మమేకం కావడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడమే భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో కులశేఖరాళ్వారు వారు చక్రవర్తి. ఆయన ఆళ్వారు చక్రవర్తి, ఒక రాజ్యానికి పరిపాలన, కేరళ దేశానికి చక్రవర్తి ఆయన. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. ఆ కులశేఖరాళ్వారు ఎటువంటి వాడంటే సామ్రాజ్య భోగభాగ్యాల పట్ల విరక్తుడాయన. ఈ సింహాసనము, భోగభాగ్యములు, వందిమాగదులు, కైవారాలు, రాణులు ఇవన్నీ ఎంతకాలం అనుభవిస్తాం, ఇవన్నీ అశాశ్వతము, భగవంతుని యొక్క కరుణా కటాక్షం మాత్రమే శాశ్వతమని శ్రీరంగనాథుడు, శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణస్తు స్వయం భగవాన్. ద్వాపర యుగంలో కృష్ణావతారమైన వెంటనే కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి ఇంచుమించు ఈ యుగానికి కూడా ఆయనే అవతారమూర్తి. కాబట్టి ఆ అవతార తత్వంతోనే భగవంతుడు, కృష్ణావతార తత్వంతోనే భగవంతుడు జీవులకి ఉత్తేజం కలిగిస్తూ ఉంటాడు. ఈ కులశేఖరాళ్వారు ఆ పరమార్థం తెలుసుకున్నవాడు కాబట్టి ముకుందమాల ఇటువంటి స్తోత్రాలు, దివ్య స్తోత్రాలన్నీ కూడా చెప్పాడు ఆయన. తిరుమణిషయ్యాల వారు ఆయన కీర్తనలో ప్రధానంగా ఆర్తి, భగవంతుని మనం మొరపెట్టుకునే సమయంలో మన యొక్క అహంకారాది మనోవికారాలన్నీ కూడా పక్కనబెట్టి కేవలం ఆర్తితో భగవంతుని పాదపద్మాలు ఆశ్రయించాలి. అమృత, అభవ, అలయ, అక్షయ, అధికార, అప్రతర్క్య, అనఘ, అజిత, అచల, అప్రమేయ, అమల, ఆద్య, అనాద్యంత ఆర్తమతులమమ్ము అవధరింపు. అమృత స్వరూపుడు, అప్రమేయుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అవాంగ్మానస గోచరుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి దేవదేవుని తత్వాన్ని ఇదమిత్తంగా నిర్వచించేది శక్యమవుతుందా? కాదు. కాబట్టి నిన్ను నిర్వచించే శక్తి నాకు లేనప్పుడు నా ఆర్తిని నీకు సమర్పించుకోవాలి తప్ప నేనేం చేయగలను ప్రభు అని ఆర్తిని ప్రబోధించాడు తిరుమణిషయ్యాళ్వారు తన యొక్క ప్రబోధాల్లో. అటువంటి ఆర్తిని స్వీకరించే భగవంతుడు ఎంత కరుణాసముద్రుడో
సముద్రాన్ని చూస్తాం మనం, సముద్రం యొక్క అవతల మనకు కనపడదు, సముద్రం ఇతర దిక్కులో మనకు కనపడదు. ఎక్కడ నిల్చోడినామో అక్కడ కొంత దూరం మనకు సముద్రం కనిపిస్తుంది అంతే. మిగతా సముద్రం అంతా ఎక్కడుందో ఎలా ఉందో మనకు తెలియదు. మన కనుచూపు ఆనేంత దూరం ఉన్న దృశ్యం మాత్రం మనకు గోచరిస్తుంది. భగవంతుడు కూడా కరుణాసముద్రుడు అంటే ఆ సముద్రాలు ఎంతవరకు ఉన్నాయో చెప్పడం చాలా కష్టం. హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ, పరాం జానామి నత్వాం విన. కులశేఖరాలు వారు ఆ కృష్ణస్తు స్వయం భగవాన్, కృష్ణ భగవానుని స్తోత్రం చేస్తూ చెప్పిన శ్లోకాల్లో ఈ శ్లోకానికి వ్యాఖ్యాతలు చాలా గొప్పగా చెప్పారు వ్యాఖ్యానాలు. హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, ఆయన కృపా జలనిధి దయా అనే సముద్రాలు కలిగినవాడు, మళ్లీ ఆ సముద్రుని కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవిని పెండ్లాడినవాడు. లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవినిచ్చి శ్రీమన్ నారాయణుడికి వివాహం చేసిన సందర్భంలో సముద్రుడు ఆ శ్రీమన్నారాయణునికి కాళ్లు గడి కన్యాదానం చేస్తున్నాడు. చేస్తూ ఆ శ్రీమన్నారాయణ గుండెల్లో చూశాడట. ఎందుకంటే నా కుమార్తె నివసించే ప్రదేశం కదా అది అని ఆనందంగా ఒకసారి స్వామి వక్షస్థలంలో చూశాడట. చూస్తే ఆ గుండెలలో ఇంకా కొన్ని సముద్రాలు కనిపిస్తున్నాయట. సముద్రునికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటిది, నేను సముద్రుణ్ణి, నా స్వరూపానికి అంతులేదు, విస్తారమైనటువంటి స్వరూపం నాది, కానీ ఈ శ్రీమన్నారాయణ గుండెల్లో కనిపించే సముద్రాలకు అంతు లేకుండా ఉందే, ఏమిటి అర్థం కాక మహర్షులు అడిగాడట. అయ్యా, నీది ఒక సముద్రమే, ఆయన గుండెల్లో ఎన్ని సముద్రాలున్నాయో చెప్పడం కష్టం. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క గుండెలలో ఎన్ని సముద్రాలున్నాయో, ఆ సముద్రాలన్నీ ఎవరి కొరకు, భక్తలోకం కోసం, జీవుల కోసం, తన పాదపద్మాలు ఆశ్రయించినటువంటి దాసుల కోసం, దీనుల కోసం. హే కృపా జలనిధే, అందుకే అన్నాడు కులశేఖరాళ్వారు ఆయన కృపా జలనిధి, హే సింధు కన్యాపతే లక్ష్మీనాథుడు, హే కంసాంతక, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఆ దేవదేవుని కర్తవ్యంగా ధర్మావతారుడై యుగయుగాల్లో అవతరిస్తుంటాడు. కొంతమందిని ప్రత్యక్షంగా చంపుతాడు, కొంతమంది పరోక్షంగా హింసించి చంపుతాడు, కొంతమందిని ఇంకేదో కార్యకారణ సంబంధంతో నశింపజేస్తాడు. పాంచాలి కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి. గోవిందుడిప్పించెన్ రాజ్యము, పాండవులు ఆశ్రయించారు కాబట్టి ఆయనకి రాజ్యం ఇప్పించాడు. అదే కులశేఖరరావు వారు చెప్పినటువంటి కృపా జలనిధి అంటే ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను గుండెల్లో దాగి ఉన్న సముద్రాలను ఆశ్రయించారు పాండవులు, అందుకు వాళ్లు రాజ్యాలను అనుభవించారు. గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి, చేయించెన్ మూడు తురంగ మేధములు దేవేంద్ర ప్రభావంబునన్. ధర్మరాజు పట్టాభిషిక్తుడైన వెంటనే బావగారిని కృష్ణుడితో కలిసి ఖజానా కోశాగారం చూడ్డానికి పోయాడట. మన ఖజానాలో ఎంత ధనం ఉన్నది, పరిపాలన చేయాలంటే డబ్బు కావాలి కదా, పోతే ఏమీ లేదక్కడ, ఖజానా అంతా ఖాళీ, ఒక పైసా డబ్బు లేదక్కడ. ధర్మరాజు భోరును ఏడ్చాడు, బావా ఒక్క పైసా కూడా లేకుండా ఈ రాజ్యాన్ని, కురు సామ్రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించగలను, దుర్యోధనుడు ఎంత ద్రోహం చేశాడు, వాడు యుద్ధంలో ఓడిపోయినా సరే నాకు ఏమి మిగిల్చకుండా పోయాడు ఖజానా అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు హిమవత్పర్వత ప్రాంతాల్లో ఒక పవిత్ర పుణ్యధామాన్ని గుర్తించి ఆ పవిత్ర క్షేత్రంలో భూమిని తవ్వించి కొన్ని వేల ఏనుగులపై నిధులు, రత్నరాసులు, వజ్ర వైఢూర్యాలు, సువర్ణమయమైనటువంటి బంగారపు దిమ్మెలు ఇవన్నీ కూడా కొన్ని వేల ఏనుగులు గుర్రాలపై తీసుకొచ్చి ధర్మరాజు ఖజానా నింపాడు. ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగిందట, ఇదేమిటి, నేనేమో ఖజానాలో ఏమీ లేదని భయపడిపోయాను, బాధపడిపోయాను, బావగారు చెప్పేసరికి బావగారు ఎక్కడో వెళ్లి ఇంత తీసుకొచ్చేశాడు, ఎన్ని తరాలకైనా సంపద తరగది గది. అడిగాడు ఉన్నబట్టలేక, బావా అక్కడ అది ఉన్నట్టు నీకు ఎలా తెలిసిందని అడిగాడు. అంటే కృష్ణ భగవానుడు చెప్పాడట, బావా నీకెందుకు ఆ సందేహము, త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఆ పుత్రకామేష్టి అశ్వమేధ యాగాల ఋత్విక్కులు ఎవరు, సాక్షాత్ సప్తర్షులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ ఇటువంటి మహర్షులంతా వచ్చారు, సాక్షాత్ బృహస్పతి వచ్చారు, వాళ్లంతా వచ్చి ఋత్విక్కులుగా యజ్ఞయాగాదులు చేస్తే
వాళ్లకు ఆ దశరథ మహారాజు గారు అనంత స్వర్ణమయ హండాగారం అంతా కూడా కానుకలుగా గురుదక్షిణలుగా సమర్పించాడు. కాని కశ్యప బ్రహ్మ బంగారాన్ని ఏం చేసుకుంటాడు? అత్రి మహర్షికి ఈ రక్తరాశులు ఎందుకు? ఆ సప్తర్షులు నక్షత్ర మండలంలో తేజోమూర్తులై ఉంటారు, అవసరమైనప్పుడు లీలామూర్తులై భూమికి దిగుతారు తప్ప ఎప్పుడూ తేజోమూర్తులై ఉంటారు. అలా వాళ్లు ఎక్కడి వాళ్ళు అక్కడ తేజోమూర్తులై వెళ్లిపోతూ ఇవన్నీ కూడా ఇక్కడ దాచిపెట్టారు. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నీకు ఇది ఇచ్చానన్నాడు. ధర్మరాజుకు వెంటనే మళ్లీ ఒక భయం పట్టుకుందట. ఏమిటా భయం అంటే, ఇది మహర్షుల యొక్క సొత్తు కదా, సంపద కదా, మహానుభావులైనటువంటి సప్తర్షులు బృహస్పతి మొదలైనటువంటి వారి యొక్క ఈ ధనాన్ని నేను ఎలా ఒక క్షత్రియోత్తముడుగా నేను వారికి ఇవ్వాలి తప్ప దశరథ మహారాజుల గారిలాగా నాకు వాళ్ళు ఇస్తే నేను ఎలా అనుభవించగలను, దీంతో ఎలా ప్రజలను పరిపాలించగలను, మళ్లీ ఏడ్చాడు. ధర్మరాజుకు దుఃఖం వస్తే ఏడవడమే. కృష్ణుడు చెప్పాడు, బావా ఆ దిగులొద్దు నీకు అని మూడు అశ్వమేధ యాగాలు ధర్మరాజుతో చేయించాడు. ముందు పరిపాలన ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, ధర్మరాజు పరిపాలన అశ్వమేధ యాగంతో ప్రారంభమైంది. చేయించెన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్, దేవేంద్ర వైభవంతో చేయించాడు ఆ తురంగ అశ్వమేధ యాగాలు కూడా. తనకు కూడా ఆ అశ్వమేధ యాగాల ద్వారా ముందు వేద పండితులు వేదమూర్తులైనటువంటి మహర్షులకు ఆచార్య పురుషులకు విరివిగా ధన ధర్మాలు ఇప్పించాడు ధర్మరాజు దగ్గర. ఆ దోషం పోగొట్టాడు, ఆ దుఃఖం పోగొట్టి ఇంక నువ్వు అనుభవించుకోవయ్యా అని చెప్పాడు. అంటే అదంతా ఎందుకు చేశాడు భగవంతుడు అంటే, హే కృపా జననిధి, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారేణ. ఆ గజేంద్రుడు ఎంత ఆర్తితో మొరపెట్టుకున్నాడు, మనం కూడా అలా ఆర్తితో మొరపెట్టుకోవాలి. రుక్మిణీదేవి అమ్మవారిని పెళ్లి చేసుకున్న కృష్ణ భగవానుడు వధూవరుడు వస్తూ ఉన్నారట. ఒక చోట నిలబెట్టి, అమ్మా నీ భర్త పేరు చెప్పన్నారట రుక్మిణీదేవిని. రుక్మిణీదేవి సహజంగా భర్త పేరు స్త్రీలు చెప్పరు, వెంటనే నీ భర్త పేరు చెప్పాలమ్మా అన్నారు. ఆయనకు ఒక పేరా అండి, ఆ దేవదేవుని పేర్లు ఇన్ని, ఒకటిది ఎలా చెప్పేది నేను, అనంతనామాలు సహస్రనామాలు కాబట్టి అన్ని చెప్పాలంటే నాకు శక్యం కాదు అని రుక్మిణీదేవి వినయంగా చెప్పేసింది. తరువాత కొంతకాలానికి కృష్ణ భగవానుడు సత్యభామాదేవిని పెళ్లి చేసుకున్నాడు. సత్యభామాదేవి కూడా నూతన వధూవరులు వస్తూ ఉంటే నిలబెట్టి భర్త పేరు చెప్పని అడిగారట. సత్యభామాదేవి సత్యభామా విధేయుడు అని చెప్పిందట. మహర్షుడు నారదాది మహర్షుడు నా దగ్గరే, ఇదేమిటమ్మా ఇంతవరకు సహస్రనామాల్లో గాని అనంతనామాల్లో ఈ పేరు లేదే, ఈరోజు మీరు కొత్తగా చెప్తున్నారమ్మా, మేమేమనుకోవాలో అర్థం కాలేదని చెప్పారట. ఈ పేరు వాళ్ళకి అర్థం చెప్పి బాగా తాత్పర్యం కూడా చెప్పని కృష్ణ భగవానుడు ఆజ్ఞాపించాడు సత్యభామ. వెంటనే కృష్ణ భగవానుడు సత్యభామ విధేయుడు అంటే సత్యానికి విధేయుడు అని అర్థం చేసుకోండి అని జాగ్రత్తగా అర్థ తాత్పర్యాలు చెప్పి తన సత్యభామ విధేయత్వాన్ని చాటుకున్నాడు అక్కడ. ఎందుకంటే మహర్షుడు ఆచార్య పురుషుడు ఏం చెప్పారు, దేవదేవుడు పుమాన్ విష్ణురితి ఖ్యాత స్త్రీ ప్రాయం ఇతరం జగత్, పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా ఈ సృష్టిలో ఉన్న సకల జీవులు కూడా స్త్రీలే జీవనాయికలే, ఆ జీవనాయికలకంతా కూడా పురుషోత్తముడైనటువంటి దేవదేవుడే భర్త, ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడు కృష్ణస్థు స్వయం భగవాన్ భోజకన్యా సరిద్రాజహంసము సత్యభామా సుఖీకేళి పంజరంబు జాంబవతి నిశా చంద్రోదయంబు కాళింది సరోజి నిందిందిరంబు భద్రా కళాపిని ప్రావృడంబుదము సుదంత రసాల లతాపికంబు మిత్రవిందావని చైత్రాగమము లక్షణాహార యష్టికా నాయకంబు అని అష్టమహిషి సంవేష్టితుడై ఒక్కొక్క పట్టపురానికి ఎలా తాను వసుడై ఉంటాడో చెప్పారు మహానుభావులు. రుక్మిణీదేవి హృదయమనే సరస్సులో రాజహంసలాగా విహరిస్తుంటాడు కృష్ణ భగవానుడు. సత్యభామాదేవి హృదయమనే పంజరంలో చిలుకలాగా బంధింపబడి ఉంటాడు. జాంబవతీదేవి హృదయమనే కొండపై సంపూర్ణ చంద్రుడై ఉదయిస్తూ ఉంటాడు. మిత్రవిందాదేవి హృదయమనే ఉద్యానవనంలో చైత్రుడై విహరిస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్క రాణి దగ్గర ఒక్కొక్క రకంగా ఎలా విహరిస్తున్నాడంటే, ఏ భక్తుడు, ఏ దీనుడు, ఏ తపస్వి, ఏ యోగి తన హృదయాన్ని సరస్సుగా మలుచుకుంటాడో అందులో విహరించడానికి స్వామి సిద్ధంగా ఉన్నాడు. ఏ యోగివరేణ్యుడు తన హృదయాన్ని పంజరంలాగా స్వామి కోసం సిద్ధం చేస్తాడో ఆయన చిలుగ్గా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే అందులో ఉన్నటువంటి అంతరార్థం తప్ప స్వామి కొంతమందికే విధేయుడు, కొంతమందికి కాదు కాదు. ఏ సకల జీవనాయకులకు భగవంతుడు నిష్పక్షపాతంగా వసుడై ఉన్నాడు, ఆశ్రయించడం మన కర్తవ్యము అని జగత్తులకు ప్రబోధించినటువంటి ఆచార్య పురుషులు మహానుభావులే ఈ ఆళ్వార్లు. అలా కులశేఖరాళ్వార్
హే కృపా జననిహే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయపరాం. నీ యొక్క అనంత జీవనాధికలలో, అనంత గోపికలలో, 16,000 గోపికలలో నన్ను కూడా ఒకరినిగా స్వీకరించి, ఏలుకో స్వామి నత్వాం వినా, నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని శరణాగతి భావన, మధురమైనటువంటి శరణాగతి భావన ఆయన శ్లోకాల్లో ప్రదర్శించాడు. ఎంత ఆర్తి ఉండాలి భక్తునికి, దీనునికి భగవత్స్తోత్రం సమయంలో అంటే, బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్తరోమోద్యమైహి కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగుల ధ్యానామృతాస్వాదినం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. దైన్యం, ఆర్తి, మన మనసులో ఉన్నటువంటి విషాదమంతా కూడా. ఎందుకుంది మన మనసులో విషాదం, ఆర్తి? ఏదైనా నిస్సహాయ స్థితి కలిగినప్పుడు ఆర్తి వస్తుంది. ఏదైనా మనం ఏమీ చేయలేకుండా ఒక నిర్వేదం కలిగితే ఆర్తి వస్తుంది. మనం చేయలేకుండా పోయే పని ఏమిటి అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను మనం జయించలేకుండా ఉన్నాము. అవి మన అంతఃశత్రువులు. కంటికి కనిపించే శత్రువుని జయించవచ్చు గాని, ఆయుధం తీసుకొచ్చే పైకొచ్చేవాడిని మనం కొట్లాడి గెలవచ్చు గాని, ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువుల్ని మనం గెలవలేక ప్రతిరోజు దైన్యాన్ని పొందుతూ ఉన్నాం, ప్రతిరోజు ఆర్తిని పొందుతూ ఉన్నాం, ఆ అంతఃశత్రువుల ముందు తల వంచుకుంటూ ఉన్నాం. ఎందుకు తల వంచుకోవాలి? భగవానుడు ఉన్నాడు, ఆయన బలాన్ని మనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ బలాన్ని మనం ఆశ్రయించామంటే, ఎలా ఆశ్రయించాలో చెప్పాడు కులశేఖర ఆళ్వార్. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రైస్సరోమోద్యమైహి కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగుల ధ్యానామృతాస్వాదినం. ఎప్పుడు ఆ దేవదేవుని చరణారవిందాలని మనం ఆశ్రయిస్తే చాలు, ఆ దేవదేవుని యొక్క విరాణ్మూర్తినంతా కూడా మనం సాక్షాత్కరింపజేసుకోవడం కష్టం. ఆ మూర్తినంతా మనం చూడలేం. కేవలం మన కోసం భగవంతుడు కరచరణ అవయవాలు కలిగినటువంటి ఒక మూర్తిగా మన మధ్యకొచ్చి మనకు కనిపిస్తున్నాడు. కాని భగవంతుని యొక్క యథార్థమైనటువంటి మూర్తి విరాణ్మూర్తి. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారుషోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతి సాయ్యగుచు చరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు విలుగా అంబర కేయూర హార కుండల కిరీటాదులు పిక్కు వేరు అమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు. అలా ఉంటాడా అనంతుడు, అనంతానంతుడు. అటువంటి స్వామిని పూర్తిగా మనం చూడాలంటే ధ్యానయోగంలో మన మనస్సులో ధారణ చేయాలంటే సాధ్యమా? కాబట్టి నిత్యం త్వచ్చరణారవిందయుగుల ధ్యానామృతాస్వాదినం. ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయిస్తే చాలు మనము. ఆ పాదపద్మాలని మనం స్పృశించగలిగి, సేవించగలిగి, ఆ నిజపాద సేవ చేయగలిగితే మనం ధన్యులమే. మిగిలిన విరాణ్మూర్తి అంతా మనం స్మరించవలసిన పని లేదని కులశేఖరాళ్వార్ స్పష్టంగా, నిత్యం త్వచ్చరణారవిందయుగుల ధ్యానామృతాస్వాదినం అస్మాకం, నాకా భాగ్యం ప్రసాదించు దేవా, చాలు, నీ పాదపద్మాలను ఆశ్రయించే భాగ్యం నాకుంటే చాలు అని దీనాతి దీనుడై ఆదితో ఎలా మొరపెట్టుకున్నాడో చూడండి. అలాగా ముకుందమాలలో గాని ఎక్కడ చూచినా ఆ కులశేఖరాళ్వారు ప్రబోధాలు అలాగే ఉంటాయి. ఆయన మహారాజుగా విరక్తుడై అప్పుడప్పుడు సింహాసనం పరిత్యజించి వెళ్లిపోవాలనుకుంటాడట. భగవంతుని సేవలోనే ఉండిపోవాలి, ఈ రాజు రాచరికం వద్దనుకుంటాడట. వెంటనే కొంతమంది వచ్చి, మంత్రి గారంతా వచ్చి, స్వామి మహారాజా శ్రీరంగయాత్ర చేసే భక్తులు వస్తున్నారు, భాగవతులు, అక్కడ కృష్ణ భజన జరుగుతూ ఉంది, వాళ్ళందరికీ మనం కొన్ని సౌకర్యాలు చేయాలి, ఇవి అయిపోయేంత వరకు సింహాసనమే ఉండండి అని చెప్తారట. అలా చెప్పినప్పుడు సరే అవన్నీ చేయాలి కదా, ఆగుతాడు ఆయన. అలా ఎంతో కాలం ఆయన ఆపారట మంత్రులు వాళ్ళంతా కూడా. అంటే ఆయన ఎంత గొప్ప మహారాజు. అలా కులశేఖరాలు వారు ప్రబోధం అన్నది సకల జీవులకు అవసరము, సకల మూక్షువులకు అవసరము. ఈరోజు మనం చెప్పుకోబోయే మరొక ఆళ్వార్ మహానుభావుడు పెరియాళ్వార్. ఆయన గురుముఖ మనదీత్య ప్రాహ వేదాన్ అశేషాన్, పుట్టుకతోనే గురుముఖంగా చదువుకునే అవకాశం లేకనే వేదవేదాంగ పారంగతుడై, షట్శాస్త్ర పారంగతుడై సకల విద్యలు నేర్చుకోగలిగాడు ఆయన. పుట్టుకతోనే ఆయనకు 4 వేదాల సారాంశం తెలిసిపోయింది, 6 శాస్త్రాల సారాంశం తెలిసిపోయింది. అటువంటి మహానుభావుడు శ్రీవిల్లి పుత్తూరులో వటపత్రసాయిని సేవిస్తూ అక్కడ నుంచి భక్తలోకానికి దివ్య ప్రబంధాలు చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన
ఎంత గొప్పవాడంటే అనుష్ఠానశీలి, నిరంతరము అంటే అందరూ తిరువారాధనలో ఆళ్వార్లందరూ కూడా గొప్ప అనుష్ఠాన పరులు. అందులో ఈయన ప్రత్యేకించి పెరియాళ్వారంటే అందరికంటే పెద్ద అనుష్ఠానమైనది. భగవంతుని అణోరణీయాన్ మహతో మహీయాన్, ప్రతి భాగవతునిలో కూడా భగవంతుని చూచినవాడు ఆయన. ఎప్పుడూ ఆయన దగ్గర సంతర్పణ జరుగుతూ ఉందట, అన్న సంతర్పణ భాగవతులకి. వేసవిలో ఎలాంటి భోజనం పెట్టాలి, శీతాకాలంలో ఎలాంటి భోజనం పెట్టాలి, వర్షాకాలంలో ఎలాంటి భోజనం పెట్టాలి తెలిసి పెడుతున్నాడు ఆయన. తిరి నులివెచ్చ యోగిరము, తీయని చారులు, తిమ్మనంబులు, పలుచని అంబళుల్, చెరకు పాలు, రసావళుల్, ఫలంబులును, సుగంధి సీత జలములు, వడపిందెలు, ఇవన్నీ కూడా సేకరించి వేసవిలో వెలయగొట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్. ఆ భాగవతులకు చందన చర్చ చేసి తరువాత భోజనం పెడతాడు. పునుగున్ తావి నవౌదనంబు, మిరియంపు పొళ్లలో చెట్టిచ్చుయ్యని నాదు, ఆరని కూరగుంపు ముకుమందయ్యర్చునావన్. మన నాసాపుటాలకు మందు ఏది అంటే బాగా తిరగమోత పెడుతూ ఉంటే శబ్దం వస్తే ఆ వాసన వస్తే అది మంచి మందు. అటువంటి మందు అక్కడుంది, కృష్ణచిత్రింట్లో ఉంది. మిరియంపు పొళ్లతో కూడి ఆయన అటువంటి వేపుళ్లు చేస్తూ ఆ పదార్థాలు శీతాకాలంలో పెడతాడట. అటువంటి అనసంతర్పణ జరుగుతూ ఉంది కాబట్టి ఆ నిష్ఠానిది గేహసీమ నడురేయాలించినన్మ్రోయు ఎంతే నాగేంద్ర శయాన పుణ్య కథన దివ్య ప్రబంధాను సంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్పులు. ఆయన భోజనం పెడుతూ ఉంటే అర్ధరాత్రి అయితే కూడా విష్ణుజ్యుతుని ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి దివ్య ప్రబంధాలు. దివ్య ప్రబంధ పారాయణం జరుగుతూ ఉంటుంది ఒక వంక, మరొక వంక విష్ణుజ్యుతుడే స్వయంగా అయ్యా పదార్థాలు సరిగా ఉన్నాయో లేవో, మరి ఎలా ఉన్నాయో దయతో ఆరగించండి అంటూ ఉంటాడు. ఎటువంటి వాడంటే ఆయన ద్వయసద్మ పద్మవదనుడు, అద్వంద్వుడు, అశ్రాంత యోగాంధూబద్ధ మధుద్విషద్విరదుడు. పేరుకు తగినటువంటి వాడు ఆయన. లోకంలో మనం చాలా మందికి పేరు పెడతాం, కరుణాకర్ అని పేరు పెడతాం. అంటే కరుణకు నిలయమైనటువంటి వాడని ఆ పేరుకు అర్థం. ఆయనకు మనసులో కరుణే ఉండదు, చాలా కఠినుడుగా ఉంటాడు. అటువంటి వాడిని అన్వర్థనామధేయులు అని చెప్పలేం. కానీ ఈ విష్ణుచిత్తుడు ఎటువంటి వాడంటే పెరియాళ్ళవారే విష్ణుచిత్తుల వారు, విష్ణుచిత్తులనే పెరియాళ్ళవారంటాం. పేరుకు తగినట్టుగా విష్ణుదేవుని చిత్తములో సుప్రతిష్ఠితం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తముడు. ద్వయసద్మ పద్మ వదనుడు, శ్రీవైష్ణవ సంప్రదాయంలో రెండు మంత్రాలు ప్రధానమైనటువంటి మంత్రాలు. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసము ఎలాగో ఆయనకు ఆ మంత్ర జపం అలాగా. ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత యాదృచ్ఛ్యంగా జరుగుతుంటాయో ఆ రెండు మంత్రాల యొక్క జపం ఆయనలో జరుగుతూనే ఉంటుందట. ప్రహ్లాదునులాగా పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. అటువంటి వాడాయన అద్వంద్వుడు, ఈ ద్వంద్వ ప్రకృతికి అతీతమైన వాడు. సుఖము దుఃఖము, వేయి పగలు, ఇటువంటి ద్వంద్వము ప్రకృతి అంతా రెండు రెండుగా ఉంది. ఈ రెండు ఈ ప్రకృతికి అతీతుడాయన. అంటే నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి స్థిత ప్రజ్ఞతో భగవంతుని సేవిస్తున్నాడు. అశ్రాంత యోగాంధూబద్ధ మధు ద్విషద్విరదుడు, అన్వర్తావిధానుండు, ఉరుఛందో బృంద తదంతవాక్ అపఠనా సంజాత నిష్పన్న నిష్పందద్వైత సుసంవిధాలయుడు నిష్ఠన్ విష్ణుచిత్తుండనన్. నిష్ఠలో అనుష్ఠానంలో ఆయనకు ఆయనే సాటి, ఆ మహానుభావునికి ఆ మహానుభావుడే సాటి. అటువంటి పరమ భాగవతోత్తముడు ఆ మహేశ్వర వరుండు. ప్రకృతి కంటెన్ పరుండగు తన్నును, తన కంటెన్ పరుండగు పరమేశ్వరున్, పరమేశ్వర ప్రసాద ఆచార్య కృపగుప్త ధానంబు నిధానంబు తెలిపిన గతిని తెలుపగా ఆత్మీయ తదీయ శేష శేషిత్వ సంబంధం వనాద్యంబుగా తెలిసి అఖర్వ నిరుతింగాంచ సుఖించు పరమయోగికి బహుక్లేశదంబులకు పని ఏమి, బహుక్లేశదంబులకు చదువులం పని ఏమి. ఆయన ప్రకృతి జీవ ఈశ్వర ప్రకృతులు ఈ విచక్షణ బాగా తెలిసినవాడు. జీవుడున్నాడు, ఈశ్వరుడున్నాడు, ప్రకృతి ఉన్నది. ప్రకృతిలో జీవుడు ఒక అంతర్భాగము, శేష శేషిత్వ సంబంధము. కర్మబంధము చేత జీవుడు శేషించి ఉన్నాడు. ఈ జీవుని యొక్క కర్మబంధాన్ని నిశేషం చేయడానికి పరమాత్మ సంసిద్ధంగా ఉన్నాడు. ఇది శేష శేషిత్వ సంబంధము, ఇది అనాద్యము అని తెలుసుకుని భగవంతునిలో మమేకం కావడానికే భాగవతులు ప్రయత్నించారని, ఈ చదువుల సారాంశం అదే అని, చతుర్వేదాల సారాంశం అదే, అయమాత్మ బ్రహ్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి
అహం బ్రహ్మ, ఇవన్నీ కూడా మహావాక్యాల సారాంశం, చదువుల సారాంశం అంతా కూడా భగవంతుడు అణువులో అణువు, మహత్తులో మహత్తు, ఆ భగవంతునిలో మమేకం కావడానికే ఈ జీవాత్మను తపించి తపించి ఆ భగవంతునిలో ఐక్యం కావాలని చెప్పేదే మధుర భక్తి, శరణాగతి. ఈ తత్వం తెలిసినవాడు కాబట్టి విష్ణుచిత్తుడు ఆత్మీయ తదీయ శేష శేషిత్వ సంబంధం వనాద్యంబుగా తెలిసి ఈ తెలివి కలిగి ఈ పరమార్థం తెలుసుకున్న తర్వాత బహుక్లేశదంబులకు చదువులం పని ఏమి? చదువుల మొత్తం సారాంశమే ఇదైనప్పుడు, అది మనకు తెలిసినప్పుడు, మనం ఆచరిస్తున్నప్పుడు ఇంకా మళ్ళా చదువుకోవడం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఒకవేళ చదువుకున్నా ఈ తెలివి లేని వాని హేతువాదంబు ధాతువాదంబు కాణాదంబు ప్రాణాదంబు కాపిలంబు చాపలంబు మీమాంస హింస వ్యాకరణం బకరణంబు అనుకున్నాడు. సమస్త శాస్త్ర నిరసనం చేశాడు. అంటే వ్యాకరణం గాని ఛందస్సు గాని మరి మీమాంస గాని ఇవన్నీ కూడా ఈ సారాంశం అంతా కూడా ఏమిటి? ఆత్మీయ తదీయ శేష శేషిత్వ సంబంధం వనాద్యంబుగా తెలిసి భగవంతుని పాదారవిందాలు ఆశ్రయించడం. అది తెలుసుకున్న తర్వాత ఇవి తెలిసినా ఒకటే తెలియకపోయినా ఒకటే అని ఈ చదువులన్నీ పక్కన పెట్టి అచటి రథచరణ పాణిమాళికాకరణ కైంకర్యమునకు అంకురిత కౌతూహలుండై ఆ శ్రీవిల్లిపుత్తూరులో వెలసినటువంటి వటపత్ర సాయిని ఎలా సేవిస్తున్నాడంటే అంకురితమైన కుతూహలంతో సేవిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కుతూహలం అంకురిస్తూ ఉంటుంది ఆయనకు, భగవంతుని సేవించాలనే కుతూహలము అంకురిస్తూ ఉంటుంది ఎప్పుడు. కొంతమంది మనం అనుకుంటాం విష్ణు సహస్రనామాలు చదివాం ఈరోజు ఇంకొక వారం రోజులు చదవకపోయినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది, అలాగే ఏదో రోజులో ఒక 5 నిమిషాలు భగవంతుని కోసం అనుకుంటాం. అట్లా కాదు విష్ణుచిత్తుడు, ఎప్పటికప్పుడు అంకురిత కౌతూహలుండై భాగవతులకు అప్రాకృతంబులకు పరిచర్యలు చేయుచు భగవంతుని సేవించుచు, భాగవతులను సేవిస్తున్నాడు భగవంతుని సేవిస్తున్నాడు, అలా ఆయన జీవితం గడుపుతున్నాడు విష్ణుచిత్తుడు. ఆ సమయంలో మధురను పరిపాలిస్తున్నాడు మత్స్యధ్వజుడనే మహారాజు, పాండ్యరాజు. ఆ మహారాజు కూడా వేద వేదాంగాలు చదువుకున్నవాడే, బాగా చదువుకున్నవాడు. అయితే చదువుల సారాంశం గురించి పెద్ద పట్టించుకోకుండా మహారాజు కాబట్టి భోగలారసుడైనాడు. ఒకరోజు బాగా అలంకారం చేసుకుని భోగిని సంగతికి రాజు పోవుచుండే ఒక భోగిని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. పల్లకిలో కూర్చొని పరివారము తాను పోతూ ఉన్నారు. అనుకోకుండా ఒక అంశం జరిగింది అప్పుడు సన్నివేశం. ఏమిటంటే ఆ మహారాజు గారికి మంచి పురోహితుడున్నాడు, బ్రాహ్మణోత్తముడు, ఆచార్య పురుషుడు. ఆయనకేదో ఒక వేదిక పైన కూర్చొని మహారాజు గారి కోలాహలం వాళ్ళకి అర్థం కాలేదు. ఆయనతో పాటు ఇంకొంత పండితులు కూర్చొని సుభాషితాలు చర్చించుకుంటున్నారు. వర్షార్థమష్టౌ ప్రయతేత మాసాన్ నిషార్థమర్థం ప్రయసే, ఈ శ్లోకం చర్చించుకుంటున్నారు వాళ్ళు. అంటే సృష్టిలో అన్నిటికంటే చీమ చాలా చిన్న కీటకం, చీమ కంటే చిన్న జంతు కీటకం చూడాలంటే కష్టం మనకి, మన కన్నులకు ఆ శక్తి లేదు, సూక్ష్మజీవులు ఉండొచ్చు. చీమ మనకు కనిపించే జీవుల్లో చాలా చిన్నది. అటువంటి చీమ కూడా వర్ష ఋతువులో కావలసిన ఆహారాన్ని ముందే సమకూర్చుకుని పొట్టలో దాచుకుంటూ ఉంది. అంత ముందు చూపుంది చీమకు, కానీ మానవునికి ఆ ముందు చూపు లేదే. పరలోకంలో సుఖించాలంటే ఇహలోకంలో మంచి పనులు చేస్తున్నాడా? అంతైనా కనువిప్పుతో ప్రవర్తిస్తున్నాడా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించే సుభాషితం అది. ఆ అర్థాన్ని వాళ్ళు చర్చించుకుంటున్నారు పండితులు. ఇది అప్రయత్నంగా మహారాజు గారికి చెవిని పడింది. వెంటనే మహారాజు గారు, నేను కూడా గురుకులంలో చిన్నప్పుడు ఇవన్నీ ధారణ చేశాను, కంఠస్థం చేశాను, కానీ ఏనాడు ఆ తాత్పర్యాన్ని వివేచనం చేయలేదు, ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశానని వెంటనే పల్లకి తిప్పమన్నాడు. భోగిని సంగతి విస్మరించాడు. హఠాత్తుగా ఆయన మనసులో వైరాగ్యోదయం జరిగింది. కేవలం శ్మశాన వైరాగ్యం కాదు, నిజంగానే వైరాగ్యం కలిగింది ఆయనకి. అంతఃపురానికి వచ్చేశాడు, మంత్రి గారిని పిలిచాడు. మంత్రి గారు, నాకు మంచి గురువు గారు కావాలి, మంచి ఆచార్య పురుషుని తీసుకురండి, నాకు విజ్ఞానాన్ని ప్రబోధించి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించే అర్హత నాకు కనిపించే మహానుభావుడు నాకు కావాలి, అటువంటి గురువు గారిని తీసుకురండి అన్నాడు. మంత్రి గారికి ఆశ్చర్యం, ఇదేమిటి, రాజులకు ఆగ్రహం కలిగినా కష్టమే, అనుగ్రహం కలిగినా కష్టమే. భోగిని సంగతి కలిగినప్పుడు అది తీవ్రంగానే ఉంది, ఆ విరక్తి కలిగినప్పుడు ఇంకా మహారాజు గారు అన్వేషిస్తున్నారు గురువు గారి కోసం. మంత్రి గారు ఎంతో తపన పడుతున్నారు, మంచి గురువును తీసుకురావాడని, పండితులను తీసుకొస్తున్నాడు, రాజుగారికి నచ్చడం లేదు, చాలా మంది వచ్చి వెళ్లిపోతున్నారు. హఠాత్తుగా శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయిని సేవిస్తూ ఉన్నాడు విష్ణుచిత్తుల వారు. సేవ పూర్తయింది, షోడశోపచారాలు పూర్తయినాయి, సగుణంగా సాక్షాత్కరించాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. సాక్షాత్కరించి విష్ణుచిత్తుల వారికి చెప్పాడు, అయ్యా నేడు మహామతి మధుర నీవు రయంబున సొచ్చి అందు పాండ్యుడు దివాణమున్ నిరయనించిన ప్రేడి దుర్మదాంధులన్ పొడివి మాంచి మన్ మహిమవున్ ప్రకటింపు.
ఇప్పుడు నీకు ఒక పని పెడుతున్నానయ్యా. ఏమిటంటే, మధుర మహారాజు అయినటువంటి మత్స్యధ్వజునికి విరక్తి కలిగింది. భాగవతోత్తముడు కావాలనే తపనలో ఉన్నాడు. నిజంగానే మనసులో తపన కలిగింది కాబట్టి అతనిలో ఆ ఆర్తిని ప్రజ్వలింపజేయడం నా కర్తవ్యము. మంచి ఆచార్య పురుషుని కోసం అన్వేషిస్తున్నాడు. నువ్వు బయలుదేరు, నువ్వే తగిన ఆచార్య పురుషుడు, నా తత్వం చెప్పడానికి తగినవాడు నువ్వే అని విష్ణుచిత్తుల వారిని ఆదేశించాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. విష్ణుచిత్తుల వారికి రాజాస్థానం అంటే పడదానికి, నాకెందుకు స్వామి రాజాస్థానము, నీ పాదపద్మాలు ఆశ్రయించినటువంటి వాణ్ణి స్వామి, నన్ను ఇత పుర పఠితు శాస్త్రగ్రంథ జాత్యంధు ఆరామక్ష్మాకరణ క్రియా కరకనిత్రగ్రాహితోజత్కిణ స్తోమా స్నిగ్ధ కరుణ్ భవద్భవనదాసున్ వాదిగా వంపుచు భూమి వృత్సవ నోటమైన అయసంబుల్ మీకు రాకుండుని. దేవా, దేవాది దేవా, నీ కరుణాకటాక్షానికి పాత్రుడైనటువంటి నేను మళ్లీ రాజాస్థానాలకు ఎందుకు పోవాలి? నీ యొక్క సేవ కోసం తులసి వనాలు పెంచి, ఆ తులసి వనాలు పెంచడం కోసం, చెట్లకు ప్రోతి చేయడం కోసం చిన్న వ్యవసాయం చేస్తున్నాను. ఆ వ్యవసాయం కోసం ఎన్నో పరికరాలు చేతబట్టి భూమిని తవ్వి పెళ్లగించడం వల్ల నా చేతులు ఇంత కాయలు కాచాయో చూడండి. ఈ కాయలు కాచిన చేతులను చూస్తేనే రాజభటుడు తను తరిమేస్తా, నీకేం చదువుకుపోవాయా అంటారు. అటువంటి నన్ను ఒకవేళ నేను వెళ్లి నీ కటాక్షం చేత నేను అక్కడ కృతార్థుడైనా, నాకు కొంతకాలం నీ సేవ దూరం అయిపోతాను కదా, నాకు ఆ భాగ్యం ఎందుకు దూరం చేస్తావు అని ఆ పరమ భాగవతుడు మళ్లీ శరణాగతి చేశాడు శ్రీమన్నారాయణుడు. ఏమంటున్నాడు చూడండి, స్వామి నాకు గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా వహనంబో వనమాలికా కరణమో వల్లభ్య లభ్యధ్వజ గ్రహణంబో యజనాతపత్ర ధృతియో ద్రాగ్దీపికా రూపమో నృహరీ వాదములేల లేరే ఇతరులు నీ లీలకున్ పాత్రములు అడిగాడు. నాకు గృహ సమ్మార్జనమో, నీ దేవాలయాన్ని శుభ్రం చేయడమో, నీకు అభిషేక జలం తీసుకురావడమో, నీకు నీ ఊరేగింపు జరుగుతూ ఉంటే తొలగు దివిటీ పట్టే పనైనా నాకు ఆనందం కలిగిస్తుంది, కానీ నేనెందుకు ఆ రాజాస్థానాలకు పోవాలి స్వామి? లేరే ఇతరులు నీ లీలకున్ పాత్రములు. నీ లీలకు పాత్రుడైన వాళ్ళు ఇంకెవరు లేరా? వేరే వాళ్ళు ఏమైనా పంపించకూడదా అన్నాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి, అలా కాదయ్యా, నువ్వు వెంటనే బయలుదేరు. నా ఇష్టమా నీ ఇష్టమా? నీ ఇష్టం అనుకున్నట్టు నువ్వు చేసేటైతే నన్ను ఆశ్రయించేందుకయ్యా నువ్వు? నీ ఇచ్చయే మిన్నకపోయి ముని ప్రవర, వెంటనే బయలుదేరవయ్యా నువ్వు, మిగతా వాదాలు ఎందుకు అన్నాడు. ఇక భగవంతునితో ఎందుకు వాదిస్తాడు ఆయన? బయలుదేరాడు. నిజానికి ఆయన ఏం చదువుకున్నవాడు కాదు. గురుముఖం అనదీత్య ప్రాహ వేదాన్ అశేషాన్, గురుముఖంగా చదువుకున్నవాడు కాదు. కాని ఆ మత్స్యధ్వజుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు. హరితన చేతోగతి నులయ, ఆ శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమనమైన తేజస్సంతా కూడా ఆపాద మస్తకం ఆయనలో ప్రకాశించింది. ఆ తేజస్సును చూస్తూనే భటులంతా కూడా దిగ్భ్రాంతులైనారు, ఆయనకు మార్గం చూపించారు. రాజాస్థానంలోకి వెళ్లిపోయాడు ఆయన. మహారాజు గారు సింహాసనం మీద కూర్చో ఉన్నారు. ఎవరో మహా తేజోమూర్తి వస్తున్నాడని తెలిసిపోయింది మహారాజు గారికి. నిత్యంబున్ ప్రతిహారి వాదమగుటన్ విజ్ఞప్తి లేకంప తానత్యూర్జస్వరుడై ఔట భూపతయు సభ్యవ్రాతము లీలమై ప్రత్యుత్థానము చేసి మొక్కగా సభాభాగంబు సొత్తించి ఔన్నత్య ప్రోజ్వల రాజదత్తవర రత్నస్వర్ణ పీఠస్థుడై. మహారాజు గారు ఇంతకుముందు ఎంతో మంది చాలా మంది వచ్చారు, కానీ ఆయన మనస్సులో పెద్ద ఏది ఉత్తేజం కలగలేదు. ఆయన చూస్తూనే ఆ జగన్మంగళ దేదీప్యమానమైనటువంటి ఆ తేజోమూర్తిని దూరం నుంచి చూసిన వెంటనే మహారాజు గారు సింహాసనం దిగారు, నడిచొచ్చారు. ఆయన తీసుకెళ్లి, ఇన్నాళ్లకు నాకు తగినటువంటి ఆచార్య పురుషుణ్ణి ఎవరో పంపించారా భగవంతుడు దేవదేవుడు, నాపై కరుణ కలిగి అని ఆయన సింహాసన పైన కూర్చోబెట్టాడు మహారాజు. చెప్పండి స్వామి, ఏమి ఆదేశిస్తారన్నాడు. అక్కడ విష్ణుచిత్తుడు శ్రీమన్నారాయణుని తత్వాన్ని, భగవత్తత్వాన్ని ఆవిష్కరించి మహారాజు గారికి ధర్మ ప్రబోధం చేశాడు. ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి ఏమిటంటే, చాలా సవిస్తరంగా ఉంది ఆయన చెప్పిన ప్రబోధం. చెప్పుకోవాలంటే మనకు ఒక సప్తాహం అవాహం కూడా చాలదండి, అంత గొప్ప ప్రబోధము. మీకు ఒక్క క్లుప్తంగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్తాను. భావనాత్రయం చెప్పాడు. సనక సనందనాథులు బ్రహ్మవాదులు, సప్తర్షులు వాళ్ళంతా కూడా ఉభయవాదులు, జీవులంతా కర్మవాదులు, మనమంతా కర్మవాదులం. మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు నచ్చని రీతిలో కొన్ని పనులు చేసి ప్రసన్నం చేసుకోగలం తప్ప, భగవంతునితో సమానమైనటువంటి బ్రహ్మభావన చేయాలంటే మనకు అంత జ్ఞానం లేదు. అటువంటి జ్ఞానం ఉన్నవారు సనక సనందనాది మహర్షులు, వారికి ఉంది.
సప్తర్షులు కూడా బ్రహ్మభావన ఉంది, కర్మభావన ఉంది. కానీ లోకంలో ఉన్న జీవులందరికీ భగవంతుడు కర్మభావన విధించాడు. అంటే ఎవరి కర్తవ్యాన్ని వాడు తెలిసి చెయ్యాలి. అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాక్ష పృథక్చేష్ట దైవంచైవాత్ర పంచమం. భగవంతుడు ఎవరికి తన బలాన్ని కలిగిస్తాడంటే మనకు శారీరకంగా మానసికంగా జీవులకు మంచి యంత్రాంగాన్నిచ్చాడు, పటిష్టమైన యంత్రాంగాన్నిచ్చాడు. మనం ఎక్కడన్నా పెద్ద వైద్యశాలకెళ్లి మరి అత్యవసర చికిత్స జరిగే చోటుకెళ్ళామంటే యంత్రాలన్నీ కొన్ని ముక్కుల్లో కొన్ని నోట్లో అంతా పెట్టుంటారు, చూశారా మీరు? అంటే అవేమీ లేకనే మనం ఉండగలుగుతున్నామంటే మనలో ఎంత బలం ఉంది, ఎంత చైతన్యం ఉంది. ఈ చైతన్యాన్ని ఏ జీవుడు సద్వినియోగం చేసుకుంటున్నాడో, ఈ శారీరక మానసికమైనటువంటి యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకుని పరమాత్మకు ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నాడో వాడికి దైవబలం కలుగుతుందని కృష్ణ భగవానుడు చెప్పాడు అర్జునుడికి గీతలో, భగవద్గీతలో. అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాక్ష పృథక్చేష్ట దైవంచైవాత్ర పంచమం. చివరి కలిగే బలం ఇది. అటువంటి వాడిని వెతుక్కుంటాడు భగవంతుడు. ఎవడు నేను ఇచ్చిన బాగా ఉపయోగించుకుంటున్నాడు అని, ఆయన ఇచ్చిన ఏమీ మనం ఉపయోగించుకోకుండా సోమరులై కూర్చొని అంతా నువ్వే స్వామి అంటే ఏం చేస్తాడు, కుదరదు. అందుకే జీవులకు కర్మభావన విధించాడు భగవంతుడు. మనం భగవంతునికి ఇష్టమైనటువంటి మంచి పనులు చేయాలి. ఉభయభావన, కొంత కర్మభావనలో పరిణతి కలిగిన తర్వాత గురుదేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. అటువంటి జ్ఞానంతో పరమాత్మను ఉపాసించాలి. ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మభావన సనక సనందనాదులు అని ఈ భావనాత్రయంలో ఉన్నటువంటి విన్యాసాన్ని విశ్లేషణాత్మకమైనటువంటి ప్రబోధమంతా కూడా ఆ మహారాజుకు చెప్పి ఆయన్ను పరమ భాగవతోత్తముడుగా చేశాడు. మహారాజు గారు పునీతుడైనాడు, పవిత్రుడైనాడు. ఆ విష్ణుచిత్తుని పాదారవిందాలు ఆశ్రయించి ఆయన్నే ఆచార్య పురుషుడుగా స్వీకరించి రాజగురువుగా ప్రకటించాడు. విష్ణుచిత్తుల వారు భయపడ్డాడు, ఇదేమిటి రాజగురువు, ఇంక నేనుండను, నీకు ప్రబోధం చేసేంతవరకే నాకు పరమాత్మ ఆదేశించాడు, ఇంక నేను శ్రీవిల్లిపుత్తూరు వెళ్లి కైంకర్యం చేసుకోవాలి మహారాజా, నన్ను పంపించండి అన్నాడు. అదేమిటి స్వామి, ఇప్పుడు మీరు రాజగురువులు, మీరు ఇక్కడ ఉండిపోవాలి, ప్రతిరోజు మాకు మా ప్రజలకు మా మంత్రులకు ధర్మ ప్రబోధం చేయాలి అన్నాడు. నేనా ఉద్యోగం ఆశించి రాలేదయ్యా స్వామి, నీకు పరమాత్మ ధర్మ ప్రబోధం చేయమన్నాడు, అంతవరకే నాకు ఆదేశం, అది పూర్తయింది, ఇప్పుడు నేను మళ్లీ వెళ్లిపోవాలన్నాడు. గురువుగారి పట్టుదల చూచి మహారాజు ఏం చేయలేకపోయాడు. వచ్చేప్పుడంటే మామూలుగా వచ్చాడు ఆయన, ఇప్పుడు రాజగురువు హోదాలో వెళ్తున్నాడు. పల్లకీలు పరివారము రాజపరివారంతో కూడా తోడిచ్చి వందిమాగదులను తోడుబెట్టి గురువుగారిని శ్రీవిల్లిపుత్తూరుకు సాగనంపాడు. పెద్ద పల్లకీ వచ్చింది. విష్ణుచిత్తుడు ఏం చేస్తాడు, ఆ పల్లకిలో కూర్చొని శ్రీమన్నారాయణుని యొక్క ధ్యానంలో నిమగ్నమైనాడు. పల్లకి తీసుకెళ్లిపోతున్నారు. విష్ణుచిత్తుడు ధ్యాన నిమీలిత నేత్రుడై ఉన్నాడు, పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నాడట. హఠాత్తుగా ఆయనకు ఒక పెద్ద వాసన సోకిందట, ఒక సువాసన, ఒక పరిమళము. ఏమిటని, అంత ధ్యానంలో ఉన్నవాడు మేల్కాంచినాడు. మనం ఒక చిన్న పాత్రలో పాలు పోసి ఆ పాలు తోడిపెట్టామంటే మీగడ జిడ్డు పేరుతుంది. ఒక పాత్రలో పేరినటువంటి మీగడ జిడ్డు ఎంత మంచి వాసన వస్తుందండి, ఆ వాసన మనం కమ్మగా ఆస్వాదిస్తాం. కానీ క్షీరసాగరమంతా పాలే కదా, ఆ క్షీరసాగరం పూర్తిగా మీగడ జిడ్డు పేరిందనుకోండి, ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంత వాసన వచ్చింది విష్ణుచిత్తుల వారికి. ఏమిటి వాసన, ఇంగిలి కంబునం తడిపి ఎత్తు కశీసపు రెంటెమోయనన్ నింగి గరుత్ పరంపరల నెక్కొనలే తొగరెక్కే అంత వీచం కలశాబ్దిమీగడల జిడ్డిరిగించడి కమ్మగాడ్పు. ఆ క్షీరసాగరం యొక్క జిడ్డు తెలిసే కమ్మని గాలి వీచింది, విష్ణుచిత్తుని యొక్క నాసాపుటల్లో ప్రవేశించింది. ధ్యానయోగం నుంచి హఠాత్తుగా మెలుకుని ఏమిటి వాసనని ఆకాశంలో చూశాడు. పల్లకిలో కూర్చున్న వాడికి ఎక్కడ ఆకాశంలో చూశాడు. చూస్తే పరమాత్మ గరుడ వాహనారుహుడై ఏం చేస్తూ ఉన్నాడు, విష్ణుచిత్తునికి సాక్షాత్కారం కలిగింది, దేవాలయంలో కలిగింది, ఇక్కడ మళ్లీ గగనాంతరాళంలో ఆ పరమాత్మ దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహుడై కనిపిస్తూ ఉన్నాడు. నీలమేఘముడాలు డీలు సేజగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖచ్చు నడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు తరుణంగనాడు కౌస్తుభముతోడ అటువంటి దివ్య లక్షణ రక్షితుడై తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు లేమురుడిపెడు లేజూపు లేమతోడ పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఆ లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడు అలా గోచరించాడు. దేవాలయంలో తనకు సాక్షాత్కారం జరిగింది గాని అంతకంటే ఆయన అందంగా ఉన్నాడు. ఇక్కడ భగవంతుని అందచందాలు మనం చెప్పగలమా? లోకంలో బాగా అందచందాలుండేవాళ్ళని చూస్తేనే నిజంగా ఇంత అందాలుండేవాళ్ళు ఉన్నారనుకుంటాం, గాని అందాలకే అందాలు సంతరించే పరమాత్మ అందాన్ని మనం చెప్పగలమా? చెప్పలేము.
అందుకే అన్నమాచార్య వారు అది చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భావజ రూపం అన్నారు. 10 కోట్ల మన్మధులైన సాటిదార అందచందాలకు అంత అందచందాలతో కనిపించాడు విష్ణుచిత్తునికి. అప్పుడు విష్ణుచిత్తుల వారు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నూరాయిరం మండాళ తింతో మణివన్నావు సేవడి సెవి తిరుక్కాపు, ఇటువంటి దివ్య ప్రబంధ సంకీర్తనలు చేశాడు అక్కడ. అంటే దేవదేవా, నీ అనంత సౌందర్యము, నీ మహత్తర సౌందర్యము ఇన్ని వేల యుగాలైనా ఇన్ని కోట్ల యుగాలైనా ఇలాగే చెక్కు చెదరకుండా ఉండుగాక, భాగవతులకు ఉత్తేజం కలిగించుగాక, భక్తులకు ఉత్తేజం కలిగించుగాక అని ఆ అందచందాలను కీర్తిస్తూ ఆ శంఖ చక్రాలని దేవదేవుని ముఖారవిందాన్ని పాదారవిందల వరకు ఆ కీర్తనలు చేశాడు. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదనే ప్రబంధంలో చెప్పాడు ఇవన్నీ కూడా విష్ణుచిత్తుల వారికి ఏ విధంగా సాక్షాత్కరించాడో అని. ఆ సంకీర్తనలు చేస్తూ దశావతార స్తోత్రం చేశాడు. ఆ దశావతార స్తోత్రంతో నేను పెరియాళ్వారు వారికి క్లుప్తంగా సంపూర్ణం చేస్తాను. నాకు ఈ అదృష్టం దేవదేవుని సన్నిధిలో కలిగించారు మహానుభావులు. రెండోసారి కలిగిన అదృష్టం నాకిది. హలికునకున్ హలగ్రమున అర్థము సేకురు భంగి దప్పిచే అలమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు, అలా కలిగింది నాకు ఈ అదృష్టం. భద్రాచల రామదాస్ చెప్పినట్టుగా పెరియాళ్వారు వారు దశావతార కీర్తనం చేస్తూ రామావతారాన్ని కీర్తించాడు. అన్ని అవతారాల గురించి ఒక్కొక్క పద్యం చెప్పాడు రాయల వారు. ఈ రామావతారం గురించి మాత్రం 2-3 పద్యాలు చెప్పాడు. ఎందుకంటే కృష్ణదేవరాయల వారికి ఉదయం లేస్తూనే రాముడిని చూడడం అలవాటు. హజార రామాలయం హంపి విజయనగరంలో చూస్తాం, ఎదురుగా కట్టించుకున్నాడు. అంటే రామునిలాగా తాను పరిపాలన చేయాలని కోరుకున్న మహారాజు ఆయన. స్యందన స్థిత బిడౌజ క్షత్రి జాడ్జకృ జంఝ మరుద్గరు ఝాత్కృతములు క్రవ్యాసి రాగ్గాత్ర కన దసృగ్గాహన స్ఫుట శల్య హవ్య భుక్సుత్కృతములు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సాలాస్మకృత ముహుష్టాత్కృతములు పతితోగ్ర రక్ష కబంధ భార ప్రసార్తి భుగ్న భోగ ఫణీంద్ర హూత్కృతములు శ్రాంతరధ్య నిరంతర ఛాయదములు దివ్య తావక కర్ముకోత్ప్రేరితములు కలుషములడంచుగాత లంకా పురంగణంబర చలత్ కలంబ కదంబకములు. ఇది రాయలవారి నారికేళ పాకం అంటారు. తెలుగు పద్యాల్లో 3 పాకాలున్నాయి. కదళీ పాకం అంటే అరటి పండు చేతి కొలిచిట్టే అర్థమైపోతుంది. మహాకవులు కొంతంత తేలిగ్గా రాస్తారు. మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట చాటున లోతైన గోయిత్రవ్వి పసిడి దాచను పిసినారి ముసలి ఒకడు. అందరికి అర్థమైపోయింది ఇది. ద్రాక్షాపాకం కొంత అర్థమవుతుంది కొంత కాదు. ఇప్పుడు నేను చదివిన పద్యం నారికేళ పాకం, అంటే కొబ్బరి పాకం. స్యందన స్థిత బిడౌజ క్షత్రి జాడ్జకృ జంఝా మరుద్గరు ఝాత్కృతములు. శ్రీరామచంద్ర ప్రభువు రావణాసురుని సంహరించాడు. ఆయన అరణ్యం నుంచి వచ్చేసారు యుద్దానికి. రావణుడేమో అంతఃపురం నుంచి వచ్చాడు పరివారంతో. ఆయనకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి. రామునికి ఏమున్నాయి? అడవి నుంచి వచ్చిన వాడికి. అందుకే హనుమంతుని భుజాల పైన ఉండి యుద్దం చేశాడు 2 సార్లు స్వామి. చివరగా ఆ దృశ్యం చూచి బాధపడి దేవేంద్రుడు తన రథాన్ని పంపించాడు, తన సారథిని పంపించాడు, మాతలి. దేవేంద్రుడు రథసారథి, మాతలి. ఆయన పంపించాడు, ఆ రథాన్ని పంపించాడు. మాతలి సారథికమైనటువంటి రథం పైన కూర్చొని రాముడు చివరగా రావణునితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ సారథ్యం చేస్తున్నటువంటి దేవేంద్రుని సారథి మాతలి అనుకున్నాడట మనస్సులో. స్వాగతం, ఆయన స్వాగతమే ఈ పద్యమంతా కూడా. ఏమంటే, ఇంత గొప్ప రథం ఉన్నందుకు, ఇంత దివ్యాశ్వములున్నందుకు, ఇంత సారథ్యం చేసే నేర్పు ఉన్నటువంటి నాకు ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నా ఉద్యోగం చేసే భాగ్యం కలగలేదు. నాకు ఎందుకు కలగలేదు? దేవేంద్రుడు యుద్ధం చేస్తే కదా నాకు కలుగుతుంది. ఏ రాక్షసుడు వచ్చినా ఆయన పరుగుతూ ఉంటున్న యుద్ధం ఎక్కడ చేస్తాను ఇక? కానీ ఆ కొరతంతా నాకు ఈనాడు తీరింది. ఇటువంటి రామప్రభువు, శ్రీరామచంద్ర ప్రభువుకు ఒక్కరోజు సారథ్యం చేసినా సరే నా ఉద్యోగాన్ని సార్వకాలికంగా నిర్వహించినటువంటి ఆనందం నాకు కలుగుతూ ఉంది. నా మనస్సులో ఉండే జాడ్యమంతా పోయింది. నాలో ఉన్నటువంటి పరమాత్మ మేలుకుంటున్నాడు. నాకు అనంత చైతన్యం కలుగుతూ ఉంది. స్యందన స్థిత బిడౌజ క్షత్రు జాడ్య, ఈ జాడ్యమంతా పోతూ ఉందని మాతలు ఎంత ఆనందిస్తున్నాడో ఆ ఆనందమే ఆ పద్యమంతా కూడా. అలాగా రాముణ్ణి కీర్తించాడు. దశావతార స్తోత్రం చేశాడు విష్ణుచిత్తుల వారు. చేసి ఆ స్తోత్రంలో తన్మయుడవుతూ శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నారు. శిష్యులు, స్వామి మనూరు వచ్చేసామని చెప్పారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు విష్ణుచిత్తుడు. మళ్లీ కైంకర్యంలో మునిగిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన గోదాదేవి లభించింది అయోనిజగా. ఆ గోదాదేవి వృత్తాంతాన్ని రేపు గురువుగారు చెప్తారు మీకు. ఆమెను శ్రీరంగనాథునికిచ్చి వివాహం చేశాడు ఆయన. అది రంగనాథ స్వసురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్, రంగనాథునికే మామ ఆయనాడు ఆయన.
సముద్రంతో సమానమైన హోదా లభించింది ఆయనకి. గోదాదేవిని రంగనాథునికిచ్చి వివాహం చేసి గోదాదేవి అయోనిజిగా లభించింది ఆయనకి. ఆ దేవి వైభవం చెప్పాలంటే కూడా సఖ్యం కాదు. కృష్ణదేవరాయల వారు ఆముక్త మర్యాదలో అవన్నీ కూడా విశదీకరించారు. ఆ గోదాదేవి ప్రవర్ధమానం అవుతూ ఉంటే భూదేవి యొక్క అవతారం ఆమె. అందరూ చెలికెత్తల ఆమెకు శ్రీమన్నారాయణ మహత్వాన్ని చెప్పారట. కొన్నాళ్లు విని గోదాదేవి తిరిగి వాళ్ళకి చెప్పిందట, మీరు చెప్పే మహత్వం నాకు ఇంకా బాగా చాలా తెలుసు అని చెప్పిందట. చెప్తూ కొన్ని విచిత్రమైన విషయాలు చెప్పింది ఆవిడ. ఏమిటంటే, ఈ శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు అత్యంత ప్రాచీనమైనటువంటి యుగాలు కల్పాంతాల్లో ఏ రామావతారమో వామనావతారం నుంచి అవతారాలు ప్రారంభమయ్యేవి, కానీ మత్స్యావతారం నుంచి ఎందుకు ప్రారంభమవుతున్నాయంటే కృష్ణావతారంలో రామావతారంలో ఎందరినో విరహానికి గురి చేశాడు ఈ పురుషోత్తముడు. ఆ జీవనాయకుల ఉసురంతా తగిలి వీడు చేపగా మరి కూర్మంగా తావీరుగా ఎట్లా నిర్మించాడు కొన్ని యుగాల్లో. వాళ్లంతా శపించారు. అందుకని ఆ శాప ఎవరికీ తెలియకుండా అవి కూడా అవతారాలుగా మలుచుకొని ధర్మ సంస్థాపనం చేస్తూ జాగ్రత్తగా వచ్చేశాడు అని, ఈ గుట్టంతా నాకు బాగా తెలుసు అని చెప్పిందట అమ్మవారు. ఇదంతా విని వాళ్ళు స్వామి విష్ణుచిత్రుని చెప్పాడు, ఏమిటి స్వామి గోదాదేవి దేవుణ్ణి విమర్శిస్తూ ఉంది అని. ఆయన శ్రీవిల్లిపుత్తూరులో ఉండే వటపత్ర సాయి చెప్పుకున్నాడు, ఏమిటి నా కుమార్తె నేను ఎంతో భ్రాంతి పెంచుకొని ఇలా చేస్తూ ఉంటే మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది స్వామి అని. అయ్యా నన్ను విమర్శించడం కాదు, నన్ను ప్రశంసిస్తూ ఉంది ఆవిడ, ఆమె భూదేవి శ్రీరంగనాథునికి వివాహం చెయ్యన్నాడు. ఆ వివాహంతో ఆముక్తమలద ప్రబంధం పూర్తవుతుంది. ఈ ముగ్గురాళ్వార్లు, తిరుమణిషయ్యాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆ ముగ్గురు ఆళ్వార్ల యొక్క వైభవాన్ని కతిపయాక్షర పరిగ్రహజనిత నైసర్గిక చాపల్యంతో నేను మీకు మనవి చేసే ప్రయత్నం చేశాను. నాకు ఈ భాగ్యం కలిగించినటువంటి ఆళ్వారుల భక్తి సామ్రాజ్య కార్యక్రమ నిర్వాహకులు శ్రీకంఠరావు గారు, గతంలో నాకు ఈ మహద్భాగ్యాన్ని టీటీడీ పాలక మండలి చైర్మన్ గారు మా ఆదికేశ్వర నాయుడు గారు కలిగించారు. ఇప్పుడు వారు అక్కడే ఉన్నారు కాబట్టి రాలేకపోయారు దేవుని సన్నిధికి, చెప్పారు నాకు నా నమస్కారాలు కూడా భగవాన్ పాదపద్మాలకు అందించండి అని. ఆ దేవదేవుని సన్నిధిలో నాకు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, గోదాదేవి కృష్ణుణ్ణి స్తుతించింది, రాముణ్ణి స్తుతించింది. అలాగా ఎంత స్తోత్రం చేసినా గానీ భగవత్ స్తోత్రం చేసేటప్పుడు మనకు తనివి తీరదు. అన్నమాచార్య వారు చెప్తాడు, ఎదుట ఎవ్వరూ లేరు ఇంత విష్ణువయము వదలక హరిదాస వర్గమైన వారికి, ముంచిన నారాయణమూర్తులు ఈ జగమెల్లా, అంచిత రూపముల ఈ అక్షరాలెల్లా, పంచుకున్న శ్రీహరి ప్రసాదం ఈ రుచులెల్లా, తెంచివేసి మనసు తా తెలిసేటి వారికి. మనం హృదయం ఉందే మనస్సు, చాంచల్యభూయిష్టమైన మనస్సు. మనం నిజంగా భగవంతునికి ఏదైనా అర్పించాలంటే ఆయన దగ్గర లేనిది ఇవ్వాలి. ఆయనకు చాంచల్యభూయిష్టమైన మనస్సు లేదు, మనకుంది మనం ఇవ్వాలి న్యాయంగా. కానీ మనకు అది ఇవ్వం, మనం ఏదేదో ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మనం ఇవ్వాల్సింది ఏమిటి? అన్నమాచార్య వారు చెప్పారు, ఆచార్య పురుషుడు చెప్పారు, ఆళ్వార్లు చెప్పారు, భక్తులంతా కూడా దీనులు వారి వారి హృదయ పద్మాలు సమర్పించి భగవంతుని మనం సేవించాలి. ఆ దేవదేవుని శ్రీపాద పద్మాలు అర్థించాలి. అటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు పెద్దలు. నేను ఆ పెద్దలందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని శ్రీపాద పద్మాలు మరొకసారి సేవించుకుంటూ ప్రస్తుతం మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.

ఇంతవరకు మీరు 2010 జూలై నెలలో స్వామి సన్నిధిలో ఆళ్వార్ల సమావేశంలో భాగంగా జూలై 15వ తేదీనాడు శ్రీ మేడసాని మోహన్ గారు అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ సమావేశంలో మరొక ప్రముఖ వక్త అందించిన ఉపన్యాసంతో

ప్రేమతో శ్రోతలందరికీ సాయిరాం. మన జీవితం నిత్యం కళకళలాడుతూ ఉండడానికి ప్రేమస్వరూపుడైన సత్యసాయి భగవానుడు మనకందించిన చక్కని చిట్కా, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. స్వామి ఇచ్చిన ఈ ప్రబోధను మన జీవితంలో ఆచరించే విధానాలు, తద్వారా కలిగే అనుభవాల గురించి స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ ద్వారా మీరు తెలుసుకుంటారు. 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం రెండు భాగాలుగా మీకు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగం పునఃప్రసారం.

చక్రము ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి చే

మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తిచే ఈ రేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల.

రేడియో సాయి శ్రోతులందరికీ మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 94వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అనంత విశ్వాన్ని అత్యంత ప్రేమతో సృష్టించిన ఆ జగన్మాత సమస్త జీవజాలానికి తమ తమ జీవితాలకు అవసరమైనవి అన్నీ అందించి పోషించే ఆ జగత్పిత, జీవితానికి నిజమైన గమ్యాన్ని మరచిన తమ బిడ్డలను ఉద్ధరించటానికి తామే స్వయంగా తరలివచ్చిన శుభదినం ఈనాడు. తమ పవిత్ర పదముద్రలతో పృథ్విని పునీతం చేయటమే కాదు, మనం నేర్చుకోవలసిన జీవన సూత్రాలను తమ అవనీ సంచారంలో స్వయంగా ఆచరించి చూపిన అత్యున్నత జగదాచార్యులు మన స్వామి. ఎచ్చటినుంచి వచ్చిరో అచ్చటికే నేగుట సహజము ప్రాణికోటికిన్ అనేది పరమసత్యం. తమ తమ జీవితాలకు అవసరమైనవి అన్నీ అందించి పోషించే ఆ జగత్పిత, జీవితానికి నిజమైన గమ్యాన్ని మరచిన

0: మారిపోయిన మనం గమ్యాన్ని గుర్తించలేక జననమరణ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రేమ రూపంబు బ్రహ్మము ప్రేమమయము, ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును అంటూ మనల్ని అనుగ్రహించిన కరుణామూర్తి మన స్వామి పరిపూర్ణ ప్రేమస్వరూపునిగా అవతరించి ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తూ మనలోని ప్రేమను తట్టి లేపి దానిని విశ్వప్రేమగా తీర్చిదిద్దిన ప్రేమమూర్తి మనస్వామి. ఈనాటి ఈ పర్వదినాన మానవులు తమ జీవితాలను ప్రేమతో నింపుకుని మాధవునిగా ఎలా మారవచ్చు అంటూ స్వామి చెప్పిన విషయాలను, నేర్పిన పాఠాలను మరొక్కసారి పునశ్చరణ చేసుకుందాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ మీకోసం అందిస్తున్న ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమస్వరూపులారా కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రేమస్వరూపులారా,
2: ప్రేమస్వరూపులారా, ప్రేమస్వరూపులారా,
3: సాయిరాం,
4: సాయిరాం,
5: సాయిరాం.
3: స్వామి ప్రేమస్వరూపులని, స్వామి చేసేటువంటి ప్రతి పని, మాట్లాడేటువంటి ప్రతి మాట ప్రేమయే అని మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అయితే మేము విద్య అభ్యసిస్తున్నప్పుడు, స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, స్వామి మీరు ప్రేమ ప్రేమ ప్రేమ అంటారు, అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమ ఎలా ఉంటుంది, ఇష్టం ప్రేమనా మోహం ప్రేమనా, స్వామి ప్రేమ అంటే ఏంటి, ఆ డౌట్ ఆయన్ని లోపల తెలుస్తూ వచ్చింది. కొద్ది రోజులు స్వామి వారితో ఆయన కొడైకెనాల్ తీసుకెళ్లారు. అక్కడ ఆయన ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చూశారు. స్వామి మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక ఉపనిషత్ గురించి చెప్తున్నప్పుడు ఒకరి ఆ ట్రూప్ లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వారి కుమార్తె, ఆ కుమార్తె ఒడిలో ఒక చిన్న బాబున్నాడు. ఆ బాబు కెవ్వును ఏడవడం ప్రారంభించాడు. మొదట ఆయన కొంచెం సర్దమండడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ బాబు వినలేదు. 2-3 సంవత్సరాల పిల్లవాడు లేచిస్తున్నాడు, ఆడుతున్నాడు, చెప్తున్నారు వినలేదు. ఒక్కసారిగా స్వామి తీక్షణంగా ఆమె దగ్గర చూస్తూ బయటకెళ్ళు అని అన్నారు. ఈయన చూసి ప్రొఫెసర్ గారు ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. స్వామి ఇట్లా అన్నారు ఏంటి అని మనసులో అనుకున్నారు. ఆ తర్వాత స్వామి నవ్వారు. ఇది ఈయన మనసులో అట్లా తట్టిపోయింది. ఒక 2-3 నెలల తర్వాత ఇంటర్వ్యూ రూమ్ లోకి స్వామి మళ్ళీ పిలిచారు. ఈయన ప్రవేశిస్తున్నప్పుడు ఎవరైతే స్వామి ఆ రోజు బయటకు పంపించారో ఆ వారు, వారి కుటుంబం, దాంట్లో ఆ పిల్లవాడు కూడా ఉన్నాడు. స్వామి వారిని చూపిస్తూ ప్రొఫెసర్ గారి దగ్గర చూసి నవ్వారు. నవ్వు గుర్తుంది అప్పుడు నేను పంపించాను అంటే, అవును స్వామి అని ఈయన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకు పంపించారో స్వామి చెప్పు అని అడగబోతుంటే స్వామి చెప్పారు, ఆ రోజు ఈ పిల్లవాడు అల్లరి చేయడంతో చుట్టూ ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకనే పంపించాను అని. స్వామి మరి మీరు ప్రేమమయుడు అంటారు అని ఈయన ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన మనసులో మళ్ళీ ఆ ప్రశ్న మొదలైంది. ప్రేమ అంటే ఏంటి స్వామి, ఇంతకు బయటకు పంపించడం ప్రేమనా, పంపించకపోవడం ప్రేమనా, కోపం ప్రేమనా, ఏది ప్రేమ స్వామి అంటే. స్వామి ఆ ప్రశ్నను గుర్తిస్తూ ఆయన దిక్కు చూస్తూ చాలా చక్కని జవాబు చెప్పారు. చూడు ప్రొఫెసర్, ప్రేమకి 3 లక్షణాలు ఉంటాయి. ఒక ట్రయాంగిల్ లాంటిది ప్రేమ, త్రికోణం లాంటిది. 3 లక్షణాలు. అది మొదట సెల్ఫ్లెస్, తరువాత ఫియర్లెస్, ఆ తరువాత అన్నింటికంటే ముఖ్యమైనది చేంజ్లెస్. దాన్నే స్వామి తెలుగులో అది స్వార్థరహితము, నిర్భయత్వము, త్రికాల భాగ్యం అని చెప్తూ వచ్చారు. అది చెప్పినప్పుడు ప్రొఫెసర్ గారికి అర్థమైంది, ఓ ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి ఏ భావమైనా కూడా ప్రేమనే, అది స్వామి ఉద్దేశంలో ప్రేమ. అటువంటి స్వరూపాన్ని మనం ధరించాలని స్వామి అందరినీ ప్రేమ స్వరూపులారా అని మనం పిలుస్తూ వచ్చారు.
5: చాలా చక్కటి విషయాన్ని చెప్పావు రాజు. అయితే మరి భగవంతుడు కాబట్టి ప్రేమస్వరూపుడు, ఆయన అంత ప్రేమతో నిండి ఉన్నారు, ఆయనకే సాధ్యం. మరి మనం మనల్ని ప్రేమస్వరూపులారా అని పిలుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది నాకు. స్వామి అంటే నాలో ప్రేమ అనేది లేదు, కానీ నువ్వు ప్రేమస్వరూపం అని పిలుస్తున్నావు, ఎలా అంటే ఎలా నేను అన్వయించుకోవాలి నేను ప్రేమస్వరూపాన్ని అని అనిపించినప్పుడు స్వామి చెప్పిందే గుర్తొస్తుంది. అంటే అంతటి భగవత్ శక్తిని మనం తెలుసుకునే జ్ఞానం లేకపోవచ్చు. అందుకు స్వామి ఆ భగవంతుణ్ణి ఒక తల్లి రూపంగా

0: ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గర నేనున్నాను అంటారు. అసలు ఆ తల్లి ప్రేమ భగవంతుడి ప్రేమని రుచి చూపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే తల్లి 9 నెలలు గర్భంలోని ఎంతో కష్టం, తనలో వేరేగా ఒక పిల్లని మోసి ఆ కష్టాలన్నీ భరించి ప్రసవించిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఎవరైనా కొడితేనే మనకు వెంటనే కోపం వస్తుంది, వాళ్ళ మీద ఎందుకు ఇలా చేశారనిపిస్తుంది. అలాంటిది పిల్ల పుట్టిన తర్వాత ఆ తల్లి మొదటి స్పర్శలోని, ఇప్పుడు ఇందాక స్వామి చెప్పినట్టు ఆ సెల్ఫ్లెస్ ఫియర్లెస్ ఆ ప్రేమ నన్ను ఇంత బాధ పెట్టేవనిపించదు. ఆ స్పర్శలోని ఆ చూపులోని ప్రేమ పొంగి పొరలతో ఉంటుంది. ప్రతి జీవి, మనిషే కాదు ప్రతి జీవి, ఆ తల్లి ప్రేమ ఆ మొదటి స్పర్శతోనే మనం ఈ లోకంలోకి వస్తున్నాం. స్వామి ప్రతి జీవికి ఆ దీంతోనే మన జీవితాన్ని స్టార్ట్ చేయిస్తున్నారు కూడాను,
1: ఆ ప్రేమ అనేది మన అందరి లోపల
0: తెలియజేస్తున్నారు. అంటూ ఏం చెప్పారంటే, ఇది రుచి చూశారు, మీరు ప్రేమ స్వరూపమే అయి ఉన్నారు. నాకు ఇంకొక విషయం అనిపిస్తుంది గణేష్, ఏంటంటే మొత్తం ప్రేమ ఇందాకల పద్యంలో స్వామి చెప్తున్నారు ఈ సృష్టి అంతా ప్రేమతో నిండి నిబిడీకృతమై ఉన్నది అని. ఒక బెలూన్ తీసుకోండి, స్వామి బెలూన్ లో గాలి ఊదుతున్నారు, అప్పుడు ఏంటవుతున్నది, చుట్టూ గాలి ఉన్నది, ఆ బెలూన్ లోకి గాలి వస్తున్నది, అంతవరకు లేని రూపం వస్తున్నది, ఊదిన తర్వాత దానికి బెలూన్ అన్న నామం వస్తున్నది. అంటే ఏమైంది, చుట్టూ గాలి ఉన్నది, లోపల గాలి ఉన్నది, ఈ బెలూనే మనం, ఆ ఊదిన వాడే భగవంతుడు. సో ఈ దేహం అనే దాన్ని మనకిచ్చి ఏం చేస్తున్నారంటే, మనకు తెలియదు మనలో అంతా ఆ గాలే నిండుంది, మనకు తెలియటం లేదు. ఆ ఫామ్ పోయినప్పుడు ఏంటి, ఇందాక స్వామి చెప్పినట్టు ప్రేమకి చావు లేదు పుట్టుకు లేదు, గాలి అంతటా ఉన్నది. మనం ఫామ్ తీసుకున్నాం కాబట్టి మనం పుట్టేమో చచ్చిపోతున్నాం అనిపిస్తున్నారు, గాని మీరు ఆ ప్రేమ స్వరూపంగానే ఉన్నారు. ఈ శరీరం ఉన్న వచ్చిన ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారు. ఇంత నిగూఢమైన అర్థాన్ని ఎంత చక్కగా ప్రేమ స్వరూపులారని జస్ట్ మనం పిలిచి మనకు చెప్పేస్తున్నారు. అది ఈ తల్లి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటనిపిస్తుందంటే, ఈ రోజు స్వామి పుట్టు పండుగ సందర్భంగా మనందరం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటున్నాం. స్వామికి ప్రేమకి పుట్టుక లేదు, చావు లేదు, కానీ మనం ఎందుకు ఇన్ని హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి, ఇన్ని సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఇందాక చెప్పినట్టు ఆ పుట్టినప్పుడు ఏదైతే ఆ తల్లి ప్రేమని భగవత్ ప్రేమని పొందామో, ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మనలో స్వామి పుడుతూనే ఉండాలి, ఆ ప్రేమభావం పుడుతూనే ఉండాలి. అది మళ్లీ మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికే స్వామి పుట్టు పండుగను మనం జరుపుకోవాలి అని అనిపిస్తున్నది.
1: చాలా బాగుంది. అసలు ఈ పదం ప్రేమ అనేది వినగానే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక పులకరింత ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అంటే, మనలో అది ఉన్నది కాబట్టి ఆ పులకరింత ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం అది ఫీల్ అవుతున్నామో, మనలో ఉన్నది అని ఒక్కసారి మనకి భగవంతుడు జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టు తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు భగవంతుడు పక్క నుండి ఆ సృష్టి ఎలా జరుగుతుందో, తన సృష్టి బయటికి రాగబోతుంది అన్న ఆనందం అన్న ఆతృతతో వేచి చూస్తూ ఉంటాడనమాట. ఎందుకు అంటే, స్వామి ఒకసారి విద్యార్థులకు రాసినటువంటి ఉత్తరంలో చెప్పారు, ఐ సెపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. ఇదొక్కటి చాలు. ఎందుకంటే సాక్షాత్తు ఆ ప్రేమ స్వరూపుడు తనను తాను సెపరేట్ చేసుకుని తనను తాను ప్రేమించుకోవడానికి ఇంకొక ఫామ్ ని ధరించాడు. అంటే మనం కూడా ఆ ప్రేమ స్వరూపులమే అయి ఉండాలి కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డీవియేషన్ లాగా తీసుకుని, స్వామి ఎందుకు పదే పదే మనకి ప్రేమ స్వరూపులారా అని గుర్తు చేస్తున్నారు అంటే,
0: మనం మర్చిపోయాం
1: కాబట్టి. సో మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం మరుపు. అది అదృష్టమో తెలియదు, దురదృష్టమో తెలియదు, కానీ అది మరుపు. పాపం అదే అవకాశంగా తీసుకుని భగవంతుడు పదే పదే మన దగ్గరికి వచ్చి దాన్ని గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఒకసారి హరీష్ మీర్పూర్ అనే స్టూడెంట్ కి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఉన్నట్టుండి హూ ఆమ్ ఐ అని అడిగారంట. స్వామి దానికి ఆయనకి పాపం నిర్ఘాంతపోయేది, అంత సడన్ గా స్వామి అడిగారని. స్వామి యు ఆర్ గాడ్ అని. స్వామి కొంతసేపు అలా వేచి చూసి సో ఆర్ యూ అన్నారంట. అంతే, కాన్వర్సేషన్ ఎండ్స్ దేర్. మరి ఆ ఒక్క పాయింట్ ఆయన మైండ్ లో ఎంత ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటుందో ఒకసారి చూడండి. మరి మనం ప్రేమ స్వరూపులమై అని తరచి తరచి మళ్ళీ అలా గుర్తు చేసుకుంటూ ఉండాలని స్వామి చెప్తూ ఉంటారు. దీనికి ఒక చిన్న బ్యూటిఫుల్ అనుభవం మనం గుర్తు చేసుకుందాము. ఇది స్వామివారి చిరకాల భక్తులు శ్రీ పద్మనాభన్ గారి కుమార్తె శ్రీమతి గీతామోహన్ రామ్ గారితో జరిగింది. ఇది 70s స్వామి అప్పుడు సమ్మర్ కోర్స్ కండక్ట్ చేసేవారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి యూత్ అందరినీ సెలెక్ట్ చేసి స్వామి దానికి ఆహ్వానించేవారు అన్నమాట. ప్రతి సెషన్ తర్వాత వాళ్ళు ఆ సెషన్ లో ఏం జరిగిందో గ్రూప్స్ గా కూర్చొని వాళ్ళు నోట్స్ తయారు చేసుకునేవారు. ఒకరోజు గీతామోహన్ రామ్ గారు వాళ్ల ఫ్రెండ్ కలిసి నాన్ వైలెన్స్ అహింస గురించి ఏం చెప్పారో అనేది డిస్కస్ చేసుకుంటూ పాయింట్స్ రాస్తూ లాన్ లో కూర్చొని దాంట్లో ఉన్న గడ్డిని పీకుతూ ఆ మాట్లాడుకుంటున్నారు. సో గీతామోహన్ రామ్ గారు ఆ కాన్వర్సేషన్ అయ్యేసరికల్లా ఒక పైల్ ఆఫ్ ఒక కుప్పలాగా అయిపోయింది అనమాట ఆ గ్రాస్ అంతా పీకి పీకి. సో వాళ్ల ఫ్రెండ్ అడుగుతారు, ఏంటి గీత, మనం నాన్ వైలెన్స్ గురించి మాట్లాడు అహింస గురించి మాట్లాడుకుంటున్నాము, నువ్వు ఇంత హింస చేశావు, ఇంత గడ్డి పీకేశావని. అంటే ఆవిడ గీతామోహన్ రామ్ గారు అంటారు, ఏ నువ్వు ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడతావు, ఏం పర్లేదు, ఇది గ్రాసే కదా అని అనేసి అక్కడ కాన్వర్సేషన్ ఎండ్ అయిపోతుంది. ప్రతిరోజు ఆ సమ్మర్ కోర్స్ లో 4 గంటలకి ధ్యానం మెడిటేషన్ తో స్టార్ట్ అవుతుంది సెషన్. ఈమెకి ఆ సెషన్ మెడిటేషన్ అన్నా ప్రేయర్స్ అన్నా పెద్దగా ఏం పడవు, నిద్రపోదాంలే లాస్ట్ లో కూర్చొని అని చెప్పి ఈవిడ లాస్ట్ లో కూర్చుంటుంది అనమాట. సడన్ గా షీ ఫీల్స్ అ ట్యాప్, ఎవరు తట్టినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి. అమ్మా నేను వెనక్కి కూర్చొని పడుకుండిపోతున్నాను, ఇంకా స్వామి నన్ను ఈ సమ్మర్ కోర్స్ నుంచి బయటికి పంపించేస్తారు అని ఒక భయం మొదలవుతుంది. స్వామి చిరునవ్వుతో రా అని చెప్పి చేయబట్టుకుని దగ్గరలో ఉన్న ఒక గులాబీ పొద దగ్గర తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఏం చేశావు నిన్న అని అడుగుతారు. స్వామి నేనేం చేశాను స్వామి, అంటే నేను పడుకున్నానని తెలిసిపోయింది స్వామికి అని షీ వాజ్ ఫీలింగ్. లేదు నిన్న నీ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఏం చేశావు అన్నాడు. ఏం చేశాను స్వామి అంటే అహింస గురించి మాట్లాడుతూ ఎందుకంత హింస చేశావు, ఎందుకంత గడ్డి పీకావు అని స్వామి అడుగుతారన్నమాట. అప్పుడు తనకి తను చేసిన తప్పిదం తెలిసి గడ్డే కదా స్వామి అని షీ ఆ సేమ్ ఆన్సర్ అన్నప్పుడు స్వామి అంటారు, లేదు అలా కాదు, దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, దాంట్లో కూడా చైతన్యం ఉంది, నీకు అది కూడా రెస్పాండ్ అవుతుంది అని స్వామి రా చూపిస్తానని చెప్పి ఆ గులాబీ పొద దగ్గరున్న ఒక మొగ్గ, అస్సలు విచ్చుకోని మొగ్గని స్వామి చూపించి తన ఫింగర్ తో అలా స్పృశిస్తారనమాట. స్పృశించగానే అది పరిపూర్ణంగా ఆ ఒక ఒక ఫ్లవర్ లాగా అది విచ్చుకుంటుంది. అంటే మనకి వీడియోల్లో చూపిస్తారు కదా, టైం ల్యాప్స్ తీసినప్పుడు స్లోగా అది డెవలప్ అయ్యి ఒక ఫ్లవర్ కింద అవుతుంది, అలాగ తన కళ్ళ ముందు. స్వామి మీరు భగవంతుడు కాబట్టి మీ స్పర్శకి అది అలా తయారైంది. లేదు ఒకసారి నువ్వు కూడా నీ ప్రేమను దానికి అందించు, అది అలాగే రెస్పాండ్ అవుతుంది. స్వామి గీతామోహన్ రామ్ గారి వేలిని తీసుకుని మళ్ళీ పక్కనే ఉన్న ఇంకొక మొగ్గకి తాకిస్తారు. తాకించినప్పుడు సేమ్ అదే విధంగా ఆ మొగ్గ విచ్చుకొని ఒక పుష్పంగా మారుతుందన్నమాట. అప్పుడు స్వామి చెప్తారు, నీలో ఉన్న ప్రేమని దానికి అందిస్తే ఏది కూడా ప్రేమకి రెస్పాండ్ అవ్వనిది ఉండదు ఈ సృష్టిలో అని స్వామి చెప్పారు. అంటే నీలో ఉన్న ఆ ప్రేమ, దానిలో ఉన్న ప్రేమ కూడా భగవంతుడిదే కదా. మరి అలాగా స్వామి మనకి తరచూ గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. మరి మనం ముగ్గురం మాట్లాడేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వింటున్న శ్రోతలందరికీ అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, ఈ ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి ఆలోచన పాపం వాళ్ల మనసుల్లో కూడా వెళ్తూ ఉంటుంది. వాళ్ల నుంచి తెలుసుకుందాం అసలు ఈ ప్రేమ అంటే ఏంటో.

0: చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you have dialed is currently busy. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें.
1: మనకి మన ఫస్ట్ కాలర్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు స్వామి పుట్టినరోజు వేడుకలు. ప్రతి ఒక్క యూత్ కూడా ఎంతో ఘనంగా విలేజెస్ కి వెళ్లి సేవ చేస్తూ జరుపుతున్నారు. మనం మన ఫస్ట్ కాలర్ ని సందీప్ గారు, ఆయనతో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి ఆ యూత్ ని అడుగుదాం, అసలు ఈ ప్రేమంటే ఏంటి, ఆయన భావం ఏంటి.

0: సాయిరామ్.
1: హలో
0: సాయిరామ్, సందీప్ గారండి?
1: నేనే సాయిరామ్ అండి.
0: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ ప్రశాంత నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్, సాయిరామ్ సిస్టర్, సాయిరామ్.
0: మొదటిగా మీకు స్వామి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. సందీప్ గారు, మరి ఇవాళ మన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి మన ఎప్పుడు అలాగే కదా పిలిచేవారు. మరి ఇందులో మా ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ప్రేమ అంటే యునో ఇన్ జనరల్ ప్రేమ అంటే మీ వరకు మీరు దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారండి?
1: సాయిరామ్, నాకు ఈ ప్రేమ అనగానే, మేము ఆదిలాబాద్ డిస్టిక్ లో, జయశంకర్ ఆదిలాబాద్ డిస్టిక్ అడవి ప్రాంతంలో ఎక్కువగా నేను చిన్నప్పటి నుంచి ఈ అడవి ఏరియాలో ఎక్కువ చేస్తుంటాను. సో నాకు ఈ ప్రేమ అనగానే కొత్త ఆర్గనైజేషన్ లో నాకు ఒకటి బలే ఒక ప్రేమ గుర్తుకొస్తుందండి. సుమారుగా 2017లో మా సాయివత్త మేమందరం కలిసి ఒక ప్రతి నెల మేము 3 సార్లు ట్రైబల్ ఏరియాకు కొండ ప్రాంతానికి వెళ్ళి సర్వీసెస్ వస్తుంది. ప్రతి నెలకు 2 సండేస్ 3 సండేలు వెళ్తుంటాం. అలా వెళ్ళేటప్పుడు ఒక 2015లో ఏప్రిల్ టైంలో మంచి ఎండాకాలము, అన్ని అడవి అంతా మారిపోయి ఆకులను రాలిపోయి అలా ఉన్న ప్రాంతంలో మేము అలా చేసుకుంటుంటే ఒక పిల్లడు చిన్న వాటర్ బిందె మీద పెట్టుకుని రోడ్ నుంచి వెళ్తున్నాము, వెళ్తుంటే ఇట్లా పట్టుకుని వెళ్తున్నాడు, లేదంటే చిన్న బాబంతా వెయిట్ పట్టుకుని వెళ్తున్నాడని మేము కార్ దిగేసి అతని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు అంటే అతను మా మీద ఇట్లా బండేసాడు, అంటే మేము వాళ్ళు ఒక కొండల ప్రాంతంలో మనుషులు. సో మళ్ళీ అదే పట్టుకుని సైరామని ఒక బిస్కెట్ ఇస్తా తీసుకుంటూ అలా ఆయన నేను ఆ బిందెను మూసుకుంటూ వాళ్ళ ఊరికి ఆ కొండ కింద దిగాం. 5 కిలోమీటర్స్ కొండ దిగాం. దిగాక మేము ఒక చూసాము వాళ్ళ పర్త్ చూస్తే దీని అవసరం అంటే ఒక ఎవరు వాళ్ళకు మాటలు కానీ ఎవరు రారు. మేము చూడాలని మాకు ఒక తెలవకుండా వాళ్ళ అమ్మాయి కట్టం అనుకోవాలి, మేము ఒక పులవర ఇస్తే పడేసారు, ఒక అరటి పని ఇస్తే డైరెక్ట్ అరటి పని తొక్క తీయకుండా తినేసారు. చూసి మేము ఆ సర్వీస్ చూసి మా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాయి. స్వామి మంచి సర్వీస్ అనుకున్నాం. మేము అలా ఒకటి ఆ ప్రాంతానికి దగ్గర సుమారు 6 సార్లు వెళ్ళాము. జూన్ 2017 లో బాగా ఎండ వచ్చేసి అడివంతా అగ్గిపాలి, అంటే ఒక ఆకు లేకుండా మొత్తము అగ్గి, ఆ గుడిసెలు 32 చిన్న గుడిసెలు, ఒక గుడిసెలో 8 మంది పండుకుంటారండి స్వామి అక్కడ ఉన్న వాళ్ళు. ఆ గుడిసెలు అన్ని కాలిపోయి వాళ్ళు బయటకు వచ్చేసి ఎక్కడ ఉండాలని కూడా తెలియని పరిస్థితిలో అది మాకు తెలుసుకుని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక చిన్న షెల్టర్ తయారు చేసి అన్ని చేసి మేము ఇచ్చేచ్చాము. అదే ఇచ్చిన 15 రోజులకు మళ్ళా కాలిపోయింది. మళ్ళా అప్పుడు మీడియా బాగా ఫోకస్ అయ్యి అక్కడ ఎవరెవరు పట్టించుకోరని ఒక చిన్న ఒక మీడియాతోని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అక్కడికి వెళ్ళి ఒక చిన్న బ్లాంకెట్స్ ఇచ్చి మీడియా అంతా ఫోకస్ అలాగా ఫోటోస్ తీసుకుంటున్నారు అని తెలుసుకున్నారు. ఆ ఊరు వాళ్ళు ఆ పీపుల్స్ ఆ రాజకీయ మనుషులకు అక్కడ ఉన్న పొలిటీషియన్ వాళ్ళకి అందరికి తిరుగుతున్నారు, మీరు ఎవరు వద్దు మా ఊరికి, ఎవరు రాకూడదు, ఎవరు రాకూడదు, మా బతుకులు మా బతుకని అని వాళ్ళని తెల్లగొడుతున్నారు. మేము అదే టైంకి అక్కడ వెళ్తే సుమారుగా మమ్మల్ని వైట్ రేస్ ఇలా చూసేసి ఆ కొండ మీదకి తొడుక్కుంటూ వచ్చేసి మా మీద ఉన్న బ్లాంకెట్స్ ఫుడ్ మెటీరియల్ అది వాళ్ళు మూసుకుంటూ మమ్మల్ని లోపల తీసుకొచ్చి, మీరు ఎవరు వద్దు, మీరు ఎవరు వద్దు, మీకన్నా మాకు ఇక్కడ ఇవ్వద్దు, మాకు కావాల్సింది గా సాయి భక్తులు, గా సాయి భక్తులు ఇటు వస్తారు, మా సాయి భక్తులే రావాలి, మీరు ఎవరు రాకూడదని మమ్మల్ని తెలిసి మమ్మల్ని లోపల తీసుకెళ్లి వాళ్ళతో ఎదురుగా ప్రశ్న వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు కుల మత భేదాలు ఎవరు ఏమి తెలియకుండా, మేము ఎవరో తెలియదు కానీ మాకోసం ఇంత ప్రేమగా మమ్మల్ని చూసుకున్నారు వాళ్ళు, మాకు గత 4 నెలల నుంచి చూసుకుంటున్నారు వాళ్ళు, నిజమైన ప్రేమ మీరు వచ్చిన ప్రేమ, ఆర్టిఫిషియల్ అంటే ఫోటోల కోసం వస్తారు వాళ్ళు అక్కడ రాలేదు, సో మీరు మాకు ఇది ఏమి వచ్చేద్దాం, మీరు ఇచ్చిన రాజకీయ నాయకు అని వాళ్ళ ముఖాల మీద పడేసి మమ్మల్ని తీసుకొని అప్పుడు ఆ కలిగిన ప్రేమ అంటే అప్పుడు స్వామి అంటే వాళ్ళు మాకంత ఇన్వైట్ గా ప్రేమగా మాట్లాడారు చూడండి. ఆ ప్రేమ కన్నా నాకు ఇంకా వేరేది ఏదైనా అనుకున్నా, అదే స్వామి ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఏదైతే బయట ప్రేమ కన్నా ఈ స్వామి చేసే సర్వీసుల ప్రేమ అది నాకు మెమరబుల్ అండి, అది ఒక్కటి నేను ఇది చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుందండి. మరి స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా రియాక్షన్ రిఫ్లెక్షన్ అని, మనం యూనివర్స్ లోకి ఏది పంపిస్తే అది తప్పకుండా మనకి వెనక్కి తిరిగి వస్తుంది. మరి అలాంటప్పుడు ప్రేమను పంపిస్తే అది 2-3 సార్లు అయి తిరిగి వస్తుంది కదా.
1: అది ఆ ప్రేమ వల్ల మాకిక్కడున్న సాయి సోదరులు ఆ ప్రేమలో ఆ రుచి చూసి 1% మనం ఇస్తే స్వామికి, స్వామి 100% ప్రేమ ఇస్తారని మా యూత్ ఇక్కడ ఎవరు పుట్టబడితే తెలియదు, ఎవరు సత్యసాయి బాబా గురించి తెలియదు, కానీ ఈ ప్రేమ అనుభవించి అది 10 మందికి స్ప్రెడ్ అయ్యి ఇప్పటికి ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది మరి ఆ విలేజ్ లో. అది నా మెమొరబుల్. అది ఇంకా దానికన్నా మించిన ప్రేమ నేను ఇంకా వర్ణించలేను. మీరు
0: చాలా బాగుందండి. మరి సందీప్ గారు ఇవాళ స్వామి బర్త్డే రోజు మీరందరూ బిజీగా ఉన్నా మా కాల్ తీసుకున్నందుకు మాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందండి.
2: సాయిరామ్ అక్క, సందీప్ ఎంతో చక్కగా తనకు జరిగినటువంటి అనుభవాన్ని మనందరితో పంచుకున్నాడు. ఆ అనుభవం వింటుంటే కళ్ళ కట్టినట్టు ఆయన ఆ గోండు జాతి వారికి చేసినటువంటి సేవ చాలా గొప్పది. సందీప్ కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి విద్యాభ్యాసం అంతా ముందంతా బాగా లేకున్నా స్వామి యొక్క ప్రేమను అనుభవించి ఒక డ్రామాతో తన స్వామితో ఉన్నటువంటి సంబంధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ రోజు సింగరేణి కాలరీస్ కంపెనీలో ఒక ఆదర్శవంతమైన ఎంప్లాయీగా ఒక వెరీ ఐడియల్ అండర్ మేనేజర్గా ఎదిగి తనతో పాటు ఒక 20 మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎప్పుడు చెప్తుంటాడు, స్వామి ప్రేమ, స్వామి ప్రేమ అని. అయితే ఈ సందీప్ చెప్పినటువంటి ఈ సంఘటన వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది, స్వామివారితో జరిగినటువంటి ఒక చక్కని అనుభూతి. అంటే ఏ విధంగా ప్రేమించాలి? ప్రేమ సరే, ప్రేమ అంటే ఏదేంటో తెలుసుకున్నాం, కానీ ఆ ప్రేమను ఏ విధంగా మనం ఎవరికి అందించాలి? స్వామి చెప్తారు, ఏ రూపంగానైనా నేను వస్తాను, ఏ అన్ని రూపాలు నావే, అన్ని నామాలు నావే. మరి ఏ విధంగా అలాంటప్పుడు? ఇప్పుడు స్వామి చెప్తున్నప్పుడు ఇట్ సేస్ లవ్ విత్ ఇంటెన్సిటీ అండ్ లవ్ డైరెక్టెడ్ టు గాడ్ దట్ డెఫినెట్లీ రీచెస్ గాడ్. అంటే భగవంతుని వైపు ఆ ప్రేమను దాన్ని మనం ఛానల్ చేస్తే, భగవంతుని వైపు ఆ ఇంటెన్సిటీతో మనం దాన్ని పంపితే అది భగవంతునికి తప్పకుండా రీచ్ అవుతుంది. స్వామి విద్యార్థులకు ఒక ప్రార్థన రాసిచ్చారు, లార్డ్ టేక్ మై హ్యాండ్స్ అండ్ లెట్ దెమ్ వర్క్ ఇన్సెసెంట్లీ ఫర్ ది. ఈ ప్రార్థన విద్యార్థులకు ఇస్తున్నప్పుడు స్వామి ఒక పర్టికులర్ లైన్ ని చాలా ఎంఫసైజ్ చేశారు. అది 3 సార్లు ఈ మొత్తం ప్రార్థన, ఒకసారి చదివితే ఈ లైన్ మాత్రం 3 సార్లు చదివారు. ఓ లార్డ్ టేక్ మై లవ్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఇన్ ఫుల్నెస్ ఆఫ్ డివోషన్ టు ది. ఇది 3 సార్లు. అంటే నా ప్రేమను మొత్తం తీసుకుని భక్తిగా ప్రవహించని ప్రభు అని. స్వామి మమ్మల్ని ఒక పర్టికులర్ కార్యక్రమం కొరకు ప్రిపేర్ చేస్తూ స్వామి ప్రేమతో ఆశీర్వాదంగా లంచ్ కోసం పిలిచారు స్వామి రెసిడెన్స్కి. మేము 8 మంది పిల్లలం వెళ్ళాము. స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చాలా స్వామి మొదలు చిన్న ఐటమ్ అని చెప్పి ఒక 36-37 ఐటమ్స్ పెట్టారు. తినలేక చాలా కష్టపడ్డాం, కానీ స్వామి ప్రేమ లాంటిది. స్వామి సింహాసనం కూర్చున్నారు, అటువైపు ఇటువైపు నేను అతను నా క్లాస్మేట్ అటువైపు ఇటువైపు కూర్చున్నాము. తిన్న తర్వాత మా చేతులు ఇంకా మేము శుభ్రం చేసుకోలేదు, ఎంగిల్ చేతులే అనేటువంటి భావంతో స్వామిని చూస్తుంటే స్వామి ఆ సింహాసనం నుంచి లేస్తున్నారు. స్వామి లేస్తున్నప్పుడు స్వామిని తాకాలి అనేటువంటి ఆ భావంతో, కానీ చేతులు ఎంగిలి తాకాల వద్దని సంకోచిస్తున్నాం. అప్పుడు స్వామి మా సంకోచాన్ని గుర్తించి వచ్చి నా చేతుల్ని నా క్లాస్మేట్ చేతుల్ని టక్కన పట్టుకొని లేచారు. లేచిన తర్వాత చాలా బాగా అనిపించింది మాకు. లేస్తూ స్వామి అన్నారు, చేతులు ఎంగిలైతే పర్వాలేదురా, కానీ హృదయం మాత్రం ఎంగిల్ చేసుకోకండి, అది స్వామికే ఉంచండి అన్నారు. చాలా బాగా చెప్పారు అనుకున్నాను. చాలా స్వామి ఉన్నప్పుడు చాలా ప్రశాంత్, ఎవరు మాట మాట్లాడరు, అసలు ఒక చీమ చిటుక్కున్నా కూడా మనకు వినబడుతుంది. అలాంటి ఆ నిశ్శబ్ద వాతావరణం నాకు అని ఎక్కి ఏడుస్తున్నట్టు నాకు వినబడుతుంది. అరే స్వామి ఇంత గొప్ప మాట చెప్పారు, కానీ దానికి ఏడవలసినటువంటి అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు, ఏమైంది అని నేను తొంగి చూస్తే అటువైపు ఉన్నటువంటి పిల్లవాడు స్వామి చేపట్టుకుంటే ఆ స్వామి చేతి ఆ చేయిని చూస్తూ స్వామిని చూస్తూ ఏడుస్తున్నాడు. కళ్ళలోంచి నీళ్లు కారుతున్నా, వెక్కి ఏడుస్తున్నాడు. స్వామి పిల్లవాడి దగ్గర చూసి నా క్లాస్మేట్ జగదీశ్ చూసి చెప్పు, అందరు చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పడం ప్రారంభించాడు. మనకి వాళ్ళ అమ్మ చేసేటువంటి రొట్టెలు, వేడి రొట్టెలు అంటే చాలా ఇష్టం. సో ఆ రొట్టెల్ని తినాలని ఎన్నో వాడు ఊరులూరుతుంటాడు. అసలు హాలిడేస్ స్టార్ట్ అయిన వెంటనే అంటే ఇంటికి బయలుదేరే ముందే అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ట్రైన్ పలానా టైంలో రాయపూర్ లో రీచ్ అవుద్ది, రీచేందుకు 20 నిమిషాలు నేను ఇంట్లుంటాను, నేను అప్పటి వరకు రొట్టెలు రెడీగా పెట్టమ్మ, ఆ వేడి రొట్టెలకు నెయ్యి పోసి వాళ్ళ అమ్మగారు రెడీ పెడతారు, అది అని కోరిక. ఇంటికి రీచ్ అయ్యాడు, వాళ్ళ అమ్మగారు అమ్మ చెప్పినట్టే రొట్టెలు రెడీగా ఉన్నాయి, వేడి నెయ్యి దాని మీద వేసింది, ఆహా అమ్మ అమ్మ రొట్టె ఎన్ని రోజుల తో తింటున్నా అని చెప్పి అలా ఎత్తుకో నోట్లో పెట్టుకుంటున్నాడు. బయట గేట్ బయట ఒక భిక్షగాడు ఆకలి బాబు ఆకలి అంటూ అరిచాడు. ఈ టైంలో అట్లా రెండు పళ్ళ మధ్యలో ఉంది అది. ఈ టైంలో ఏంటబ్బా అని చెప్పి పోపో అని అన్నాడు అని చెప్పి దాన్ని ఒక్కసారి తినాలని దాన్ని పళ్ళకి దాకిచ్చాడు. తర్వాత అనిపించింది ఏదో భావం, అయ్యో ఏ రూపంలో స్వామి వస్తారో తెలియదు, అన్ని స్వామికి చెంతాయి, అన్ని స్వామికి అర్పించాలని చెప్పి నేను అతన్ని పంపించాను. నేను ఆకలి తర్వాత తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ మూడు వేడి రొట్టెల్ని ఒక అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పరిగెట్టుకుంటూ వెళ్లి అప్పటికే ఆ భిక్ష ఒక రెండు మూడు అడుగులు వేసి ముందుకెళ్లిపోయాడు. వెళ్లి ఆ భిక్షగానికి ఎదురుగా వెళ్లి అయ్యా తీసుకోండి అని చెప్పి ఆ భిక్షగాని చేతిలో ఈ రొట్టెలు వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు ఆ భిక్షగాడు స్వీకరిస్తూ ఆ రొట్టెలను స్వీకరించక ఈ పిల్లవాని చేయి పట్టుకున్నాడు. ఎడమచ్చి ఈ పిల్లవాని చేయట్లా గట్టిగా పట్టుకున్నాడు. పిడికిలి పట్టుకున్నప్పుడు స్పర్శ చాలా వింతగా అనిపించింది. అరే ఇది భిక్ష గాని స్పర్శగా లేదు, ఎవరో స్పర్శ, నాకు తెలిసి స్పర్శ ఎవరిదో కానీ గుర్తు రావట్లేదు అని ఆ సంకోచం ఉన్నాడు. నవ్వుకుంటూ ఆ భిక్షడు వెళ్లిపోయాడు. ఇప్పుడు స్వామి ఈ పిల్లవాన్ని చేపట్టుకున్నప్పుడు ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే. అప్పుడు అర్థమైంది ఈయనకి ఆ రోజు వచ్చినటువంటి భిక్షగాడు స్వామి అని. స్వామి ఇది చెబుతుంటే మధ్యలో ఆ స్వామి అందుకు చూసి అంటారు, అమ్మ రొట్టెలు చాలా బాగా చేసిందిరా అని చెప్పి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దట్ ఈస్ లవ్. ఏ రూపంలో వస్తారో తెలీదు. ఎవరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని ప్రేమించినా, ఏ జీవి నిస్వార్థంగా ప్రేమించినా అది అందేది స్వామికే.
3: రాజు ఇది చెప్తుంటే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అని కూడా స్వామి చెప్పిన మాటే గుర్తొస్తున్నది. అంటే మనం ప్రేమనైనా ద్వేషానైనా మనం అనుకుంటాం చుట్టూ రకరకాల మనుషులు మన చుట్టూ ఉన్నారు, వాళ్లు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అని. కానీ స్వామి ప్రతిసారి ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్వామి ఏ అనుభవాన్ని ఇస్తున్నారంటే అందరిలో ఉన్నది నేనే, నన్ను గ్రహించు, ఈ ఐదు అడుగుల మూడంగుళాలు ఈ బుట్టదలున్న సాయిబాబా ఇక్కడే ఉన్నారనుకోకు, ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో ఏం చేస్తున్నావు అంత భగవంతుడే, నేనే ఉన్నాను వాళ్లల్లోని ఆ ప్రేమ రూపంగా అని చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే మళ్ళా ఇందాక చెప్పుకున్నట్టు మనం మర్చిపోతూ ఉంటాం, మర్చిపోయి మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఎవరికైతే అంటే మీరు చెప్పినట్టు ప్రేమ అందించడమే కాకుండా మనం రకరకాల మనలో ఉన్న భావాలందరితోని మనం చూపిస్తూ ఉంటాం. ఆ ద్వేషం కోపం ఇవన్నీ కూడా స్వామికే వెళ్తాయి, ప్రేమను అందించినా ద్వేషాన్ని అందించినా. ఇది మన స్వామి విద్యార్థి ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్. చాలా మంది అనుకుంటారు ఏ ప్రోగ్రామ్ రేడియో సాయి తెలుగు వాళ్ళు చేసినా ఇంద్రేశ్వర్ ఇన్సిడెంట్ చెప్తూనే ఉంటారు. క్షమ అంటే చెప్తారు, ప్రేమ అంటే చెప్తారు, ద్వేషం అంటే చెప్తారు. అన్నింటికీ ఎందుకు చెప్పుకుంటామంటే అంతలాగా మనం డే టు డే లైఫ్ లోని మర్చిపోయి ద్వేషాన్ని కోపాన్ని అందరి మీద చూపించుకుని అశాంతికి గురి అవుతున్నాం, ఆనందానికి దూరం అవుతున్నాం. ఇంకోసారి మనం ఇన్సిడెంట్ ఎన్ని వేలసార్లు రోజు మనం జపం చేసినా స్వామి నామంలాగా ఈ అబ్బాయికి స్వామి అందించిన అనుభూతి మనకంతటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ఈయన ఒక రాచ కుటుంబానికి చెందిన విద్యార్థి, స్వామి స్టూడెంట్. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉండాల్సి వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఈ అబ్బాయి తెలిసింది ఏంటంటే అక్కడ కుటుంబ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఇక్కడ చాలా బాధపడతారు. స్వామి ఎంతో రాజకుటుంబం అంటే అలాంటి స్టేజ్ ఉండవలసిన వాళ్ళు, ఇన్ని కష్టాలు వచ్చాయి మాకు, దీని అంతటికీ అది కూడా బాధ పెట్టదు అబ్బాయిని. బాధ ఏంటంటే ఆ అకౌంటెంట్ ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేవారో నమ్మక ద్రోహం చేశారు, చేసి ఆయనే మొత్తం ఈ పరిస్థితి రావడానికి కారణం అయ్యాడు ఈ విషయం తెలుస్తుంది అన్నమాట. దాంతో ఆ వ్యక్తి మీద చాలా కోపం ద్వేషం పెరిగిపోతుంది. నీకు ఇంత మేం చేస్తే మాకు నువ్వు తిరిగి చూపించిందిదా, మమ్మల్ని ఈ స్థితికి దిగదాచేసావా, నీ వల్లే మాకు ఇలా కలిగిందని చెప్పి తిట్టుకుని తిట్టుకుని ఇలాంటి వాడిని చంపేయాలి, నీలాంటి వాడిని చంపేయాలి, ఇదంతా భావంలోనే రోజు ఆ భావంలోని తిట్టుకోవడము, ఆ చంపేసినట్టు కొట్టినట్టు ఎంతో ఆ ద్వేష ఆ భావం పెరిగిపోతున్నది అన్నమాట. ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకా స్వామికి ఎలాగైనా చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు స్వామి ఏమోని దర్శన లైన్లో వస్తున్నప్పుడు ఈ అబ్బాయి ముందుకొచ్చి, 6 సార్లు చంపేవరా, ఇంకెన్నిసార్లు చంపుతావు వాణ్ణి అన్నాడు. ఈ అబ్బాయికి అర్థం కాలేదు, నేనెవరిని చంపాను, నేనెవరిని చంపలేదు కదా అనేసని స్వామి రాని లోపలికి పిలుస్తారు. ఇంటర్వ్యూ లోకి వెళ్ళాక ఇంకా స్వామి అంత దగ్గరగా వచ్చినప్పుడు ఇంకా మనకి ఫస్ట్ వచ్చేది దుఃఖం, ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నాం. స్వామి దగ్గరికి వచ్చినప్పటికీ స్వామిని పట్టుకొని చాలా బాధపడతారు. స్వామి పరిస్థితి ఇలా ఉన్నది, ఏమీ బాగలేదు, సరే సరే అని కూర్చోబెట్టి అతని వల్ల ఇలా అయింది స్వామి అంటే, ఇప్పటికి ఎన్నోసార్లు తిట్టుకున్నావు, నీ మనసులో ఆయన్ని కొట్టేవు చంపేవు కదా అంటే, లేదు స్వామి నాకు అసలు కోపం చల్లారటం లేదు అని. సరే నీకు ఆయన తిట్టాలనుంది కదా, ఇంకా ఇచ్చేయాలనుంది కదా, కళ్ళు మూసుకో అని చెప్పారు. ఈ అబ్బాయి కళ్ళు మూసుకున్నాడు. స్వామి చెప్తున్నారు, సరే ఇప్పుడు ఊహించుకో నీ ముందుకు ఆయన వచ్చాడు, నువ్వు ఏం చేయాలనుకున్నావు వచ్చేయి అంటే, ఇంకా ఆయన వస్తే ఫిజికల్ గా స్వామి చెప్పారు ఊహించుకోని, కళ్ళు మూసుకున్నాడు ఆయన వచ్చారు, అడిగాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు, తిట్టాడు కొట్టాడు, అలా కొట్టుకుంటూ పట్టుకెళ్తున్నాడు అనమాట. ఒక కొండ చివరి వరకు కొట్టుకుని పట్టుకెళ్తున్నాడు. అంత ద్వేషం అంత కోపం పెంచుకున్నాడు తన లోపల. పెళ్తుంటే ఇంక అక్కడి నుంచి ఇంకొక దెబ్బలో కొడితే ఆయన కొండ మించి పడి చచ్చిపోతాడు. ఇంకా నీలాంటి వాడు ఉండకూడదని కొట్టేశాడు అనమాట. పడిపోతూ ఆ చివరి అంచు పట్టుకుని ఆ వ్యక్తి వేలాడుతున్నాడు. అంటే ఆ ఇంకొక దెబ్బ వేస్తే ఇంకా వ్యక్తి కింద పడిపోతాడు. అమ్మయ్య తను అనుకున్నది సాధించడం అవుతుంది, ఆ ద్వేషం అక్కడితో ఎండ్ అవుతుంది అనుకున్నాడు. చూసినప్పుడు గబుక్మని వెంటనే ఆయన చెయ్యి అందించి పైకి లాగుతాడు. ఇదంతా ఊహించుకుంటున్నాడు ఆ ఊహలోనే. ఎందుకు పైకి ఆయన చంపియాలనుకున్నాను తోసియాలను ఎందుకు పైకి లాగానంటే, ఆయన పడిపోతున్నప్పుడు ఒక చంటి పిల్ల ఆయన మెడని ఇలాగా కౌగులించుకుని పట్టుకుని ఉన్నది ఆ వేలాడుతున్న వ్యక్తి మీద. అయ్యో నేను ఈ పిల్లని చంపాలనుకోలేదు కదా, ఈయన నాకు అపకారం చేశాడు, ఈయన చంపాలనుకున్నాను, పాపం ఈ పిల్ల ఎందుకు చనిపోవాలి, ఈ చంటి పిల్ల ఏం చేసింది పాపం, కాబట్టి ఆ చంటి పాపను బతికించడం కోసం ఆ వ్యక్తిని పైకి లాగుతాడు. సరే నువ్వేదైతే చేసావు నీ మూలంగా ఈ చంటి పిల్ల చనిపోకూడదని. వెంటనే స్వామి ఆయన్ని ఇలా స్పృశించగానే కళ్ళు తెరుస్తాడు. ఏం ఇంద్రేశ్వర్ ఎందుకు ఆపేశావు, చంపేయాల్సింది కదా అని. స్వామి ఆయన తప్పు చేశాడు గానీ ఆ చంటి పాప ఏం చేయలేదు కదా అని. అప్పుడు స్వామి చెప్పారు, ప్రతి ఒక్కరిలోనే ఆ చంటి పాప ఎవరో తెలుసా, భగవంతుడి ప్రేమ. ప్రతి ఒక్క హృదయంలో ఉన్నది ఆ ప్రేమనే, దాన్ని బతికించు, వాడిలోని ద్వేషాన్ని నువ్వు నీ అంతటి నీకే తెలిసింది ఆ చంటి పిల్లని చంపకూడదు అని. కాబట్టి ఆ ప్రేమను నువ్వు పట్టుకున్నావంటే ఈ ద్వేషం విడిమింది ఎలా పోయిందో, అలా ప్రతి హృదయంలో ఉన్న ఆ నిస్వార్థమైన నిర్మలమైన భగవంతుడి ప్రేమను నువ్వు చూసావనుకో, అది అసలు చెప్తుంటే మనకు అనిపిస్తుంది ఆ చంటి పిల్లని మనం ఎవరు చూసినా ఆ హగ్ చేసుకుని ఉన్నది స్వామి ప్రేమ వాళ్ళని అలాగా అనుకున్నప్పుడు మనం ఆ పిల్లని ప్రేమిస్తామో మన ఆనందాన్ని అందిస్తామో అని. ఇలాగ ఏంటంటే ప్రేమ వల్ల తట్టుకునే శక్తి వస్తుంది, ఆ క్షమాగుణం వస్తుంది, సమభావం వస్తుంది జీవితంలో. స్వామి అంటారు రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఎప్పుడైతే సమభావం దుఃఖం ద్వేషానికి పగకి ప్రేమకి అన్నింటికీ నువ్వు సమభావం పెంచుకుంటూ పోతుంటే ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంటుందని. మరి
0: చాలా బాగుంది స్వప్న, మీరు అన్నట్టు ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని కూడా అనిపిస్తుంది, విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అని. మరి ఇప్పుడు మనము వసంత భాను గారికి కాల్ చేద్దాం. ఆయన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి, ఆయన అనుకోకుండా ఊహించని విధంగా ఎవరి నుండైనా నిస్వార్థంగా ప్రేమ పొందింది ఏదైనా ఒక అనుభవం ఉంటే మనతో షేర్ చేసుకుంటారు
3: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: ఎవరండి?
1: సాయిరామ్ వసంత భాను గారండి.
0: సాయిరామ్ అండి, చెప్పండి.
1: సాయిరామ్, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: చెప్పండి అమ్మా.
1: సో ఇవాళ స్వామి పుట్టినరోజు సందర్భంగా ముందర మీకు హ్యాపీ బర్త్డే.
0: మీకు కూడా అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానమ్మా.
1: థ్యాంక్స్ అంకుల్. మరి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఇవాళ దాంట్లో మేము ఇప్పటి వరకు ప్రేమ, స్వామి ప్రేమను ఏమని డిఫైన్ చేశారు, మనం అవతల మనిషిలో ఇంకొళ్లలో ప్రేమను ఎట్లా గ్రహించుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ దృష్టిలో మీ మటుకు మీకు ప్రేమ అంటే ఏంటి అంకుల్?
0: ప్రేమ అనేది నిర్హేతుకంగా ఇంకోటి మీద కలిగే అభిమానం అని చెప్పాలమ్మా. దానికి ఒక ఏదో ఆశించడం ఏదో మనం ఎక్స్పెక్ట్ చేస్తామని కాకుండా వాళ్ళని చూడగానే మనకి ఎదురుగుండా వాళ్ళని చూడగానే కానీ వాళ్ళతో మనకి ఆ పరిచయం ఏర్పడ్డప్పుడు కానీ కలిగే అభిమానం ఉంటుంది చూస్తారా, అది ప్రేమ అని చెప్పచ్చు. దానిసారి మనకేమీ ఆసక్తి ఉండదు. వీళ్ళదేపుడు మనం స్నేహం చేయడం వల్ల కానీ వీళ్ళతో మాట్లాడడం వల్ల మనకి ఏదో లాభం ఉంటుందని కాకుండా వాళ్ళ మీద అభిమానం అనమాట. వాళ్ళకి మనం ఏదైనా చేయాలని ఒక ఆశ కలిగడం అనమాట. అటువంటిది మనం వాళ్ళకి చేయడం, వాళ్ళు మనకి చేయడం అని కాదు. ఆశంగా ఉండేది ప్రేమ అని నాకు అనిపిస్తుంది.
1: అంటే మన మన సర్కిల్ ఆఫ్ లైఫ్ లో కాకుండా పోయినా కూడా మనకి తెలియని వాళ్ల పట్ల కూడా మనకి ఎప్పుడైనా బాగా అభిమానం అనిపించి మనం వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి మనకున్న దాంట్లో అనేది నిజమైన ప్రేమ అని
0: అది నా ఉద్దేశం.
1: మరి మీ మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరైనా మీ పట్ల ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మీరు తారసపడ్డారా అంకుల్?
0: ఉన్నారని చెప్పాలండి. ఎందుకంటే నాకు మీరు అడగనే రెండు సంఖ్యలు గుర్తుకొస్తున్నాయి.
1: చెప్పండి.
0: వాళ్ళు ఒక నిర్హేతుకంగా నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు నేను వాళ్ళకి. వాళ్ళు కూడా నాకు ఎవరో తెలియదు. అటువంటి వాళ్ళు నాకు సహాయం చేసిన సందర్భాలు రెండు సతసపడ్డాయి. వాటిని చెప్పుకుంటే చెప్తాను.
1: చెప్పండి చెప్పండి.
0: మొదటిది ఏంటంటే అమ్మ, నాకు చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఆ ఊటీ దగ్గర కూనూరు ఉంది. ఆ కూనూరులో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంది. నేను బెంగళూరు నుంచి, అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది కదా రవాణా సౌకర్యం, బెంగళూరు నుంచి మైసూరు చేరుకుని రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే బస్ ఎక్కి మళ్ళీ నేను ఊటీ వెళ్ళాలన్నమాట. అండ్ మైసూరు చేరుకున్నాను, కానీ అక్కడ ఎక్కడ ఉండాలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మనం అన్న మధ్యతరగతి కుటుంబాలు కదా, మరి ఎక్కువ ఖర్చు పెట్టలేము, కొంచెం తక్కువ చౌకగా దొరికే హోటల్ రూమ్ కోసం చూస్తున్నాను. అప్పుడు ఒక కుర్రాడు కనిపిస్తే అడిగాను, ఇక్కడ ఏదాంటూ ఉంటాయని అడిగితే నేను తీసుకెళ్తాను అండి అతను. సరే బాబు అని చెప్పి అతనితో వెళ్తూ ఉంటే అతను ఇది రెసిడెన్షియల్ ఏరియాకి తీసుకుపోతున్నాడు, అందరూ కాపురాలు ఉండే ఏరియాకి తీసుకెళ్తాడు. ఇదే జిల్లా తీసుకొస్తున్నాడు, ఇక్కడ హోటల్స్ అవి ఏం లేవు కదా, బజార్ లేదన్నా. అంటే మా ఇల్లు ఇక్కడే, మందు మా నాన్నగారికి ఇచ్చేసేసి నేను తీసుకెళ్తాను అంటే సరే లోపలికి
1: వెళ్ళాను.
0: అతను లోపలికి వెళ్ళాడు. మా నాన్నగారితో ఏం మాట్లాడేదో నాకు తెలియదు. ఆయన వచ్చాడు బయటికి, వచ్చి నువ్వు ఎక్కడికి ఎక్కడికి పోవడం, ఎందుకు మా ఇంట్లోనే ఉండు, రేపు పొద్దున్న వెళ్ళి కానీ మా కుర్రాడు వచ్చి దిగబెడతాడన్నారు. అదే జరిగింది. మొన్నడు నిండిపోవాల్సి వచ్చింది. వాడు బలవంతంగా నన్ను హత్య పెట్టాడు. నిన్న తీసుకొచ్చి పాప మా కుర్రాడే నన్ను మైసూర్లో బస్ ఎక్కించాడు. ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే నాకు సమాధానం లేదు. అది నిహితమైన ప్రేమ, అది అందుకంటే ఇంకేం లేదు. అదే అలాగే మళ్ళీ నేను డ్యూటీ చేరుకున్న తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ టైంలో కొంతమంది పరిచయం అవుతారు కదా మిగిలిన వచ్చిన వాళ్ళు. అందులో ఒక కుర్రాడు నాలాగే మైసూర్ నుంచి వచ్చినవాడు ఉన్నాడు. వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. నువ్వు నేను కలిసి వెళ్ళిపోదాం సరదాగా అని అన్నాడు. సరే అన్నాను. అయితే మా అక్కగారి ఇంట్లో నిన్న బ్యాగ్ పడేసుకున్నాను, అది తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. సరే వెళ్ళాం అక్కడికి. ప్రస్తుతానికి పక్కనే ఉంది వాడి ఇల్లు. అడిగెళ్ళి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు బావగారు వచ్చారు. ఏంటి ఒక రోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతావా అని చెప్పి, అంటే నేనున్నాడు ఇంత ఒకటి వెళ్ళిపోలేదు, అతను ఉంటాడు, నువ్వు అతను ఒకటే కదా మాకు, ఎవరైతే నేను నువ్వు తమ్ముడి అక్కడ తమ్ముడి అతను తమ్ముడే ఎలాగండి మాట్లాడి అట్టే పెట్టాడు. సరే ఇంక నేను చేయండి లేదు, మరి బ్యాగ్లో లోపెట్టేసి మొన్న వెళ్ళైపోతే ఇంకేం చేస్తామో ఆగిపోయాను. సరే ఆ రాత్రి మాకు భోజనాలు పెట్టే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళు క్రైస్తవులు. సరే భోజనానికి ముందు ప్రార్థన చేస్తారు కదా, చేస్తున్నాడు పాపం మామూలుగా థ్యాంక్ యూ చెప్పడమే కాకుండా నా గురించి కూడా ప్రార్థన చేశాడు. అబ్బాయి మా ఇంటికి వచ్చాడు అతిథిగా వెళ్ళ మాకు, దేవుడు తనకి త్వరగా చూస్తే తనకి కావాల్సినవన్నీ సమకూర్చాలని చెప్పి ప్రార్థన చేశాడు. నాకు చాలా ఎంతో ఇబ్బంది అనిపించింది అనమాట. ఆయన అలా నా గురించి ఎవరో తెగిపోయినా నా బాగుని కోరుతూ ఆయన ప్రార్థన చేసేది చాలా క్షణించిపోయాను నేను. ఇది ఈ తర్వాత మళ్ళీ పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ రెండు సంఘటనలు జరిగాయి అక్కడ. ఇది కాకుండా ఇంకోటి టైం ఉంటే చెప్తాను.
1: చెప్పండి.
0: మళ్ళీ ఇంకోసారి నేను మా పిన్నతండ్రి గారు ఒరిస్సాలో కొరదా రోడ్ అని ఉంది, అక్కడ కొంత దూరంలో బాంకి అనే ఊరుంది, అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఆయన. ఆయన చూడడానికని వెళ్లాల్సి వచ్చింది. ఒకసారి వెళ్తున్నప్పుడు కొరదా రోడ్ లో దిగాను. దిగి స్టేషన్ లో బాంకి వెళ్ళడానికి ఎలాగానే అడుగుతుంటే ఒకరువాడు ఇక్కడి నుంచి ఇలా వెళ్లి అక్కడ రోడ్డు మీదకి వెళ్తే బస్సులే ఉంటాయి అక్కడి నుంచి ఎక్కచ్చు, కానీ చుట్టూ తిరిగి వెళ్లకుండా ఇలా దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కొంచెం చూపిస్తామని అడిగాను. సరే అని చెప్పి రైలు పట్టాలు క్రాస్ చేసి వెళ్ళిపోతే దగ్గర అని చెప్పి క్రాస్ చేసి తీసుకెళ్లాడు. కొంచెం ముందుకు వెళ్ళినప్పటికి రైల్వే క్వార్టర్స్ వచ్చాయి ఇక్కడ. ఇదే మా ఇల్లు ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి లోపల తీసుకెళ్లి వాళ్ళ అక్కకు ఏం చెప్పాడో వాళ్ళ అక్క బావగారు బయటకు వచ్చారు. వచ్చి బాబు కుర్దా నుంచి ఇక్కడికి వెళ్లాలంటే బస్సులు ఉంటాయి కానీ ఇప్పుడు చాలా కష్టం, అందరూ ఎక్కి వెళ్ళాలి, నువ్వు పొద్దున్నే వెళ్ళిపో బెటరు అని చెప్పి నన్ను ఆపేశారు వాళ్ళు అక్కడ. ఆపేసి నాకు రాత్రి భోజనం పొద్దున్న మళ్ళీ చలి సరేస్తున్నాయి వేడి కాచి వేడి చేయడం అన్ని చేసి దగ్గరుండి నన్ను మళ్ళీ బస్సు ఎక్కించి పంపించారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఆ అబ్బాయికి మోహన్ రావు అది ఒకటే గుర్తుంది, ముందు వాళ్ళు గుర్తులేరు కానీ ఇతను మోహన్ రావు అని గుర్తుంది. అప్పట్లో మనకి టెలిఫోన్లు అవి లేవు కదా, ఏమన్నా కమ్యూనికేషన్ చేయాలంటే ఉత్తరాలు రాసుకోవడమే. కొన్నాళ్ళు అతను నేను ఉత్తరాలు రాసుకున్నాం మెల్లిమెల్లిగా, నీకు తెలియదే ఉంది కాలంతో పాటు మెల్లిమెల్లిగా అది కూడా తగ్గిపోయింది, ఉత్తరాలు రాసుకోవడం వచ్చింది. మళ్ళీ అతను ఏమన్నా ఏం చేస్తున్నాడు కూడా నాకు తెలియదు, కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మాటతో చెప్తాను. నాకు ఆ విధంగా ఆ రోజున వారు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా భగవాన్ ప్రేమతో ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: తప్పకుండా అంకిల్, చాలా సంతోషం ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు.
0: నాకు సంతోషం అమ్మా, ఈ అవకాశం ఇచ్చిన రేడియో సేవాడికి భగవాన్ సత్యబాబు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
1: సాయిరాం.
0: సాయిరాం తల్లి.
2: రాజు అక్క, మరి ప్రేమ అని మనం ఆలోచించినప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ నాకు ఇప్పుడు ఈ అనుభవం విన్న తర్వాత గుర్తొస్తుంది, స్పాంటేనిటీ అంటారు. అంటే ఒక సెకండ్ థాట్ ఉంటుంది అనమాట, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనిపిస్తే వెంటనే చేసేయాలి, అది ప్రేమకి ఒక నిర్వచనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ఇది త్రై బృందావనంలో జరిగిందనమాట. త్రై సెషన్ అవుతోంది, మొత్తం స్టూడెంట్స్ అందరూ ఆసీనులై ఉన్నారు. అక్కడ స్వామి తమ ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ సెషన్ అవుతూ ఉండగా ఆ హాల్ చివరిలో ఒక అబ్బాయి నించొని ఉన్నాడు. నించొనుంటే అనుకోకుండా ఆ అబ్బాయికి కళ్ళు తిరిగి పడిపోయాడు. స్ట్రైట్ గా స్వామి జూలాలోంచి లేచి సెకండ్ థాట్ లేకుండా తన పక్కనున్న టేబుల్ మీద తన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దారి తీసుకుని తిన్నగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయికి నీళ్లు పట్టి సరిగ్గా ఉన్నదని చూసుకుని తిరిగి వచ్చి జూలాలో కూర్చుని యథాప్రకారం అన్ని కంటిన్యూ చేస్తూ ఆ అబ్బాయి ఆ రోజు సరిగ్గా తినక ఆ నీరసంతో ఆ అబ్బాయి అలా పడిపోయాడు. సరిగ్గా తినమని చెప్తూ స్వామి కంటిన్యూ చేసేశారు. అంటే స్వామికి అంత పవరు ఉన్నది, ఎవరికన్నా ఒక అబ్బాయికి గాని టీచర్ గానికి చెప్పి వాడికి నీళ్లు ఇవ్వండి వాడు బావలేదు అని చెప్పొచ్చు, వాడు ఎందుకు తినలేదు అని దెబ్బలాడచ్చు, ఇవేమీ చేయలేదు స్వామి. అప్పటికి వాడికి అవసరం ఏంటి? నీళ్లు. వాడు దాని నుంచి తేరుకోవాలి. అది తేరుకోవడానికి ఏం చేయడానికైనా స్వామి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆ స్పాంటేనిటీ నీ మనసులోని, ఆ పెయిన్ నాది అన్న భావన నీలో కలిగినప్పుడు, ఆ అవసరం నాది అన్న భావన కలిగినప్పుడు ఆ ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకే గాడ్స్ లవ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ అంటారు స్వామి.
3: నువ్వు చెప్తుంటే గణేష్ నాకు ఇంకొకటి స్ఫురిస్తుంది. రవికుమార్ సార్ చెప్పారు 50th బర్త్డే అప్పుడు జనసందోహం చాలా ఎక్కువగా ఉండింది. పూర్ణచంద్ర ఆడిటోరియం లోంచి స్వామి వెనుక నుంచి బయటకు వచ్చారు స్టేజ్ మీదకి. దూరంగా భక్తులు ఉన్నారు. స్వామి వచ్చారని చెప్పి భక్తులందరూ లేచి స్వామి వైపు రండి స్వామి రండి స్వామి అన్నట్టు చేతులెట్లా పిలుస్తున్నారు స్వామిని. మధ్యలో సేవదలు అన్ని ఆపుతున్నారు. అప్పుడు పోలీసు సేవదలు అన్ని ఆపుతున్నారు. స్వామి అట్లా సరాసరి వచ్చి, ఇంకా అది బర్త్డే రోజు, బర్త్డేకి ఒక రెండు రోజుల ముందు, ఆ భక్తులు అట్లా వస్తున్నారు. వాళ్ళు పిలుస్తున్నారు స్వామి రండి అన్నట్టు చేతులెత్తి అంటున్నారు. స్వామి అట్లా వచ్చి ఆ స్టేజ్ చివరి దాకా వచ్చారు, భక్తుల్ని చూశారు, అందరు చూసి స్వామి ఎట్లా ఏం చేస్తారని, అంతే ఒక పిల్లోన్లాగా ఎగిరి గంతేశారు. గంతేసి ఆ భక్తులు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. వెనుకున్న వాళ్ళందరూ స్వామి స్వామి అంటుంటే స్వామి తర్వాత ఒక 2-3 గంటల తర్వాత వాళ్ళ మధ్యలో వెళ్లి వాళ్ళందరిని కలిసి మాట్లాడి ఆశీర్వదించారు. 2-3 గంటల తర్వాత స్వామి వెనుకున్న వాళ్ళకి చెప్పారు. ఆ ప్రేమ బలం అలాంటిది. ఒకసారి పిలుస్తూ ఉంటే మధ్యలో నాకు అప్పుడు ఏం కనబడలేదు, ఆ స్టేజ్ కనబడలేదు, కింద ఉన్న ఆ డిస్టెన్స్ కనబడలేదు, నాకు కనబడింది ఆ భక్తుల పిలుపు మాత్రమే. అప్పుడు అడిగదనని కడుబడేజను అని ఆ శ్రీమావిష్ణు పరిగెట్టినప్పుడు అది, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. ఒకసారి ఆ ప్రేమ అట్లా పిలిస్తే భగవంతుడు ఎక్కడున్నా కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు.
2: రాజు, ఈ ప్రేమకి ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అది ఏమీ ఆశించదు, ఏమి కోరుకోకుండా ప్రేమ అనేది అవతల వాళ్ళ పట్ల మనం చూపించాలని స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఒక 3-స్టెప్ ప్రాసెస్ చెప్పారు. మనం ఈ రూట్స్ భక్తి, విశ్వాసాలు, అచంచలమైనటువంటి భక్తి, చాలా దృఢమైనటువంటి విశ్వాసం భగవంతుడి పట్ల కలిగితే అది మనం భగవంతుడి పట్ల చూపించేటటువంటి ప్రేమతో సమానం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కి ఏమవుతుందంటే దీనివల్ల క్షమ అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆ క్షమ అనేది పెంపొందించినప్పుడు స్వామి చాలా క్లియర్ గా చెప్తారు, నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమను మీరు పొందాలి అంటే దానికి మొట్టమొదటి మెట్టు క్షమ. నువ్వు మా పక్క వ్యక్తిని క్షమించి ఓర్పుతో సహనంతో నువ్వు మెలగలిగినప్పుడు భగవంతుడు నీ పట్ల ఆ ప్రేమను తిరిగి చూపిస్తాడు అని, ఓన్లీ దెన్ యు కెన్ బి అ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్ అని స్వామి చక్కగా చెప్తారు. దీనికి ఒక స్వామి మంచి చిన్న కథ చెప్తారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్త సందోహం, జనులు భక్తులందరూ లైన్లో పాలందరూ పట్టుకుని అభిషేకం చేయడానికి లైన్లో వస్తూ ఉంటారన్నమాట. శివపార్వతులిద్దరూ కైలాసంలో కూర్చొని, ఆహా భక్తులు ఇంత చక్కగా నాకు అభిషేకం చేస్తున్నారు అని ఇద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు అనుకుని ఒకసారి అలాగా పాజ్ ఇచ్చి, అసలైన భక్తులు ఎవరు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది నా మీద అని ఆలోచిస్తూ ఒకసారి వెళ్లి టెస్ట్ చేద్దాం ఎవరు అసలైన భక్తుడు అనుకుని భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చి ఒక ముసలి దంపతుల రూపంలో కాశీ విశ్వనాథుని ఆలయం దగ్గరికి చేరతారు అన్నమాట. చేరి ఒక చిన్న నాటకం, లీలా నాటక సూత్రధారి కదా, వచ్చి సరే ఆ ముసలాయన మూర్చిపోయినట్లు నటించి పడిపోతాడు. ఆ ముసలామె ఎవరైతే ఉన్నారో ఆమె అడుగుతూ ఉంటుంది వెళ్లే ప్రతి ఒక్క భక్తుణ్ణి, అమ్మా ఈయనకి ఏదన్నా తాగిపించండి, కళ్ళు తిరిగి పడిపోయారు, మూర్చిల్లిపోయాడంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్లంతటా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక షరతు ఉంటుంది దీంట్లో, అప్పటిదాకా ఏ మంచి పని, మీరు చేసినటువంటి ఒక్క మంచి పని గుర్తు తెచ్చుకుంటూ అది చెయ్యాలన్నమాట. ఎవరూ ఆలోచించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఆ భక్త సందోహంలో వచ్చేటటువంటి ఒక దొంగ,
3: భక్తులున్నారు వాళ్ళ పాకెట్లు అవి
2: చక్కగా తన కడుపు నింపుకోవడం కోసం ఇంకొకళ్ళ పాకెట్ ని కట్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను వచ్చి ఒక తన పని తను చేసుకుంటూ ఉండగా ఇలా చూసి, సరే ఇది ఒక అవకాశం, ఈ ముసలాయన బాధతో ఉన్నాడు, ఈయనకేమన్నా పడదామని చెప్పి ఒక చెంబుతో మంచినీళ్ళు తీసుకుని ఆయనకి పడతారు. అప్పుడు ఆ అవ్వ చెప్తుంది, నువ్వు ఏ మంచి పని చేశావు నా భర్తకి నీళ్లు తాగిపించడానికి అంటే, నిజం చెప్తాడు, నేను దొంగని, నా కడుపు నింపుకోవడం కోసం నేను ఈ దురాచారాలన్నీ చేస్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ మంచి పని చేయలేదు, దిస్ ఈస్ ద ఫస్ట్ గుడ్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి సత్యాన్ని పలుకుతాడు. పలికి ఓ సరే అని చెప్పి శివుడికి, ఆ ముసలివాడి రూపంలో ఉన్న శివుడికి నీళ్లు పోస్తాడు అనమాట. భగవంతుడు ఎంతో సంతోషించి ఆ దొంగకి ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడుగా సాక్షాత్కారాన్ని అందిస్తారు. మరి
3: గణేష్ ఇదిని చెప్తుంటే నాకు ఇంకొక మన క్లాస్మేట్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు ఇంకా తగ్గుముఖం పట్టింది జ్వరం. స్వామి తరచూ మాట్లాడేవారు. అయితే స్వామి ఇంటి రూమ్ బయటకు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి అడిగారు, స్వామి నాకు జ్వరంగా ఉంది స్వామి అని. స్వామి వెంటనే ఆ పక్కన విభూతి పొట్లాన్ని తీసి స్వామి ఇట్లా చేతిలో పెట్టారు. అయితే పెట్టినప్పుడు ఏమైందంటే 2-3 పెట్టారు స్వామి, 2-3 పెట్టినప్పుడు పట్టుకున్నాడు కానీ స్వామి ఆ పక్కనున్న బాస్కెట్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కూడా స్వామి ఇస్తారేమో అనేటువంటి ఆ భావంతో, దాంట్లో అయ్యో లేవు కదా అనేటువంటి భావంతో వీడు ఏం చేశారంటే ఆ రెండు మూడులోంచి స్వామికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటే స్వామి మళ్ళీ లోపలికి వెళ్తారు, స్వామి బయటకు మళ్ళీ తీసుకురావడానికి ఎందుకు అని చెప్పి రెండు మూడులోంచి ఒక్కదాన్ని దగ్గర పెట్టుకుని మిగిలిన రెండు తీసి స్వామికి కనబడకుండా దాంట్లో మెల్లిగా వేశాడు. వేసి ఒకటి ప్యాకెట్ ఉంది స్వామి ఇచ్చింది, వచ్చి వెనక్కి కూర్చున్నాడు. దర్శనం స్వామి తర్వాత చూస్తే రెండు ప్యాకెట్లు ఇంకొక భక్తునికి ఇచ్చారు స్వామి, అయిపోయింది. స్వామి చాలా ప్రేమతో ఇచ్చిన ప్యాకెట్ ఇది, జేబులు పెట్టుకున్న అబ్బా నా జ్వరం తగ్గుతుంది అని చెప్పి కుల్వంత్ హాల్ బయటకి ఆ మన గేట్ బయటకు వచ్చాడు. బయటకు రెండు అడుగులు వేసిన తర్వాత అప్పుడు ఒరిస్సా భక్తులు వచ్చారు. ఒరిస్సా భక్తులు చాలా చాలా మంది భక్తులు, ఒక 3 సంవత్సరాల పిల్ల ఇట్లా భుజం మీద వాలింది ఆ తండ్రి భుజం మీద, ఆ పిల్ల తండ్రి నడుస్తున్నాడు, పిల్ల ఈ తండ్రికి చూసి ఇట్లా చేయి చాచింది. ఆ విభూతి తెల్ల డ్రెస్ కాబట్టి ఆ డ్రెస్ లో కనబడుతుంది ఆ విభూతి, చేయి చాసి అడుగుతుంది నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా, నాకు ఆ ప్యాకెట్ ఇవ్వవా అంది. స్వామి ప్రేమతో ఇచ్చినటువంటి ప్యాకెట్ కన్నా పిల్ల చేయి చేసి అడగడంతో పిల్ల అడిగింది ఈ పిల్ల కూడా నా స్వామి అని చెప్పి ఆ ప్యాకెట్ తీసి పిల్ల చేతిలో పెట్టాడు. కానీ ఒక్క సెకండ్ ఆలోచించాడు స్వామి మీరు నాకు ఇచ్చిన ప్యాకెట్ అని చెప్పి చేతిలో పెట్టి, పిల్ల ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు, ప్యాకెట్ పెట్టి స్వామి మీకే అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి కూర్చున్నాడు, ఈసారి ముందు కూడా కూర్చోలేదు వెనకాల ఇల్లు ఎక్కడ కూర్చున్నాడు. స్వామి సరాసరి వచ్చారు, వచ్చి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చేస్తూ వెనుకుండేటువంటి పిల్లవాడిని పిలిచి ఇట్లా చెప్పారు. చెప్తే వాడు వెళ్లి ఒక పెద్ద మళ్ళీ విభూతి ప్యాకెట్లు తీసుకొచ్చారు. స్వామికి స్వీట్స్ ప్రసాదం ఇస్తూ వీనికి ప్రసాదంతో పాటు 9 విభూతి ప్యాకెట్లు తీసి ఇట్లా వేశారు. వేసి పొద్దున ఒకటి ఇచ్చావు కదా తీసుకో 9 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ శివుని చెప్తుంటే ఆ శివుడే ఈ విధంగా ప్రతిస్పందిస్తుంటాడు.
4: అంటే రాజు ఇవన్నీ వింటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని ప్రేమిస్తారు, భగవంతుడి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు. కానీ మనందరిలో ఎంతమంది తిరిగి భగవంతుడి నుంచి ఆ ప్రేమను పొందుతున్నాము అంటే వెరీ ఫ్యూ. స్వామి చెప్తారు కదా, ఎందుకంటే మనం స్వార్థంతో భగవంతుని ప్రేమిస్తుంటాం. ఎప్పుడైతే ఇలా నిస్వార్థంగా మీరు చెప్పినట్టు ఆ ప్రేమను పంచగలిగితే అప్పుడే భగవంతుడి ప్రేమని మనం పొందగలమని ఎంత చక్కగా చెప్పారు.
2: ఇప్పుడు మనం
5: గణేష్, మరి ఇప్పుడు మనం ద్వారం స్వామి గారితో మాట్లాడదాం.
2: తప్పకుండా.
5: ఆయన వైపు నుండి ఆయన ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ పొందిన సందర్భాలు గాని, స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆయన ఏదైనా తప్పకుండా పాటిస్తున్నాను రోజు నేను, స్వామి మరి మనకి స్టార్ట్ ద డే, స్పెండ్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే విత్ లవ్ అని చెప్తారు. అది మనం ఆయన నుంచి తెలుసుకుందాం.
2: తప్పకుండా.

0: ఉచిత హలో న్యూస్ పొందడానికి స్టార్ మరియు 9 రొక్కండి. ఇంకా ఇంకా చేయండి.
1: హలో
2: సాయిరామ్.
1: హలో
2: హలో సాయిరామ్.
1: హలో
2: సాయిరామ్.
1: సాయిరామ్ అండి.
2: ద్వారం స్వామి గారా అండి?
1: అవునండి.
2: సాయిరామ్ అండి, మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: నమస్తే అండి.
2: నమస్తే. మరి ఇవాళ స్వామి బర్త్డే సందర్భంగా మీకు వెరీ హ్యాపీ బర్త్డే.
1: చాలా సంతోషం అండి. అందరికీ స్వామివారి జన్మదినం అంటే మన అందరికీ కూడా చాలా కుట్టుపడినది అని మేము కూడా భావిస్తున్నాం.
2: అవునండి. మరి ద్వారం స్వామి గారు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది చెప్తారా మాకు?
1: నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నానమ్మా. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను.
2: చాలా సంతోషం అండి. ఇవాల్టి మా ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ప్రేమ స్వరూపులారా, స్వామి ఎప్పుడు మరి అలాగే పిలిచేవారు. మరి మీ మటుకు ప్రేమ, స్వామి చెప్పిన ప్రేమ డెఫినేషన్ లో మీ మటుకు మీకేమనిపిస్తుందండి ప్రేమించడం, ప్రేమగా ఉండడం అంటే?
1: ప్రేమ అన్నది ఒక గొప్ప అనిర్వచనీయమైన అనుభూతి అండి. అది మనం ప్రతినిత్యం నిత్య జీవితంలో మనం చేసే కార్యక్రమాల పట్ల గానీ లేదా ఇంకొకరి వల్ల మనకు అందించే అందుకునే సేవల పట్ల గానీ కలిగే ఒక అద్భుతమైన ఒక భావన. ముఖ్యంగా అంటే మనకున్న దాంట్లోంచి ఇంకొకరికి పంచి అవతల వాళ్ళ కళ్ళలో వాళ్ళ ఆనందాన్ని చూడడంలో కలిగే భావన, అది అనిర్వచనీయమైనది, చాలా గొప్పది. అలాగే కుటుంబ సభ్యులు అనండి లేదా ఫ్రెండ్స్ గాని ఎవరైనా కానీ, ముఖ్యంగా నాకు స్వయంగా అంటే మా అమ్మగారి వల్ల కలిగిన ఒక అనుభూతి చెప్తాను. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా నాకు పారాటైఫాయిడ్ టైఫాయిడ్ కూడా ఒకేసారి వచ్చాయన్నమాట. వస్తే 105 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫీవర్ లో ఒంటి మీద ఐస్ ముక్క పెడితే కరిగిపోయేది అనమాట. అంత టెంపరేచర్ ఉండేది, కంట్రోల్ అయ్యేది కాదు. ఒకేసారి ఇంట్లో 5 డాక్టర్లు వచ్చి చూసిన సందర్భం కూడా జరిగింది. అప్పుడు మా అమ్మగారు అలా అంటిపెట్టుకుని నన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని డాక్టర్లు అడిగితే, లేదు నేను కంటిన్యూస్ గా ఉండి నేనే చూసుకుంటాను నా బిడ్డని నేను చెప్పి ఆవిడ ఉండడం, ఆవిడ ఇంక్లూడింగ్ మలమూత్రాలు కూడా ఆవిడే స్వయంగా ఎత్తి క్లీన్ చేయడం కూడా నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఇది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు వీటన్నింటిలో కూడా పాల్గొనే అదృష్టం స్వామివారి దయవల్ల కలుగుతున్నది. మన గిరిజన ప్రాంతం వెళ్ళాము పెనకోట మండలం అని చెప్పి, అక్కడ గిరిజన సోదరీమణులందరికీ శ్రీమంతం కార్యక్రమం దాదాపు 50 మందికి జరిగితే, వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా చేసినా ఇంత బాగా చేస్తుండేవారు కాదండి అని స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూసారా, ఆ ఆనందం అన్నదే నేను ప్రేమ కింద నేను భావిస్తున్నాను.
2: చాలా బాగుందండి, మీరు చెప్తుంటే మాకే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీకెప్పుడైనా మీ సర్కిల్ ఆఫ్ లైఫ్ నుండి కాకుండా, అంటే మీకు ఎవరు అసలు వాళ్ళు తెలీదు, మీరు మొదటిసారి కలుస్తున్నారు వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారా అండి?
1: ఉన్నారమ్మా, తప్పకుండా. అలాంటి వాళ్ళు నిత్యం నిత్య జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ ఆధ్యాత్మిక జీవితంలో గానీ చాలా మంది కలుస్తూ ఉంటారు. నేను వెస్ట్ గోదావరి జిల్లా, వారి పేరు నాకు గుర్తులేదు, ఒకరి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇలా స్వామి కార్యక్రమంలోని. వారు నాకు పరిచయం కూడా లేదు. నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన భౌతికంగా మాట్లాడితే ఆయన చాలా అతిపెద్ద కోటీశ్వరుడు. ఆయన ఎంతో సేవ అంటే వారి దాదాపు 100-150 ఎకరాల పంటని స్వామి వారికి అలా ప్రసాదం కింద ఇచ్చేసి ఆయనకు ఒక బియ్యపు గింజ కూడా ఇంట్లో ఉంచుకోకుండా అంతా పంపించేస్తే లారీలో స్వామివారు, బంగారు అంతా ఇక్కడికి పంపించేశావు మరి నీకెలాగా అంటే నాకు మీరు ఉన్నారు కదా స్వామి మీరు చూసుకుంటారు అని ఆయన చెప్పేవారు. అలాగే ఇంకొక సంఘటన నేను మర్చిపోలేనండి. ఒకసారి స్కూల్ పిల్లలతో, పెద్దసాయి స్కూల్ పిల్లలతో పుట్టపతి యాత్రకు వచ్చినప్పుడు మా అత్తగారు బెడ్ రిడెన్ గా ఉండేవారు. వారికి భోజనం పార్సిల్ తీసుకెళ్తూ వెళ్తుండగా ఆశ్రమంలో ఒక అందమైన తెల్లటి చాలా భారీ ఎత్తున ఉన్న ఒక మనిషి, ఒక పెద్ద ఆయన కన్స్ట్రక్షన్ అవుతోంది, ఒక కొత్త షెడ్ కన్స్ట్రక్షన్ అది అవుతుంటే అలా నించుని తెల్ల డ్రెస్ లో తెల్ల టోపీ హవాయి చెప్పులు వేసుకుని సూపర్వైజ్ చేస్తున్నారు. నేను ఆయన పక్క నుంచి వెళ్తూ వారి మొహంలోకి చూడడం జరిగింది. ఈయన ఎవరో చాలా సెలబ్రిటీ, రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు, ఎవరైనా అని చెప్పి ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి, అయ్యా సాయిరామ్ అండి, తమను ఎక్కడో చూసినట్లుంది అంటే ఆయన చాలా వినయంగా నా వైపు తిరిగి, రెండు జ్యోతులు జోడించి సాయిరామ్ అండి, నా పేరు రామకృష్ణ, నేను ఎల్ఎన్టీ లో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారండి. నాకు అది పెద్ద షాక్ అనమాట, ఎందుకంటే ఆయన అప్పటికే ఎల్ఎన్టీ లో నెంబర్ 2 అండి, డిప్యూటీ వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ డైరెక్టర్ అనమాట. అటువంటి అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతో ప్రేమగా ఒక మామూలు ఒక డిప్లొమా చదివిన వాళ్ళు కూడా అలా సైట్ లో నిలబడి సూపర్వైజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేను కూడా సివిల్ ఇంజనీర్నే, కానీ అంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా అంత ప్రేమగా, అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది నా సేవ ఒక ప్రేమ అనే భావంతో ఆయన ఆ రోజు నిలబడడం నాకు ఎంతగానో జీవితంలో చాలా ప్రేరణ కలిగింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సామాన్యంగా నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ ఐఎమ్ వైస్ చైర్మన్ అన్న పదం కూడా ఆయన వాడలేదు. ఇది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లే ఎక్కడైనా వారి దగ్గర వెళ్తే సాయిరామ్ నేను సేవాదాలు అని చెప్పడమే కానీ అఫీషియల్ డిజిగ్నేషన్ అవి చెప్పకూడదు అన్న విషయం ఆ రోజే నేను అనుకున్నాను.
2: చాలా సంతోషం అండి, మరి ఇవాళ మీరు మాతో మాట్లాడి మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం.
1: చాలా ధన్యవాదాలమ్మా, మీరు మాకు మా ఆనందాన్ని మా మనోభావాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా రేడియో సాయి వారికి భగవంతుడికి మా సాయిరామ్ అండి.
3: సాయిరామ్ అక్క ఎంతో చక్కగా ధారస్వామి గారు మనతో ఏ విధంగా ఆయన ప్రేమను పొందారు, ఆ ప్రేమను అనుభవించారని తెలుసుకున్నారు. కానీ అయితే ఈ ప్రేమను మరి మనం ఏ విధంగా పాటించాలి, దీన్ని కూడా స్వామి చెప్పినటువంటి విషయం లేదు, స్వామి ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్ లేదు. స్వామి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఏం చెప్తారంటే, స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. ఇప్పుడు ఈ స్టార్ట్ ద డే విత్ లవ్ అనేటువంటిది నా ఉద్దేశంలో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. పీక్ పర్ఫార్మెన్స్ అని ఆండ్రిస్ ఇట్స్ ఎ పాత్ బ్రేకింగ్ బుక్ ఇన్ పీక్ పర్ఫార్మెన్స్, హౌ టు అచీవ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్ అని ఆయన దాదాపుగా 30 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఇట్ ఈస్ పాత్ బ్రేకింగ్ ఆఫ్ లేట్ గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ టు ఎవర్ కమ్ అవుట్ ఇన్ సక్సెస్ లిటరేచర్. ఆయన ఆ బుక్ లో 30-35 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఆయన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఆయన క్యాప్చర్ చేస్తారని ఆయన చెప్తారు. ఏంటంటే, మీ డేని మీరు ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ అందుకోవాలి అనుకుంటే, ఒక ఫీల్డ్ లో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ రోజు ప్రారంభించే ముందు ఆ మొదటి గంట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మిగిలినటువంటి రోజు మొత్తం అదే విధంగా ఉంటుంది. ఆ మొదటి గంట, ఫస్ట్ 1 అవర్ ఇస్ కాల్డ్ ద గోల్డెన్ అవర్. ఆ గంటలో గనక మనం చేయగలిగితే, ఆ గంటను సద్వినియోగం చేసుకోగలిగితే రోజు మొత్తం సద్వినియోగం అవుతుందని ఆయన రీసెర్చ్ ప్రకారం ప్రూవ్ చేశారు. కొంత ఎంతో ఇంకొక ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, రాబిన్ శర్మ ఆయన ఆ బుక్ రాసినట్టు, ఇంకా చాలా బుక్స్ రాశారు ఆయన. దాంట్లో ఆయన రాస్తారు 5 AM క్లబ్ అని రాస్తారు. దాంట్లో ఈ కేవలం ఆ మొదటి గంటను ఉపయోగించుకున్న తమ జీవితాలని అసలు ఎందుకు పనికిరానటువంటి వారు ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఎన్నో సంఘటనలు కోట్ చేస్తూ వస్తారు. ఎందుకంటే చెప్తారు, ఆ స్టార్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే అని. అందుకని స్వామి చెప్తారు, అది ఆ డేని ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి. ప్రేమతో మనం స్టార్ట్ చేస్తే దెన్ ఫిల్ అండ్ స్పెండ్ అండ్ ఎండ్ అవి ఆటోమేటిక్ గా సాగిపోతాయి.
4: ఇది చెప్తుంటే లైక్ రాజు అక్క, మనందరం స్వామి లైన్ లోకి వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది స్వామి మనందరికీ క్రియేట్ చేసి పెట్టారు. ఆ షెడ్యూల్లో మొట్టమొదట మనం పొద్దున లేవగానే ఓంకారం సుప్రభాతంతో మొదలు పెట్టమని స్వామి మనందరికీ ఆజ్ఞాపించారు. అసలు స్టార్ట్ స్వామి ఎప్పుడు ఒక
3: ఆ స్టార్ట్ ఆఫ్ ద డే ఈజ్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే అని. అందుకని స్వామి చెప్తారు, అది ఆ డేని ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి.

0: ప్రకటించారు. అత్యున్నతమైన రీజన్ ఉంటుంది దానికి. మరి నువ్వు చెప్పినట్టు ఫస్ట్ వన్ అవర్ గోల్డెన్ అవర్ అని చెప్పావు కదా, స్వామి దీనికి ఎలాగ మనల్ని ఇంప్లిమెంట్ చేసేలా చేస్తున్నారో ఓంకారం సుప్రభాతం స్వామి చేయమని చెప్పారు. ఒకసారి విద్యార్థులకి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక డౌట్ గా చేతులెత్తి స్వామిని అడిగారనమాట, స్వామి ఓ సుప్రభాతం ఎందుకు చేయాలి స్వామి అని. అంటే స్వామి చాలా మంచి, స్వామికి ఎప్పుడు క్వశ్చన్స్ అడిగితే చాలా ఇష్టము. మరి ఆ క్వశ్చన్ అడిగినందుకు స్వామి ఆనందించి ఇదే అవకాశం చెప్పాలి అని చెప్పి స్వామి అన్నారు, ఏడా మీరు పొద్దున్న దీనికి వెళ్తారా అని రెండు ఫీల్డ్ చూపించి మీరు మోషన్కి వెళ్తారా అని స్వామి. అందరూ ఒకరినొకరు చూసుకుని ముసుముసి నవ్వు నవ్వుతున్నారనమాట. స్వామి మాత్రం చాలా సీరియస్ గా, ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అంటే వెళ్తాం స్వామి, ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అవ్వకపోతే స్వామి కడుపంతా పాడవుతుంది స్వామి. మరి సుప్రభాతం కూడా అలాగే, మీరు సుప్రభాతం చేయకపోతే మీ మనసు కూడా అలా క్లాగ్ అయిపోయి దానికి
1: ప్రేమ స్వరూపులా మీరు ముఖ్యంగా గుర్తించవలసి,
0: అది మీకు ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్ గా మానసికమైనటువంటి రుగ్మతలకి మానసికమైనటువంటి అలజడులకి మీరు లోన్ అవుతారు అని స్వామి చెప్పారనమాట. ఇందుగా స్వామి చెప్పింది అంటే దానికి ఒక ప్రీకర్సర్ ఉంది. 21 ఓంకారాలు చెప్పిన తర్వాత మనం సుప్రభాతం చెప్తాం. ఆ 21 ఓంకారాలకి అర్థమేంటో స్వామి ఏం చెప్పారంటే, మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్ని పంచభూతాలు మనసు చిత్తం ఇవన్నింటినీ మనం క్లియర్ చేసుకోవాలి. అంటే ఒక కప్పులో కాఫీ ఉంది, ఆ కప్పుని మనం అమృతంతో నింపాలి అంటే ఫస్ట్ ఆ కాఫీని తీసివేయాలి కదా. మరి ఆ తీసివేసే ప్రాసెస్ఏ మార్నింగ్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అంటే క్లెన్సింగ్. ఫస్ట్ క్లీన్ చేస్తావు, క్లీన్ చేయగానే నువ్వు చేసే పనేంటి, భగవద్భావం ఈశ్వరాంబ సుత శ్రీమనని చెప్పి స్వామిని ఇన్వైట్ చేస్తున్నావు అనమాట నీలో నీకు. అంటే యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్, ఆ భగవంతుణ్ణి తలుచుకుంటున్నావు నువ్వు.
2: చాలా బాగా,
0: అంటే ఇంత బ్యూటిఫుల్ ప్రాసెస్, యు ఆర్ స్టార్టింగ్ ద డే విత్ లవ్ అని, అండ్ దెన్ యు ఆర్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్.
3: అదే గణేష్ ఇది చెప్తుంటే మన హాస్టల్స్ లో కూడా స్వామి పెట్టినప్పుడు ఆ మీరు చెయ్యాలి అని రూల్ పెట్టలేట. బృందావన్ బాయ్స్ తో మనం చర్చించుకుని వాళ్ళ అనుభూతులు తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి బ్యాచెస్ లోని అప్పుడు ఓంకారం సుప్రభాతం హాస్టల్ చెప్పడం ఆనవాయితీ లేదు. ఒకసారి చాలా క్యాజువల్ గా స్వామి వచ్చేట, అవును మనం ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, అన్నింటికన్నా ముందు భగవంతుని తలుచుకుని మన రోజును మొదలు పెడితే బాగుంటుంది కదా అన్నట్టు విద్యార్థులతో స్వామి. చూడండి ఇది రూల్, మీరు ఇలా చెయ్యాలి అని స్వామి ఎప్పుడు ఏది విద్యార్థులకే కాదు భక్తులకే కాదు ఎప్పుడు అలా చెప్పలేదు. అన్ని పనులు చేస్తున్నాము, దానికన్నా ముందు మన పనులన్నీ మొదలు పెట్టుకునే ముందు ఒక్కసారి భగవంతుని తలుచుకుంటే ఎంత బాగుంటుందో కదా అన్నట్టు. అవును స్వామి చాలా బాగుంటుంది. అయితే మనం ఏం చేద్దాము, ఇలా ఓంకారం చేసుకుని సుప్రభాతం చేసుకుందామా అని అడిగట. సరే స్వామి చేసుకుందాము. అలాగా స్వామి వాళ్ళలో నా ప్రేరణని ఆ సీడ్ని వేసి అలా ఓంకారాన్ని సుప్రభాతాన్ని మస్ట్ అండ్ గా మనం పాటించేటట్టు ఎంతో ప్రేమగా మనకి చేయించారు. మరి ఇప్పుడు చూసుకుంటే మన మైండ్ కప్స్ ని చక్కగా ఓంకార సుప్రభాతంతో క్లీన్ చేసుకుని రెడీగా ఉంచాం. తర్వాత స్వామి చెప్పింది ఏంటంటే, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్. ముందు స్పెండ్ ద డే విత్ లవ్ చెప్పచ్చు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అని ఎందుకు చెప్పారు అంటే, మనం డబ్బులుంటే మన దగ్గర స్పెండ్ డే, మనం ఏదైనా కొనాలి స్పెండ్ చేయాలంటే మన జేబులో డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఏదైనా కొనగలను, లేకపోతే ఎవరికైనా ఇవ్వగలను. డబ్బులు లేకపోతే నేనేమి ఇవ్వగలను. అలాగా ఆ లవ్ ని నేను అందరికీ పంచాలి అంటే ముందు నేను పెంచుకోవాలి, నేను పెంచుకుంటేనే పంచగలను. అందుకు ముందు పెంచుకొని ఫిల్ చేసుకోమన్నారు స్వామి. సో ఫిల్ చేసుకుంటే అప్పుడు ఏంటవుతుంది, ఇది మనది ఒక కంటైనర్ అనుకోండి, ఆ కంటైనర్ నిండా ఉన్నది. అప్పుడు ట్యాప్స్, మన ట్యాప్స్ ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, ఈ కళ్ళుతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చేతులతో చేసేది, ఎక్కడెక్కడ కాళ్లతో వెళ్లేది, అన్నింట్లో ఏంటి వస్తుంది, అవి ఓపెన్ చేసినప్పుడు ఆ కంటైనర్లు ఏ ఉన్నాయో వస్తాయి. సో మనం ఈ ఫిల్ భగవత్ ప్రేమను నింపుకున్నాం కాబట్టి అవే మనం మాట్లాడితే ప్రేమ వాక్కులే వస్తాయి, మనం చేసే ప్రేమ పనులే అవుతాయి, మనం చేసే పనులన్నీ పక్క వాళ్ళకి ప్రేమని అందిస్తాయి. కాబట్టి ఫిల్ చేసుకుని ఆ తర్వాత స్పెండ్ చేయమన్నారు. మరి ఇప్పుడు మన ఖాళీ కప్పు ఉన్నది, ఫిల్ చేసుకోవాలి. మన కంటైనర్ ఎలా ఫిల్ చేసుకోవాలి, మళ్ళా దాని మళ్ళా వెనక్కి వస్తే స్వామే కదా, మనందరూ నింపేది భగవత్ ప్రేమని కూడా భగవంతుడే అందించాలి. ఇక్కడ ఇంకో చక్కటి ఉదాహరణ చెప్తున్నారు గణేష్ స్వామి. భగవంతుడు అన్నారు, నేను ఒక పెద్ద లవ్ ట్యాంకర్ అనుకోండి, మీరందరూ ట్యాప్స్, మీ ద్వారానే నా ప్రేమని 10 మందికి అందించాలి. మరి రెండు

0: ట్యాంక్కి ట్యాప్ కి కనెక్షన్ కావాలి కదా, ఆ కనెక్టింగ్ పైప్ లేకపోతే ఆ ట్యాంక్ లో ఉన్న ట్యాప్ లోంచి రాదు. అప్పుడు స్వామి చెప్పారనమాట, ఈ భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపే పైప్, కనెక్టింగ్ పైప్ ఏంటి అంటే భక్తి. ఆ పైప్ మీరు వేసుకున్నప్పుడు ఆ నిస్వార్థంగా భగవంతుడితో ఆ కనెక్షన్ ఏర్పరచుకున్నప్పుడు భగవంతుడి ప్రేమ ఆ భక్తి ద్వారా భక్తుల్లోకి వచ్చి మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ద్వారా చేసే ప్రతి పనిలోనూ కూడా అది అందరికీ అందించబడుతుంది అని.
1: చాలా బాగుంది స్వప్న. మరి ఇప్పుడు మనం మన స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, మన సాయి బ్రదర్స్ సిస్టర్స్ దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ల వైపు నుంచి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అది చేయడానికి అనేది ఒకళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం.
0: తప్పకుండా
1: గణేష్, మనము రఘురామ్ గారికి కాల్ చేస్తున్నాం ఇప్పుడు.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్, హూ ఇస్ దిస్?
1: సాయిరామ్, రఘురామ్ గారండి.
0: యా, రఘురామ్.
1: మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
0: సాయిరామ్ చెప్పండి.
1: సాయిరామ్, అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే.
0: థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ.
1: ఓకే, సో రఘురామ్ గారు, మేము ఇవాళ మా ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, స్పెండ్ ద డే అండ్ ఎండ్ ద డే విత్ లవ్.
0: సాయిరామ్, నేను ప్రిపేర్ చేయలేదు సాయిరామ్, టోటల్ గా సర్వీస్ లే ఉన్నాను.
1: పర్వాలేదు, మీరు మాతో ఒక 1-2 మినిట్స్ మీరు సర్వీస్ లో చేసేటప్పుడు మీకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తే చాలు.
0: ఇప్పుడా
1: స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే మీరు యునో అది ఫాలో అవుదాము అనుకుంటే జనరలీ మీరు రోజు చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా, ఆన్ దోస్ లైన్స్ అనేది మాతో షేర్ చేసుకుంటారా?
0: ఇప్పుడా, ఇప్పుడేనా?
1: అవునండి, మీరు లైవ్ లో ఉన్నారు.
0: లైవ్ లో ఉన్నానా? ఓకే సరే,
1: చెప్పండి.
0: ఓకే, స్టార్ట్ ద డే విత్ లవ్ అంటే నాకు ఫస్ట్ ఏం నా మనసులో వస్తుందంటే, పొద్దున లేచిన తర్వాత ఫస్ట్ వి హ్యావ్ టు స్మైల్. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ లవ్ యూ కెన్ లవ్ ఎవ్రీబడి. సో యూ హ్యావ్ టు స్మైల్ అట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ బ్లిస్ఫుల్ విత్ ఇన్ యూ. అదే స్టార్ట్ ద డే విత్ లవ్ అని నాకు నా మనసులో వస్తుంది. తర్వాత ఫిల్ ద డే విత్ లవ్ కదా, ఫిల్ ద డే విత్ లవ్ కు మనం వచ్చి మన ఎంతో పని చేస్తాము డేలో, బట్ కించిత్ అయినా మిగతా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం వచ్చే మరి ఎవరికైనా హెల్ప్ చేయాలా, వన్ మేబీ దట్ విల్ బి ద మినిమం. ఆ మరి హెల్ప్ చేస్తే వీ కెన్ ఫిల్ అవర్ సెల్స్, ఫిల్ ద డే విత్ లవ్. అదే సేవ, స్వామి చెప్పేలాగా హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దాన్ లిప్స్ దట్ ప్రే. సో డూయింగ్ సేవ, అట్లీస్ట్ సెల్ఫ్ లెస్ సేవ, ఓన్లీ మేబీ వన్స్ మినిమమ్ ఇన్ ద డే విల్ బి మై కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్ ద డే విత్ లవ్. అఫ్ కోర్స్ ఎండ్ ద డే విత్ లవ్, సే థ్యాంక్ యూ టు స్వామి అండ్ సే స్వామి ఐ ట్రై టు బి యువర్ యువర్ బాయ్, ఐ హవ్ ట్రై టు ఫాలో సంథింగ్ టుడే, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే అండ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టుమారో. అదే నాకు తెలిసిన వరకు స్టార్ట్, ఫిల్ అండ్ ఎండ్.
1: చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ మీకు.
0: థ్యాంక్ యూ సాయిరామ్.
1: సాయిరామ్,
0: హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.
1: సేమ్ టు యూ
0: సాయిరామ్.
1: సాయిరామ్. సో ఇప్పుడు మనం రఘురామ్ గారితో మాట్లాడాం స్వప్న, నేను లలితకి కాల్ చేస్తాను. తన డెఫినేషన్ ఆఫ్ యునో స్టార్టింగ్, ఫిల్లింగ్, స్పెండింగ్ అండ్ ఎండింగ్ కనుక్కుందాము.
2: తప్పకుండా.

0: Sairam?
1: Sairam.
0: Lalita Sirisha.
1: Yes, Lalita Sirisha.
0: Sairam, మేము రేడియో సాయి స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము.
1: సాయిరామ్ అండి.
0: సాయిరామ్, మొదటగా విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే లలిత.
1: థ్యాంక్ యూ.
0: మరి లలిత, ఇవాల్టి మన కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసే ముందర మీరు ఎక్కడుంటారు, మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్తారా?
1: అందరికీ సాయిరామ్, నా పేరు లలిత, నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను హైదరాబాద్ లో ఉంటాను.
0: ఓకే, వెరీ గుడ్. సో మీరు ఇవాళ మాకు మన ఇవాల్టి కార్యక్రమానికి స్టార్ట్ ది డే, ఫిల్ ది డే, స్పెండ్ ది డే అండ్ ఎండ్ ది డే విత్ లవ్, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు బాగా నచ్చింది, మీరు తప్పకుండా ఫాలో అవుదాము, ఏదైనా ట్రై చేద్దాము, డెఫినెట్ గా నేను ఎవ్రీ డే చేస్తాను ఈ నాలుగిట్లో అనుకునేది ఏదైనా ఉందా?
1: ఉంది. రోజు పొద్దున్నే ప్రేమతో రోజంతా గడపడం.
0: ఓకే,
1: మనకి స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి అని. ఇలా మనం ఎప్పుడు అందరినీ ప్రేమించాలి అంటే మనం ఎంతో శాంతంగా పాజిటివ్ గా ఉండాలి. బేసిక్ గా ప్రేమ అనేది ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా ఇచ్చేది. రోజు మొత్తం ప్రేమతో గడపాలి అంటే అందులో 60% ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో రోజు మనం ఏమనుకుంటున్నాం, ఒకరు మాట్లాడుకొని షేర్ చేసుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది. వేరే 40% ఏదైతే ఉందో, చాలా మంది రోజు కలుస్తూ ఉంటాం, ఇలా కలిసిన వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వాళ్ళని ఏమాత్రం జడ్జ్ చేయకుండా మనం ప్రేమగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడగలిగితే చాలు. నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది ఇలా అందరితో ప్రేమగా ఎలా ఉండగలము అని, బట్ వెరీ సింపుల్. అందరికి వేరువేరు ఇష్టాలు ఉంటాయి, అందరికి వేరువేరు ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తామో అప్పుడు వాళ్ళు మనం ప్రేమించగలుగుతాం. వాళ్ళు మన పాజిటివ్స్ ని తీసుకుని వాటిని మనం ప్రేమించగలిగితే చాలు. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి సేవ కూడా అంతే చేస్తాం. ప్రేమించిన వాళ్ళకే కదా ఏ సాయం వస్తే ఏ సాయం కావాలని చేస్తాం మనం. ఎప్పుడైతే నార్మల్లీ ఎప్పుడైనా సరే మనిషి తప్పు చేస్తారు, బట్ మనం ఆ తప్పును ద్వేషించాలి, కానీ తప్పు చేసిన మనిషిని ద్వేషించకూడదు.
0: చాలా బాగా చెప్పావు.
1: ఎప్పుడైతే మనిషిని ద్వేషించకుండా తప్పును ద్వేషిస్తాం, మనం ఆ తప్పును చేయం, ప్లస్ ఆ మనిషిని కూడా ప్రేమిస్తాం మనం. ఈ రకంగా మనం అందరినీ ప్రేమించగలం అండ్ అందరికి సేవ కూడా చేయగలుగుతాం.
0: చాలా బాగుంది. మరి నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా మంది నువ్వు అన్నట్టు మనం ఎట్లా ఉన్నా కూడా అవతల వాళ్ళు నెసెసరీలీ అలాగే మనతో ఉండాలని ఉండదు. మరి కాలేజ్ లో అంటే మేమందరం కాలేజ్ నుంచి వచ్చాం కదా, చాలా కాంపిటీషన్, చాలా మందికి నీలో చాలా విషయాలు నచ్చకపోవడం ఇవన్నీ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళతో నువ్వు ఎట్లా డీల్ చేస్తావు?
1: నేను నచ్చిన వాళ్ళు చాలా మంది, నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే అది చేయొచ్చు మనం. అలానే అందరినీ 101% మనం వాళ్ళని ప్రేమించాలి అని ద్వేషించకుండా ఉంటే చాలు. మనం వాళ్ళకి నచ్చకపోయినా మనకు వాళ్ళు నచ్చితే చాలు, వాళ్ళ నుంచి మనం ఏది ఆశించట్లేదు కదా.
0: చాలా బాగా చెప్పావు లలిత. యాక్చువల్లీ నీతో మాట్లాడి చాలా బాగుంది మా నలుగురికి వింటుంటే. మీ జనరేషన్ వాళ్ళందరూ ఇట్లా ఉంటే చాలు, స్వామి చెప్పిన మెసేజ్ దానంతా అదే ఇంప్లిమెంట్ అయిపోతుంది అన్ని చోట్ల. సో ఇవాళ మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్.
1: నేను స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకే, ఆయన పర్సనలైజ్ మెసేజ్ పెడతారా ఆయనకి?
1: నాకు ఉన్న దాంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను.
0: వెరీ గుడ్. ఓకే, చాలా థ్యాంక్స్ లలిత. సాయిరామ్.
1: సాయిరామ్.
2: అరుణక్క, ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు యూత్ లో ఉన్న లలిత మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనం ఎంతో కష్టం అనుకుంటున్న ప్రతిదీ కూడా ఇంత చిన్న వయసులో స్వామి ఆ అమ్మాయికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని ఆచరించేటట్టు చేస్తున్నారు. స్వామి అదే చెప్తారు, ఇప్పుడు రోజంతా మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము, ప్రతి క్షణం అంటే మన డ్యూటీస్ ఎలా నిర్వర్తిస్తున్నాము. డ్యూటీ అంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళదే కాదు డ్యూటీ, ఇంట్లోని గృహిణులు, తల్లి, పిల్లలకి డ్యూటీ ఏంటి, స్కూల్కి వెళ్లి వాళ్ళు చదువుకోవడం వాళ్ళ డ్యూటీ, అలా ఉదయం లేచిన నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తున్నప్పుడు ఈ ప్రేమని ఎలాగ పెంచుకోవాలని స్వామి చక్కగా ఒక 3 సెంటెన్స్ లో చెప్పారు. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. అసలు ఇంత చక్కగా చెప్పి మనం చేసే ప్రతి పని దాంట్లో ప్రేమను ఎలా పెంచుకోవాలి అని ఎంతో స్వామి చక్కగా చెప్పారు. ఇంకోటి తను చెప్పినట్టు ఆ ఎక్స్పాన్షన్ ఈజ్ లవ్ అని స్వామి చెప్పారు. నో రీజన్ నో సీజన్ ఫర్ లవ్ అని స్వామి ఎంతో చక్కగా పాడతారు కూడాను. తను చెప్పింది ఎవరో తెలియని వాళ్ళ పట్ల కూడా నేను వాళ్ళని ప్రేమిస్తే చాలు, వాళ్ళకి నా పట్ల మంచి భావం లేకపోయినా సరే నేను వాళ్ళని ప్రేమిస్తాను. అక్కడ రీజన్ లేదు, నేను ప్రేమ చూపించడానికి వాళ్ళు గుర్తిస్తారా గుర్తించరా అది ఏమీ లేదు. అంటే స్వామి చెప్పింది అంత చక్కగా లలిత తన జీవితంలోని ఇంప్లిమెంట్ చేస్తున్నది. కాబట్టి స్వామి చెప్పినట్టు ఆర్టిఫిషియల్ గా ఏదైనా జాబ్ వెళ్ళగానా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, మనం మందిరంలోకి వెళ్ళినా ఆ సాయిరామండి, ఏదో ఆర్టిఫిషియల్ గా చేతులు జోడించకుండా హృదయపూర్వకంగా మనం ఆ ప్రేమని గాని ప్రేమతో పలకరించగలిగితే మన డే అంతా కూడా ప్రేమతో స్పెండ్ చేసినట్టే అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో మన అనంతపూర్ క్యాంపస్ టీచర్స్ కి స్వామి ఒక సందర్భంలో చెప్పారు, అందరం మనుషులమే కదండి, విధి నిర్వహణలో మనం అనుకున్నది వేరే వాళ్ళు అనుకోకపోవచ్చు, ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక సందర్భంలోని ఇంకో టీచర్ తోటి విభేదం వచ్చి భావాల్లోని వాళ్ళతో డీల్ చేయడం కష్టంగా ఉంటుంది మనకి. వాళ్ళని చూస్తే వాళ్ళు చేసిన తప్పు గుర్తొస్తుంది, లేకపోతే ఇప్పుడు ఎలాగ దీన్ని ఆ కోల్డ్ వార్ అంటే తెలియని ఒక ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిలోంచి బయటకు వచ్చి మనం ఎలా వాళ్ళని పలకరించాలి, మళ్ళా ఎలా నార్మల్ అవ్వాలన్నది మన అందరికి ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆవిడ ఇంకొకళ్ళు ఎదురు ఎవరితో పలకటం లేదు, వాళ్ళు ఎదురొస్తే తప్పించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకులే, చూస్తే వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకోవడం, దాని బదులు వాళ్ళు ఎదురు పడకుండా ఉంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనుకోని. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు అనమాట. స్వామి పిలిచి ఈవిడ ఏం చెప్పలేదు, అప్పుడు స్వామి చెప్పారు, నాకు అన్ని తెలుసు ఏం జరుగుతున్నది, ఏమి వాళ్ళకి ఎదురు వెళ్లి వాళ్ళల్లో ఉన్న నాకు నువ్వు సాయిరాం చెప్పలేవా, నీ ఈగో అడ్డొస్తున్నాదా అని అడిగారు స్వామి. ఎంత చక్కగా చెప్పారు, మనం ఆ ఫిజికల్ ఫ్రేమ్ ని చూసుకుంటున్నాము, వాళ్ళు చేసిన పనులే మనకు కనిపిస్తున్నాయి. స్వామి చెప్పారు వాళ్ళల్లో నేనున్నాను, ఏ నాకు నాకు ప్రేమగా నువ్వు సాయిరాం చెప్పలేవా అని అడిగట. ఇది ఒక్కటి మనం రోజంతా క్యారీ చేస్తే ఎవరిని కలుస్తున్నా అందరిలోని ఎస్ నేను ప్రేమగా స్వామితో డీల్ చేస్తున్నాను, నాట్ డీలింగ్ విత్ దిస్ ఫిజికల్ పర్సన్, లేకపోతే సిచ్యువేషన్ నేను ఫిజికల్ సిచ్యువేషన్ నేను డీల్ చేయట్లేదు, స్వామితో ఉన్నట్టు అనుకుంటున్నానంటే ఆ స్పెండింగ్ ద డే ఎంత ఈజీగా అయిపోతుంది.
3: అందుకన్నా ఎక్కువగా స్వప్న మన వల్ల ఉన్నప్పుడు మనకి ఎంతో హైగా ఉంటుంది. ఆఫీస్ లో అప్పుడప్పుడు బాగా విచిత్రమైన మీటింగ్స్ జరుగుతాయి, లిటరలీ ఒక్కొక్కసారి వీళ్ళు నిల్చి చంపేద్దాము ఈ కాల్ అయిపోయింది అనిపిస్తుంది మనసులో, వీళ్ళు ఇప్పించుకోరు ఆ ఇంద్రేశ్వర్ లాగా ఏ రకంగా చెప్తే జనాలకు అర్థమవుతుంది. తర్వాత స్విచ్ వస్తుంది, అప్పుడు వాళ్ళు కనబడంగానే బోల్డెన్ సార్లు అవుతుంటుంది నాతో, వాళ్ళు కూడా ఏదో తలనొప్పిలో ఉంటారు, ఎవరు వాళ్ళ పర్సనల్ వీటిల్లో కూడా ఉంటారు. సో నా విచిత్రంగా నాకు ఒక 2 డేస్ బ్యాక్ నా కలీగ్ అడిగాడు, స్విచ్ ఎట్లా చేస్తావు కాల్లో అరిచేసి, యూనో పని కరెక్ట్ గా అవ్వాలి అనే దీంతో మీరందరు ఇలా చేయాలి అలాగే చేయాలి అని ఒక చాలా టఫ్ స్టాండ్ తీసుకుంటావు, ఆ రూమ్ లోంచి బయటికి వచ్చి 5 మినిట్స్ తర్వాత మదర్ ఇండియా లాగా అయిపోతావు, ఆ స్విచ్ ఎట్లా అవుతుంది నీకు, అది పాసిబుల్ కూడా కాదు మా అందరికి ట్రై చేసినా, చిరాగ్గా ఉంటుంది వాళ్ళని చూస్తే. తర్వాత నేను అది కాల్ అయిపోగానే స్వామి అయిపోయింది కాల్, ఇప్పుడు మనం నార్మల్ గా ఉందాము, ఓకే ఎవరి మీద నాకేమీ లేదు, నాకేమీ లేదు, వాళ్ళు ఇక్కడ పని చేయడానికి వచ్చారు నేను పని చేయడానికి వచ్చాను, సో అయిపోయింది పని అయిపోయింది, ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగానే ఉండాలి,
2: లేకపోతే ఏంటంటే ఆ బరువును మనం కంటిన్యూస్ గా బొరుమి పెట్టుకొని మోస్తున్నట్టు
3: మనకే అది బాగా అదే ఒక మైగ్రేన్ కింద అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎండ్ ద డే మైగ్రేన్ తో చేస్తాం,
2: అంటే మనం వాళ్ళకేదో ఉపకారం చేస్తాం అనుకుంటున్నాం గానీ మనకు మనం ఉపకారం చేసుకుంటాం, మనం హ్యాపీగా ఉండాలి అని.
3: అది
2: చాలా బాగుంది.
4: మీరు ఇంతమంది చెప్తుంటే అక్క మీరు చెప్పారు ఎంత ఉంది, డ్యూటీ వితౌట్ లవ్ ఇస్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ ఇస్ డిజైరబుల్, అండ్
5: లవ్ వితౌట్ డ్యూటీ ఇస్ డివైన్.
4: డివైన్ ఇది మీరు ఇంత మీ ఆఫీస్ పని కూడా చెప్పారు. అయితే ఒకసారి మా 12th క్లాస్ లో, నేను 12th లో, స్వామి నాకు నా ముందు కిషోర్ సార్ కూర్చున్నారు, ప్రొఫెసర్ కిషోర్. స్వామి ఆయనతో మాట్లాడుతున్నారు. కిషోర్ సార్ వెనక నేను కూర్చున్నాను, స్టెప్స్ మీద కూర్చున్నాం. స్వామి మాట్లాడుతున్నాను. స్వామి సాధారణంగా స్వామి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతంలోకి ఎవరు రారు. సో ఆ గౌరవంగా ఎక్కడ అక్కడ ప్లేస్ లేకుండా దూరం ఎక్కడ కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు. అయితే ఆ రోజు స్వామి ప్రొఫెసర్ కిషోర్ తో మాట్లాడుతున్నారు, ఆయన వెనుకనే ఉన్నాను. కానీ నా వెనక ఒక వ్యక్తి ఇట్లా వంగి వచ్చి కూర్చున్నట్టు, చాలా వంగి వంగి వచ్చి నాకు నా వెనుక కూర్చున్నట్టు అనిపించింది. నాకు ఆయన మోకాలు తగిలింది. అరే స్వామి ఉన్నప్పుడు ఎందుకు వచ్చి ఇట్లా వంగి ఎందుకు వచ్చారబ్బా అని అనుకుంటున్నాను. స్వామి అట్లా మాట్లాడుతున్న స్వామి ఒక్కసారి నన్ను దాటి నా వెనుకున్న వ్యక్తిని హే అని అన్నారు. నేను అనుకున్నా అరే స్వామి కోపం వచ్చిందేమో అనుకున్నాను, ఇట్లా అని అన్నారు. నేను అనుకున్నా ఇంకా స్వామి ఆయన తిడతారు అనుకుంటే అందరం కూడా మేము అట్నే చూస్తున్నాం. స్వామి చాలా సీరియస్ గా చూస్తున్నారు. వచ్చిన తర్వాత స్వామి ఆయన దగ్గరకు రాగారు. అప్పుడు నాకు కనబడ్డారు బ్రదర్, చాలా సీనియర్, హాస్పిటల్ బాగా స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, హాస్పిటల్లో పనిచేస్తున్నాడు ఆ బ్రదర్. అప్పుడు హాస్పిటల్ వచ్చినట్టు తెలుస్తుంది ఆ స్లీవ్స్, అప్పుడు ఆ జాబ్ నుంచి వచ్చినట్టు చాలా క్లియర్ గా ఏర్పడుతుంది. స్వామి ఆయన ఒక ఇట్లా కనుబొమ్మలు ఎగిరేసి చేయి తిప్పి విభూ సృష్టించి వేస్తున్నారు, చేతులు వేశారు అన్నట్టు. అట్నే చూస్తున్నాడు స్వామి. ఆయనతో స్వామి చెప్తా చెప్పు వీళ్ళందరికీ ఏమైంది ఈ రోజు అని అంటే అప్పుడు ఆయన మందరితో చెప్పడం ప్రారంభించారు. ఆయన చెప్పలేకపోతున్నా స్వామి మధ్య మధ్యలో అందించుకొని స్వామి చెప్తున్నారు. ఆ రోజు ఏమైంది, ఈ బ్రదర్ ఈయన హార్ట్ లంగ్ మెషిన్ ఆపరేట్ చేసేవారు హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్ లో. ఈయన సాధారణంగా ఆయన దగ్గర డ్యూటీ, ఆయన మెషిన్ ఆపరేట్ చేయాలి, పేషెంట్స్ వస్తుంటారు, ఆపరేషన్ జరుగుతుంటాయి. ఒకసారి ఒక పేషెంట్ ని తీసుకొచ్చారు, ఆపరేషన్ జరుగుతుంది, మధ్యలో హార్ట్ లంగ్ మెషిన్ అది. ఆ తర్వాత ఆపరేషన్ అంటే హార్ట్ ని రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్విచ్ బ్యాక్ టు ద, మీరు స్విచ్ బ్యాక్ అంటే అట్లా స్విచ్ బ్యాక్ టు ద నార్మల్ హార్ట్. ఈ హార్ట్ లంగ్ మెషిన్ మీద ఇట్స్ ఏ టెంపరీ అరేంజ్మెంట్, ఈ టెంపరీ టు పర్మనెంట్ స్విచ్ బ్యాక్ కావాలి. సాధారణంగా అయిపోతుండే చాలా ఈజీగా, కానీ ఆ రోజు మాత్రం ఎంత ప్రయత్నించినా కావడం లేదు. ఇంకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ అదర్ అవైలబుల్ ఆప్షన్ ఇస్ డెత్, ఇంకా చనిపోతారు అంతే. ఆ హార్ట్ బీట్ ఆగక ముందే వెంటనే దాన్ని స్విచ్ బ్యాక్ చేయడం ఎంత ప్రయత్నించినా కావట్లేదు. ఈయన వల్ల ఎంత ప్రయత్నించాడు, డాక్టర్ ప్రయత్నిస్తున్నారు, అసలు కావట్లేదు. అప్పుడు ఆ బ్రదర్ కి ఆయన ఫ్యామిలీ, ఆ పేషెంట్ ఆ బెడ్ మీద పడుకున్నారు పేషెంట్, ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ ఆయన ముఖము, ఆయన ముఖం, ఆయన లోపలికి వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేయి ఊపడము అవన్నీ గుర్తుకొచ్చాయి. వచ్చి అదే ఆ మెషిన్ అక్కడ వదిలేసి బయటకు వచ్చి ప్రార్థించారు, స్వామి ఇది నా డ్యూటీ కావచ్చు స్వామి, కానీ నా ద్వారా మీరే చేయాలి తండ్రి, ప్లీజ్ నా కోసం కాదు ఆయన కోసం తండ్రి ప్లీజ్ అని చెప్పి ప్రార్థించి మళ్ళీ లోపలికి వెళ్లారు. వెళ్లి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేశారు, ఇట్ వర్క్డ్ మిరాక్యులస్లీ. అప్పుడు అది స్వామి గుర్తు చేస్తూ స్వామి అప్పుడు ఈయనతో చెప్తున్నారు, అది ఆ సెల్ఫ్లెస్నెస్ కోసం, ఆ నిస్వార్థ కోసం నీకు గిఫ్ట్ ఇది ఈ విభూతి అని. ఈ ముందున్న ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ ఈయన వెరీ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్, ఆయన స్వామి మీరే అనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతుంది అడుగురు అన్నారు. ఆయన అన్నారు, స్వామి ఆయన నిస్వార్థంగా ప్రే చేశాడు, గ్రేట్. కానీ స్వామి నాది ఒక్క ప్రార్థన ఏంటంటే, ఆయన నిస్వార్థంగా ప్రే చేసేంత వరకు మీరు ఆయన్ని కాపాడడానికి ఎందుకు వెయిట్ చేశారు స్వామి అని అడిగారు. అడిగితే స్వామి వెంటనే నవ్వి, అది ఈ పిల్లవానికి ఆపర్చునిటీ, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాడా లేదా, యూటిలైజ్ చేసుకున్నందుకు దగ్గరికి పిలిపించి ఈ విధంగా స్వామి ప్రసాదం ఇచ్చారని చెప్తారు. అంటే ప్రతి సన్నివేశం ఒక ఆపర్చునిటీ, దాన్ని మనము సెల్ఫిష్నెస్ తో నింపుతామా, సెల్ఫ్లెస్ తో నింపుతామా, దాన్ని మనం కోపంతో నింపుతామా, ప్రేమతో నింపుతామా. స్వామి ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ప్రేమతో నింపారు, మనము కోపము అసూయ ద్వేషం వాటితో నింపుతున్నాం. అందుకని మనం కొన్నాం స్వామి.
3: ఐ మీన్ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం దేంతో నింపినా ఆయన ప్రేమతోనే నింపుతారు.
2: అంతేకాకుండా ఒక్క ఆపర్చునిటీలో ఇద్దరికి కూడా ఆ అవకాశం, ఆయనకి ప్రాణాన్ని ఇచ్చారు, ఈయనకి ఆ పుణ్యాన్ని ఇచ్చారు.
4: అయితే ఇప్పుడు దీంతో పాటు మీరు ఇప్పుడు అన్నారు కదా, ఫిల్ ద డే విత్ లవ్ అండ్ స్పెండ్ ద డే విత్ దాంట్లో ఇంకొకసారి మా సీనియర్ బ్రదర్ ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే స్వామి త్రైబృందాన్ని మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఈయన చాలా అనర్ఘనంగా మాట్లాడతాడు బ్రదర్. స్వామి సాధారణంగా పిల్లలు మాట్లాడినప్పుడు స్వామి మధ్యలో మొత్తం స్పీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత దాంట్లోంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. ఈ బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు స్వామి మధ్యలో కల్పించుకున్నారు, సాధారణంగా చేయరు స్వామి. ఆ బ్రదర్ డెడ్ సీ గురించి చెప్పినప్పుడు, బైబిల్లో రిఫర్ చేసిన డెడ్ సీ గురించి చెప్పినప్పుడు స్వామి ఆపి స్వామి అన్నారు, డెడ్ సీకి దగ్గర ఉన్న రెడ్ సీకి డిఫరెన్స్ ఏంటి అని అన్నారు. అంటే చూసి స్వామి అందరూ ఏం తెలియదు, ఏం డెడ్ సీ, దాని డెడ్ సీని ఎందుకు పిలుస్తారు అంటే స్వామి సెలినిటీ ఎక్కువ ఉంటుంది అని పిలుస్తారు అని చెప్పారు. దానికన్నా జెడ్సీ ఎందుకు అయింది, అందరూ అట్నే చూస్తున్నాయి ఎందుకు తెలియదు. ఎందుకు అంటే డెడ్ సీకున్న ఒక లక్షణం ఏంటి అంటే అది నీళ్లను నదిలోంచి నీళ్లను తీసుకుంటూనే ఉంటది, తీసుకుంటూనే ఉంటది, తీసుకుంటూనే ఉంటది. దెర్ ఈజ్ నో స్పెండింగ్, అది బయటకు
3: పంపించదు,
4: ఫ్లో అవ్వదు. దాని వల్ల ఆ ఎవాపరేషన్ అయిపోయి అయిపోయి అయిపోయి అది ఆ సల్నిటీ పెరిగి ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్, దాంట్లో జీవం లేదు, అందుకని రెడ్ సీగా ఉంది. పక్కనే ఉన్న రెడ్ సీ అట్నుంచి నదిలోంచి నీళ్ళు వస్తే ఇటువైపు మెడిటరేనియన్ సీన్ లోకి తన నీళ్ళను వదులుతూ ఉంటది, అందుకని అది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని ఆ ఫిల్లింగ్ అండ్ స్పెండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే
5: అక్యుములేట్ అయిపోతే అది కుళ్ళిపోతుంది.
4: కుళ్ళిపోతుంది.
5: రాజు, మనం ఈ ప్రేమ గురించి, ఈ ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్, ఇది మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మనం డేని ఫిల్ చేసుకోవచ్చు, స్పెండ్ చేసుకోవచ్చు అంటే స్వామి చిన్న చిన్న చిట్కాలు ఇస్తారు, అవి దే వర్క్ వండర్స్. నా ఉద్దేశంలో మనం సి డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఏంటి, లవ్ ఇస్ గాడ్ అంటారు స్వామి, లివ్ ఇన్ లవ్ అంటారు. అంటే మనం నిరంతరం భగవంతుడి గురించి తలుచుకుంటూ ఉంటే, నిరంతరం ఆ భగవంతుని నామాన్ని మనం జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా గాడ్ కి ఇంకొక నేమ్ లవ్. సో మనం ఆ ప్రేమనే తలుచుకుంటూ ఉంటాం. సో వీఆర్ ఆటోమేటికల్లీ ఫిల్లింగ్ విత్ లవ్. సో మనం భగవంతుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే యు ఆర్ ఆటోమేటికల్లీ స్పెండింగ్ ద లవ్. సో ఆ విధంగా మనకి ఫిల్లింగ్ ద డే విత్ లవ్, స్పెండింగ్ ద డే విత్ లవ్ అంటుంది. ఇక్కడ ఒక చిన్న స్వామి ఇచ్చినటువంటి చిట్కా. పూర్ణశ్రీదేవి మేడం అని అనంతపూర్ లో లెక్చరర్ గా వర్క్ చేశారు, ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరించారనమాట. ఆమెకి స్వామి ఇచ్చినటువంటి ఒక చిట్కా ఇది. ఆమె ఒకసారి స్వామిని అడిగారు, స్వామి వివిధ సందర్భాల్లో మేము నామస్మరణ ఎలా చేయాలి, అది కూడా నిరంతరం ఎలా చేయాలని అడిగితే ఒక్కొక్క సందర్భంలో ఎలా చేయాలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడికి. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉంటే నీకు ఆ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ప్రాసెస్ చెప్తున్నారు. సడన్ గా మేడం ఒక క్వశ్చన్ అడిగారు, స్వామి అయితే మరి నేను క్లాస్ చెప్తున్నప్పుడు, నేను ఒక టీచర్ని, ఉపాధ్యాయుల్ని, నేను క్లాస్ లో నేర్పిస్తున్నప్పుడు క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే నామం మీద కాన్సన్ట్రేట్ చేయాలా అని ఒక మంచి డౌట్ అడిగారు. ఇది చాలా మంచి ప్రశ్న. అంటే రెండు సైమల్టేనియస్ గా మల్టీప్లెక్సింగ్ ఎలా చేస్తుంది బ్రెయిన్? సో దానికి స్వామి ఏం చెప్పారంటే, నువ్వు క్లాస్ లోకి రాగానే క్లాస్ నేను భగవంతుడికి చెప్తున్నాను, నీ ముందు ఉన్నది ఆ భగవంతుడి స్వరూపాలు అని చెప్తూ నువ్వు వెనకాతల ఆ నామాన్ని జపిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది భగవంతుడి సేవ అయిపోతుంది, నువ్వు ఆ నామాన్ని ఆటోమేటిక్ గా ధ్యాన్ చేస్తూ ఉంటావు అని స్వామి చెప్పారు. అంటే ఇంతకన్నా మరి సింపుల్ గా స్వామి మనకి ఇంతకన్నా బాగా చెప్పేవాళ్ళు మనకి ఇంకెవరు?
2: మనమే రామ్ ఆత్మే కామని పనిచేస్తూ పో లోపల నన్ను పెట్టుకొని.
3: గణేష్, మరి ఇప్పుడు మనము క్రాంతి గారికి కాల్ చేద్దాము.
5: తప్పకుండా.
3: మన ఈ సెక్షన్ ఆఫ్ స్టార్ట్ ద డే ఫిల్ ద డే లో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన దినచర్యలు అని.
4: తప్పకుండా.

0: సాయిరామ్.
1: సాయిరామ్
0: సాయిరామ్ క్రాంతి గారండి?
1: అవునండి, సాయిరామ్ అండి.
0: మేము రేడియో సాయి స్టూడియోస్ నుండి కాల్ చేస్తున్నామండి.
1: సాయిరామ్ అండి, అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి, రేడియో సాయికి, స్వామికి.
0: మీకు కూడా అండి. మరి క్రాంతి గారు, ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ ద డే, ఫిల్ ద డే, ఎండ్ ద డే అండ్ స్పెండ్ ద డే విత్ లవ్. మీరు ఈ నాలుగు స్వామి మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మీరు మీ డైలీ లైఫ్ లో, మీ ఫ్యామిలీలో గానీ, మీ జనరలీ మీరు ర్యాండమ్ గా ఎవరినైనా కలిసినప్పుడు కానీ బయట, ఇది ఫాలో అవడానికి ట్రై చేస్తారా? మీరు ఏం చేస్తారు ఇది ఫాలో అవడానికి అని మాతో షేర్ చేసుకుంటారా?
1: మాక్సిమం అంటే 100% ఫాలో అవడానికి ట్రై చేస్తానండి నేను. చెప్పాలి అంటే బట్ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫాలో అవుతూ ఉంటాను. ఇది అంటే కొన్నిసార్లు నేను స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత కొన్ని మందిని చూసి నేర్చుకోవడం జరిగింది. అందులో ఒక ఎగ్జాంపుల్ గా 2010 లో మా చెల్లి మ్యారేజ్ అయినప్పుడు మా ఇంట్లో ఒక డాగ్ ఉందండి, కుక్క. వాడికి 6 ఇయర్స్ అనమాట. 6 ఇయర్స్ అయినప్పుడు మరి పెళ్ళంటే హడావిడిగా ఉంటుంది, కళ్యాణ మండపంకి వెళ్ళాలి. సో వాడిని తీసుకువెళ్ళాం అక్కడికి. తీసుకువెళ్ళకపోతే ఎలాగా మరి అని చెప్పి, వాడికి ఏంటంటే మనుషులు లేకపోతే వాడు ఉండలేడు అనమాట. సో కింద టెనెంట్స్ ఇద్దరు ఉంటారు, అందులో ఒక టెనెంట్ ఆవిడ చాలా రిజర్వ్డ్ అనమాట, ఎక్కువ ఎవరితో మాట్లాడరు, బట్ షీఈస్ గుడ్. బట్ సో ఆవిడ ఏంటంటే మేము డిస్కస్ చేసుకుంటే ఆవిడ వచ్చారు పైకి. వస్తే ఆవిడే అడిగారనమాట, ఏంటండి ఏంటి ఇబ్బంది ఏమైనా అని అడిగితే, మేము ఇలా చెప్తాం వాడిని తీసుకెళ్ళాం కదా ఎలాగైనా ఆలోచిస్తున్నాం అంటే అంటే ఆవిడ సింపుల్ గా, ఏముందండి నా దగ్గర వదిలేయండి నేను చూసుకుంటాను అన్నారు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా అయితే మనం ఇవ్వచ్చు, సరదాగా ఆడుకుంటారు, అది ఒక జంతువు కుక్క కదా, చాలా మంది యాక్సెప్ట్ చేయరు. సో ఆవిడ తీసుకున్న తర్వాత మేము చక్కగా చెల్లి పెళ్లి జరిగింది. చెల్లి పెళ్లికి ఆవిడ జస్ట్ అరగంటే వచ్చి వెళ్ళిపోయారు. ఇంకొక కొంతసేపు ఉండండి ఆంటీ అంటే ఆవిడ అన్నారు, లేదు వాడు దండ పెట్టుకుంటాడు మళ్ళీ అని వెంటనే వెళ్ళిపోయారు ఆవిడ. వాడితో ఇబ్బంది ఇంకోటి ఏంటి అంటే వాడి కాళ్ళలో పడుకోబెట్టుకుని ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఆవిడ అది కూడా చేశారు. సో ఆవిడ ఏంటి అంటే, మేము ఆవిడ రిజర్వ్ గా ఉంటుందనే అనుకునేవాళ్ళం మేము, బట్ జంతువుని కూడా ఆవిడ ఇంతలాగా ప్రేమిస్తారు అని నాకు అప్పుడు తెలిసింది. ఆవిడ ఆమె చూసి నేర్చుకున్నాను నేను. సో ఆవిడ తాలూకు సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ ప్రేమకి నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతే
0: అంటే మీరు ఏమాత్రం ఊహించని సోర్స్?
1: ఊహించని సోర్స్ అండి. ఎవరు యాక్సెప్ట్ చేయరు జంతువుల్ని జనరల్ గా. కెనైన్ సెంటర్స్ అవి విశాఖపట్నంలో లేదు. సో నేను విశాఖపట్నం నుంచి ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను.
0: ఓకే.
1: సో అది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆవిడకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం, మరి ఇప్పటికీను ఇప్పటికీ టచ్ లో ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఎక్కువ జంతువుల్ని ప్రేమిస్తారని నాకు అప్పుడు తెలిసింది.
0: మరి క్రాంతి గారు, మీరు హైదరాబాద్ లో వర్కింగ్ అన్నారు కదా, మీ వర్క్ స్పేస్ లో, ఆఫీస్ లో కానీ అందరూ మనలాగానే ఆబ్వియస్లీ ఎవరు ఒక ఇంకోళ్ళలాగా ఆలోచించరు, వేళ్ళు ఎట్లా వేరు వేరుగా ఉంటాయో 5 వేళ్లు, అందరు మనుషులు వేరేగానే ఉంటారు. సో మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా అంటే, కుడ్ యు యాక్చువల్లీ స్టిక్ టు దీస్ ప్రిన్సిపల్స్ ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా, ఆఫీస్ లో ఎట్లా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు?
1: ఆఫీస్ లోని ఆబ్వియస్ గా అది కరెక్టే మీరు చెప్పింది, చాలా వస్తాయండి ఇలాంటి ఇంతకన్నా. బట్ ఆఫీస్ కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే, ప్రీవియస్ రోజు ఏం జరిగినా అదంతా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరిని ఒక స్మైల్ తోని వాళ్ళని పలకరించడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ వాడు ఆపోజిట్ వాడు నాకు నచ్చకపోయినా సరే, ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్, అది కాదు, వాడిని ప్రేమతో పలకరించాలనేది నా ఫస్ట్ ఇంటెన్షన్ అనమాట. ఒక సగం ఫీలింగ్ వాడికి ఏంటంటే, నిన్న మనం ఏదైనా అనుకున్నా సరే వీడు ఇంకా మాట్లాడాడు నాతోనే అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో దట్ ద డే, ఆ రోజు ఉన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందని నా ఉద్దేశం.
0: అంటే ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే.
1: ఎవ్రీడే సేమ్ న్యూ డే. అదే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే వాడు అదే పెట్టుకుంటాడు, మనకే అదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్, అంటే ఓపెన్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. సో ఒక హ్యాపీగా ఒక పలకరిస్తే సగం థింగ్స్ ఫీలింగ్స్ పోతాయని, కోపాలు కానీ ఏదైనా. సో విష్ చేస్తాను వాడి కొలీగ్స్ కానీ ఎవరితోనైనా కానీ ప్రతి ఒక్క పర్సన్ ని ఒక మన వాళ్ళు అని చెప్పి తీసుకుని, వాళ్ళు ఉండేది కూడా స్వామే, మనలో ఉండేది కూడా స్వామే. సో వాళ్ళని ఇలా హ్యాపీగా విష్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి యాంగ్రీనెస్ ఏమి అప్పటికి ఆ రోజు వాడు అంత పెట్టుకోడు. నా ఫీలింగ్ అది, నేను వచ్చేసింది.
0: అవును, చాలా బాగుందండి. మరి ఇవాళ మీరు మాతో మాట్లాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మళ్ళీ మీ ఫ్యామిలీకి వెరీ హ్యాపీ బర్త్డే. చాలా థ్యాంక్స్ మీరు మా కాల్ తీసుకున్నందుకు.
1: థ్యాంక్ యూ అండి.
0: సాయి.
2: సాయిరామ్ అక్క, అయితే మనం ఎన్ని మంచి విషయాలు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు స్వామిని కళ్ళు మూసుకుని ఆ ప్రేమ స్వరూపాన్ని ఒకసారి తలుచుకుంటూ ఒక చక్కని పాటను విందాం.
0: తప్పకుండా గణేష్.

ఇంతవరకు మీరు 2019 నవంబర్ 23వ తేదీ స్వామి 94వ జన్మదిన సందర్భంగా శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం స్టార్ట్ ద డే విత్ లవ్ చర్చ మొదటి భాగ పునఃప్రసారం విన్నారు. రేపు ఈ కార్యక్రమ రెండవ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందే ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోనే ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళుంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు జయప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1-2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయమన్నమాట. స్వామి మమ్మల్ని ఇట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కానుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకుల్ ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుపుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చే వరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను, స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరిని పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్నీ నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అలా ఉంటారనమాట, అన్ని అలవాట్లతోని కొట్లాట్లు గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేది అనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది, వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నాలుక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నాలుకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నాలుకకి మనం ఇది ఉప్పగా ఉందా చేదుగా ఉందా తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నాలుక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నెల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంట్రీలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. సో అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు, కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డది అనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్కి వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అదొకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు
1: సరే అమ్మా,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారో చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని విక్రమ్ ని కూడా స్వామే మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డీ చేపించారు, పిహెచ్డీ కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి

0: బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను. ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పడం జరిగిందమ్మా.
1: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస అన్నది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
0: బాల వికాస చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ల కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది, తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికీ పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకు ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
1: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలిక పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలిక తరగతిలోని ఒక స్వామి గురువు, బాల వికాస్ టీచరు పిల్లలకు అందరికీ స్వామి చెప్తారన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
0: అదేమ్మా,
1: మరి చాలా బాగుందండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాల వికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది, అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. ఎంత ఓపికతో చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
1: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలు

0: అని తరమాటలోనే విందామండి.
1: సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
1: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం.
1: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకి ఏం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటాను అక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యాను అక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాము. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకుని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
1: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
1: ఓకే.
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
1: ఓకే.
2: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
1: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే, ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే, మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
1: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా, స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్తి యాత్ర అని 2009 or 8 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకరిని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
1: స్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది?
2: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను. స్వామి చైర్ దగ్గర కుల్వంత్ హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, అసలు స్వామి మనం ఎప్పుడు విందామే తప్ప చూస్తామా అనుకునేటోడ్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
1: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడ నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రం మిస్ అయినాం గానీ మాకున్న మన సత్సాయి సంటి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల ఒకటే చెప్పారు. స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు. మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
1: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది, స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాసంలో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయి చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాసకు రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే, ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు, కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. నేను మెయిన్ గా నేర్చుకున్నది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కుల్వంత్ హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగూడెంలో మిస్ అవ్వలేదు.
1: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలా ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్, మీ చదువు అనేది ఓకే మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటే తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గానీ స్వామి దగ్గర నేర్చుకున్నావు గానీ ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే, ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే, నా జాబ్ లో నా కింద 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాలిక. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికి. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
2: ఇంత ముందు చైతన్య అంటే కోపం అనేటట్టు, కానీ ఇప్పుడు అసలు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవకంత అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు, ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం
1: అక్క. అమృత కలశం అంట.
2: అమృత కలశం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము ఉద్దీయడం అనేది బాగా నేర్చుకున్నాం. అంటే అది అందరికీ రాదు ఏదో ఇట్లా చేసేయడం అని. బీద వాళ్ళకి అందరికీ ఒడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దానికి తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్ల మేము ఓకే. మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ, అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే, బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగువ అనేది లేదు ఇప్పటికి. ఈ పని మీరు చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
1: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేటో నేను చెప్పాను కదా, చాలా అల్లరి చేసేటాను. అంకుల్ వాళ్ళకి ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు వాస్తవంలో. చాలా సార్లు అంటే అబ్బా వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్ గా ఉన్నారు సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదున్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆశ్రమానికి పంపించేద్దామని కూడా అనుకున్నారు. మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గాని, శారద అంటే గాని ఒక్కలే అన్నారు. వాళ్ళు పిల్లలు చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు, సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల్ వాళ్ళకి. అయితే మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అల్లరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
2: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
2: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ. అది
1: చాలా బాగుంది.
2: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్. అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం. అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏం అనలేదు, నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని. నేను ఫీల్ అయ్యాను కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శారద అంటే వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది. ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 నవంబర్ 23rd. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది. కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను, చేశాను. ఎగ్జామ్ 3 అవర్స్ అయితే నేను 1.5 అవర్ మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది, లేదా నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అరే అనుకుని 12 వెళ్ళిన నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతానని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 కి 86
1: వచ్చాయి.
2: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. వితౌట్ డ్రాఫ్టర్ నేను గీశాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాసిడ్ డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100 కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
2: అవునక్క,
1: చాలా బాగుంది.
2: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరూ కూడా ఏవో 30 అబో ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు, కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాడైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు, ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా?
2: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్ కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా ఆంటీ వాళ్ళందరు కూడా అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనే నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారావు అంకుల్, లక్ష్మీ అంకుల్, వాళ్ళ లక్ష్మి అంటే వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిధవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలు పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరఫున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
2: సాయిరామ్ అక్క.
0: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్ పిల్లలకి వచ్చినప్పుడు పిల్లలనే కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
3: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటాను అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్ని తెలుసు నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు ఇట్లా రెండు చేతుల మీద తీసుకొని వచ్చి, చాలా హృదయ వికారకంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకొని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒక రోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు మీరు చేస్తున్నారు స్వామి నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది స్వామి చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో ఒక సంవత్సరం చేశాను నేను. లాస్ట్ గా అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది, వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయవల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చి తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
0: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యం శ్లోకము ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
3: ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి నలుగురు పిల్లలు వచ్చేవారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే ఒక 3 డేస్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయేవరకే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడ ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకొని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము, ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటము, బాల వికాస్ వాళ్ళు వస్తూ ఉండటము, ఆ కాన్ఫిడెన్స్ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవోభవ పితృదేవోభవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదురుతించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి నలుగురికి జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలని మనతో పంచుకుంటాడు.
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం.
1: సాయిరాం ఉదయ్ గారు.
2: సాయిరాం అండి.
1: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుమతులము దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ భవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యాయి అన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనా అంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడటము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోల్లో చూడడం జరిగింది.
1: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
2: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల వికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th క్లాస్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా, ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఇంకా అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో చిన్నప్పుడు మీకు బాల వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏదుండేది?
2: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్కి స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా, దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతిండేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మడి సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు గానీ మా నాన్న ఒకరే బ్రెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించేది. లాస్ట్ స్వామి బీరు పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఈ ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధం వరది కామరూపుని విద్యారంభం పరిశ్రామి సిద్ధిర్భవతం ఏసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మధ్యే సరస్వతి క్రమోలేఖితా గౌరీ ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కర మధ్య సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ్ దాగోరు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి,
4: కానీ ఈ విధంగా చేసుకునేప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత వీ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్ అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణిఆటి ద్వారానే. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ నుంచి విభూతి వగర వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇదే నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది, ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళండి. ఆ తర్వాత హల్ ఆఫ్ సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించిందో టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానో భజన చేశాము, ఇంతగానో చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వీ హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉంది. దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్ దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలోనే ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేపటికి నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏదో జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలి కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష్ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా ఎల్లు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కావాలన్నారు, సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మీ నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారంటే ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను. ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంకు. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చేసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను. తెలుగు మీద నుంచి ఇంగ్లీష్ మీద కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను. ప్రతి ఒక్క భాగము నేర్చుకునేటప్పుడు అయ్యో స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నడిపించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయంలో నేను అందరికంటే చాలా చిన్నవాడి ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు. కానీ సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికి అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని స్ట్రీమ్ లో వాళ్ళు బీటెక్ వగర చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము 4 అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని సపోర్ట్ ఇచ్చినట్టు బాల్య వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలంటే గట్టి చెప్పాలంటే. కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు, నేను బేసికల్లీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఏ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు అరే క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించిన మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు నాకు, ఏంటి ఉదయ్ నువ్వు 4th ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st 2nd వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లేదు సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోలేము, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి, నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి. ఆ స్వామి ఏ విధంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతి దేవో భవ అన్నారు. ఫస్ట్ తల్లి, తన తల్లికి ఒక ఏ విధంగా మనం పేరు ట్రిబ్యూట్ చేయగలమో, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన దాని తర్వాత రోజు బాధపడ్డాము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము. దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందండి నా పరిస్థితి, ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నీ. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్స్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపు పొద్దున్న నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం దెబ్బ తగిలిందండి. ఏమి అంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువులాగా ఎప్పుడు భావించని వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సో ఒకసారి మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్నపిల్లడు కదా సర్లే బౌలర్కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్నపిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడానికి కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్కి వేసి స్టిచ్ చేసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్, కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి 1 ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి మీద నాకు నమ్మకం ఉంది. స్వామి జనరల్ గా అయితే అందరు భయపడతారు, ఏమైతుంది ఏమవుతుంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అని ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత 1 మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు, నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది అరౌండ్ 2003, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్, ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004. 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి, దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 ఐ వాజ్ పర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ అనుకుంటే అప్పుడు అనుకున్నాను, స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా అయింది, ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి. ఆ రోజు లాస్ట్ లో సాయంత్రం హాల్ లో లాస్ట్ లో కూర్చున్నాను, లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే, నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా పై చూపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి? ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై, ఏం దీవాలి లేదు, శివరాత్రి లేదు, ఏది లేదు. అప్పుడు అనుకున్నా ఏంటి, హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ ఏర్ ఆఫ్టర్ ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ యువర్ పార్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ని సంఘటన అండి, బోల్డన్ని సంఘటనలు స్వామి గురించి చెప్పాలి అంటే, నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్, గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు, సో వీ హావ్ టు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము, సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ది ఆల్ ది హోంవర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ 4 brothers హూ హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసింది అంటే, అరే మీ సిస్టర్స్ లేరు రా, యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్, మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము. ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే, మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది, స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా. ఆ విధంగా నేను మన రాణి ఆంటీ వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా, చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు అటోమిక్. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే, అవునారా నిజం, ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి, స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, బోల్డ్ అండ్ టాక్ ఉంటున్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది, ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు 3 నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియం చదువుకున్నా కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవారు. సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది, ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని, చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉండేవి, స్వామి భజన్స్ ఎక్కువ. ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినట్టే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏమి జరుగుతుందో స్క్రీనింగ్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసెస్మెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. ఐ వాజ్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగినాయి. సో సెకండ్ టైం నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత, అమ్మా జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీసర్ కెడెట్. ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ 3 ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టాను 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ బట్టి అయితే కమాండో స్కూల్ అనే ఒకటి ఉంది బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదు అండి. నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్ల చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి డ్రైవింగ్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మీరు డిబార్ చేస్తారు దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ ఎ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పిక్ మీ అప్, హి జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ షోల్డర్. ఇట్స్ ఎ మెస్మరైజింగ్ మూమెంట్ అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా హై కార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈస్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే, స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు. ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాజ దర్శనం జరిగింది, ఏదో అన్హాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు, మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అదే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసిరా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే స్వామి ఒక రెండు రోజు వస్తారా విధంగా అంటే నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చా అన్నయ్య అంటే రారా అన్నారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము ఆ విధంగా భూమి రావటము అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు స్వామి విధంగా బ్లెస్ చేశారు ఇదే స్టెటోస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుందని నాకు తెలియదు చాలా తెలియదు భయపడుతూ భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను అన్నట్టు భయపడుతూ ఎప్పుడో సరే లెట్ సీ ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు లేదని ఒక చిన్న కోరిక ఉంటుంది అంతే. లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్ ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బి ఇట్ మీ ఐఎమ్ సర్వింగ్ హియర్ బ్లెస్ మై సోల్జర్స్ బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తల్లి ఆరోగ్యం గురించి మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్తో వాళ్ళు కాల్ చేశాను. స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్ నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు పెట్టిన లెటర్ కి గూజ్ వచ్చిందండి స్వామి బ్లెస్ చేశారు సార్ ఐ వాజ్ జస్ట్ షివరింగ్ ఐ డోంట్ నో హౌ సో నియర్ ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ వన్ అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి నేను పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ ఆ లెటర్ పెట్టంగానే స్వామి బ్లెస్ చేసి ఊది రావటము అది ఎలా అనిపించిందంటే ఒక గంటలో అంతకుముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పారంటే ఒక మూడు రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుండే ఊకూకు ఎగిరిపోతూ ఉంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు ఫస్ట్ టైం చూసానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో స్వామి బ్లెస్ చేయడము ఇప్పుడు చూడలేదు అది వెళ్ళింది 11 గంటలకి తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెజెన్స్ లో చూడడం ఉంటుంది ఒకటే దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను ఇక ఐ గెయిన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్వామి. అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ బాల్య వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు. మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ ఈ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడతాయి మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
4: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్. రిలీజియన్ అంటే వి డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ మీన్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు మాకు టెంపుల్ ఉంటుంది దాని తర్వాత చర్చ్ ఉంటుంది మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్. వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలిస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించొని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏమి తీసుకెళ్తానంటే ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది మంచే జరుగుద్ది కాబట్టి మీరు ప్రతి దానికి భయపడడం అవసరం లేదు ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు ఈ శరీరం కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలకు చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి దాని తర్వాత సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి. దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద. వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు గోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి కానీ మనిషి నమ్మక కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికల్లీ బాగుంటుంది. మీకు మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, కొన్ని సేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజని మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్ లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేసింది. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటే మనిషి చూడని తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకటితో మాట్లాడినా వాడు నవ్వించి తీసుకెళ్ళిపోతాను. నవ్వించాలి అని ఒక చిన్న ధ్యేయం ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను. అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి వాడు నవ్వించిపోతాం. ఇప్పటికి నవ్వు ఈ రోజుల్లో మనకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్ ఐ డోంట్ నో వై. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలిసింది అంటే మనిషి చూడని తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే

కొంచెం భారం అంతా నా నెత్తి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటాను. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంత్ వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడీ ఇస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే, మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 నిమిషాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సో మెనీ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాళ్ళు ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీబీ ప్యాడర్ ఒకటి వచ్చింది. జేసీబీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నమాట వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన పద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాళ్ళు ప్రాబ్లం ఉంది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతాను నాతోటి. వచ్చాడు, సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాళ్ళు వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాటర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాళ్ళు లేకుండా 12 మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు, ఆ ఫోటో చూపించాను. కాళ్ళు లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకొని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అది చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద ప్రాబ్లం అన్న. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్రీ చేసుకుని మీరు ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈరోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్, ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాళ్ళు లేని వాళ్ళు ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేసిన ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్నా, వెళ్తావా లేదా అన్న. వెళ్తా సాబ్ అన్నాడు. ఇంకా 2 మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి. నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ని తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడిని ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటా అన్నట్టు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు క్యాలిబర్ లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎవరిని అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేసే ముందు చెప్పేస్తా. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తున్నాను. వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తాను, ఇది చదివి ఇది చదవాలి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. 2 అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు. ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటి అనేది. ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీ విల్ డూ, హీ విల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడిని ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటంటే అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడని బతకదు. కాబట్టి మన మూలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో, మనిషికి బాల వికాస్

0: చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి. దాన్ని ఫస్ట్ జీర్ణం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టిన కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐమ్ జస్ట్ నేను కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు. జస్ట్ నా ఫామ్ గుర్తించారు అంతే, జస్ట్ ఫామ్ గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడుతుంటారు. ఫస్ట్ నేర్చుకున్న శ్లోకం మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్య దేవభవ, అతిథేవ, ఈ రెండు, ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలినవి శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు. మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ మీరు ఒక మనిషిలాగా బతికి చాలు. మీ జస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మీ క్రమజ్జీ సరస్వతి కరమూలి సగరి, ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత తహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్కం తద్వతం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవత దాత్రం చ హవ్యం తత పావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదా. ఏం చెప్తుందండి ఇది, నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం, మీకు తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులు కాదు. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ రాకుంటే ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ సూత ఏం చెప్తుందండి, అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లోంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా కానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మనకి ఈ రోజు చూస్తున్నాగా ఎంతో ఉంది దరిద్రం, తన దరిద్రం అంటే తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మన పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశం లాగా జోచి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టమేం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యూ జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్. ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అజ్జేయలేదు ఇజ్జేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తాయని డిప్రెషన్. మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది, మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి కలిపి టైంలో చదువుకోవట్లేదు, మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, సర్లే ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇచ్చిపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి, చదువు రాదు. కాబట్టి చదువుకునే టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే. ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్, సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు వెళ్ళామంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు, ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరా ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తుంది. అప్పుడు నాకు మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి ఫామ్ వచ్చేసి అందరూ కూడా ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె సో అండ్ సో, ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవతం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, నీలో ఉన్నది నేనే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది, అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్. నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ అవుతాం అండ్ హిల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడు మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు. అదే
1: చాలా బాగుంది ఉదయ్ గారు, అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలము, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ల మీద వాళ్లకన్న భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను 4 మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం అన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ విడిచిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేసినాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో ఒక చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం చెప్పిస్తారో నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెసింగ్ ఆఫ్ ది స్వామి. షవరింగ్ హిస్ బ్లెసింగ్ లైక్ ఓషియన్. యూ స్వామి ఏమంటారండి, ఒక్క అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాల వికాస్ వెళ్ళడం ఒక అడిగేశానండి. వంద అడుగులు ఎట్లొస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి. ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో. అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు పది ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను అండి. నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ లేదండి, పది మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లొచ్చిందంటే సోమవల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఉన్నారు వాళ్ళకి అసలు నేను ఒకటే పైకి వచ్చేసిన చోకే. అది నా ఆశయం, నా గోల్. అంటే మనతో పాటు పది మంది పెరగాలి, మనతో పాటు పది మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు పది మంది సొసైటీలో ఇంకో మంచి జీవితం జీవించాలి అని. కానీ ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు? ఈ రోజులు ఏమున్నాయండి, క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ హావ్ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈస్ నాట్. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాలయ్యా నుంచి నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ రెండు నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే. కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో, దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూ అవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పడుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి? యూ హావ్ టు వాక్. యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఎస్, మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం పది మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన పది మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత ఎక్కువ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి, ఒక చిరిగింది దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా, ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నాం దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా, జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్. అంటే ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది, ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్. He's using needles to stitch the skin. అది ఏ విధంగా అంటే వస్తుంది. మనం ఇంత పెద్ద పని చేస్తున్నా ఇంత చిన్న పని కాదు, ఎంత చిన్న పని చేసినా మీరు ఒక టెంపుల్కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి. కానీ పోయింది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్. ఆ పీస్ ఏ విధంగా వస్తుంది, పది మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంట. మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భవంతి అర్థం చేసినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ, అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం, అది తెలుస్తుంది భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి, అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి, అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్,
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్ బై మెనీ, ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డెంట్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that if Swami calling me, just tell your experiences to, you can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview, many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already picked up me, and he just showering his blessings. I feel Swami he showering his blessings to entire universe, not entire universe. మరి లాస్ట్ లో ఏమంటారు, లోకా సమస్తము సుఖినో భవంతు అంటాం కానీ స్వామి ఏమన్నారు, సమస్త లోకా సుఖినో భవంతు అన్నారు. ఐ జస్ట్ ఆన్ దిస్ ఒకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్స్. I'm feeling very lucky. I'm very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Sir, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాల వికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాల వికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాల వికాస్ చెప్తూ ఉన్నప్పుడు, బాల వికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే, అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అన్నమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాల వికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్త మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టుపర్తి వెళ్తాను అంది సర్వీస్ కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే, స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్ తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరుణ ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్ కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే, ఆ శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి ఆ భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరూ చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మన అందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో. ఆ బాల వికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు. వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 97వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్ట్రిక్ట్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.
3: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు వినబోయే నాటిక నలదమయంతి. ఈ నాటకాన్ని ఊటీ సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2014 ఫిబ్రవరి 21వ తేదీన స్వామి దివ్య పాదాలకు సమర్పించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా నలదమయంతి

0: ఓం శ్రీ సాయిరాం.
1: ఆహాహా, ఈనాడు సాయి కులవంత్ ప్రాంగణము అత్యంత రమణీయముగా విరాజిల్లుచున్నది.
2: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర పాదధూళితో పునీతమైన ఈ సభా ప్రాంగణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అనునిత్యం విరాజిల్లుతూనే ఉంటున్నది కదా సత్యమూర్తి.
1: అవును, అది నిత్య సత్యం. కాని ఈనాడు ఆ శోభ ద్విగుణీకృతముగానున్నది గుణవతి.
2: అవును, ఊటీ భక్త జనావళి పవిత్ర పర్తియాత్రకు విచ్చేసి ఉన్నారు కదా. వారు సాంప్రదాయబద్ధమైన వేషధారణతో పరివేష్టితులవడం ఈనాటి ప్రత్యేక ఆకర్షణగా తోచుచున్నది.
1: అంతేకాదు, బంగారానికి తావి అబ్బినట్లు మరో ఆకర్షణ కూడా ఉన్నది.
2: నలదమయంతి నాటక ప్రదర్శనే కదా, అది తెలుగులో.
1: అవును, 2010లో సతీ సావిత్రి నాటకము ప్రథమార్థము తమిళనాడు ప్రసిద్ధమైన జనపదుల బడగ భాషలోనూ, ద్వితీయార్థమును తెలుగులోనూ ప్రదర్శించినారు.
2: నిరుడు సత్యహరిశ్చంద్ర నాటకమును పూర్తిగా తెలుగులో తెలుగువారికి ప్రత్యేకమైన పద్యనాటకంగా ప్రదర్శించినారు.
1: అవును, స్వామి మాట్లాడే భాషలోనే, అదే స్వామి మాతృభాషలోనే ప్రదర్శించాలన్న దీక్షతో తెలుగు నుడి కాలాన్ని సాధన చేసి మరీ ప్రదర్శించటం ముదావహం కదా.
2: అది స్వామి పట్ల వారికి గల శ్రద్ధాభక్తులకు నిదర్శనం. ఊటీ బృందానికి ఈ అపూర్వ కృషికి అభినందనలు తెలుపుతూ నలదమయంతుల గురించి ముచ్చటించుకుందాం.
1: స్త్రీలకు అన్నిటా ప్రథమ స్థానమే కదా, ముందుగా దమయంతి గురించి విన్నవించు.

0: ఈ సమాచారాన్ని చెలికత్తెల ద్వారా విన్న దమయంతి తండ్రి భీమరాజు దమయంతి స్వయంవరాన్ని ప్రకటించాడు.
1: ఆ స్వయంవరానికి దేవతలు సైతం తరలివస్తున్న వైనం ఎలా ఉందయ్యా అంటే,

0: నారదమునులకు అభివాదములు.
1: నారాయణ నారాయణ, దిక్పాలకులు విహారానికి విచ్చేశారు, ఏమిటి విశేషం?
2: మా విశేషములకేమగాని మునీంద్ర, భూలోక విశేషములేమిటి?
1: భూలోకములో ప్రస్తుత విశేషము దమయంతి స్వయంవరమే. అవును, ఆ అతిలోక సుందరి గురించి మేము వినియున్నాము. నర సిద్ధ సాధ్య విద్యాధరులలోనూ దేవతలలో సైతం అంతటి సౌందర్యవతి లేదని తెలియవచ్చింది. ఆ సౌందర్య రాశికి తగిన విధంగా స్వయంవరోత్సవం అసాధారణ రీతిలో జరప సన్నాహాలు చేస్తున్నారు.
3: విన్నాము మునీంద్ర, మేము కూడా ఆ స్వయంవరంలో పాల్గొని ఆ అతిలోక సుందరి మాలో ఎవరినన్నా వరించేటట్లు ప్రసన్నం చేసుకోవాలన్నదే మా తలంపు.
1: మీ తలంపు ఫలించకపోవచ్చు.
4: అదేమిటి, ఆదిలోనే హంసపాదు అన్నట్లు మా ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నారు.
1: ఆమె నిత్య సత్యవ్రతుడు నిషధాధీశుడైన నలమహారాజును ప్రేమించింది.
4: దేవతలమైన మేముండగా మానవ మాత్రుడిని వరిస్తుందా?
1: అందచందాలలో మీకు దీటైన అందగాడు, అంతకు మించి ఆమె మనస్సును దోచుకున్న మన్మధుడు.
4: ఆమె మనస్సు మార్చగల చాకచక్యం కలవాడవు. నీవు రంగంలోకి దిగి మాకు సాయం చెయ్యాలి.
1: మరికొద్ది క్షణాలలో నలమహారాజు ఇటువైపుగానే భూమార్గాన స్వయంవరానికి వాయువేగంతో వెళతాడు. అతని
4: సోదరా వరుణ, అత్యంత వేగంగా పయనించే ఆ నలుని రథాన్ని ఆపు చేసి ఆ నలుడిని ఇక్కడికి తీసుకునిరా.
1: నేను ఇక్కడే ఉంటే మీ పథకం పారకపోవచ్చు, నేను నిష్క్రమిస్తాను. నారాయణ నారాయణ.
4: నలమహారాజులకు స్వాగతం.
5: తాము
3: నీ సహాయార్థులము.
5: నా సహాయార్థులా? ఆశ్చర్యంగా ఉంది, ఇంతకీ తామెవరు?
3: నీవు సాయము చేస్తానని వాగ్దానం చేసినా నేనెవరమో తెలియజేసడం.
5: నా శక్తికి మించిన కార్యము కాకపోయినా సాయము చేసేదను.
4: చాలా సంతోషము నలమహారాజా. నేను దేవేంద్రుడను, వీరు నా సహచరులైన దిక్పాలులు. మేము దమయంతి స్వయంవరానికి విచ్చేయుతున్నాము. నీవు మా గురించి, అంటే పేర్లతో బిరుదులతో ప్రశంసాపూర్వకంగా దమయంతికి పరిచయం చేయాలి.
5: మీరు నేను ఒకే ధ్యేయ సిద్ధికై ప్రయత్నిస్తున్న వారము, నన్ను ఈ విధంగా కోరుట సమంజసమా?
4: నీ శక్తికి మించిన కార్యం కాకపోయినా సాయం చేతులని వాగ్దానం చేసినావు కదా. అవును నలమహారాజా, వాగ్దాన భంగము కానీయకము.
5: సరే, సాయుధ భటుల రక్షణలో ఉండు రాజప్రాంగణములోనికి ప్రవేశించుటెట్లు?
4: మేము దేవతలము, ఇతరుల కంట పడకుండా రాజసౌధ ప్రాంగణములోకి ప్రవేశించు శక్తి నీకు ప్రసాదిస్తున్నాము. నలమహారాజా, మా వరమును మా కొరకై వినియోగించు, వాగ్దాన భంగము కానీయకు.

0: ఆహా, అలనాడు హంస చెప్పిన దానిని మించి ఉన్నది ఈమె సౌందర్య సంపద. ఈమె రూపలావణ్యములు దేవకన్యలను మరపింపచేయొచ్చున్నవి. ఈ ముక్త మనోహర రూపముచే నేను మన్మథబాణ పీడితుడనుకుతున్నాను.
1: ఈ అపురూప మనుజుడెవడే? పురుషులకు ప్రవేశము లేని ఈ ప్రదేశమునకు ఇతడు ఎట్లు రాగలిగాను? అమ్మా దమయంతి దేవి, మన్మథ సమానుడు, దేవేంద్ర సదృశుడు, సూర్య తేజస్వి, చంద్రసముడు అయిన ఈ సుందరాకారుడు ఎవ్వరై ఉండనోపు? నా వలపులరేడు నలమహారాజు కాదు కదా? ఓ మహానుభావ, తామెవ్వరు?
0: నేను దేవదూతను.
1: పురుషులకు నిషిద్ధ ప్రాంతమైన ఇచ్చటకు
0: ఇతరుల కంటపడకుండా సంచరించగల శక్తిని ఆ దేవతలు నాకు ప్రసాదించారు. రేపటి స్వయంవరంలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులలో ఒకరిని తమ భర్తగా ఎంపిక చేసుకోమని కోరటానికి నన్ను దూతగా పంపారు.
1: తమ నామధే

0: దమయంతి, మరి నా దేవతా దౌత్యం మాటేమిటి?
1: నలమహారాజా, దేవదూతగా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించారు. రేపు స్వయంవరంలో నేను ఆ దేవతల సమక్షంలోనే తమను భర్తగా ఎంచుకుంటాను. మీ వాగ్దాన భంగమూ కాదు, మన మనోభీష్టమూ నెరవేరుతుంది.
0: అది మీ విఘ్నతకే వదులుతున్నాను.

0: యమధర్మరాజ, ఏమైనా మధుర స్మృతులు గుర్తుకు వస్తున్నావా? నీలో నీవే నవ్వుకొనుచున్నావు.
1: మన స్వయంవర యాత్ర నవ్వు తెప్పించుతున్నది.
2: అందులో అంత నవ్వుకొనవలసిన విషయమేమున్నది?
1: దమయంతిని చేపట్టాలని బయలుదేరిన మనము చివరకు నల దమయంతులను ఆశీర్వదించి వరాలిచ్చి వచ్చుతున్నావు గదా అని నవ్వు వచ్చుతున్నది.
2: ఎవరా వచ్చుతున్నది? ద్వాపర పురుషుడు, కలిపురుషుడు వలెనున్నారు.
0: అవును, వారే.
1: ఏమిటి విశేషం? దిక్పాలకులు ఇలా ఉజ్జానవరంలో విహరించుతున్నారు.
2: మా విశేషములకేమి గాని మీ ఆగమనంలోని విశేషము?
1: దమయంతి స్వయంవరం జరుగుతున్నదని తెలిసి ఆ సుందరాంగిని చేపట్టాలని దృఢ నిశ్చయంతో ద్వాపర పురుషుడిని తోడుగా తోడుకుని వెళ్ళుచున్నా.
0: కలి, నువ్వు ఒక జీవితకాలం ఆలస్యం.
1: దేవేంద్ర, పరాచకాలు వద్దు.
3: పరాచకాలు కాదు, దమయంతి స్వయంవరం జరిగిపోయింది.
1: ఆమె చే వరించబడ్డవాడు ఎవడు?
2: నిషిధ మహారాజు నలుడు.
1: నిషిధ మహారాజు నలుడు. ఆ మహారాజ పీఠం చూసే కదా ఈ వలపులు తలపులు. వారిని సింహాసనాచ్యుతిని చేసిన ఈ వరింపులు యావగింపులవుతాయి. విరహం సృష్టించి వినోదం చూస్తారు.
0: కలి, దమయంతి శక్తిని తక్కువ అంచనా వేయకు. నీవు తలచినట్లే మేము తలచి దమయంతి స్వయంవరములు, నేను యమ అగ్ని వరుణులము మా దేవతాశక్తితో నలుని రూపములో పాల్గొన్నాము. అసలు నలుడెవరో తెలియక మాలో ఎవరో ఒకరి కంఠసీమన పుష్పమాల వేస్తుందన్న ఆశతో, ఆమె అచంచల భక్తి విశ్వాసముతో దేవీ ప్రార్థన చేసి మేము మా నిజరూపాలలో గోచరమయ్యేటట్లు చేసింది.
1: ఆమె అంత శక్తివంతురాలయ్యైతే నలుడిపై బల పొందుతారు.
2: కలి, నలుడు సత్యదీక్షాదక్షుడు.
1: సత్యదీక్షాదక్షుడే కాని జ్యూత ప్రియుడు కూడా కదా. పాచికను చూసిన మైమరచిపోతాడు. ఆ బలహీన తత్సారు దిక్పాలకులారా, మీ సాక్షిగా చెబుతున్నా, ఆ నలుడికి సర్వ ప్రస్తుత్వం పట్టిస్తారు.
3: ద్వాపర పురుషుడు పాచికలలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. నాకు మనుషుల మధ్య కనపడకుండా విదిరే పరిజ్ఞానం ఉంది.
1: మీరే చూస్తారుగా ఎంత రసవత్తరంగా నడిపిస్తానో నాటకాన్ని.
0: చూద్దాం. సత్యవ్రతుడైన నలుడు నీ యుక్తులకు కుయుక్తులకు లొంగుతాడో, లేక మీరే ఆ సత్యవ్రత ప్రభావం ముందు మ్రోకరిల్లుతారో, కాలమే నిర్ణయిస్తుంది.
1: కాలం ఇప్పుడు ఈ కలిదే కాలం, కలికాలం.

0: జయము జయము మహారాజులకు, దమయంతి దేవి మగపిల్లవానికి జన్మనిచ్చినది.
1: సంతోషం.
2: మొదటి సంతానంగా మహాలక్ష్మికి జన్మనిచ్చింది దమయంతి. ఇప్పుడు వంశోద్ధారకుడు, భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
1: నిజం, మాకు చాలా ఆనందంగా ఉన్నది.
3: అది వరకు మహాలక్ష్మికి జన్మనిచ్చింది, ఇప్పుడు భావి సామ్రాట్టుకు జన్మనిచ్చింది.
4: ఆపు కలిని వెటకారం. జరిగిన యథార్థం అదే కదా. నలుని నలుచుకు తింటానని, నలతమయంతుల దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేస్తానని అలనాడు దేవేంద్రాదులతో ప్రగల్భాలు పలికావు. నీ మాటలు నమ్మి ఇంకా ఏదో చేస్తావన్న ఆశతో ఇన్నాళ్ళు నిరీక్షించారు. కానీ వారి దాంపత్యం అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతున్నది. సత్యవ్రత దీక్షాదక్షుని కర నీ ఎత్తులు జిత్తులు సాగటం లేదని తేలిపోయింది.
3: ద్వాపర, సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను.
4: ఇంకా ఎంత సమయం వేచి చూస్తావు? నలుడుకున్న ఏకైక బలహీనత జూదము. నువ్వు ఎన్నోసార్లు మారువేషాలు ధరించి నలుని జూదమునకు ఆహ్వానించినా తిరస్కరించాడు. నలుడు అనవరతం యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ, బ్రాహ్మణులకు అపారంగా దక్షిణలు పంచిపెడుతూ, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ నీ ప్రవేశానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంకా నేను పాచికలలో బందీగా ఉండదలుచుకోలేదు. మార్గాంతరం చూసుకో.
3: ద్వాపర, ఇంకొక్క అవకాశం ఇవ్వు. ఎలాగైనా అతని పవిత్రతను ఛేదిస్తాను, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను.
4: ఇదే ఆఖరి అవకాశం.
3: ఈ నలుడి పవిత్రతను ఛేదించడం ఎలా, అపవిత్రతను అంతగట్టడం ఎలా? అదిగో నలుడు ఇటే వస్తున్నాడు మూత్రశాలకు వెళ్ళటానికి. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన చేసుకోకుండా పొన్నాగం పండుతాను.

0: రక్షించండి మహారాజా, రక్షించండి.
1: ఎవరిది ఆ ఆర్తనాదం? ఏమి విపత్తు సంభవించింది? ఎవరూ కనపడరేమి? మరి ఆ స్త్రీ ఆర్తనాదం మాటేమిటి? అంతా విచిత్రంగా ఉన్నదే. సంధ్యావందన సమయ ఘంటానాదమది.
2: ద్వాపర, నా పాచిక పారినది. మూత్ర విసర్జనానంతరం పాద ప్రక్షాళన గావించకుండానే సంధ్యావందన మందిర ప్రవేశము చేసినాడు నలుడు. ఈ అసౌచ్యం చాలు నాకు. ఇప్పుడు నువ్వు పాచికల ప్రవేశం చేయి, నలునితో జోదమాడి రాజ్యం గెలుచుకోమని పుష్కరుణ్ణి ప్రోత్సహిస్తాను. బ్రాహ్మణ వేషంలో పుష్కరుణ్ణి ఇక నేను అనుసరిస్తాను.
3: నిత్య సత్యవ్రత, దానగుణ శోభిత, దయాసాగర, సాధుముని జన హితయంగా
4: శ్రీ శ్రీ శ్రీ నలమహారాజుల వారికి జయ జయో.
1: తామెవరు? తమ రాకకు కారణము?
5: నన్ను పుష్కరుడంటారు. ఇతను నా మిత్రుడు రాధాంతి.
1: రాధాంత, అదేం పేరు?
4: బారసాల నాడు బియ్యంలో సిద్ధాంతి అని వ్రాయబోయి మా తండ్రి చేయి వణికి రాధాంతి అని వ్రాశారట. అప్పటి నుంచి ఆ పేరు ఖాయమైపోయింది.
1: సరి సరి, ఇంతకీ మీ కార్యము?
5: విన్నవించుటకు సంశయముగానున్నది.
1: విన్నవించటానికి వచ్చి సంశయమేలా? విన్నవించండి.
4: మహారాజా, జోదక్రీడలో నిష్ణాతులైన తమతో జోదమాడవలనది మా గురువు గారి కోరిక.
1: జోదమా? జోదమునకు దూరముగా ఉంటున్నాము కదా.
5: బహుముఖ ప్రజ్ఞాశాలురు, ధర్మశాస్త్ర పారంగతులు. తాము జోదరుల చేత జోదమాడడానికి ఆహ్వానించబడ్డవారు. జోదమాడ తిరస్కరించుట అధర్మమని తామెరిగినదే కదా మహారాజా.
1: సరే, సమయాన్ని నిర్ణయించండి.
4: మనోజయంతు మాండవ్యం అన్నారు పెద్దలు, తక్షణమే ఆరంభిద్దాం.
1: మేము నిర్వర్తించవలసిన రాచకార్యములు అనేకమున్నాయి. ఈనాడు సాయం సమయాన్ని నిర్ణయించుకుందాం.
4: బలే బలే బలే.

0: నేను విన్నది నిజమేనా?
1: జూద వినోదం గురించేనా?
0: అది వినోదమా? గెలిచిన వారికి మాత్రమే అది వినోదం.
1: అంతకు మించి మాట్లాడవద్దు దేవి. ఈ క్రీడను ఆపవద్దు. నేను పుష్కరుడికి వాగ్దానం చేశాను, పందెం విషయంలో వెనకాడను, ఎంతైనా సరే.
0: ప్రాచీనులు జూదాన్ని సప్త వ్యసనాలలో చేర్చిన సంగతి తమకు తెలుసు.
1: ఈ విషయంలో నేను వాదన చేయదలుచుకోలేదు.
0: వాదన చేయదలచలేదా? ప్రజలకు మార్గదర్శకులుగా ఉండవలసిన వారు ప్రభువులు, అంతేకాదు బిడ్డలకు మార్గ నిర్దేశకులు తల్లిదండ్రులు. అన్ని శాస్త్రములు ఎరిగిన మీరే.
1: నేను వాదన చేయదలుచుకోలేదు.

0: దమయంతి, నీవు వారించుచున్నను నీ మాటను కాదని జూదప్రియుడనై సామ్రాజ్యమనంతయు ఒడ్డి ఓడినాను. నా వ్యసనమునకు నీవు బిడ్డలు కూడా బలి కావలసి వచ్చింది దమయంతి.
1: ప్రియా, మీరు బాధపడవలదు. విధి బలీయమైనది, విధి చేతిలో ఆటబొమ్మలం మనం.
0: నీరు మాత్రమే స్వీకరిస్తూ ఈ అరణ్యానికి చేరుకున్నాము. ఫలములేమైనా దొరుకుతాయేమో చూచి వచ్చదు. జూదప్రియుడనై సామ్రాజ్యమనంతయు ఒడ్డి ఓడినాను. నా వ్యసనమునకు నీవు బిడ్డలు కూడా బలి కావలసి వచ్చింది దమయంతి.
1: ప్రియా,

0: నా పతిదేవులేరి, వారి జాడ తెలియకున్నదే. ఆహారమునకై ఏది కొనుక్కు వెళ్ళినారు?
1: ఇదేమి ప్రియా, పొదల మాటను నక్కి ఉన్నారు?
2: ఆ పాచికలు నన్ను వెంటాడి వేటాడుచున్నది.
0: పాచికలు వెంటాడి వేటాడుటయా?
2: అవును దేవి, ఒక తటాకము కడనున్న పక్షుల గుంపును చూసి వాటిని పట్టుకున్నటకు నే కట్టుకున్న వస్త్రాన్ని బలగా విసిరాను. అప్పుడు ఆ పక్షులు నా వస్త్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాయి. అలా ఎగిరిపోతూ, ఓ నల మహారాజా, నీ సంపదను నీ రాజ్యాన్ని మోసగించి చేజిక్కించుకున్న పాచికలము మేము. పక్షుల రూపంలో వచ్చి నిన్ను మోసగించి నీ కట్టుబట్టలు కూడా తీసుకుని పోవచ్చున్నామంటూ అదృశ్యమైపోయాయి దేవి, అదృశ్యమైపోయాయి.
1: ఎంత దౌర్భాగ్యం! ఇప్పుడు ఏమిటి గచ్చింతరు? ప్రభు, మీకు అభ్యంతరం లేకున్నచో నా చీరలో సగభాగమును ఇచ్చేదను.
2: అన్య మార్గము లేదు దేవి, అన్య మార్గము లేదు.

0: అయ్యో, అనేక అక్షౌహిణి పట్టి బ్రహ్మోత్తరంబుగా ప్రజాపరిపాలన చేసిన నల చక్రవర్తి ఈనాడు చీరను అర్ధ భాగము కట్టుకొనవలసి వచ్చినది. అయ్యో, ఏమి దౌర్భాగ్యము! రాణేశ్వర, అయ్యో, ప్రభు, ఈ దుర్భర స్థితి నుండి బయటపడుటకు మీ మిత్రుడు విదర్భరాజు కడకు పోవుటయే ఉత్తమమని తోచుచున్నది.
1: కానీ దేవి, ఒకప్పుడు అతని రాజ్యానికి అత్యంత వైభవముగా వెళ్లిన వారం, ఇప్పుడు ఈ స్థితిలో వెళ్ళటకు నా మనస్సు అంగీకరించటలేదు దేవి, అంగీకరించటలేదు.
0: అవును, అది నిజమే. ప్రభు, అలసట చీ నిద్ర వచ్చుచున్నది, కొద్దిసేపు విశ్రమించదము.
1: అటులనే దేవి,

0: దమయంతి పరితాపమును ఓర్వలేదు. నేను ఈమెను వదిలి వెళ్లిన కాని ఈమె బంధుగణము కడుకు వెళ్ళదు. కాని ఈమెను ఈ స్థితిలో ఈ కీకారణ్యములో వదిలి వెళ్ళుటకు మనస్సు అంగీకరింపుకునను. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు. ఆమె క్షేమం కోసం వీడక తప్పదు.
1: నల మహారాజా, ఎక్కడున్నారు? ఏమిది నా ప్రియ సఖుని జాడ తెలియకున్నది?
2: మహారాజా, ఏమిది తమ జాడ తెలియకున్నది?

సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించగల సామర్థ్యం ఉన్న నీవు నన్ను ఈ విధంగా వదిలి వెళ్లడం సమంజసమా? పాణిగ్రహణ సమయమున ఎట్టి పరిస్థితులలోనూ నన్ను వీడనని శపథం చేసిన నీవు ఇలా ఇప్పుడు నన్ను కీకారణ్యంలో విడిచిపోవడం నీకు తగుదా? ఎంతటికీ కఠినత్వం మహారాజా. మహారాజా, నీ మాట నిలుపుకో, నీ మాట నిలుపుకో. అయ్యో, ఓ సహకార వృక్షమా, నా భర్త నెల మహారాజును చూశావా? ఓ పున్నాక వృక్షమా, పురుషులలో పున్నాకుడైన నా భర్తను చూశావా? ఓ అశోక వృక్షమా, ఉత్తములకు మిత్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని నీవు గాని చూచితివా? ఏమి ఎవరూ చూడలేదా? ఎవరూ చూడలేదా? క్రూర మృగాలు, పావులు, దొంగలు, కిరాతకులు తిరిగే అడవిలో నాకు దిక్కెవరు? నాకిక్కడ దిక్కెవరు? నాకు దిక్కు.

0: అన్న మాటను నిలబెట్టుకున్నటకై రాజ్యాన్ని సర్వసంపదల్ని పణంగా పెట్టి జూదమాడి సర్వం కోల్పోయిన నా సత్యసంధతను సర్వలోకములు మెచ్చిన మెచ్చవచ్చుగాని వివాహ సమయములు దమయంతిని ఎట్టి పరిస్థితులలోనూ వీడనని చేసిన శబదానికి పగ్గము వాటిల్లింది కదా. ఏమి ఏమా ఎగిసిపడుతున్న మంటలు అరణ్యమును దహించి వేయుచున్నవి?
1: మహారాజా నన్ను రక్షించు, ఈ అగ్ని చీరలలో నేను దహించి వేయమంటున్నాను. ప్రాణభిక్ష పెట్టు మహారాజా.

0: ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడి రక్షించడానికి వచ్చిన నన్నే కాటివేసి వికృత రూపుడిగా మారుస్తావా? నిన్ను
1: ఆగు మహారాజా, నీవు నాచే కరవబడినందుకు విచారించకు. నా పేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక బ్రహ్మర్షిని నిందించి అతడి శాపం వలన కదలలేకుండా పడి ఉన్న నన్ను రక్షించి నాకు పునర్జన్మ ప్రసాదించావు. నీ వలనే నేను నిజరూపాన్ని పొందాను. నీవు చేసిన మేలుకు కృతజ్ఞతగానే నిన్ను కాటువేశాను.
0: కృతజ్ఞతతో కాటువేశావా?
1: అవును, నా కాటు వల్ల నీవు వికృత రూపుడవటం వలన నీకు మేలే జరుగుతుంది. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకు కీడు, కనుక నీకిప్పుడు ఆ భయం తొలగింది. నా విషం నీ శరీరములో ఉన్నంతకాలం నీకు విషసర్పాల భయం గాని, పిశాచ రాక్షస భీతి గాని, శత్రుభయం గాని ఉండదు. త్వరలోనే నీ కష్టాలు తీరుతాయి. అప్పుడు నన్ను స్మరించు, నీ అసలు రూపాన్ని ప్రసాదిస్తాను.
0: ఏమిటో, అంతయూ అతి విచిత్రముగను అగమ్యగోచరముగను ఉన్నది.
1: ఇందులో వ్యధ చెందవలసినది ఏమీయూ లేదు. ఇక్ష్వాకు వంశీయుడైన ఋతుపర్ణుడనే మహారాజు భూమండలములో సుప్రసిద్ధుడు. అతని కొలువులో బాహుకుడనే పేరుతో రథసారథిగా ప్రవేశించు. అతడికి నీ అశ్వహృదయ విద్యను ఉపదేశించి అతడి నుండి నీవు అక్షహృదయ విద్యను స్వీకరించు. నీ అశ్వశిక్షణా చతురతను, పాకకళా ప్రావీణ్యాన్ని, శిల్ప విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మహారాజుకు అనతి కాలములోనే అత్యంత ప్రీతిపాత్రుడువు కాగలవు. మరి సెలవా నల మహారాజా.

0: ఆగు తల్లి, నీ చరిత్ర మొత్తం అవగతమైంది. ఇవన్నీ కలి ప్రభావం వల్ల ఏర్పడ్డ కష్టాలు, అన్నీ త్వరలోనే సమసిపోతాయి.
1: అయితే ఇప్పుడు నా భర్త వచ్చి నన్ను కలుస్తారా?
0: త్వరలోనే కలుసుకుంటావు తల్లి. నేటి నుండి 7వ రోజున నీవు భూపతిపురం చేరుకుంటావు. రాజమాత నిన్ను ఆదరిస్తుంది. ఆమెతో నీకు బంధుత్వం కలుస్తుంది. ఆమె నిన్ను నీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు తల్లి. ఆయుష్మాన్ భవ.
2: బాహుక, అనతి కాలంలోనే మా అశ్వాలను చక్కగా తీర్చిదిద్ది అశ్వములకు ఉత్తమ శిక్షణనిచ్చావు. మాకు చాలా ఆనందముగానున్నది. నీ అశ్వచోదన రహస్యములను నాకు బోధింపుము.
3: బోధించెదురు కాని ప్రతిగా మీరు మరేదైనా అద్భుత విద్యను నాకు బోధించవలెను.
2: తప్పకుండా. నేను అక్షయ హృదయ విద్యను ఎరిగిన వాడను.
3: అక్షయ హృదయ విద్యయా?
2: అవును. ఏదైనా వస్తు సమూహమును చూసిన వెంటనే సమూహములో ఎన్ని వస్తువులు కలవో తక్షణమే చెప్పగలను. ఈ విద్యను శాస్త్రీయంగా అభ్యసించిన వారు పాపాల నుండి, దుర్గుణాల నుండి, విషము నుండి విముక్తి పొందుతారు.
3: మహారాజా,
2: నన్ను పరీక్షించాలన్న కోరిక
3: అన్యథా భావించకండి.
2: యథార్థాన్ని తెలుసుకోవడం మంచి లక్షణం.
3: ఒక్క క్షణం, ఒక్క క్షణం.
2: నీవు తెచ్చిన కొమ్మకు 18 కాయలు ఉన్నాయి. ఇక ఆకులు,
3: ముందు కాయలు లెక్క పెట్టనియండి, తర్వాత ఆకుల సంఖ్య చెబుదురు గాని. అద్భుతం మహారాజా, సరిగ్గా 18 కాయలే ఉన్నాయి. మరి ఆకుల సంఖ్య చెప్పండి.
2: ఆకుల సంఖ్య నాకు తెలుసు గాని నేను చెప్పను.
3: అదేంటి మహారాజా?
2: నీకు ఇప్పుడు అక్షయ హృదయ విద్యను బోధిస్తాను. అప్పుడు నీవే చెప్పి నీవే లెక్క పెట్టుకోవచ్చు. ఇలా దగ్గరకు రా.
3: చెప్పండి.
2: అక్షయ హృదయ విద్యా మంత్రం 3వ వారు వినకూడదు. అందువల్ల నీ చెవిలో చెబుతాను. నీవు ఎవరికీ వినబడకుండా స్మరించుకో.
3: అటులనే మహారాజా, ఆ కొమ్మకున్న ఆకులు 225 కదా?
2: నేను చెప్పడం ఎందుకు? నీవే లెక్క పెట్టి నిర్ధారించుకో. నా కోసం మంత్రివర్యులు వేచి ఉంటారు. వారికి కొన్ని సూచనలిచ్చి వస్తాను.
4: క్షమించండి నలమహారాజా, క్షమించండి.
3: ఎవరు నువ్వు? నేను నలమహారాజును కాను, బాహుకుడనే అశ్వశిక్షకుడును, అశ్వచోదకుడును.
4: నీ దుస్థితికి, భార్యతో ఎడబాటుకు కారణభూతుడైన కలిని నేను. నిన్ను ఆవహించి నీవు అష్టకష్టాలు పడేటట్లు చేశాను. నీవు అక్షయ హృదయ విద్య అభ్యసించడం వల్ల నీ సర్వపాపాలు హరించుకుపోయాయి. నా నుండి నీకు విముక్తి లభించింది.
3: ఒరే పాపి, సన్మార్గవర్తనుల జీవితాలని సర్వనాశనం చేసి మానవాళిలో అణువణువున అశాంతిని సృష్టించి ధర్మాన్ని వంటికాలిన కుంటినక నడిచేటట్టు చేస్తున్న నిన్ను
4: క్షమించగల మహారాజా, క్షమించు. నిన్ను ఆవహించి నేను కష్టాలు కొని తెచ్చుకున్నాను.
3: నీకు కష్టాలా?
4: అవును. నిన్ను కాటు వేసిన కర్కోటక విష ప్రభావం చేత నా శరీరం అంతా దహించి వేయబడింది. నిన్ను వదిలిపోవాలని విశ్వ ప్రయత్నం చేశాను, నాకు సాధ్యం కాలేదు. ఈ అక్షయ హృదయ విద్యా ప్రభావం చేత నాకు విముక్తి లభించింది. నీకు జయము కలుగుగాక.
5: బాధపడకమ్మా, ఆ ముని పొంగవుని మాటల యథార్థములై నీవు మా కడకు చేరావు. ఆ సత్యవాక్కులు ఫలించి త్వరలోనే నీ పతిదేవుడు నిన్ను చేరుతాడు. అందుకనే కదా నలుని అన్వేషణకై అన్ని రాజ్యాలకు దూతలను పంపాను.
6: మహారాజులకు జయము జయము.
1: పర్నాదుడా, నా భర్త ఆచూకీయమైనా తెలిసినదా?
6: అమ్మా, నేను అయోధ్యకు వెళ్లి ఋతుపర్ణుడి సభలో మాటల సందర్భంలో మీరు చెప్పినట్లుగానే మీ ప్రస్తావన, మన రాజ్యయోగ క్షేమాలు చెప్పాను. అందరి ముఖ కవళికలు పరిశీలించాను. బాహుకుడనే అశ్వశిక్షకుడి ముఖంలో మార్పులు స్పష్టంగా గోచరమయ్యాయమ్మా. అతడు అశ్వములను అత్యంత వేగముగా నడపగలడట.
1: అతడు నల మహారాజే అయి ఉండవచ్చు,
6: కాని అతడు కురూపి వికృతాకారుడమ్మా.
1: అలనాడు మా స్వయంవర సమయమందు ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు అనేక వరాలిచ్చారు కదా. వరప్రభావంతో ఎవరూ కనిపెట్టకుండడానికై రూపం మార్చుకున్నారేమో.
5: అటులైన చిన్న ఉపాయం తల్లి దమయంతి, నీ స్వయంవరం ప్రకటిస్తాను.
1: అమంగళము ప్రతిహతమగుగాక. ఏమి ఈ వైపరీత్యం, ఏమి ఈ వైపరీత్యం!
5: దుఃఖము మాని శాంతముగా విను తల్లి. అయోధ్య రాజ్యమునకు విదర్భ రాజ్యమునకు 100 ఆమడల దూరమున్నది. నీ స్వయంవరమని విదర్భరాజుకి మాత్రమే ఆహ్వానము పంపుతాను. అది ఒక్కరోజు గడువులో. 100 ఆమడల దూరం ఒక్కరోజులో చేర్చగల నైపుణ్యం ఒక్క నలునికి మాత్రమే ఉన్నది. ఈ చర్య వల్ల మన అనుమానం నివృత్తి అవుతుంది.
1: మీ ఇష్టము తండ్రి.

అది నల మహారాజు రథఘోషయే. పరాక్రమోపేతుడైన నలుని కలుసుకునే శుభదినం ఆసన్నమైనట్టు నా మనస్సు పులకించుచున్నది. ఆహా,

0: జగదేక సుందరుడైన ఆ నల మహారాజు ఎక్కడ? ఈ వికృత రూపుడెక్కడ? ఓహో, స్వయంవరం గురించి ఇతడు ఆవేదన చెందుచున్న తీరు ఈతడు నలుడేనన్న నమ్మకాన్ని కలిగించుచున్నది. ఈతనితో సంభాషించిన అంతయూ తేటతెల్ల మగును. ఆర్య, తామెవరు?
1: తామెవ్వరు?
0: దమయంతీదేవి ఇష్టసఖిని. తామెవరో చెప్పినారు కాదు?
1: అమిత ప్రేమతో దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కదా, దానికి ఋతుపర్ణ మహారాజును తొక్కుని వచ్చిన రథసారథినిలేండి.
0: ఓహో, అయోధ్య నుండి 100 ఆమడల దూరాన్ని ఒక్కరోజులో అత్యంత వేగంగా నడిపిన రథసారథివా? సృష్టిలో రథసారథ్యంలో అత్యంత ప్రవీణుడైన నలుని మించిన ప్రజ్ఞావంతుని వలెనున్నావే.
1: నలుని వంటి దురదృష్టవంతుని సంగతి ఇప్పుడు ఎందుకులేండి?
0: నలునిపై చాలా కనికరం చూపిస్తున్నావు. తన మాట కాదని జూదంలో సర్వం కోల్పోయినా, ఒక్క మాటైనా అనక నలునిపై ప్రాణాలు పెట్టుకుని అడవులకు సైతం అనుసరించిన అర్ధాంగిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలి వెళ్లిన కఠినాత్ముడు ఆ నలుడు. దేవతాశ్రేష్ఠులను సైతం తిరస్కరించి నలుని ఎన్నుకున్న ప్రేమమూర్తిని, ఇద్దరు బిడ్డల తల్లిని కీకారణ్యంలో క్రూర మృగాలకు ఎరగా వేసి తన త్రోవ తాను చూసుకున్న నిర్దయుడు ఆ నలుడు.
1: ఆ నలుడి విషయం ఇప్పుడు వదిలేయండి.
0: క్షమార్హంగాని నలుని చర్యల్ని ఎందుకు వదలాలి? కనపడితే అతన్ని నిలదీస్తాను, పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు తిలోదకాలిచ్చిన అతని చర్యలను గర్హిస్తాను.
1: నలుడిపై ఇచ్చమొచ్చిన రీతిలో నిందలు వేస్తున్నావే, దుర్భాషలాడుతున్నావే, మరి దమయంతి ద్వితీయ స్వయంవరానికి అంగీకరించడం సమర్థనీయమా, శాస్త్రీయమా? ఎంత ఏక్యమైన చర్య చెప్పండి. దమయంతి,
0: క్షమించండి ప్రాణేశ్వర, ఇదంతా తమను గుర్తించడానికి వేసిన పథకం మాత్రమే. ఋతుపర్ణుని రాజ్యంలో బాహుకుని పేరుతో జీవనం కొనసాగిస్తున్న రథచోదకును తామేనన్న సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి మాత్రమే ఈ చర్య. అందువల్లే ఋతుపర్ణుడికి మాత్రమే ఈ స్వయంవర ఆహ్వానం పంపబడింది. మా పథకం ఫలించింది, నా అదృష్టం పండింది, మిమ్మల్ని చేరుకోగలిగాను. మహారాజా, నాలో ఎటువంటి పాపపు తలంపు గాని పరపురుషుని పట్ల వ్యామోహం గాని లేవు. మహారాజా, నాలో నిజంగా ద్వితీయ స్వయంవరం తలంపు ఉంటే పంచభూతాలు నన్ను దహించివేయుగాక, నన్ను దహించివేయుగాక.
2: శపథం చేసి నీ పాతివ్రత్య మహిమను వ్యర్థం చేసుకోకు. నల మహారాజా, నీ సంశయ నివృత్తి అయ్యిందా?
1: దమయంతిని నేనేనాడూ సంశయించలేదు. ద్వితీయ స్వయంవరం మాట విని కలత చెందాను, ఆవేదనకు గురయ్యాను. నా తప్పిదాన్ని మన్నించండి.
3: ఇందులో ఎవ్వరి తప్పు లేదు. కలి ప్రభావంచే నలదమయంతుల జీవితాలు అకలాకుతలమైనాయి. దమయంతి పాతివ్రత్యం, నలుని సౌశీల్యం వారిని కలి ప్రభావం నుంచి విముక్తి కలిగించాయి. నల మహారాజా, కర్కోటకుణ్ణి స్మరించి నీ నిజరూపాన్ని, పూర్వ వైభవాన్ని పొందు.
1: ధన్యోస్మి.
2: నారద మునీంద్ర, నలదమయంతులిరువురు ధర్మపరాయణులు, సౌశీల్యవంతులు గనుక కలి ప్రభావము నుండి విముక్తి పొందారు. మరి సామాన్యుల మాటేమిటి?
3: తరుణోపాయం ఉన్నది.

0: నల దమయంతుల పుణ్య వృత్తాంతమును స్మరించినంత మాత్రాన కలిదోష నివారణ జరుగుతుంది.
1: నారద మహర్షికి జయము జయము.
2: పుణ్య దంపతులు నల దమయంతులకు
1: జయము జయము.
0: నారాయణ నారాయణ.

జీవితమే నాటకరంగం కార్యక్రమంలో మీరు ఊటీ సాయి భక్తులు సాయి భగవానుని దివ్య సమక్షంలో ఫిబ్రవరి 21వ తేదీ 2014వ సంవత్సరంలో అందించిన నలదమయంతి నాటికను విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటికతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

No, they don't.